0: అండ్ ఇట్ ఈస్ దేర్ అహెడ్ ఆఫ్ యూ.
1: కాలగర్భంలో కనరానటువంటి యొక్క దృశ్యం కోసం నీవు ఎందుకు ప్రతిపిస్తావు?
0: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ ది వూంబ్ ఆఫ్ టైమ్ క్యాన్ నాట్ బి ప్రిడిక్టెడ్ ఇన్ బిఫోర్.
1: పాస్ట్ జరిగిపోయింది.
0: పాస్ట్ ఈస్ పాస్ట్.
1: కాలగర్భంలో మునిగిపోయింది.
0: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాస్ట్.
1: దాన్ని తిరిగి మనం లేపలేము.
0: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
1: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
0: Past cannot be recovered or regained.
1: వచ్చేటువంటిదా నీది కాదు.
0: Future does not belong to you.
1: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
0: Then why should you worry and think over?
1: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
0: However, think
1: ఉన్నది.
0: And it is there ahead of you.
1: కాలగర్భంలో కనరానటువంటి యొక్క దృశ్యం కోసం నీవు ఎందుకు పరితపిస్తావు?
0: That which is hidden in the womb of time cannot be predicted in before.

0: చింతించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: హౌఎవర్ థింకింగ్ థాట్ ఈస్ నెసెసరీ ఫర్ మ్యాన్ కైండ్.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపులు లేకుండా జీవించలేడు.
1: వీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ థాట్స్.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నువ్వు తలచనవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: You have, the thoughts should be centered around the present.
0: Past, future, rendu vartamanamlo leenavai unnavi.
1: Past and future are found in the present.
0: Past, oka chettu nunchi oka vittanam vachindi.
1: Out of the past tree we have a seed.
0: Aa vittaname tirigi future yuchanga maarutundi.
1: Seed today is the tree of tomorrow.
0: Tomorrow, future, tree. Past, tree. Present, vittanamu.
1: Therefore, in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: Future ku ee present e moolavadharam.
1: Therefore, present is the basis both for the past and the future.
0: Kaga neevu present neevu aadharanga teesko.
1: Go by the present now.
0: Eppatikayyedi prastutam appatika maatalaadu. Anjula manamu noppinchaka taanuvaka tappinchuku tiriguvaadu danyudu.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: Kalaga neevu present neevu lakshyam nanduchukoni
1: keep in view the present.
0: Daani future nu neevu ematram yochinchukunda undu.
1: Don't be worried of the future.
0: Ee present ku taginatvanti future tappaku neeku labhistundi.
1: The future is bound to come depending on the present.
0: Neeku ematram kodanu failure kaadu.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి
0: ఎవడు? ఈ సర్వారంభవాడు
1: హూ ఇస్ ద టోటల్ రినన్షియంట్.
0: ఎలాంటి కాలంలందైనా ఎలాంటి పనుడు ఎందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: ద ట్రూ రినన్షియంట్ ఈస్ వన్ హూ ఇస్
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: హీ షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ అగ్రాండైజ్మెంట్ ఆర్ పబ్లిసిటీ షో.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: గాడ్ డిస్టెన్సెస్ హింసెల్ఫ్ ఇఫ్ దీస్ పాంప్ అండ్ షో ఆర్ దేర్.
0: సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ ఎగ్జిబిషనిజం.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: ద పాంప్ ఈజ్ రజస్ ఆర్ ఎమోషనల్ క్వాలిటీ.
0: అప్పుడే అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: దేర్ కమెన్సెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజైర్స్.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: పబ్లిసిటీ ఇస్ ద వరల్డ్లీ ట్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పర్సూట్స్.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ ఇది మాత్రమే.
1: దిస్ స్పీక్స్ ఆఫ్ ద ప్రజెంట్ అలోన్.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ అన్ రిలేటెడ్ టు ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దిస్ షో ఆర్ పాంప్.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: సచ్ మ్యాన్ ఆఫ్ ఆస్టెరిటీ సింప్లిసిటీ ఇస్ క్లోజ్ టు మీ.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: టుడే వీ ఆర్ ఆఫ్టర్ ఎగ్జిబిషనిజం షో.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే
1: వెన్ వీ స్పెండ్ 5 రూపీస్
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్లో వేయించుకుంటాం.
1: We'll have our name printed on the newspaper spending 500 rupees.
0: Unnadu kharchu pettindi 5 rupayale.
1: The expenditure is 5 rupees after all.
0: Kaani 500 rupayalu vepichukunte etta neeku labhistundi? Idi aadambaram kada?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: Seva cheyunatti manavulaku aadambaramle avasaram undadu.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ వాంట్స్ హిస్ నేమ్ టు బి నోన్ హీ నీడ్స్ ప్రొపగాండా.
0: మనకు ఈ పెట్టిన పేరు ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: వై దీస్ టైటిల్స్ గివెన్ టు యూ? వై?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: So long you are after this external show, you will never enjoy the bliss of the self.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది?
1: When you do not experience the bliss of the self, how do you earn God's grace?

0: కూడా నీవు భగవద్దీనికై వేచి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్,
0: ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైనటువంటి ఒక కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్ and bliss is the true reward.
0: అంతే కాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: ఇఫ్ యూ యాక్ట్ అగెన్స్ట్ ద కమాండ్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బి
0: కాంట్రరీ.
1: యాజ్ ఈస్ ద ఫీలింగ్ సో ఈస్ ద రిజల్ట్.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పరిస్థితిలో మనం జీవించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్, యువర్ యాక్షన్ షుడ్ బి లైక్ దాట్.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning his grace, you are absolutely free to act in a way. When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా గానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఏ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 రూపీస్ సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 రూపీస్.
0: నీవు పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
1: వెన్ యూ పే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్ యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్ యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యూ దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవనిచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా ఉండాలి.
1: ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నువ్వు ఏ పనిని నీ వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో.
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువు కోసం నువ్వు చదువుకో.
1: యూ స్టడీ.
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ.
0: భగవత్ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యూ డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ టు ప్లీజింగ్ అండ్ టు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ట చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: ఇఫ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఫ్యాన్సీస్ డూ యూ థింక్ గాడ్ వుడ్ యాక్సెప్ట్ ఇట్?
0: దేనికైనా కూడా నువ్వు ఒక ముద్ర పడాలి. అక్కడ
1: దేర్ షుడ్ బి ఏ స్టాంప్ ఆర్ ఏ సీల్ ఆన్ ఎవ్రీ యాక్షన్.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value.
0: నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: గాడ్ షుడ్ అక్నాలెడ్జ్ దట్ యువర్ యాక్షన్ ఇస్ గుడ్.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది ఎంత దగ్గరైనా పోతుంది.
1: When one this postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: ఏమి ప్రయోజనము?
1: What is the use then?
0: ఇది డెడ్ లెటర్ ఆఫీస్ లో పడేస్తారు.
1: It will go to the dead letter box.
0: కనుక నీవు ఒక భగవంతుని ప్రేమ అనేటువంటి స్టాంప్ ను అందులో అతికించుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఎఫిక్స్ ది స్టాంప్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే నీ పైన భగవంతుడు అనేక రకములైనటువంటి దయను చూపుతుంటాడు.
1: వెన్ వన్స్ ది స్టాంప్ ఆఫ్ లవ్ ఈజ్ ఎఫిక్స్డ్ ఆన్ ది ఎన్వెలప్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ,
0: సుచిత్
1: దక్ష
0: ఉదాసీనో గతవ్యత. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్
0: తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ చర్న్ ద కర్డ్ యూ విల్ గెట్
0: తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్.
0: రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: లభిస్తుంది.
1: వెన్ వన్స్ ది కర్డ్ ఇస్ చర్న్డ్ వెల్ యూ గెట్ ద బటర్.
0: అదే విధంగానే మన తనువును సరైన రీతిగా ధరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: రిపీటెడ్ ఎంక్వైరీ ఇన్ అవర్ బాడీ విల్ హెల్ప్ అస్ టు నో ద స్పిరిచువల్ క్వాలిటీ.
0: తత్వంబు తత్వం అదే మన పుడుతుంది.
1: తత్వం యూ ఆర్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎంక్వైరీ.
0: యూ ఆర్ దట్
1: తత్వం.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జికి చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: వితౌట్ చర్నింగ్ the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్ట వస్తుంది?
1: When two pieces of wood are not rubbed against each other, there is fire inside.
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: if we want to receive God's love,
0: మనం సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేరినప్పుడే భగవత్ ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: In both the receiver and giver, only one aspect exists. Nothing like receiving nor giving.
0: అన్నిటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యూ థింక్ ఆఫ్ డివినిటీ.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టం అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్ యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
1: Out of happiness, you cannot have happiness.
0: మనకు సుఖం చిక్కుతుంది.
1: Out of difficulties only,
0: కష్టమే లేకుండా పోతే సుఖమే మనకు లభ్యం కాదు.
1: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
0: చీకటి ఉంటుంటేనే లైట్ కు విలువ.
1: Light has value because of darkness.
0: ఆకలి ఉంటున్నప్పుడే అన్నానికి విలువ.
1: Food has value because of hunger.
0: లేకపోతే ఫుడ్ కే వాల్యూ లేదు.
1: Or else food loses its value.
0: కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యూ నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్యరహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యు విల్ రిసీవ్ గాడ్. ఎన్ని తప్పులు
0: చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: ఎనీ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మేక్,
0: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్ గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. Then once Krishna had been to Mathura, they were frustrated.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: They had intense

0: love for Krishna.
1: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
0: In all the works they did, they went on chanting his name.
1: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని
0: Gopika carrying the pots full of curd and milk.
1: బజారులో అమ్ముకుంటూ పోతుండాలి.
0: She was selling these milk
1: పెరుగు పాలు నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
0: She did not shout along the street saying curd
1: Govindo Damodara Madhaveti.
0: Instead she was selling Govinda Madhava.
1: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
0: She went on repeating Lord's names.
1: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
0: ఇన్ఫాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
1: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
0: దెన్ వన్ గోపిక సెడ్,
1: కృష్ణుడు ప్రత్యక్షం అవుతానే,
0: యాజ్ కృష్ణ మేనిఫెస్ట్,
1: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము,
0: హౌ కెన్ ఐ సీ కృష్ణ,
1: ఏ విధంగా తలచగలము,
0: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ,
1: సాధ్యం కాదు,
0: ఇస్ నాట్ పాసిబుల్,
1: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు,
0: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్,
1: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు,
0: యట్ యు ఆర్ నాన్ అపారెంట్,
1: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు,
0: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు బి
1: విజిబుల్, అంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు,
0: దో వి సీ బట్ యు హైడ్ యువర్ సెల్ఫ్, బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు,
1: నిన్ను కనుగొన్న గల్లమా,
0: కెన్ వి నో యు,
1: కృష్ణ నిన్ను కనుగొన్న గలమా,
0: కృష్ణ కెన్ వి సీ యు, కెన్ వి ఐడెంటిఫై యు,
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు,
0: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్,
1: ఘనము కంటే మహా ఘననీయుడవు,
0: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్,
1: 84 లక్ష జీవముల,
0: ఇన్ 84 లక్ష ఆఫ్ బీయింగ్స్,
1: అంబున నెడబాయి పుందువట,
0: యు ఆర్ ఆల్వేస్ విత్ దెం,
1: అణువురేణు త్రుడకాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలయుదువట, నిన్ను గనుగొన్న గలమా,
0: రైట్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ టు ఎ మాక్రోకాస్మ్ యు ఆర్ దేర్, నిన్ను
1: గనుగొన్న గలమా,
0: యు ఆర్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్, బట్ యు ఆర్ ద లార్జెస్ట్ జైటాంటిక్ ఫామ్,
1: జీవరాశిలో ఉన్నావు,
0: కెన్ వి నో యు,
1: కానీ 84 లక్షల జీవరాశి ఎక్కడ ఉన్నారు,
0: యు ఆర్ ఇన్ 84 లక్ష ఆఫ్ బీయింగ్స్,
1: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
0: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
1: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
0: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్?
1: ఏ నామంతో మనం పిలిచాలి?
0: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
1: ఈ రూపనామములు రెండు కూడా నువ్వు కల్పితములే.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
0: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
1: ఇక్కడ పుష్పం ఉన్నది,
0: హియర్ ఇస్ ద ఫ్లవర్,
1: ఇక్కడ బట్ట ఉన్నది,
0: హియర్ ఇస్ క్లాత్,
1: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ,
0: అండ్ యూ హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
1: ఈ పుష్పం పుష్పము,
0: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్,
1: బట్ట బట్ట,
0: సో ఆల్సో ద క్లాత్,
1: ప్యాక్ ప్యాక్,
0: అండ్ ఇస్ ద ప్యాక్.
1: కానీ అన్నింటిలోనూ మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
0: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
1: ఇట్ ఈజ్,
0: ఇట్ ఈజ్.
1: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా.
0: దేర్ ఈజ్ గాడ్, యు ఆర్ నాట్ టు సీ.
1: ఉన్నాడు, ఉన్నాడు,
0: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెసెంట్.
1: భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి.
0: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, గాడ్ ఈజ్.
1: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
0: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ద రియాలిటీ.
1: నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్, యు విల్ ఎక్స్‌పీరియన్స్.
1: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
0: హౌ డు యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
1: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
0: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
1: నీ తండ్రిని ఏ విధంగా నమ్ముతున్నావు?
0: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
1: నా తండ్రో కాదు అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
0: Do you give up her doubt here any time?
1: ప్రాకృతమైనటువంటి వస్తువునంతా నమ్ముతున్నారు.
0: యూ బిలీవ్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
1: పరాక్తమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
0: బట్ ద స్పిరిచువల్ కంటెంట్ ఈజ్ నాట్ బిలీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్.
1: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
0: ది హియర్ లైస్ అవర్ వీక్నెస్ మిస్టేక్.
1: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హావ్ నేమ్ అండ్ ఫామ్.
1: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
0: Warden spoke of Ramayana so long.
1: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru kudanu nalugu veda swaroopale dharinchi Dasarathuni Maharaju inti lopala aadukuntu unnaru.
0: Rama Lakshmana Bharata Shatrughna, they symbolize
1: four Vedas. They
0: represent four Vedas. They were found playing there.
1: Rukveda me Ramudu.
0: Rama stands for Rukveda.
1: Yajurveda me Bharatudu.
0: Bharata is Yajurveda.
1: Samaveda me ఈ యొక్క లక్ష్మణుడు.
0: సామవేద ఇస్ లక్ష్మణ,
1: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
0: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
1: వీరందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజింట్లో తిరుగుతున్నారు.
0: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ దట్ రిప్రజెంట్ వేదాస్.
1: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
0: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ.
1: గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
0: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా.
1: వచ్చాడు దశరథుడింటికి.
0: హీ కేమ్ టు దశరథ.
1: దశరథుడు చాలా ఆనందించాడు.
0: దశరథ వాజ్ వెరీ హ్యాపీ టు.
1: స్వామి, మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
0: హి సెడ్, స్వామి, వాట్ బ్రాట్ యు హియర్?
1: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
0: ఆర్ యు గోయింగ్ టు డూ మై
1: టాస్క్? తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్
1: తమరు చేయంగవలి ఈ కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా కట్టి చింతలేక వేగిరించుచున్నది విషయం యగును.
0: When once having given promise, without discrimination, without good or bad, if you proceed straight away, you will put to danger. You should discriminate whether it's good or bad before making a promise. Do not promise blindly that you would do it. Dasaratha promised.
1: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: అండ్ దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సేజెస్.
1: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ఆల్ సేజెస్.
1: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్లీ పీపుల్. సో హీ ప్రామిస్డ్.
1: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు.
0: అండ్ దెన్ విశ్వామిత్ర సెడ్, దశరథ, లెట్ యూ సెండ్ రామా యువర్ సన్ అలాంగ్ విత్ మీ టు ప్రొటెక్ట్ దట్ యజ్ఞ.
1: కూలిపోయాడు దశరథుడు.
0: దశరథ ఫెల్ డౌన్.
1: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికని పంపించటమా?
0: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్.
1: ఇంకా ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
0: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు సెండ్ హిమ్ టు ద
1: ఫారెస్ట్. రాక్షసులు ముఖమే చూడలేదు.
0: హీ నెవర్ సా ఎనీ డెమన్.
1: కాబట్టి ఈ రాక్షసును చూసి ఏ భయపడిపోతారు ఏమో.
0: వెల్, ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఇన్ని రకమైన భావం పెంచింది.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
1: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
0: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
1: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
1: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
0: యువర్ సన్ ఇస్ గాడ్.
1: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
0: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
1: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
1: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
0: గివ్ అప్
1: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
0: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
1: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
0: అండ్ దెన్ హి సమన్డ్ సేజ్ వశిష్ఠ.
1: వశిష్ఠుల వారు కూడా వచ్చి,
0: వశిష్ఠ కింగ్,
1: అయ్యా దశరథ మహారాజా,
0: ఓ దశరథ కింగ్,
1: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
0: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
1: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్ యాజ్ ద ప్రీస్ట్? వెల్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో రీజన్
1: బట్టి నేను ఉండలేదు.
0: నాట్ బికాజ్ ఆఫ్
1: శక్తిని బట్టి నేను ఉండలేదు.
0: నాట్ బికాజ్ ఆఫ్ పవర్.
1: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
0: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
1: ఆ పిల్లవాడిని చూచి,
0: ఐ వాంట్
1: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
0: I want to see the boy. I want to spend some time with that boy and enjoy blissful state.
1: Janakaraka vastu vahanadulu ye matram aashinchi nenu raledu.
0: I am not after money or wealth or affluence.
1: Kabatti meer enduku inka sandehistunnaru?
0: Why do you still doubt?
1: Pampu annadu.
0: Oh, send him.
1: Kaani inka baadha padaleka baadhatone pampadu.
0: With great suffering he accepted.
1: విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర
1: విశ్వమునికంతా మిత్రుడైనటువంటి వాడు.
0: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
1: విశ్వాడు. దేనివల్ల మిత్రుడైనాడు?
0: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
1: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునికంతా మిత్రుడైపోయాడు.
0: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
1: కనుక అట్టి విశ్వామిత్రుడు,
0: సచ్ విశ్వామిత్ర,
1: తపస్సును ఆచరించినటువంటి వాడు,
0: డిపెండెంట్,
1: సర్వశక్తిమయుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణ్ తీసుకుని వెళుతూ,
0: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్.
1: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి,
0: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
1: ఆయన రామలక్ష్మణ,
0: హి సెడ్, మై బాయ్,
1: సంధ్య వార్చుకోండి అన్నాడు.
0: అండ్ యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ.
1: చెప్పి
0: సేయింగ్, సో
1: నాయన ఇంకా రాబోతున్నాం,
0: And there lies ahead of you.
1: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
0: We are reaching that place where యజ్ఞ is conducted.
1: రాక్షసులు కనపడతారు.
0: And you certainly come across the demons.
1: భీకరంగా ఉంటాయి.
0: They are so wild.
1: కనుక మీరు భయపడతారు ఏమిటో.
0: You may be afraid of them.
1: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని.
0: And he made them sit by his
1: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
0: Taught them two mantras, Bala and Abala.
1: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
0: What a great sage he is.
1: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
0: And he told Dasharatha that Rama is God.
1: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
0: But by the time he reached the river, he lost the divine thought.
1: చిన్న బాలురే వీరు భయపడతారు ఏమని మంత్రోపదేశం చేస్తూ వచ్చాడు.
0: He considered Rama as a boy and he started teaching mantra.
1: ఎట్టి మహర్షులకైనా కూడాను
0: ఎనీ సేజ్
1: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
0: When once they come across the physical form, they doubt.
1: అది కేవలం వారి భ్రమనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
1: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
0: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
1: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్ భ్రమ అనగా
1: కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
1: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
0: Whereas Brahma, the divine,
1: Brahmaku,
0: is born
1: Brahmaku, inta vyatyasam untundadi
0: because of the good or virtue of the past action karma.
1: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
0: And Vishwamitra has become a victim to this delusion.
1: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
0: Such happenings also do come in your life.
1: Daivatvanni ee reethiga manam visheshinchali.
0: In what
1: ఏది దైవత్వము ఏది మానవత్వము ఏది క్రూరత్వము.
0: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
1: Divinity anetundi prema tattvame.
0: Divinity is love.
1: Keva manavattvam anetundi dharmame.
0: Humanity is righteousness.
1: Danavattvam anetundi kevalam kruratvame.
0: And demonic nature is cruel. Cruelty.
1: Daivanni manamu prematone chudali.
0: Therefore you can see God through love.
1: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
1: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
0: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ దయర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
1: సత్యభామ
0: సత్యభామ
1: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
0: She wanted to have Krishna all by herself. He never wanted Krishna to go anywhere. And that he should be with her
1: throughout. He asked Narada to tell her the
0: device has to possess Krishna.
1: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
0: నారదా గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
1: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: హి ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హి వాంటెడ్ టు కిల్ ది ఈగో ఆఫ్ సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
1: అమ్మా సత్యభామ
0: సత్యభామ
1: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
0: డూ యూ హ్యావ్ ద వెల్త్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
1: శమంతకమణి? నా దగ్గరనే ఉంటుండాలి.
0: హి సేస్ ఐ గాట్ శమంతక జమ్ విత్ మీ.
1: ఎంత ధనమైనా నేను చేయొచ్చును.
0: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
1: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
0: నెవర్ డౌట్ వెదర్ అవుట్
1: నేను తప్ప వెయి హిమ్
0: ఆర్ ఐ విల్ డూ ఇట్ షీ సెడ్.
1: అయితే తేవని చెప్పాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్డ్ మీ టు బి
1: బ్రాట్.
0: And then Krishna came.
1: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
0: On one side Krishna sat.
1: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
0: On other pan all the wealth brought by Satyabhama.
1: కదలలేదు మెదలలేదు.
0: It did not move.
1: భయం ప్రారంభమైంది.
0: And there started fear.
1: తన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా వేసింది.
0: In fact she has put all the wealth with
1: her. శమంతకమణిని కూడా పెట్టింది.
0: Finally శమంతక gem was also kept there.
1: కానీ తూగలేదు.
0: Well he did not weigh them.
1: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
0: And then she ran to Rukmini.
1: అక్క అక్క అక్క అక్క.
0: She started
1: calling. అక్క ఈనాడు పుట్టింది పాపం.
0: She started calling her sister sister
1: which she never చూచింది కాదు.
0: She never looked at her face till then.
1: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్ డే ఆఫ్ రుక్మిణి.
1: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
0: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి అట్ ఎనీ టైమ్.
1: పరిగెత్తింది.
0: అండ్ షీ ర్యాన్ టు
1: అనేటప్పటికీ చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
0: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
1: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
0: సిస్టర్ వై ఆర్ యూ సాడ్? వాట్ హ్యాపెన్?
1: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
0: She said what all that had happened.
1: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
0: This is all the plan of Narada. This is my plight, she said.
1: తులసి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
0: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారద ఉన్నాడు
1: అక్కడే.
0: దేర్ వాజ్ నారద
1: చూస్తూ ఉన్నాడు.
0: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
1: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
0: హీ వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
1: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
0: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
1: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను ఎక్కడ పోయిపోతాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
1: అప్పుడు చెప్పింది నారద,
0: కృష్ణుని
1: ఏ రీతిగా తూర్చగలము?
0: హౌ కెన్ వీ బ్యాలెన్స్
1: కృష్ణ అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
1: సంబంధ బాంధవ్యం ఉంటుంది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్.
1: సమానమైనటువంటివి.
0: ద బోత్ ఈక్వల్ బ్యాలెన్స్.
1: కృష్ణ అనింది.
0: సో షీ సెడ్ కృష్ణ.
1: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
0: నారద విల్ హీ కీప్ క్వైట్?
1: ఉండలేదు.
0: నో హీ కెనాట్.
1: అమ్మా, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి? అది
0: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్ లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వే.
1: సాకార కృష్ణుడికి సాకార ధనమే కావాలి.
0: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
1: ఆమె ధనమంతా వేసింది.
0: హీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
1: నువ్వు ఏమేస్తావు?
0: Then what is to be put now?
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: Then she said,
1: పత్రము
0: a leaf.
1: గుదుగాక.
0: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
1: తూగాడు కృష్ణుడు.
0: ద మూమెంట్ తులసి లీఫ్ ఇస్
1: తూగడమే కాదు, కృష్ణుడి కంటే ఇంకా ఇటు ఎక్కువ పోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది వెయిట్ హెస్ బీన్ మోర్ నౌ.
1: అప్పుడు చెప్పాడు నారదుడు.
0: దెన్ నారద సేడ్,
1: అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
0: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
1: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
0: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
1: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
0: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
1: ప్రేమకే తూగుతున్నాడు.
0: అండ్ ఇట్ వాజ్ ద లవ్ దట్ హి బ్యాలెన్స్.
1: ప్రేమ చేత ఏ నీటి దానమైనా చాలు.
0: విత్ లవ్ వాట్ ఎవర్ యు కెన్ ఆఫర్.
1: తులసి దళమైనా చాలు.
0: ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు ఆనాదులు కాదు.
0: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
1: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి ధనము లేదు.
0: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
1: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులు తూగడం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
1: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
0: దెన్ గాడ్ లవ్స్ యూ.
1: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
1: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
0: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
1: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
1: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీనో అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
0: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
1: అప్పుడే నీవు నావాడు నాయన.
0: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
0: వీ హ్యావ్ టు నో ది గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
0: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: పెంచుకునేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: సహజంగా లభించేటువంటిది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
1: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 27th discourse on Gita Bhagavan delivered on 9th September 1984. In this discourse, Bhagavan teaches us certain important aspects of spiritual practice like being compassionate to all and maintaining internal and external purity. Sai Bhagavan Uvacha.
1: Nirvaira Sarvabhuteshu. Yetti prani endukudanu dveshamu lekunda vairamu lekunda ప్రేమించమని గీతావాక్యం.
2: ది టీచింగ్స్ ఆఫ్ గీతా ఇస్ దట్ వితౌట్ హ్యావింగ్ ఎన్మిటీ ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ యు షుడ్ లవ్ ఆల్.
1: సర్వభూతములు యందు సర్వాత్మభావనగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే.
2: డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ the hearts of every human being in all the its fullness. This is the statement of Gita.
1: Yavarini dveshinchina daivamunu dveshinchinatunte vaadavavtao.
2: Whomsoever you hate, you would be hating God himself.
1: Sarva bhuta tiraskaram keshavam pratigacchati. Yavarini neevu dushinchinappatikini tiraskarinchinappatikini అది నీ ఆరాధన దైవం తిరస్కరించిన వాడవవుతావు.
2: హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఆర్ అడ్మానిష్ దట్ వుడ్ బి గోయింగ్ టు ద వెరీ డైటీ ఆఫ్ యువర్ చోజన్ వర్షిప్.
1: దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సోభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ బై ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ టీచింగ్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్.
1: అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది.
2: భగవద్గీత హ్యాస్ రీచ్డ్ ఏ హైయర్ స్టేజ్ దాన్ దిస్.
1: సర్వాత్మ భావాన్ని ఏకత్వంగా గుర్తించమని బోధించింది.
2: ఇట్ హాస్ టాట్ దట్ దేర్ ఇస్ యూనివర్సల్ డివినిటీ.
1: సౌభ్రాతృత్వం కాక సర్వాత్మ భావమును బోధించింది.
2: Instead of teaching universal brotherhood, it has taught the universal existence of Anaga, Atma in all human beings.
1: Ishvara sarvabhutanam.
2: It means
1: anni bhutamulu yandu undinatvantidi oke atma anetvantidini nirupinchindi.
2: It has proved that it is the same atman which is existing in all human beings and all beings.
1: Kanukane sukha dukha samayakutva annattuga సుఖ దుఃఖములను మనం ఏ విధంగా సమానంగా చూచుకోమని బోధించిందో అదే విధముగానే సర్వభూతములు ఎందుకూడను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది.
2: జస్ట్ యాజ్ ఇట్ హాస్ టాట్ దట్ ది హ్యాపీనెస్ అండ్ మిజరీ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వలీ, సో ఆల్సో యు షుడ్ ట్రీట్ ఆత్మన్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కేవలము మానవ జీవితమనే కాక పశుపక్షి మృగాదులు ఎందుకూడను దైవత్వమైనటువంటిది నిరూపింపు చేయటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమముగా పంచుకోమని బోధించింది.
2: ఇట్ హాస్ టాట్ దట్ డివినిటీ హ్యాస్ బీన్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్, నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ ఎనిమల్స్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్.
1: కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు.
2: That is how it applies to the existence of Atman in all the human beings, not merely in the human beings.
1: Krimiketi kaadu modalukoni brahma rudradula varaku kudanu ee jeevatvam anetundi aatmatvanga ekatvanga untundali.
2: Right from the insects and creatures right up to the brahma, the ultimate brahman, The same divinity is existing uniform.
1: కనుకని త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామ నన్ను బ్రోవరా అని ప్రార్థించాడు.
2: దట్ ఇస్ వై త్యాగరాజు ఆల్సో ప్రేడ్ టు రామ స్టేటింగ్ దట్ ఇన్ ది యాంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్రహ్మన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కేశవ అండ్ రామ యు హావ్ బీన్ జస్ట్ లివింగ్ అండ్ యు సేవ్ మీ హియర్ ప్రే.
1: కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం నలిపివేస్తాం బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం.
2: బట్ టుడేస్ మ్యాన్స్ నేచర్ ఇస్ దట్ వెన్ హీ సీస్ యాంట్ హీ కిల్స్ ఇట్ హీ డజంట్ మైండ్ కిల్లింగ్ ఇట్ బట్ వెన్ హీ సీస్ బ్రహ్మన్ హీ ప్రేస్.
1: చెప్పటం వేరు చేయటం మరొకటి.
2: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ది ఆపోజిట్.
1: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు.
2: దట్ ఈస్ వై వితౌట్ అటైనింగ్ ది స్టేటస్ ఆఫ్ మహాత్మన్ హీ హస్ బీన్ అటైనింగ్ ఓన్లీ ది స్టేటస్ ఆఫ్.
1: కానీ భగవద్గీత యందు మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అని బోధించింది.
2: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ హస్ టాట్ దట్ ఏ సింక్రొనైజేషన్ ఆఫ్ వర్డ్ థాట్ అండ్ డీడ్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ మహాత్మన్.
1: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ అండ్ బిలీవ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
1: దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింప చేయాలి.
2: వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్ విచ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివైన్ నేచర్ అండ్ గాడ్లీ నేచర్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అందరిని కూడాను దయాకరుణతో మనం చూడాలి.
2: వీ హ్యావ్ టు లుక్ అపాన్ ఎవ్రీ పర్సన్ విత్ కంపాషన్ అండ్ లవ్.
1: అట్టు చూడకుండా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
2: వితౌట్ హ్యావింగ్ దట్ అప్రోచ్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ వుడ్ బి ఎ వేస్ట్.
1: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది.
2: Worshipping God and divinity and hurting and harming human beings will not be proper.
1: జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత.
2: భగవద్గీత has been teaching that man is himself God and God is man. The unity of these two has been taught by భగవద్గీత.
1: సర్వ జీవులు ఎందుకూడను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడా బోధించింది.
2: దట్ హ్యూమన్ బీయింగ్ హ్యూమానిటీ విచ్ ట్రీట్స్ ఆల్ అలైక్ దట్ అలోన్ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ దిస్ హెస్ బీన్ టాట్.
1: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయనే లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడాను శూన్యమవుతుంది.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్ whatever position and power one might have acquired if it does not have human kindness then it all that will be a nullity.
1: కనుక ఈ భూత దయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి ఒక సద్గుణం.
2: Kindness to all living beings is an important virtue of human beings.
1: ఇట్టి భూత దయయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి.
2: We have to inquire how the discrimination will be applicable to this kindness human
1: bhutadayanaga baadapadutunnatundi vyaktulanu jeevulanu chuchi saadhyamainanta varaku mana chetanainanta varaku daniki sahayam cheyataniki prayatninchali.
2: Bhutadaya or kindness refers to after looking to various people and persons and things which are in distress going to their help and rescue.
1: Vari baadanu vari dukkamunu vari kashtamunu మనం కొంతవరకు నివారించుటకు నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ నెసరీ ఎఫర్ట్స్ టు రిడ్యూస్ దర్ పెయిన్ దర్ సారో దర్ ట్రబుల్స్.
1: దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు. క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి.
2: దర్ ఇస్ నో యూజ్ రిపీటింగ్ ది వర్డ్ కైండ్నెస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. వీ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్.
1: కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడా మనం విశ్వసించాలి.
2: We have to believe that kindness is the same as divinity.
1: దయగల హృదయమే దైవ మందిరమని కూడా నువ్వు విశ్వసించాలి.
2: We have to believe that heart which has kindness is temple of God.
1: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి.
2: There are number of weaknesses in human being.
1: నిర్దయుడైపోతుంటారు.
2: They lose kindness and become cruel.
1: కఠిన హృదయాన్ని పెంచుకుంటారు.
2: They become very cruel.
1: కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు.
2: దే బిహేవ్ లైక్ వైల్డ్ ఎనిమల్స్ విచ్ డ్వెల్ ఇన్ ఫారెస్ట్.
1: ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్.
1: కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to therefore recognize the meaning in stating
1: ee atta pushpamulalo ee daya pushpam anetundi darini angikarinchadaru bhagavantudu.
2: God accepts of all the eight flowers the flower of human kindness with great love.
1: Poola gucchalu techi poojanta chesina,
2: bringing flowers, worshipping with whatever force and with whatever intention,
1: mechukonadu taanu pucchukonadu.
2: God would neither accept it nor praise it.
1: దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు?
2: వాట్ డస్ హి యాక్సెప్ట్, వాట్ డస్ హి అప్రిషియేట్?
1: దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు.
2: హి యాక్సెప్ట్స్ అండ్ ప్రైజెస్ ది ఫ్లవర్ ఆఫ్ కైండ్నెస్, ద ఫ్లవర్ ఆఫ్ లవ్, ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్.
1: కనుకని మనము దయము దైవము సర్వజీవుల యందు కూడాను ఉంటున్నాడంటే సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
2: దేర్ఫోర్ వీ విల్ హావ్ టు రికగ్నైజ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవరీ హ్యూమన్ హార్ట్.
1: ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి?
2: హౌ షుడ్ వి గివ్ ఎక్స్ప్రెషన్ టు దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్?
1: ఇది కేవలం అభ్యాసముతో మనం లభ్యించేటువంటిది కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ యూ కెన్ జస్ట్ మియర్లీ గెట్ బై ప్రాక్టీస్.
1: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: నిజముగా అందరి ఎందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి.
2: We have to firmly believe that it is the same God which is existing in all hearts.
1: అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
2: Then only you will be able to recognize others' pain and others' sorrow as his own pain and sorrow.
1: ఒక గ్రామములో పేద కుటుంబం ఉండేటువంటిది.
2: ఇన్ ఏ పర్టికులర్ విలేజ్ దేర్ వాజ్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది.
2: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాటర్ ఫర్ దట్.
1: ఇది పెద్ద కుటుంబము కాదు.
2: ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ.
1: కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ ఐదర్.
1: ఇది బీద కుటుంబం.
2: ఇట్స్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు.
2: దోస్ పూర్ పేరెంట్స్ డిసైడెడ్ టు ఎడ్యుకేట్ దట్ చైల్డ్.
1: కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు.
2: దేర్ వర్ నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద విలేజ్.
1: కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి పంపవలసి వచ్చింది.
2: దే హ్యాడ్ టు సెండ్ ద చైల్డ్ టు ది నైబరింగ్ విలేజ్.
1: ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది.
2: On the way to the village where the school was, there is a forest.
1: కాని పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు.
2: But for villagers, they do not mind this.
1: వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
2: In daily life,
1: ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామానికి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది.
2: దిస్ చైల్డ్ వాజ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ టు ద స్కూల్ ఇన్ ది నైబరింగ్ విలేజ్, లెర్నింగ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్.
1: ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం.
2: దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ యూజువల్ అండ్ నేచురల్ టు డూ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు.
2: ఆన్ ద వే దేర్ వాజ్ ఎ స్మాల్ చౌల్ట్రీ బిల్ట్.
1: ఒకనాడు ఈ బిడ్డ స్కూల్ కు వెళ్తూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది.
2: ఆన్ హర్ వే టు ద స్కూల్ వన్ పర్టికులర్ డే షీ ఫౌండ్ ఎ పర్సన్ హూ వాజ్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్.
1: రోగం అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది.
2: షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్.
1: ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు.
2: That particular person was so weak that he was not able to reach any village.
1: అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి.
2: that the person with disease is not able to just take protection.
1: Kamakramina kudano ahara paniyam lekunda shariram kushkinchipothundadi.
2: On account of want of food, the body was becoming weaker day by day.
1: Idi gurtinchindi ee balika.
2: This girl recognized this.
1: Tana inti nunchi dinnamu tanu school ku velle samayalo edo oka chinna moota kattukoni oka iddinu oka dosenu edo aaharam teeskoni kontha oka tiffin car lo neeru pattukoni vellutu vellutu aa patient ki ivatamu tirigi vache samayalo aa padarthanni venu aa yokka tiffin car venuku teeskon raavatamu ee reethiga jarugutu vachindi.
2: Every day she was carrying some food for herself, but she used to give all these things to that particular person on the way in the chowdhury. And she was collecting the tiffin carrier bag on her way back home.
1: ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికి అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు.
2: After spending 10 days like that, the patient could collect a little more strength.
1: ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి.
2: On a particular day when she was coming back home, that particular patient held the hands of this particular girl and implored,
1: bangaru bidda neevu naaku inni dinamulu kudanu aahara paaneyam ichi naa praananni rakshinchavu ee aahara paaneyamlu ekkadi nunchi nuvu testunnavu nee talledandruku telusna leke ekkadaina dongatanam chesi testunnava inke vidhamainatti margamlo dinni apaharinchi naaku istunnava leka neeku nuve tinakunda vastu undi naaku pedutunnava yadartham cheppamani koraadu.
2: Dear most child, now you have been giving me food every day. How are you getting this particular food? Have you been informing your parents? Are you stealing this food? Are you denying this food for yourself and giving me? What are you doing? Please let me know. He said.
1: Appudu aa balaki cheppindi, ayya neenu dongatanam aneetundi naalo ye maatram kudanu ledhu naa tallidandrulaku moosi petti anaga varini marpu chesi neenu techeetundi padartham lokkati ledhu neenu neeku icheetundi prati padartham kudanu naa tallidandrulaku telusu. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు, అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
2: She said that I am not used to thieving things etc. My parents know that I am getting food and ours is a poor family, but still with hard earned money we have been able to just manage to get some food. I am giving that particular food only to you.
1: She said, chinna balaki ye reethiga neevu sampadistunnavu ani prashninchadu.
2: He asked, how are you earning this particular food?
1: నేను వచ్చే దారిలో రేగి పండ్లు చెట్టు ఉంటుండాలి, దాన్ని అంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఎక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు, ఇది నా స్వయాచి.
2: She said that on the way there is a fruit bearing tree. I collect those fruits, I sell them to the students, collect a little money, buy the food, and I am getting this hard earned money which is used for giving you the
1: aa bidda yokka tyagamunaku aa bidda yokka yuktiki aa bidda yokka bhootadayaku ee rogi chaala santasinchadu.
2: This particular person, the patient was so much overjoyed at her sacrifice, at her intelligence, at her
1: neeti ee buddhi ee reethiga labhinchindi ani kuda mari prashninchadu.
2: He questioned her, how did you get this particular attitude of mind?
1: Idi maa tallidandrula yokka bodha, amma manamu chaala beeda kutumbamu, manakante heenamainatundi kutumbanni chusinappudu edo mana shakti koddi manam daanam cheyali ani naa chinna bittappudu nunchi kudanu naaku ide bodhalu chestu vacharu.
2: This is an account of the teaching of my parents. My parents have been telling right from my childhood, ours is a poor family.
1: Aa bidda yokka tyagamunaku ఆ బిడ్డ యొక్క యుక్తికి ఆ బిడ్డ యొక్క భూతదయకు ఈ రోగి చాలా సంతసించాడు.
2: దిస్ పర్టికులర్ పర్సన్, ది పేషెంట్ వాజ్ సో మచ్ ఓవర్ జాయ్డ్.

0: ఇచ్చారు.
1: దిస్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ మై పేరెంట్స్. మై పేరెంట్స్ హావ్ బీన్ టెలింగ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, అవర్స్ ఇస్ ఎ పూర్ ఫ్యామిలీ, వుడ్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ అదర్స్.
0: ముగ్గుపాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను.
1: కైండ్నెస్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐ యామ్ మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అండ్ శాంక్టిఫైడ్
0: అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
1: షీ సెడ్ సో టు దట్ పర్టికులర్ పేషెంట్ అండ్ రిటర్న్డ్ హోమ్.
0: క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు.
1: గ్రాడ్యువల్లీ దిస్ పర్టికులర్ పేషెంట్ పిక్డ్ అప్ హెల్త్, హి వాస్ ఏబుల్ టు వాక్ టు ద విలేజ్ వేర్ దిస్ గర్ల్ వాస్.
0: కానీ ఆ భూతదయకు ఏమి ఫలితం? ఈ పేషెంట్, ఈ రోగి అయినటువంటి వాడు నిత్యము దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. అదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్ను ప్రార్థన చేసేటువంటి వాడు రోగి.
1: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ ది సాక్రిఫైసెస్ విచ్ దిస్ గర్ల్ హాస్ మేడ్ టు దట్ పర్టిక్యులర్ పేషెంట్? ద పేషెంట్ హాస్ బీన్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్ గివ్ గుడ్ హెల్త్, గుడ్ ప్రాస్పెరిటీ అండ్ ఇన్ ఎవ్రీ వే బి హెల్ప్ఫుల్ టు ద పేరెంట్స్ ఆఫ్ దిస్.
0: నేను ఎట్లయినా బీదవాడిని, నేను రోగిష్ఠిని, నేను ఇంకా అభివృద్ధి అయిపోయి ఈ దేశానికి చేసేటువంటి ఉపకారం ఏమీ లేదు.
1: హీ టోల్డ్ టు గాడ్ దట్ వెల్ ఐ హావ్ ఎ డిసీజ్డ్ పర్సన్, ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు బి ఆఫ్ ఎనీ యూస్ టు ద వరల్డ్ అండ్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ టు.
0: ఇలాంటి ఉత్తమ కుటుంబాన్ని అభివృద్ధి పరిచి దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుని కోరాడు.
1: హీ ప్రే టు ద లార్డ్ దట్ యు విల్ హావ్ టు డెవలప్ సచ్ గుడ్ ఫ్యామిలీస్ అండ్ మేక్ దెమ్ హెల్ప్ ది నేషన్.
0: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు.
1: దిస్ గర్ల్ వాట్ ఎవర్ షీ డిడ్ టువర్డ్స్ ద పేషెంట్ షీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఇన్ రిటర్న్.
0: ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు.
1: Without expecting any fruits of the actions he has performed, those actions, God showered his grace on her.
0: Okanadu sayankala samayamlo daivam dabbulu mootana kattukoni aa intiki velli, amma naaku inta kaalam kudanu ప్రాణాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు.
1: వన్ పర్టికులర్ ఈవినింగ్ గాడ్ కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ ఎ బండిల్ అండ్ వెంట్ ఓవర్ టు దట్ పర్టికులర్ హౌస్ అండ్ ఆస్క్డ్ ఈస్ దిస్ ద హౌస్ ఫ్రమ్ విచ్ ఎ చైల్డ్ హెల్ప్స్ హూ హాస్ గివెన్ మీ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అమ్మాయి ఒంటరిగా స్కూల్కు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయాహృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాని వేషంతో ఒక ఛత్రంలో చేరాను.
1: గాడ్ సెడ్ దట్ ఐ went to that particular chowdhury in the form of a person with in the form of a patient. I am just giving this particular thing that this child should grow and become highly educated.
0: Ee bidda parichinche nimittamai nenu oka varam 18lo aa chatramlo nivasinchanu.
1: I lived in that chowdhury to test this girl for about 10 days. I lived there.
0: Ee bidda hrudayam parishuddhamainatundi.
1: This child's heart is
0: pavitramainatundi,
1: very sacred.
0: Dayagala hrudayam,
1: it is full of kindness.
0: అదే నా మందిరము,
1: దట్ ఈస్ మై టెంపుల్.
0: కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు.
1: హీ హ్యాండెడ్ ఓవర్ ద వెల్త్ టు ది పేరెంట్స్ టెలింగ్ దట్ యు యూజ్ దిస్ ఫర్ హర్ హ్యాపీనెస్, ఫర్ హర్ ప్రోగ్రెస్, ఫర్ హర్.
0: ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పేరపడి, స్వామి ఇంత ధనమునకు మాకు అధికారం లేదు.
1: Those parents, not being overjoyed at the prospect of getting such a lot of wealth, they fell at the feet of that particular person and said that, well, we don't have any right to
0: receive. Shakti yantu anta matrame maaku chalu.
1: Whatever is our capacity, we'll accept only that.
0: Shakti ki minchinatundi dhanamu pramadamuna chekurustundi.
1: Wealth beyond one's own capacity,
0: ashanti andistundi.
1: It will bring lack of
0: ahankaramunu chekurustundi.
1: It will increase one's ego.
0: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ వన్ ఫర్గెట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: మాకింత ధనం వద్దు మహానుభావ అని ప్రార్థించారు.
1: ఓ గ్రేట్ మ్యాన్, వీ డోంట్ వాంట్ సో మచ్ ఆఫ్ వెల్త్, దే ప్రేడ్.
0: కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
1: మీన్ వైల్ దిస్ పర్టికులర్ పర్సన్ డిసపియర్ లీవింగ్ ది ఎంటైర్.
0: వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే.
1: The person who came there was not merely a great man or a saint.
0: Ani gurtinchi aa inti varu ee dharmamunu aadharanga chesukoni vaaru ee maatramu deeni viniyoginchukokunda ee vidhamainatundi okka daya hrudayam topala deenunu rakshinchadu.

0: ఈ ధనమునంతా ఉపయోగపెడుతూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజింగ్ హిమ్ యాస్ గాడ్ వితౌట్ యూజింగ్ ద ఎంటైర్ మనీ ఫర్ దేర్ ఓన్ ఫ్యామిలీ దే యూజ్డ్ ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్ పీపుల్.
0: సర్వులయందు ఉండినటువంటి యొక్క జీవతత్వము దైవత్వంగా విశ్వసించమని చాటుతూ వచ్చారు.
1: They also asked everyone to just believe and conduct oneself as to with the belief
0: daya premala valane daivam labhistadani kudanu visheshistu vacharu.
1: They also believe God can be obtained only by love and compassion.
0: Kanukane yad bhavam tadbhavati, mana bhavam ettuvantido daivattam atuvantidiga manaku labhyamavutundi.
1: We get God the way that we believe him.
0: Daivam ekkado oka pratyekamainatundi oka pradeshamlo unnadani manam visheshincharadu.
1: We should not believe God as he existing in a particular place.
0: Sarvatra untunnadu anukunte satyanni manam kontha varaku nu chaatadaniki anubhavithulu kavali.
1: We have to experience and declare that God is all pervasive.
0: Aithe ilanti sadbhavamu manam ee reethiga penchukovatam sadhyam avutundi.
1: How can we develop such a good feeling?
0: Deeniki antar bahistha sarvavyapya narayana ani pillalu parishuddhamlo chepparu. Adhe vidhamge antar bahirshuddhi deeniki atyavasaramu annaru.
1: As was told by the students here in the prayer Purusha Sukta that God exists both inside and outside.
0: Paramatmudu lopala velupula unnadu.
1: God is existing inside and outside.
0: Kanuka bhagavantudu lopala maatrame unti antarshuddhi maatrame manaku chalu. Bayata kuda unnadu kanuka bahirshuddhi kuda manaku avasarame.
1: If God is existing only inside, inner purity would be sufficient. As God is existing externally, external purity is also required.
0: Kanuka daivamu antarbahir తత్వం నందు ఉంటుండటం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడాను మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
1: As God is existing both inside and outside, on we should have both inner purity and outer purity, then only we'll be able to attain full
0: బహిర్శుద్ధి. అంటే ఏమిటి?
1: What is the meaning of external purity?
0: మొట్టమొదట బహిర్శుద్ధి అనగా మనము చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము.
1: ఎక్స్టర్నల్ ప్యూరిటీ మైట్ మీన్ కీపింగ్ అవర్ బాడీ ప్యూర్ అండ్ వేరింగ్ గుడ్ క్లోత్స్, క్లీన్ క్లోత్స్.
0: మనము పఠించేటువంటి గ్రంథములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
1: The books which we read, we should keep them clean.
0: Mana dustulu endu kaani, mana deham nandu kaani, mana bookulu endu kaani ashuddham aneetundi malinyam cheyakunda chuchukovali.
1: Be it in the body, be it in our mind, be it in the books, we should not allow dirt to accumulate.
0: Manamu పరిశుద్ధం అనగా ఏమిటి? దేహమును సరైన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పటంలో ఉండేటువంటి అంతరార్థం ఇదియే.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ యు షుడ్ టేక్ బాత్ ట్వైస్ ఎవ్రీ డే ఈస్ దట్
0: దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడాను పరిశుద్ధం చేసుకోవాలి.
1: నాట్ మియర్లీ ది బాడీ, ఎవ్రీ లింబ్ విల్ హావ్
0: ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది.
1: వేర్ దెర్ ఈస్ ఇంప్యూరిటీ సమ్ టైప్స్ ఆఫ్ డర్ట్ అక్యుములేట్.
0: మాలిన్యం చేరిన దగ్గర ఇన్సెక్ట్స్ పురుగులు చేరిపోతాయి.
1: వేర్ దెర్ ఈస్ డర్ట్ సమ్ ఇన్సెక్ట్స్ గ్యాదర్.
0: ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగము ప్రారంభమవుతుంది.
1: అండ్ దట్ లీడ్స్ టు డిసీజెస్.
0: కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి.
1: Therefore, we should not allow impurity to enter.
0: మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ పేస్ట్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి.
1: Therefore, in the morning, every day, we'll have to clean our teeth with toothbrush and paste.
0: కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి.
1: Not merely cleaning the teeth, we'll have to clean the tongue also.
0: దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు.
1: Our mouth is the main.
0: ఈ ద్వారము నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
1: In the main entry itself, if there is lack of cleanliness, then all the worms.
0: మనం ఎంత ప్రదేశాల్లోనూ మనం చూస్తుంటుంటాము, ఏదైనా మురికి నీరు చేరిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి.
1: Wherever there is dirty water, mosquitoes and worms and undesirable elements.
0: అదే విధంగానే ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
1: In the same way, wherever there is dirt, all these insects are likely to accumulate.
0: ఇంతే కాదు, మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి.
1: Not merely that, in the surrounding of our house, we'll have to keep everything clean.
0: ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇళ్లను చూచి ఇల్లాలను చూడమంటారు.
1: There is a saying in the state of Andhra, look to the house and
0: illu enta parishuddhanga untado illalu anta parishuddhamainatundi deeni artham.
1: The meaning of that is that the cleanliness of the house reflects the cleanliness of the dwellers.
0: But idi deeni kosam cheskovalante mana manchi kosamani
1: All this has to be done for our own good.
0: ఇల్లు కాని పరిసర ప్రాంతములు కాని పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం.
1: Be it the house or the surroundings, when they are clean, we'll be able to enjoy.
0: ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే.
1: When we have good health, we'll be happy.
0: కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: We have to keep ourselves clean entirely in order to have good health and joy.
0: Manaku rendu chokkalu rendu pantlu undina chalu, okati dharinchi rendo danni parishuddhanga utiki danni dharinchukundam.
1: We may have only two pairs of clothes. One we should wear, the other we should clean. Afterwards we will have to just wear that.
0: Dinnahu rendu marchana akkaraledu.
1: There is no need for changing.
0: Okati undina chalu mana shaktiki.
1: It may be even one for a particular thing.
0: Unna danni shubhranga pettukovali.
1: But keep clean whatever we have.
0: Sadhyamainta varaku nu ee yokka ashuddhamu manapaina cherakunda chochukovali.
1: Should not allow ourselves to become dirty.
0: Baita matramu tellani dressulu vesukoni lopala nallaga unte prayojanam ledu.
1: Wearing externally whitish dress, keeping the heart impure is no good.
0: Kanuka దాని వల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we'll have to make efforts for inner purity also.
0: దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివి ఉండాలి.
1: For this purpose we should keep our feelings sacred.
0: తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
1: Thoughts must be sacred.
0: పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి.
1: Thoughts must be for the service of others.
0: అసూయ భావములు కానీ ద్వేష భావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి.
1: We should not allow jealousy and hatred to enter into us.
0: నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
1: We should always develop feelings which are full of joy.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు.
1: We should not unnecessarily bother ourselves about others' affairs.
0: సర్వుల మంచిది కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి.
1: We should think good of all others.
0: దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు.
1: In this particular context only, in the dharma of Vedas, it has been just said, let the whole world be happy.
0: Kuli yokka lakshyamani kuda nu bhavincharu.
1: This is the very object and purpose of people who believe in Vedas.
0: Kanuka hrudayamu lopala pavitramainatundi divyamainatundi bhagavantuni naamamu chintinchu raavali.
1: Therefore the sacred name of God, the pure name of God, will have to be continuously contemplated in every heart.
0: ఈ విధంగా అంతర్ బహిర్జ తత్వములందు పరిశుద్ధము గావించుకొనుటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగ ద్వేషములు, అసూయాది డంబములు, ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
1: Only when we take care to see, to maintain inner purity and external purity, we'll be able to just see that prevent entering of bad thoughts, bad qualities of jealousy.
0: ప్రహ్లాదుడు చెప్పారు, ఆరు శత్రువులను నీవు జయించినప్పుడే నీవు సరైనటువంటి ఉత్తముడు అవుతావని.
1: Prahlad has declared that only when you conquer six enemies you can be considered as a great man.
0: ఇప్పుడు కేవలము నీవు రాజుగా ఉంటున్నావు, నీవు ఆరు శత్రువులను జయిస్తే చక్రవర్తిగా మారిపోతావు అన్నాడు.
1: He has said that you are only a king now. If only you can conquer six enemies, you can become an emperor.
0: ఆరు శత్రువులే కామ క్రోధ లోభ మోహమును మర్చిలేవు. ఈ ఆరు శత్రువులు ఎందు కూడాను మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధము.
1: These six enemies are desire, anger and greed, hatred and these six.
0: కనుకని మనము ఈ శత్రువుల లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి.
1: We should not allow these six enemies to enter into our heart if we do not want to get any difficulties and problems.
0: కనుకని నీవు సుఖదుఖములను రెండింటిని సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటిని సమానంగా చూసుకోవాలంటే, అందరి ఎందు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి.
1: If you want to treat joy and sorrow, profit and gain as equal, then you have to consider and recognize
0: ee sukhadukhamulanu sheetoshtamulanu labhanashtamulanu samananga chuchukovatam chaala asadhyam aithe andari endu undinatundi daivattam okkate aneetundi satyam manaku drudamaipothe ivanni sulabhanga manaku vasamaipothayi.
1: It may be difficult to treat joy and sorrow equal, cold and heat equal, and misery and happiness equal, but if we can recognize that God is dwelling in every heart, all the other things we can conquer.
0: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు హస్ సెడ్, ఓ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్, ఎవ్రీ అదర్ ప్లానెట్ విల్ బి అండర్
0: సర్వుడు ఎందు ఉండేటువంటి యొక్క ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది.
1: If we have firm belief and faith that the same divinity is existing in all hearts, everything can be conquered, we'll be able to get all other things.
0: Annintiki moolam edo.
1: That particular thing which is the very
0: annintiki nee keelakam edo.
1: Which is the very secret of all.
0: Annintiki nee gamyam edo.
1: The goal of all.
0: దానిని మనం పట్టాలి.
1: వి షుడ్ క్యాచ్ అవుట్ ఆఫ్ దాట్.
0: అది ఆత్మతత్వం.
1: దాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: దానిని మనం పట్టినామంటే ఇవన్నీ సులభంగా మనకు వశమవుతాయి.
1: ఇఫ్ యు కెన్ క్యాచ్ అవుట్ ఆఫ్ దాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ బికమ్.
0: చెట్టును కొట్టదలిచినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీడివేస్తూ ఉంటే ప్రయోజనం లేదు.
1: ద వన్ హూ వాంట్స్ టు ఫెల్ ద ట్రీ హి డిడ్ నాట్ గో ఆన్ కటింగ్ ద బ్రాంచెస్ లీవ్స్ ఎస్ ఎ ట్రీ.
0: వేరును కొట్టివేస్తే చెట్టు కూలిపోతుంది.
1: ఇఫ్ యు కట్స్ ద వెరీ రూట్ ది ట్రీ కెన్ బి ఫెల్.
0: అదే రీతిగా దైవాన్ని మనం పట్టివేస్తే సర్వము మన వశమైపోతుంది.
1: ఇఫ్ యు కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ డివినిటీ ఇట్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
0: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడా కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది డివినిటీ ఇట్ సెల్ఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ విల్ హావ్ టు ప్రాక్టీస్ దిస్ సాధన.
0: కనుక పూత దయను మనం పెంచుకోవటం,
1: డెవలపింగ్ కంపాషన్ ఫర్ ఆల్,
0: సర్వాత్మ భావన మనం అభివృద్ధి పరచుకోవటం,
1: డెవలపింగ్ సర్వాత్మ భావన
0: దేహం యొక్క పరిశుద్ధము మనస్సు యొక్క పవిత్రతను అభివృద్ధి పరచుకోవటం,
1: డెవలపింగ్ ది ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క నిత్య చర్యల లోపల నిత్య జీవితం లోపల సాధనను సలిపినప్పుడే దైవత్వం మనకు సులభంగా అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ డివినిటీ.
0: కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, సర్వుడు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతునికి నేను ఒక నమస్కరిస్తున్నాను అని మనం భావించాలి.
1: We will have to consider that we are praying, offering our obeisance to the God who is dwelling in every heart.
0: అంతటితోనే మనము ఆపకూడదు మన సాధనను. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి దాన్ని కూడా రెండో వద్దుగా పెట్టుకోవాలి.
1: We should not merely believe in that and leave it at that. We should also believe that whosoever we criticize that goes to the same God.
0: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం.
1: Our life may be compared to a continuous
0: ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు అన్ని భూములు అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది.
1: If we allow this flow of our life unchecked, unfettered, is likely to destroy
0: గ్రామములను ముంచి వేస్తుంది.
1: It may destroy villages.
0: కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయమే మనం తీసుకోవాలి.
1: We have to take such measures to see that this river reaches the ocean.
0: ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరుడే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఓషన్ విచ్ కెన్ బేర్, విచ్ కెన్ ప్రొటెక్ట్, విచ్ కెన్ టేక్ గివ్ షెల్టర్, విచ్ కెన్ అబ్జార్బ్ ఆల్ దీస్ రివర్స్.
0: కనుకని ఇది సాగరంలో ఏ రీతిగా మనం చేర్చడం,
1: హౌ టు మేక్ దిస్ లైఫ్ టు రీచ్ ది ఓషన్.
0: దీనికే భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది.
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ హ్యావ్ టూ బ్యాంక్స్ కన్స్ట్రక్టెడ్.
0: ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామంలో ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి
1: చేరిపోతుంది.
0: ఏమిటి ఈ గట్లు?
1: వాట్ ఆర్ దీస్ టూ బ్యాంక్స్?
0: అదే అష్టాక్షర నామము అని బోధించాడు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఎయిట్ సిలబల్ మంత్ర.
0: ఏమిటి అష్టాక్షర నామం?
1: వాట్ ఈస్ దట్ ఎయిట్ సిలబల్?
0: ఓ నమో నారాయణ కాదు.
1: ఓం నమో నారాయణ ఈస్ దట్ సో? నో
0: కాదు.
1: It is not
0: samsayaatma vinasyate. Samsayaatma vinasyate. Nissamsayuduga nee untundu ane gattunu oka vaipu kattuko.
1: On one side you just have the belief that a person who has got doubt will be destroyed.
0: Rendu vaipuna shraddhavan labhate gnanam. Idi 8 aksharalu. Ee shraddhanu oka vaipu penchuko.
1: The other side, shraddhavan labhate gnanam, 8 lettered mantra, have
0: nissamsayam aneetundi oka gattu, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటిని మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, ఫెయిత్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ దీస్ టూ బ్యాంక్స్, అవర్ లైఫ్ కెన్ రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఓషన్.
0: ఈ ఉపాయముని జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హ్యాస్ టాట్ దిస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివోషన్ విచ్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది రివర్ ఆఫ్ లైఫ్ టు రీచ్ ది ఓషన్ ఆఫ్ అనుగ్రహ ఆర్ గ్రేస్.
0: నాయన మానవుని యొక్క గమ్యము అదే.
1: Child, the ultimate end of goal of man.
0: Gamyamunu maravaddu.
1: Don't forget about the
0: goal. Lokamunu nammavaddu.
1: Don't believe the world.
0: Maranamunaku bhayapadavaddu.
1: Don't be afraid of death.
0: Ee moodintini neeku nijamainatundi mantramuluga bodhisthunnanu annadu.
1: I am teaching you these three as three important mantras.
0: Kanukane gamyamu daivamu.
1: The goal is God.
0: దైవాన్ని మరవకూడదు.
1: డోంట్ ఫర్గెట్ అబౌట్ గాడ్.
0: ఈ లోకాన్ని నమ్మకూడదు.
1: దిస్ వరల్డ్ షుడ్ నాట్ బి బిలీవ్.
0: మరణానికి భయపడకూడదు.
1: షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: టేక్ దీస్ త్రీ యాజ్ త్రీ మంత్రాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: That was the 27th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 9th September 1984, he taught us certain important aspects of spiritual practice like being compassionate to all and maintaining internal and external purity. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: Prema. ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడనున్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
0: ద చైల్డ్ హూ డస్ నాట్ నో ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ నేచర్, హూ యామ్ ఐ, వై యామ్ ఐ బోర్న్, ఫర్ హూ సేక్, డస్ నో ఎనీథింగ్ ఎట్ ఆల్ బట్ ఫైండ్స్ డిలైట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద చైల్డ్ టు ద వరల్డ్ దట్ లవ్ డస్ నాట్ నో ఎనీథింగ్ లైక్ వై, వేర్, వెన్ అండ్ సో ఆన్.
1: ప్రేమ ప్రతి మానవుని హృదయం నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయం నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
0: For this tree of life, love is the root.
1: జ్ఞానమే దీని ఫలము.
0: Wisdom is the fruit.
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: That is the teaching of Upanishads.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరి అయినటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
0: బట్ భగవాన్ opines దట్ వన్ cannot క్లాసిఫై, డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
1: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
0: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ, నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
0: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
1: పిచ్చివాడ, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
0: Oh, madcap, it's God who protects all.
1: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
0: If you love that loving God, the very love will protect you.
1: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
0: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
1: Yavaru nannu nischalamuga nisvarthamuga drudamaina vishwasamto preminturo vare na sannihitudu annadu.
0: He said, the one with steady, selfless, strong faith is so close to me.
1: Atti prema tattvani drishti yandunchukoni అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
0: ఫర్దర్ హీ సెడ్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు
1: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
0: There's nothing that the love cannot accomplish in this world.
1: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
0: The love even can, it can conquer anger, pacify.
1: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములు కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
1: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
0: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
1: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా, ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
0: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
1: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
0: Buddha smiled and said, Oh, the demon full of jealousy, I love you too.
1: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
0: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
1: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
0: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
1: Kanuka, ee jagattunandu deenini manamu sadhinchavalannannu prema cheta sulabhanga mana vaanchalu neravechukovachchu.
0: So in this world, we can achieve anything, fulfill any desire with this love.
1: Daivanne sadhinchagalinatundi ee prema shaktiki ee jagattunandu sadhinchaleinatundi emiti unnadi.
0: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
1: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
0: Love has five names.
1: మొదటిది శాంతము.
0: The first, peace, శాంతము.
1: రెండవది దాస్యము.
0: The second, servitude, దాస్యము.
1: మూడవది వాత్సల్యము.
0: The third, affection, వాత్సల్యము.
1: నాలుగవది సఖ్యము.
0: Fourth one, sakhya, friendship.
1: ఐదవది మాధుర్యము.
0: The fifth one is sweetness, మాధుర్యము.
1: ఇవన్నీ కూడా ప్రేమకు పర్యాయ పదములే.
0: These are the synonyms of this word love.
1: శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
0: We may question how peace can be a synonym to this word.
1: శాంతి అంటే ఏమిటి?
0: What do you mean by peace?
1: ఎవరన్న ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక, కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
0: We consider peace means remaining silent, keeping our mouth shut.
1: మానవుని ఎందున్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములో ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ when we are free from all wicked thoughts, bad thinking and evil tendency and temperament.
1: Vesham nirmoolamu gaavinchukunna tarvata undeetundi okka hrudaya bhavamunike shantamu antaru.
0: Peace is a state when this hatred is totally annihilated.
1: Samattamu samaikyata sabravtuttamu kaliginatundi okka hrudayamunike శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, ఫ్రెటర్నిటీ.
1: అనగా ఈ దుర్గుణమును మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే
0: It only means when we give up all the bad qualities, only one remains.
1: దివ్యత్వమైనటువంటి దైవత్వము.
0: That is the divinity.
1: దీనిని వేదాంత పరిభాషయందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: This is described in varied ways in Vedantic parts.
1: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయములు ఎన్నియో ఉంటున్నవి.
0: There are lots of things to know in this world.
1: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహాపవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
0: Vedas, Upanishads and Brahma Sutras, sacred texts, left out all the material, so much of the things that we are supposed to know,
1: Swavimarsi.
0: But stress on the self-inquiry.
1: Swavimarsi. Tanantaru vimarsinchukotamu.
0: We should proceed on the path of self-inquiry.
1: Emiti? Nenevaru. Nenevaru. Nenevaru. Nenevaru. Aneetvanti yokka ee vimarsana bhavame mottamota manam telusuko. Ade mochamu annadu.
0: What we should know is, in the path of self-inquiry, we have to put a question like this: who am I? That gives you liberation.
1: ప్రపంచములో ఎన్నో పదార్థములు ఉన్నాయో తెలుసుకోవడానికి.
0: There are so many objects in the material world.
1: ఎన్నో విషయములు ఉన్నాయో తెలుసుకోవడానికి.
0: There are lots of things to know.
1: ఇన్నింటిని వదలి నిత్య జీవితములో ఉపయోగించి ఉండేటువంటి నేను అనేటువంటి పదమును తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
0: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
1: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
0: దిస్ వర్డ్ ఐ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఐ ఒకే అక్షరమే.
0: ఐ ఈ సింగిల్ లెటర్డ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
1: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
1: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు.
0: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
1: ఆ ఏకత్వానికి శరణం, మామేకం శరణం రజ.
0: It only means surrender yourself to that one.
1: Mocha ishyami ma sucha nenu annadu.
0: He said, I only confer you liberation.
1: Patti padamunandu kudanu nenu nenu nenu aneetundi padamunu upayogistu vachadu.
0: At every stage this single lettered I is repeatedly stressed.
1: Ee nenu aneetundi padamu inta goppa shaktivantamaintundi.
0: So this single lettered word I is mighty.
1: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
0: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియా డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
1: Nenu vachanu.
0: He says, I have come.
1: Nenu potunnanu.
0: I am going.
1: Nenu chuchanu.
0: I have seen.
1: Nenu vinnanu.
0: I heard.
1: Nenu maatadutunnanu.
0: I speak.
1: ఈ అన్నింటి ఎందుకు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
1: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
1: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు.
0: ఇన్ వేదాంత దర్ ఓన్లీ టూ వర్డ్స్.
1: ఇది, నేను. ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
0: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
1: ఇది ఏమి? ఖర్చీఫ్.
0: What is this? This is kerchief.
1: Idi emi tumbler.
0: What is this? This tumbler.
1: Idi emi table.
0: What is this? This is a table.
1: Itan evaru oka manishi.
0: Who is he? He is a human being.
1: Idi emiti oka bhavanamu.
0: What is this? A mansion.
1: Anta idi idi idi aneetundi lekunda ye oka padarthani kodanu manamu charchinchutakkani chuchutakkani vicharinchutakkani veelu kaadu.
0: It's not possible either to inquire or to see or visualize and say without using this word this.
1: ee drishyakalpitamaina jagat antai kudunu idi ante.
0: Therefore all this apparent world that you see,
1: maatalani pillavaadu kudunu amma tho cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi ani idi idi ani upayogistuntadu.
0: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this? What is this?
1: Amma, idu enduku?
0: Mother, what for is this? Why?
1: Anta idi.
0: Everything is this.
1: Idi anaga drishyakalpitamainatvanti jagattuku idi ani peru.
0: This jagat, the world which is apparent, is called this idi.
1: Idi drishyamu.
0: This is the scene.
1: Ee drishyamunu chuchetvanti nene drashta.
0: This scene is seen by me, the eye, the seer. This eye is the seer.
1: Jagatanta drishyame.
0: The whole world is the seer.
1: Yeninaina neevu chudu.
0: You may see any.
1: Yeninaina vinu.
0: You may hear any.
1: Yeninaina chaduvu.
0: You read any.
1: Yeninaina pattu.
0: You catch hold of anything.
1: Yeninaina cheyi.
0: You do any.
1: Anta idiye.
0: All this is this only.
1: Aithe ikkada rendu vidhamainatvanti shastramulu.
0: However, there are two interpretations.
1: భౌతికమైనటువంటి శాస్త్రము,
0: one the physical.
1: ఏమి?
0: What?
1: ఆధ్యాత్మిక శాస్త్రము ఎందుకు?
0: The spiritual question is this, why?
1: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
0: But the spiritual knowledge has got the combination of both.
1: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
0: హియర్ ఇన్ వేదాంత వి ఆల్సో
1: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడాను భౌతికంలో వస్తుంది.
0: వాట్ రిఫర్స్ టు దిస్ అపరెంట్ వర్డ్.
1: శాస్త్రము వేదాంత శాస్త్రము రెండు చూడినటువంటిది వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
0: ద వరల్డ్ నాలెడ్జ్ అండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బోత్ దీస్ డీల్ దీస్ టూ క్వశ్చన్స్ వాట్ అండ్ వై.
1: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్ ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి.
0: The worldly knowledge limits to what? Why the world revolves, earth revolves.
1: తిరుగుతున్నాడని మాత్రమే చెప్తున్నాడు కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
0: The scientist merely says that the world, the whole earth rotates, revolves, but he doesn't say why. ఇది
1: తిరుగుతుండాలి.
0: It revolves around the sun.
1: ఎందుకు తిరుగుతుండాలి?
0: Why?
1: No answer.
0: No answer.
1: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
0: We find the stars glittering in the night.
1: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
0: In the daytime they do not.
1: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
0: Why not?
1: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
0: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
1: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
1: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
0: హవెవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్.
1: ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
0: ఏ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
1: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
0: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
1: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిభూతుడిగానే ఉన్నాడు.
0: దో హీ వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ ద రామ స్టూడ్ యాజ్ ద విట్నెస్.
1: యాక్ట్ చేసేదంతా కూడాను రావణుడే.
0: All the acting refers to Ravana only.
1: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
0: This action does not make Rama a Ravana.
1: Ravanudu endu kudanu Ramulu unnadu kani Ramulu endu Ravanudu ledu.
0: In Ravana there is Rama but there is no Ravana in Rama.
1: Kanuka ee vishya jagattunandu ee vishwanataka rangamunandu jagattantakudunu oka vidhamainatundi veshamu dharinchi అనేక విధమైనటువంటి యాక్ట్ చదువుతున్నది.
0: దర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ అ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నలీ.
1: ఈ అన్నింటి ఎందుకును ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
1: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
0: While playing the role of Ravana, he does penance and indulges in certain wicked activities. Rama has got nothing to do.
1: ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము.
0: All the life that we pass through is something like action.
1: మానవుడు ఒక నటన సూత్రధారి.
0: Man plays the role of an actor.
1: కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు.
0: He considers that he is the director, that he is the doer, that he is the action.
1: కానీ రాముడు నేను కర్త నేను భోక్త అనేటువంటిది ఏమాత్రం అక్కడ ఉచ్చరించడు.
0: But here the Rama doesn't think.
1: తాను సాక్షిభూతుడే.
0: He stands as a witness.
1: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
0: Therefore, in this world, what all we see is a vesture that is put on.
1: Ivanni kevalamu aadharamule.
0: That's all the one that is.
1: Deniki aadharamulu? Jagattuku matram aadharamu.
0: It is only for the world.
1: Kani jagattuku edi aadharamu?
0: But what is the basis foundation for this world?
1: Adi aatma.
0: That is the spirit, the atma.
1: Ee jagattanta kudanu kevalamu ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
0: ది హోల్ వరల్డ్ పర్టైన్స్ టు మెటీరియల్ వరల్డ్ నాలెడ్జ్.
1: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
0: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
1: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
1: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
1: ఏమిటి ఇవి?
0: వాట్ ఆర్ దే?
1: ఐదు కర్మేంద్రియములు,
0: ద ఫైవ్ సెన్సెస్,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
0: ఫైవ్ సెన్సెస్,
1: ఐదు ప్రాణములు,
0: ఫైవ్ లైఫ్,
1: ఐదు కోశములు,
0: ఫైవ్ లైఫ్ షీట్స్.
1: 20 అయిపోయినాయి.
0: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 25.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగైనాయి.
0: ద ఫోర్, ద మైండ్, ద
1: ఇంటెలెక్ట్. 24 అయిపోయింది.
0: అండ్ దే మేక్
1: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ 24?
1: జీవుడు కల్పించుకున్నటువంటివే.
0: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
1: మనసు కల్పించుకున్నటువంటివే.
0: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
0: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్, ద క్రియేటర్ ఇస్ ద
1: 25th వన్. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
0: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
1: Ah, 26th vaade devudu.
0: The 26th one is divine.
1: Indriyamulanta kudanu kevalam 24.
0: All the senses said
1: on the 24th. మనసే కల్పించుకుంటుండాలి.
0: ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద మేకింగ్ ఆఫ్ ద మైండ్.
1: మనసే కల్పించుకుంటుంది.
0: ఇట్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
0: నైట్ టైమ్ యూ స్లీప్.
1: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
0: దేర్ ఇన్ ద స్లీప్ యు డ్రీమ్.
1: ఆ కలలో నీవే ఉన్నావు.
0: యు ఆర్ దేర్ ఇన్ యువర్ డ్రీమ్.
1: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
0: యువర్ ఫ్రెండ్స్ ఆల్సో వాచింగ్ సినిమా.
1: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
0: యు ఆల్సో వెంట్ ఆన్ ఎ పిక్నిక్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్.
1: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తుంటాడు.
0: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హీ ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ హావ్ దే కమ్?
1: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
0: ఇట్ ఇస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
1: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
0: ఇస్ ఆల్సో హిజ్ ఓన్
1: క్రియేషన్. కనుకనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే,
0: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
1: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: యు విల్ హావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
1: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
0: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
0: దిస్ వైబ్రేషన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
1: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
0: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియల్.
1: భూవహ వైబ్రేషన్ ప్రాణము.
0: ద సెకండ్ భూవహ ఇస్ ద లైఫ్.
1: సువహ రేడియేషన్ జ్ఞానము.
0: సువహ ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
0: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
1: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: This Vedanta declares as Brahman wisdom.
1: ఇది అద్వైతము.
0: This is non-dualism.
1: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దాన్నంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అదే నిజమైన వేదాంతం.
0: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
1: ఆనందం ఎక్కడ ఉంది?
0: Then where is bliss?
1: నీవే ఆనందము.
0: You are the embodiment of
1: truth. ఎక్కడ ఉంది?
0: Where is truth?
1: నీవే truth.
0: You are the truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Speak the truth.
0: You always speak the truth.
1: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్. కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
0: సిన్స్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యు షుడ్
1: ఆల్వేస్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బి లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బి ఇన్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్,
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవు ఎప్పుడు శాంతిగానే ఉంటుండు.
0: యు బి ఇన్ పీస్.
1: ఎందువల్ల?
0: వై?
1: నీవే శాంతి యొక్క స్వరూపము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: పీస్. నీవే సత్యం యొక్క స్వరూపము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
0: వై డు యు సెర్చ్ ఫర్ దెమ్?
1: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
0: యు బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ ఔట్ సైడ్.
1: ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటి అంతా వెతుకుతున్నాడు పాపం.
0: A person entered into a room and he was searching for something.
1: Anni kanipistunnayi ee vyaktiki.
0: This person is able to see all.
1: Yenadu chudanatvanti vanni kudanu kanipistunnayi.
0: He saw many which he never
1: Kani
0: saw before.
1: Kani okkati kanipinchatam ledu.
0: But he is not able to see one.
1: Emiti adi?
0: What is that?
1: Tanam taanu telusukovatam ledu. Tanam taanu kanipinchatam ledu. Inga anni kanipistunnayi aa room lo.
0: There in the room he sees everything else but he does not see his own self.
1: Taanu tappa anni kanipistunnayi aa yokka room lo.
0: There in the room he finds everything excepting himself.
1: Adhe reetiga ee naati manavudu ee vishala prapanchamanandu ee drushyakalpitamaina prapanchamanandu annintini vetukutunnadu.
0: In this vast world, in this apparent physical world, man is such a beautiful thing. He finds everything that he seeks. Taanu
1: vetukeetuvanti vaadu kanipinchatam ledu.
0: But he doesn't find the seeker.
1: అది వేదాంతం యొక్క రహస్యం.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఏది కావాలని వెతుకుతున్నాడో
0: దట్ ఫర్ విచ్ హి సర్చ్
1: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
0: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ సత్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్.
1: తానే సత్యము.
0: హి ఇస్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: కానీ సత్యం బయట వెతుకుతున్నాడు.
0: బట్ హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అవుట్
1: సైడ్. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
0: వెన్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ యు, కెన్ యు ఎవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్?
1: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ, హారం ఎక్కడని బయట వెతికితే హారం చిక్కుతుందా?
0: యు హావ్ ద నెక్లెస్. వెన్ యు సర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్, కెన్ యు ఎవర్ గెట్ ఇట్?
1: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతికి చిక్కుతాయి?
0: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
1: Anta taniyende untundi taanu baita vetukutunnadu.
0: Everything is within you, but you are in search outside.
1: Kaaranam emiti?
0: What's the reason behind it?
1: దేహాత్మ బుద్ధియే దీనికి అన్నిటికీ ఇంత మూల కారణం.
0: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ ఐడెంటిఫికేషన్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఈ దేహం పైన నేనే దేహము అనేటువంటి భావం చేతనే ఈ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
0: హి స్పెండ్స్ హిస్ లైఫ్ విత్ ద టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ.
1: సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
0: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
1: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
0: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
1: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటుంది.
0: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్, కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
1: నాకు ప్రేమ ఉంది.
0: I have love.
1: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
0: I love my parents.
1: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
0: I love my sisters.
1: ఈ ప్రేమ ప్రేమ కాదు.
0: This is not love.
1: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకు ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
0: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
0: ద సెల్ఫ్లెస్ లవ్
1: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
1: తానంటే ఎవరు? దేహం కాదు.
0: The self doesn't mean the body.
1: తానే.
0: This I is I only.
1: దీనికి ఒక్క ఆకారం లేదు.
0: It has no specific form.
1: అది ఏ మధురమైనటువంటిది.
0: That is nectarine.
1: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: And this nectarine spirit is called love.
1: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు
0: in all these forms of love
1: శాంత భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి ఆరు. ఈ ఆరింటి యందు కట్ట కనపడది మధుర భక్తి.
0: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈజ్ స్వీట్.
1: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనికి కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
0: as he enjoys, passes through the sixth stage, that is, he forgets himself. Here you find the bee.
1: Black bee.
0: Black bee.
1: అది కఠినమైనటువంటి ఉట్టును కూడాను బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
0: ఇట్ కెన్ ఆల్సో కెన్ డ్రిల్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద వుడ్ స్ట్రాంగ్ వుడ్.
1: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
0: ది బ్లాక్ బీ ఇస్ సో పవర్ఫుల్.
1: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్ ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
1: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
0: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
1: కానీ సాయంకాలం అయ్యేటప్పటికి అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
0: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
1: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనైనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుంది. దేనివల్ల?
0: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ది స్ట్రాంగ్ వుడ్ cannot get into the flower, though it is surrounded by tender, soft, delicate
1: tana shaktini tanu marchipoyindi.
0: It has forgotten its own potentiality, the strength,
1: anduvalane bandhipabadipoyindi.
0: Therefore it is bound.
1: Ee naadu kudanu prati manavudu kuda ante.
0: That is the same plight of
1: tan evaru atma swarupunanu.
0: Who is he? His embodiment of
1: tana shaktini tanu marchipothunnadu.
0: He has forgotten his own truth.
1: Tana swarupanni tanu marchipothunnadu.
0: He has forgotten his true
1: అందువల్లే జగత్తంతా దుఃఖమయంగా కనిపిస్తుంది.
0: Therefore we find misery all over.
1: జగమంతా కూడాను అశాంతిమయంగా కనిపిస్తుంది.
0: Restlessness in this world.
1: జగత్తులో అశాంతి లేదు.
0: In fact there's nothing.
1: జగత్తులో దుఃఖం లేదు.
0: There's no sadness. అన్ని
1: నీ యందే ఉంటున్నాయి.
0: All these are within you.
1: నిన్ను నీవు మర్చిపోయి
0: ఇంటు ద ఫ్లవర్ దో ఇట్ సరౌండెడ్ బై టెండర్ సాఫ్ట్ డెలికేట్
1: తన శక్తిని తాను మర్చిపోయింది.
0: ఇట్ హెస్ ఫర్ గాటన్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ ద స్ట్రెంగ్
1: అందువల్లనే బంధిపబడిపోయింది.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ బౌండ్.

0: In fact, there is nothing of
1: these. There
0: is no sadness
1: in the world.
0: All these are within you.
1: నిన్ను నీవు మర్చిపోయి
0: ఫర్గెటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్
1: దేహమే నేననుకోవటం చేతనే
0: ఈ
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు వాంఛలకు ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
0: యు ఫర్గెట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ ఐడెంటిఫై ద బాడీ, దేర్ ఫార్ యూ పాస్ త్రూ ది సాడ్నెస్ అండ్ ద మిజరీ అండ్ ద గ్రీఫ్.
1: దేహమే నేనని భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్
1: అది పెద్ద తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఇది నా దేహమని చెప్పు, తప్పు లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ సే దిస్ మై బాడీ.
1: కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు. ఇది పరమ విరుద్ధమైనటువంటిది.
0: యు కెన్ నెవర్ సే దట్ ఐఎమ్ ద బాడీ.
1: కన్నులు మూసుకున్నప్పుడు
0: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్
1: మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికీ చీకటిగానే ఉంటాయి.
0: దేర్ మే బి పవర్ఫుల్ బల్బ్స్ అరౌండ్, వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఇట్ విల్ బి పిచ్ డార్క్.
1: సూర్యుడు ప్రకాశిస్తూ కూడా ఉదయిస్తున్నాడు.
0: ద సన్ ఇస్ షైనింగ్.
1: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపు చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
0: వై క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యూ కెనాట్ సీ ద లైట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: తన కన్నులు తాను మూసుకున్నాడు.
0: బికాజ్ యూ హావ్ క్లోజ్ యువర్ ఐస్.
1: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్
1: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి.
0: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్.
1: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
1: కారణం,
0: వాట్స్ ద రీజన్?
1: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
0: బికాస్ వీఆర్ కవర్డ్ ఇన్ కంపాస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక క్యాండిల్ పెట్టండి.
0: హియర్ యూ హ్యావ్ ఎ క్యాండిల్.
1: ఈ క్యాండిల్ పెట్టి
0: విత్ దిస్ క్యాండిల్
1: ఒక కుండకంతా కూడా 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి.
0: అండ్ బ్రింగ్ ఎ పాట్, మేక్ 10 హోల్స్ అండ్ పుట్ ఇట్ ఓవర్ దిస్ క్యాండిల్.
1: క్యాండిల్ ఒక్కటే జ్యోతి.
0: క్యాండిల్ ఇస్ వన్ లైట్.
1: కానీ కుండకు 10 రంధ్రములు ఉండటం చేత 10 జ్యోతుల వలె కనిపిస్తుంది అది.
0: యాజ్ ద పాట్ హ్యాస్ 10 హోల్స్, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దెర్ ఆర్ 10 క్యాండిల్స్ ఇన్ సైడ్.
1: దాని పైన దట్టమైనటువంటి ఒక టవల్ కప్పండి.
0: అండ్ కవర్ ద పాట్ విత్ ఎ థిక్
1: జ్యోతి కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ లైట్.
1: జ్యోతి లేదని మనం భావిస్తాము.
0: యూ థింక్ దట్ దేర్ ఇస్ నో లైట్.
1: ఆ టవల్ కొంచెం తీసినప్పుడు
0: వెన్ యూ రిమూవ్ ద టవల్
1: 10 జ్యోతులు ఉన్నాయే అని భావిస్తాము.
0: యూ విల్ నో దట్ దేర్ ఆర్ 10 క్యాండిల్స్.
1: కానీ 10 జ్యోతులు కూడా లేవు.
0: నో దేర్ నో 10.
1: ఆ కుండను పగలగొట్టండి.
0: బ్రేక్ ది పాట్.
1: ఒకే జ్యోతి.
0: యూ ఫైండ్ ఓన్లీ 1 క్యాండిల్ లైట్.
1: అదే విధంగానే ఏకాత్మ భావం అనేటువంటి జ్యోతి ఒక్కటే ఉంటుండాలి.
0: There is only one light. That's the oneness unity.
1: పది రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
0: You cover it up, this single light, by means of a pot with 10 holes, the pot is the body.
1: దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండ వలె భావిస్తున్నాము.
0: You consider the body as the pot.
1: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు సోపు ఇంకా అన్ని కదా వేసి పౌడరు ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కానీ కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
0: యు మే మేక్ యూజ్ ద ఫాల్ కాస్మెటిక్స్ ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్. But after all, this body is like a pot with 10 holes.
1: నిమిషములకు నీచులూరున కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: Minute to minute emits a foul smell, but never the fragrance or aroma.
1: ఇదియ మనము.
0: We cannot enter.
1: ఇదియ దైవము.
0: Are you the body?
1: ఇదియ ఆత్మ.
0: Either this.
1: ఇదియ నేను. కాదు కాదు.
0: This is not the true I. No.
1: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత కప్పబడినటువంటివి.
0: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
1: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైన టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
0: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
1: తమో గుణం.
0: తమో గుణ.
1: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
0: ద సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ రజస్.
1: అప్పుడు భిన్నత్వంపై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
0: దెన్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ డూప్లిసిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: ఒకవైపున రజోగుణము ఒకవైపున తమో గుణము రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
0: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ. హౌ డు యూ ఫైండ్ ద లైట్?
1: కనుక
0: సో
1: తామసము విడుక తత్వము ఎటుగలు.
0: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ,
1: రాజసము విడుక రాదు భక్తి.
0: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్ యు కెనాట్ హావ్ డివోషన్.
1: గొప్ప సాధనం బగునయ్యా.
0: దట్ పాయస్నెస్ సాత్విక్ క్వాలిటీ ఇది హైయెస్ట్.
1: నీవు భారతీయ వీరసుతుడా.
0: ఓ సన్స్ ఆఫ్ వాలర్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: తత్వం కావాలి, తత్వం కావాలని ఆశిస్తున్నావు. తామసము విడుక విడువక తత్వము ఎటుకు.

0: You want spiritual knowledge without giving up this bestial
1: rajasam viduka radu bhakti.
0: Without the giving up this emotional aspect, rajasic, you can't have devotion. Rajasikamane
1: yokka dveshamu, asuya, dambamu, ilanti krodhamu, ilanti rajasik bhavalu mana hrudayamulo nimpukoni bhakti ravali, bhakti ravali chetta vastundi.
0: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion?
1: Bhakti parama madhuramainatundi bhakti.
0: Devotion is so sweet.
1: Parama satyakamainatundi bhakti.
0: Devotion is pious.
1: అతి మృదువైనటువంటిది భక్తి.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్ టు బి ప్రెసెంట్ ఇన్ స్ట్రాంగ్ వన్?
1: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించిందంటే ఒక గోవైనా మిగులుతుందా?
0: When a tiger is to enter into a cow herd, there are cows around. Do you think the cows would stand there?
1: ఏమీ మిగలదు.
0: None would remain there.
1: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూర మృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూర మృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
0: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow,
1: to enter? దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము, ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో.
0: In order to attain God, in order to have this confidence, develop love.
1: కాదు పెంచుకున్నట్టు వీలు కాదు.
0: It's not possible to foster.
1: ప్రేమ ఉంది.
0: There is love.
1: ఆ ప్రేమనే నీ యొక్క ప్రాణము.
0: And this love
1: ఆ ప్రేమనే నీ యొక్క జీవితము.
0: And love is your life.
1: యొక్క దైవము.
0: And this love is God.
1: ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి.
0: We have to know this love.
1: ఎట్లా?
0: How?
1: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
0: We can know that only through
1: spiritual knowledge. మనసు దేనిని కల్పించుకుంటుందో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
0: We have to give up everything of our own making by the mind in particular.
1: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంతా అందిస్తుంటే కొంతకాలంలో పుష్టిగా వస్తుంది.
0: A weak cow, if you feed it continuously for long, it will go strong.
1: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాగినపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
0: On the other hand, if you don't feed the cow with the fodder, it becomes weak.
1: అదే విధముగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
0: It's the mind that drowns, that ruins everybody.
1: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
0: In fact, we attach all value to this mind.
1: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము.
0: We respect this mind a lot.
1: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
0: We provide all conveniences to the mind.
1: ఈ మనసే మన దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
0: We consider mind as a divine and
1: గిట్టంగా పెరిగిపోతుండాలి.
0: Therefore, mind has grown so strong.
1: బాగా బలిచిపోతుండాలి.
0: It is very strong and stronger.
1: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: It is impossible for anybody to control such a mind.
1: దీనికి మనం అలంకారం చేసి ఉంటుంది.
0: Is that for that reason we are here?
1: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
0: Why a monkey needs a cap of pearls?
1: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
0: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
1: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టని పేరు.
0: This monkey is known for its wavering nature.
1: సింహాసనాన్ని కూడా పాడు చేస్తుంది.
0: It will spoil the very throne.
1: అందుకోసమే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
0: So there's a proverb in Telugu language.
1: కులికే వాణ్ణి తీసుకుని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికి నాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గానీ కులకడం మానరు. డ్యాన్స్ చేస్తాం. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
0: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
1: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
0: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్.
1: మనసునే మనం చింతించకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
1: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
0: ఇఫ్ నెసరీ థింక్ ఆఫ్ గాడ్.
1: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
0: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేటింగ్
1: మైండ్. ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
0: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
1: దానిని చింతించడానికి దానికి అధికారిగా అధికారమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హ్యాస్ నో రైట్.
1: అధికారమైనటువంటి వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది మనసుకు అధికారం?
0: యు విల్ బి రివార్డెడ్ ఇఫ్ యు థింక్ ఆఫ్ యువర్ పర్సన్ ఇన్ అథారిటీ.
1: మైండ్
0: ద మైండ్ ఇస్ సో
1: మీన్. హీనమైనటువంటి మైండ్
0: ఇస్ సో మీన్ అండ్ లో.
1: కోరికలతో కూడినటువంటిది మైండ్,
2: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్,
1: వాంఛనతో చేరినటువంటిది మైండ్,
2: ఫుల్ ఆఫ్ డిజైర్,
1: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్,
2: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్,
1: మిస్లీడ్ చేస్తుంది,
2: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్
1: బ్యాడ్, ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది,
2: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
1: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
2: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
1: కనుక మైండ్ ను రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చేయాలి?
2: హౌ షుడ్ వి ఫాలో దిస్ పాత్?
1: అది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్,
2: లెస్ లగేజ్ మోర్,
1: కోరికలు తగ్గించుకోవాలి, సంకల్పాలు తగ్గించుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ పుట్ ఎ ఫుల్ స్టాప్.
1: సంకల్పాలు తగ్గించుకుంటే మనసు యొక్క స్వరూపమే పోతుంది.
2: ఇఫ్ యూ రిడ్యూస్ యువర్ డిజైర్స్ ద మైండ్ విల్ లూజ్ ఇట్స్ ఫామ్.
1: చూడండి, ఇది బట్ట,
2: సీ దిస్ ఎ క్లాత్,
1: ఇది బట్ట దారముల యొక్క చేరిక,
2: ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఈ దారముల యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
2: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
1: బట్ట మనకు ఒక్క అక్కర లేదనుకున్నప్పుడు,
2: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
1: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయనక్కర్లేదు,
2: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
1: ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
2: Remove the threads, yarn separately.
1: Sulabhanga batta adrushyamaipothundi.
2: Easily this cloth would vanish.
1: Kalukane bundle of desires is mind.
2: Mind is a bundle of desires.
1: Ee desires okote okote teeseste ee mind e undadu.
2: If you remove the desire one after the other, there would be no mind.
1: Deenine vedantic paribhashayandu vairagyamu ani cheptaru.
2: This in vedantic parlance is called renunciation.
1: వైరాగ్యం అనగా ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
1: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
2: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
1: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
2: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
1: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
2: Therefore what all we refer to this, ఇది ఇది is the world. This is the scene.
1: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
2: You, this body is also a scene.
1: ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు.
2: You see your own body.
1: కాబట్టి చూసేది ఎవరు?
2: Who is the seer?
1: చూసేటువంటి వాడే ద్రష్ట.
2: The seer is the one
1: there. చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
2: All that is seen is a scene only.
1: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
2: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద సీన్.
1: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
2: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
1: అది సాక్షిభూతము.
2: దట్ ఈస్ ద విట్నెస్.
1: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
2: ఇట్ ఇస్ ద విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
2: Though there may be a lot of acting going on the stage in a drama.
1: Ramulu andulone unnadu.
2: There is Rama there.
1: Kaani sakshibhutudiga unnadu.
2: But he remains there as a witness.
1: Ichcharu kaadu mari veeru.
2: There are not two.
1: Okkade.
2: Only one.
1: Ravanudu Ramulu iddaru okkate.
2: Ravana and Rama are one and the same.
1: Ramulu Ravanudu vesham vesiyadante.
2: Rama is playing the role of Ravana.
1: Aatma జీవాత్మ రెండు ఒక్కటే.
2: ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ వన్.
1: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
2: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ ఎస్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: కనుక ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటన సరుపుతున్నాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా, ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
1: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
2: హి మే యాక్ట్ వెల్,
1: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
2: బట్ రామా రిమైన్స్ ఎస్ ఎ విట్నెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
1: రాములు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
2: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
1: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
2: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
1: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
2: బట్ రామా రిమైన్స్ ఎస్ రామా త్రూ అవుట్.
1: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రమూ మారడు.
2: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
1: వేషములు మాత్రం మారుతుంటాయి.
2: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
1: ఇందుకలడు అందులేడన్న సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
2: డివినిటీ ఈస్ వన్.
1: అది ఏకం సత్.
2: దట్స్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే.
2: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: కనిపించేది అనేకము.
2: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
1: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
1: ఇది సర్వము చేస్తున్నటువంటి పని.
2: ఇట్ ఇస్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
1: కనుకనే
2: సో
1: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
2: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
1: ఏమిటి అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
2: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్?
1: ఇది మైక్.
2: దిస్ ఇస్ ద మైక్.
1: ఇది ఎట్ట చేశారు?
2: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: ఏ విధంగా చేశారు?
2: హౌ ఇస్ ఇట్
1: అని చెప్పగలడు.
2: వన్ కెన్ సే.
1: అయితే
2: హౌ ఎవర్
1: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఉంటుంది.
2: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
1: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
2: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
2: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
1: మూలాధారం చేయకుండా ఈ జగత్తు నందు ఏ సైంటిస్ట్ అయినా కూడాను ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
2: వితౌట్ ది ప్రైమర్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
1: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
2: హియర్ ఇస్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ ఉంటుండాలి.
2: హైడ్రోజన్ దేర్.
1: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
2: విచ్ సైంటిస్ట్ క్రియేటెడ్ దిస్?
1: ఇది దైవం యొక్క సృష్టి.
2: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: ఈ వెలుతురునంతా కూడా ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
2: ఆల్ ది లైట్,
1: సూర్య చంద్రాలను దైవమే సృష్టించాడు.
2: ద సన్ అండ్ ద మూన్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్.
1: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
2: ఇట్స్ ఆల్ ద విండ్ అండ్ ద రెయిన్ ఆఫ్
1: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
2: అండ్ ద స్పేస్ అండ్ ఎర్త్
1: ఫ్రీగా అందించినటువంటిది.
2: అండ్ దే ఆర్ ఆల్ గిఫ్టెడ్ టు us ఫ్రీలీ.
1: దీనికి ఏమాత్రం కూడా దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
2: గాడ్ డజంట్ కలెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ us.
1: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
2: విత్ దీస్ థింగ్స్ వి మేక్ సర్టన్ అదర్స్ విచ్ వి బై.
1: ఇది టంబ్లర్.
2: దిస్ ఇస్ ద టంబ్లర్.
1: ఏమిటి టంబ్లర్? ఇది
2: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
1: ఏంటి టంబ్లర్?
2: ఇస్ సిల్వర్ టంబ్లర్.
1: టంబ్లర్ ను ఒకరు చేసినాడు, కానీ
2: దిస్ వన్ దట్ మేడ్ దిస్
1: వెండిని ఎవడు చేయలేదు.
2: బట్ నోబడి మేడ్ సిల్వర్.
1: ప్లేట్ ను ఒకరు చేశాడు, కానీ
2: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
1: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పూతమే.
2: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఇస్ సెపరేట్.
1: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
2: ఆల్ స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్.
1: ల్యాబొరేటరీలో పోతారు. ల్యాబొరేటరీలో
2: యు గో టు ద ల్యాబొరేటరీ.
1: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
2: దేర్
1: ఆక్సిజన్ తీసుకుంటారు.
2: యు కలెక్ట్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ తీసుకుంటారు.
2: ఆల్సో కలెక్ట్.
1: రెండింటిని చేరుస్తారు.
2: యు కంబైన్.
1: వాటర్ గా చేస్తారు.
2: అండ్ యు మేక్ వాటర్.
1: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
2: హి థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
1: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
2: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
1: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే, కానీ వాటర్ నువ్వు చేయలేదు.
2: యు హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
1: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే, కానీ ఆధారం ఎక్కడ?
2: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యు మేడ్, బట్ యు ఆర్ నాట్.
1: అదే విధంగానే సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
2: Therefore it is Atman the spirit which is the basis for all.
1: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుండే.
2: In fact in this world we find only two.
1: దృశ్యము దృక్కు.
2: One is the seen, other is the look.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
2: The unity of these two.
1: సాధన యొక్క ఫలితము.
2: Is the result of spiritual practice.
1: దృశ్యము దృక్కులో చేరిపోతుంది.
2: And the seen joins in that vision.
1: కానీ దృశ్యము దృక్కులో చేరుతుంది.
2: The seen also joins.
1: దృశ్యము దృక్కులో చేరినా దృక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
2: The seen may join in the looks or the vision may join in the scenario.
1: కారణం ఏమిటి?
2: What the reason?
1: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
2: It's only one that appears as two.
1: Oka vittanam undi.
2: Here is a seed.
1: Vittanamunku rendu baddalu unnai.
2: It has two cotyledons.
1: Ee rendu baddalu cherinappude
2: when both the cotyledons are there
1: adi bhoomilo pettinappudu mokkaga vastundi.
2: When you just plant it,
1: ee rendu baddalu veru chesi nee bhoomilo petti mokka raadu.
2: When you separate out they will never germinate.
1: ఇది నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
2: దీస్ టూ కాంట్రడిక్షన్స్ స్టాండ్ ఫర్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
1: అయితే
2: హౌఎవర్
1: నెగిటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
2: ఈజ్ ఇట్ దట్ నెగిటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
1: పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
2: విత్ ది ప్రెసెన్స్ ఆఫ్ ద పాజిటివ్.
1: కరెంట్ లేకపోతే ఈ బల్బులు ఎవడు సృష్టించాడు?
2: Without the current, who is going to
1: manufacture
2: the
1: mic? Without the
2: current, who will
1: manufacture the mic?
2: It is only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
1: Kanuka,
2: so,
1: ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఉండగానే ఈ అధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడా సృష్టింపబడుతుండాలి.
2: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మా ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
2: యు కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
1: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనం సృష్టించలేము.
2: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యు కెనాట్ మేక్ ఎనీథింగ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
2: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
2: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఇది ఏ మూర్ఖత్వము.
2: దిస్ ఇస్ ఫూలిష్.
1: ఇది ఏ అజ్ఞానము.
2: దిస్ ఇగ్నోరెన్స్.
1: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంతో జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
2: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
2: Why don't we hear, pay heed to their words?
3: వినలేకున్నావు ఎందుకోసమోయి?
2: Why are you not able to pay heed to their teaching?
3: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
2: Many teach that the body is dirty and polluted.
3: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
2: They also tell you not to.
3: ఎందుకు పోతున్నాడు?
2: Then why do you bother yourself of the body?
3: అజ్ఞానమిది అని ప్రజ్ఞానమది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
2: ఓ ఫూలిష్ మ్యాన్, యూ నెవర్ హర్డ్ దట్, యూ నెవర్ బాదర్ టు హియర్ వెన్ ఇట్ ఈస్ సెడ్ దిస్ ఈస్ ఫిజికల్ అండ్ ఎఫీమరల్, దట్ ఈస్ పర్మనెంట్ నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్.
3: భావమంతా సంసార సాగరమని బోధించుచున్నారు.
2: This life is an ocean, that's their teaching.
3: వినిపించుకోలేదు వెర్రివాడ.
2: Oh foolish man, you never heard that.
3: ఎందుకు మీరు వినటం లేదు?
2: Why don't you hear?
3: కారణం ఏమిటి?
2: What's the reason?
3: కాని ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
2: Because he does not know that this is the truth, he doesn't care to listen.
3: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
2: Therefore, have to recognize every aspect.
3: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసములు రావాలి.
2: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇఫ్ దేర్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్మేషన్, వీ షుడ్ హావ్ గుడ్ హ్యాబిట్స్.
3: దురభ్యాసములు దూరం చేయాలి.
2: వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్.
3: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాం.
2: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ వి బికమ్ డెమోనిక్ అండ్ బీస్టియల్ ఇన్ అవర్ నేచర్.
3: కనుక మనం పశువులు కాదు.
2: వి ఆర్ నాట్ యానిమల్స్.
3: మనం రాక్షసులు కాదు.
2: వి ఆర్ నాట్ డెమన్స్.
3: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
2: వి ఆర్ బోర్న్ యాస్ హ్యూమన్స్ ఫుల్లీ డివైన్.
3: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
2: వై షుడ్ వి మేక్ దిస్ డివినిటీ లేటెంట్ విత్ ఇన్ అస్ అన్సెక్.
3: నరసింహన్ చెప్పాడు.
2: నరసింహన్ సెడ్
3: పెద్దవాన్ లభతే జ్ఞానం అని.
2: యూ కెన్ గెట్ ది విజ్డమ్ ఓన్లీ విత్ సిన్సెరిటీ.
3: ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు. ఫెయిత్ అన్నాడు.
2: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్స్
3: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
2: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
3: ఫెయిత్ అనగా నమ్మకము.
2: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
3: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
2: శ్రద్ధ మీన్స్
3: శ్రద్ధ.
2: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
3: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
2: సో ఇట్ ఈస్ సెడ్ దట్ శ్రద్ధ, ఎర్నెస్నెస్,
3: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
2: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
3: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
2: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్, ఇంట్రెస్ట్.
3: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
2: నో ఇంట్రెస్ట్ టుడే.
3: విశ్వాసము పోయింది.
2: నో ఫెయిత్,
3: ఇన్ రెస్ట్.
2: బట్
3: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాము.
2: హీ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
3: కాదు కాదు, మానవుడైనందుకు
2: being a human
3: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
2: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ సచ్ ఎ వే యాస్ టు సెట్ ఎన్ ఐడియల్ టు
3: అదర్స్. లేకపోతే మన దురభ్యాసమును చూచి అందరు కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
2: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విత్ ఇన్ us, everybody will make fun of you.
3: మానవుల్లో వానికి ఏమాత్రం కూడా చోటు లేకుండా బయటికి నెట్టి వేస్తారు.
2: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ, హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
3: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
2: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వీ ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
3: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
2: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
3: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
2: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్. సో రామదాస్ సార్,
3: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలిసితే మాయా మాయా మాయా మరి బయలాయ.
2: ది హోల్ థింగ్ ఇస్
3: రామదాస.
2: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own.
3: Maya, maya, maya, 25 mantramulu.
2: We say this illusion has got 25.
3: 25 tattvamulu kuda mayane.
2: All these 25 are illusive.
3: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
2: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
3: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
2: వి డూ దట్ టుడే.
3: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాం.
2: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
3: తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
2: ఎవ్రీవన్ నోస్ వాట్
3: నీ కాన్షియన్స్ నీ తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
2: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్ యువర్ ఈక్వల్ టు
3: నీ కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
2: వెన్ యూ యాక్ట్ అగెన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై
3: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
3: కాదు, మనం సమాజంలో పుట్టాము,
2: వర్ బోర్న్ ఇన్ సొసైటీ,
3: సమాజంలో పెరుగుతున్నాము,
2: గ్రోయింగ్
3: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
2: వి షుడ్ అప్హోల్డ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
3: కేవలం సెల్ఫిష్.
2: వి ఆర్ మెయిర్లీ సెల్ఫిష్ అండ్ అటర్లీ సెల్ఫిష్.
3: ఈ స్వార్థం అనేటువంటిది మహాపిచాచంగా మారిపోతుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది సెల్ఫిష్నెస్ దట్ రాప్స్ లైక్ ఎ డెమన్.
3: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
2: వి షుడ్ కల్టివేట్ ది సాక్రిఫైస్.
3: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
2: అండ్ కల్టివేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
3: సత్యం అనగా ఏంటి? స్నేహం కావాలి.
2: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్
3: ఎవరి స్నేహము?
2: విత్ హోమ్?
3: ఏదో వాడి స్నేహమో, వీడి స్నేహమో, ఈమె స్నేహమో, ఆమె ఇవి కాదు స్నేహాలు.
2: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్. Joining hands with others.
3: అదే ఒక్కటి, దైవముతో స్నేహం కావాలి.
2: వీ షుడ్ బి ఫ్రెండ్. గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
3: అది ఏ సత్యము?
2: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
3: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యానంతా సాధించిన వారం అయిపోతాం.
2: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద
3: ఫ్రెండ్షిప్ ఉండాలి.
2: అండ్ వీ షుడ్ హ్యావ్ ద
3: సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచినే మనకు వస్తుండాలి.
2: ఆల్ సౌఖ్య ద ప్లెజర్ ఇస్ అవుట్ ఆఫ్ సఖ్య ఫ్రెండ్షిప్.
3: సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
2: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
3: చూచావా, మీకు తెలుసును.
2: యు నో దిస్.
3: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
2: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
3: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
2: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
3: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
2: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాజ్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
3: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
2: ఇన్ చైల్డ్హుడ్ హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
3: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
2: ఇస్ ఎ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ఏ ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
3: కృష్ణుడు భగవంతుడు కదా.
2: కృష్ణ ఇస్ గాడ్.
3: మీకు స్నేహితుడు కూడా కదా.
2: ఈజ్ యువర్ ఫ్రెండ్.
3: కనుక అతన్ని ఆశ్రయించకూడదా?
2: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్?
3: నీ కష్టములంతా పరిహారం అవుతుంది అన్నాడు.
2: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
3: కానీ ఈ కుచేలునికి డౌట్. సంశయాత్మ వినశ్యతి. సంశయం, అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాయి. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
2: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him, would see him. A doubting Thomas is bound to die, perish.
3: Anni vidhara kudanu vinasmai potadu.
2: And he will face the failure at every instance, at every step. We should not doubt.
3: Kaadu kaadu. Daivamu. ఏదో సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అభిశ్వాసము, అదే శ్రద్ధావాన్లవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
2: వన్ షుడ్ హ్యావ్ దట్ అర్నెస్నెస్ దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ఆర్డినరీ పీపుల్ నెవర్ ఫర్గెట్.
3: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
2: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
3: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
2: హి అప్రోచ్డ్ కృష్ణ.
3: ఎవరైనా మరుస్తారు.
2: అదర్ పీపుల్ మే ఫర్గెట్.
3: ఈ యొక్క బిచ్చగానే వలె పోయినటువంటి కుచేలుని ఎవరు ఆదరిస్తారు?
2: Who will certainly come to his
3: rescue?
2: Nobody will allow him to the doorstep.
3: Kani.
2: But
3: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడనే వార్త విన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరు.
3: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
2: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
3: కుచేరుని కౌగలించుకున్నాడు.
2: హి హగ్డ్ హిమ్.
3: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
2: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్
3: బ్యాక్. ఎక్కడ ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
2: హి ఫౌండ్ ఎ ప్లీ టు టాక్ టు హిమ్ వాట్ హ్యాపెన్ టు యు ఆల్ దీస్ డేస్.
3: ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ థింక్ ఆఫ్ గాడ్.
3: దీనికి ఒక చిన్న దృష్టాంతరము.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేషన్స్.
3: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
2: కంప్లీటింగ్ ది 13 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ పాండవస్ రిటర్న్,
3: ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
2: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
3: నీకు ఆనందమేన, ఇంకా ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
2: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
3: Krishna, నాకేమీ అక్కర్లేదు.
2: She said, Krishna, I don't want any.
3: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
2: ఇఫ్ ఐ యామ్ టు హ్యావ్ యువర్ ప్రాక్సిమిటీ, ఇఫ్ ఐ యామ్ టు ఎంజాయ్ యువర్ సపోర్ట్, లెట్ మీ ఫేస్ ఆల్ ది ట్రాజెడీస్ అండ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: అడవిలో పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండిని తినిచేట చేతనే, కందమూరాదులు పూజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
2: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties there in the fall.
3: నా కావాలనుకుంటే నా కష్టమే ప్రసాదించాలి.
2: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
3: ఈ సత్య సాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
2: This had happened in the life of Bhagavan. No one knows this.
3: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
2: ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్.
3: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
2: ఇట్ వాస్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
3: ఆ సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
2: దట్ ఇయర్ భగవాన్ our students and he went to Ooty to conduct summer classes.
3: Summer classes Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
2: There summer classes were held successfully there in Ooty.
3: Inka rendo dinamu anta Bengaluru ki raavali.
2: And they had to return to Bangalore on the following day.
3: Pillalu nenu
2: Bhagavan told boys,
3: pillalu ఎట్టైనా మీరు మీరు ఊటీకి వచ్చారు,
2: యూ కమ్ టు ఊటీ ఎనీవే,
3: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా,
2: అండ్ యూ హావ్ ఐస్ టు సీ,
3: సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
2: You may have to go around for sightseeing.
3: Bhagavan yoga sthiti lopala ee yoka srushti enta vichitranga kanipistundo oka thuru meeru choochirandi ani pampincharu.
2: The creation, all the scenario around is so beautiful, better you go for sightseeing.
3: Maaku akkarle swami kuda raavali annaru, maa pillalu chaala mondi pillalu.
2: Our students are so determined that they wanted Bhagavan to follow them.
3: Swami meeru kuda raavali annaru.
2: Because of intense love they said, Swami, you should follow us.
3: Variki nacha cheppanu, nayana nenu ochindatante crowd anta vachi cheripothundi, akkada meeku em matram kuda sadupayam kuda undadu, drushyalu chuttani kuda veelu kaadu, meere velli randi annaru.
2: Bhagavan tried to convince them, if I also follow you there will be huge crowds, you'll not be able to see anything.
3: Pillaluku oka vidhamainatante swartham anetundi untadi,
2: but the modern boys, they have selfishness anyway.
3: Swami kuda raavali lekapothe meem పోమని కూర్చున్నారు.
2: They said, we are not prepared to go without you, Swami, they said.
3: సరే వెళ్ళండి అని బస్సులంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
2: భగవాన్ అరేంజ్డ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట దేర్.
3: 8000 అడుగులు ఎత్తుగా ఉంటాది.
2: ఇట్ ఇస్ సో హై 8000
3: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
2: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
3: కాబట్టి దొడ్డబెట్టకంత మీరు వెళ్లి రండి అన్నాను.
2: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
3: సరే స్వామి రావాలి, అక్కడంత ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్ట ఉంటాయి.
2: The taste of students, modern students, they want to have individual photographs with Bhagavan there.
3: Sir, andaru pondi meer bus lanta digi akkada photos ready ayye lopala nenu ostanu annanu.
2: Bhagavan said, all bus transport arrangements are made, you be there ready, I'll come there.
3: Varanta poyina tarvata
2: and they all left.
3: Oka ara gantaku nenu nandanavana vachi దొడ్డబెట్టకు పోతున్నాను.
2: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందన.
3: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
2: టూ యంగ్స్టర్స్
3: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
2: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
3: అక్కడ నందనవనంలో లేడు, దొట్టబెట్టకు పోయాడు స్వామి అన్నారు.
2: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
3: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
2: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
3: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు,
2: హై స్పీడ్.
3: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు,
2: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
3: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
2: Somebody said, after all, there's some rowdies.
3: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
2: డోంట్ సే లైక్ దట్ వితౌట్ నోయింగ్ ది ట్రూత్, దే ఆర్ కమింగ్ టు సీ మీ.
3: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్లేటప్పటికీ వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
2: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
3: మోటార్ సైకిల్ పడిపోయింది.
2: When they just approached the turning point, the motorcycles
3: fell. The two
2: boys fell down.
3: Bhagavan
2: stopped
3: his car.
2: Bhagavan went close
3: to them. He
2: wiped out all
3: the dust. వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
2: భగవాన్ came there softly and wiped out all the dust over there, told them it's not the way to follow me like this at a high speed, you should not have done it, he said.
3: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు,
2: అండ్ ఆఫర్ దెమ్ టు
3: కాలేజీ పిల్లలు,
2: ది టూ బాయ్స్ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్, స్వామి
3: మీ దర్శనం కావాలని మేము వచ్చాము.
2: భగవాన్ హూ హావ్ కమ్ హియర్ టు సీ యూ.
3: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శమే కాదు, ప్రసాదం కూడా మాకు లభించలేదు.
2: ది బాయ్స్ ఇమిడియట్లీ సెడ్ భగవాన్ because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
3: మా దగ్గరికి వచ్చి మా తలని నిమిరి మా వీపులంతా నిమిరి ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములో?
2: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
3: కనుక స్వామి, మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
2: We wanted to see you. We came in all earnest.
3: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
2: We could see you. We could touch you. We could converse with you.
3: Kanaka ee moodu labhyamayyatundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
2: anna. If we are to have this triple benefit, we are ready for any accident, for any difficulty.
3: Ee kunti korinatundi.
2: This is the prayer of Kunti.
3: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
2: Naturally you will think of God and God will think of you with all affection in times of
3: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
2: Of course there is scope in times of pleasure.
3: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
2: From the God's standpoint of view there is nothing like pleasure and pain.
3: ఆ కుచేలుడు పోయాడు.
2: Kuchela went there.
3: ఆ యొక్క భవనంలో చేరాడు.
2: There he entered the
3: palace. అడగవలసింది ఏదో అడగనే లేదు.
2: He has not asked what he really wanted.
3: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
2: The one who knows your mind, you don't need to ask him.
3: తిరిగి అంతా భోజనం ఇదంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
2: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
3: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
2: As he was returning, traveling to some distance, on his return journey he started feeling like this, what happened to my children, what is they are facing all problems.
3: Goppa bhavanam erpadipoyindi.
2: By the time he reached the spot he could see a man
3: sarvalankara sutralaipoyi anni aabharanalu dharinchindi.
2: He saw his wife full of jewels.
3: Pedda rani vale vachindi itani sanmaninchadaniki.
2: Wife came there to receive him like a queen.
3: Chuchadu ee evaro Sri Lakshmino lekapothe na bharyana ani sandehinchadu.
2: And Kuchela doubted, is she the queen or my wife?
3: ఆమె దగ్గరకు వచ్చి,
2: and she came close to him.
3: నాథ, కృష్ణుడు ఏమన్నాడు?
2: She went on asking, what did Krishna say?
3: ఇతనికి ఏమీ తోచలేదు.
2: Well, he couldn't say anything.
3: సతీ,

0: Having come to know of my arrival, he has sent his attendants to receive me there. The moment he came to know my arrival, having come to know my arrival, he sent his gateman to receive me.
1: Kuna gadya digi nagumo mutoda nanu andajiyache.
0: The moment he saw me, he got down from his throne and he hugged me.
1: Monarinchi momu vachinattu ega diga chuchi kavitan bigichukoniye.
0: He started staring at me from top to toe.
1: Devi ye mandu atani dina parata.
0: What am I to say about his compassion?
1: ప్రేమయే తాను తానే ప్రేమ.
0: హీస్ లవ్, హీస్ పర్సోనిఫైడ్ లవ్.
1: పేద కుచేలుని అటుకులు తిని పిటికెడు తిని బహుళ భాగ్యంబు నొసంగు వారు కలరే.
0: ఇస్ దేర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ?
1: ఎవరిస్తారు
0: టేకింగ్ ఫిస్ట్ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్?
1: పుచికెడు అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞాని నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణా ఇది ఎంత నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేల స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడీ హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ ద రిచెస్ ఇన్ దిస్ వరల్డ్?
1: హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ, దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్.
1: నమ్మక చెడిన వారలున్నారు కాని నమ్మి చెడినట్టి వారు ఒకన లేరు లేరు లేరు.
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: kani,
0: none who suffer.
1: Kani, durastu nammakunda chedipothunnaru chaala mandi.
0: But unfortunately, many ruin themselves
1: because
0: they have no faith.
1: Chaala pedda parvatham nunchi kinda padipoyinattuga ayipothunnaru.
0: Because they have no faith, they fall down from the mountain. They ruin themselves totally.
1: కాని నమ్మినటువంటి వారు పాతాళ లోకం నుంచి కూడాను వైకుంఠానికి తీసుకుని పోతున్నాడు.
0: Those with full faith right from the bottom they rise to the very heaven itself.
1: కనుకని నమ్మకం చాలా ప్రధానము.
0: Therefore faith is very essential.
1: విశ్వాసం, faith, faith, faith.
0: Faith and faith, faith alone is very important.
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
0: This you can achieve through love.
1: దృశ్యమంతా దృక్కైపోతుంది.
0: All the seen will become the vision.
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దుర్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ది సినారియో యూ ఫైండ్ బికాస్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతని సాధించండి.
0: అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి, ఆంధ్ర పల్లెల పల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the
1: Chala
0: last 4 days.
1: Chala amayakulu
0: palle le heaven. The villagers are innocent.
1: Varantakulu pavitramaina hrudayam kalavaru.
0: They are sacred hearted.
1: ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు.
0: దే ఆర్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: భారతీయ సంస్కృతి అనేటువంటిది ఇంకా పల్లెలు ఎందే అంతో ఇంతో ఉంటుండాలి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ప్రిజర్వ్డ్ దేర్ ఇన్ విలేజెస్.
1: నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందం ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
0: దేర్ జాయ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్
1: నామైన భక్తి
0: మెజర్. దట్ ఇస్ ట్రూ డివోషన్.
1: ఈ ఆంధ్రాల నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిలించిపోయినాయి.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: Kanukane varu nirantarapunnu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvani anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
0: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagavan brings his discourse.

మనసు విరిగనేని మరి చెప్పగలరటయా.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of God.
1: Prema swarupulare. Anni yugamula kante karinchutaku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూపాస్ ఆఫ్ ఆల్ ఏజెస్ ద కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరే నామ ఇవ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ నాస్తేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన తీర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vacham.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయంతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtana cheyatamlo idi vishwamine tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: Sankirtana vishwavyaptiniga vinche aanandamu.
0: Sankirtan spreads this happiness throughout the world.
1: హిట్టి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీలా సంకీర్తన.
0: ది సెకండ్ ఇస్ లీలా సంకీర్తన.
1: మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ ఇస్ భావ సంకీర్తన.
1: నాలుగవది నామ సంకీర్తన.
0: ది ఫోర్త్ ఇస్ నామ సంకీర్తన.
1: అయితే ఈనాటి మానవుల యందు లేక సాధకుల యందు కీర్తనమనగా ఏమిటి, సంకీర్తనమనగా ఏమిటి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి, విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కాని హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: మొట్టమొదటిది గుణ సంకీర్తన.
0: The first one is Guna Sankirtan.
1: ఇది కేవలము భక్తుని యొక్క భావోద్రేకంతో ఎలుగుడనటువంటిదే కాని గుణ సంకీర్తన అనేటువంటిది ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
1: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతనే చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకో

0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధమైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకునలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకునలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ wanting to get this temporary satisfaction and happiness are spending their time and life without understanding God and without knowing what kind of sankirtan is appropriate.
1: రెండవది లీలా సంకీర్తన.
0: The second one is లీలా సంకీర్తన.
1: జగత్ అంతా కూడా భగవంతుని యొక్క లీలని.
0: The entire creation is God's లీలా.
1: సృష్టి స్థితి లయములు అన్ని కూడా భగవంతుని యొక్క లీలని.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: Aishwaryami pinchu antanadani pinchu kshanamulo jagamella ento vintaga marchu ishvara sankalpam evvareruguduru e nimishamettundunu.
0: In one moment he can make you feel that the entire universe is yours and it is at your command. In the next moment it can disappear altogether. How can anyone understand or describe how Ishvara's sankalpa is going to take place?
1: Adi nidanalagena pilaka adi brahma paryantamu nive adi erungaru madigalangaru mudamujendaru bhuvinikundaru vivekamuna vartinchadanikaru virrevigadaru kani chivarake melakedi sambhavinchuno తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: samasta srushti kudanu leela swarupanga undinappudu bhagavantuni yendu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leela ni uchcharinchadamu idi kudanu kevalamu bhaktuni yendu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా నువ్వు గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham. Sukham nunchi sukham labhinchutundane anukotavu. Idi kevalamu verri tallu yokka bhavamu.
0: To think that happiness can come out of happiness is to be very foolish.
1: Kanukane మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హాల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: The third one is bhava sankirtan.
1: ee bhava sankirtan yendu aaru vidhamulainatundi bhavamulu untunnavi.
0: In this bhava sankirtan there are six types of bhava or thought.
1: Shanti bhavamu.
0: One is shanti bhava.
1: Sakya bhavamu.
0: Sakya bhava.
1: Anuraga bhavamu.
0: Anuraga bhava.
1: Vatsalya bhavamu.
0: Vatsalya bhava.
1: Madhura bhavamu.
0: Madhura bhava.
1: Inka anni vidhamulainatundi aikyata bhavamu.
0: The last one is all kinds of identity, aikya bhava.
1: ఈ ఆరు భావములు ఎందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుడిగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: In all these six types of bhava, there is only some kind of an imagination, but not the true quality.

0: ఫ్యామిలీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి, ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idi e uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu vishwasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is about time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు, సర్వ సౌఖ్యములకు, సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kanukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunu gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Ee sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti, this is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa arjunudu krishnunaku aneka vidhamulaga kudanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaram kudanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును, తన కాయమును, తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుని అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
1: ఈ సమీపత్వము కేవలము మానవత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది తప్ప దైవత్వమునకు అతి దూరముగా ఆవిస్తూ ఉంటుంది.
0: Such proximity is connected only with human relationships, but this goes very distant.
1: కారణమేమనగా సులభముగా లభించినటువంటి యొక్క సన్నిధానమును తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: The reason for this is the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity, that becomes a weakness.
1: Bhagavantudu ke okka padamunu kani artham lenetundi reetiga thanu andukovataniki angikarinchadu.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: Nirantaramu Arjunudu bava bava bava ani sambodhinchutunnatundi padamulaku thanaku sariyainatundi reetiga bava anipinchukovalani తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
0: ది వే అర్జున యూస్ టు అడ్రెస్ కృష్ణ యాజ్ హిస్ బ్రదర్ ఇన్ లా, కృష్ణ ట్రైడ్ టు జస్టిఫై దిస్ వర్డ్ ఆఫ్ అడ్రెస్సింగ్ హిమ్ యాజ్ ఎ బ్రదర్ ఇన్ లా.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: కృష్ణ సెడ్, సిన్స్ యూ హావ్ బీన్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఎ బ్రదర్ ఇన్ లా, దట్ విల్ రిమైన్ యాజ్ ఎ హ్యూమన్ రిలేషన్షిప్ అండ్ ఐ విల్ జస్టిఫై ఇట్ బై గివింగ్ మై సిస్టర్ యాజ్ యువర్ వైఫ్ ఇన్ మ్యారేజ్. సుభద్ర,
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: ఇన్ దిస్ మేనర్ దిస్ కైండ్ ఆఫ్ భక్తి, సత్య భక్తి, హైడ్స్ అండ్ అబ్స్ట్రక్ట్స్ డివినిటీ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఇంకా దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: The next one is Dasya Bhakti. A good example for that is the close relationship between Hanuman and Rama.
1: నిరంతరము కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రము సామాన్యుడు కాదు.
0: Hanuman too is not an ordinary person.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే యాజ్ సూన్ యాజ్ వన్ అక్వైర్స్ వన్ బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ హీ బికమ్స్ గిడీ అండ్ ప్రౌడ్.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the Paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైనా విద్యావంతుడైనా గుణవంతుడైనా హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితము గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోతి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవు అని ప్రశ్నించారు.
0: When he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ, నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
0: విత్ క్వైట్ అండ్ పీస్ఫుల్ వర్డ్స్ హీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది దాస ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
1: తన వచనమునందు కూడా దాసత్వమే, తన ప్రవర్తన యందు దాసత్వమే.
0: దేర్ వాజ్ సర్వీస్ ఈవెన్ ఇన్ హిస్ వర్డ్స్, దేర్ వాజ్ సర్వీస్ ఈవెన్ ఇన్ హిస్ కాండక్ట్.
1: మనసునందు కూడా దాసత్వమే,
0: ఇన్ హిస్ మైండ్ టూ ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ సర్వీస్.
1: మనోవాక్ కర్మములు యందు దాసత్వమును అనుభవించడం చేత త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
0: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్ ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్ వీ సే హనుమాన్ హ్యాస్ గాట్ త్రికరణ శుద్ధి.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్ హీ టూ ప్రమోటెడ్ ఓన్లీ బాడీలీ కనెక్షన్.
1: రామ అంటే ప్రీతి తప్ప మరొక కృష్ణ అంటే కూడా అతను ఇష్టపడేటువంటి వాడు కాదు.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: ఇది సంకుచితమైనటువంటి బుద్ధి.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావము ఉండటం చేతనే ఒక నామమును అధిష్ఠించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్ ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the thousand names and all the thousand forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: ఇక్కడ కూడాను సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
1: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: Yeta vata దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of భక్తి.
1: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
0: The fourth one is వాత్సల్య భక్తి.
1: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
0: An example for this వాత్సల్య భక్తి is యశోదా.
1: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
0: She would not accept any other name except the name which was given at birth by her.
1: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
0: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి ఉద్ధవ నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఇస్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
1: వెన్ ఇస్ హి కమింగ్,
0: వెన్ ఇస్ హి గోయింగ్ టు కమ్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
0: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
1: Yashodaku kopam vachindi.
0: Yashoda became angry.
1: Evada Madhurapura viharudu, vaadito naaku sambandham ledu.
0: Who is it that lives in Madhurapura? I am not concerned with
1: Gopika manasancharudu evado naaku teliyadu.
0: I do not know who fills the minds of the Gopikas.
1: Na Gopaludu baagunnada.
0: I ask, is my Gopala well?
1: ఈ విధముగా కేవలము సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను ఆదర్శించటం లేదు.
0: Such a narrow idea makes her accept only the name which she has given and not any other name.
1: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ యాజ్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి. అనురాగ భక్తి,
0: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి.
1: గోపికల భక్తి.
0: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
1: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
0: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్డ్ మేనర్ అండ్ దే డూ నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
1: ఆ గోపికల భక్తి ఒక వైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
0: the devotion of the Gopikas recognized on the one hand the path of dharma and on the other hand the path of devotion.
1: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
0: Their minds were never having anything concerned with the bodily relationship or anything concerned with the human relationship.
1: కాని దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకే అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
0: మెనీ పీపుల్ అక్సెప్టింగ్ సచ్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ గోపికాస్ హావ్ ఆల్సో బీన్ మేకింగ్ దేర్ ఓన్ డివోషన్ టేక్ రాంగ్ పాత్స్.
1: వేరు పురుగు చేరి వృక్షంబు జరచును చిడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
0: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
1: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
0: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
1: కుచ్చితుండు చేరి గుణవంతు చెరచును.
0: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
1: సత్యమైన బట సాయి మాట.
0: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: People who have such narrow ideas and narrow mind, even today, by ruining their own thoughts, they are taking to many wrong paths and wrong interpretations.
1: Gopikali yokka bhavamu poorna vishwasamto koodinatundi.
0: The thoughts of Gopikas are filled with total belief, total faith.
1: Tama yokka kartavyanni gurtinchukoneetundi yokka margamunu anusarinchetundi.
0: They have always taken a path by which they fulfill their duty.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: There is one small example for this.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: God, with a view to test his devotees, undertakes several types.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహము.
0: Some people get a doubt, why should God test us?
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్కు మనం పోతుంటాం.
0: The earlier the test comes to us, the higher we can rise.
1: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నుండే ఉంటుంటాడు.
0: The children who are studying, only when there is an examination and a test, they can move to the higher class. If there is no
1: test, parikshalu anni kudunu manaku rakshalagane manam bhavinchukovali.
0: We should regard all such tests as protectors to us.
1: Oka naadu oka gopika inti endu ee vidhamainatundi yokka తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి యొక్క పరీక్ష సంభవించింది.
0: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
0: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
1: కాని ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
0: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
1: వచ్చినటువంటి భర్త ఆలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
0: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
1: Gopika chuchindi.
0: Gopika looked at that.
1: Ayyo bhatta alisipothu vachade ani aame kudunu athanike maatram kudunu tondari nivvakakunda taanu kudunu deepamulu aarpi vesi taanu kudunu nemmadiga pandukundi.
0: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
1: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
0: Using that occasion, Krishna came at 7 p.m.
1: వచ్చి తలుపును తొట్టాడు.
0: He was knocking at the door.
1: గోపికకు భయం వేసింది.
0: The Gopika was afraid.
1: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు, తెరుచుకుపోతే కృష్ణునికి కోపము, తెరిస్తే భర్తకు కోపము.
0: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
1: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
0: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
1: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
0: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
1: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
0: The gopika near the door, there is a hole through which one puts the key and the lock.
1: ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
0: She went to the keyhole and she was praying.

0: Oh Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient. I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandhiya mundu memo.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
2: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కోరుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
2: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
2: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
2: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
2: భక్త వేషము ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
2: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
2: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సచ్ ఎ డ్యువాలిటీ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్ దేర్ ఇస్ సారో.
2: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సారో? ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇగ్నోరెన్స్? ఇట్ ఇస్ ద డ్యువాలిటీ.
2: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
2: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
2: రాగద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
2: రాగద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
2: కర్మనే కారణము.
0: The work we do is
2: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
2: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుందా?
0: For this birth comes our sorrow.
2: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికుల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
2: మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
2: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
2: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధా ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
2: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణాస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
2: కాన ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు ఎందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
2: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
2: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
2: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలముల యందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్. అండ్
2: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
2: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Divyatma Srupas, from where has this name come?
2: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఇస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
2: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores of verses of ఆత్మారామాయణ.
2: ఈ 100 కోట్ల రామాయణంకొను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
2: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకమును పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
2: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
2: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
2: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
2: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
2: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
2: ఆ 2 అక్షరములే ప్రేమ, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are prema. Two letters.
2: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
2: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
2: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
2: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
2: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
2: ఆ 2 అక్షరములే హరా అనేది.
0: The same letters became Hara.
2: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
2: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
2: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
2: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
2: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
2: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
2: దీనికి నామ అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామ.
2: నామ అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామ, వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
2: నా ఆ మా, 3 చేర్తేనే నామ అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామ.
2: నా 0,
0: ఆ ఇస్ 2,
2: మా 5,
0: మా ఇస్ 5.
2: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
2: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామ.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
2: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ee anni vidhamulaitundi dintolo cheripoyinaatundi.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
2: Kalukane deenine sapta swaramulu annaru.
0: This has also been called the Sapta Swara, the 7.
2: దీనినే సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
2: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
2: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
2: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికే సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called సప్తాహ.
2: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్. శృతి
2: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
2: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
2: Nee bhavamulo porlali.
0: That thought should be full.
2: Premalo munagali.
0: It should be dipped into
2: prema. Tarmayattunu kavali.
0: You should forget your...
2: Ide tapassu.
0: This is called tapas.
2: Ee vidhamaina sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamunu kudanu tarimpa chestundi.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
2: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
2: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రైజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
2: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
2: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
2: ye kashtamunaku ye nashtamunaku itharulu manu aadukoru.
0: No one will come to our help when there is any trouble.
2: Okka daivame ninnu aadukuneetundi vaadu.
0: God is the only one who will come to
2: ee naadu cheppi ninnu chalapagalare kaani repadi dinam uddharam cheseetundi vyakti ekkada kuda kanipinchadam ledu.
0: Individuals can only ruin you but they can never help you at any.
2: Swarthamu swarthamu swarthamu swarthamu sarvatra swartham aneetundi nimmidi untundadi.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
2: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
2: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికి ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
2: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
2: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
2: ఎవరే విధముగా పోయినప్పటికీ నీ హృదయాన్ని నిర్మలంగా పెట్టుకో.
0: Irrespective of what others may say and what paths others may take,
2: నిస్వార్థమైనటువంటి దీంతో భగవంతుని ప్రార్థించు.
0: You pray to God in a selfless.
2: నీ విశ్వాసము నీది.
0: Your faith is yours.
2: విశ్వాసమునకు no reason, no season.
0: There is no reason and season for your faith.
2: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
2: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
2: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
2: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
2: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేను లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
2: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayagnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love. I am searching and I have been searching. I am searching for a true devotee. Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: Nirpedavani pedirikambhuvana pitta prabhavamu vinnayanta.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: Prema swarupulara.
1: Embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికుడే ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of Rutviks of his choice and selection and standard.
2: Meeru ee 10 dinamulu kodunu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santuptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: వాడు తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్వికులు.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this yajna.
2: Yajnam samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantra shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ఉత్త నిర్మల స్వరూపం.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చివరుడు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడీ.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్, కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాదు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో కూడా కట్టేటప్పటికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కాని ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు, కానీ మీరు చేయలేదు, ఉన్నవారు స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు పేద సమ్మతము విప్రరాలు.
1: Oh priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: విప్ర, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: కాని అందులో కొంత ఒక భేదం ఉంటుంటుంది.
1: However, there is some difference.
2: ప్రమాణపూర్వకంగా చెప్పాలనుకుంటే మీరు చెప్పేటువంటి ఒక ప్రతి మంత్రం కూడాను చాలా సుస్పష్టంగా ఉంటుంది.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: ఇట్టి మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: It's a great fortune to have such rhetorics who can recite chant with perfection and clarity.
2: ఇటువంటి రుచికులు నేను యజ్ఞం చేయించాలంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రిక్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1వ తేదీ నుంచి కూడాను పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: In Puttaparthi, there is another yajnam to follow the same month from the first onwards.
2: Prati dasara kudanu cheseetundi yajnam.
1: It is the yajna that coincides with the dasara celebration.
2: Adi jnana yajnam.
1: It is jnana yajna.
2: Idi jnana yajnam kadu.
1: This, the current one, is not jnana yajna.
2: Akkada kevalam manasuku maatrame, pedaluku maatrame poojam pettundi.
1: That yajna relates to your mind, the realm of psychology in the mind.
2: Kanuka rutikulara palidinamulu samapadinanduku ikento phalitam undadi.
1: For all the strain that you have undertaken for the last 10 days, there's very positive result you will face.
2: Ee phalitam meeku ippudu teliyadu.
1: The results may not be noticed right now.
2: Meeru poi swasthalam poi cheyin tarvata akkada vicharinchandi. తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: బై ది టైమ్ యూ గో బ్యాక్ అండ్ రిటర్న్ టు యువర్ ఓన్ ప్లేసెస్ యూ విల్ రియలైజ్ వాట్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ యు ఆర్ గోయింగ్ టు బి.
2: నిన్నటి దినం కృష్ణాష్టమి.
1: యెస్టర్డే హ్యాపెన్ టు బి కృష్ణాష్టమి.
2: కృష్ణాష్టమి దినం మీ యొక్క యజ్ఞము సమాప్తి చేయడానికి ప్రయత్నించారు.
1: యు మేడ్ ఎన్ అటెంప్ట్ టు కంక్లూడ్ యువర్ యజ్ఞ ఆన్ కృష్ణాష్టమి డే.
2: కానీ కృష్ణుడు యొక్క అష్టమి అది పవిత్రమైనటువంటి అష్టమి.
1: కృష్ణాష్టమి ఈజ్ నాట్ రిలేటెడ్ దిస్ కరెంట్ యజ్ఞ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ సేక్రెడ్ ఒకేషన్.
2: కృష్ణుడు చిన్న పిల్లల వలె ఆడుకుంటూ పెద్దవారితో కూడా కూడుకుంటూ చక్కని ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: కృష్ణ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ హి వాజ్ ఆల్సో మేకింగ్ ఆల్ ఎల్డర్స్ happy around in the vicinity.
2: Andro mana rutikulo kodanu chaala mandi yuttunta unnaru pillalu gaane unnaru.
1: In this group of rutiks there are young people.
2: Idi chaala adrushtavantam.
1: It is a matter of luck to have youngsters among rutiks.
2: Ee yuttuku deeniki yuttanta cheratamu chaala pavitramainatundi.
1: Youth joining this rutik group is a positive fine, a sacred thing indeed.
2: నేను వినే యాక్సెప్ట్ ఉంటాను. ఇలాంటి రుచికి చిక్కటము నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్డ్ వినయ్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగిన విధంగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: Bhagavan has been thinking day and night about this particular aspect.
2: రుత్వికుడు సరైనటువంటి యొక్క అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ద ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అది నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka ilaadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vaartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed down to you.
2: Padi dinamulu kodanu 10 nimshamulu ga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడాను మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పన్నే తిరిగి మీరు చేరుతారు పుట్టవలసి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పన్నే మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడా రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు.
1: On this occasion, when you go, you cherish, you recall, remind yourself your experiences here.
2: మరి త్వరలో పన్నే తిరిగి మీరు చేరుతారు పుట్టవలసి.
1: Very soon.

0: ఇంకా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.
1: On this occasion, how to define, how to explain in depth the spirit of yajna?
0: Yajnamalaga bhautikamainatuntiya, aadhyatmikamainatuntiya.
1: Is yajna physical? Is it mundane? Is it transcendental? Is it spiritual? How is it to be viewed?
0: Idi spiritual.
1: Yajna truly is spiritual.
0: Idi manasikanga, sharirikanga, hrudayapurvakanga అనుభవించినటువంటిది ఈ యజ్ఞము.
1: దిస్ యజ్ఞ గ్రాంటెడ్ ఎక్స్పీరియన్స్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్, అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, గివింగ్ జాయ్ విత్ ఇన్.
0: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: దేర్ఫోర్ దిస్ యజ్ఞ ఈజ్ హైలీ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్.
0: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
0: మీకు ఎలాంటి పంచర్ కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
0: కనుక మీ విషయం అంతా కూడాను ఇంటిలో తండ్రి పిల్లల్ని ఏ విధంగా విచారిస్తుంటాడో ఆ విధంగా మిమ్మల్ని విచారిస్తూ వచ్చాను.
1: జస్ట్ దేర్ పేరెంట్స్ థింక్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ అట్ హోమ్, హౌ డెలికేట్, హౌ టెండర్లీ, హౌ ఎఫెక్షనేట్లీ దే టేక్ కేర్ ఆఫ్ దెం. భగవాన్ హస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు ఇన్ సచ్ ఎ వే.
0: రేపటి దినం తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది.
1: ఆఫ్టర్ టుమారో ఫంక్షన్ ఇఫ్ యు హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ భగవాన్ ఆఫ్టర్ టుమారో, Bhagavan does not want to part from your company.
0: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: You too feel extremely difficult to leave this place.
0: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైనటువంటి భక్తి.
1: This intimate association relationship is true devotion.
0: నన్ను విడిచడం మీకు కష్టము, మిమ్మల్ని విడిచడం నాకు కష్టము.
1: You feel bad to leave him. God feels so sad to leave you. This is true devotion.
0: నేనెప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: God is always with you, around you, above you, below you, in you.
0: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: Never consider that you are far away from Bhagavan. That is elsewhere in places like Bangalore. No, he is with you, in you, always, every moment of life.
0: కనుక మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా శ్రద్ధగా భక్తిగా మంచి ఇదిగా చేశాడు.
1: ది హెడ్ ప్రీస్ట్ డిడ్ ఇట్ విత్ ఆల్ సిన్సియరిటీ, డిసిప్లిన్ అండ్ డివోషన్.
0: ఇంతే కాకుండా తన పనిగా తాను చూసుకుని చేశాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కన్సిడర్డ్ దిస్ జాబ్ యాజ్ హిస్ ఓన్ పర్సనల్.
0: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: టు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ is rather very difficult and they are rare.
0: Mukhyamga meeru tyagaanni bodhinchari.
1: Most importantly, teach the principle of sacrifice.
0: Manaviki enniyo aasalu untuntai.
1: Man has many ambitions.
0: Ee aasalu annitiki kudanu kramakramena kudanu anni daivapreetiga meeru arpitam kayavinchali.
1: What we are supposed to do is to offer all our ambitions and future plans to God himself.
0: Kevalam self maatrame chusukokandi.
1: You should never go by your own self.
0: Self kante help chaala manchidi.
1: More than the self, help is more important.
0: Ye chesina kuda nenu idi maa hrudayam kosam chestunnanu, maa aatma nimittamai aacharistunnanu ani meeru bhavinchali.
1: Whatever I do, you should have a feeling that I am doing it to foster, to recognize the self within me, the consciousness, atma in me.
0: కనుక ఇది అర్థం చేసుకునే నిమిత్తమై ఇది చేసినటువంటి యజ్ఞమే కానీ ఇది కేవలం బాహ్యంగా లౌకికంగా ఆచరించినటువంటి ఒక యజ్ఞము కాదు.
1: దిస్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్ విత్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఓన్ ఆత్మ. ఇట్ ఈస్ నో ద ఫిజికల్, వరల్డ్లీ ఆర్ మండేన్ ఆర్ ట్రాన్సియెంట్.
0: మీ క్షేమ నిమిత్తమై, మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: You have participated in this yajna for your own better.

0: for your own progress, for your own advancement, for your own experience.
1: కానీ ఇది మీకోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమునకే ఇది సంబంధించినటువంటిది.
0: You have done this not for your own self alone. You have done this for the entire humanity.
1: చెప్పే మంత్రములంతా కూడాను గాలిలో కలిసిపోయినాయి.
0: All mantras you said loudly are noticed in the space now.
1: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
0: The wind takes mantra, the sound waves all over.
1: ఆ సౌండ్ అంతా కూడాను వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
0: The sound received gets into your heart.
1: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రములు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
0: Don't think that you have spelt out all mantras here alone.
1: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రములని భావించాలి.
0: Consider that this chanting of mantra is not limited to yourself, not to the group here. It is full all over the world, resonant vibration all over the globe.
1: కేవలం మన ఇండియాకు మాత్రమే కాదు,
0: ఇట్ నాట్ లిమిటెడ్ టు ఇండియా అలోన్,
1: అన్ని దేశములకు కూడా ఇది సంబంధించినటువంటిది.
0: దిస్ ఇస్ రిలేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భాషల్లో కొన్ని వ్యత్యాసం రావచ్చు,
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద లాంగ్వేజ్,
1: కానీ భావంలో ఎట్టి వ్యత్యాసము ఉండదు.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫీలింగ్ అండ్ ది స్పిరిట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: అమెరికన్స్, రష్యన్స్, నీగ్రోస్ కూడా చాలా దీన్ని ఆశిస్తూ వచ్చారు.
0: మెనీ coming from America, Russia, Africa, they all want it, their religion, they accept the yajna.
1: వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
0: They are also learning.
1: పోయిన నెల 26వ తేదీ పుట్టపర్తికి జర్మనీస్ వచ్చారు.
0: Last month, on 26th, devotees from Germany came over here.
1: అక్కడ జర్మనీకి వచ్చినప్పుడు స్పెషల్ ప్లేన్ వచ్చింది.
0: And they came here by special flight.
1: 80 మంది వచ్చినారు ఆ ప్లేన్ లో.
0: Around 80 of them got down here.
1: వాళ్ళందరూ కూడా స్త్రీలు పురుషులు అందరూ కూడా వేదం పఠించారు.
0: All of them joined in chorus together chanting mantra.
1: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
0: They openly declared that this mantra that is protecting their motherland.
1: కనుక మేము నిరంతరము తెల్లవారులేసిన మొదలుకొని మేము ఈ మంత్రమునే మేము చెప్తుంటాము.
0: And they also said that they chant, they repeat mantra from dawn to dusk.
1: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడ లేదు.
0: There is no trace of selfishness in utterance of mantra.
1: అందరికి సంబంధించినటువంటిది అని ఉంటుంది.
0: And this relates to everybody, the entire humanity.
1: ప్రతి మానవునికి ఈ మంత్రం చాలా అవసరం.
0: For every man, this mantra is most essential.
1: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది, ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ వన్ ఆర్ టూ ఆర్ లిమిటెడ్ ఎ ఫ్యూ పీపుల్.
1: సమాజమునకు, దేశమునకు, అందరికి సంబంధించినటువంటిది ఇది.
0: దిస్ మంత్ర ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది సొసైటీ అండ్ ద హోల్ కంట్రీ, ద హోల్ యూనివర్స్ ఫర్ దట్ మ్యాటర్.
1: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్లు.
0: అండ్ దీస్ మంత్రస్ ఆర్ బ్రాట్ అవుట్ ఇన్ ఎ బుక్ ఫార్మ్ బై వెస్టర్నర్స్.
1: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
0: అండ్ ఆల్ దీస్ బుక్స్ మస్ట్ బి సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈ మంత్రములు ఉచ్చరించడం వారికి కష్టమే.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు చాంట్ ఇట్, రిపీట్ ఇట్.
1: అంటే వారి నాలుకలు తిరగటం చాలా కష్టం.
0: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
1: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
0: However, they are struggling hard to chant Veda.
1: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
0: With the determination, man can attain anything.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టు నెగ్గేటిదాకా అట్టే ఉండు.
0: Having determined, never give it up. Stand by that until you achieve.
1: కోరినదేదో కోరనే కోరితే కోరినదాకా విడిపోకుండు.
0: You have already decided, come what may, don't go back without
1: తలచిన దేదో తలచిన తలచిది.
0: Having thought over,
1: తలపుతీరేటిదాకా పోవకుండు.
0: Until your thought is realized, don't go back.
1: అంతే కాని తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
0: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
1: కనుక మనం పట్టిన దాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore, we should attain having determined.
1: ఈ అతిరుద్ర యజ్ఞం అనేటువంటిది చాలా ముందుకు చాలా జరపాలి.
0: Many such అతిరుద్ర మహాయజ్ఞాస్ should be held.
1: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికీ సంబంధించినటువంటిది.
0: This Atirudra Mahayajna applies to everybody.
1: Oka caste, oka religion, oka desamu matram kadu.
0: Atirudra Mahayajna is beyond all considerations of time, space, కాస్ట్ క్రీడ్ నేషనాలిటీ జెండర్ కలర్
1: ప్రపంచంలో అంతా కూడా సంబంధించినటువంటిది.
0: దిస్ అప్లైస్ టు ఆల్ ది వరల్డ్ ఓవర్.
1: ఈ యజ్ఞం మీరు చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అది తెరలోపనే అందరూ ఏకమైపోతారు.
0: ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ యజ్ఞ విల్ యూనిఫై ద హోల్ వరల్డ్. ద వరల్డ్ విల్ స్టాండ్ యునైటెడ్.
1: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, జపాన్, జర్మనీ అన్ని కూడా ఏకమైపోతాయి.
0: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, అమెరికా, దే విల్ ఆల్ కమ్ టుగెదర్ ఇన్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ.
1: ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప భక్తులు ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ మెనీ డివోటీస్ ఇన్ అమెరికా.
1: ఈ అమెరికన్స్ అంతా కూడాను దానిలో ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఋత్విక్స్ ఇన్ అమెరికా.
1: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
0: దేర్ ఆర్ మహమ్మడన్స్ ఆల్సో.
1: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
0: ఎ లేడీ హాజ్ రిటన్ ఎ బుక్ ఆన్ భగవాన్.
1: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
0: షీ హాజ్ హ్యాండెడ్ ఓవర్ హర్ వర్క్ టు హర్ గురు ద ప్రిసెప్టర్.
1: అతను దీన్ని చూచి కంటిదారులు కార్చారు.
0: అండ్ హర్ గురు స్టార్టెడ్ షెడ్డింగ్ టీయర్స్ గోయింగ్ త్రూ ద బుక్.
1: ఇంత అదృష్టమైనటువంటి యొక్క భావము మాకు కూడా కలిగించాలి.
0: అండ్ ద గురు సెడ్ ఐ టూ షుడ్ హ్యావ్ సచ్ ఎ రేర్ ఫార్చ్యూన్.
1: ఆ బుక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రింట్ చేస్తున్నారు అందరికి అందించాలి.
0: And there in America, this book is printed and well circulated all over the country.
1: Ganuka manamu deshananta ekam cheyali.
0: We should bring in the spirit of unity in this country.
1: Unity in divinity.
0: Unity is divinity. Unity in divinity.
1: Chudandi ippudu manam bharat deshamlo ani enni vidhamainatundi oka pedalu kalugutunnayi.
0: For instance, in Bharat there are so many differences.
1: ఇంతకు ముందు ఒక్కటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయారు.
0: ద కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ.
1: మెడ్రాస్, ఆంధ్ర రెండు అయిపోయారు.
0: ది కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ టుడే ఇస్ ఇన్ టూ స్టేట్స్, మెడ్రాస్ తమిళనాడు ఆన్ వన్ హ్యాండ్.
1: ఆంధ్రలో వచ్చేటప్పటికి త్రీ ఆంధ్ర తెలంగాణ రెండు వేలు అయిపోయాయి.
0: ఈవెన్ ఆంధ్ర తెలంగాణ ఇస్ ప్రిపేర్ టు గో అవే.
1: అప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు మరీ డివైడ్ అవుతా ఉంది.
0: Now there seems to be division even in Telangana.
1: కరెక్ట్. ముక్కలు ముక్కలు చేయటం గొప్పతనం కాదు.
0: Segmentation, fragmentation is not a healthy thing.
1: చేర్చడం చాలా గొప్పతనం.
0: Unity, unification is greatness.
1: యూనిటీ ఎక్కడ ఉండునో,
0: where there is unity,
1: అక్కడనే ప్యూరిటీ ఉంటుంది.
0: There is purity.
1: ప్యూరిటీ ఉండే దగ్గరనే డివినిటీ వస్తుంది.
0: Where there is purity, there is divinity.
1: కనుక ఆ యూనిటీకి మనము అయినటువంటి ప్రయత్నం చేయాలి.
0: Therefore, we should make every sincere effort to achieve.
1: Inna vachina pillal lopala Russians unnaru, Americans unnaru, Iran boy kuda unnadu.
0: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
1: Kanuka ee vidhamainatundi oka vishayannu chakkaga meeru gurtinchi dinni ekku abhivruddhi parchali.
0: Understand the subtle points that you are seeing here. See that these things are spread in the vicinity wherever you
1: మీ అందరి ఎందు కూడాను అంతో ఇంతో భేద బుద్ధి ఉంటే దీన్ని తీసి పారవేయండి.
0: Even if you have fraction of differences or dual opinion, sacrifice it, give them up.
1: ఏకంగా చేర్చకండి.
0: Make it one on
1: అందరూ brothers and sisters.
0: Consider everybody all as brothers and sisters.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
0: Then only there will be true value for all these things that we do.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ or nature of Atman. This nature of Atman can only be well understood the one who is pious, the one who is pure. Listen to this valiant son of Bharat.
0: Vidyarthulara.
1: Students.
0: Manavattvam ante emito? Pashuttvam ante emito? Rakshasattvam ante emito? దైవత్వం అంటే ఏమిటో ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమోనిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజంట్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము మానవత్వము పశుత్వము రాక్షసత్వాన్ని గుర్తించడము చాలా సులభమైన మార్గం.
1: ద డివినిటీ ది హ్యుమానిటీ ద డిమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర మనస్సు ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: Man is the combination of the body, mind and the spirit, Atma.
0: Inka pashu ante emiti?
1: Then what is an animal?
0: Atmanu manasunu vismarinchi kevalamu sharira tattvamunde jeevinchetuvante pashutvamu.
1: It is only the animality, the bestial nature which forgets the mind and the spirit and goes by the vagaries of the body alone.
0: Atmanu vismarinchi shariramu manase lakshyamunandu unchukoni ee rendinti yokka anubhutala nimittamai arulu chaachetuvanti varu rakshasulu ani.
1: Then again it's the demon that forgets the spirit atma and takes into consideration the temperament of the body and the mind alone.
0: Deha tattvani mano tattvani vismarinchi kevalam aatmayande aanandanni anubhutiga teesukunetunte vaadu daivattvamu ani.
1: Therefore it is the divinity, the person is divine if he concentrates on the spirit atma alone which is beyond the body and the mind.
0: కానీ మనం పశుత్వము కాకుండా
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్
0: రాక్షసత్వం కాకుండా
1: ఆర్ డెమోనిక్
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని చక్రమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వీ షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ బాడీ మైండ్ అండ్ ది స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: ఆల్ ది ఎండివర్స్ అండ్ పర్సూట్స్ అండర్టేకెన్ విత్ దిస్ బాడీ ఆర్ టెంపరరీ.
0: శరీరమే అస్థిరం.
1: బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే.
1: అండ్ ఆల్ యాక్షన్స్ అండర్టేకెన్ బై దిస్ బాడీ ఆర్ ఈక్వల్లీ టెంపరరీ.
0: శరీరమును పనిముట్టుగా నిశ్చయించి
1: considering that the body is permanent,
0: manasikanga chesetundi samasta sadhanalu kudanu shashvitamainatundi,
1: all those done with the mind are permanent.
0: మనోమూలం విదం జగత్ విశ్వమంతా కూడా వ్యాపించినటువంటిది ఈ మనస్సు.
1: It's the mind that spreads all over the universe.
0: మనస్సుకు నాశము లేదు.
1: There's no death for the mind.
0: అట్టి శరీరమును ఆధారంగా తీసుకుని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేని స్థానము లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
1: ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మైండ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ బ్రహ్మన్.
0: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
1: We should have students of that kind who will know the unity between these two.
0: ఉద్దాలకుడు
1: ఉద్దాలక
0: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఉద్దాలక మేడ్ వెరీ అటెంప్ట్స్ టు టీచ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు హిస్ ఓన్లీ సన్ నచికేత.
0: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్కాలర్ హైయర్ దాన్ ఉద్దాలక.
0: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు.
1: బీయింగ్ గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్ హి హస్ సెంట్ హిస్ సన్ టు అనదర్ ప్రిసెప్టర్.
0: కారణమేమనగా
1: ద రీజన్ ఇస్
0: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
1: ద సన్ విల్ నెవర్ కన్సిడర్ ఫాదర్ యాజ్ ఎ ప్రిసెప్టర్ ఆర్ ఎ టీచర్.
0: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
1: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
0: కనుకనే తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
1: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
0: ఈ విద్యార్థులలో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దాలకుడు.
1: ఉద్దాలక నోటీస్డ్ సర్టన్ వీక్నెసెస్ అమంగ్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ హిజ్ ఓన్ సన్.
0: ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు.
1: హీ కేమ్ టు నో దట్ దిస్ బ్రహ్మన్ ప్రిన్సిపల్ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు.
1: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ హీ సెడ్ ఫాదర్ ఐ హావ్ రికగ్నైజ్డ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ.
0: ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
1: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కరవాలము పట్టగానే శూరత్వము కలుగున
1: బై మేర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బీ ద వన్ ఆఫ్ వేల.
0: వీణ చేత పట్టినంత స్వరబద్ధుడు తానగున
1: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ గుడ్ ట్యూన్.
0: పిచ్చివాడ
1: మ్యాట్ క్యాప్.
0: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది విద్యార్థుల యొక్క బలహీనత.
1: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: నేర్చేది అణుమాత్రము.
1: దే నో ఎ ఫ్రాక్షన్.
0: చెప్పుకునేది అనంత మాత్రం.
1: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
1: And Uddalaka taught the same thing to his son Nachiketa.
0: Babu, oka chinna patrato neelu teeskunra annadu.
1: He asked son, bring a vessel of water.
0: Tande daggara techi pettadu.
1: He brought it and kept it there.
0: Lopala velli ammanu adigi kontha chakkara teeskunra annadu.
1: Go and ask your mother and bring some sugar.
0: Chakkara techi chupinchadu.
1: And sugar is brought there.
0: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
1: You see the sugar first yourself.
0: చక్కగా నచికేత ఆ షుగర్ నంతా చూచాడు.
1: నచికేత watched the sugar well.
0: ఆ చేతితోనే నీళ్ళలో వేశాడు.
1: And then he mixed it in water.
0: నచికేత దానిని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: Then father said, Nachiketa, mix it well.
0: నచికేతకు చేయి పెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్ళలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: నచికేత స్టర్డ్ ఇట్ వెల్ అండ్ మిక్స్ ద షుగర్ కంప్లీట్లీ ఇన్ వాటర్.
0: తరువాత ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: దెన్ ఉద్దాలక ఆస్ నచికేత ఫైండ్ అవుట్ వేర్ ద షుగర్ ఈజ్.
0: బాగా కన్నులు తెరిచూచాడు, చక్కెర కనిపించలేదు.
1: నౌ హీ లుక్ డీప్ విత్ బ్రాడ్ ఓపెన్ ఐస్, హీ కుడ్ సీ.
0: చేయి పెట్టి తీసుకో అన్నాడు.
1: హీ సెడ్ కలెక్ట్ ఇట్ విత్ యువర్ హ్యాండ్.
0: చేయి పెడితే చేతికి చిక్కలేదు.
1: హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద షుగర్.
0: నాన్న చేతికి చిక్కలేదు.
1: ఫాదర్ ఐ కాంట్,
0: కంటికి కనిపించలేదు.
1: ఐ కుడ్ క్యాచ్ ఇట్ నార్ కుడ్ ఐ సీ దాట్.
0: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నీవు చక్కెర తెచ్చిండేది నీవు చూచావు కదా.
1: దెన్ ఉద్దాలక సెడ్ యూ యువర్ సెల్ఫ్ బ్రాట్ ద షుగర్ అండ్ యూ
0: నీ చేతితోనే ఈ యొక్క జలం ముందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా.
1: విత్ యువర్ ఓన్ హ్యాండ్ యూ మిక్స్డ్ అండ్ స్టర్డ్ ఇట్ వెల్.
0: అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: హౌఎవర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ నౌ నార్ సీ దాట్.
0: ఎక్కడ ఉన్నదో చూసుకో అన్నాడు.
1: ఫైండ్ అవుట్ వేర్ ఇట్ హాస్ గాన్.
0: నాకు తెలియదు అన్నాడు నచికేతుడు.
1: సన్ నచికేత రిప్లైడ్ ఐ డు నాట్ నో.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుగు పైన వేసుకోమన్నాడు.
1: కీప్ టూ డ్రాప్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుగు పైన వేసుకుని నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water there is sugar.
0: అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా.
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: సర్వత్రా ఉంటున్నది అన్నాడు.
1: See, it is present everywhere, all over.
0: ఇది ఏకత్వం.
1: This is the principle of oneness.
0: ఈ జగత్ అనేటువంటి పెద్ద బాండం లోపల,
1: in this big vessel of the universe,
0: divyattam aneetvanti okka madhuryanni cherchi,
1: the sweetness of divinity,
0: prati manavudu aacharincheetvanti nitya karmala dwara dana chakkaga kariginpa chesi,
1: man has to mix up through his daily actions,
0: ive jagat aneetvanti bhandamlo sarvatra vyapinchi untundeetvanti daivatvanni etta meeru chudagalu.
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: Chetiki chikkadu kantiki kanipinchadu.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: Anubhutiki maatrame labhyamavutundi.
1: You can only experience him.
0: Ee paathralo undinatvanti okka deep madhuryamu aduguna unnadi chuttu unnadi paina unnadi naalugu prakala untundi.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: Anaga paatra poorthiga ee madhuryame imidi untunnadi.
1: It means the vessel is full of this sweetness.
0: Vidyarthulara chakkaga gurtinchali.
1: Students, understand this clearly.
0: Adhe vidhamugane,
1: likewise,
0: manavattamanandu,
1: in human life,
0: ee madhuryam anetundi oka divyattamu,
1: the sweetness of divinity,
0: sarvatra vyapinchi unnadi,
1: is spread everywhere.
0: కనుక నీవు చేసే ప్రతి పని ఎందుకు కూడాను మాధుర్యంగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ యాక్షన్ మస్ట్ నెసెసరీ బి స్వీట్.
0: నీవు చూచే ప్రతి చూపు కూడాను మధురమైనటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ఎవ్రీ లుక్ షుడ్ బి స్వీట్.
0: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అటర్ షుడ్ బి స్వీట్.
0: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
1: All those that you express through your senses must
0: nayanam
1: be sweet.
0: Nayanam madhuram.
1: Eyes.
0: Vachanam madhuram.
1: This talk.
0: Hastam madhuram.
1: Hands.
0: Padam madhuram.
1: Feet.
0: Sarvam madhuram.
1: Everything is
0: madhuradipate madhuram madhuram madhuram.
1: Everything is sweet and sweet and sweet only.
0: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
1: యాజ్ యూ బిగిన్ టు టాక్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: లోపల మాధుర్యం లేదు.
1: వెన్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ దేర్ ఇస్ నో స్వీట్నెస్ విత్ ఇన్.
0: ఒట్టి జలమే ఉంటున్నది.
1: ఓన్లీ వాటర్ ఈజ్ దేర్.
0: కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ.
1: దేర్ ఈజ్ గాడ్.
0: కానీ దాన్ని సరియైన రీతిగా నీవు చూడటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ విజువలైజింగ్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ ఇన్ సైడ్.
0: మలేరియా ఫీవర్ శరీరంలో చేరినప్పుడు
1: యు ఆర్ అఫ్లిక్టెడ్ బై మలేరియా.
0: తీపు నీవు తిన్నప్పటికీ అది చేదుగా ఉంటుంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యు పార్టేక్ స్వీట్ ఇట్ వుడ్ టేస్ట్ బిటర్.
0: ఆ తీపులో లేదు దోషము.
1: నో మిస్టేక్ విత్ ద స్వీట్.
0: నాలుకలో ఉన్నది దోషం.
1: ద మిస్టేక్ లైస్ విత్ ద టంగ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీ యొక్క దేహమునందు దివ్యత్వమైనటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఇన్ యువర్ బాడీ ది డివినిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగం రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో ది స్వీట్నెస్ హెస్ గాన్ టోటలీ.
0: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చేయాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వీ మే డూ షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ విత్ డూయింగ్ విత్ ద బాడీ.
0: మనస్తో చేయాలి.
1: వి హావ్ టు డూ విత్ అవర్ మైండ్ అండ్ స్పిరిట్.
0: నిత్యము స్వామి ఉపదేశించేటువంటి యొక్క ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది.
1: టీచింగ్స్ ఆఫ్ భగవాన్ ఆర్ నాట్ మియర్లీ మెంట్ ఫార్ మ్యాన్, దే ఆర్ మెంట్ ఫార్ ద మైండ్.
0: మైండ్ కు ఉపదేశం చేసినప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది.
1: వెన్ వన్స్ ది టీచింగ్ ఇస్ పాస్డ్ ఆన్ టు ద మైండ్,
0: కేవలం మనసునంత మాత్రం ఏమైపోతుంది, నిన్న మొన్న చెప్పినట్టుగా చెవులతో వింటుంది, బయట పంపుతుంది.
1: As said, as Bhagwan said the other day, it was only through the man, it will pass through the
0: chittasya shuddhaye karmaha. Ye karmanu chesinappudikini chitta shuddhiga cheyali.
1: Whatever act we may do, we should do it with the purity of our heart.
0: Pavitramainatundi karmallo manam jeevithanni praveshapettali.
1: We should spend our life doing sacred activity.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క దీంతో దీన్ని ప్రారంభించాలి.
1: వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సమాజం యొక్క దీంతో మనం సర్వేశ్వరిగా భావించుకుని ప్రవేశించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ సొసైటీ యాజ్ ద డివైన్ ఫామ్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, but scholars
0: say దైవం ఒక్కడే.
1: God is one.
0: అల్లాని పిలుచు, జీసస్ అని పిలుచు, జొరాస్ట్రియని పిలుచు, గురునానక్ అని పిలుచు, రామాని పిలుచు, కృష్ణాని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్. యు మే గివ్ హిమ్ ఎనీ నేమ్, జీసస్, అల్లా, జొరాస్ట్ర,
0: అన్నీ కొన్ని కొన్ని అంగములు మాత్రమే.
1: ద ఓన్లీ డిఫరెంట్ లింబ్స్, దట్స్ ఆల్.
0: లోకంలో ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన దేహంలో ప్రాణం ఉన్నది.
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ అవర్ బాడీ.
0: కానీ ఒకే ప్రాణశక్తియే,
1: the same life force,
0: ఒకే రక్తమే,
1: the same blood,
0: దేహంలో సర్వత్రా సర్వరాగుతుంది,
1: circulates all over the body,
0: ఉన్నది ఒకే రక్తమే,
1: same blood is present,
0: ఒకే గుండెనే,
1: same heart,
0: ఒకే ప్రాణమే,
1: same life.
0: కానీ
1: yet
0: ఒక లడ్డును తెచ్చి చేతిలో పెట్టుకుంటే తీయని రుచి నీకు తెలుస్తా ఉందా?
1: By holding laddu on hand, you cannot know the taste.
0: లేదు.
1: No.
0: నీ నాలుక పైన పెట్టుకున్నప్పుడు తీపి నీకు గుర్తిస్తావు.
1: You should keep it on the tongue to know the sweetness.
0: ఒకే రక్తమే కదా, చేతి ఎందు ఒకే రక్తమే, నాలుక ఎందు ఒకే రక్తమే, ఇక్కడ మాత్రమే దీని మాధుర్యం తెలుస్తుంది, చేతిలో ఎందుకు తెలియకు?
1: Same blood circulates there in the hand, on the tongue too, but you know the taste only through the tongue.
0: హస్తములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why hands are given?
0: మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానిక నీకు అందించిందేది ఈ చేతిని.
1: ఇస్ ఇట్ ఓన్లీ టు క్యారీ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ టు ద మౌత్?
0: పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందుగొందులు తిరుగుటక.
1: ఇస్ టు గో రౌండ్ ద లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్?
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానిక.
1: ఇస్ టు ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్?
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను కోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: ఆల్ ద లింబ్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వాన్ని అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ స్పిరిట్ ఆఫ్
0: వన్నెస్. దివ్యత్వం అనేటువంటి మరొక రుచి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ టేస్ట్ ఆల్ టుగెదర్ బియాండ్.
0: చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటారు, హాస్టల్లో కొంత అనుభవం ఉంటుంటారు.
1: మెనీ స్టూడెంట్స్ నో త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్టల్.
0: ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకుని వస్తారు.
1: అండ్ యూ హియర్ యూ బ్రింగ్ మిర్చి,
0: చిల్లీస్,
1: చిల్లీస్, ఎస్,
0: ఉప్పును తీసుకుని వస్తారు, ఉప్పు,
1: సాల్ట్,
0: చింతపండును తీసుకుని వస్తారు,
1: టామరిండ్,
0: కొబ్బరిని తీసుకుని వస్తారు,
1: కోకోనట్,
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్?
1: నౌ టేస్ట్.
0: అట్లు కాకుండా ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు గ్రైండ్ దెం వెల్ యు గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటారు.
1: దేర్ యు నో ఇన్ ఎ పాండ్ ది బీచ్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంతో ఒక్క గ్రీన్ గా ఉంటారు.
1: ది బీచ్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్
0: బ్రౌన్ గా ఉంటారు.
1: బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ ఇన్ కాంబినేషన్ గివ్స్ ద రెడ్ కలర్.
0: అదేవిధంగానే మానవత్వంలో ఉండేటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: వెన్ సర్టన్ అట్రిబ్యూట్స్ కంబైన్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ కమ్స్ ఇన్కార్నేషన్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరేటప్పటికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్, యాక్షన్స్, దేర్ ఇస్ ఇన్కార్నేషన్.
0: సత్కర్మ
1: గుడ్ యాక్షన్,
0: సచ్చింతన
1: గుడ్ ఫీలింగ్,
0: సదాలోచన
1: గుడ్ థాట్
0: కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది.
1: దేర్ కమ్స్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు.
0: ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: దేర్ఫోర్ though we have many names,
0: చెవులు వినగలుగుతున్నాయి కానీ చెవులు చూడలేవు.
1: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ బట్ కాంట్ సీ.
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: ఐ కెన్ ఓన్లీ సీ నాట్ హియర్.
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కూడా పనిచేయలేదు.
1: నో స్మెల్స్, నథింగ్ బియాండ్.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ మిస్యూజింగ్ ది సెన్సెస్.
0: నాలుకనిచ్చాడు.
1: Tongue is given.
0: Bichhannam deharakshartham. Nayana, ee deharakshana nimittamai neevu pavitramainatundi parishuddhamainatundi neevu tinadaginatundi yokka aaharanni neevu tinu.
1: For your body's sake, eat that which is sacred, pure food.
0: Ante kaani.
1: Only that.
0: Potta undi, noru undi, pandlu unnai ani ishtam vachinavanni tinesi namili pottaku pampicheste idi chedipothundi.
1: For the simple reason you have got the stomach, then the teeth and the tongue, you cannot fill it up because it will lead to stomach upset.
0: Arogyani chekuche nimittame neeku ee udaran andinchadu.
1: Therefore the stomach is given only to maintain the body.
0: Kanukane edi tinte aarogyamo danini maatrame neevu tinadaniki prayatninchali.
1: So you should eat that food which keeps you healthy.
0: Mukkunichadu.
1: The nose is given.
0: Nayana uchvasa nishwasamlo cheta నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పించాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కును ఇచ్చింది ఎందుకు?
1: వై నోస్?
0: చేసిన పని అది ఎందుకు?
1: వాట్స్ ద
0: జీ? పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ హీస్ ఎఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: ఏ అంగమును ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి యూజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ మేనర్.
0: కనుకనే ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: టుడే సెన్స్ కంట్రోల్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్సైజ్ కంట్రోల్
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటారు.
1: వెన్ దేర్ ఈస్ దిస్ నిగ్రహ కంట్రోల్ యూ విల్ హ్యావ్ అనుగ్రహ గ్రేస్.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ హిస్ గ్రేస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్
0: సెన్సెస్. ఓ మనసా సాధించని. ఏది సాధించాడు?
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్?
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సాధించాడు.
1: హీ రియలీ అకంప్లిష్డ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
0: త్యాగరాజు దీనిని చెప్తూ నేను చెప్పుకుంటున్నాను సాధించలేని దేని సాధించాను నేను.
1: ఐ డిక్లేర్ దట్ ఐ హావ్ అచీవ్డ్. వాట్ ఈస్ ఇట్ దట్ ఐ అచీవ్డ్?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: ఇట్స్ నాట్ ద డివినిటీ.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: ఐ హావ్ రివీల్ అచీవ్డ్ ద రియల్ నేచర్ ఆఫ్ రామ.
0: రామ
1: రామ
0: నిన్ను చూచినటువంటి ఒక రూపము.
1: ద ఫార్మ్ ఐ హావ్ సీన్.
0: నీతో ఆడుకున్నటువంటి రూపము.
1: యో ఫార్మ్ విత్ విచ్
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దినము.
1: ద డే వెన్ ఐ స్పెండ్ ఇన్ యువర్ కంపెనీ.
0: నీ యొక్క జీవితం.
1: దట్స్ ద ట్రూ లైఫ్.

0: ఓ మైండ్ థింక్ ఆఫ్ శ్రీరామ.
1: దశరథుడు శ్రీరామ రారాయని పిలువమును తపమేమి చేసెను. ఆ దశరథుడు తపమేమి చేసెను.
0: వాట్ పెనన్స్ దట్ దశరథ డిడ్ సో హ్యాస్ టు హ్యావ్ దట్ మెరిట్ దట్ మేడ్ హిమ్ కాల్ యూ రామ రామ టు కమ్ క్లోజ్ టు
1: దశరథుడు.
0: దశరథ
1: శ్రీరామ రారాయని పిలువమును తపమేమి చేసెను. అని పిలిచడానికి ఎంత తపం
0: చేశారు. దశరథ కాల్ యూ కమాన్ వాట్ పెనెన్స్ హీ మస్ట్ హావ్ డన్.
1: తడుకు చెక్కుల మోము రామా తడుకు చెక్కు

0: What penance that Kausalya did that made her that beautiful chance as to kiss your beautiful cheeks.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: With your feet, what penance I did so as to lead a peaceful life, what penance this Tyagaraju did.
1: ఇదే చాలు నాకు మాధుర్యము.
0: This sweetness of life is enough.
1: అని ఈ విధంగా కూడాను భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడాను ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: Tyagaraja publicized his intimate experiences with the Lord.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: Divinity is present in all living creatures.
1: సర్వ మానవుల యందు ఉంటున్నది.
0: In all mankind.
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యూ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యుల్ నాట్ బి ఎనీ స్కోప్.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ యాక్చువల్లీ.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone there's only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that it is fragmented. All these parts of the body together
1: constitute the body.
0: So God has got all these forms and names.
1: మీకందరికీ తెలుసు చాలా వరకు పిల్లలకంత.
0: Students know a lot about this.
1: 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: 5 బ్లైండ్ పీపుల్ కేమ్.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: The teacher asked all these 5 blind boys to describe this elephant.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: One touched the wide
1: చేతులతో దరిమాడు.
0: హీ జస్ట్ టచ్డ్ ది స్టమక్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్డ్ ది లెగ్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటుందా సార్ పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: Third boy touched the ear.
1: Sir, yenugu oka visanakarra maadiri untunda sir annadu.
0: Elephant is like a big fan, he said.
1: Inku okadu velaka tatti boye tokanu chusadu.
0: The fourth fellow touched the tail.
1: Idi oka chaattadu maadiri untunda sir annadu.
0: It's like a rope, sir.
1: Rope.
0: It's like a rope, he said.
1: Ee vidhanga chepparu. Aithe evadu chusindi adi righte.
0: But each one is right in his own way.
1: Vaadu yenugu కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హీ డిస్క్రైబ్డ్ హీ కంపేర్డ్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్, ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్డ్ ది లెగ్ విత్ ద పిల్లర్,
1: ఇంకోడు కర్ర మాదిరి ఉంటుంది, అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: ఇయర్ ఇస్ లైక్ ఎ ఫ్యాన్, ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఎన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దట్ యు హావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈజస్, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we should know that all are one.
1: వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere, but never give scope for this difference.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said God is great.
1: దైవమే గొప్పవాడు.
0: God is great.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: Nothing.
1: ఆ గొప్పవాడైన దైవము అందరి యందు మెప్పుగానే ఉంటున్నాడు.
0: The great God is present in full grandeur in everyone.
1: అందరి యందు ఉంటున్నాడు.
0: Present in everyone.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా పైన దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి.
0: You can experience this body as
1: కాని దైవము నాలుగనే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి.
0: But you should strengthen your strong feeling that God is within you.
1: అది మీరా కూడాను ప్రబోధించినటువంటిది.
0: That is the teaching of Meera.
1: Krishna. అమర దిల్ తుమారా మందిర్.
0: My heart is your temple.
1: నా హృదయమే నీ యొక్క నివాసము.
0: My heart is your living place.
1: దానిని వదలడానికి నీకేమాత్రము ఈ వీలు ఉండదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: దేర్ఫోర్ ఓన్లీ వన్ గాడ్ ఇస్
1: నేను దైవము. ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి.
0: Develop gradually, strengthen the faith that you
1: దానిని
0: are
1: God. ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: And then see that you enter into the divine activities.
1: ఎందుకంటే దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము.
0: Body is a temple.
1: ఈ హృదయము ఒక లోపల ఉన్నటువంటి ఒక
0: ఆల్టర్
1: కాదు గర్భగుడి.
0: హార్ట్ ఈస్ ది శాంక్టమ్.
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
0: ఫిజికల్ హార్ట్ ఈస్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుండాలి.
0: The heart is present towards the right side. Where this one is on the left side.
1: అందులోపల దైవత్వం అనేటువంటిది నీల త్రోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర నీవార సుఖవర్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీల త్రోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒకతూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్కతూరి అట్లా మించుతుంది.
0: Just as you find beyond the pitch darkness there is lightning that flashes all of a sudden.
1: Vidyulleke.
0: It is some like vidyulleke lightning.
1: Adi eppudu akkada spanel kaalamlo between 9 to 12 madhya lopala atta untuntuntadi.
0: That lightning of flash is there between 9 to 12.
1: Spanel kaalamlo cheyatam valle anni angamulu kudunu pan chestunnayi.
0: It's because of that the whole body works.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడ ఉన్నో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్.
1: అయితే దాని మన అనుభూతి వచ్చేంత వరకును
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దానిని దాన్ని ప్రాక్టికల్ లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మీర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో పెట్టి ఏం చేయాలి.
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యూ డూ టు ఈట్.
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ అప్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలోది పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ది ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: అదే రీతిగా స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలమైనటువంటి ఈ హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ది స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము దీని యొక్క పటుత్వము దీని యొక్క శక్తి సామర్థ్యం కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ద బ్లిస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ది సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలను రా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ టు ది సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవని చేయవలరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసాలు దాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు
0: టు హూమ్? To you.
1: నీవు కేవలము స్లేవ్ కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: As you have become a slave to your senses, what a danger you are put to.
1: ఈ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: You should never go by the word of your slave.
1: తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: Because of that you will be in danger.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు.
0: A very close concert, close wife, intimate.
1: ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి.
0: షీజ్ ఎ క్వీన్.
1: కాశ్మీర్ రాజా గారి బిడ్డ.
0: ద డాటర్ ఆఫ్ కాశ్మీర్ కింగ్.
1: దశరథ మహారాజు యొక్క భార్య.
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: ఇంత ఉంటుండి కూడాను ఆమె చెలికత్తేటువంటి మందర మాట నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: బికాస్ షీ హాడ్ ఫుల్ ఫెయిత్ అండ్ బిలీవ్డ్ వాట్ హర్ సర్వెంట్ మదర్ వాట్ హ్యాపెన్ టు కైక.
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: ఇస్ దేర్ ఎనీ లేడీ అమంగ్ విమెన్ విత్ నేమ్ కైక?
1: ఎవరైనా మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి.
0: ఎనీ ఉమెన్ విత్ మందర ప్లీజ్ గెట్ అప్.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డది వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు దట్. కనుకనే
1: ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్
1: సిట్ డౌన్. కోరడానికి పైకిలేసరికి షట్ అప్ సిట్ డౌన్ అని చెప్పండి.
0: దే వాంట్ టు కంట్రోల్ యూ సే షట్ అప్ అండ్ సిట్ డౌన్ యూ షుడ్ సే.
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి రెడీ టు ట్రైన్
1: యువర్ సెల్ఫ్. వాడే ధీరుడు వీరుడు గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా ద వన్ ఆఫ్ వేలా వీరా ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడునే నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు
0: one should be master of that sort.
1: ఈ ఇంద్రియాలకు స్లేవ్ కాకు.
0: యూ షుడ్ నెవర్ బి స్లేవ్ టు యువర్ సెన్స్.
1: ఎవరికి నీవు స్లేవ్? దైవం.
0: యూ షుడ్ బి స్లేవ్ సర్వెంట్.
1: దైవం తప్ప ఇంకెవరికి నీవు తల ఉంచద్దు.
0: యూ షుడ్ నెవర్ బెండ్ యువర్ హెడ్ ఎనీవేర్ ఎక్సెప్టింగ్ బిఫోర్ గాడ్. యూఆర్ గాడ్.
1: ఈ విశ్వాసాన్ని క్రమక్రమేణా పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొంతకాలం లోపల యావత్ ప్రపంచమంతా కూడాను ఒకే భావంతో శాంతి భద్రతతో జగత్తంతా కూడాను తురతూగుతుంది.
0: దెన్ వన్స్ యూ స్ట్రెంగ్తన్ అండ్ డెవలప్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: అప్పుడు మనం
0: సెక్యూరిటీ ఇన్ దిస్
1: వినోభవంతో అని చెప్పనక్కర్లేదు.
0: At that time when there is safety and security and peace in the world, you did not say loka samasta sukhino bhavantu.
1: Lokam sukhangane untundi.
0: The world is already happy.
1: ఏ విధంగా మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది.
0: When we develop this divine feeling, the whole world will be happy.
1: ఏదో మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
0: We should not desire for the happiness of Bharat, India only.
1: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
0: Whole world is a big mansion.
1: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
0: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్
1: అమెరికా దేశం ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: చైనా దేశం ఒక రూము.
0: చైనా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ ఏ రూమ్.
1: ఈ విధంగా అన్ని దేశములు ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
0: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్
1: మ్యాన్షన్. చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
0: సో మెనీ రూమ్స్ దేర్.
1: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
0: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
1: ఏది కారణము?
0: Why rooms are separate?
1: మధ్యలో గోడలే దీనికి కారణము.
0: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
1: గోడలు కొట్టివేసేయండి అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటారు.
0: రిమూవ్ ద వాల్స్ దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
1: ఆ వాలే అభిమానము.
0: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఇస్
1: అహంకారము.
0: దిస్ వాల్ ఇస్ ఈగో.
1: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
0: Cut off this wall of attachment and ego.
1: Anta okate.
0: Everything becomes
1: nenu
0: one.
1: Neeva yanu neevu nenayanu neevu nenu kude nijabodalaye neevu nenu kude nijaboda telisite mana abhimananu mariyu ledaye.
0: You become I and I become you. When once we know each other, there will be no attachment or ego.
1: చరముతానవును అక్షరముతానవును.
0: యూ బికమ్ ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్.
1: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందం అవును అంత తానవును.
0: వెన్ వన్స్ యూ నో ది ఇంపెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అండ్ విత్డ్రా యువర్ మైండ్ దట్ విల్ బి
1: మోర్టాలిటీ. మాయాకు తానవును.
0: అండ్ యూ సబ్మిట్ యూ విల్ నెవర్ సబ్మిట్ యువర్
1: మాయా. 25 మర్మములవును మాయా. 25 మర్మములవును. 25
0: టైప్స్ ఆఫ్ మాయా.
1: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలవును.
0: వెన్ వన్స్ యూ నో ద మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్ దిస్ మాయా ఇల్యూషన్ విల్ వానిష్.
1: సీతారామ అన్నాడు రామదాసు.
0: దాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ రామదాసు.
1: ఏ విధంగా చరము తానవును.
0: యు ఆర్ ది పెరిషబుల్
1: దేహం తానే
0: యు ఆర్ ది బాడీ
1: అక్షరము తానవును
0: ఇంపెరిషబుల్ యు
1: అది ఆత్మను తానే
0: ఆత్మ
1: ఇంపెరిషబుల్ క్షరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమౌను అంత తానవును
0: దెన్ వన్స్ యు నో ది పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్
1: అయిపోతాడు
0: యు విల్ బికమ్
1: ఈ సత్యాన్ని చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది
0: వీ కెన్ నో దిస్ through small things
1: oka chinna udaharanam chudandi ee bedhalu pettukovatam cheta desam yokka shakti enta varaku chinichipothundadi
0: just understand how the power of this country is on the decline
1: ee dekhamlo inni angamulanta unnai
0: there so many limbs
1: indulo oka chain manam teggotteste
0: if you amputate a hand
1: chei poyind anukuntam kaani అక్షరము తానవును
0: ఇంపెరిషబుల్ యు
1: అది ఆత్మను తానే
0: ఆత్మ ఇంపెరిషబుల్
1: క్షరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమౌను అంత తానవును
0: దెన్ వన్స్ యు నో ది

0: అంపుటేటెడ్ హ్యాండ్
1: చేయిపోయింది అనుకుంటాం కానీ ఈ కామన్ ప్రాపర్టీ అనేటువంటి రక్తం ఎంత నష్టమైపోయింది.
0: When you amputate a hand, you think it's just lost. No,
1: the common property is lost.
0: Body becomes weak.
1: అదే రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు.
0: Therefore, we should not divide the country.
1: అంత కలిసిమెలిసి ఉండాలి.
0: Everybody should live together.
1: అప్పుడు ఎంతో బలం వచ్చేస్తుంది.
0: In harmony lies the strength.
1: ఐదు వేళ్ళు చేరి ఒక పని చేస్తే ఎంత త్వరగా పని చేయవచ్చును?
0: ఫైవ్ ఫింగర్స్ బ్రాట్ టుగెదర్ కెన్ వర్క్
1: అలోన్. ఒక్క వేలతో ఏమైనా పని చేయగలవా?
0: కెన్ యూ డూ ఎనీథింగ్ విత్ వన్ ఫింగర్?
1: ఏమీ చేయలేము.
0: ఇంపాసిబుల్.
1: కనుకనే ఐకమత్యమే మహాబలము.
0: సో యూనిటీ ఈజ్ ద మైటీ
1: స్ట్రెంగ్త్. ఆకరణే దీని యొక్క అంతర్భావము.
0: అండ్ దట్ ఈజ్ ది ఇన్నర్ ఫీలింగ్.
1: ఈ ఐకమత్యము అంతర్భావాన్ని రెండింటినీ మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తుని కంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗಂ. ಪ್ರೇಮ ಸ್ವರೂಪರ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: దుర్జన సంగము నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ద ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచి వారితో చెలిమిని చేయాలి.
1: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యం నందైనా కూడాను ప్రవేశించాలి.
1: We should take to any activity every day by making a kind of inquiry. What is truth? What is untruth? What is permanent? What is temporary? What is fleeting? What is immortal?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కానీ తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకునక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటి పేద కానీ కోటీశ్వరుడు కానీ మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: బీ దట్ బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్, వెన్ వన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీ యూజెస్ దిస్ వర్డ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: Meerevarandi ante nenu.
1: If we say who are you, well, I am here. He used
0: maraku paryayam meerevarandi ante nenu oka doctor.
1: If you still ask who are you, I am a doctor is the response.
0: Maraku paryayam meerevarandi ante nenu businessman antaru.
1: If you ask someone who are you, I am a businessman.
0: Business chesedi evaru?
1: Who is doing this business?
0: Business oka vrutti.
1: Business is a profession.
0: Doctor oka pani.
1: Doctor is a work.
0: కానీ పని సంగతి నీవు చెప్తున్నావు కానీ నీవెవరు మొట్టమొదట?
1: యు ఆర్ రిఫరింగ్ టు యువర్ వొకేషన్ బట్ వాట్ ఆర్ యూ?
0: నా పేరు రామయ్య.
1: మై నేమ్ ఇస్ రామయ్య.
0: నా పేరు కృష్ణయ్య.
1: మై నేమ్ ఇస్ కృష్ణయ్య.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కానీ నీవు కాదే.
1: రామయ్య అండ్ కృష్ణయ్య ఆర్ ద నేమ్స్ గివెన్ టు ద బాడీ, దెన్ హూ ఆర్ యూ?
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, హూ ఎమ్ ఐ?
0: సరి అయిన ఆన్సర్ నేను పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవులే స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కానీ సమాజం యొక్క సౌభాగ్యమును కానీ ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: కూడాను సమాజంలో ఒక మెంబర్సే కానీ తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: himself.
1: The one who realizes the advancement of the society can work for himself. Individual and the family, they depend on what? They depend on society.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: Man is trying to make an attempt to live for himself without realizing the welfare of the society and its need.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: He has forgotten the self-confidence.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: Be that anyone, if he wants to build a house, foundation should be strong.
0: పునాదియే లేకుండినా భవనమే నిలవదు.
1: Without foundation, the building will not stand.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: This foundation is self-confidence.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటుంది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేనికోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాదులు అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మతృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మతృప్తి ఆత్మవిశ్వాసం వలనే లభ్యమవుతుంది.
1: One derives self-satisfaction out of self-confidence.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేని వల్ల అభివృద్ధి అవుతుంది?
1: How do you develop this self-satisfaction?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: You have to give up this selfishness and then you can grow in self-satisfaction.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Man today has forgotten the foundation of self-confidence.
0: ఆత్మ తృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: How to expect him to have self-satisfaction?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: How can he experience blissful state?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతని ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: Because of the principle of Atma working through the vibration, that makes the body, the mind, senses work,
0: operate.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of
0: peace. ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను ఫలాని పని కోసమని ఫలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడాని కోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాంచ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the world. We pray to God for that which is not available in the world. Which is very
0: here.
1: No man inquires about this truth. We have one desire. It is not fulfilled. Therefore, we turned upon the grass.
0: భక్తులు భక్తులే కాదు.
1: Such people are not devotees at all.
0: కేవలం ఒక ఇమాజినేషన్.
1: It was all.
0: నేను భక్తులు అనిపించుకుంటుంటారు.
1: They call themselves devotees.
0: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
1: A true devotee works for bliss.
0: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
1: That bliss confers the rest.
0: అందుకోసమే భగవంతుని నిత్యానందము, పరమ సుఖము, కేవలం జ్ఞానమూర్తిం, ఈ సుఖము జ్ఞానమంతా కూడాను ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness and the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we'll understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనము నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములి.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: divyatvam anetundi oka atmatattvanni artham chesukogaladu.
1: He can understand the divine principle of atma.
0: Manavudu anadi kalam nundi aneka vidhamainatundi oka sadhanalu salaptu vastunnadu.
1: Man has been undertaking many spiritual endeavors and pursuits
0: enni
1: since ancient times.
0: Enni sadhanalu chesinappatiki,
1: all the spiritual practices,
0: enni upanyasamulu vinnappatiki,
1: in spite of listening to the
0: enni grandhamulu chadivinappatiki,
1: in spite of reading the texts,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: vision. ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti creation.
0: ఈ వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: As is the vision, so is the creation.
0: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: Buddha inquired, investigated.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ సలిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమి సాధించలేదు.
1: Nothing whatsoever.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుంది.
1: He understood that mind stands as
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: For all spiritual pursuits, mind is the main obstacle.
0: మనసును మార్చేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: He wanted to discover the path as to forget the mind totally.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: Then he has withdrawn his
0: ఈ
1: mind.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: Because of this amanaska or withdrawal of the mind, he could know atma.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: The spiritual path consists first forgetting one's own mind.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: How to forget the mind?
0: ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం వల్ల ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు,
1: in this modern age,
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: All that exists today is bookish knowledge.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: Bookish knowledge is a superficial knowledge.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: Because of the lack of self-confidence, our knowledge is perverted.
0: తదుపరియే డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: Then we have to develop discrimination knowledge.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: opportunities. తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest as aim.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: దాట్ ఈస్ రియల్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: దాట్ ఈస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
1: ద డిస్క్రిమినేషన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్ ఈస్ కంట్రాక్షన్ లవ్.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వెరీ క్లియర్లీ.
0: ఎవరినైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం. ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love?
0: No. Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi deenla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరములు పనిచేసినప్పటికీ కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: This is the basic truth.
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రమూ ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of deep penance, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి,
1: he should brush aside the mind,
0: ఆదర్శంగా తీసుకుని,
1: take the intellect as ideal,
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్.
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: మా నీ సి.
1: హియర్ దర్ త్రీ లెటర్స్ మా నీ సి
0: హ్యూమన్. ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: Read it in the reverse order. మా నీ సి. Now it is సి నీ మా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవా
1: మానవా.
0: మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూషన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూషన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూషన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వీ సే మియర్లీ ఇట్స్
0: ఇల్యూషన్. మాయనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూషన్?
0: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఈజ్ టేకెన్ యాజ్ ఇల్యూజన్.
0: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: వెన్ యూ పాస్ అలాంగ్ ఎ పాత్ ద షాడో ఫాలోస్ యూ.
0: ఈ ప్రతిబింబమే మాయ అన్నారు.
1: We call this shadow as
0: ఈ మాయ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ వాక్ హిమ్సెల్ఫ్ లీవింగ్ ది షాడో.
0: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫార్మ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్ ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వి ఆర్ ఎ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వి హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎం అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
0: నిర్వాణం మనకు లభ్యమవుతుంది.
1: హౌ డు అటైన్ లిబరేషన్?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనం ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్
0: సెల్ఫ్. ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనల పైన ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: హీ డజంట్ పొసెస్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్ అఫైర్స్ టువర్డ్స్ గాడ్.
0: పుత్ర మిత్ర భరణం వ్యాపార సంభాషణే.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry in the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
1: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్.
0: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్ 1000th ఆఫ్ ద లాట్ యూ స్పెండ్ ఫర్ అదర్.
0: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1000th of all that, it is enough.
0: ఏ మాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Why should we sacrifice?
0: అనుభవించేది ఏమిటి?
1: What is we experience?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: In fact, we have to offer to our faith in God.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి యొక్క శాంతిలో మనకు లభ్యమవుతాయి.
1: Then it's possible to have peace at the individual level, at the mental psychological level, and in the world by and large.
0: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదటి సొసైటీ.
1: సో సొసైటీ,
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యం నందించుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ సెంటర్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu susthira shanti baddhatanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, Bharati has prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారతీయ.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈజ్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్ వీల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయర్స్.
0: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ డు మీన్ భారత?
0: భా భావము.
1: భా ఫీలింగ్ భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్
0: తాళము.
1: తా ద బీ
0: భావరాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్ ద ఫీలింగ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములందు, నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంట గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద సోషల్ మోరల్ ఎథికల్ ది స్పిరిచువల్ దిస్ భారత్ నేచర్
0: భారతదేశం
1: ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నౌ
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
0: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు సత్యస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు శాంతి స్వరూపుడు.
1: గాడ్ ఈస్ పీస్.
0: భగవంతుడు ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లెస్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
1: గాడ్ the bliss we have to pray to him in the state of bliss.
0: Itti bhagavantulaku sat chit aanandam anetundi saarthaka naamam.
1: The correct exact name of God is sat chit ananda.
0: Sat anaga emiti?
1: What do you mean by sat?
0: Shashvatamu.
1: Sat means that which is
0: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
1: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
0: Chittanaga emiti?
1: What do you mean by chit?
0: Jnanamayamainatundi.
1: Wisdom.
0: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: ఆధ్యాత్మిక జ్ఞానంగా ఆవిర్భవించాలి.
1: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
0: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
1: ద బ్లిస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
0: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
1: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
0: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని.
1: Therefore, the true principle to attain divinity is truth.
0: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
1: When we worship God with love, he will give us his love.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
1: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
0: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
1: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
1: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
0: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మీల్ ఉంటుంది.
1: Here you have a flour mill.
0: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
1: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
0: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
1: If you place rice, you'll get rice flour.
0: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
1: the human body, the flour mill,
0: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
1: If you put phala, the fruit, you get the mala, the fecal matter.
0: ఆ ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
1: The inert machine flour mill is better.
0: ఏంటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము?
1: What is this body with life?
0: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
1: When you put one thing, you get the different thing.
0: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
1: The pickle that served is digested by the evening.
0: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
1: But the same pickle in a jar will be safe for 1 year.
0: కనుక ఈ జాడి కంటే ఆ జాడి ఎంతో మేలు కదా.
1: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
0: పంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్ వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
1: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 ఇయర్స్ వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
0: బాల్యమందు
1: ఇన్ ద చైల్డ్హుడ్
0: లేక ప్రాయమందు
1: ఆర్ యూత్
0: ముదిమి ఎందో
1: ఓల్డ్ ఏజ్
0: లేక ముసలి ఎందో
1: ఆర్ అడ్వాన్స్డ్ ఏజ్
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: వెన్ వన్ వుడ్ డై నోబడీ నోస్.
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: బుద్ధిమంతుడైన
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇంటెలిజెంట్
0: దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ వైల్ ఇన్ లైఫ్ అలైవ్ యు షుడ్ నో యువర్ సెల్ఫ్.
0: ఇది మన దేహము.
1: ఇస్ దిస్
0: ఈ దేహమా మనము? కాదు. మలమూత్రముల దుర్గం మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: కెన్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫెకల్ మ్యాటర్ ఫుల్ స్మెల్.
0: మలినపు కొంప.
1: ఇట్స్ ఎ డర్టీ సెంటర్.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
0: సంచలనము పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్.
0: భవసాగరమే ఈదగలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
0: అంబుల పగిలంబు మనమెప్పుదలంప.
1: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నమ్మబోకు మనస.
1: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
1: ఎ స్కాలర్ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ హావింగ్ గాన్ త్రూ మెనీ బుక్స్.
0: పుస్తకముల్ పఠించితివి.
1: వీ హావ్ రెడ్ బుక్స్.
0: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్.
1: ఐఎమ్ థరో ఇన్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ అబౌవ్ ఆల్ యువర్ స్కాలర్షిప్.
0: నీ హస్తయుగము మోచి.
1: Joining both of your hands.
0: Paramatmuni bhakti to kolvaleni ee pustaka grandamantayunu nirattakamul kada manavam.
1: O man with all the scholarship, if you cannot join both the hands and offer your salutations at the lotus feet of God, all this are in vain.
0: నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్
0: మరి నిద్రపోయడు దాది
1: అంటిల్ యూ గో టు స్లీప్.
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
0: జీవితంబు.
1: యు వేస్ట్ యువర్ టైమ్.
0: నీ విత్తుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: యు హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లర్నింగ్ స్టడింగ్ దీస్ థింగ్స్.
0: మనం సాధించినటువంటిది
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్డ్.
0: ఇన్ని రకమైనటువంటి శ్రమలు ఓర్చుకుంటున్నాం.
1: యు హ్యావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్.
0: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
1: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
0: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాం.
1: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము.
1: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
0: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైం.
1: But we don't want to spend and wait for God.
0: Inka emiti nu sadinchedi?
1: What is that you
0: achieve? Tuchamaina puti dani kosam nu wait chestunnavu.
1: We wait for mean things.
0: Deeni kosam kaadu manam wait cheyali.
1: We should not wait for mean things.
0: Bhagavantuni anugraham kosam manam wait cheyali.
1: We should wait for God.
0: Bhagavantuni aanandam kosam manam wait cheyali.
1: We should wait for God's bliss.
0: Appude nijamaina puti jeevithamu.
1: That is true life.
0: Jeevitham ante kevalamu dehaanni penchukotamu bhojanaanni tintamu aayiga jeevithaanni gadapatam idi kaadu.
1: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
1: You have to save God. Your body.
0: దేని కోసం?
1: What for?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: The body is gifted to undertake and to render service to everybody.
0: ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుందది.
1: A tree bears fruit.
0: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
1: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
0: కానీ
1: బట్
0: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
1: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్ ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
0: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
1: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
0: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
1: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ రివర్ డస్ నాట్ డ్రింక్.
0: ఒక గోవు
1: ఎ కౌ
0: తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది.
1: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
0: తనలో చీర ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
1: దో కౌ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ దట్ ఇట్ డ్రింక్
0: పంచుతుంది
1: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ కానీ
0: మానవుడు ఏం పంచుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూటింగ్ ఏమి త్యాగం
0: చేస్తున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్
0: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
1: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
0: నిరంతరం కూడా తాను
1: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్
0: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
1: That day man sacrifices the selfishness. He would be the recipient of God's grace.
0: Lokamanta manchiga undali.
1: Whole world should be good.
0: Lokakshemanni korinappudu lokam manchemanni enduku koradu?
1: When we pray for the welfare of the world,
0: dharmo
1: the world also desires your goodness.
0: Dharmanni manam rakshinchinappudu dharmam mannu rakshistundi.
1: When you uphold dharma, the dharma will protect you in
0: turn. Dharma eva hatohanti. దాన్ని మనం చంపినప్పుడు అది మనమని చంపుతుంది.
1: ఇఫ్ యూ కిల్ ధర్మ ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
1: వీఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్స్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ అండ్ మెరిట్.
0: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దిస్ ఫార్చూన్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ అండ్ వీ హావ్ టు వర్క్ ఫర్ లిబరేషన్.
0: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటు పడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫార్ వరల్డ్లీ ఎఫిమరల్ టెంపరల్ జాయ్.
0: ఇవన్నీ క్షణభంగురాలు.
1: దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ.
0: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
1: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
0: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యారు.
1: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
0: భక్తిలో ప్రవేశించింది.
1: అల్టిమేట్లీ హీ ల్యాండెడ్ అప్ ఇన్ డివోషన్.
0: భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే.
1: హీ సేస్ ఓ ఫూలిష్ మ్యాన్, ప్రే టు గోవింద, ప్రే టు గోవింద, వర్షిప్ హిమ్.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి డుక్నుంకరణీ.
1: యాజ్ ది ఎండ్ అప్రోచెస్, నో స్కాలర్షిప్ వుడ్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: పునరపి జననం, పునరపి మరణం,
1: ద బర్త్ ఆఫ్టర్ బర్త్,
0: పునరపి జనని జఠరే శయనం.
1: అగైన్ అండ్ అగైన్ వీ ఫైండ్ అవర్ సెల్స్ ఇన్ ద వూమ్ ఆఫ్ ద
0: మదర్. బహు దుస్తారే,
1: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్.

0: We pray to God, oh God, show mercy and compassion towards us such that we are the cause of this portion of family. The non-dualistic principle of Shankara is sacred. That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారం కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి, వెండి తట్ట?
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియలీ ఇట్ ఇస్ సిల్వర్. That is non-dualism. The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism. So we have to understand this primordial principle. Religions are different.
1: మార్గంబు ఒక్కటే.
0: But path is one.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: Clothes are many, but the yarn is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, gold is one.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ, బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలొకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ గార్లాండ్ అండ్ డెకరేట్.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వి హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: భగవంతుడు. ఎప్పుడు హృదయవాసి.
0: God dwells in our hridaya.
1: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search for God elsewhere.
1: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి ఒక భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: We should not be carried away by external delusion.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్-డ్యూయలిస్టిక్.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ ద డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్. కనుకనే
1: అద్వైతమతం జ్ఞానం.
0: సో దిస్ నాన్-డ్యూయలిజం ఇస్ ట్రూ విజ్డమ్.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిది అద్వైతము.
0: దట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్
1: నాన్-డ్యూయలిజం. కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక ప్రేమ చైతన్యం మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love,
1: desirelessly.
0: Has he given you all by
1: desire?
0: He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunna pani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai madiyu jatayu kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolde adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down.
1: ఓ
0: మైండ్
1: నేను అడగద్దు.
0: ఓ మైండ్ నువ్వు
1: అడగవలసింది భగవంతుని అడుగు.
0: వాట్ యుడ్
1: భగవంతుడే నాకు కావాలి.
0: యూ ఆస్క్ ఫర్ గాడ్ ఓన్లీ.
1: నాకుంటే అన్ని నాకు లభ్యమవుతాయి.
0: ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ ఎవ్రీథింగ్ ఎల్స్
1: బంగారు చేతిలో ఉంటే ఎన్ని రకాలైనా మనం చేయించుకోవచ్చు.
0: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ మెనీ జ్యూవెల్స్. భగవంతుడా
1: నాకు చైన్ ఇచ్చి భగవంతుడా నాకు ఒక రింగ్ ఇచ్చేటి ఆ రింగ్ రింగుగానే ఉంటుంది, చైన్ చైన్ గానే ఉంటుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ చైన్ అండ్ రింగ్ అపార్ట్ దే విల్ రిమైన్ యాస్ సచ్.
1: బంగారనే కోరు,
0: ఆస్క్ ఫర్ గోల్డ్.
1: ఎన్ని నగలైనా చేయించుకో.
0: యూ కెన్ హ్యావ్ మెనీ జ్యూవెల్స్.
1: దైవాన్ని కోరు,
0: డిజైర్ ఫర్ గాడ్.
1: ఎన్ని విధమైనటువంటి ఆనందాన్ని అయినా అనుభవించు.
0: యూ కెన్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దైవాన్ని విస్మరించి
0: యూ ఫర్గెట్ గాడ్.
1: దైవం ఎక్కడి వాడు?
0: Where is God?
1: అన్నిటికీ అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలకు ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యూ ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆస్క్ వరల్డ్ అండ్ బి ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యు సర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ సర్చింగ్ గాడ్.
1: ఏంటి వెతుకుతున్నాడు?
0: వాట్ డు యు సర్చ్?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: యు ఆర్ సర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యు నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ ఇస్
1: సెడ్ చేస్తున్నాడు.
0: బట్ ఇట్ డస్ ఇట్ ఇన్ ద కాంట్రాక్ట్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ ఇట్ ట్యాప్? ద వాట్ డోర్ డస్ ఇట్?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హీ ఇస్ నాకింగ్. హీ ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వీఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: డూ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్.
1: తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: హీ విల్ గ్రాంట్ యూ ఇమ్మీడియట్లీ.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: హీ యూ కెన్ సీ హిమ్ వేర్ ఎవర్ యూ సర్చ్.
1: తక్షణం హృదయ కవాటం తెరుస్తాడు.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: Chakkaga preminchandi.
0: Love God well.
1: Dayam okkade.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతో మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఇన్ ఎనీ ఫామ్.
1: ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యూ వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
1: భవనాలంతా ఉన్నాయి.
0: దర్ మెనీ కంఫర్ట్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యూ ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్ మీకు
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యూ విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసే.

0: సర్వదా మయోగి సమవతీతం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్, ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: The Atma present, the Self present in everybody whom you come across is verily same in you also.
0: Sarvatra unna Atma, niyandu unnatundi Atma, rendu okkate ane satyanni gurtinchi vachinattu vattinchinattundi vaade nijamaina sadhakudu.
1: He is a true seeker. If he understands that universal consciousness is present in his individual also.
0: Atadu gruhasthudu kani, vanaprasthudu kani, sanyasi kani, brahmachari kani, evarainanu sariye manavattamlo unnatundi yokka divyattamu okkate ani satyanni gurtinchinatundi vaade karmalu chesina cheyakapoyina nirantaram kudanu దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హీ డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: భారత్ is a meritorious land.
0: ee bhoomi paina veechetunti gaali satya swaroopamainatundi.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ee bhoomi paina chedaripoye dhoodi antai kudanu dharma swaroopamto undi.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ee prapanchamlo ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యారెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు గతులు మతులు సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ దిస్ కంట్రీ విచ్ యూ డూ నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్, కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందలం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాజ్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే It's rather most surprising.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: There are thousands of citizens of Bharat who have fully recognized this truth.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: Those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatitah. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి ఒక ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటారు.
1: ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
0: అదే విధంగానే ఇతరుల యందు ఉన్నటువంటి ఒక ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటారు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానమివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యు డోంట్ ఫైండ్ ఎనీవన్ హూ వుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ నార్ ద టంగ్ దట్ వుడ్ నాట్.
0: ప్రతి భారతీయుడు కూడాను దానం చేసిన హస్తమే.
1: ఎవ్రీవన్ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: సో వీ కెన్ డిక్లేర్ హీస్ ఎ ఫూల్ ఇఫ్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టర్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్.
0: ఒకనొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్లాడు.
1: అట్ వన్ టైమ్ వివేకానంద విజిటెడ్ అమెరికా.
0: అక్కడ వెళ్లి ఉపనిషత్తులు, భగవద్గీతలు గండిగా చదివాడు.
1: దేర్ హిస్ గాన్ త్రూ సీక్రెట్ టెక్స్ లైక్ ఉపనిషత్స్ అండ్ గీత.
0: ఒక్కటి హృదయం నందు స్థిరం చేసుకున్నాడు.
1: వన్ థింగ్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: సర్వత పాణిపాదం తత్సర్వచూచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ భారత్ వేర్ దెర్ ఇస్ నో డివినిటీ.
0: ఎక్కడ చూచినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
1: ఎవ్రీవేర్ వీ లిసన్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎక్కడికి వెళ్లినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటుంది.
1: We listen to the melody of the divine song.
0: ఏ హృదయములో చూచినా కాని దాని మోదమే అనుభవిస్తుంటాడు.
1: Every heart experiences the echoes of the holy sound.
0: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: He wanted to come back to Bharat once again with this understanding.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
1: In fact, he felt that he neglected the spirit of Bharat earlier.
0: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవత్ తత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: This time he wanted to come back to Bharat, experience divinity in every speck of the dust of Bharat.
0: గంగా జలంలో ఉన్నటువంటి ప్రతి బింబమునందు కూడాను ప్రేమనే కదులుతూ ఉంటుండాలి.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: Itti bhagavatvatanto nindina munigina telina okate idi bharat desham.
1: Whether you get drown yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: Bharat desham nandu satya dharmamule putti nillu.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: Shanti ahimsale ee bharatadeshamunaku metti nillu.
1: In fact, this has been the center of glory for peace and non violence.
0: Kanukane atti bharatadeshamnandu lenidi okkati kudanu ledu.
1: So that which is not present here is nowhere else.
0: Enna bharate tanna bharata anindi vedam.
1: The Veda says that which is not available
0: bharatamlo lenatundi ee pradeshamlo kudanu ledu.
1: That which is not present here is not available anywhere.
0: Kanuka sarvamu bharatadeshamunde untunnadi.
1: And hence everything is present in Bharat.
0: యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాస్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకునలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are rather surprising.
0: ఎక్కడ ఆత్మ నిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు.
1: Where there is self-control, there will be no violence.
0: ఇలాంటి ఆత్మ నిగ్రహం కోసమని అనేక మంది తపిస్తూ వచ్చారు.
1: Many did penance to achieve this self-control.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు.
1: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: What are these spiritual practices?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సలుపుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్యరూపము
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మంబు
1: ఇట్ సెల్ఫ్
0: సత్యమయము
1: ఇట్స్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూచిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యు ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని ఈ విధంగా గుర్తించుకు చేర్చింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ అబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాజ్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము
1: ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ వేదము
1: ఇట్ ఇస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము క్షమ వేదము క్షమ అహింస క్షమ సర్వం బౌ క్షమ సంతోషము క్షమ దయ క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్. ఫర్బేరెన్స్ ఇస్ ద స్క్రిప్చర్. ఫర్బేరెన్స్ ఇస్ నాన్ వయలెన్స్. ఇట్ ఈస్ ద బ్లిస్ అండ్ కంపాషన్.
0: కనుకనే భారతీయుడు ఇంతకాలం జీవిస్తూ వచ్చారు.
1: దట్స్ హౌ భారతీయస్ లివ్డ్.
0: క్షమనే వారి యొక్క ప్రాణము.
1: దిస్ ఫర్గివ్నెస్ ఇస్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: క్షమనే వారి యొక్క శ్వాసము.
1: అండ్ దట్ ఇస్ వెరీ బ్రెత్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడాను క్షమతోనే నిండి ఉంటున్నవి.
1: ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్.
0: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ in spite of obstacles and problems and losses because of this forgiveness or forbearance.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: ద వన్ విత్ స్టడీనెస్ కెనాట్ బి షేకెన్ బై ఎనీ డిఫికల్టీ.
0: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
1: ద వన్ వితౌట్ దిస్ న్యాచురలీ బికమ్స్ అన్స్టడీ.
0: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
1: ద వన్ హూ రిలైస్ ఆన్ ఫర్బేరెన్స్ కెనాట్ బి షేకెన్, హీ విల్ నెవర్ వేవర్.
0: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
1: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
0: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
0: ఈ ప్రేమకు పర్యాయ పదము,
1: ది సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ,
0: శాంతి అన్నారు.
1: ఈస్ పీస్ శాంతి.
0: శాంతి అన్న, క్షమ అన్న, ప్రేమ అన్న, మానవుడన్న, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్ ద పీస్ ద ఫర్బేరెన్స్ లవ్ దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్. అండ్ హ్యూమన్ మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
0: కనుకనే మానవ అంటే ఉపనిషత్తులు యందు ప్రేమ అని దీనికి అర్థం.
1: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ మీన్స్ లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
1: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
1: The pristine glory, the culture of Bharat is totally forgotten today. We go by the modern comforts and conveniences and therefore we meet problems.
0: Chamane nee oka dori prashninchu.
1: Just question yourself.
0: Ee chama nee chama yokka shakti enta varaku unnadi.
1: We can question the forbearance within us. What is your power?
0: Ani cheppite cheppadaniki sadhyam kadanindi.
1: And you get the reply.
0: Yatho vacho nivartante apyaapya manasasah.
1: There came the reply. It's beyond the comprehension.
0: Vakkunukkani.
1: Either by word.
0: Manasunukkani.
1: Nor by the mind.
0: Ek aakara chodinchalgani.
1: Or by form.
0: Andinchadaniki veelu kaadu ani.
1: Cannot be estimated.
0: Antati pavitramaitunte samskruti bharatiya samskruti.
1: That is the sacred culture of Bharat.
0: Ee samskrutiye sarva desamulaku kudanu chaatutu vachindi.
1: The same culture, the sacred culture of Bharat is propagated.
0: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడాను ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అని ఆనందించారు.
1: That has been the quintessence of the culture of Bharat, to pray for the welfare of the entire humanity.
0: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
1: Those that have this prayer, thinking of the welfare of everybody, will be peaceful, safe and secure.
0: Kanukane bharatiya samskruti yokka prabhavamu,
1: the effect of the culture of Bharat,
0: sarvatra kuda undinatvanti yokka daivatvanni smarinchatame,
1: is to feel and experience God everywhere.
0: Ilanti bharatiya samskrutini vidyarthulu gurtinchukonaleka aneka rakamulainatvanti yokka bhautika bhagyamula kosamai.
1: The students are not able to recognize the value of the culture.
0: అనేక రకములుగా పాటుపడుతున్నారు.
1: They struggle hard for physical pleasures and prosperity.
0: కాదు కాదు.
1: You shouldn't be so.
0: భారతీయ సంస్కృతి కొన్ని పదములకు చిన్నవిగా ముట్టింపు చేసింది.
1: And in fact the culture of Bharat has indicated certain signs.
0: ఓ భారతీయుడా,
1: ఓ భారతీయ,
0: గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది?
1: What is that runs faster than the wind?
0: కొంతమంది ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్ సే
0: లైట్. ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ హార్ట్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది,
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్,
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది,
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్,
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: what is the heaviest in this world?
0: Navutu navutu cheppindi.
1: The culture of Bharat gave a smiling reply.
0: Kanna talliye annintikante balamainatundi.
1: In fact, physical mother is strongest and most powerful.
0: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కన్నది రాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్
0: ల్యాండ్. అందుకోసమనే భారతదేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ భారత్ ఈస్ భారత మాత మదర్ ల్యాండ్.
0: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు, కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
1: వీ కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
0: లేదు, నా తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటుండాలి.
1: ది స్ట్రెంగ్త్ లైస్ విత్ ద మదర్.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
1: వెన్ యూ గో అబ్రాడ్, who is the one who will talk to you with all the affection and respect?
0: Adiye mana matrubhasha annaru.
1: That is our mother tongue.
0: Idinadu matrudeshamu.
1: This is my motherland.
0: Idinapiya matrubhasha.
1: This is my mother tongue.
0: Idina matamansu.
1: This is my religion.
0: Edagotti nuduvanerani.
1: If he is not proud of
0: that, tikina peenungokandi vastunna kalada.
1: That amounts equal to death. Nannu
0: ekkada poyinappudiki nannu palakarinchi naato muchattadeetundi naa yokka bhashane.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody whom I
0: ఎక్కడికి పోయినప్పటికి కనిపించేటువంటిది నా యొక్క తల్లి.
1: Wherever I go, I would like to meet my mother.
0: కనిపిస్తుంది.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
1: that which is faster.
0: ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: All the planes are simply plain.
0: కాదు, మనసే.
1: ఇస్ ద మైండ్ దట్స్ ఫాస్టెస్ట్.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: మన ఏమ మనుష్యానం కారణం బంధమోచయో, మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్.
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: మైండ్ గోస్ సో ఫాస్ట్.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: సచ్ ఇలస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నియో ఉన్నాయి.
1: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్.
0: అదే క్షమ,
1: దట్ ఫర్ బేరెన్స్.
0: అదే శాంతము,
1: దట్ ఈస్ పీస్.
0: అదే ఒక విధమైనటువంటి వేదము,
1: దట్ ఈస్ స్క్రిప్చర్.
0: ఈ సత్యమునకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to know the difference between truth and love.
0: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు.
1: లవ్ ఇస్ బియాండ్ మిజరీ.
0: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
0: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
1: It won't hurt anybody nor get hurt in turn.
0: Nopinchaga thanovaka tappinchuku tirugunatti dhanyudi prema.
1: And its love which will never hurt nor get hurt and thus escapes the two.
0: Okari nopinchadi ee prema.
1: This love will not harm anybody.
0: Thanu noppi padadu.
1: Nor get harmed.
0: Tappinchuku tirugutundi.
1: And it transcends the two.
0: Ee vidhamainatti yokka samastakaramainatti shakti swarupam ee prema.
1: This love is all powerful.
0: Kanukane ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
1: Sometimes we may feel love also carry the tag of
0: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
1: Some people say that God is angry with me.
0: భగవంతునికి కోపమే లేదు.
1: There is no anger in God at all.
0: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
1: God is just making an attempt to know what anger is.
0: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, భగవంతునికి ద్వేషం అంటానుకున్నాం.
1: People say God has hatred.
0: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
1: God is in search of this hatred where it is.
0: ఎక్కడ చూసినా కనిపించటం లేదు.
1: Now where it is noticed.
0: కట్టకడబటికి
1: finally
0: చీకట్లో ఏమైనా ఉంటుండాడో ఏమో ఈ ప్రేమ.
1: Maybe that it may be there in dark.
0: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
1: There also he moves about with his torch.
0: అక్కడ కనిపించలేదు.
1: Is not noticed.
0: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
1: In fact there is no place where there is no love.
0: దాంట్లో ద్వేషం లేదు.
1: There's no hatred.
0: దాంట్లో అసూయ లేదు.
1: There's no jealousy.
0: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
1: Love is love, that's all. Unequaled, unparalleled.
0: ప్రేమ హృదయమే.
1: And heart is the center.
0: ప్రసన్నమైనటువంటి హృదయము.
1: That which is so soft and tender.
0: ప్రేమ హృదయమే.
1: And the love is the
0: heart. పరిపూర్ణమైనటువంటి ప్రేమ.
1: It's a total love.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: అనంతమైన ప్రేమ.
1: It is infinite.
0: అద్వితీయమైన ప్రేమ.
1: Non dual.
0: అమరత్వమైన ప్రేమ.
1: Immortal.
0: అమృతమైనటువంటి ప్రేమ.
1: Nectarine.
0: అట్టి ప్రేమను.
1: That love.
0: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
1: Is a mistake if you think where it is that I am not able to notice it.
0: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తట్టు తిరుగుతూ ఉన్నావు.
1: You are not able to know the love within you, but you are in search of it outside.
0: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ నీకు కనిపిస్తుంది.
1: And so how do you expect to find it outside?
0: ఈ టవర్ ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్ ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది.
1: యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్ నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
0: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును ఒక చోట లేకుండా పోవచ్చు.
1: దిస్ టవల్ బీ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్
0: కానీ ప్రేమ లేని చోటే లేదు.
1: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్
0: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
1: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
0: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
0: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
1: వి థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్
0: భగవంతునికి ఇష్టానికి విరుద్ధమైనటువంటిది ఏదీ లేదు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ నో డిస్లైక్స్ ఇన్ ది డివినిటీ.
0: కాబట్టి తనకి కోపం ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
0: రావడానికి వీలేదు.
1: నో ఛాన్స్.
0: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ అరౌండ్
0: లవ్ యూ అరౌండ్ యూ
1: అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
0: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక
1: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్
0: ప్రేమ ఎక్కడో ఉన్నదనుకుంటే చాలా పొరపాటు.
1: ఇఫ్ యూ థింక్ ద లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్
0: భారతీయ సంస్కృతి అంతా ఇంకొన్నో ప్రేమమయమే.
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
1: How is it considered?
0: సంస్కరింపబడటం చేతనే ఇది సంస్కృతి అయిపోయింది.
1: That which is refined, polished is సంస్కృతి culture.
0: ఇది ఒక సంస్కృతి వల్ల ఏర్పడింది.
1: This cloth is because of this processing.
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది మొదలు?
1: How did you get it?
0: ప్రత్తి నుంచి వచ్చింది.
1: It's out of cotton.
0: ప్రత్తిని దారం నుండి తీసి
1: and you get yarn out of it.
0: దాని విత్తనం నుంచి వేరు చేసి
1: you separate it from the seed.
0: ఆ ప్రత్తిని వేరు చేసి
1: and you separate the
0: ఆ ప్రత్తిని దారంగా తీసి
1: and make threads out of it.
0: దారాన్ని తిరిగి ఒక ఏకంలో వేసి
1: and then you just bring them together.
0: ఇది ఒక వస్త్రంగా నేయటం చేత
1: and make it into cloth.
0: ఇది ఒక వస్త్రం అయిపోయింది.
1: So it is cloth now.
0: ఇన్ని సంస్కారాలు చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
1: Because of this processing refinement you find this cloth now.
0: ఇది ఒక వెండి తట్ట.
1: And this is a silver plate.
0: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యూ సే సో?
0: ఇది మొట్టమొదట ఒక వెండి.
1: ఇట్ ఈస్ సిల్వర్.
0: ఈ వెండిని ఒక కంసాలికి ఇచ్చి
1: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్.
0: అతను దీన్ని బాగా కరగబెట్టి
1: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్.
0: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి
1: అండ్ హీ విల్ బర్న్ ఇట్.
0: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు.
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఎ లిక్విడ్ ఫామ్.
0: లిక్విడ్ గా చేసి
1: ఆఫ్టర్ దట్
0: ఒక అచ్చులో పోసి
1: అండ్ ఇట్స్ పుట్ ఇన్ ఒక
0: తట్టుగా అట్టాడు.
1: అండ్ దెన్ మేడ్ ఇంటు ఎ ప్లేట్.
0: ఇన్ని రకములైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
1: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధములు సంస్కరింప చేయాలి?
1: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: సామాన్యమైనటువంటి మానవుడు
1: ఆర్డినరీ మ్యాన్
0: దైవ మానవుడిగా రూపొందాలంటే
1: టు బికమ్ డివైన్
0: ఎన్ని విధాలా సంస్కరింప చేయాలి?
1: హి హస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: టక్కన నేను దైవం కావాలా అంటారు.
1: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
0: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా?
1: బట్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
0: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా?
1: యూ షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడికి ఒక్క ప్రేమ కాదు.
1: అండ్ యూ బిహేవ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఫ్యాక్ట్ యూ డు నాట్ హ్యావ్.
0: నమ్మినట్టుగా నటిస్తున్నాడు,
1: యూ ప్రిటెండ్ సర్,
0: కానీ నమ్మకం లేదు.
1: అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్.
0: అలాంటి వానికి ఎట్ట కనిపిస్తుంది ఈ ప్రేమ?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ లవ్?
0: ప్రేమ రూపము.
1: ఇట్స్ లవ్ ఫార్మ్.
0: బ్రహ్మము ప్రేమమయము.
1: అండ్ గాడ్ ఇస్ లవ్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
1: ఇట్స్ ఓన్లీ లవ్ టు లవ్. దట్ ఈస్ ది ప్రిన్సిపల్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: ప్రేమ ప్రేమతోనే సంధించాలి.
1: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్.
0: కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైన సంస్కారం.
1: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ కల్చర్.
0: ప్రపంచంలో
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: దైవాన్ని గురించి
1: అబౌట్ గాడ్
0: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్.
0: పరిశోధనలే కాదు,
1: నాట్ మెయిల్ ఎక్స్పెరిమెంటేషన్,
0: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ ద మెసేజ్ బీయింగ్ పాస్డ్ ఆన్.
0: ఆ మెసేజ్ ద్వారా మెసేజ్ గా మారిపోతుండాలి.
1: త్రూ దట్ మెసేజ్ వీ మిస్ ఇన్ దిస్ ఏజ్.
0: ఏంటి ఈ మెసేజ్?
1: వాట్ ఈస్ ద మెసేజ్?
0: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎందు చూచిన అందందే కలడు.
1: యు విల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు వాంట్ టు.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
1: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ అన్ ఎంగేజ్.
0: హిందుకరుడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
0: చక్రి సర్వోపగతుండు.
1: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
1: వేర్ ఎవర్ యు సర్చ్ ఫర్ హిమ్ యు విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని
1: విత్ ఆల్ ద డౌట్స్ ఇన్ హిస్ మైండ్
0: తద్వారా నాకు ఈ సత్యాన్ని కనిపించాలంటే ఎట్ట కనపడుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రూత్?
0: కనుకనే సత్యరూపము బ్రహ్మము.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ట్రూత్.
0: దీనిపైన సందేహానికి అవకాశమే ఉండదు.
1: నెవర్ డౌట్ దిస్.
0: తప్పక నీవు ఆ సత్యంతో చూడు.
1: విత్ ద ట్రూత్ యూ సీ
0: ఎదురుగా తక్షణమే కనిపిస్తాడు.
1: యూ విల్ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక
1: సో
0: భారతీయ సంస్కృతి
1: ద కల్చర్ ఆఫ్ భారత్
0: ఎంత ఉత్తమమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
1: It is so novel, unique and evergreen and fresh.
0: Vicharana chesthe
1: if you investigate and inquire
0: tappaka vishayam swaroopakangane ganipistundi.
1: You will understand the essence of it manifesting in front of you.
0: Kani vicharana chestunnaru
1: but we don't go that far.
0: Nirudhamainatundi vicharana chestunnaru.
1: We go in the reverse direction.
0: Dinno kaakra samay lopala
1: this at one time
0: aneka mandi scientists anta kudanu
1: many scientists
0: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
0: చూచి
1: హావింగ్ ఎంక్వైర్డ్
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: చర్చిల్ వచ్చి
1: చర్చిల్ కేమ్
0: చెప్పాడు.
1: హీ సెడ్
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ క్యాంప్,
0: దైవం ఎక్కడా దైవం ఎక్కడా నీవు వెతుకుతున్నావు.
1: యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
0: మొట్టమొదటి నీవెవరు, నీవు ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
1: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యు ఆర్.
0: యు ఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్.
1: You cannot find God everywhere.
0: Ekkada chusina gaani you have conquered in God, in self.
1: First you conquer yourself, then you will be able to visualize God within.
0: Niyende untunnadu.
1: He is in you.
0: Idi telusukolleka
1: without knowing this.
0: Ekkado daivanni anta vetukadaniki America ku pothunnadu, Japan ku pothunnadu, Germany ku pothunnadu, ekkadikekkada pothunnadu.
1: You are in vain search of God. In places like Japan, America and so on.
0: Ekkada ponakkaledu.
1: You don't need to go anywhere.
0: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు, ఉదయాంతరానికి చేరు.
1: గో విత్ ఇన్ హాఫ్ ఎన్ ఇంచ్
0: అక్కడ నీకు కనిపిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది?
1: బీయింగ్ టోటల్లీ ఎక్స్టీరియర్
0: నీవు మొట్టమొదటి లోపల దృష్టిని పెంచుకో.
1: గో విత్ ఇన్
0: స్వరూపం నీ కంటి కనిపిస్తుంది.
1: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నీ దైవము.
1: Love is God.
0: ప్రేమనే నీ యొక్క సర్వస్వము.
1: Love is your property.
0: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి.
1: And you can acquire love through love only.
0: కనుకనే
1: So
0: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే
1: How are you to experience it?

0: ప్రేమసుధ వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరిత్ ఆఫ్ లవ్ లెట్ us sow the seeds of love with all the emotion of love. Well, let's have the rain of love and the rivers of love flow.
0: Okka dwapara yugam nandu maatrame chakkaga arthamaitho vachindi.
1: The whole principle was understood in the dwapara age.
0: Ekkada chusina krishnude kanipinchadu.
1: They could see krishna everywhere.
0: Variki aa krishna roopam variki chaala ishtamu.
1: Because they relished that form very much.
0: Evari roopamnu varu dharinchi evari roopamnu varu bhraminchi evari roopamnu varu చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు నో కృష్ణ.
0: ఇది యశోద కుమారుడు వీడు.
1: దే జస్ట్ టేక్ హిమ్ యాజ్ ద సన్ ఆఫ్ యశోద.
0: పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు.
1: అండ్ హి డస్ ఆల్ మిస్చీఫ్.
0: వీళ్ళింటి నుంచి తీసుకుపోతున్నాడు, వాళ్ళింటికి పెడుతున్నాడు వెన్న, వాళ్ళింటి నుంచి తీస్తున్నాడు, వీళ్ళింటికి పెడుతున్నాడు వెన్న.
1: హీ గోస్ ఆన్ స్టీలింగ్ బటర్ and distributing.
0: ee cheating enduku cheyali krishnudu?
1: Why this cheating?
0: Ee cheating anukunnaru.
1: People thought it is cheating.
0: Kaadu kaadu,
1: but it is not so.
0: Indulo entayo rahasyam untundadi.
1: But there is secret behind it.
0: Emtidi venna?
1: It is butter.
0: Venna niga
1: butter meant
0: palalo unchi baaga maddana chesi.
1: When you churn milk,
0: maddana nunchi tirigi deeniki oka swaroopani dharinchi,
1: and then it takes a form.
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేశారు.
1: అండ్ హి టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బటర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మర్దన జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: టేక్ ఎ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
0: పాలను పిండావు.
1: And you have drawn milk.
0: Stove pane pettavu kaanchutu unnavu.
1: You just kept it over the stove and heat it.
0: Kaanchutu unnappudu.
1: And when it's so.
0: Sana paalu ponginayi.
1: As you boil it, you find the milk rising up.
0: Prakaramlo needu teesukunnavu dantlo chalinavu.
1: And naturally, the milk level comes down.
0: Aa yokka ponginatundi paalu challaripoyindi.
1: And the boiling milk gets past comes down.
0: Appudu.
1: Then.
0: Emti idi?
1: What is this?
0: పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: హౌ ఇస్ దట్ యు ఫైండ్ బాయిలింగ్ మై మిల్క్ రైజింగ్?
0: పాల నీ ఎందుకు చల్లారి నావే అని అడిగితే
1: హౌ ఇస్ ఇట్ సో కామ్ నౌ?
0: అది చెప్తూ ఉండాలి.
1: దెన్ ఇట్ టెల్స్ నౌ.
0: ఇంతకాలము నేను నీటితో స్నేహం చేసుకున్నాను.
1: సో లాంగ్ వేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్.
0: ఈ అగ్ని సంస్కారం చేత నా స్నేహం వీడిపోయింది.
1: బికాస్ ఆఫ్ బాయిలింగ్ ప్రాసెస్ వీ ఆర్ సెపరేటెడ్.
0: ఈ యొక్క పాల నుంచి నేను వీడిపోయాను.
1: ఐఎమ్ సెపరేటెడ్ ఫ్రమ్ మిల్క్.
0: కనుక నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధమైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైస్ గివెన్ సో హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్స్.
0: కనుక దైవత్వం లోపల
1: ఇన్ డివినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
0: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న.
1: ఇన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బటర్.
0: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
1: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బటర్. ద వర్డ్ స్టీల్ ఈస్ వెరీ బ్యాడ్.
0: దొంగతనం చేస్తే నోరం తప్పుసుకుని వస్తాడా?
1: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బటర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
0: లేదు. యశోదకే సందేహం కలిగింది.
1: యశోద డౌటెడ్
0: కృష్ణ.
1: కృష్ణ
0: నోరంతా వెన్న వాసన.
1: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బటర్?
0: ఊరంతా ఆగడంబు.
1: ద హోల్ నైబర్హుడ్ నోస్.
0: ఒకటే రద్దుల్.
1: అండ్ వీ ఫైండ్ కంప్లైంట్.
0: ఊరంతా లేవు బాలా,
1: యూర్ సో యంగ్ స్మాల్.
0: నీ నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా?
1: వై సో మచ్ ఆఫ్ మిస్చీఫ్?
0: ఏమిటి ఇది మిచ్చి?
1: వాట్ ఇస్ ఆల్ దిస్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ యూ హ్యావ్ బటర్?
0: అడిగిన నేను పెట్టనా?
1: ఇఫ్ యు ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యూ?
0: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
1: దెన్ వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్?
0: చెప్పాడు.
1: అండ్ హీ సెడ్
0: అమ్మా
1: మదర్
0: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
1: నాట్ దట్ వీ డోంట్ హ్యావ్.
0: కానీ వెన్ననగా హృదయమే దీనికి పేరు.
1: బట్ మీన్స్ ద హార్ట్.
0: అది ఇతరుల హృదయాన్ని లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
1: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
0: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
1: బటర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
0: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
1: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఇస్ వెరీ ప్యూర్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టు.
0: కనుక
1: సో
0: నాయన, నీవు బయట దీనికి ఎంత నీవు వెళ్ళొద్దు.
1: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్, డోంట్ గో అవుట్ సైడ్,
0: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండాలి, పెడతాను నేను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు అట్ హోమ్
0: అని చెప్తే అక్కర్లేదు నాకు.
1: And when mother said, Krishna said, I don't
0: want. వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
1: In fact, I relish the butter of others.
0: దీనికి నేను దొంగతనం చేయలేదు.
1: Not that I steal.
0: వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
1: In fact, I collect butter as they watch me.
0: దీనిని పురస్కరించుకుని అందరి కూడాను భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార, ఓ చిత్తచోరుడా అంటారు.
1: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
0: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడట.
1: When we call him a big thief, Krishna is very happy.
0: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే, ఎవరా నేను దొంగన అని పోట్లాడుకు వస్తాడు.
1: If you say anybody you are a thief, well, he'll certainly fight with you.
0: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అట్టి కాదు, గట్టిగా
1: పిలిచాలోర
0: బృందావన సంచార.
1: You say full throated, you're a big thief, oh Krishna.
0: నువ్వు చోరుడు,
1: you're a big thief.
0: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
1: If you sing loud and according to tune in the beat, Krishna will be very happy.
0: కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు.
1: Mean God robs, steals your heart.
0: అందరి హృదయం లోపల కూడాను ప్రకాశించేవాడు.
1: And God is present in everyone's heart.
0: ఆ హృదయమునందు ఉన్నటువంటి వెన్ననే చిత్తముగా ఉంటుంటాది.
1: And that very butter is the heart.
0: కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నాడు.
1: It's only Krishna who steals that heart of love.
0: దైవత్వంలో ఆ పేర్లు ఎందుకు కూడాను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
1: There are so many secrets in these words.
0: కృష్ణీతి కృష్ణ అన్నారు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
1: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
0: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: కనుక ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
1: దిస్ నామెన్క్లేచర్ ఆల్సో క్యారీస్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: హృదయ భూమిని దున్ని,
1: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
0: ప్రేమ అనేటువంటి పెరుగును వేసి,
1: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
0: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
1: అండ్ ది హ్యూమన్ హార్ట్
0: పెరుగుగా చేస్తూ వచ్చి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డ్ల్డ్
0: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
1: ఇన్ ఆర్డర్ కర్డల్ ఇట్ యూ హ్యావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
0: కనుక ప్రేమ స్వరూపిని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
1: యు కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుక నే ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
1: యు కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటాది.
1: దేర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కల్చర్ అండ్ ఇది పెట్టారు మన
1: సంస్కృతి. వి హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే గాని కల్చర్ అంటే గాని భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
0: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: అండ్ దట్ విచ్ రిఫైన్స్ యూ.
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్.
0: కంసాలకి ఇచ్చేటప్పటికే
1: వెన్ యూ విట్ గోల్డ్ స్మిత్
0: గాజు చేయమని చెప్పి ఇచ్చావు.
1: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్.
0: దాన్ని వాడు అగ్నిలో వేసి,
1: అండ్ హి విల్ పుట్ ఇట్ ఇన్
0: ఫైర్, సాగ వెరికి
1: బర్న్
0: చిత్తుతో కొట్టి, సాగ వెరికి,
1: అండ్ హి విల్ స్ట్రెచ్ ఇట్ ఫర్దర్,
0: అనేక కట్టింగులు చేసి,
1: అండ్ హి కట్స్ ఇట్
0: రిపీటెడ్లీ. ఇంత చేసి కట్ కడపడికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి,
1: ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యూ.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి?
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హస్ బీన్ త్రూ.
0: మన భూమిలో పండినటువంటి పంట,
1: ద హార్వెస్ట్ వి హావ్.
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
1: వీ హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము.
1: వీ బ్రింగ్ ఇట్ హోమ్.
0: రూమ్ లో సంచుల్లో వేశాము.
1: అండ్ యూ ఆల్ ది బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
0: కానీ అట్లనే మనం తింటామా?
1: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
0: లేదే.
1: నో.
0: దాన్ని దంచి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి
0: పొట్టును వేరు చేసి,
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్.
0: ఆ పేరినటువంటి బియ్యాన్ని,
1: ద రైస్,
0: నీళ్లలో పెట్టి
1: ఉడకబెట్టి
0: అన్నంగా చేసి
1: తదుపరి
0: దాన్ని పూజిస్తున్నాము.
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్.
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేదు.
1: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లెర్నింగ్
0: క్రమక్రమేణా ఏబిసిడి అనేట్లు దిద్దుకొని
1: యూ బిగిన్ విత్ ఆల్ఫబెట్స్
0: దాని నోట్తో పలుక్కొని
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని
1: రిపీటింగ్ అండ్ రైటింగ్
0: ఏబిసిడి రాసి
1: యూ రైట్ ద లెటర్
0: దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్లో చేర్చి
1: యూ పిక్అప్ ది స్పెల్లింగ్ అండ్ వర్డ్స్
0: జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
1: ఫైనల్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతులు అంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
0: కరిగించాలి
1: అండ్ ఇట్ హస్ మెల్టెడ్
0: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్లో వెయ్యాలి.
1: అండ్ ఇట్ హస్ టు ప్రాసెస్
0: సుత్తితో కొట్టాలి.
1: ఇట్ మస్ట్ బి హ్యామర్
0: సాగ బెరకాలి.
1: ఇట్ మస్ట్ స్ట్రెచ్
0: షైనింగ్ వెయ్యాలి.
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్డ్
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
1: సో హ్యాస్ టు బి బ్యూటిఫుల్. ఇట్ హ్యాస్ యూ హ్యావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
1: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: కోపం వచ్చి
1: ఇన్ దట్ ఫ్యూరీ
0: భరించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్.
0: ఈశ్వర్ దగ్గరికి పోయి
1: వెన్ టు ఈశ్వర,
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: నీకెంత భేదము, ఎంత భేదము, భేదము,
1: భేదము, వాట్స్ డిఫరెన్స్,
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి,
1: హౌ నారో మైండెడ్ యు ఆర్.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
0: అందము చందము ఆ లావణ్యము
1: దట్స్ ఎ బ్యూటీ
0: ఆడవారికే ఇచ్చి
1: ఆల్ ద బ్యూటీస్ గివెన్ టు విమెన్ ఓన్లీ
0: ఈ మగవారిని
1: యు మేడ్ మ్యాన్
0: తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: లాగ్ ఆఫ్ వుడ్ నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్. వై?
0: అప్పుడు నువ్వు వేడటాయి
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడా, అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నావు నీవు.
1: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట.
1: దెన్ ఈశ్వర్ గేవ్ అనదర్.
0: ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఈస్ నాట్.
0: ఆ మొగ నెమలి పింఛమ సొగసు ఆడు నెమలికి ఏది?
1: The beauty of male peacock is not noticed there among
0: women. Abotuliya moopu chandamu aavulakunu edi?
1: And you also find an ox that's male that's more beautiful than the cow.
0: Adigetappudiki nooru musukunnadata.
1: And then he kept his mouth shut.
0: Enta andamainatundi idi nemali.
1: Male peacock.
0: Dani yokka andamu aadunavulaku ochinda?
1: And that beauty is not noticed among the female.
0: Abotuliya gopuram yokka andamu ఆవులకు వచ్చిందా?
1: ఆక్స్ దట్ హెస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీస్.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారం లేనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు.
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శూర్పణక,
1: శూర్పణక
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: She came to Rama thinking that she is very, very beautiful, extremely
0: Rama,
1: beautiful.
0: Naya kandama ee Sitakunda.
1: Do you think, Rama, that Sita is that beautiful as I am?
0: Kevalam dokkabolinatundi ee Sita.
1: Sita is so weak, that's all.
0: Nee enta andanga unnanu chudu.
1: I am very beautiful, watch me.
0: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణులు.
1: అండ్ రామలక్ష్మణ స్మైల్.
0: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది.
1: Each one considers himself handsome.
0: కానీ అందంగా ఉన్నవాడి వికారంగా కనిపిస్తుంది.
1: You may feel handsome but it's not so to others.
0: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైన వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: దే ఫౌండ్ దట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ ఆర్గ్యూయింగ్ ఫర్దర్. దే సెడ్ సిన్స్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ వి ఆర్ నాట్ దట్ బ్యూటిఫుల్ యాస్
0: ఈ విధంగా జగత్తులో
1: అనేక
0: మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like these people go on criticizing, commenting.
0: Vimarsinchadam sulabham kani
1: it's quite easy to comment. Easy to comment but difficult to inquire.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటిది,
1: ది కల్చర్ ఆఫ్ భారత్,
0: ఒక్కొక్క పదమునందు కూడాను ఒక్కొక్క అందము ఒక ఆనందము చెల్లరేగుతూ ఉంటుంది.
1: ఈచ్ వర్డ్ హ్యాస్ గాట్ అందము బ్యూటీ ఆనందము బ్లిస్.
0: ఆనందం లేని అందము, అందం లేని ఆనందము ఎక్కడ చిక్కుతుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్లిస్ వితౌట్ బ్యూటీ? హౌ కెన్ యూ
0: అందమే ఆనందం, ఆనందమే ఈశ్వరే మకరందం.
1: బ్యూటీ ఇస్ బ్లిస్, బ్లిస్ ఇస్ బ్యూటీ.
0: అందమే ఆనందం, ఆనందం ఈశ్వర మకరందం.
1: స్వామి, దిస్ బ్యూటీ ఇస్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఇస్ ద నెక్టర్ టు ఈశ్వర.
0: కనుకని ఆ ఈశ్వరు యొక్క తత్వం అనేటువంటిది ఈ విధంగా ఉంటాయి.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఈశ్వర
0: అని కొన్ని రకములైనటువంటి గ్రంథములు ఉంది మీకు చెప్తూ ఉంటుంది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్డ్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
0: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి.
1: రీడ్ ది గో త్రూ ది కల్చర్ ఆఫ్
0: ఏ మతములకు భేదం లేదు దీనికో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
0: అన్ని మతములు ఏకమైనటువంటిది.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్.
0: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్.
0: మనం నిన్న చెప్పాను ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
1: అండ్ పీపుల్ ప్రైజ్ ఆఫ్టర్ ద డిమైజ్.
0: దేనికోసం చేస్తున్నారంటే మహమ్మడన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు.
1: ఇఫ్ యు ఆస్క్ మహమ్మడన్స్ దే సెడ్
0: అయ్యా
1: సార్,
0: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది.
1: Earlier, the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటి కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: దాన్ని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: We also carry this body to certain distance.
0: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
1: So also Christians.
0: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డిడ్ నాట్ కాగ్నైజ్ నోటీస్ ద సెల్ఫ్ ఇన్ ద బాడీ.
0: ఈనాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవడం చేత దానికి మేము గౌరవం ఇస్తున్నాం.
1: సిన్స్ ద సెల్ఫ్ హస్ లాస్ట్ దిస్ బాడీ వీ రెస్పెక్ట్ ఇట్ నౌ
0: అని దానికి గౌరవాన్ని ఇస్తూ
1: సో దే రివియర్
0: అనేక రకమైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్
0: వేస్. ప్రతి మతమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ రిలీజియన్
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో this kind of ritual of respecting the body.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: వీ హావ్ టు రెస్పెక్ట్ ది బాడీ.
0: దేహమని ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ ది ఇన్డ్వెల్లర్ ఇన్ దిస్ బాడీ.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి యొక్క మందిరము.
1: దేర్ఫోర్ బాడీ ఈజ్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ వీ షుడ్ సీ ది మేనిఫెస్టేషన్ దట్ ఇస్ ది డివైన్.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతి అంతా కూడాను మీకు
1: స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ప్రతి మతం నందు కూడాను
1: ఇన్ ఎవ్రీ రిలీజియన్
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ ఆఫ్ రెస్పెక్టింగ్ ది బాడీ.

0: వ్యక్తిత్వాన్ని మనం దర్శించాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ వి షుడ్ సీ ది మానిఫెస్టేషన్ దట్ ది డివైన్.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతిని అంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసెస్ అన్ని ప్రారంభించాము.
1: సమ్మర్ క్లాసెస్ ఆర్ హెల్డ్ టు టీచ్ యూ దిస్ ఏన్షియంట్ కల్చర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: మన నిత్య జీవితంలో కూడాను
1: ఇన్ అవర్ డైలీ లైఫ్
0: మనం దురభ్యాసం దూరం చేసి
1: వి హావ్ టు గివ్ అప్ అవర్ బ్యాడ్
0: సదభ్యాసం అభివృద్ధిపరిచి
1: కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్,
0: దీన్ని ఒక సంస్కృతిగా మారుస్తూ
1: అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్,
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నాడు.
1: దిస్ ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ స్టే విత్ అస్ త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: కనుక సంస్కారం పెంచుకోవటం చాలా గొప్ప.
1: టు బి కల్చర్డ్ ఇస్ అ వాల్యుబుల్ థింగ్.
0: చదువుకున్నంత మాత్రం వాడు తన విద్యార్థి కాదు.
1: మియర్ నాలెడ్జ్ విల్ నాట్ మేక్ యూ ఎడ్యుకేటెడ్.
0: సంస్కారమే లేకపోతే అది చదివే కాదు.
1: Without culture you cannot call yourself literate or educated.
0: కొనుకొనే చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: సో కల్చర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్.
0: అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాం.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం indulging in vain gossip, watching others' different films and so on, in order to see the time is spent in a useful way. Certain teachings on culture is given to you.

0: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ, ఈ సామూహిక భజన.
1: గురునానక్ కు చాలా ఈ భజన ఇష్టము.
0: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
1: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
0: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
1: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి, అనేక రకములుగా వర్ణించి, అనేక రకములుగా బోధించి, అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
0: ఇన్ఫాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ద నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
1: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
0: వెన్ వీ ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్ వే, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
0: That is unity in diversity.
1: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
0: And we should get into that field and experience unity. And there lies the true bliss.
1: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
0: We have to experience this blissful bhajans at every home, at every residence, sing together.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన.

0: The mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema yokka lakshyamu tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema evarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema evarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema nisvarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka aneka vidhamuluga premakai partapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga nisvarthamu త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందు కూడాను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: It is the divine love that brings people closer even though they stay at far distance.
1: Viyogulanu samyogam kavistundi.
0: The separation would certainly result in reunion.
1: Pashu pravartanato mudiginatundi manavuni pashupatiga marustundi.
0: The man with the bestial quality will turn himself into the divine.
1: Laukika bhautika loka sambandhamainatundi yokka premaranu kramakramina దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: The one who would like to receive this divine love should develop the divinity within.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: They should develop the purity, unsullied nature.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: One should make an effort, keeping in full view the divine love, unmindful of all the obstacles and the problems and the sufferings that come on the way.
1: కాని విశ్వభ్రాతృత్వం అనేటువంటి ఒక ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: But even such love, you cannot call it the one of principle of unity.
1: Brotherhood of man అన్నారు.
0: We say brotherhood of man.
1: ఇందులో కూడాను స్వార్థం ఉన్నది.
0: Even this fraternity, brotherhood of man.
1: ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకని విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: Even among brothers, there are differences of opinions, educations, conflicts and infights.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: నాయందు నీయందు వారియందు వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము.
0: The true form of this love lies in entertaining the feeling or the atmic principle which is uniform in everyone.
1: వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మ తత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటి ఎందుకు కూడా మనం ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ టేక్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనం విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వీ అబైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: కేవలము హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్, వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్వ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku institute lo chadiventa varakunu chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu parivaram chetanu konni sanghadosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండదని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్ బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరియైన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్, యు కెనాట్ చేంజ్.
1: సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరము.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ. క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పములు ఉండినట్టుగా మనం గుర్తింపజేస్తున్నాము.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుక నేను ఈ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ద లవ్ విత్ విచ్ యూ ఫిల్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్ నో వన్ కెన్ చేంజ్.
1: మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: ఇస్ నాట్ ద మైండ్, ఇస్ ద హార్ట్ యూ హావ్ టు ఫిల్.
1: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: ద మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: ద థాట్స్ విల్ కమ్ అండ్ గో, పాస్ ఆఫ్.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు కీప్ ద సీక్రెట్ థాట్స్ అండ్ లవ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ యువర్ హార్ట్.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటుంది.
0: లవ్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్.
1: ఒక కోణము తాను ఎవరికి భయపడదు.
0: వన్ యాంగిల్ ఫియర్లెస్నెస్.
1: ప్రేమకు భయమే లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫియర్.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittame premistunde kani maroka padartha nimittame kaadu.
0: The love is for just for love's sake.
1: Kanaka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulaku nu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi yokka trigunamto koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo
0: at one time
1: oka raju
0: a king
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అరసిపోయాడు.
0: He was very much tired while hunting. దాహం
1: వేసింది.
0: He was thirsty.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: There he could find the flow of water nearby.
1: అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
0: He went there to know who is there.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process. అక్కడనే
1: కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
1: నేను ఒక దేశపు రాజును.
0: Said, "I am the king of a kingdom."
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజుకు అందించాడు.
0: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: The king has partaken them all and he was happy.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: While returning, the king prayed to the saint.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: తామింట ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
0: For all the help that you have extended to me, I request you to go out of our kingdom and accept our hospitality.
1: కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
0: The saint, being total renunciant, did not accept this invitation.
1: కానీ రాజు చాలా బలవంతపరిచాడు.
0: But the king persisted, insisted.
1: రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: In order to satisfy this king, he came close.
1: వచ్చిన దక్షిణమే ఇరువురు స్నానం చేశారు.
0: Both of them had baths.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: The king entered into sanctum sanctorum.
1: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు.
0: The saint also followed him.
1: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
0: The king was praying.
1: దేవాది దేవా,
0: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
1: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
0: It's my good luck that I could be a king.
1: కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
0: It's not enough, this small
1: kingdom. నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
0: I should expand this kingdom.
1: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: I should conquer the neighborhood.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
0: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
1: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు,
0: the saint was
1: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
0: The saint was listening to the prayer of a king, left the spot without telling him.
1: స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
0: The king said, "You are leaving this place, saint. You are leaving this place without eating. Please stay on."
1: నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చం ఎత్తడానికి రాలేదు.
0: The saint said, "I have not come here to beg another beggar."
1: నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are a beggar.
1: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
0: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
1: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ఏ బిగ్గర్ వైడర్ కింగ్డమ్.
1: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
0: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
1: అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చెయ్యడు.
0: ద వన్ విత్ ట్రూ లవ్,
1: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్.
1: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో వంత తానే అందిస్తుంటాడు.
0: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
1: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking, is not shabari given by
1: Aduga katanakai madayu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love, God will run.
1: ఏమీ అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly,
1: physical.
0: That's all outward part.
1: కానీ పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you the diamond.
1: ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: But you are asking for mean things.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: But God wants to give you higher things.
1: అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన నిలబెట్టాలి.
0: So you just depend on God, surrender to Him.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ ఇప్పుడు నువ్వు తానే అందిస్తుంటాడు.
0: Then God will grant you what all that you need.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: What you need and what you don't need.
1: ఏది మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: What is good for you and what is not. You don't know.
1: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని నీకు అనుకూలమైనటువంటి దానిని ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ye
0: what will make you ideal, God will give you.
1: Ekkada, ye vidhanga andistado, adi atanike sankalpam.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకనే అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, then once we leave everything to God, God will give everything that we need.
1: విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు.
0: Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because of the absence of such faith.
1: అన్నింటికీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles, devotion
1: and ప్రేమ. విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore, we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: So we don't have faith in our own love.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: Then how do you develop faith?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: Yours is worldly.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: But God's love is pure.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: It's transcendental, beyond.
1: అది ఒక పరిమితము లేనటువంటి ప్రేమ.
0: It is infinite.
1: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అలవుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach, they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్గింగ్.
1: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
0: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యు ఆర్ బిగ్గర్.
0: బట్ యు ఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యు ఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God, Himself will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వి కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్ మే హావ్
1: అడుగక అమ్మాయి నా భూ పెట్టదట. అడగకుండా అమ్మాయినా బువ్వ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృతి సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీ.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో.
0: Whatever is given,
1: ఇచ్చిన అందుకో.
0: Whatever is given,
1: మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: Don't discriminate whether it's good or bad.
1: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
0: From your standpoint, it might look
1: bad. రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
0: But in future, it may be good.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: the one suffering from malaria,
1: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
0: Doctor gives him quinine mixture.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: It's very bitter to taste.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుంది. కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుంది.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: It is proper cure for malarial disease.
1: కనుకనే ప్రారంభంలో అప్పుడు భక్తి అనేటువంటిది కూడాను చాలా కష్టముగా ఉంటుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ యూ మే ఫైండ్ సర్టన్ డిఫికల్టీస్ ఆన్ ద వే.
1: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరవకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దీస్ ట్రబుల్స్.
1: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ది డివోషన్.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధములు శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance, facing all troubles and turmoil.
1: The pleasure is an interval between two pains. Rendu badhala madhyalone sukham untundali.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praaptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhala vallane mana sukham kudanu praaptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane, will it serve you the jaggery?
1: Tippigatti rasamu peelchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramaina kodanu manam aneka kotalu kosinappude daniki sariyina viluva labhistundi.
0: Even the diamond, you have to cut it across several faces to make it shine.
1: Cutting cheyakapothe daniki sariyina viluvine raadu.
0: If you don't cut the diamond, it will not have value.
1: Oka bangaruneina manam nippulo vesi kalchi chuttuto vesi kotti aneka cutting chesinappude deeniki oka sundaramaina nagaga tayaravutundi.
0: So gold has got to be burnt in fire, it must be hammered.
1: Kanukane manavattam aneetundi oka divyatvanni క్రమక్రమేణ మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
1: సులకంగా మనం భావించరాదు.
0: You should not take it, mistake it in another way.
1: సులకనగా
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఈజీ వే, లైటర్ వే.
1: కానీ అది చాలా పవిత్రమైనటువంటి,
0: బట్ ఇట్స్ హైలీ సీక్రెట్.
1: చూచేకి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి సింపుల్.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్లీ ఎక్స్పీరియన్స్.
1: కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము.
0: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడా పొందాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
1: చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బాన్ టు ఆత్మ.
1: ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు.
0: మైండ్ ఇస్ బాన్ టు దిస్ అహం.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్.
0: అండ్ ది వర్డ్ ఇస్ బాన్ టు దిస్
1: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ వర్డ్
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: అండ్ ది మైండ్ ఈస్ ది సన్ ఆఫ్
1: అహము ఆత్మ బిడ్డ.
0: అహం ఇస్ ది సన్ ఆఫ్
1: కాబట్టి ఆత్మకు అహం సన్.
0: And therefore, aham is the son of atma.
1: Atmaku mindu grandson.
0: Mind is the grandson.
1: Atmaku vaku great grandson.
0: This word speech faculty is great grandson.
1: Kanuka father, son, grandson, great grandson. Ee mukku nalvaru kudanu oka atma sambandhame.
0: Therefore, the father, son, grandson, great grandson belong to same atmic family.
1: Kanuka andariyandu kudanu atma unnadi kanukane adi ye nijamaina prema tattvamu.
0: Since atma is present in all, it is true love.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు. కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: దేర్ మే బి ఎ పర్సన్ వితౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఆత్మ.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
1: అదే సచ్చిత్ ఆనందం.
0: దట్ ఈస్ సచ్చిత్ ఆనందం.
1: అదే దానిని మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండదు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్ బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్?
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద ప్రెజెన్స్. నీవు
1: అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు.
0: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై
1: ఇట్. ఉన్నది, ఉన్నది,
0: ఉన్నది. ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీనిని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈస్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్లీ.
1: ఇది వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నార్
1: గోస్. రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడ నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వి సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఇది ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడ నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హస్ హి కమ్ టు?
1: ఎక్కడ నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అక్కడే ఉన్నాడు.
0: హి ఇస్ ప్రెసెంట్ దేర్.
1: నీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఇస్ సేక్రెడ్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతే కాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్బలము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఎంటర్డ్ ద ఫారెస్ట్ హి హస్ అండర్టేకెన్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు,
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్.
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానంకే మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐ యామ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీస్ మోర్ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are, what you are doing.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action, moodu okati kavali.
0: There should be harmony of thought, word and deed.
1: Appude nenu mee avishtani nerveerchadaniki samsiddhanga untanu.
0: Then I am ready to fulfill your desire.
1: Neevu inti daggara bhagavantuni darshinchi chesi అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: అట్ హోమ్ యూ హావ్ డిటర్మిన్డ్ దట్ విల్ గో టు ద ఫారెస్ట్ అండర్ టేక్ పెనెన్స్ అండ్ రిటర్న్ విత్ ఆల్ ది బోన్స్ గ్రాంటెడ్ దట్ విల్ సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్.
1: తలచినట్టుగా తపస్సు చేశావు.
0: అండ్ యూ డిడ్ పెనెన్స్ యాజ్ యూ థాట్.
1: కానీ ఆ తపస్సుకు, ఆ యొక్క సంకల్పములకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి.
0: ఐ షుడ్ టెస్ట్ వెదర్ యూ స్పీక్ అప్రోప్రియేట్ యువర్ థాట్ అండ్ పెనెన్స్.
1: ధ్రువుడు చెప్పాడు, స్వామి,
0: ధ్రువ సెట్, స్వామి,
1: నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హాస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: ఇస్ ఇట్ మై గుడ్ లక్ ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was called
1: by sankalpinchadam okati,
0: your thought is one,
1: aachinchadam okati,
0: practice is one,
1: ee rendu okati ayipoyinayi.
0: Both are one.
1: కాని కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఈజ్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ టూ ఆర్ వన్, వన్ ఈజ్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ది అదర్ వన్
1: సింగిల్ ఓట్. రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా త్రికరణ శుద్ధి.
0: హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావమునకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఇస్ ఒకటి,
1: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపడికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేంటి? వాగ్దోషం చేతనే.
0: దో ధ్రువ హాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: బికాస్ హిస్ టాక్ ఇస్ అట్ వేరియన్స్ విత్ అదర్
1: ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈజ్ ది సన్ ఆఫ్ ది
1: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుకనే తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: సో మైండ్ షుడ్ హ్యావ్ ది థాట్స్ ఆఫ్ ది బ్రహ్మన్.
1: రాలేదు.
0: నౌ ఇట్ హాజంట్ హ్యాపెన్.
1: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: సో వెన్ ఫాదర్ ఇస్ ఇన్ వన్ వే,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ది సన్ టు ద ఫాదర్.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహాదుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
1: దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్ ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless attributeless కనుకనే మనం
1: నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చేయాలి.
0: Though it has the name and the form, but we have to sacrifice.
1: ఏ నాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది.
0: One day or other the body has got to be sacrificed.
1: కానీ త్యాగం అంటే ఏమిటి?
0: What is sacrifice?
1: కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు.
0: Is not giving up the body.
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not leaving
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not giving up property.
1: ఏ దేన్ని త్యాగం చేయాలి?
0: What is to be sacrificed?
1: మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చేయాలి.
0: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
0: అండ్ హ్యూమన్
1: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: హ్యూమానిటీ ఎన్కంపాస్డ్ బై దీస్ త్రీ ద కవరింగ్. వన్ హాస్ టు త్రో ఇట్
1: అసైడ్. కన్నుకు పొర వచ్చింది.
0: సపోజ్ ఐ హస్
1: తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది.
0: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్.
1: నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ విజన్.
1: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద హార్ట్ ఇస్ కవర్డ్ బై ద
1: వాటిని అటాచ్మెంట్. ఇదే త్యాగం.
0: Giving it up these three is sacrifice.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: Not giving up properties.
1: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
0: You have to give up bad qualities.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: When once you get away from the bad qualities, you will have the realization from the spirit.
1: అది నీ రైట్.
0: That is your right.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: So human being is the product of God himself.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: He originated from the divine.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: Having come from God, he forgets God.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: All clouds are born
1: of the sun. మేఘములు తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
0: Clouds cover the very sun.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: But the sun has no hatred on the
1: cloud. ఇవన్నీ ఏమిటి ఈ మేఘములు? పాసింగ్ క్లౌడ్స్. కొంతలో కదిలిపోతాయి. దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: The sun feels so not to have a kind of any anger because clouds will pass off.
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times our heart is covered by means of bad
1: thoughts. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: And therefore the love that shines is covered by jealousy.
1: అప్పటిలో శాంతిని వహించాలి.
0: Then we should maintain peace.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారా ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి.
0: Clouds have come here because of the wind, and the same wind will take them out.
1: మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: The clouds have come here, they will vanish because of the wind.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: That whirlwind is the spirit of love.
1: ఆ ప్రేమనే గాలి వీచినప్పుడు,
0: when once there is the wind of love,
1: ఈ పరిగెత్తుంటాయి,
0: all clouds will go.
1: ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి,
0: all clouds will go.
1: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు.
0: There is nothing that you cannot accomplish without love.
1: దేనినైనా సాధించలేకపోవచ్చును,
0: you cannot achieve
1: anything. కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు.
0: There is nothing you cannot achieve.
1: సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును.
0: Everything you can achieve with this
1: love. ప్రేమ ఈశ్వరహై, ఈశ్వర ప్రేమహై, పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: God is love, love is God. We should know the spirit of unity between the two.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: So we have to develop this love.
1: నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
0: You should consider the difficulties of others as your own.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: You should know the truth that you love yourself and so also the other one.
1: కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
0: So you have to take your own experience.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫీట్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so అన్నింటిని కూడా
1: పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదనే స్థానం లేదు.
0: Then no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have a pure love. You should have selfless love.
1: నిరహంకారమైన ప్రేమను.
0: And the love which is egoless.
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: ఇది నిజమైనటువంటి భక్తి.
0: This is the true devotion.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడా కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
0: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady. That's all.
1: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: ఈ ladder పైన దానికి కలుచుకొని ఉండాలి, కింద భూమికి ఆధారంగా ఉండాలి.
0: The ladder should lean on the top.
1: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకొని పోవచ్చు.
0: Then only it is possible to climb up the steps.
1: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
0: The lower end is the basis of faith.
1: ఆ విశ్వాసం పైన ఈ ల్యాడర్ ను ఆధారం చేసుకోవాలి.
0: So the ladder should just be based on this.
1: పైన టాప్ కలుచుకున్నటువంటిది ప్రేమ.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనా కూడా మనం ఎక్కిపోవచ్చు.
0: Therefore, with the faith and love, you can climb up to any extent.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ని ఎక్కలేము.
0: Without these two, you can never climb the ladder.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ని ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
0: Even if anyone tries, you'll find it impossible.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: You should have the basis here and also the top one that leans on love.
1: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: You should have strong faith.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: You should have sacred love.
1: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనం చేయనక్కర్లేదు.
0: Once you have these two, you don't need to undertake any penance or meditation.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: What for all this?
1: ఈ రెండింటిని పొందే కోసమే.
0: Everything is done.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: Then once you have these two, why should you need?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search
1: సర్వత
0: for him.
1: పాణిపాదం తస్ సర్వతోచే శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమా వృత్తి శక్తి. ఎక్కడ చూచినా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: First, in the first instance, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't
1: search for yourself. నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవి.
0: If you say that you are in search of your own self, others will take you
1: అదే రీతిగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: When you, if you say that you are in search of God,
1: భగవంతుడు నీ వెంటనే గంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు.
0: You are God.
1: You are God.
0: You are God.
1: You are God. You are God.
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను పలాని వాడిని పలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యూ హావ్ పుట్ ఆన్ యు యు ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్ యాస్ వన్.
1: అనేక మంది మహర్షులు అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
1: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి.
0: There are so many words there.
1: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask, if anyone comes to you, you'll say, who are you? Where do you come from?
1: అందరినీ ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: వెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
1: కనుక ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali.
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you'll have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead to
1: sacrifice valane realization vastundi.
0: Out of the sacrifice you'll attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
1: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ యూ కెనాట్ లివ్ దేర్.
1: లేకపోతే మనం నివసించలేము.
0: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యూ కెనాట్ లివ్ దేర్.
1: కనుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
1: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: Self confidence is first.
1: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి
1: స్టేబుల్. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ లైఫ్ అండ్
1: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: కాన్ఫిడెన్స్ వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్
1: విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ ఎంజాయ్ ద బ్లిస్.
1: ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ ద బ్లిస్ఫుల్ స్టేట్
1: ఆనందం నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
0: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
1: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
0: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
1: ఎప్పుడు త్యాగం చేస్తావో త్యాగేనేకి అమృతత్వ మానసహు న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసహు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ మనం చేయలేకపోతున్నాం.
0: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ అభిమాన మమకారములు రెండు కట్టివేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్ దట్ బైండ్ యు.
1: రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
0: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
1: అందుకోసమని ఎవరో చెప్పారు.
0: Therefore it is
1: said, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
0: వి సే ద గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ఎ రోప్.
1: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
0: When God has created all these things, all creatures, Yama, drives out the body.
1: ఈ పోటానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
0: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
1: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడా లేదు.
0: Well, he has not.
1: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
0: హీఈస్ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అభిమానం ఒకటి మమకారం ఒకటి ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
0: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్‌ట్వైన్డ్.
1: ఈ అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
0: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
1: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
0: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
1: కనుకనే
0: సో
1: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంతా కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చుతున్నాడని కానీ భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్.
1: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
0: వీ షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
1: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
0: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
1: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
0: We'll have low satisfaction when we feel so-and-so is responsible for our
1: pleasure.
0: We should never submit ourselves to
1: anything.
0: For everything we are responsible. For good and bad. For pleasure and pain. For profit and loss. For everything we are responsible. For everything we are responsible, the main cause.
1: Then
0: once we feel that we are the main cause, we don't need to have fear. And once you feel that troubles are because of others,
1: nirbhayam,
0: you
1: will
0: be fearful.
1: Nirbhayam.
0: When you will be fearless.
1: Paripurna prema undinappudu nirbhayam
0: vastundi. When there is total love, you will be fearless.
1: Dosham undinappude bhayam avaristundi.
0: When there is no love, you will be fear stricken.
1: Manalo doshamulku em matram avakasam ivvakoddu.
0: Don't give scope for any mistakes.
1: Sadhyamainanta varaku ee chinna pani chesinappudiki, is it good or bad? Is it right or wrong? Ani discrimination cheyi.
0: For every action, discriminate there whether it's right or wrong, good and bad.
1: Time teesko.
0: Take time.
1: Tondara padavaddu.
0: Don't be in a
1: haste
0: hurry.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: So never be in a hurry. Discriminate when we are the main cause. We don't need to have fear. And once you feel that troubles are because of others, you will be fearful.
1: Nirbhayam. Eppudu ostundi nirbhayam?

0: చేసుకో.
1: టేక్ టైమ్.
0: తొందర పడవద్దు.
1: డోంట్ బి ఇన్ ఎ హరీ.
0: హేస్ట్ మేక్స్ వేస్ట్. వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బి ఇన్ ఎ హరీ.
1: సో నెవర్ బి ఇన్ ఎ హరీ. డిస్క్రిమినేట్.
0: తొందర పడవద్దు. ఏది వచ్చినప్పటికీ శాంతంగా నీవు ఉండు.
1: ఎనీథింగ్ మే కమ్.
0: దైవాన్ని స్మరించు.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: దైవ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ డివైన్ లవ్.
0: ప్రేమని నీకు అమృతంగా మారిపోతుంది.
1: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్.
0: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
0: అంకితం చేస్తుంది.
1: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
0: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
1: దిస్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: లౌకికమైన చదువులు చదవచ్చును.
1: ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ వీ కెన్ హావ్.
0: కానీ ఇది కూడా ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: దిస్ ఆల్సో ఫిజికల్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
0: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
1: దిస్ ఈస్ వెరీ బేసిస్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ వరల్డ్ లైఫ్.
0: సుఖీంప హేమతారక విద్య. పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
1: ఫర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఫర్ దిస్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ రెండు విద్యలు ఉండాలి. ఈ రెండు విద్యలు ఎట్టివి?
1: What sort of knowledge?
0: Negative, positive వంటివి.
1: They are like negative and positive.
0: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
1: All this worldly education is negative.
0: కనుకనే మన హృదయం నుండి నెగిటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాం.
1: Therefore we filled our hearts with the negative
0: thoughts. కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాం.
1: But we expect positive from God.
0: Impossible.
1: It is impossible.
0: కారణం ఏమిటి?
1: What the reason?
0: నెగిటివ్స్ నింపుకుంటున్నాం.
1: Because you filled
0: negative thoughts వస్తున్నాయి.
1: Therefore you get negative thoughts out of it.
0: పాజిటివ్ ఎట్లా కోరడానికి నీకు అధికారం
1: ఉంది? How you expect the positive?
0: నీకు అధికారం.
1: You have no right.
0: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
1: Therefore fill your heart with the positive.
0: అప్పుడు అన్ని కూడా లభిస్తాయి.
1: Then you will have everything.
0: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
1: Therefore worldly knowledge relates to the physical and
0: mental world. పరతత్వానికి సంబంధించినటువంటివి హేమతారక విద్య, సారక విద్య.
1: Therefore spiritual knowledge will give you liberation.
0: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
1: It has no objection whatsoever.
0: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటిది ప్రవేశించాలి.
1: We have to lead our life in between these two.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
1: Many of you play football.
0: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
1: There is a system in this football game.
0: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
1: On one side one team six, another team six this side.
0: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
1: Last there will be goal at the end.
0: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
1: There will be one limit this side, another limit other side.
0: ఈ రెండింటికి నీ మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
1: When the ball goes in between the two, it's a goal.
0: అదే విధంగానే కామ క్రోధ లోభ మోహ మద మత్సల్యములు.
1: Likewise,
0: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
1: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
0: ధర్మ శాంతి, అసత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వమును కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
1: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్.
0: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
1: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంట్లో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు.
1: Therefore the goals, the limits are one is
0: ending
1: in
0: madhyalopala mana life aneetundi ball kottitima manam goal aipoyinam.
1: Therefore if you kick the ball that passes between the two, it's the goal.
0: Kani atu vaipu nitu vaipu farlong poyinappudiki adi out avutundi gaani goal kaadu.
1: But if cross the boundary, see if it goes to one furlong, it's out but not goal.
0: Kanaka ee prakrutamainatundi vidyalu chadavandi.
1: Therefore study the worldly
0: knowledge. Dantho kudunu unnatamainatundi yokka sthitini pondandi.
1: And good, have good positions.
0: Kani danini aadharam chesukoni దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
1: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
1: Of all it's only the spiritual education.
0: లౌకిక విద్యలు అన్ని చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి.
1: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
0: చేరేది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
0: నదీనాం సాగరో గతిహి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్.
0: ఆ సాగరమే గతి.
1: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
0: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్లీ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఆ విశ్వాసం చేత,
1: with that faith,
0: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
1: with that determination,
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రకృతిని మనం ఏమాత్రమూ విమర్శించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
0: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
0: భగవత్ స్వరూపమే.
1: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
1: ద హోల్ నేచర్
0: పరమాత్మ కారణము.
1: గాడ్ ఈస్ ది కాజ్.
0: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: మీరు చూడాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
0: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణు అణువును కూడా దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
0: Kana,
1: but
0: kevalam laukika vidyalatone mana jeevithanni antyam gaavinchukodadu.
1: We should not end our lives learning the formal physical education only.

0: प्रतिष्ठित ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కమాండ్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు దిస్ వరల్డ్.
0: అన్ని హృదయములందు సర్వభూతములయందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు?
1: ది స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఈజ్ వెరీలీ సేమ్ యాజ్ దట్ ఆఫ్ మైండ్. దోస్ దట్ ఎక్స్పీరియన్స్ దిస్
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: దే మే బి ది హౌస్ హోల్డర్స్, దే మే బి అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్, దే మే అండర్టేక్ సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ నాట్, దే కాన్స్టెంట్లీ డ్వెల్ ఇన్ మీ అలోన్.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: దిస్ ఇస్ ద మెసేజ్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: అది 5,000 సంవత్సరములకు పూర్వము.
1: దిస్ హ్యాపన్ 5,000 ఇయర్స్ అగో.
0: ద్వాపర యుగము మధ్యమం.
1: ఇట్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ద్వాపర ఏజ్.
0: ధనమదాంధులైనటువంటి రాజులు మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: మదర్ ఎర్త్ ప్రేడ్ టు గాడ్ రిపీటెడ్లీ యాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్స్ హూ ఆర్ యాక్టింగ్ విత్ ఫుల్ ఆఫ్ అవరెస్ అండ్ హేట్రెడ్, పుట్టింగ్ నోబుల్ సోల్స్ టు సఫరింగ్.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్నీ నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారము నివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్ లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్ డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమములో యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: The first son of Yayati is Yadudu.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: Yadavas are those that belong to Yadu.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: ఆహుకుడు
1: ఆహుకుడు.
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: దే ఆర్ రిలేటెడ్ టు దిస్ హిస్టరీ టు హ్యాపన్.
0: ఈ ఆహుకుడుకు 2 కుమారులు.
1: ది ఆహుక హ్యాస్ 2 సన్స్.
0: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
1: వన్ ఇస్ దేవకుడు, ద అదర్ వన్ ఇస్ ఉగ్రసేనుడు.
0: ఈ ఉగ్రసేనుడి కుమారుడే కంసుడు.
1: The son of Ugrasena is Kamsa.
0: Devakuni yokka kumartiye Devaki.
1: The daughter of Devakudu is Devaki.
0: Kamsuniki swanta sodarulu levu, sodari manulu levu.
1: Kamsa has no brothers, ancestors of his own.
0: Tana పిన తండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధముగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాద్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహము గావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంస వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్డ్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనము లేవు.
1: దేర్ వాస్ నో లా రెగ్యులేటింగ్ ద నంబర్ ఆఫ్ వైవ్స్ దట్ వన్ షుడ్ హ్యావ్.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ంట్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధంగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరిని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: దేవకి దేవి అంటే కంసునకు రెండవ ప్రాణం.
1: దేవకి ఇస్ ఎ వెరీ సెకండ్ లైఫ్ టు కంస.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: He was driving the chariot while escorting Devaki to her in-law's family.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూచుకుంటూ వచ్చాడు వసువుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూచుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as his own.
0: ఈ వసుడు కూడాను చాలా ఆ బిడ్డను వదలలేక తాను కూడాను వెంట ఒక రథమును వేసుకుని ప్రయాణం అయ్యాడు.
1: The Vasu also could not leave the daughter, and so he also accompanied.
0: ఈ విధమైనటువంటి యొక్క రమ్యమైన గమ్యమైన ఈ యొక్క స్థితిని గమనించి ఆ ప్రశాంతి వాతావరణంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దేర్ సడన్లీ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: మూర్ఖుడా,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడా,
1: వన్ ఆఫ్ అన్ రైచసెస్,
0: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించగలలేక
1: విదౌట్ అన్ నోయింగ్ యువర్ పొజిషన్
0: ఈ అనురాగమును పెంచుకొని
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనం తెప్పించుకుంటున్నావు.
1: యూఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నందే అష్టకుమారుడై పుట్టున్నాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈస్ గోయింగ్ టు బి ద ఎయిత్ చైల్డ్ ఆఫ్ దిస్ దేవకి
0: అని ఈ పదములు పలికి అంతఃస్థానమైపోయింది.
1: హావింగ్ సెడ్ ఇట్ వానిష్డ్
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునకు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథమును దుంకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుక నుండి కూర్చున్నటువంటి ఒక దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out of the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కానీ వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
1: క్యాచింగ్ హోల్డ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
0: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: Today or tomorrow, you cannot escape death.
0: Oh.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కాని కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవికి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరిని వదలము.
0: Leave your sister whom you consider to
1: be alive. పుట్టిన ప్రతి పుత్రుని కూడా నువ్వు నీకు అప్పచెప్పదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికీ కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడ నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయంతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: విత్ హెవీ హార్ట్స్ దేవకి వసుదేవ రిటర్న్.
1: కాలము గడుపుతూ ఉండగా
0: యాజ్ దే వర్ స్పెండింగ్ టైమ్
1: నిరంతరము రాత్రి పగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దర్శంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్ట కడపటికి తాను వెనుకకు పోయే స్థితిలో
0: when he was about to return,
1: Kamsa, నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatuvanti varu,
0: who is going to be born as the eighth child?
1: Nu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kudanu nu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kudanu hinsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyanaitvantidi neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8
0: this is 8 1 2 3 4 5 6 7 8
1: ikkada nunchi neevu koncha venchadaniki prayatninchinappudu idi 8 avadi.
0: If you start from one end, the little finger would be the other side.
1: Kaani ikkada nunchi venchadaniki prayatnam chesinappudu idi 8 avadi.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా ఎనిమిదవది అవుతుంది.
0: సో ద ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది ఎయిత్.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది ఎనిమిది అవుతుంది.
0: వెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ దిస్
1: కడపటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది ఎయిత్ వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా ఎనిమిదవ వారు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి ఎయిత్.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు ఎనిమిది, రెండవ వాడు కూడా ఎనిమిది అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1 2 3 4 5 6 7 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండో వాడు ఎనిమిదో వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1 2 3 4 5 6 7 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగో దాని నుంచి ఎంచినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఎనిమిది అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది ఎయిత్ వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భంలో పుట్టినటువంటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ ఎయిత్ వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every newborn child.
1: ఈ విధంగా గడుస్తూ ఆరు శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
0: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
1: సత్య శుక్తి నిమిత్తము,
0: టు అప్హోల్డ్ ట్రూత్,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: ఫర్ ద సర్చ్ ఆఫ్ డివినిటీ,
1: ప్రారంభం కావాలి.
0: All have to begin.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
0: He called yoga shakti which is all pervasive.
1: నీవు తక్షణమే వెళ్లి,
0: you go immediately.
1: గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You enter into the womb of Yashoda.
1: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
0: he summoned ఆదిశేషా,
1: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
0: I will be born to దేవకీ దేవి.
1: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
0: The 7th child is not yet born.
1: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
0: He changed it and saw to it that it entered the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
0: The 7th conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: కృష్ణ వాస్ రెడీ ఇన్ ద 8th one.
1: దిని దిని అభివృద్ధి చెందుతున్నాడు.
0: డే బై డే గ్రోయింగ్.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరిని చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమెకుడును భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: వసుదేవ వాచ్ దట్ ఆల్ చిల్డ్రన్ బీయింగ్ కిల్డ్ బై కంస. ఈ రోహిణి
1: యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: He is the sister of Yashoda.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చాలలో పెట్టాడు.
0: Having thought that the 8th child would kill him, he
1: imprisoned them. చర్చాలయందు ఉంచటమే కాదు,
0: not only keeping
1: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: ఇట్ వాజ్ ది టైమ్, కమెన్స్మెంట్ ఆఫ్ ది టైమ్.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: ద స్టార్ రోహిణి ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రజాపతి.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీదేవి ప్రసవించింది.
0: కాంబినేషన్ ఆఫ్ అష్టమి అండ్ రోహిణి.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: ద డెలివరీ వాజ్ నాట్ నార్మల్.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: ద చైల్డ్ వాజ్ బోర్న్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ బ్రిలియన్స్, విత్ ఆల్ ది డెకరేషన్స్ అండ్ ది జ్యువెలరీ.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: ఆన్ ద చెస్ట్ దేర్ ఇస్ ప్రెజెంట్ శ్రీవత్సవ.
1: అది ఏ శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: ఇట్ ఇస్ ది స్పాట్ of Srivatsava on the chest.
1: Vachasthalam paina kanipinchindi.
0: It is seen on the chest.
1: Kaustubamani merisindi.
0: The diamond of Kaustubha.
1: Devaki Vasudevunu chetulanu jodincharu.
0: Immediately they stood with folded hands.
1: Aa divyamainatundi roopanni chudalekapoyaru.
0: They could not watch the divine form.
1: Memu puttinanduku sarthakam aipoyindi ani aanandincharu.
0: They were so happy that their lives were
1: redeemed. సాక్షాత్ భగవంతుణ్ణి ఈనాడు మేము దర్శించామనుకున్నారు.
0: They felt so happy that they could have vision of God.
1: ఇరువురు ఆ చంటి బిడ్డ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పాదములు పట్టి ప్రార్థించారు.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: మా అదృష్టవశాత్తు మాకు నీవు పుత్రుడై జన్మించావు.
0: Because of good luck, you are born as a son.
1: కాని నిన్ను రక్షించుకోలేకపోతున్నాము.
0: But we cannot protect you.
1: నీవేదైనప్పుడు ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశమునకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: keeping the babe in the basket,
1: తలుపులు దగ్గర చూచాడు.
0: He watched near the door.
1: ఒక్కతూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: The moment he looked, the doors opened.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: The divine will is very mysterious.
1: చిత్రములు,
0: peculiar.
1: త్రిలోక పవిత్రములు,
0: sacred all things.
1: వరజలాల వత్తంబులు, సన్మిత్రములు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of the three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty,
1: ఎవరు ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple
1: there. తలుపులు తెరవబడింది కూడా ఎవరికి తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చర్చాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison, the water
1: was flowing.
0: The water was flowing.
1: కాని తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను, కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within నారాయణ, I have undertaken this travel for you. See that there wouldn't be any obstacle.
1: యమునాని దారి విడిచింది.
0: River Yamuna gave the way.
1: నందుని ఇంటికి చేరాడు.
0: ఈ రీచ్ నందాస్ హౌస్.
1: అప్పుడే ఈ యశోదకుడును ప్రసవించింది.
0: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ యశోద డెలివర్డ్.
1: చంటి బిడ్డ పక్కనుంది.
0: యశోదకు
1: మత్తు కప్పాలి.
0: యశోద
1: మాయాదేవి జన్మించింది.
0: ఇట్ ఇస్ మాయా దట్ వాస్ బోర్న్.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మాయాదేవి యశోద అండ్ నంద అవర్ ఫాస్ట్ స్లీప్.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదురకు.
0: దే కెప్ట్ దిస్ చైల్డ్ ఓవర్ దేర్ అండ్ టుక్ బ్యాక్ ద చైల్డ్ లయింగ్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడో ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి యొక్క ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ వసుదేవ లెఫ్ట్ ద ఫీమేల్ చైల్డ్ బోర్న్ మాయాదేవి సౌటెడ్.
1: యశోద నందుల కూడాను ఏ బిడ్డ అని కూడా తెలియదు.
0: యశోద
1: లేక కుమార్తెన అనేటువంటిది కూడా వారికి తెలియదు.
0: యశోద నంద ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబ్ మేల్ చైల్డ్.
1: ఇంతలో రోహిణి కూడా పరిగెత్తుకుని వచ్చింది.
0: అండ్ షీ ఆల్సో కేమ్ రన్నింగ్.
1: చూచేటప్పటికి ఆడబిడ్డ.
0: దే సా ద ఫీమేల్ చైల్డ్ దేర్.
1: కుమారుడు,
0: సన్ దేర్.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ గెట్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారంలంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ద డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణక్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హీ కేమ్ రన్నింగ్.
1: దేవకీదేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని,
0: he took the child in the hands of Devaki.
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: He just threw her up and tried to kill with the sword.
1: మాయాదేవి.
0: The child is మాయాదేవి.
1: మూర్ఖుడా,
0: ఓ ఫూల్,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: The one who is going to kill you is already born.
1: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: He is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యము కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది అంతర్ధానమై.
0: So saying మాయాదేవి vanished.
1: అప్పటి నుంచి కూడాను,
0: since then,
1: ఈ కంసుడు, ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then, Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హి ఇస్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కుటుంబం ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: They paid the tax while they were returning. Nanda was highly careful.
1: Vasudeva, Nanda, mana yokka paristhiti emani cheppukovali?
0: Vasudeva, Nanda, how shall we speak of our position now?
1: Appudu Vasudevudu cheppadu.
0: Vasudeva said,
1: Vrepallalo konni asubhamulu jaragabothunnayi.
0: In Vrepalla there are certain, you know,
1: ee gokulamanandu konni abhishekamulu jaragabothunnayi.
0: In Gokula, certain inauspicious things are
1: going to happen.
0: Don't stay there in Mathura for
1: long.
0: Immediately better you go, he
1: said.
0: Having heard this, Nanda returned to Vrepalla.
1: It's
0: called as Gokula at that time.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: గోకుల ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
1: మొట్టమొదటిది పూతన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: షీ వెంట్ దేర్ టు ఫీడ్ ది న్యూ బేబీ.
1: ఎవరు ఈ పూతన?
0: హూ ఇస్ దిస్ పూతన?
1: భావం తద్భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: As is the thought, so is the consequence.
1: Kaniga manchi kaani chedda kaani mana talampule deeniki moola kaaranamu.
0: For good and bad our thoughts are responsible.
1: Ee pootana puramu balachakravarti kumarte.
0: Pootana earlier was the daughter of emperor Bali.
1: Ratnavali.
0: Her name is Ratnavali.
1: Balachakravarti yagam chestunna samaya lopala vamanudu maha andamainatunti vaadiga ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
1: బలి చక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన త్రూ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: హౌ హ్యాండ్సమ్ ఇస్ దిస్ బాయ్.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: ఇఫ్ ఐ హావ్ టు హావ్ సచ్ ఎ బాయ్ యాజ్ మై సన్ ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. సో షీ థాట్.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: ఐఎమ్ నాట్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తల పైన పెట్టాడు.
0: యాజ్ పర్ ద ప్రామిస్ మేడ్ హీ టుక్ ఆల్ ద త్రీ ఫుట్ స్టెప్స్.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధములు ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తల పైన పాదము పెట్టేటప్పటికి కోపం వచ్చేసింది.
0: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
1: ఎవరి దుర్మార్గుడు వీని చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulu chetane ikkada pootanaga vachi puttindi.
0: Because of these two thoughts, she appeared here as pootana.
1: Aa pootane palivvalani vachindi.
0: That pootana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: Tane chachindi.
0: Ultimately it died.
1: Yad bhavam tad bhavatiki. Kanukane mana sankalpalu manchi sankalpalaga manam abhivruddhi parchukovali.
0: So we should see our thoughts will be good.
1: Idu vaaru sankalpanni palimpa chesetunte vaade bhagavantudu.
0: God only the one who will fulfill.
1: Evaru ee sankalpamu chestunnappudiki tadastu tadastu tadastu ani ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఎస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హ్యావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్
1: అకాశుడు.
0: అకాశుడు
1: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ వాస్ వెరీ యాంగ్రీ.
1: ఇతను ఒక గొప్ప సర్పరూపంలో వచ్చాడు.
0: హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: హిస్ మౌత్ ఈస్ లైక్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: ద కౌహర్డ్ బాయ్స్ అండ్ కృష్ణ వాచ్డ్ దిస్ సర్పెంట్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్లేయింగ్ విత్ కౌహర్డ్ బాయ్స్.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
0: యూస్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ ది అదర్ కౌహర్డ్
1: చిన్న బిడ్డ.
0: సో యంగ్
1: రెండవ సంవత్సరం.
0: ద సెకండ్ ఇయర్
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: మదర్ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: టూ ఇయర్స్ పాస్ బై.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: థర్డ్ ఇయర్ స్టార్టెడ్.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: ఎ విలేజ్ లేడీ షీ వాస్ సెల్లింగ్ ద ఫారెస్ట్ ఫిక్స్.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరాల కృష్ణుడు.
0: థర్డ్ ఇయర్ బాయ్ కృష్ణ సాధోస్.
1: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము, ఇస్తావా అని అడిగాడు.
0: యాస్ would you give me that fruit, I like it very much.
1: నాయనా నేను ఇవ్వడానికి వచ్చాను.
0: He said, I have come here to give you.
1: అయితే దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అన్నది.
0: However, I'll give you if you pay the price.
1: ఏమీ తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
0: Innocently he asked,
1: నేను నీకు ఈ ఫలములు ఇస్తాను, ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
0: I'm going to give you this fruit, you must give me something in return.
1: లోపలికి వెళ్ళాడు.
0: He went in.
1: చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: విత్ లిటిల్ టైనీ హ్యాండ్స్ హి బ్రాట్ రైస్.
1: ఆ ముసలమ్మ ఒడిలో వేశాడు.
0: అండ్ గేవ్ దెం టు ఓల్డ్ లేడీ.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: ఓల్డ్ లేడీ ఫర్
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: The actions and the form of the little boy was highly effulgent.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: And this old lady also gave fistful fruits.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there. తచ్చనే
1: తన ఇంటికి పోవాలని ఆశించింది.
0: She wanted to return home.
1: ఇంటికి నడుస్తూ వెళ్ళింది.
0: She started going.
1: ఒక్కొక్క అడుగు వేసేటప్పటికి బుట్ట మరింత భారమవుతూ వచ్చింది.
0: At every step the burden of the basket was heavier and heavier.
1: చేరేటప్పటికి బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది.
0: By time she reached home the basket was very heavy.
1: ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది.
0: However, she struggled hard to put it down.
1: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
0: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ది లిటిల్ బాయ్
1: రత్నాలుగానే ఉంటున్నాయి.
0: They all have become diamonds.
1: చూచింది.
0: He saw.
1: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
0: He must have been God.
1: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యమంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
0: Is it possible for the grain to become diamond?
1: నేనంత అదృష్టవంతురాలను అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
0: While feeling so happy, she started telling everything in the neighborhood.
1: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
0: She was so happy.
1: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
0: Krishna started telling Yashoda that it's time to go to the forest along with other boys.
1: ఈ పిల్లవాడిని నిద్రూపితే సరిపోతుంది అనుకొని పాలు ఇచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
0: She wanted to take him to sleep and she wanted to feed him.
1: కృష్ణుడేం తక్కువ వాడు కాదు.
0: Krishna is no ordinary one.
1: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
0: He is more intelligent.
1: పాలు త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
0: While drinking the milk he pretended as if he
1: ee nidrinchadaniki puramu aavalintalu ani ostayi.
0: Prior to sleep one yawns.
1: Aa paalu traagutunnatundi Krishna okka thuri annadu noru techadu.
0: Krishna yawned opening his mouth.
1: Chuchindi Yashoda.
0: Yashoda watched.
1: Yemimo kanipistu untundadi.
0: Many things start to
1: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
0: All the world start to
1: దేవతలంతా కనిపిస్తున్నారు.
0: God started appearing.
1: తనకు అర్థం కాలకుండా పోయింది.
0: హీ కుడ్ అండర్స్టాండ్.
1: యోచన చేసింది.
0: హీ థాట్

0: Is it a dream? Or is that the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started finishing.
1: Yashoda Devi Kano.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: తనలో తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనబడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion, that all the words appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి కోరు పెట్టుకున్నాడు గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cowherd boys.
1: ప్రతి దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one jaman or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటె పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది, కృష్ణుడు ఈ విధంగా చంపాడు, కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు, ముక్కలైపోయింది, ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cowherd boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది, అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు, లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతను రక్షించేవాడెవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: The other children used to say, when your child is very God, who else will
1: protect him? ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: They are foolish people, innocent.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: Will God come so easily and protect?
1: అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది, కొబ్బరికాయ కొట్టేది, మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: Because of this tea or to ward off the evil eye, he used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసురా డైడ్.
1: భూతన్న మరణించింది.
0: భూతనా డైడ్.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసురా డైడ్.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్నపిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Anadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee okka doodalanu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalanu teeskunu poyi meeru ee vaidyam meeku telusuno aa vaidyamunto paatu meerandaru kuda ee naadu aduviki raavali.
0: You take the cast this day, whatever instruments you can
1: play, bling.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: అందరూ వారి వారికి ఎక్కువ మందికి ఫ్లూటే తెలుసును పాపం గోపాలకు.
0: Many cowherd boys know how to play on flute.
1: ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో ఫ్లూట్.
0: One hand they had the stick, other hand flute.
1: ఇద్దరు పిల్లలు మాత్రము రెండు కుండలు తీసుకుని వచ్చారు.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండలను చక్కగా తాళముగా కొట్టడం.
0: They'll keep that pot against the stomach and make
1: it. ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు, దూడలను తోలారు, యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, they accompanied by cars, they sat
1: in the banks of the వాయిస్తున్నారు, ఘటములు కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్స్ ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: They all play.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షముల నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all of them.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణునికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
0: దీస్ టూ వర్ ఆన్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కృష్ణ ఆల్ త్రూ.
1: మెత్తగా దాముడు కృష్ణునికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్ ద థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
1: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: We want those fruits.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: ద బలరామ అండ్ అదర్ సైడ్,
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: హి సెడ్ వెయిట్ ఐ విల్ బ్రింగ్ దెమ్.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: హి ర్యాన్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ ఈచ్ ట్రీ.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: ఆల్ ఫ్రూట్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బలరామ, ఆల్ ఫ్రూట్స్ ఫెల్ డౌన్.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడెవరు?
0: హూ నేమ్డ్ బలరామ?
1: గర్గుడు.
0: గర్గ్య నేమ్డ్ హిమ్.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్య సెడ్ హీస్,
1: అతని తేజస్సంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు. రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నారు.
0: యాజ్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ హైలీ అట్రాక్టివ్, హీ నేమ్డ్ హిమ్ యాజ్ బలరామ.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దట్.
1: అప్పుడే ఒక మా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: అండ్ దేర్ ఎ వెరీ బిగ్ డొంకీ అపియర్.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని
0: బలరామ, ఆల్ ఫ్రూట్స్ ఫెల్ డౌన్.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడెవరు?
0: హూ నేమ్డ్ బలరామ?
1: గర్గుడు.
0: గర్గ్య నేమ్డ్ హిమ్.
1: ఇతను ఏం చెప్పాడు?

0: అనేటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
1: అండ్ దేర్ ఏ వెరీ బిగ్ డాంకీ అపియర్.
0: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు, అది గుండె పగిలి చచ్చింది.
1: బలరామ కాట్ హోల్డ్ ది 2 feet ఆఫ్ ది డాంకీ.
0: అందరూ పిల్లలంతా కూడా నువ్వు బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: As the donkey died, all cowherd boys started enjoying.
0: ఈ సమయాన్ని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్ టైమ్
0: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
1: బ్రహ్మ క్రియేటెడ్ ఎ వెరీ బిగ్ కేవ్.
0: చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All people were enjoying, lost in ecstatic music.
0: దూతలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
1: Brahma made all these cows there enter into the cave.
0: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణ కృష్ణ దూడలెక్కడ దూడలెక్కడ అని.
1: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
0: కృష్ణుడికి తెలుసును.
1: Krishna knows pretty well.
0: ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి అది ఆ గుహ దగ్గర ఉంటాయి వెతుకండి అన్నాడు.
1: He said they are there near the cave, better you go and search.
0: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
1: They looked all around, they entered into the cave.
0: గుహలోకి ప్రవేశించేటప్పటికి
1: when once they have gone in,
0: గుహ మూసుకుంది.
1: The cave closed.
0: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
1: The boys and cows were there inside the cave.
0: ఒక దినము రెండు దినములు మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
1: Not for one or two or three days, for one full year.
0: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
1: Then Krishna wanted to teach a lesson to Brahma.
0: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
1: He assumed the form of a cow.
0: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపములు తానే ధరించాడు.
1: He assumed the form of a cow.
0: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాలు యొక్క వేషాలు తానే ధరించాడు.
1: He has taken upon himself the form.
0: సాయంకాలం అయినప్పటికీ బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
1: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
0: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి ఏదో మామూలు మన దూడలే అనుకోని మా బిడ్డలే అనుకోని వారెంతో వారు ఆనందిస్తూ
1: వచ్చుతున్నారు. ఈ
0: విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
1: He spent the time like that for 1 year.
0: Brahma ka aashcharyam vesindi.
1: Brahma was surprised.
0: Evira akkadunna vemaina vidipinchukoni vachada ani akkadi guha poi chuste guhalo unnayi.
1: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there. And
0: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
1: Very same boys and cows are as well here.
0: Appudu thanu yochinchadu.
1: Then he thought,
0: ninu genu gonna gallama.
1: Can we know you?
0: Krishna, ninu ganugonna gallama.
1: Krishna, can we know you?
0: Aduvu kante ati sutva roopudavu, ganamu kante ati gananeyudavu.
1: You are smallest among the small and the biggest among the big.
0: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను గనుగొన్న గలనా.
1: You'll be with all the 84 types of species. You are always with them. Can we know?
0: Ganamagu dongalalo gajadungavu ninu ganugonna galanna.
1: Among the thieves you are a very big thief. Can
0: Krishna,
1: we know?
0: Ninu ganugonna galanna.
1: Krishna, can we know you?
0: Ani Krishnunu prarthinchi na aparadhanu kshaminchamani kori aa guhalo undinatundi vaatanta intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
1: So saying, he sought the
0: pardon. అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
1: గాడ్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
1: హీ కెన్ టేక్ ఎనీ ఫార్మ్ ఇన్ దిస్ లైఫ్.
0: అందుకోసమని ఈశావాస్యం విధం సగత్.
1: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ గాడ్ ఇస్
0: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్.
0: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఆల్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా
1: హౌ
0: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది.
1: How is it possible?
0: ఇది మనోమూలం ఇదం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
1: When God wills, any change can happen.
0: రాత్రి నీవు పరుంగినావు.
1: Last night you slept.
0: పడక పైన ఉన్నది నీ దేహము.
1: Your body is on the bed.
0: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
1: But you're experiencing.
0: ఈ స్వప్నంలో ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
1: There in a dream you see.
0: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
1: Many objects.
0: ఎన్నో గృహములు చూస్తున్నావు.
1: Many houses.
0: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
1: Individual.
0: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
1: You see your own self.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: Who created all this?
0: ఈ స్వప్నంలో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడా తన యొక్క మనోభావములే.
1: All those that appear in a dream are the reflections of his own mind.
0: తన దేహం పడకపై ఉన్నది.
1: Body is on the bed.
0: ఏకోహం బహుశ్యాం. తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
1: Only one that manifested into many.
0: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
1: It is impossible for all to recognize divinity.

0: ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
1: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ పీపుల్ ఆర్ డ్రౌన్డ్ ఇన్ డెల్యూషన్.
0: నా వలే ఆ దేహము ఉంటుండాది, నా వలే ఆ దేహము తింటుండాది, నా వలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతని కంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
1: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
0: కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
1: But they don't recognize the unity of the spirit.
0: ఆకారములు ఆకారములు మాత్రమే చూసుకుంటున్నారు.
1: They just go by form.
0: అందువల్లని మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
0: అతను దైవమని తెలియక
1: without knowing that he is
0: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
1: Krishna also was blamed, criticized.
0: చారుడు జారుడు చోరుడు,
1: that is the thief.
0: ఇంకా అనేక దుష్టుడు దుర్మార్గుడు అని కూడా దూషించారు.
1: People also said that is a wicked bad man.
0: కానీ వారు దూషించినంత మాత్రం తన యొక్క గొప్ప పోలేదు.
1: These accusations have not come in the way of his grandeur.
0: అన్ని తన యొక్క భ్రమలే కానీ వేరు కాదు.
1: They're all one so illusions.
0: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
1: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
0: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము మాయతత్వమును పోగొట్టే నిమిత్తమై కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
1: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
0: కానీ ఒకానొక సమయంలో అప్పుడు ఆడుకుంటూ,
1: at one time while playing,
0: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
1: Balarama came and started complaining.
0: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
1: They are all the will and the play of the Lord.
0: ఒకనాడు కోపం వచ్చి,
1: one day out of anger,
0: నటించటమే ఇవన్నీ.
1: That's all pretension.
0: Hey Krishna, నీవు యశోద కొడుకు కాదు.
1: He said, Krishna, you are not the son of Yashoda.
0: ఎందుకోసం కాదంటున్నావా?
1: You may ask why.
0: నందుడు తెల్లగున్నాడు.
1: Nanda is white.
0: Yashoda tellagundi.
1: Yashoda is white.
0: నీవు నల్లగున్నావు.
1: But you are dark.
0: కాబట్టి వారి కొడుకు కాదు నీవు. ఎవరో ఎక్కడ పుట్టినో వచ్చి పుట్టావు.
1: You are dark. And therefore you are not born to them.
0: కానీ బలరాముడు చెప్పినది సత్యమే.
1: And what Balarama said is truth.
0: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
1: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
0: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
1: Krishna went and told mother. He said, mother, the brother is saying that I don't belong to you.
0: Krishna balramudiki em telusunu.
1: He said, Krishna, what is that Balarama knows?
0: Amayakudu.
1: He is innocent.
0: Nu maha janavu. Nu chaala telivitetalu galavadu.
1: You are highly intelligent.
0: Vaani maatalanta nee vinavaddu.
1: Don't bother about.
0: Nee nijamga naa kodukuve.
1: Truly speaking, you are my son.
0: Bhagavantudu icchetuvanti rangulu shashvatamainatuntive.
1: The colors, they remain.
0: Ee rangulu pradhanam kaadu.
1: The colors are not important.
0: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
1: People apply various colors to cover.
0: Ivanni vesukunnanta variki kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
1: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
0: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
1: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
0: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
0: వారి గోపికల యొక్క ఆశలు అన్ని కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
1: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
0: అంతర్భావం అన్ని కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
0: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
1: ది సేమ్ థింగ్ వాస్ థాట్ బై సేజ్ శుక టు పరీక్షిత్ అండ్ పరీక్షిత్ హ్యాడ్ డౌట్.
0: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
1: శుక క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ పరీక్షిత్.
0: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
1: కింగ్ పరీక్షిత్, యు ఆర్ డెల్యూటెడ్ బై దిస్ బాడీ ఫీలింగ్.
0: భగవంతుని ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు.
1: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
1: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
0: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ మనుష రూపమే రావాలి.
1: To demonstrate divinity to mankind, God should manifest as human being.
0: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
0: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
1: హిస్ మైండ్ ఇస్ డర్టీ.
0: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
0: కనుక కృష్ణ నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
1: Krishna, don't believe, don't be carried away by the
0: words of the Lord.
1: And so saying, she asked him to go.
0: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తలిలోనే పోలేదు.
1: Though she replied many a time, the feeling has not gone.
0: గోపాలరాజు చెప్పినప్పుడంతా కూడాను ఆ భగవంతుడా నా కుమారుణ్ణి కాపాడినావా ఈనాడు నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
1: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
0: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
1: కృష్ణుడు
0: చక్కగా బోధిస్తున్నాడు. ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
1: ఇన్ ద రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ కన్సీల్డ్ ఫీలింగ్ ఆఫ్ హిస్ డివినిటీ.

0: Mother, am I a child to eat the ma, eat the mat?
1: Mannu tinangani shishuna.
0: To eat the mat, am I a child?
1: Ah, kontina.
0: Am I?
1: Virina.
0: Am I
1: good? Am I good? Am I good? Am I good? Am I good?
0: Am I good? Am I a child, little one, or am I a fool?
1: నేను పిల్లవాడిని కాదు.
0: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
1: నేను కొంటితనములు ప్రవర్తించేటువంటి వాడిని కాదు.
0: ఐ డోంట్ యాక్ట్ మెచ్యూర్.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: ఐఎమ్ నాట్ మ్యాడ్.
1: నన్ను చూచి లోకమే పిచ్చి పడిపోతుంది.
0: ద వరల్డ్ ఇస్ మ్యాడ్ ఆఫ్ మీ.
1: కనుక నేను పిచ్చివాడిని కాదు.
0: ఐఎమ్ నాట్ మ్యాడ్.
1: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమే వచ్చినటువంటి వాడిని.
0: ఐ హావ్ కమ్ హియర్ టు రిలీవ్ యు.
1: మన్నుతి నేనేమైనా పిచ్చివాడినా?
0: ఐఎమ్ నాట్ మ్యాడ్.
1: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
0: In his reply itself, there is full awareness of the wisdom of Krishna.
1: Inka appudu aayana varnistu vachindi.
0: Then she started describing.
1: Pichilu mogottu pichi battinchunu sachidanandudu.
0: He cures madness and he will make you mad, Sachidananda.
1: Kanniru teppinchu kanniru tappinchu.
0: He will make you shed tear. He will wipe out tear.
1: Sachidanandudu.
0: Oh, Sachidananda.
1: Rati nati gajeyu. Nati rati gajeyu. Rati nati gajeyu.
0: Woman is made into a stone and stone is made into a woman.
1: Sachidanandudu.
0: You are very Sachidananda.
1: Ilanti neevu tandri. Kanneeru tappistavu. Kanneeru teppistavu.
0: You will wipe out the tears and make me shed tears.
1: Lokam kosam yechetundi kanneerunu tappistavu.
0: You will wipe out the tears shed for the world.
1: Nee kosam yechetundi kanneeru teppistavu.
0: You will also make me the shed tear for you.
1: Lokavanchana pattinatundi oka pichunu bogortavu.
0: You will cure all the madness of the world.
1: Devudu devudu anetundi pichini pattistavu.
0: You will make me mad of God.
1: Ee rendu neelo unnatundive kada Krishna.
0: Both are in you, Krishna.
1: అప్పటి నుంచి కూడా యశోద క్రమక్రమేణా దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
0: Since then Yashoda started understanding the divinity.
1: ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
0: He started noticing the foot.
1: అందువల్లనే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్డ్.
1: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
0: పీపుల్ కంప్లైన్డ్.
1: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
0: She never heard any of the complaint.
1: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
0: My son is not of that.
1: నా కుమారుడు దొంగ కాదు.
0: My son is not a thief.
1: నా కుమారుడు జారుడు కాదు.
0: My son is not a
1: thief. చోరుడు కాదు.
0: He is not a thief.
1: క్రూరుడు కాదు.
0: He is not a wicked man.
1: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
0: My son has no attributes at all.
1: గుణరహితుడు నా కుమారుడు.
0: He is attributeless.
1: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
0: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
1: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి ఒక అంతరాత్మలు ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ ఇన్ డివినిటీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
1: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగ మడుగులో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు.
0: It's only time pass. If we say that Krishna was born and spent the time with cowherd men,
1: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
0: God can do anything.
1: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
0: No one can stipulate that.
1: లేదు, శాసించే అధికారం కూడా లేదు.
0: No one can command God.
1: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
0: God can do anything.
1: ఒక్క క్షణంలో ఎంతైనా మార్పు చేయొచ్చు.
0: In a moment he can bring transformation.
1: అలాంటి వాడు కృష్ణాకారం ధరించి వచ్చాడు.
0: Such one came in the form of Krishna.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఈ కృష్ణనామములు ఉండేటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ
1: అనగా హృదయ భూములు సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: కృష్ణ కృష్ణ అనగా సాగు.
0: క్రిష్ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
1: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: అంతేకాదు కృష్ణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కర్షణ
1: దర్శనతీతి కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: ద వన్ హూ అట్రాక్ట్స్ ఇస్ కృష్ణ.
1: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
0: నాట్ మియర్లీ ద
1: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
0: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్డ్.
1: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
0: One day all Gopika's plan to catch hold of Krishna and complain to Yashoda.
1: చూడమ్మా, నీ కుమారుడు మా చెట్టుపైన ఎక్కి కాలంతా కూడా కోసుకుంటున్నాడు.
0: See, your son has climbed up the tree and plucking all the fruit.
1: అని యశోదని పిలుచుకొని వచ్చారు.
0: And they brought Yashoda there.
1: ఆ యశోదని పిలుచుకొచ్చినప్పటికి యశోద రాలేదు.
0: Yashoda didn't come.
1: నీ మాటలు నాకు తెలుసును, నా కుమారుడు నా ఇంటిలోనే ఉంటున్నాడు.
0: ఐ నో యువర్ వర్డ్స్, మై సన్ ఇస్
1: ఇంట్లోనే కనిపిస్తున్నాడు యశోదకు.
0: హీఈస్ అట్ హోమ్ ఓన్లీ.
1: ఇంకా గోపికల ఇంట్లో కూడా కనిపిస్తున్నాడు.
0: హీ ఇస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ గోపిక.
1: అప్పుడు గోపికలు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్, గోపిక
1: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది?
0: దెన్ హీ సెడ్, వై డిడ్ యు క్లైమ్ అప్ ది ట్రీ? హీ ఇస్
1: నాట్ కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
0: అవుట్ ఆఫ్ యాంగర్ హీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ హిమ్ విత్ ద హ్యాండ్.
1: అప్పుడు కోపంతో ఉండేటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
0: The Gopikas, out of anger, said a word of fun.
1: నిమిషం లోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
0: In a moment the anger is made into fun and frolic.
1: నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు? మా దూడలు గడ్డి కోసుకోవడానికి ఎక్కాను.
0: You know, I climbed up the tree to have the grass to feed my cow.
1: నవ్వినారు గోపికలు, చెట్టు పైన గడ్డి ఉంటుందా?
0: All Gopikas laughed, do you find the grass
1: on the top? ఈ యొక్క కృష్ణుడి పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
0: అవుట్ ఆఫ్ స్మైల్ దేర్ యాంగర్ ఇస్ పాసింగ్.
1: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును, ద్వేషమును, అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు.
0: Therefore Krishna, with all his words, used to pacify the anger and the hatred among others.
1: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
0: All actions of God has got significance.
1: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలకు ఆవిష్కుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని, ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం ఆవిస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ ఇన్నర్ టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్.
1: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
0: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
1: ప్రజలను, అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
1: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
0: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
1: peace. ఆ మాటలే నేటికి కూడాను

0: The word said then.
1: ఎక్కడ ధర్మము ఎప్పుడు నశిస్తుందో అధర్మము అభివృద్ధి అవుతుందో అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మ ధర్మమంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరి కాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not killed.
1: వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరులను రక్షించి దుష్టులను సంహరించాలని చెప్పి పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడింక అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వుల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with this.
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: He is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే అనగా ఇమాజినేషన్ భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: It's only imagination, the thought of Kamsa killed him.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో ఎప్పుడు కృష్ణుడు వస్తాడో సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గానే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షన్ అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షన్ అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండ్ అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ రీసౌండ్ దట్ ఇస్ హర్ట్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యద్భావం తద్భవతి. వారి భావంలో వారిని రక్షిస్తూ వారి భావంలో వారిని సృష్టిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుకనే మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్.
1: ఒకరిని చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్, హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావం హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: గాడ్ హేట్స్ నన్.
1: భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: గాడ్ doesn't feel jealous of anybody.
1: భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ విత్.
1: భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special
1: grace. ఆగ్రహ అనుగ్రహములు మీ యొక్క భావం యొక్క స్వరూపములు.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So it's beyond all thoughts without the three attributes.
1: భావము లేదు గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: It's only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షి భూతం. అన్నిటికి సాక్షి స్వరూపుడు.
0: God is an eternal witness.
1: కనుక ఈనాటి భక్తులు కష్టాల లోపల భగవంతుడు నాకు ఎందుకు ఈ కష్టాలు పెట్టుతున్నాడు, భగవంతుడు ఎందుకు నన్ను శిక్షిస్తున్నాడు అని అనుకుంటాము. భగవంతుడు కాదు శిక్షించేది, భగవంతుడు కాదు కష్టాలు ఇచ్చేది, మీ భ్రమలే మీకు కష్టాలుగా మారుతున్నాయి.
0: Today devotees feel, why God puts me to suffering? Why does he give me all these?
1: ఈ కష్టాలను పురస్కరించుకొని మానవ ఉన్నటువంటి చెడ్డ భావంలో దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: He is only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts.
1: అది గుర్తించినటువంటి ఆమెనే కుంతి దేవి.
0: కుంతి దేవి రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఆ కుంతి ఎవరు?
0: హు ఇస్ కుంతి?
1: వసుదేవుని సిస్టర్.
0: షీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ వసుదేవ.
1: అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: అండ్ దేర్ ఫోర్ షీ ఈస్ ది ఆంట్ ఆఫ్ కృష్ణ.
1: ఆమె కట్ట కట్టపటి సమయం లోపల కృష్ణుడు ద్వారకు పోతున్నాడు.
0: Towards the end, Krishna was returning, going to Dwaraka.
1: Andaritona cheppi vaadiki oka veedkolu isthunnaru ani cheppadu.
0: He took leave from them and he started returning.
1: Dharmaja, nenu selavu teesukuntunnanu.
0: He said, Dharmaja, let me
1: Dwarakanu vadali chaala kaalam ayipoyindi, nenu velli raavali annadu.
0: It's long time that I left Dwaraka. It's time for me to go.
1: Adiki evvaru kudunu jawabu cheppetuvanti vaaru kaadu.
0: In those days, no one replied.
1: Rathamanta siddhamayipoyindi.
0: The chariot is
1: elanti paristhithilo kudunu భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక నిమిషంలో ప్లానంతా కూడా విరగదొక్కవచ్చు.
0: ఎట్ ఎనీ టైమ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ చేంజ్ ద ప్లాన్ ఇన్ ఎనీ వే.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: హిజ్ విల్ ఇస్ ది బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: హి టుక్ లీవ్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ వెంట్ కుంతి.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: When he went to Kunti, Kunti said,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are only
1: నిజంగా ధర్మానికి యుద్ధం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరవి పాలకు అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణం.
0: They were sent to the forest. They had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళను.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు, గాని సుఖములో స్మరించరు.
0: In this world, in times of difficulties, people think of God.
1: సుఖములందు కోరరు మానవులు.
0: They don't think of God.
1: కష్ట సమయములందు కావలయు నేను.
0: They want God in times of difficulties.
1: చూసారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు.
0: They think of God in times of
1: కనుక కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: అయితే ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని.
0: Having been in your company so long,
1: కానీ నీ సంకల్పాన్ని మార్చేటువంటి శక్తి నాలో లేదు.
0: I don't have any capacity to change your will.
1: Krishna, ee meenatra matram maravaddu ani cheppindi.
0: Krishna never forget your aunt.
1: Sare andartho cheppadu. Uttara daggariki vellaru.
0: So saying he went to uttara.
1: Uttara parigettukoni vachi Krishnudu dwaraku velutunnadu ani telisi parigettukoni vachi kaalla paina padindi.
0: On coming to know that Krishna was going to Dwaraka, Uttara came running and fell at his feet.
1: Abhimanyudu maraninchinappati munchi kudanu నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములు నేను ఓర్చుకున్నప్పటికి నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Himanyu, I could not bear.
1: నా గర్భములో మంటలు మండుతున్నాయి.
0: The whole body was burning.
1: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
0: I don't know the reason.
1: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible.
1: నా ప్రసవం అయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
0: You must stay here.
1: అన్ని విధాల నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: యు ఓన్లీ ప్రొటెక్టెడ్ పాండవ.
1: ఈ పాండవుల యొక్క వంశములకు ఇది ఒక్కటే మూల కారణము.
0: ఇస్ ఓన్లీ రిమైనింగ్ ఫర్ ది ఎంటైర్ క్లాన్ ఆఫ్ పాండవ.
1: ఈ గర్భం ఏమైనా అయిపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలం అయిపోతుంది.
0: ఇఫ్ ఎనీథింగ్ ఇస్ టు హ్యాపెన్ నౌ, ద హోల్ క్లాన్ వుడ్ బి పుట్ టు
1: ఎండ్. నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: దేర్ ఫోర్ షీ క్లాస్ప్డ్ హిస్ ఫీట్ టైట్లీ, డోంట్ గో.
1: చూసారా, ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారకు పోయేటువంటి ప్రయాణము నిలిచిపోయింది.
0: That is the as a result consequence of our sincere and devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to Uttara.
1: Uttara, nee prasavam ayyanta varaku nenu dwaraka ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started
1: appreciating. Though
0: you are so young,
1: Uttara uttama bhakti kaliginatundi.
0: You have the noblest devotion.
1: Enduvallanaga aana garbhamlo undinappudu,
0: because so long
1: asattama yesinatundi yokka brahmastrani dani nirmoolam gaaviche nimittam Krishnudu aana garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nidriche samaya lopala tana garbhamlo krishnudu anta ee pani chestunnattuga darshinchindi.
0: He could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kudanu krishna krishna krishna krishna ee krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజుని చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజ, షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి,
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: ఆమె భావమంతా కృష్ణ భావమే.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవం అయిన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్ఛత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he put a lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: The will of God cannot be decided, cannot be said by anybody.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: It's a matter of fun to think and search for God.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: If he is present at one particular place, you can go and search. When he is present everywhere,
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని, ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
0: యు మే సీ హియర్ అండ్ దేర్ ఎవ్రీవేర్, ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: ఇట్స్ ఓన్లీ ఉత్తర హూ కుడ్ అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకని ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
0: బికాస్ ఉత్తర హ్యాడ్ గాట్ ఉత్తమ నోబుల్ ఫీలింగ్.
1: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
0: Therefore the humanity should develop that sincere devotion.
1: కేవలం మాటలతో అతని హృదయం కరగదు.
0: By merely verbosity the heart would not melt.
1: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have the strength to melt the heart of
1: మెల్ల మెత్తగానే ఉంటుంటారు.
0: Butter is so soft.
1: కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
0: In order to make the butter ghee, you should put it on fire.
1: చూసావా, మెత్తని వెన్నకైనా కూడాను వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని దగినప్పటికీ కరగదు.
0: The butter is so soft, unless you put it on fire, it would
1: కాబట్టి మన హృదయమే బటర్.
0: Therefore heart is butter.
1: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
0: So when you show the heat of the love towards God, it melts.
1: అందువల్లే గోపికలకు హృదయాలంతా కూడాను తాను చేరుకున్నాడు.
0: For that reason he could catch her.
1: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వలె ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
0: Since then all the cowherd maids were mad at him.
1: అది గుట్టే ఇది మట్టే అనేటువంటి భేదమే లేవు వారికి.
0: They didn't have any kind of discretion. That's the
1: ఒకనాడు గోకులంలో ఆడుకుంటూ,
0: while playing in Gokula,
1: బృందావనంలో ఆడుకుంటూ,
0: playing in Vrindavan,
1: ఉన్నట్టుండి కృష్ణుడు కనిపించలేదు.
0: All of a sudden Krishna disappeared.
1: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
0: Krishna didn't mind the time even.
1: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
0: They were approaching every tree.
1: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నారు.
0: They are going to every plant.
1: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
0: They are holding a flower.
1: ఇవి పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
0: They are searching in a mad way.
1: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి?
0: What is they are asking?
1: నల్లని వాడు,
0: the dark complexion one,
1: padma nayanambula vaadu,
0: the one with the eyes of a lotus flower,
1: kruparasambu pai challedu vaadu,
0: the one who will spill the fluid of grace,
1: kruparasambu pai challedu vaadu,
0: the one who will fill you with the grace,
1: prema sankishitamu chechu vaadu,
0: he is the one who will make you full of love,
1: prema vedajalledu vaadu,
0: the one who would spread love.
1: ఓ మల్లియలారా,
0: ఓ ట్వైనర్స్,
1: ఓ ఫ్లవర్స్,
0: జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: ఈస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
1: పుష్పాలు చెప్పుతాయా, వాటికి నోరుందా?
0: విల్ ఫ్లవర్స్ రిప్లై?
1: పొదలకు నోరుందా?
0: పుష్పి
1: వారి వల్ల వచ్చి ఓ పొదల్లారా మీ చాటున ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
0: లైక్ మ్యాడ్ పీపుల్ ద గోపిక స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ అడ్రెసింగ్ ది ట్వైన్స్.
1: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
0: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
1: పద్మ నయనంబుల వాడు,
0: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపాల సంభు పై చల్లెడు వాడు,
0: అండ్ హీ విల్ జస్ట్ షౌట్ ప్రేమ
1: దప్పి దప్పించము వాడు,
0: అండ్ హీస్ గాట్ ది ఫెదర్ ది పీకాక్ ఫెదర్స్,
1: మా ఉల్లము దోచుకొచ్చే,
0: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్,
1: మా సర్వము దోచుకొచ్చే,
0: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్
1: ఓ మల్లియలారా,
0: ఓ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: Why don't you tell me?
1: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
0: యు నో వై యూ ఆర్ ఆస్కింగ్? బికాజ్ ఇట్స్
1: మాకు గతియే లేదు.
0: వీ డోంట్ హావ్ ఎనీథింగ్,
1: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
0: వీ డోంట్ హావ్ ఫుడ్ నో
1: షెల్టర్. సర్వము కృష్ణుడే,
0: ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
0: హౌ కెన్ వీ లివ్ వితౌట్ కృష్ణ?
1: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
0: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
1: భక్తి ఇంత అమాయకమైనటువంటి భక్తి.
0: They have the devotion of innocence.
1: చదువులు అంటారు వాడికి, వచ్చి మూర్ఖత్వము ఒక హిస్టీరియా అంటుంటారు.
0: టుడే పీపుల్ సే దట్ ఇస్ సైన్ ఆఫ్ హిస్టీరియా.
1: లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము.
0: If the whole world is full of such hysteria, the world will be at rest, peaceful.
1: దేవుడు కావాలని ఇప్పుడు హిస్టీరియా నా.
0: Desire for God can not be hysteria.
1: వీరికంటే పిచ్చి పట్టిందిరా, సాయిబాబా పిచ్చి పట్టిపోయింది అంటారు.
0: పీపుల్ సే దేర్ ఫుల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ సాయిబాబా.
1: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి.
0: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్.
1: పిచ్చాసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
0: There are many mad people in the mental hospital.
1: ఒకడు అరుస్తూ ఉంటాడు.
0: One shouts.
1: డోర్ అంతా కొడుతూ ఉంటాడు.
0: One hits the door.
1: ఇంకో ఏదో పాట పాడుకుంటుంటాడు.
0: One sings.
1: ఇంకో ఏదో గిల్లుకుంటుంటాడు.
0: One goes on.
1: ఇన్ని రకములైనటువంటి పిచ్చి వారు ఉంటుంటారు.
0: Many mad people.
1: కానీ ఈ పిచ్చి వారందరూ డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
0: The mad people will give trouble to doctors.
1: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి.
0: But the mad one who sits there all alone thinks of God.
1: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో వీరు.
0: You are really lucky if you have that madness.
1: దేవుడు దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
0: Everybody should have this madness of
1: God. పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
0: When once you have got all madness for God, you will not have the madness.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: If you got money, there will be
1: మదమెచ్చిన దుర్గుణము మానక
0: హెచ్చును. If you got arrogance, you will have bad quality.
1: ధనముడిగిన మదముడుగును.
0: When once money is gone, there will be arrogance.
1: దుర్గుణము మానుని వేమాన.
0: And therefore, it's only money that makes you arrogant.
1: కానీ ఈనాడు ధనము ధనము ధనము ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి.
0: People are mad after money.
1: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
0: They are not mad after
1: God. ఈనాడు దైవం పిచ్చి పట్టి ఎంత ఉత్తమమైనటువంటి మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
0: It's only noble path if we are mad.
1: ఈ ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష్య దంభము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
0: Because of this worldly madness, there is avarice, pomp and show, and anger and greed.
1: ధనము కావాల్సింది.
0: మనీ ఇస్ నీడెడ్.
1: ఏ ధనము కావాలి?
0: వాట్ మనీ?
1: అనుగ్రహ ధనము కావాలి.
0: దట్స్ ద వెల్త్ ఆఫ్ గ్రేస్.
1: ప్రేమ ధనము కావాలి.
0: ఇట్స్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనము కావాలి.
0: ఇట్స్ ఓన్లీ డివైన్ వెల్త్.
1: ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
0: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
0: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్.
1: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
0: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ,
1: నే పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
1: గొల్లల పుట్టలకు పోయి
0: you go to the cowherd maids
1: and patelugalo gutuna tinedavu.
0: You collect fistful of butter and eat.
1: Neeto puttenu rattella krishna.
0: Everything has come to the matter of streets.
1: Yevuti nee pichi.
0: What is this matter?
1: Man intilo venaleda.
0: Don't we have butter?
1: Nenu petti enduku nee cheyakoddu.
0: Why don't you eat?
1: Parlo inti venna neeku enduku anta ruchi?
0: Why is it that you find
1: anam dongichutun chetane neeto ooramta kudunu oke allaraga untundali.
0: There's lot the whole thing is noisy now.
1: నోరంత వెన్న వాసన.
0: ఆల్ ఆఫ్ యువర్ మౌత్ స్మెల్స్.
1: నోరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
0: ది ఎంటైర్ విలేజ్ ఇస్
1: ఒకటే రద్దు.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంప్లైంట్.
1: నోరంత లేవు బాల.
0: యు ఆర్ సో స్మాల్ టైనీ టెండర్.
1: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
0: యు ఆర్ వెరీ యంగ్.
1: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
0: వై ఆర్ సో మిస్చివస్ ఇన్ దిస్ గోకుల.
1: కనుక ఇది నువ్వు చేయదానేటువంటి పని.
0: No, you shouldn't do that.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: Then Krishna replied.
1: అమ్మా, నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
0: The mother, I am not stealing.
1: హృదయం పవిత్రమైనటువంటిది.
0: Heart is pure.
1: వాళ్ళ హృదయం ఎత్తుంటాదో తెలుసిన అమ్మా నీకు.
0: Mother, you know how their heart.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: The heart of the gopikas is pure and unsullied.
1: నిర్గుణం,
0: no attribute.
1: నిరంజనం, సనాతనం,
0: ఎటర్నల్,
1: నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
0: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
1: ఎందుకోసం వాళ్ళ ఇంటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
0: హౌ ఇస్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్ హుడ్ టేస్టింగ్.
1: ఆ తెల్లవారు జామన్నే
0: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
1: కుండల్లో పెరుగు ఉంటే,
0: వెన్ ద స్కర్ట్
1: పెరుగులో కమం వేసి
0: దే విల్ చర్న్ ఇట్.
1: ఆ తాడును చుట్టి
0: దేల్ అప్లైన్ ద రోప్.
1: వీళ్ళంతా కృష్ణనామం తోపల వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
0: వెన్ ద స్టార్ట్ టర్నింగ్ ది కర్డ్ దేర్ అకార్డింగ్ టు ద టర్నింగ్ ప్రాసెస్ ద బ్యాంగిల్స్ ఆల్సో విల్ యాక్ట్ ఎట్ ద డ్రమ్.
1: తాళము
0: ఇట్ విల్ ఇట్ విల్ బి లైక్
1: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
0: అండ్ ద సెంట్రల్ స్టిక్ ఇన్ ద టర్నింగ్ ప్రాసెస్ ఈజ్ లైక్ శృతి.
1: ఆ యొక్క శృతి తాళము తోపల ఆ యొక్క దీనిని చిరుకుతూ ఉన్నారు.
0: విత్ దట్ శృతి అండ్ గ్రంభి టేక్ ఆన్ జర్నీ.
1: చిలికిన తర్వాత తేలినటువంటిది వెన్న.
0: That which settles on the top is
1: కాబట్టి అమ్మా గోపులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
0: The hearts of Gopikas are like pots.
1: బుద్ధి అనే కవం వేసి
0: putting that trick.
1: ప్రేమ అనేటువంటి తాడును కట్టి స్మరణ అనేటువంటి చిలుకుడు చిలికినప్పుడు పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము వెన్న సర్వశాస్త్రముల యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ చర్న్డ్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మన ఇంట్లో అట్లా జరుగుతూ ఉండగా
0: Is that happening at our home?
1: కృష్ణుని నామం స్మరిస్తున్నావా?
0: Do you think of Krishna's name?
1: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
0: You make others churn the curd.
1: కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాది.
0: Therefore the butter of the Gopikas is so tasty.
1: ఈ విధంగా ఆధ్యాత్మిక భావం చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయము కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
1: కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణావతారము అన్నారు.
0: Therefore of all the incarnations, the incarnation of Krishna is full and complete.
1: కనుకని అష్టాదశ పురాణములు రాసి
0: having composed 18
1: బ్రహ్మసూత్రములు రాసి
0: having composed
1: నారద భక్తి సూత్రములు రాసి అన్ని రాసినప్పటికీ వ్యాసుడు మహాపండితుడు.
0: Vyasa is a great scholar.
1: కానీ మనశ్శాంతి లేకపోయింది.
0: But he had no mental peace.
1: పోయినాడు యమునా తీరంలో కూర్చున్నాడు.
0: ఈ సాట్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా.
1: ఒకే విచారంతో ఉంటున్నాడు.
0: హి వాస్ వెరీ సాడ్.
1: నారదుడు వచ్చాడు.
0: నారద కేమ్.
1: ఏం వ్యాస, సర్వజ్ఞుడు నీవు, సర్వశాస్త్ర పరిపూర్ణుడు నీవు, వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
1: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
0: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: సమస్త వేదములు తెలుసు.
0: ఐ నో ఆల్ వేద.
1: పురాణములు తెలుసును.
0: ఐ నో ఎపిక్స్.
1: కానీ అన్నీ తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఐ హావ్.
1: కాబట్టి పురాణముల వల్ల, వేదం వల్ల, శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
0: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ లైక్ వేద అండ్ పురాణ.
1: ఇచ్చివాడ, గ్రంథాలు రాస్తూ పోతున్నావు.
0: యు గో ఆన్ రైటింగ్ టెక్స్ట్.
1: గ్రంథాన్ని మృంగటం లేదు నీవు.
0: బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: దాని రసాన్ని నీవు తీసుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: రసో వైసహ, అదే భగవంతుని యొక్క ప్రేమ రసము.
0: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ డివినిటీ.
1: కనుక నేటి నుంచి నీవు భగవంతుని పైన ప్రేమ కలిగేటువంటి భాగవతాన్ని రాస్తురా.
0: Therefore from this day you compose the text, write the text.
1: భాగవతం అంతా కూడా నువ్వు ప్రేమ రసమే.
0: ద భాగవత ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
0: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
1: ఆ నారదుని ఆజ్ఞను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ నారదాస్ వర్డ్
1: వ్యాసుడు రాస్తూ వచ్చాడు.
0: వ్యాస స్టార్టెడ్
1: నారదుని కూడా చెప్తూ వచ్చాడు.
0: ఎల్లబ్ధ
1: పుమాం ఇచ్చా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. ఈ విధంగా ఒక్కొక్క రీతిగా స్మరిస్తూ ఆ రసాన్ని గురించి విచారిస్తూ వచ్చారు.
0: He started composing, writing the text and started enjoying the essence of divinity.
1: అప్పుడు వ్యాసునికి శాంతి కలిగింది.
0: Then only Vyasa could have the peace.
1: కొరకున ప్రేమ స్వరూపులార, ఎన్ని గ్రంథాలు మీరు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Embodiments of love, there is no use in going through the
1: book. ఎన్ని వేదములు వల్లించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: There is no use in repeating.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: No use of reading.
1: అన్ని ఇప్పుడు ప్రేమ సారంతో కూడినటువంటివే.
0: They are all full of essence of love.
1: ప్రేమనే లేకుండా
0: Without love.
1: ఇవన్నీ పిప్పి వంటివి.
0: That's all just a pulp.
1: దీనివల్ల మనకి ఏమాత్రం సుఖం చిక్కదు.
0: You cannot be happy.
1: కనుకనే

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవారు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవారు సత్యధర్మ శాంతి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి
2: పీపుల్ ఎస్పైర్ దే డిజైర్ గుడ్ టైమ్ గుడ్ పొజిషన్స్ అండ్ గుడ్ లైఫ్ కంఫర్టబుల్ లివింగ్ బట్ దే డోంట్ ఆస్క్ ఫార్ గుడ్ మైండ్ గుడ్ థింకింగ్ విజ్డమ్ అండ్ గుడ్ బిహేవియర్ దే డోంట్ ప్రే ఫార్ the truth to righteousness love and peace
1: vidyarthulara
2: students
1: ee vishala prapanchamanandu charachara jeevarasulu yendu prati jeevi kudanu nirantaramu aanandamune aashistuntadu
2: in this vast world with animate and inanimate every living creature aspires the state of bliss
1: aa aanandam kudanu shashvata aanandanni aashistuntaru
2: they want permanent bliss
1: ee aanandam ekkada nunchi manaku praptistundi
2: where from you get this bliss
1: andame aanandam aanandavi jeevita makarandam
2: beauty is bliss and the bliss is the nectar of life
1: ఈ అందమైనటువంటి ఒక పదార్థం ఈ జగత్తులో ఏది
2: దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యూటీ
1: అనేక పదార్థములు అనేక మార్గములు యందు అనేక విధములుగా మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి అందులో చాలా అందముండినట్టుగా తోస్తుంది
2: ఆల్ మెటీరియల్స్ ఆల్ ఆబ్జెక్ట్స్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ఎవ్రీబడి దే ఆర్ హైలీ అట్రాక్టివ్ ఇన్ దేర్ ఓన్ వే
1: మనుషులు ఎందుకని పశుపక్షి మృగాదులు ఎందుకని లేక మరొక వస్తువులు ఎందుకని ఈ ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి మాత్రమే మనకు గోచరమవుతుంది
2: ఎదర్ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ ఆర్ బీస్ట్స్ ఆర్ ఎనిమల్స్ యు ఫైండ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ది స్పిరిట్ ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ అరైజింగ్ ఫర్ ద మోమెంట్
1: ఇది ఒక గులాబీ పుష్పం
2: This is a rose flower.
1: కానీ ఇది చూచుటకు చాలా అందంగా ఉంది.
2: It's so beautiful to look at.
1: ఈ అందములోనే మనకు ఆనందాన్ని అందిస్తుంది.
2: You feel so happy to look at.
1: అయితే ఈ అందం ఎంత వరకు?
2: How long does it last?
1: నేడు రేపు ఉండవచ్చు. తరువాత ఇది రేకలు రాలి అందమును కోల్పోతుంది.
2: The beauty may remain this day and tomorrow at the most. Later it will fade away.
1: ఈ అందమును ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆనందమును కూడాను కోల్పోతుంది.
2: The moment it loses its beauty, the bliss is also lost simultaneously.
1: జగత్తులో శాశ్వతమైనటువంటి అందము శాశ్వతమైనటువంటి ఆనందము ఎక్కడా మనకు కావటం లేదు.
2: Therefore, in this world, you don't find permanent beauty and permanent bliss.
1: ఆ శాశ్వతమైనటువంటి ఆనందము అది ఒక్క భగవంతుని యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది.
2: True bliss is present only in God, out of whom we can get it.
1: ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉండేటువంటి వాడు.
2: God is only permanent in this world.
1: ఇంకన్ని కదిలిపోయేటువంటి మేఘములే.
2: All are like passing clouds.
1: ఇలాంటి జగత్తునందు మనము అనిత్యం అసుఖం లోకం, ఇదంతా అనిత్యము అసుఖమైనటువంటి యొక్క లోకమునందు శాశ్వతమైన సత్యమైనటువంటి ఆనందమును ఏ రీతిగా మనం అనుభవించగలం?
2: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ అండ్ ఫుల్ ఆఫ్ మిజరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ ఎటర్నల్ జాయ్?
1: కనుక శాశ్వతమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్నా కేవలము దైవానందమునే మనం అనుభవించాలి.
2: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద స్టేట్ ఆఫ్ పర్మనెంట్ బ్లిస్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ బ్లిస్.
1: కనుక భగవంతుడే అందమైనటువంటిది, ఆ అందంలోనే మనకు శాశ్వతమైన ఆనందాన్ని లభ్యం చేస్తాడు.
2: గాడ్ ఈజ్ బ్యూటీ దట్ గివ్స్ అస్ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక భగవంతుని మనం ఆశ్రయించాలి.
2: Therefore, we have to surrender to God.
1: అప్పుడే మనకు శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
2: Then only we can have this permanent bliss.
1: ఇట్టి శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడాను శాశ్వత జీవితం జరిగిపోతుంది.
2: When once we have this state of permanent bliss, we will reach the state of immortality.
1: కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వత ఆనందమని భావిస్తుంటాడు.
2: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరుల వారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతకు ఎంతసేపు హరతి నిమిష కాలా సర్వం మా కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last? They are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approach a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తము చూచాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తము ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుందది అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was extremely
0: మరి కొంతసేపు అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు, నాయన నీకు గొప్ప విద్యావంతుడు అవుతావు అన్నాడు.
1: After some time, the palmist said to the student, you will have very high education.
0: ఇంకా పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంకా కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time, the palmist said, you will be the one of reputation.
0: కానీ ఈ మూడింటికి తను అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రుల వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time, the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student asked, sir, why are you so serious? What else is left? Tell me.
0: కానీ నాయన ఏమి చెప్పేది, నీ ఆయుష్ చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: The palmist said, boy, what am I to say? You are going to live for short period only.
0: దానితో కృంగిపోయాడు.
1: The boy is totally disappointed.
0: గొప్ప ధనవంతుడే, గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనమేమిటి?
1: No doubt he will have all the affluence, education, name and fame. What for all that?
0: In a long life lenappudu ivanni kuda nirupayogame avutundi.
1: Without this long life, all this will be in vain.
0: Adhe vidhamugane manavudu enni aanandamulu anubhavinchinappatikani shashtamainte aanandam aneetundi labhyam kaanunta varaku taanu nirashane anubhavistuntadu.
1: Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఆనందములందరి కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారి రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని అంతా కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: బుద్ధ గాట్ అప్ ఆన్ ఫైన్ మార్నింగ్. He looked at his wife and son. He also thought of his kingdom and he felt so. How long do they
0: last?
1: This joy I get out of these is not permanent.
0: Nenu shastramainte nirvanam nenu pondali.
1: I should get that permanent eternal state of liberation.
0: Adiye naaku shastramaina aanandam.
1: That gives me permanent bliss.
0: Ani anaadu tellavaru ratri lechi తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని అంతా కూడా గుర్తించాడు.

0: I should get that permanent, eternal state of liberation.
1: అది ఏ నాకు శాశ్వతమైన ఆనందం.
0: That gives me permanent bliss.
1: అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేదు.
0: Recognizing this fact, he left his home.
1: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
1: ఇది ప్రవృత్తి లక్షణాలు.
0: All these are outward tendencies.
1: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
0: The permanent joy is an inward thing.
1: కనుకనే దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to enjoy that which is permanent.
1: కానీ ఈనాటి మానవుడు ఇంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఇంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ కానీ యథార్థ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: The man today, though he is very intelligent and highly educated, he is not able to know the inner significance of the reality.
1: మహాభారత యుద్ధము చాలా ఘోరంగా జరుగుతుండాలి.
0: It was the time of the battle of Bharata Yuddha.
1: కానీ దానిని చూచే నిమిత్తమై వ్యాసుల వారు కూడా అక్కడికి వెళ్తున్నాడు.
0: Sage Vyasa went over there to the battlefield.
1: కానీ ఈ వెళుతున్న సమయం లోపల దారికి అడ్డుగా ఒక చిన్న పురుగు చాలా స్పీడ్ గా పరిగెత్తిపోతుండాలి.
0: On the way, Sage Vyasa noticed a small insect running very fast.
1: తన రథాన్ని నిలిపాడు.
0: He stopped his chariot there.
1: ఓ క్రిమి, నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తున్నావు?
0: He asked, Oh insect, why do you run so fast?
1: దానికి పలికేటువంటి భాషను కూడా అనుగ్రహించి వ్యాసులు దీనికి జవాబు చెప్పమన్నాడు.
0: He conferred to this insect the art of communication language, expecting a reply.
1: అప్పుడు స్వామి, ఇంకా కొంతకాలం లోపలనే చాలా వేగంగా పరిగెత్తేటువంటి రథము రాబోతుండాలి.
0: సెట్ స్వామి, వెరీ సూన్ యూ విల్ ఫైండ్ ఏ చారియట్ అప్రోచింగ్ వెరీ ఫాస్ట్.
1: దాని యొక్క వేగమునకు భూమి కంపించిపోతుండాలి.
0: ద హోల్ ఎర్త్ విల్ బిగిన్ టు ట్రెంబుల్ వాచింగ్ దట్ ఫాస్ట్ రన్నింగ్
1: చారియట్. ఈ భూమి కంపించడంలోనే నాకు ఒక పెద్ద భయం ఏర్పడిపోయింది.
0: ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ప్రెసెంట్ సిచ్యువేషన్.
1: అది రాకపూర్వమే నేను ఇంటిపోయి చేరిపోవాలని నేను ఇంత త్వరగా వెళుతున్నానని.
0: బిఫోర్ ద చారియట్ అప్రోచెస్ ఐ వాంట్ టు రిటర్న్ గో బ్యాక్ హోమ్.
1: అప్పుడు వ్యాసుల వారు అడిగాడు.
0: Then Vyasa asked,
1: నీవు ఇంత చిన్న జీవివి, నీకు కూడాను ప్రాణం పైన ఇంత ప్రేమ?
0: He said, Oh insect, you are so small and subtle, do you love your life so much?
1: అప్పుడు ఆ క్రిమి చెప్తుండాలి, స్వామి మా యొక్క ఆకారం చిన్నవిగా ఉండొచ్చు, పెద్దవిగా ఉండొచ్చు జగత్తు లోపల, కానీ ప్రాణం ఒక్కటి.
0: The insect start telling, Swami, our form may be big or small, but the life is one and the same.
1: సర్వ విద్యను నేర్చినటువంటి మానవుడు, సర్వ తెలివితేటలు కలిగినటువంటి మానవుడు, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి మానవుడు, ఇంత గొప్పవాడు అనిపించుకునేటువంటి వాడు ఏ యొక్క సుఖ సంతోషములు అనుభవిస్తున్నాడో, ఏ విషయ భోగాలు అనుభవిస్తున్నాడో అవి మేము కూడా అనుభవిస్తున్నాం.
0: స్వామి, ద మ్యాన్ విత్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంజాయ్ సర్టన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వీ టు ఎంజాయ్ ద సేమ్.
1: ఆహార నిద్ర భయ మైదునాలి సామాన్యమేత స్పర్శించాలి.
0: ద ఫుడ్, ద ఫియర్, స్లీప్, ప్రొక్రియేషన్ ఆర్ కామన్ టు మ్యాన్ కైండ్ అండ్
1: జ్ఞానం మరణా అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: విజ్డమ్ ఇస్ అన్ ఎక్స్ట్రా క్వాలిటీ గివెన్ టు మ్యాన్ కైండ్ బిరెస్ట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు అన్ అనిమల్.
1: కనుక ఇక్కడ ఆకారంను చూచి నీవు ప్రమాణం విశ్వసించవద్దు.
0: సో డోంట్ గో బై ద ఫార్మ్ యూ లుక్ ఎట్ ఇట్.
1: అన్నిటికీ ప్రాణం పైన ప్రీతి ఉంటుండాలి.
0: ఎవ్రీ వన్ లవ్స్ లైఫ్.
1: కానీ ఈ ప్రాణం కలిగినటువంటి ప్రతి ప్రాణికి కూడాను, క్రిమి కూడా, కీటకాదులు కూడాను, తాము కూడాను మనిషి అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాయి.
0: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్ ఎంజాయ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ హ్యాపీనెస్.
1: మానవుడు ఏ మధురమైన పదార్థం ఆరగించి దాని యొక్క మాధుర్యంతో ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో మేము కూడా ఆ విధంగా ఆనందిస్తాం.
0: Just as man relishes all sweets available, we also eat sweets and enjoy.
1: మానవుడు ఏ విధంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయం లోపల తాను శాశ్వత ఆనందం అనుభవించినట్టుగా భ్రమిస్తున్నాడో, అట్టనే మా కుటుంబాల్లో కూడా మేము ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తాం.
0: Just as man is deluded with the feeling that he gets permanent joy out of his family relationship and association, so also we are deluded.
1: ఈ మాటలు విన్నంత తక్షణమే వ్యాసుల వారికి కను తెలియించింది.

0: Hearing all the words of the insect, Vyasa opened his eyes.
1: Chi chusava. Kevalam idi chinna purukku vale kanipistuntundadi.
0: What a shame it is, it's a small insect.
1: Prati prani kudanu ee vidhamainatundi oka bhogamulu anuvistune untunnayi.
0: All living creatures enjoy in their own way.
1: Idi chaala satyane cheptu vachayi.
0: It really spoke of truth.
1: Kanuka krimikeetakaadulani kaani maalavunalu kaani deentlo ye maatramo bhedam paatinchakoddu.
0: So we should not observe in respect of life differences between insects and mankind.
1: Anubhavinchetundi sukha dukkhamulu annintiki okkate.
0: The pleasure and pain are one and the same to both.
1: Manavudu edustunte endukaye edustunnav ani prashnistaru.
0: When man starts crying, we'll ask, why do you cry?
1: Endukaniga ee yokka edupu aneetundi asahajam.
0: To cry is unnatural.
1: ఒక మానవుడు మరొక చోట చాలా ఆనందిస్తుంటే ఎందుకయ్యా నువ్వు ఏడ్చటం లేదు ఆనందిస్తున్నావని ఎవరన్నా ప్రశ్నిస్తారా?
0: When one man is extremely happy, we don't ask why are you happy, why don't you cry?
1: ఈ హ్యాపీ అనేటువంటిది వాడు సహజం.
0: This happiness is natural to man.
1: ఏడుపు అనేటువంటిది అసహజం.
0: This grief is unnatural.
1: కనుకనే అసహజమైనటువంటి దాన్ని ఈనాడు సహజంగా మనం భావిస్తున్నాము.
0: We consider that which is artificial as natural.
1: సహజమైనటువంటి దానిని అసహజంగా విశ్వసిస్తున్నాము.
0: We consider natural as artificial.
1: కనుక మానవులందరూ కూడాను కేవలం ఇంత మాత్రం విచారణ చేయలేక ఈ యొక్క పురుగులకును ఇంకే క్రిమికీటకాదులకు మానవునికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు.
0: Man doesn't exercise this sort of inquiry. On the other hand, he feels that there is wide difference between insects and himself. The difference lies in the vesture put on. Nothing wrong with the pleasure and pain.
1: Chinna baada, pedda keetakaniki pedda baada, pedda manishiki pedda baadaga bhavistam. Adi chaala porapatu.
0: You think that a tiny insect will suffer only in a little way and a big man will suffer in a big way. It's a mistake.
1: Mana samudram untundali.
0: There's a vast ocean.
1: ఈ విశాలమైన సముద్రంలో ఏ రుచి ఉంటుండదో ఒక డ్రాప్ తీసుకుని మనం నాలుగు పైన వేసుకుంటే ఆ డ్రాప్ కూడా అంత రుచి అదే రుచి ఉంటుండాలి.
0: The taste of the entire ocean is very much the same in a drop of the ocean.
1: అదే విధంగా ఇది ఒక డ్రాప్ లోపల తక్కువ ఉప్పు ఉండాలి కదా అనుకోవచ్చు. ఉప్పు తక్కువగా ఉండవచ్చును కానీ టేస్ట్ ఒక్కటే.
0: The salinity may be less, but the taste being same.
1: కనుక ప్రతి ప్రాణికి కూడాను సుఖదుఖములు సమానమే.
0: For every living creature, pleasure and pain are uniform.
1: మానవుడు మాత్రం ఏ విధంగా ఉండాలంటే సుఖ దుఃఖే సమే కృత్వ లాభో లాభి జయాజయ. సుఖ దుఃఖే సమా రెండింటినీ సమంగా చూసుకోవాలి.
0: Man should maintain the state of equanimity in both the time of
1: pleasure and
0: pain.
1: మేధాశక్తిలో ఉన్నటువంటి గొప్ప సూక్ష్మమైనటువంటి
0: దట్ ఇస్ ఎ సటిల్ ప్రిన్సిపల్ కంటైన్డ్ ఇన్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాన్.
1: లాభ నష్టములు ఎందుకు సమానంగా భావించాలి?
0: హీ షుడ్ కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్.
1: లేక దూషణ భూషణ ఎందుకు సమంగా భావించాలి?
0: హీ షుడ్ కన్సిడర్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఈక్వల్.
1: ఆ విధమైనటువంటి ఒక దీనిని మనం అనుభవించినప్పుడే దీంట్లోనే సమత్వము యోగం ఉచ్యతే అన్నారు.
0: దిస్ థాట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇస్ ది ట్రూ యోగ.
1: అది ఏ నిజమైనటువంటి యోగము.
0: దట్ ఈస్ ట్రూ యోగ.
1: ఈ విధంగా మానవుని యందు ఇలాంటి గుణములు ఆరంభించాలని వ్యాసులు అప్పటి నుంచి కూడాను ఈ క్రిమి చెప్పినటువంటి కీటకం చెప్పినటువంటి ఈ మాటలను ప్రపంచానికంతా చాటుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ వ్యాస స్టార్టెడ్ షేరింగ్ టీచింగ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ ఆల్ దట్ ఈస్ కన్వేడ్ టు హిమ్.
1: ఆకార భేదంలో నీవు ఏమాత్రం చూడవద్దు.
0: డోంట్ గో బై ద ఫార్మ్ అలోన్.
1: ఆచార అనుభూతులు మాత్రమే నీవు దృష్టి అందించుకో.
0: యు కీప్ ఇన్ వ్యూ ద రియాలిటీ అండ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇది ఏ మానవునికి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం.
0: దిస్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈనాటి మానవుడు కేవలం ఆకారమును మాత్రమే విశ్వసించి దానిని మాత్రమే పరికిస్తూ తన యొక్క భావాన్ని ఇది గొప్పగా ఉండినట్టుగా విశ్వసిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ థింక్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ కన్సిడర్స్ హిస్ ఐడియాస్ నోబుల్ అండ్ లాఫ్టీ.
1: పుట్టిన చిన్న బిడ్డకు ఆకలి ఎటువంటిదో తన తల్లి కూడా ఆకలి ఎటువంటిదే.
0: జస్ట్ ఎ చైల్డ్ ఇస్ హంగ్రీ సో ఆల్సో ద మదర్ వుడ్ బి హంగ్రీ.
1: కనుకనే అన్నములవి వేరు ఆకలి ఒకటే.
0: Food is different, but the hunger is same.
1: Amma annam tintundi bidda paalu raavutadu.
0: Mother eats food, but the child.
1: Kaani iruviki aakalu matram okkate.
0: But the hunger, appetite is one and the same.
1: Kanuka prati jeevi yendu kudanu ee anubhootulu annintu yendu samatvangane untunnayi.
0: Therefore experiences are one and the same among all living creatures.
1: Inta goppa yogi ainatunti vaadu, inta goppa gnani ainatunti vaadu vedamulne tanu. విభజించినటువంటి వాడు వ్యాసులు కూడాను అది చెప్పేంత వరకు తనకు అర్థం కాలేదు.
0: దో సేజ్ వ్యాస ఈజ్ వన్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ and the composer of Vedas could not understand this until he is told by this insight.
1: Chinna chinna krimikeeti kaadalu nunchi kuda manu enniyo manamu maarpulu nerchukovalsi untadi.
0: We can learn lots of things out of these tiny small insects.
1: Enniyo ee oka krimikeeti kaadalu manaku teach chestu untundadi.
0: Many insects teaches many things.
1: Ee prapanchamanta kudunu anni rakamulainatundi oka deentlo manavuniki enniyo aadarshamainatundi gunamulu bodhisthu untundadi.
0: In this nature there are many that teach ideals to mankind.
1: Kanuka మనము ఈ విధమైనటువంటి యొక్క శాశ్వతానందాన్ని పొందాలనుకుంటే గ్రంథముల వల్ల మనం పొందలేము.
0: యు కెనాట్ గెట్ ది పర్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ బై టెక్స్చువల్ నాలెడ్జ్.
1: లేక ఏ గురువుల యొక్క బోధన వల్ల కానీ మనం అందుకోలేము.
0: నార్ కెన్ యు అక్వైర్ ఇట్ బై లిసనింగ్ టు ది టీచింగ్స్ ఆఫ్ ప్రిసెప్టర్స్.
1: ఇంకెవరైనా పెద్దల వల్ల గిఫ్ట్ గా తీసుకోలేము.
0: నార్ కెన్ యు రిసీవ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఎల్డర్స్.
1: ప్రతి ఒక్క విషయాన్ని మనము చక్కగా విచారణ చేసి డిస్క్రిమినేషన్ చేసి తద్వారా మనము అనుభూతిలోకి తెప్పించుకోవాలి.
0: యు హావ్ టు ఎంక్వైర్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సటిల్ మ్యాటర్ డిస్క్రిమినేట్ అండ్
1: నిత్య జీవితంలో మనము అనుభవించేటువంటి ప్రతి కార్యమునందు కూడాను సత్యాసత్య విషయం పరిశీలించాలి.
0: ఇన్ ఎవ్రీ యాక్ట్ వి పర్ఫార్మ్ ఇన్ అవర్ డైలీ రొటీన్ లైఫ్ we have to discriminate enquire which is ephemeral which is permanent. This we have to understand the sense of discrimination.
1: ఈ ఎండే కొడను క్షేత్ర క్షేత్రకి విభాగాన్ని మనము గుర్తించాలి.
0: We have to understand the kshetra the field and kshetrajna the knower.
1: దేహము క్షేత్రము
0: body is kshetra the field.
1: ఈ చైతన్య శక్తి క్షేత్రజ్ఞుడు
0: and that spirit of awareness is the knower.
1: ఈ చైతన్యమైనటువంటి దేని వల్లని గుర్తిస్తున్నావు?
0: How do you know the knower?
1: దేహం వల్లనే గుర్తిస్తున్నావు.
0: Because of the body you know the knower.
1: కానీ దేహం అనేటువంటి కేవలం ఆధారం.
0: Body is only the basis.
1: ఇది కేవలము అదృశ్యమైనటువంటి తత్వము.
0: Whereas the knower is non apparent.
1: కనుక ఈ చైతన్యం అదృశ్యంగా ఉండేటువంటిది.
0: Therefore this awareness is hidden.
1: దృశ్యమునకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: You cannot see with the eye.
1: ఈ గోచరం కానటువంటి దానిని అదృశ్యంగానే మనం అనుభవించాలి.
0: That which is non apparent must be experienced in a hidden way.
1: అందుకోసమనే మెడిటేషన్ అన్నారు.
0: Therefore meditation is given.
1: అనగా మనము కన్నులు మూసుకొని ఏది మనకు అదృశ్యంగా ఉంటుండదో ఆ అదృశ్యమైనటువంటి దానిని మనం కూడా అదృశ్యంగానే మనం పొందడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ వీ హావ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ సీ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ బై ద నేకెడ్ ఐ.
1: సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకు వెళుతుంటారు.
0: Usually everyone visits a temple.
1: దేవాలయానికి ఎందుకోసం వెళ్తున్నారు?
0: Why do you go to a temple?
1: అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి చూసి నమస్కరించాలని పోతున్నాం.
0: To pay your respects obeisance to deity there you go.
1: కానీ ఆ సంస్కారం యొక్క ప్రభావము దేవాలయంలో అడుగు పెట్టిన తక్షణమే దేవుడు ముందు పోతానే కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాడు.
0: The moment you go to the temple and stand in front of the idol, you close your eyes and pay your respects.
1: ఇంత దూరం పోయినటువంటి వాడు ఆ విగ్రహాన్ని చూడకుండా కన్నులు ఎందుకు మూసుకున్నావు?
0: Having gone long distance, why should you close your eyes there?
1: కన్నులతో ఆనందంగా చూడవచ్చు కదా.
0: Can't you watch it happily open your eyes?
1: కన్నులతో చూసేటువంటిది దృష్టి కల్పితమైనటువంటిది. ఆ విగ్రహం కూడా దృష్టి కల్పితమైనటువంటిది.
0: So what you see with the eye is made.
1: ఆ విగ్రహం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందము అదృశ్యమైనటువంటిది.
0: Whereas the bliss joy you gave out of the idol is not apparent.
1: అదృశ్యమైనటువంటి ఆనందమును ఈ దేహంలో ఉండేటువంటి అదృశ్యమైనటువంటి జ్ఞానంతోనే మనం చూడాలి.
0: Therefore that hidden joy can be experienced by the inner eye of wisdom.
1: కనుక ప్రతి మనిషి ఎందుకు కూడాను ఒక అంతర్భావం అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి.
0: సో ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ఇన్నర్ ఫీలింగ్ దట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్.
1: ఒక అబ్బాయి కూడా చెప్పాడు.
0: ఎ బాయ్ హస్ సెడ్.
1: జనక మహారాజు నిద్రించాడు.
0: కింగ్ జనక స్లెప్ట్.
1: ఆ నిద్ర లోపల ఒక కళ వచ్చింది.
0: దేర్ హీ డ్రీమ్డ్.
1: ఈ కళ లోపల తాను రాజ్యాన్ని కోల్పోయినట్టు.
0: ఇన్ ద డ్రీమ్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: పరరాజులు అతనిపైన వచ్చి దండెత్తి వచ్చిన తను ఓడించడము జరిగినట్టుగా అనుభూతి వచ్చింది.
0: హీ వాజ్ కాంకర్డ్ బై మెనీ ఆఫ్ ద నైబరింగ్ కింగ్స్ అండ్ లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని పరరాజులకు అప్పగించి తాను అరణ్యంలో ఏకాకిగా సంచరిస్తూ ఉన్నాడు.
0: లీవింగ్ హిస్ కింగ్డమ్ హీ రాన్ అవే టు ద ఫారెస్ట్ అండ్ స్పెంట్ ఆల్ అలోన్.
1: ఆ సంచరించే సమయంలో ఆకలి వేసింది.
0: హీ వాజ్ హంగ్రీ అట్ ద టైమ్.
1: ఎవ్వరూ లేరు తోడు.
0: No one was with him.
1: అందరూ పరివారం అంతా కూడా ఎవరు కనిపించటం లేదు.
0: There were no servants anywhere near.
1: అప్పటికి ఎవరో ఒక మనిషి ఇంత భోజనం తినడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: There he saw a person about to eat.
1: ఆకలి ఆకలి ఆకలి అని ఇక్కడ వెళ్లాడు.
0: జనక స్టార్టెడ్ టెలింగ్ ఐఎమ్ హంగ్రీ అండ్ హంగ్రీ అండ్ అప్రోచ్ దట్ పర్సన్.
1: కానీ ఈ రూపణము చూసేటప్పటికీ ఆ వ్యక్తి ఇతనెవరో మహారాజుగా ఉంటున్నాడని గుర్తించుకున్నాడు.
0: దట్ పర్సన్ కుడ్ ఐడెంటిఫై జనక యాజ్ ద కింగ్.
1: మనిషి యొక్క మంచి చెడ్డలంతా ముఖంలో మనకు ప్రకాశిస్తుంటాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ఫేస్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆ వ్యక్తి ఇతని గుర్తించి ఒక ఆకులో ఇంత అన్నం పెట్టి ఇతనికి అందించడానికి వచ్చాడు.
0: దట్ పర్సన్ రికగ్నైజ్ కింగ్ జనక, సర్వ్డ్ ఫుడ్ ఆన్ ఎ లీఫ్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్.
1: మరో నిమిషం లోపల ఏదో ఒక గద్ద వచ్చి అన్నాన్ని కొట్టుకుని పోయింది.
0: ద నెక్స్ట్ మూమెంట్ ఎన్ ఈగల్ కేమ్ అండ్ హస్ టేకెన్ అవే ఆల్ ద లాట్ ఆఫ్ ఫుడ్.
1: అన్నం తిని ఆనందించాలని అనుకున్నటువంటి ఈ సమయంలో నా యొక్క దురదృష్టం ఇట్లయిపోయిందని కొంచెం చాలా వేదన పడ్డాడు. ఆ వేదన లోపల మెలకు వచ్చేసింది.
0: At the time when I am about to partake my food in a state of absolute hunger, here comes the eagle taking away the food. He felt so sad.
1: Vechetappatiki
0: he got up.
1: Antapuramlo tana yokka idi bedroom lo untunnadu.
0: There he noticed his physical body there in the palace lying on the bed.
1: Antapudu tana yokka rajyam tana chetilone unnattu kanipinchindi.
0: All kingdom actually belongs to him.
1: స్వప్నంలో అరణ్యములో ఆకలితో అలమటించినట్టుగా భావించాడు.
0: హీ డ్రెమ్ట్ యాజ్ ఇఫ్ హి వాస్ హంగ్రీ లెఫ్ట్ ఆల్ అలోన్.
1: ఇక్కడ సర్వ సుఖములతోనూ అనుభవించినట్టుగా తాను భావిస్తున్నాడు.
0: హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్ హీస్ ఎంజాయింగ్ ఆల్ కంఫర్ట్స్ కన్వీనియన్సెస్.
1: కన్ఫ్యూజన్ బయలుదేరింది ఈ జనకునకు.
0: దేర్ స్టార్టెడ్ కన్ఫ్యూజన్.
1: ఇతను కర్మయోగి.
0: ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి.
1: క్వశ్చన్ వేసుకున్నాడు.
0: హస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్.
1: అది నిజమా ఇది నిజమా?
0: ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ ఇస్ దిస్ ట్రూత్?
1: అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా అని బెడ్ పడక పైన కూర్చొని కేవలం వల్లిస్తూ ఉన్నాడు.
0: హీ వెంట్ ఆన్ రిపీటింగ్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ. హీ వెంట్ ఆన్ రిపీటింగ్.
1: రాణి గారు పక్కనే ఉంటుండి, ఆమె లేచింది. ఏమిటండి ఇది, ఎందుకు ఇట్లంటున్నారని ఎవరి మాట వినిపించుకోవటం లేదు. అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా?
0: Wife got up immediately and asked, what is it you are saying? Why do you say that? But yet he didn't stop. He went on repeating, is that true or is this true?
1: Rani chaala baadha paddaru.
0: She felt so sad.
1: అతని కులగురువును పిలిపించింది.
0: దే బ్రాట్ ది ఫ్యామిలీ ప్రిసెప్టర్.
1: వచ్చేటప్పటికి వశిష్ఠుల వారు
0: వశిష్ఠ కేన్
1: చూచాడు.
0: హీ సా.
1: ఆయన కూడా ఏం అర్థం కాలేదు.
0: హీ టు డిడ్ంట్ అండర్స్టాండ్.
1: కొంతవరకు ఆయన కూడా జ్ఞాన దృష్టితో పరికించి
0: విత్ ది ఇన్నర్ ఐ ఆఫ్ విజ్డమ్
1: అది స్వప్నంలో వచ్చినటువంటి దృశ్యము.
0: హీ కుడ్ నో దట్ ఇట్ ఇస్ ఆల్
1: ఇదంతా జాగ్రత్తలో అనుభవించేటువంటి ఒక సత్యము.
0: దిస్ ఇస్ ది ట్రూత్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
1: అందువల్ల ఈ మహారాజుకు ఈ విధంగా ప్రతిపిస్తున్నాడని, మహారాజా చూడు అది నిజం కాదు ఇది నిజం కాదు.
0: Therefore he could understand the confusion in the mind of Janaka and therefore said, O king, that is not true.
1: జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
0: When you are awake there is no dream. In a dream you are never awake.
1: కానీ నీవు జాగ్రత్తలోనే ఉంటున్నావు, స్వప్నంలోనే ఉంటున్నావు.
0: Whereas you are present both in the waking state and the dreaming state. You are omnipresent.
1: కనుకనే అది నిజం కాదు ఇది నిజం కాదు, నీవు నిజము అన్నాడు.
0: సో దట్ ఇస్ నాట్ ట్రూ దిస్ నాట్ ట్రూ బట్ యు ఆర్ ట్రూత్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్
1: ఈ జగత్తులో అనుభవించే అన్ని కూడాను ఏదో ఒక నాటికి కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
0: వాట్ డస్ ఇట్ మీన్? ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే వన్ టైమ్ ఆర్ అదర్.
1: కానీ నీ యొక్క స్వానుభూతులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంటాయి.
0: బట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సెల్ఫ్ విల్ బి పర్మనెంట్.
1: అది శాశ్వతమైన దైవం చింతన మాత్రమే దాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
0: దట్ ఈస్ పాసిబుల్ టు ఎక్వైర్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే నిత్యం సత్యమైనటువంటి ఒక దైవత్వం నందు మాత్రమే ఇది శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: Therefore eternal bliss you can get it only out of eternal God.
1: అందువల్లనే భగవంతునకు నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, నికేతనుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఉన్నారు.
0: Therefore God is beyond all attributes, the formless, the pure, unsullied.
1: అఖిలాల దగ్గరికి మాత్రమే శాశ్వత ఆనందం ఉంటుంటుంది.
0: ఓన్లీ సచ్ పర్సన్ హూ రియలైజెస్ ద డివినిటీ
1: అనుభవించినప్పటికి శాశ్వత ఆనందం మనకు లభ్యం కాదు.
0: All the rest will never give you permanent joy.
1: ఆకలి వేస్తుండాలి.
0: You are hungry.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: You go to the canteen.
1: 2 రూపాయలు ఇచ్చేసావు, 2 చపాతీ తీసుకున్నావు.
0: You paid money and received 2 chapatis.
1: తిన్నావు, ఆకలి తీరింది, సంతోషమే.
0: You ate it, your hunger is satiated.
1: ఎంత వరకు ఇది?
0: How long?
1: తిరిగి 2 గంటలు అయితే తిరిగి ఆకలి ప్రారంభమవుతుంది.
0: After 2 hours you will be hungry again.
1: కొరకు ఈ చపాతీ తిన్నటువంటి ఆనందం ఎంత వరకు వచ్చింది నీకు?
0: This kind of satisfaction you got by eating chapatis will last for some time. Later you have to eat again.
1: అదే అందుకోసమని పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
0: You are born again and again, you die again and again.

సంప్రాప్తి సన్నిహితే కాలే సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి నహి.

0: ఇదంతా క్షణభంగురమైనటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏ నిమిషం ఎప్పుడో,
1: వెన్, ఎట్ వాట్
0: మూమెంట్,
1: వై?
0: ఈ దేహము నీటి బుడగ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఒక పిచ్చి మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుక ఈ మైండ్ ను మనం అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: ఈ దేహాన్ని అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద బాడీ.
0: ఈ కాన్షియన్స్ ని అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్. దట్ ఇస్ ఫాలో యువర్ కాన్షియన్స్ విచ్ ఇస్ ది విట్నెస్.
0: కనుకనే అశాశ్వతమైన మనసును, అశాశ్వతమైన దేహాన్ని మనం ధరించినప్పుడు అన్ని అశాశ్వతమైనవి మనకు వస్తుంటాయి.
1: వెన్ యూ హ్యావ్ ద మైండ్ విచ్ ఇస్ టెంపర్ అండ్ ద బాడీ విచ్ ఇస్ ఈక్వల్లీ ట్రాన్సియెంట్,
0: ఈ లోకంలో, ఈ ప్రాకృత లోకమునందు, ఈ భౌతిక లోకమునందు ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ అది కూడా చెప్పడానికి వీలు కాదు.
1: బట్ యూ కెనాట్ సే ఇన్ ఆల్ సర్టనిటీ.
0: ఎంత మంది ఉన్నంత కాలం కూడా సుఖాన్ని అనుభవించలేరు.
1: మెనీ పీపుల్ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ జాయ్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్.
0: ధృతరాష్ట్రుడు కావలసినంత ధనం ఉంటుండాలి.
1: ధృతరాష్ట్ర
0: సంపద ఇచ్చే కావలసినంత సంపద ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ వెల్త్.
0: అతనికి ఏ కొరతలు లేవు.
1: దేర్ ఇస్ నో డర్త్.
0: అతనికి ఆనందం అనేటువంటిది కనిపించలేదు.
1: బట్ హీ వాజ్ నెవర్ బ్లిస్ఫుల్ ఎనీ టైమ్.
0: అంత తూలికా పాన్పు పైన పవడించాడే కానీ అతని మనసంతా కూడా అగ్నిపర్వతాలపై నివసించినట్టుగా కనిపించింది.
1: దో హీ వాజ్ రెస్టింగ్ లయింగ్ ఆన్ ఎ కంఫర్టబుల్ బెడ్, బట్ ఇట్ వాజ్ యాజ్ దో హీ వాజ్ రెస్టింగ్ ఆన్ ఫైర్.
0: కనుక ఈ కంఫర్ట్స్ అంతా కూడా మన శాశ్వత సుఖాలు కాదు.
1: సో కంఫర్ట్స్ ఆర్ నెవర్ పర్మనెంట్.
0: ధనంని ఎక్కువ వ్యయం చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చు, డిన్నర్ సోఫాస్ పెట్టుకోవచ్చు, కావలసినంత అనుకూలాలు మనం చేసుకోవచ్చు.
1: విత్ ఆల్ ద మనీ యూ కెన్ హ్యావ్ ఎయిర్ కండిషనర్, యూ కెన్ హ్యావ్ డన్లప్ సోఫా సెట్.
0: కానీ ఈ ఎయిర్ కండిషన్ మన దేహానికి చల్లబడుతుండాలే కానీ మనసును చల్లబరచుకోలేదు.
1: ది ఎయిర్ కండిషనర్ విల్ కీప్ యువర్ బాడీ కూల్ బట్ నాట్ ద మైండ్.
0: ఈ మనసును చల్లబరిచేటువంటి ఈ దైవ చింతన చేత మాత్రమే చల్లబడుతుంది.
1: ద మైండ్ ఇస్ కెప్ట్ కూల్ బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: అందువల్లనే అర్జునుడు చంచలం వీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ ప్రమాదమైనటువంటిది, మహాదృఢమైనటువంటిది, చంచలమైనటువంటిది ఈ మనస్సు నేను ఏ విధంగా ఆనందాన్ని అనుభవించాను.
1: దేర్ఫోర్ అర్జున హాస్ పుట్ ద సేమ్ క్వశ్చన్, ఓ కృష్ణ హౌ కెన్ ఐ బి జాయ్ఫుల్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్ విత్ దిస్ మైండ్ విచ్ ఇస్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
0: నేను చెప్పినట్టు విను.
1: యు ఫాలో మీ వాట్ ఐ సే.
0: నీ మనసును అనుసరిస్తూ పోవద్దు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: మనసునే చింతించవద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ద మైండ్.
0: దాని వైపునే చూడొద్దు.
1: నెవర్ లుక్ ఎట్ ఇట్.
0: నీవు ఎప్పుడు కూడా దైవ చింతన చేయి.
1: యు ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్.
0: స్వామి, యుద్ధము చేసే సమయంలో నేను ఏ విధంగా నిన్ను తలచడం.
1: While I am in the battlefield, how am I think of
0: you? ఆ యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: There in the battle you think of me.
0: యుద్ధం జరగవచ్చు, యుద్ధం దేహం తెలుస్తుంది.
1: యు మే ఫైట్ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: కానీ నీ మనసు ఏం పనిచేస్తుంది?
1: వాట్ ఇస్ దట్ యువర్ మైండ్?
0: నీ మనసు నీవు స్మరించు.
1: థింక్ విత్ యువర్ మైండ్.
0: ఆ విధంగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు నీ మనసును భగవంతుని పైన పెట్టినప్పుడు ఈ శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: At all times, at all periods of time, circumstances, when you think of God, you have permanent joy. You can certainly acquire. There is no doubt about it.
0: మనం సాధించడానికి తగినటువంటి శక్తి మన ఎందు ఉంటుండాలి.
1: There is latent power in you.
0: ప్రతి మానవుని ఎందు కూడా ఈ దివ్య శక్తి ఉంటుండాలి.
1: There is divine power in every individual.
0: ఏదో కొంతమందికి మాత్రమే ఉంది, కొంతమందికి లేదనుకుంటారు. చాలా పొరపాటు.
1: It is not permanent. It's not limited to few. It's a mistake.
0: చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద మనిషి వరకు ఉంటుండాలి.
1: Right from a child to an adult.
0: కోటి పేద మొదలుకొని కోటీశ్వరుడు వరకు ఉంటుండాలి.
1: From a pauper to a millionaire.
0: చిన్నకీటి గాదులు మొదలుకొని పెద్ద మృగాల వరకు కూడా ఉంటుండాలి.
1: Right from an insect to a very wild animal.
0: ఈ ఆకార భేదములే తప్ప అనుభూతులు అందరికీ సమానమే.
1: డిఫరెన్స్ లైజ్ ఓన్లీ ఇన్ ఫార్మ్, బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ యూనిఫామ్.
0: కనుకనే మనము ఎలాంటి పరిస్థితి ఏందైనప్పటికీ దేహమును నీ యొక్క కర్తవ్యాల్లో నిర్వర్తించుకో.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ విత్ దిస్ బాడీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: నీ చూస్తూ తర్వాత నీకు దాన్ని అంతా కూడా దైవత్వంగానే భావించు.
1: కన్సిడర్ ఆల్ యువర్ డ్యూటీ డివైన్.
0: ఇదంతా లోక దృష్టితో నీవు చూస్తున్నావు.
1: యూ జస్ట్ థింక్ ఫ్రమ్ ది వరల్డ్ వ్యూ పాయింట్.
0: లోకంగానే కనిపిస్తుంది అది.
1: దేర్ ఫోర్ యూ సీ ద వరల్డ్.
0: కానీ లోకాన్నంతా కూడా దైవ దృష్టితో నీవు చూడు.
1: కన్సిడర్ ద వరల్డ్ యాజ్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద ఈ తలలన్నీ కూడా భగవంతుని తల్లే.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిజ్.
0: ఈ స్వరూపాలన్నీ భగవంతుని స్వరూపాలే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిజ్.
0: ఈ విధంగా తలుచుకోవటంలో ఎంత సుఖం వస్తుంది మనకు.
1: How happy will you be if you think in this
0: ఎంత శాంతి మనకు లభ్యమవుతుంది.
1: How peaceful will you be if you think that
0: way. ఆమె వేరు, ఇవన్నీ వేదమును పాటించుకుంటూ నీవు కూర్చుంటే అన్ని నీలోనే భేదములు ప్రారంభమవుతాయి.
1: If you observe all sorts of differences and sit, you'll never be peaceful.
0: ఈ భేదత్వమే మానవుడికి అశాంతికి మూల కారణం.
1: It's only the dualism differences that will make you restless.
0: A man with a dual mind is half blind.
1: A man with a dual mind is half blind.
0: కనుకని మనల్ని బ్లైండ్ చేస్తున్నది ఈ డ్యూయలిజమే.
1: That which blinds us is this dualism.
0: నీవు నేను ఒకటే.
1: You and I are one.
0: అనేటువంటి భావంతో ఈ విశ్వంతకుడు ఒక విష్ణు స్వరూపంగా మనం భావించాలి.
1: విత్ దట్ ఫీలింగ్ వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ యూనివర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ విష్ణు.
0: అన్నింటి యందు ఉండేటువంటి దైవశక్తి ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఎవరిని నీవు విస్మరించవద్దు.
1: సో నెవర్ ఫర్గెట్.
0: ఎవరిని నీవు దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్.
0: ఎవరిని నీవు విమర్శించవద్దు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: నీవు ద్వేషించవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: ఆ విధమైన అందరి యందు కూడా నువ్వు దైవనామం భావించుకుంటూ దైవం చింతనలో మాత్రం నీవు దైవానికి అర్పితం చేయాలి.
1: విత్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ వన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే శాశ్వత ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ గెట్ పర్మనెంట్ బ్లెస్.
0: కనుకనే మనము శాశ్వత ఆనందం కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి.
1: ద వన్ హూ వాంట్స్ దిస్ పర్మనెంట్ ఎటర్నల్ జాయ్, భౌతికమైన
0: ఆనందం కావాలంటే ఎవరిని మనం ఆశ్రయించనక్కర్లేదు. ఈ ప్రపంచాన్ని ఆశ్రయించవచ్చు.
1: యు డోంట్ నీడ్ టు అప్రోచ్ ఎనీబడీ ఇఫ్ యు వాంట్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ ద వరల్డ్లీ హ్యాపీనెస్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామాయణంలో ఎంతో మనకు అంతరార్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: రామాయణ హాస్ గాట్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
0: రావణుడు మహాశక్తివంతుడు, తపస్సంపన్నుడు.
1: రావణ ఇస్ వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ పవర్.
0: ఇంత ఉండి కూడాను ఆ డిజైర్ అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయాడు.
1: బట్ రావణ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్.
0: ప్రకృతిని అనుభవించాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ నేచర్.
0: ఆ ప్రకృతి ఎవరు?
1: హూ ఇస్ దిస్ నేచర్?
0: ఆమె సీత.
1: దిస్ నేచర్ ఇస్
0: సీత. భూజాత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుక దైవము ఆ ప్రకృతి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఇస్ దిస్ నేచర్?
0: దైవం యొక్క సొత్తు.
1: ఇస్ గాడ్స్ ప్రాపర్టీ.
0: దైవం యొక్క సొత్తును దైవం యొక్క అనుమతి లేకుండా నీవు అనుభవించాలని పోతే ఏం గతిపడుతుంది?
1: యూ కెనాట్ ఎంజాయ్ గాడ్స్ ప్రాపర్టీ వితౌట్ గాడ్స్ పర్మిషన్ టు వాట్ ఫేట్ యూ విల్ బి సబ్జెక్టెడ్ టు.
0: రాముని యొక్క పర్మిషన్ లేకుండా సీతను అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తే ఏమి గతి వచ్చింది?
1: వితౌట్ రామాస్ పర్మిషన్ హీ వాంటెడ్ టు హావ్ సీత. వాట్ ఈస్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: కనుకనే ఒకరి సొత్తును ఒకరు అపహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతాడు.
1: వెన్ యూ వాంట్ టు రాబ్ సమ్ అదర్స్ ప్రాపర్టీ యూ విల్ నేచురలీ సఫర్.
0: కనుకనే తాను తన రాజ్యమును తన బంధువులను అందరినీ కూడా భస్మం చేసుకున్నాడు.
1: దేర్ ఫోర్ హీ హిజ్ ఫ్యామిలీ హిజ్ రిలేషన్ కింగ్డమ్
0: దైవ సొత్తు అయినటువంటి దానిని దైవానుగ్రహం పొంది అతని అనుగ్రహంతో నీవు పొందడం ఎంతైనా అధికారం వస్తుంది.
1: యూ కెన్ ఎంజాయ్ దిస్ గాడ్స్ ప్రాపర్టీ విత్ గాడ్స్ పర్మిషన్ అండ్ గ్రేస్.
0: కానీ రాముని యొక్క అనుమతి తీసుకోకుండా ప్రకృతిని అనుభవించాలని పోతే ఈ అహంకారమే అతని అతపతనం చేసింది.
1: వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ గాడ్ హీ వాంటెడ్ టు ఎంజాయ్ నేచర్.
0: అసలు ఈ రామాయణానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ రామాయణ?
0: ఈ మూల కారణమైనటువంటి క్రోధం అనేటువంటిది మందర.
1: మందర స్టాండ్స్ ఫర్ యాంగర్.
0: ఇంకా అరణ్యం లోపల శూర్పణక.
1: శూర్పణక
0: ఆమె కామం.
1: షీ స్టాండ్స్ ఫర్
0: ఈ రామాయణానికి అంతా కూడా ఈ మందర ఈ శూర్పణక రెండే కారణాలు.
1: మందర స్టాండింగ్ ఫర్ ద యాంగర్.
0: అయోధ్యలో రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది.
1: ఇట్ వాజ్ ది యాంగర్ ఆఫ్ మందర విచ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ఎక్సైల్.
0: లంకకు చేర్చేసింది ఈ యొక్క శూర్పణక.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లస్ట్ ఆఫ్ శూర్పణక దట్ హాస్ డ్రివెన్
0: అవుట్. ఈ ఇద్దరు వల్లనే రామాయణం ఇంత గాధగా పెరిగింది.
1: సో దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ రామాయణ.
0: ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధం రెండే మూల కారణాలు.
1: దేర్ ఫార్ ఎవ్రీ మ్యాన్ విల్ బి ఫేసింగ్ దీస్ టూ.
0: అనేక మంది భావిస్తుంటారు నవగ్రహాలే మనల్ని బాధిస్తుంటాయని.
1: పీపుల్ థింక్ దట్ వేర్ బాధించడం
0: లేదు.
1: యూ ఆర్ నాట్ పుట్ టు సఫర్ బై ప్లానెట్స్.
0: తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: ప్లానెట్స్ గో ఇన్ దేర్ ఓన్ వే.
0: కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి.
1: బట్ వి హావ్
0: అవే మనల్ని ఇంత బాధ పెడుతుండేది.
1: వి ఆర్ పుట్ టు సఫరింగ్ బికాజ్ ఆఫ్ దేమ్. ఈ
0: గ్రహములు కామక్రోధం ఈ రెండే పెద్ద గ్రహాలు.
1: ద టూ ప్లానెట్స్ ద ప్లానెట్స్ ఆఫ్ డిజైర్ అండ్ ద ప్లానెట్ ఆఫ్ యాంగర్.
0: ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తున్నాయి.
1: వి ఆర్ పుట్ టు సఫరింగ్ బై దీస్ టూ ప్లానెట్స్.
0: ఆ రెండింటిని అరికట్టాలంటే ఏం చేయాలి?
1: టు కంట్రోల్ వాట్ షుడ్ వి డూ?
0: దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి.
1: We have to develop friendship with God.
0: ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు కూడా లోకములన్నీ గడియలోన జయించిన వాడవు తండ్రి, ఇంద్రియాలోకము జయించలేకపోతున్నావు.
1: ప్రహ్లాద బీయింగ్ ఎ టైనీ
0: టాట్ చిట్టము గెలువదేరవు.
1: ప్రహ్లాద బీయింగ్ ఎ టైనీ టాట్ టోల్డ్ హిస్ ఫాదర్ యూ కుడ్ కాంకర్ ద హోల్ వరల్డ్ బట్ యూ కుడ్ నాట్ కంట్రోల్ యువర్ సెన్సెస్. is that you achieved.
0: ఏదో సాధించాలని భ్రమిస్తున్నావు.
1: You are deluded that you achieved.
0: ఏమీ సాధించలేదు.
1: Nothing you accomplished.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నుండి రిపుల నెట్లు పట్టగలడు.
1: Having succumbed to inner enemies, how do you capture the outer enemies?
0: కనుక నీవు లోపల ఉన్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు.
1: You could not invade your inner enemies.
0: బయట శత్రువులు ఏ రీతిగా నీవు సాధిస్తావు?
1: How do you defeat outer enemies?
0: ఆ విధంగా ప్రహ్లాదు తండ్రికి బుద్ధి చెప్తూ వచ్చాడు.
1: Like that Prahlada taught his own father.
0: కనుక ఈనాడు మనము లోని శత్రువులను లొంగ తీసుకోవాలి.
1: Therefore we should have full control over our inner enemy.
0: అది ఎట్లా లొంగుతాయి?
1: How is it possible?
0: కేవలం దైవానుగ్రహంతో లొంగుతాయి.
1: With God's grace.
0: ఎంతమంది మహనీయులంతా కూడాను ఈ యొక్క దివ్యమిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
1: Many the noble souls could not realize.
0: ఎంతమంది మహనీయులంతా కూడాను భగవత్ ప్రార్థన చేత తపస్సుల చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు.
1: Many people could have achieved mighty power.
0: భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తుంటే జగత్తునే నీవు సాధించిన వాడు అవుతావు.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రిసిపియెంట్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద డివైన్ లవ్, యు కెన్ కాంకర్ అచీవ్మెంట్ ఇన్ హిస్ వర్క్.
0: ఆ ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిజర్వ్ ద డివైన్ లవ్.
0: కనుక దైవ నామం చేతను దైవ కార్యముల చేతను నిరంతరము మనం పవిత్రం గావించి కాలం భగవత్స్వరూపుడు కనుకనే కాలాన్ని పవిత్రం గావించే నిమిత్తమై మనము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, by chanting the divine name, by participating in the divine mission, we should sanctify the time.
0: Prema mudita manase kaho.

0: న పుణ్యం న పాపం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెరిట్, నో సిన్, నో ప్లెజర్, నో మిజరీ.
0: మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడాను కేవలము ఒక భ్రాంతులే.
1: దేర్ ఇస్ నో మంత్ర యాజ్ సచ్. ఆల్ ది సీక్రెట్ రిచువల్స్ ఆర్ జస్ట్ ది యాక్టివిటీస్ అండర్టేకెన్.
0: సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ ప్రొవైడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: You're all the very forms of the divine.
0: Dharmam satyam.
1: Righteousness
0: satyam
1: and truth.
0: Dharmam. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: The true human life consists in knowing the meaning and the implication of truth and righteousness.
0: ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
1: In order to propagate this truth in this vast world, it is taught by way of morality.
0: ధర్మమునే రీతి అన్నారు.
1: Dharma, righteousness is the procedural aspect.
0: ధర్మమునే ఖ్యాతి అన్నారు.
1: త్యాగ sacrifice is ఖ్యాతి, reputation.
0: నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క ఏకత్వమని మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ. నీతి మొరాలిటీ, రీతి ద మేనర్, ఖ్యాతి ద రెప్యుటేషన్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
1: Unfortunately, in the world today, there is neither morality, nor any procedural conduct, nor a good name either.
0: Prachina kalamunandu Siddharthi Gautama Buddhudu ani peru ganchina vyakti tana satya swaroopanni gurtinche nimittamai nirvana nimittamai aneka sadhanalu salputu vachadu.
1: In ancient times, the one, the noble one, the Siddhartha Gautama, the very personification of truth, to attain nirvana or liberation, did strenuous spiritual effort.
0: Aneka veda mantramulu kudanu patinchadu.
1: He repeated, recited the Vedic chanting.
0: Jagattu nandukala peddalandarni kudanu darshinchadu.
1: He visited all the elders of those times.
0: Anni sadhanalu yendu kudanu taanu bhagamulu vahinchadu.
1: He participated in every spiritual endeavor.
0: కట్టకలపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: He realized the ultimate truth that none of them would give the liberation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: He had a strong faith that the five life breaths are divine.
0: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము,
1: ద ఫైవ్
0: ఫైవ్ ఇంద్రియములతో కూడినటువంటివి.
1: ద ఫైవ్ సెన్సెస్ రిప్రజెంటింగ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్ అండ్ సో ఆన్, దే ఆర్ డివైన్.
0: ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి అనుభవించటమే నిర్వాణము అని గుర్తించాడు.
1: హీ రియలైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: Japamu, dhyanamu, yogamu, yagnamu ivanni kodunu bhautikamainatundi yokka kriyale ani gurtinchadu.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical activities.
0: Yehadhmanam unnatundi variki ee sadhanalanni kodunu avasaramu.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి ఇక్కడనో అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు.
1: So he prescribed samyak drishti, good
0: samyak
1: vision.
0: Samyak vaku annadu.
1: Then he said good word.
0: Samyak sravanamu annadu.
1: Then he mentioned good
0: samyak
1: listening.
0: Samyak mananamu annaru.
1: Good recapitulation.
0: Samyak kriya annadu.
1: Good action.
0: Ee vidhamainatunti yokka aidu karmala yendukodunu doshamulu leka sakramaina margamulo sariyaina reetiga anubhavinchadame nijamainatunti nirvanamu annadu.
1: The true liberation comprises undertaking these five activities in a blemishless way.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: The eye is gifted by God. Why not they be used in a sacred way?
0: ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి
1: we make use of it in the mistaken direction.
0: అమిత దోషములంతా కూడాను పెంచుకుంటున్నాడు మానవుడు.
1: We go on increasing our mistakes.
0: మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు.
1: We are polluting our mind.
0: మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు?
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: To begin with, it is samyak drishti, good vision.
0: మంచి చూపును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good looks.
0: ఈ దృష్టి యందు ఎట్టి దోషములు కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది.
1: It is the vision, the looks that are responsible for all the suffering.
0: మానవత్వమే మాలిన్యపరుస్తున్నది.
1: The very human life is contaminated.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: The looks will certainly lead to sinful deeds.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరియైన నిర్వాణం అన్నాడు.
1: Nirvana is attained by making use of our sight in a proper way.
0: Buddha sadhanalu okkati kudanu ledu, sarva sadhanalu chesadu.
1: Buddha did all spiritual attempts.
0: Sarva sangha parityagam chesadu.
1: He renounced the whole lot.
0: Sarvalatuna sambandha bandhavyamnu kalipinchukunnadu.
1: In fact, he has got intimate association with cosmos.
0: Ekatvanni ponde nimittamai anekatvainatundi oka divyanni anubhavinchadu.
1: He attained that state of oneness in this plurality or multiplicity.
0: కట్టకడబటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: Finally he renounced everything around.
0: ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: It's only by this sacrifice he could know the ultimate truth.
0: ఇది ఏ వేదమనందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అన్నింది.
1: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
0: ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: Immortality is the true nirvana or liberation.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: The right path to liberation is good vision, good sight.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
1: God has given the gift of eyes so that we will make proper use of them and visualize the truth.
0: చూసినకొను దైవ సమానంగా చూడు.
1: We should have the divine approach to all forms that we watch.
0: ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
1: Our divine vision should be full of love.
0: ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరి అయినటువంటి మార్గమును బోధిస్తుంది.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drishtini penchukovali.
1: So we have to develop the good sight, good looks now.
0: Deeni valane ekatvam anedi manaku praptippu chestundi.
1: This will help us to develop the spirit of oneness.
0: Sarvala yendukudunu daivatvanni guttimpa chestundi.
1: It will help us to realize the divinity in all.
0: దీనిని పురస్కరించుకుని ఈ వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని
1: Veda says, basing on this principle, the truth is one, but the paths are many, represented by scholars. సత్యాన్ని మనం గుర్తించి
0: సత్య దృష్టితో పల మనం ఈ జగత్తును చూడాలి.
1: We should recognize this basic truth and see the world with the vision of truth.
0: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Therefore, our looks have got to be sacred.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: When once you look at your father, you address him as father.
0: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
1: The moment you see your daughter, you call him
0: daughter. ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
1: You have got varied attachments basing on the relationship.
0: ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ?
1: Who is the father? Who is the daughter?
0: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever. All are one, in fact.
0: Andaru daiva swarupuli.
1: All are basically divine.
0: కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి.
1: We have to sacrifice the feeling of plurality or diversity.
0: ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: అనేక బల్బులు ఎందు ఉండేటువంటిదంతా ఏమిటి? ఒకే కరెంటు.
1: Bulbs are many, but the same current flows.
0: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
1: The visualization of the self meant the experience of unity and diversity.
0: నీ ఆత్మ, అతని ఆత్మ, ఇతని ఆత్మ, ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: In the realm of the spirit or the soul, there are no differences.
0: ఏకత్వాన్ని ఖండించటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
1: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
0: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
1: The human quality requires unifying the diversity.
0: భిన్నత్వం గావించుకోవటమే మానవునికి విరుద్ధమైనటువంటి మార్గము.
1: Division, duality is the wrong path.
0: కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు.
1: We should never be in the dual path.
0: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: We should have unified look.
0: సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
1: The first teaching of Buddha is samyak drishti, good vision.
0: తదుపరి samyak vak.
1: Thereafter samyak vak, good word.
0: Vak ఒకటిగానే ఉంటుండాలి.
1: We should speak only one.
0: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
1: It should not be agitated.
0: అసత్యంగా ఉండకూడదు.
1: It should not be lie.
0: అన్యాయంగా ఉండకూడదు.
1: Or unjust.
0: అక్రమంగా ఉండకూడదు.
1: Or improper.
0: హింసగా ఉండకూడదు.
1: It should not be violent.
0: Anudvegakaram vakyam satyam priti hitam chetannaru.
1: Whatever we speak should not be agitating, it should not be disturbing, it should be so pleasing, comforting and sweet.
0: Mana vakku hitanganu preetiganu udvegam lekundanu undali.
1: Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: Kanukane samyak vakku annadu.
1: Good word is prescribed.
0: Pavitramaina vakku kante minchinatundi daivattvam vere okati ledu.
1: The sacred talk is the divinity.
0: Ee vakke shabda brahmamu.
1: This sound verily is divine.
0: Kanukane shabda brahmamayi చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు.
1: డివినిటీ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ ఎయిట్ ఫార్మ్స్, దట్ విచ్ ఆర్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా వాక్కును ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ we should never go back.
0: ఉద్వేగము రాకుండా చూసుకోవాలి.
1: We should see that we are not agitated.
0: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
1: We should never speak in a harsh way.
0: కనుక ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన?
1: Spiritual practice wants us టు స్పీక్ ఇన్ ఎ వే వి ఆర్ ఎక్స్పెక్టెడ్
0: సర్వం ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
1: వెన్ వి ఆర్ ఆల్ వన్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు బి ఎజిటేటెడ్
0: అన్ని అద్దములు ఎందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకు ఎందుకు కోపం వస్తుంది?
1: ఇన్ ఆల్ ద మిర్రర్స్ యు ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దెన్ యూ కెనాట్ బి యాంగ్రీ విత్ అనదర్ రిఫ్లెక్షన్
0: అన్ని కూడా మిర్రర్స్ వంటివి.
1: All bodies are like mirrors.
0: కానీ ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
1: You see your own reflection in these mirrors.
0: కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
1: You talk in a pleasing way with the reflection.
0: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
1: There's no other God beyond love.
0: హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
1: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
0: Aa hrudayam nunchi prema choopule vastuntayi.
1: We'll develop loving looks.
0: Aa prema nunchi prema shravaname vastuntadi.
1: We listen in a loving way.
0: Aa prema nunchi prema thoughts e vastuntayi.
1: Out of the heart full of love we entertain thoughts of love. Aa prema nunchi
0: prema kala karmale aacharistuntavu.
1: Ultimately they will land up in loving deeds.
0: Ee hrudayanni prema tho nimpukuneetundi vidhanamu neeku telikapovatam chetane అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
1: యు డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యు హావ్ బీన్ రూయినింగ్ యువర్ సెల్ఫ్
0: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఎ స్మాల్
0: నీవు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
1: You have exerted, strained and earned money.
0: ఈ ధనాన్ని ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేశావు.
1: యూ హ్యావ్ డిపాజిటెడ్ దిస్ మనీ, యూ హ్యావ్ ఎర్న్డ్.
0: ఆ ధనం నీవే.
1: That money is yours.
0: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
1: యూ డిపాజిటెడ్ ఫర్ సేఫ్టీ.
0: ఆ బ్యాంక్ మేనేజర్ దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
1: ద బ్యాంక్ మేనేజర్ హ్యాస్ సర్టన్ రెగ్యులేషన్స్.
0: నీవు నేను కట్టింది కదా డబ్బు అని, ఈ డబ్బు నాది కదా అని, సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
1: బికాస్ ద మనీ డిపాజిటెడ్ ఈజ్ యువర్స్ యూ కెనాట్ క్లెయిమ్ ఎనీ టైమ్.
0: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
1: ద మేనేజర్ వాంట్స్ యూ టు బ్రింగ్ ఎ చెక్, సైన్ ఇట్ అండ్ డ్రా ద మనీ.
0: నీ చెక్కే త్యాగము.
1: ద చెక్ ఇస్ సాక్రిఫైస్.
0: నీ ప్రేమనే సిగ్నేచర్.
1: ద లవ్ ఇస్ సిగ్నేచర్.
0: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు.
1: వెన్ వన్స్ యూ సబ్మిట్ ద చెక్ ఎఫిక్సింగ్ యువర్ సిగ్నేచర్ యూ డ్రా ద మనీ.
0: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమనే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
1: ద మేనేజర్ గాడ్ హ్యాస్ విత్ హిమ్ ద మనీ దట్ యు హావ్ డిపాజిటెడ్ ద మనీ ఆఫ్ లవ్.
0: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్ తీసుకో.
1: Get the check of sacrifice.
0: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
1: Affix the signature of love.
0: అది నీవు భగవంతుడనే చైర్మన్ కి ఇచ్చేసేయి.
1: Then surrender it to the chairman of the bank.
0: ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
1: Then you will get your own money.
0: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to withdraw money.
0: దేశను పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to become comfortable.
0: ఇదియే పవిత్రతను పొందడానికి మార్గము.
1: This is the path towards sanctity.
0: ఇదియే నిర్వాణం చెందడానికి మార్గము.
1: This is the path to liberation.
0: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వంని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
1: All that you have earned the love can be drawn through the sacrifice.
0: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
1: దో గాడ్ ఈ సాక్రిఫైస్,
0: ధనము నీదే అయినప్పటికీ,
1: దౌ ద మనీ బిలాంగ్స్ టు యు,
0: పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ టు విత్డ్రా ద మనీ.
0: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
1: యూ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్.
0: నీ వాక్ సక్రమమైనటువంటిదిగా ఉండాలి.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ప్రాపర్.
0: నీవు ఒక బ్యాంకు లో నీవు డిపాజిట్ కట్టి,
1: హ్యావింగ్ డిపాజిటెడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్,
0: ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
1: యూ కెనాట్ హ్యాండ్ ఓవర్ ద చెక్ ఆఫ్ సమ్ అదర్ బ్యాంక్ అండ్ విత్ డ్రా ద మనీ.
0: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకు లో మనం పొందాలి.
1: యూ హ్యావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈ బ్యాంక్ వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
1: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
0: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
1: విల్ ఎనీ బ్యాంక్ give you money by mere asking?
0: నీవు ఏ బ్యాంక్ లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
1: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
0: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
1: ద చెక్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి సబ్మిటెడ్ టు ద గాడ్ ద చైర్మన్ హూజ్ నేమ్ హూజ్ ఫార్మ్ యూ హావ్ బీన్ మెడిటేటింగ్.
0: ఆ బ్యాంక్ లో మనం పొందాలి.
1: యు హావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈ బ్యాంక్ వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
1: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
0: అనేక పేర్లతో ఉండే

0: has got to be submitted to the God, the chairman, whose name, whose form you have been meditating and
1: contemplating.
0: Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
1: కనుకనే నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు.
0: యు హావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లా.
1: ఆ ప్రేమ బ్యాంక్ చెక్ నీవు ఇవ్వాలి.
0: యు హావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగింగ్ టు ద బ్యాంక్.
1: ఆ చెక్ పేరే త్యాగము.
0: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
1: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
0: అండ్ యు సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లా.
1: నీ పేరు ఏమిటి?
0: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
1: ఏ బ్యాంకులో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
0: యు మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్ బట్ యు ఆర్ సేమ్.
1: అదే లవ్, లవ్, లవ్.
0: దట్ ఈస్ లవ్.
1: Love is God. Live in love.
0: That's what Bhagavan says. Love is God. God is love.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒక మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్ పైన రాసి పెట్టి తప్పక నీవు తీసుకుంటావు.
0: When once you have the signature of love with the check of sacrifice, you can get money.
1: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
0: This Buddha called it as good word, good speech.
1: హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రమే ప్రవేశింపకూడదు.
0: There will be many changes in our heart.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మాత్రం మార్చకూడదు.
0: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
0: విత్ దిస్ లవ్, ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్, యూ కెన్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: ధనం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మనీ?
1: కరెన్సీ నోట్స్ కాదు.
0: ఈస్ నాట్ కరెన్సీ.
1: జ్ఞాన ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ప్రేమ ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ధర్మ ధనము.
0: వెల్త్ ఆఫ్ రైచస్
1: ధర్మం. ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి.
0: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈ ధనానికి అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
0: దిస్ దే హావ్ వేరీడ్ నేమ్స్.
1: కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
1: ఇంతకాలం నేను సాధన చేశాను.
0: I did so many spiritual tasks.
1: ఏం ఫలితం పొందాను నేను?
0: What is it that I got?
1: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
0: One is very much worried because of that.
1: ఏ మాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
0: There was no any positive result.
1: నేను కాలం వ్యర్థం చేశాను.
0: I wasted my time.
1: ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదట నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందింది అని.
0: I would have been very comfortable had I realized the waste of time.
1: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
0: I made all the qualities, traits gifted to me by God unsacred.
1: పరిసరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
0: The five life breaths are present in everyone.
1: దీనికి బీద సాధారణమైనటువంటి భేదములు లేదు.
0: They have no differences on grounds of
1: money. దీనికి పూరనేటువంటి భేదములు లేదు.
0: They have no differences on grounds of
1: అందరి ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: The five elements are present in all.
1: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో, ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
0: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
1: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని,
0: for this worldly life,
1: అనేక రకములైన మార్గములను అనుసరించి,
0: we follow varied paths,
1: చెడు మార్గమును పట్టి,
0: we go in the wrong way,
1: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the God's gift of life.
1: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the speech faculty.
1: ఇతరులను దూషించడము.
0: We accuse.
1: ఇతరులను విమర్శించడము.
0: We criticize.
1: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
0: We hurt others.
1: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
0: We hurt them by accusing them, using harsh words.
1: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
0: We should make use of this speech faculty in a tender, delicate, soft, sensitive way.
1: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
0: Then you can call it సమ్యక్ వాక్, good word.
1: తరువాత సమ్యక్ శ్రవణం.
0: Then comes good audition.
1: చెవునిచ్చాడు భగవంతుడు.
0: God has given us ears.
1: ఎందుకోసము?
0: Why?
1: అనేక రకమైనటువంటి మాటలు వినడానిక.
0: Not to listen to gossip.
1: కాదు కాదు.
0: No.
1: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
0: దే ఆర్ లైక్ లౌడ్ స్పీకర్.
1: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని, అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఇయర్, ద స్పీకర్ షుడ్ పర్మిట్ ద సౌండ్ రిలేటింగ్ టు ద సోల్.
1: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
0: ద సౌండ్ షుడ్ షో ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
0: ద వైబ్రేషన్స్ ఆఫ్ ద సోల్ షుడ్ పెర్కొలేట్ త్రూ ద ఇయర్, ద స్పీకర్.
1: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
0: సో గాడ్ హెస్ గిఫ్టెడ్ దీస్ లౌడ్ స్పీకర్.
1: కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
0: వి షుడ్ నెవర్ మేక్ దిస్ సౌండ్ అన్సేక్.
1: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఇస్ ది అల్టిమేట్ రియాలిటీ.

0: ఒక్కటే.
1: ద సోల్ ఈజ్ వన్,
0: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
1: దర్ నో డిఫరెన్సెస్ వాట్సోఎవర్.
0: నీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
1: దట్ సోల్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: లేవు,
1: ఇన్ ఫ్యాక్ట్ నో డిఫరెంట్, నో చేంజ్.
0: ఆత్మ ఆత్మ స్వరూపమే.
1: ఆత్మ ఈజ్ ఆత్మ.
0: ఇలాంటి ఆత్మ కేవలము ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ విత్ లవ్.
0: ఇది ఒక పాత్ర.
1: దిస్ ఇస్ ఎ టంబ్లర్.
0: ఈ పాత్రలో ఏమీ లేదు.
1: ది టంబ్లర్ ఇస్ ఎంప్టీ.
0: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
1: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ వాటర్.
0: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
1: ఆర్ సిరప్.
0: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
1: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్.
0: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
1: ఆర్ బటర్ మిల్క్.
0: కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది.
1: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
1: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
0: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
0: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
1: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
0: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ టు ఆస్పైర్ ఫర్
0: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ emanate from within.
0: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ యూ.
0: కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
1: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈ సీక్రెట్.
0: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
1: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్.
0: కనుక నీవే నీవు దీన్ని మాలిన్యపరచుకునేటువంటిదే కానీ అది ఎప్పుడు కొన్ని పరిశుద్ధము.
1: ఇన్ఫాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్.
0: నిశ్చలం నిస్వార్థము.
1: ఇట్ ఈస్ సో ప్యూర్ అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు?
1: సచ్ ఎ సీక్రెట్ హార్ట్, వై డు యూ
0: స్పాయిల్? ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
1: What is this cause for ruin?
0: Samyak drishti lekapovatame moola kaaranam.
1: The main cause is the absence of good vision.
0: Samyak vaku lekapovatame moola kaaranam.
1: Absence of good words is another reason.
0: Lekapovatame moola kaaranam.
1: Absence of good listening.
0: Kanukani ee yokka pancha bhutamulu kudanu pancha tattvamulu kudanu pavitramaina neetiga maarchukunnappude neeku samyak drishti labhistundi.
1: When once we sanctify all the five senses, we develop the sacred looks to begin with.
0: Annintiki nee moola kaaranam hrudayame.
1: The heart is the main source.
0: Hrut plus daya hrudayamu.
1: Hrut plus daya is hrudaya.
0: Adi eppudu kodunu dayato koodinatundi.
1: The heart is full of compassion.
0: Aa dayane prema.
1: That compassion is love.
0: Premane compassion antaru.
1: Love is compassion.
0: Kanuka ee yokka aneka perlato koodinatundi okate prema.
1: It's only love that's called in different terms.
0: Eka prabhu ka aneka naam.
1: One God has many names.
0: Prema ane oka peru pettaru.
1: We call it love.
0: Satyamo ane peru pirito pilustunnaru.
1: We call it by truth.
0: Dharmam aneetundi prema tho aadukuntunnaru.
1: Other times we play with the word righteousness.
0: Prema tho anubhavistunnaru.
1: We experience by way of peace.
0: Tyagam aneetundi dantho jeevichutunnaru.
1: We live with the spirit of sacrifice.
0: Ivanni kudunu oke aatmaku peru.
1: All have got same source atma.
0: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to experience this unity in diversity.
0: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
1: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
0: దీని అన్నింటి యందు కూడాను ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు.
1: He has given up all the sensual feelings.
0: ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు.
1: He could understand all the fleeting sensual pleasures of this world
0: are
1: useless.
0: కేవలం బంధనతో కూడినటువంటి యొక్క senses అని భావించాడు.
1: He also understood the senses will lead to bondage.
0: మానవుని చెరబడడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
1: He has recognized the facts that the senses will ruin you.
0: మానవత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
1: He has understood the senses will ruin the human quality.
0: తన భార్యను కన్న కుమారుని కూడాను త్యజించాడు.
1: He has sacrificed the wife and the son.
0: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: He has developed the renunciation slowly.
0: అంతా జరిగిన తర్వాత
1: at the end
0: తనకు ఈ శబ్దం అన్నిటి కూడాను త్యజించిపోయాడు.
1: He has sacrificed even listening.
0: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు.
1: He has known this unity.
0: అప్పుడు ఆనందపడుతున్నాడు.
1: That oneness gave him bliss.
0: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
1: ఆనంద ఇస్ హిజ్ రేషన్.
0: ఆనంద నిరంతరం కూడాను బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కట్టిదారులు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
1: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
0: ఆనంద,
1: ఆనంద,
0: నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
1: యూ కెన్ ఆల్సో ఎంజాయ్
0: ఆనందాన్ని పది మందికి పంచగలవు.
1: యూ కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
0: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
1: ఇస్ నాన్ డ్యూయల్
0: గగన సదృశం
1: ఎథీరియల్
0: విశ్వమిత్యాది లక్ష్యం
1: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ ఎస్ ది ఎయిమ్ వన్
0: నిత్యం
1: విమలం
0: అటలం సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ద ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ద విట్నెస్.
0: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేత నీవు పట్టుబడిపోతున్నావు. కలు నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
1: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ ద ఫాక్స్ అండ్ ద డాగ్?
0: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా.
1: యుడ్ హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యూ బీన్ ఎ మంకీ.
0: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
1: మంకీ ఆల్సో హ్యాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
0: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
1: యూ ఆర్ ఎ మంకీ, యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
1: యూ షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
0: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: You should be full of love.
0: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
1: You are not born to enjoy the pleasures which are fleeting and momentary.
0: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వును ఏడుస్తాడు.
1: At the time of birth every child cries.
0: ఎందుకోసం ఏడ్చాడు?
1: Why?
0: అయ్యో తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాను నేను.
1: The child cries at the time of birth.
0: ఆనందం నుంచి నేను
1: జన్మించుకున్నానే. I have come to this world.
0: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
1: Feeling so bad for being separated from the soul. So the child cries.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
1: Having been born while crying, if we leave this world crying, what are its life? What is the aim of life?
0: కాని నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏడుస్తూ నేను పుట్టాను.
1: ఐ యామ్ బోర్న్ క్రైయింగ్.
0: ఏడుస్తూ జీవిస్తున్నాను.
1: ఐ లీడ్ వైల్ క్రైయింగ్.
0: కట్టడానికి పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
1: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
0: నేను సాధించినది ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్డ్?
0: కాదు కాదు,
1: నథింగ్ ఐ అటైన్డ్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్, వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
0: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యూ హావ్ టు ఫాలో.
0: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
1: When can you die smiling?
0: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలు.
1: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
0: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
1: One has to die smiling, joyfully. What is death?
0: కేవలం డ్రెస్సును మార్చటమే.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
1: This life is just a sort of a
0: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
1: This dress you have put on in this life, you will change in the next.
0: అంటే చావటం అని కాదు.
1: Death is not the absence.
0: అది నిర్వాణము.
1: It is nirvana.
0: ప్రతి మానవుడు కూడా నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
1: Everyone wants liberation.
0: కాని ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి?
1: What effort we are making to attain this.
0: కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
1: Let us deposit all the merit that we have accrued over the past lives.
0: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
1: This merit is safe in
0: his bank. ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
1: God gives interest further to the principal amount.
0: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
1: As you receive the interest, how should you get it?
0: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
1: టేక్ ద చెక్, పుట్ యువర్ సిగ్నేచర్, సబ్మిట్ టు ద మేనేజర్ గాడ్.
0: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
1: గాడ్ విల్ గివ్ యూ చెక్ బుక్.
0: అది ఏ త్యాగము?
1: చెక్ బుక్ ఇస్
0: త్యాగం అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
1: దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ విత్ అస్.
0: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
1: యూ గాట్ దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్, బట్ యూ షుడ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ లవ్.
0: మానవునికి ప్రేమ త్యాగము రెండు చాలా అవసరము.
1: ఎవ్రీ మ్యాన్ రిక్వైర్ దీస్ టు సాక్రిఫైస్ అండ్ లవ్.
0: ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్
0: భగవంతుడు అనుభవిస్తూ చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హాస్ బీన్ డూయింగ్
0: ఇన్ విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్.
0: ఎంత ప్రేమను అందిస్తున్నాడు.
1: ఈ షవర్
0: దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
1: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్.
0: ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
0: కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
1: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
0: దయామయుడు,
1: God is
0: Rupudu, Karuna Samudrudu.
1: God is compassionate, he is all kind with oceanic love.
0: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
1: How is that we lose God's love?
0: నీ ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి.
1: You are full of worldly feelings.
0: నాకు సంబంధించిన చింతలు నీలో నిండిపోయినాయి.
1: You are with the passing feelings, temporary ideas, you are not able to receive love.
0: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
1: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్ లెవెల్,
0: ఆ అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బీ ఎంప్టీ?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ కంటెంట్? Fill your head with lots of stuff.
0: భగవంతుడు అందించేటువంటి ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
1: Then how can you fill it up with love, God's gift?
0: దాన్ని పారబోయి,
1: empty the whole,
0: దాన్ని త్యాగం చేయి,
1: sacrifice it,
0: దీన్ని నింపుకో,
1: fill it with love.
0: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుంది.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
1: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యూ డూ.
0: ఏమి యోగం చేస్తున్నావు?
1: వి ఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
0: అర్థం లేని యోగం చేస్తున్నావు.
1: మీనింగ్లెస్,
0: అనర్థమైన మార్గంలో ప్రవేశిస్తున్నావు.
1: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగా యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
1: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ట్రూ యోగా.
0: అది కాకుండా శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
1: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బట్ ఇట్ ఈస్ రోగా ఆర్ డిసీజ్.
0: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రోగా ద డిసీజ్.
0: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
1: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: మనసును పవిత్రం గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
1: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈజ్ సేక్రెడ్ యూ బికమ్ సేక్రెడ్.
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: కనుకని థింక్ ఇట్ ది మైండ్ వి థింక్ ఇట్ అనగా నీ యొక్క భావమును పవిత్రమైనగా పెట్టుకో.
1: మేక్ యువర్ థాట్స్ సీక్రెట్.
0: అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి.
1: దెన్ యూ గెట్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్.
0: కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ పాత్ దట్ వుడ్ శాంక్టిఫై యువర్ హార్ట్?
0: ధ్యానం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ మెడిటేషన్.
0: జపం కాదు.
1: నాట్ పెనెన్స్.
0: యోగము కాదు.
1: నాట్ యోగా.
0: ఏమి ప్రయోజనం? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా?
1: You catch hold of your nose and call it yoga. No.
0: ఈ ముక్కు నుంచి సద్భావంలోనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
1: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
0: అది ఏమి ప్రాణము?
1: దట్ ఈస్ లైఫ్.
0: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్
0: కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు.
1: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఆక్సిజన్ పీల్చుకో.
1: యు బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
0: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
1: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
0: కాని ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్
0: ఆక్సిజన్. ఈ హృదయం నుంచినే వస్తుండాలి.
1: ది ఆక్సిజన్ ఇస్ విదిన్ యు.
0: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
1: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్.
0: హెడ్ నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
1: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
0: ఇవన్నీ విషమయమైన గాలులే.
1: ది ఆర్ ఆల్ పాయిజనస్.
0: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
1: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
0: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో.
1: ఇన్హేల్ దట్ నెక్టరైన్ ఫీలింగ్.
0: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద దర్శన్ ఆఫ్ గాడ్, ద స్పర్శన్ కన్వర్సేషన్ విత్ గాడ్.
0: చూస్తున్నావు నీవు ప్రజలను చూస్తున్నావు.
1: యు సీ పీపుల్.
0: కానీ ఆ ప్రజలు ఎవరు?
1: భవస్వరూపములే. దే ఆర్ ఆల్ డివైన్.
0: ఆ భావాన్ని నీవు తలుచుకో.
1: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
0: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ లుక్స్ విల్ బి సీక్రెట్.
0: కనుక చూచేదంతా కూడా నువ్వు పవిత్రమే.
1: ఆల్ దట్
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే జగత్తును చూస్తూ కూడా నేను భగవంతుని చూడలేదు అనుకుంటున్నావు.
1: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
0: భగవంతుడికి ఒక రూపం లేదు.
1: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: స్థానం లేదు.
1: ఆర్ నేమ్.
0: అన్ని స్వరూపములు తనవే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. All names are His.
0: కనుకని సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనే ఉంటున్నాడు.
1: God is the eternal witness present in all form.
0: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
1: When you have that feeling, you'll have good results.
0: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకు, ఈ బొమ్మల చేత వచ్చిందా?
1: All the pictures of Krishna, they are all the paintings of Ravi Verma.
0: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
1: దే ఆర్ ఆల్ ద పెయింటింగ్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్.
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: సర్వ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ కాస్మిక్.
0: ఈశ్వర సర్వభూతానాం ఇదావాసం ఇదం సర్వం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఎక్కడ చూసినా కానీ దైవమే.
1: ఎవ్రీవేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: దైవంగా భావించుకో. నీ తల్లిని దైవంగా భావించుకో. నీ తండ్రిని దైవంగా భావించుకో. నీ భార్యను దైవంగా భావించు. ఇది సరైన ఉత్తమమైన మార్గము.
1: ద నోబుల్ పాత్ వాంట్స్ యూ టు కన్సిడర్ యువర్ మదర్ గాడ్. యువర్ ఫాదర్ హస్ గాడ్.
0: ఈమె నా భార్య అంటే నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కానీ అంత పురందము ఈమె ఎవరు?
1: ఆఫ్టర్ ఆల్ ద వైఫ్ హస్ బికమ్ యువర్స్ ఓన్లీ ఆఫ్టర్ వెడ్డింగ్. ప్రయర్ టు దట్ హూ ఈజ్ షీ?
0: ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కానీ కనకపునపు ఈమె ఎవరు?
1: The motherhood has come after begetting you.
0: Passing clouds.
1: These relationships have come like passing clouds.
0: Comes and goes, comes and goes.
1: Passing clouds come and go.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: With the sense control you can achieve anything.
0: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
0: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
1: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
0: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
1: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
0: చిన్నదానికి కోపం వస్తుంది.
1: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవరీ సింపుల్ థింగ్.
0: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
1: ఫర్ ఎవరీ సిల్లీ థింగ్ ఈజ్ మిజరబుల్.
0: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవతత్వం నీకు కుదురుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
0: అన్నింటినీ సమత్వంగా తీసుకో.
1: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఒక కొడుకు పుట్టాడు.
1: He has a son.
0: Santoshichchavu.
1: Be happy.
0: Koduku poyyadu dukkistunnavu.
1: When once a son vachindi
0: evaru poyindi evaru?
1: Who is born and who has disappeared?
0: Vachi poyyetundi passing clouds.
1: Both birth and death are passing clouds.
0: Kaga ee passing clouds teeskoni manamu imagine chesukuntunnamu.
1: We just imagine things basing on the passing
0: cloud. ఇదే మ్యారేజ్ మ్యారేజ్ అని మిరాజిని చూస్తున్నాము.
1: We just in the name of marriage you see only mirage.
0: మిరాజ్ మిరాజిని చూసి ఎంతసేపు నీవు దేహం తీర్చుకుంటావు?
1: Watching the mirage you cannot quench your thirst.
0: ఎక్కడ చూసినా నీరుగానే కనిపిస్తుంటాది.
1: Mirage appears as if there is water.
0: నీరు కనిపిస్తూనే ఉంటుంటాది.
1: As you run ahead
0: నీ దాహం తీరేది ఎప్పుడు?
1: You don't find water.
0: మిరాజ్ లో ఇంతే ఉండేటువంటి ఫలితము.
1: This is the result out of a mirage.
0: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty sincerely.
0: అది నిజమైనటువంటి మార్గము.
1: That is the correct way.
0: Duty is God.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
1: Consider work as worship.
0: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
1: Let duty be God.
0: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీసు వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
1: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
0: నీ ఉండటం వల్ల ఇల్లు.
1: ఇన్ఫాక్ట్ యూ స్టే.
0: నువ్వు చేరటం వల్ల ఆఫీసు.
1: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దే దట్ ఇస్ ఆఫీస్.
0: ఉండటం వల్ల స్కూల్.
1: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
0: స్కూల్. గాని పెట్టినవి కాదు.
1: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్. బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
0: రానిది పోనిది ఒకటి ఉంది.
1: బట్ దట్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇన్ వన్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
0: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
1: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ త్రీ.
0: ఒకటి వస్తుంది పోతుంది.
1: వన్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ రెండవది వస్తుంది పోదు.
1: ద సెకండ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ డజన్ గో.
0: ఈ మూడవది పోదు రాదు.
1: థర్డ్ నైదర్ ఇట్ కమ్స్ నార్ గోస్.
0: అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
1: Ignorance comes and goes.
0: కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది.
1: Wisdom when once it comes it stays.
0: రాదు పోదు, అది ఆత్మ జ్ఞానము.
1: The knowledge of the self it neither comes nor
0: goes.
1: It is permanent, eternal.
0: ఇది నిత్యంగానే ఉంటుంది.
1: It is eternal.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: It is changeless.
0: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
0: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ ఎక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: పుస్తకాలు పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
1: We read books so many and throw them out.
0: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you got the matter in books?
0: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
1: Matter of the book, పుస్తకా is out of
0: మస్తక
1: the head.
0: దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
1: So all the stuff in the book, పుస్తకా is taken into మస్తకా the head.
0: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు.
1: The knowledge of the self is neither పుస్తకా the book or మస్తకా the head.
0: స్థానము.
1: It present in the heart.
0: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
1: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
0: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
1: ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
0: చేసుకో.
1: Understand clearly.
0: నీవు కోరవలసినటువంటి కోరు.
1: Have the correct desire.
0: నీకు ఆకలి అవుతుండాలి.
1: You are hungry.
0: నీవు కోరవలసింది అన్నమే.
1: You should desire for food.
0: దాన్ని భోంచేసి.
1: Eat well.
0: ఆకలి తీరుతుంది.
1: Appease your hunger.
0: అయితే మానవునికి ముక్తి కావాలి.
1: But man wants liberation.
0: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
1: What is this ముక్తి liberation?
0: ప్రత్యేకంగా కట్టిపెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
1: ముక్తి liberation is not air conditioning building.
0: కాదు కాదు.
1: నో.
0: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
1: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
0: ఆకలి ఒక ముక్తి.
1: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: భుజించితే ముక్తి వచ్చేసింది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
0: ఇదంతా లౌకిక ముక్తులు.
1: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
0: ఫుల్ఫిల్మెంట్.
1: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
0: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
1: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
0: ఆరోగ్యానికి ముక్తి.
1: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
0: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
1: మైండ్ నీడ్స్ లిబరేషన్.
0: ఆ మనసుకి చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
1: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ ఇస్ లిబరేషన్. దిస్ ఇస్ సైకలాజికల్ లిబరేషన్.
0: ఇవన్నీ కూడా భౌతిక ముక్తులే.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
0: నిజమైన ముక్తి ఏమిటి?
1: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
0: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
1: ద ట్రూ లిబరేషన్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: ఆత్మ ఒక్కటే.
1: ద సేమ్ స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. ఏకాత్మ
0: సర్వభూతాంతరాత్మ.
1: ద సేమ్ సౌల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
1: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
0: దీనిని నిర్వాణము అన్నారు.
1: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
0: ఈ నిర్వాణము.
1: వాట్ ఇస్ దిస్ నిర్వాణ?
0: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
1: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
0: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
1: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
0: మొట్టమొదట
1: ద ఫస్ట్
0: సంఘ నీతి.
1: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
0: పాప భీతి.
1: ఫియర్ ఆఫ్ సిన్.
0: సత్యనీతి. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
1: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: పాప భీతి ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ప్రేమను చూస్తే ఆనందించాలి.
1: యూ షుడ్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్ లవింగ్.
0: సంఘాన్ని చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
1: యూ షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
0: అది నిజమైన నిర్వాణము.
1: That is true liberation.
0: కనుకనే పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
1: Never be close to any sort of sin.
0: భగవత్ యొక్క సన్నిధి సన్నిధి సన్నిధి అది ఏ నిజమైన పెన్నిధి.
1: The pennidhi is the true wealth. Is sannidhi the proximity of God.
0: కాని మూర్ఖులైనటువంటి మానవులు,
1: man who is a fool,
0: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
1: Would not understand the divine principle.
0: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
1: He expects the manifestation of God.
0: ధ్యానంలో ఏమీ లేదు.
1: Nothing is there in meditation.
0: జీవితమే way of life.
1: Our life itself.
0: అదే నిజమైన ధ్యానము.
1: A particular meditation.
0: దోమ నడుస్తున్నావు నీవు.
1: You walk along the road.
0: ఆ దోమ పైన నీవు దృష్టి లేకుండా గినిపోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
1: If you are not watchful as you walk,
0: డ్రైవ్ చేస్తున్నావు,
1: you face the danger.
0: డ్రైవ్ ను సరైన రోజు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది.
1: As you drive in your car along the road, you should be watchful.
0: లేకపోతే అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
1: Or else you will be met with an accident.
0: ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే.
1: The whole life is a matter of meditation.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ఏకాగ్రత అవసరము.
1: Concentration is necessary.
0: ఇది ఏకాగ్రత అనేటువంటి ధ్యానం అవుతుందా?
1: Can concentration be meditation?
0: ఇది కేవలం concentration.
1: It's just the beginning concentration.
0: Kani idi nijamaina dhyanam kaadu.
1: It's not meditation.
0: Ee concentration ku atheetamanga povali.
1: One should transcend the concentration.
0: Appude nijamainatundi dhyanamu.
1: Then life meditation.
0: Manobhavalu stambinchi povali.
1: Then the all thoughts should be withdrawn.
0: Ee thoughts gunnu raakunda chuchukovali.
1: You should be free from thoughts.
0: Adi nijamainatundi.
1: That is the state of meditation.
0: Okanoka samayam lopala
1: at one time
0: gopikalandaru kuda ee margamne anusaristhu vacharu.
1: Gopikas were adopting the same procedure.
0: కృష్ణుని పైనే ఒక మార్గము, ఒక దృష్టి.
1: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
0: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
1: ఏ న్యూ హౌస్ వైఫ్, ద బ్రైడ్ కేమ్ దేర్.
0: ఆ కొత్త కోడలు వచ్చేసేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉంటుంది.
1: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
1: And Krishna was born there.
0: Krishna inti nundi nen jyotin techukunte naa illu kuda nu krishna kutumbanga maaripothundi.
1: If I bring that light from the residence of Krishna,
0: alanti pavitra nayandu kuda my residence,
1: I will also be sacred if I visit
0: ani
1: that house.
0: Deepam teesipoyindi, aa deepanni muttistu undali.
1: So she has gone there with the lamp to light it.
0: ఆ జ్యోతి వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్
0: ఆ జ్యోతిలో ఈమె కృష్ణుని చూస్తుండాలి.
1: షీ వాస్ వాచింగ్ కృష్ణ ఇన్ ద లైట్.
0: చూస్తూ చేయి కూడా మర్చిపోయింది.
1: అండ్ షీ హస్ ఫర్గాటన్ ద హ్యాండ్.
0: ఈ చేయి అంతా కాలిపోతుంటుండాలి.
1: హ్యాండ్ వాస్ బర్న్.
0: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
1: బట్ దట్ గోపిక వాస్ సో స్టెడీ.
0: ఏదో వాసన వస్తుండాలని యశోద పరిగెత్తి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
0: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు?
1: As your hand is burning, why are you standing like that?
0: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది.
1: And she has just kept the hand out of the flame and sent her out.
0: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
1: యశోద కేమ్ అవుట్ అండ్ టోల్డ్ గోపిక.
0: అమ్మా ఏంటి పిచ్చి మనిషి, ఏంటి
1: ఈ షేమ్ క్యాప్, వై డస్ షీ డూ దట్?
0: దీపం అంటించుకోవడానికి వచ్చేటువంటి చేయి కాలిపోతుందా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుండాలి.
1: After all, she came there to light her lamp, but instead she getting her hand burned.
0: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు?
1: And then she asked Suguna, why are you standing like that?
0: Amma aa jyotilo krishnudu kanipistunnadu, nenu ye vidhanga vadili petti raavali?
1: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
0: Ee gopikalantaru egirinaru.
1: In the meantime, all gopikas were dancing.
0: Sugunaku kanipinchenanta manasu gunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasu gunaku kanipinchenanta.
1: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
0: Ha Suguna ku కనిపించాడట నందుని ఇంట.
1: సుగుణా కుర్చీ కృష్ణ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు.
1: వేర్? ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ ద ల్యాంప్.
0: ఏమిటి? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ పాయింటెడ్నెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ షీ కుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే మన గుణములు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
1: సో అవర్ క్వాలిటీస్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
0: మన చర్యలు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
1: యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
0: మన దృష్టి పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
1: అవర్ లుక్ షుడ్ బి సేక్రెడ్.
0: మన వాక్కు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
1: ద వర్డ్ హస్ గాట్ టు బి గుడ్.
0: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
1: దెన్ వన్స్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్, యు ఆర్
0: దైవాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు లివ్ లాంగ్.
0: దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు యూ సర్చింగ్ ఫర్ యూ.
0: ఒక దీంతో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో.
1: అనిబిసెంట్ మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ ఇట్.
0: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
1: ఇన్ భారత్ పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఏమిటి ఈ పిచ్చి?
1: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
0: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
1: వాట్ ఈస్ దట్ మ్యాన్ ఈస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
0: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
1: నో నో, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
0: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఈస్?
0: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
1: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
0: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
1: ద గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
0: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
1: అండ్ వెన్ ఈస్ not a good man, naturally is a bad man.
0: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
1: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: గాడ్ మ్యాన్ కావాలి.
1: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
0: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
1: There is pure love in all of you.
0: కాని మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
1: Because of other illusions, worldly thoughts, you put
0: దానివల్ల మన విలువ తగ్గిపోతుంది.
1: Our value has gone down.
0: నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
1: A small example Bhagavan wants to give us.
0: నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
1: యూ గాట్ గోల్డ్ చైన్.
0: ఇది ప్యూర్ బంగారుగా ఉంటుంది.
1: ఇట్స్ ప్యూర్ గోల్డ్.
0: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
1: యాజ్ ఎ ప్యూర్ గోల్డ్ ఇట్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ హై.
0: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
1: ఇఫ్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ కాపర్,
0: ప్యూరిటీ తగ్గిపోయింది.
1: ఇట్స్ ప్యూరిటీ హాస్ గాన్ డౌన్.
0: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
1: ద వాల్యూ ఆల్సో హాస్ గాన్ డౌన్.
0: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
1: యూ ఆల్సో యాడ్ సమ్ మోర్ బ్రాస్.
0: ఈ బ్రాస్, ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
1: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హాస్ గాన్ డౌన్.
0: మరింత కాపర్ కలిపినావు.
1: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
0: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
0: కట్టకట్టబడి బంగారు విలువనే పోయింది.
1: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
0: అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
1: సిమిలర్లీ మ్యాన్ ఈస్ ఎ ప్యూర్ గోల్డ్.
0: ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ ను కలుపుకుంటున్నాడు.
1: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
0: కనుకని ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
1: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈస్ నాట్ షైనింగ్.
0: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
1: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
0: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
1: ఫర్దర్ యూ మిక్స్ ఇట్ విత్
0: ఈ బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తిగా తగ్గిపోయింది.
1: బికాస్ ఇట్స్ మిక్స్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
0: దాని ద్వారా అవకాశం కూడా తగ్గిపోయింది.
1: అండ్ సో ఇస్ నాట్
0: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుంది అని ఏది కారణం?
1: టుడే మ్యాన్ హ్యాస్ నో వాల్యూ, వాట్ ద రీజన్?
0: అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు.
1: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్.
0: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుంది.
1: దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
0: సత్యము మానవతా విలువ.
1: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
0: ధర్మము మానవతా విలువ.
1: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
0: మానవతా విలువ.
1: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
0: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
1: దెన్ వన్స్ యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యు షైన్.
0: నీ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
1: వేర్ ఎవర్ యు గో యు విల్ బి రిస్
0: ప్రతి మానవుడు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
1: ఎవ్రీవన్ విల్ గివ్ యు ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
1: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్
0: ఎనీ. జన్మల యొక్క ఫలితం చేతనో మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
1: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
0: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద టీచింగ్
0: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
1: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
0: మోక్షం కాదు ఇక్కడ.
1: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
0: నీలో ఉండేటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
1: యూ జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
0: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
0: పాప భీతిని నీ పెంచుకోవాలి.
1: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతిని.
1: లవ్ ఆఫ్ గాడ్.
0: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్
0: ఫియర్ ఆఫ్ సిన్స్.
1: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇది ఏ నిర్వాణం?
1: వెన్ వన్స్ యూ అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
0: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
1: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: పాప భీతి ఉండాలి మానవునికి.
1: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: పశువుకి ఇంత లేదు.
1: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
1: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్
0: ఈజ్. మానవునికి ఏ పాప భీతి రావాలి?
1: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ఫియర్ ఆఫ్ సిన్స్.
1: Fear of sin.
0: Love of God.
1: Love of God.
0: Morality in society.
1: Morality in society.
0: ఈ మూడింటి ఏకత్వమే నిర్వాణం.
1: ద వన్ యూనిట్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ లిబరేషన్.
0: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
1: లెట్ us follow proper path. First control our senses.
0: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
1: we have to memorize these things.
0: Charge isthu povali.
1: And we should charge our spirits.
0: Madhya madhya ee satsangam cherali.
1: We should join good company.
0: Satsangam cherthe ade charge ayipothundi.
1: In a good company we charge ourselves.
0: Kaaku ee charge chesukuntu nivu danni anusaristhu pote nivu ento abhivruddhi ayipoyi aadarsha purushuluga meeru tayar avutaru.
1: By charging our spirits you will be certainly ideals in society.
0: Govinda Krishna jai Gopala Krishna jai Gopala bala bala raja. Is that

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటివాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం పొందినట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఇస్ లైక్ ఎ సీడ్. As the seed sprouts, it becomes a plant. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పంచికి రెండు రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings, a carriage needs two wheels. A carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
2: One is the means of livelihood and the other is the object of life.
1: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం దీనిని జీవనోపాధి.
2: To be able to bring together and coordinate whatever is necessary in the material world for ordinary life is called the basis for life.
1: కాని జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కానేరు.
2: But the basis or the objective of life cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకుడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించి చెప్తున్నది కానీ జీవనోపాధిని గురించి చెప్పటం లేదు.
2: ది ఇన్నర్ కంటెంట్, ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ టీచర్స్ అస్ ఓన్లీ అబౌట్ ది బేసిస్ అండ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్. దే ఆర్ నాట్ గోయింగ్ టు టీచ్ అస్ అబౌట్ ది మేనర్ ఇన్ విచ్ వీ షుడ్ ఈక్ అవుట్ అవర్ లైవ్లీహుడ్.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
2: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline We are also following certain disciplinary measures relating to our daily conduct of life. These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
1: మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డిసిప్లిన్, టు గెట్ బియాండ్ డిసిప్లిన్ అండ్ లివ్ హిస్ డైలీ లైఫ్.
1: ఇట్టి క్రమశిక్షణను అభివృద్ధి పాలించి క్రమశిక్షణ ద్వారా ధర్మం పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించే నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
2: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matham kaadu, chitta shuddhi kalinatundi vyakti ee naadu athyavasaram.
2: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: ఈనాడు ద్వేషము, అసూయ, అహంకారము, స్వార్థము ఇలాంటి అపవిత్రమైన భావములు మానవుల నుండి ఏనాడు వెలుతులును తొలగిపోవును. ఆనాడే మానవ సమాజం నందు మానసిక స్వభావము స్వస్థానాన్ని అందుకోగలదు.
2: Today, when qualities like hatred, like jealousy, like ego and selfishness can go out of man, it is only then that the community of human beings will acquire the true human nature.
1: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
2: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజమునకు సమాజమునకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తించాలి.
2: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను నేను తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సల్పి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచమునందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Today it's only man, when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
1: ee vicharamainatundi prapanchamto manaku sannidhi sambandha bandhavyani ee naadu manam kaliginchukundamo aa naadu ee vyaktitvam anetundidi shunyamaipothundi.
2: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ఈ విశాల ప్రపంచము లేక మనం జీవించుట అసాధ్యం.
2: Without this broad world, it's not possible for us to live.
1: కనుక మనము సముద్రమును వదలి ఏ యొక్క జల బిందువు దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జలబిందువు కూడా ఒక విలువ.
2: జస్ట్ యాజ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఆ జలబిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైన రూపనామం కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామములే శూన్యమై ఉంటాయి.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యమైతే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
2: Today, every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth, which is associated with this wide world, identify the truth with himself.
1: మనం ఎంతకాలమైనా స్వార్థంగా లేక ఒక విధమైనటువంటి అసూయాభావం చేత కాని లేక అహంకారం చేత కాని ఈ యొక్క చిన్న మార్గమును మనం అనుసరించడము ఇది మానవత్వానికి తగిన కర్తవ్యం కానేది.
2: Either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: Oka chinna neeti bindunu samudramlo chechinappudu aa yokka goppa roopanamrutulu ee reetiga ee jala bindu pondutunnaru ade vidhamga oka manavattam nenu aneetundi oka swarthani ee vishala prapanchamane samudramlo chechinappudu ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామము చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
2: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean and it acquires the qualities of the ocean. So also when this individual in his selfish entity, if he is put into the broad wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనం విశాలమైనటువంటి హృదయమును నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ఈ విధమైనటువంటి నిర్మల భావము నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కాని యావత్ ప్రపంచం కాని సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: Today only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: Jesus Christ puttinadinam.
2: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: Kani atanu puttinappudu nunchi kuda nenu I'm just a messenger of God annadu. నేను భగవంతుని యొక్క మెసెంజర్ అని తాను చెప్పుకున్నాడు.
2: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
2: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
2: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపోటీ నిమిత్తమే కాని తన స్వార్థ నిమిత్తమే కాని మానవుడు అవతరించడం కానేరదు.
2: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను భగవంతుని యొక్క లీలా గుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనే సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతము తన స్వార్థ నిమిత్తమే కానీ మానవుడు అవతరించడం కానేరదు.
2: It cannot be that man is born just to eke out his livelihood or just to fulfill his own selfish desires.

0: astounding, God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతను దేదీప్యమానంగా వెలుస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
0: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దేశకాలము యందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
0: God does not exist only in certain specific places and specific times and countries. God lives and exists in the minds of every individual human being.
1: కనుక భగవంతుని దర్శించడం కానీ భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహము లేదు.
0: To have a vision of God, to realize God, one does not make a journey and go to some particular place. One only has to develop his inner vision, look within himself in order to have the vision of God.
1: కానీ మానవుడు భగవత్ గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికీ అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
0: Although God has proclaimed in Bhagavad Gita that God is within you, shining with the brilliance of millions of suns, yet human being, not realizing this great truth, they are looking for God. They become blind. They do not realize these millions of suns which are shining in him. They look for God being blind outside in the dark world.
1: Inga rendavadi srinvanti visse amritasya putrahani sudru chaatutu unnatundi ye reetiga neevu amrita putrudu అని చాటుతూ ఉండినప్పటికీ తాను మృతదేహుడు అనేటువంటి అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
0: దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ వై ది శృతీస్ హావ్ బీన్ టెలింగ్ అస్ దట్ యు ఆర్ ఎన్ ఇమ్మార్టల్ హ్యూమన్ బీయింగ్, దట్ యు ఆర్ ఇమ్మార్టల్ ఇన్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ అ మ్యాన్, యట్ నాట్ నోయింగ్ హిస్ ఇమ్మార్టాలిటీ హీ థింక్స్ హీ ఈజ్ ఓన్లీ మార్టల్ అండ్ దట్ హీ విల్ డై.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
0: వైల్ ది శృతీస్ హావ్ బీన్ ప్రొక్లైమింగ్ దట్ యు ఆర్ అసచ్చిదానంద, యు ఆర్ ఇన్ పర్మనెంట్ బ్లిస్ అండ్ దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్ రైట్, యట్ వీఆర్ ఆల్వేస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ సారో ఆర్ అదర్.
1: ఈనాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారణలకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము, ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
0: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
1: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
0: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
0: In order that man may proclaim to the rest of the world the sacredness of these three aspects, brilliance, immortality and bliss, God is coming here as a messenger. Every human being is a messenger of God.
1: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నామనేటువంటి రీతిగా అజ్ఞానం దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
0: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: దివ్యాత్మ స్వరూపులార, ఆహారం నిద్ర భయమైనాదులు ప్రతి మృగ పక్షులు కూడా సహజంగానే అనుభవిస్తున్నాయి.
0: Divyatma Swarupas, food and drink, sleep and rest are being enjoyed by all the animals and birds as well.
1: Vijnana, prajnana, sujnanamto chedinatu manavudu kodamu ee aahara nidra

0: సైన్యాల నిమిత్తమే జీవిస్తున్నాం అనుకోవటం ఇది కేవలం మృగ లక్షణం కాని మనిషి లక్షణం కాని.
1: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
0: ఈ మాత్రమునకై మనం ఇంకా విద్యలు ఎందుకు నేర్చాలి, యూనివర్సిటీస్కి ఎందుకు పోవాలి, కళాశాలలో పట్టాలు ఎందుకు అందుకోవాలి, ఇంత మాత్రం జీవించడానికి మృగములుగా జీవించవచ్చును కదా.
1: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
0: కాదు కాదు, మానవత్వము పవిత్రమైన యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైన ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకని ఇందులో మానవుడు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
1: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
0: కనుకని జీసస్ క్రైస్తు మొట్టమొదటి మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని, సమాజ సేవను, ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటకం చేతని కొంత కాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
1: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community, these were proclaimed by him for some time. Later on he proclaimed himself as the Son of God.
0: కనుకని నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడు అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
1: When he said, I am the son of God, he has come to a stage when he says that he is the son of divinity, that he is immortal child, that there is immortality in him.
0: కాని ఆ స్థాయి అందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డ అయినటువంటి మానవుడు భగవంతు యొక్క గుణమును మాత్రమే కలిగి ఉంటుండాలి. నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి. ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములు తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: In this stage, when he proclaimed, I am the son of God, naturally he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my father are one.
0: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సద్గుణ సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారం అనేటువంటి దానికి మనం విరుద్ధంగా వెళ్ళటం చేత మనం భగవంతుని బిడ్డలని చెప్పుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
1: ఆన్ ది కాంట్రరీ, టుడే వీ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వీ పుష్ అవే ఆల్ ది సేక్రెడ్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దర్ చిల్డ్రన్ అండ్ వీ స్టిల్ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందడం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడా మనలో కించిత్తైనా కూడా అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
0: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానాన్ని కూడా ఈ కుమారుడు చేయడానికి అవకాశం ఉంటుంటాయి.
1: It's only then, as has been said in Brahma with Brahma Eva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
0: కనుక దీనిని పురస్కరించుకొని మన భారతీయ సంస్కృతి యందు ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత అనేటువంటి మూడు మార్గములను మనం ఆశ్రయించు అనాది కాలం నుంచి వస్తున్నాం.
1: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Visishta Advaita and Advaita.
0: Kanuka Vedanta, Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine I am the messenger of God ani oka Bible lo danni polchukoni cheptu vacharu.
1: What is contained and called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
0: I am the messenger of God ante taanu master ఇతను మెసెంజర్. ఈ రెండింటికి రెండు తత్వములతో చేరినటువంటి కాబట్టి మన భారతీయ వేదాంతం నందు ద్వైతము అని పెడుతూ వచ్చారు.
1: There is a duality here. There is a dualistic aspect here. Messenger and God. There are two different aspects. Therefore, in our philosophy, this has been called dvaita or dualism.
0: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభన కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
1: ఫ్రమ్ దిస్ స్టెప్ వీ మూవ్ ఫార్వర్డ్ ఎ లిటిల్ అండ్ వీ గివ్ ఇట్ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్టింక్టివ్నెస్. Distinctiveness, this step has been called in Indian philosophy as qualified non-dualism.
0: I say messenger ku son ku chala vyathasam untundi.
1: There is a great difference being a messenger and a son.
0: Messenger oka servant ga untuntaru, son right ga untuntadi, adhikaranga untuntadi.
1: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
0: Kanuka ee vidhamaina adhikara tattvanni koodi undatam chetane deeniki visishtadvaitam ani kodunu mana bharatiya samskruti yandu telustu vacharu.
1: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So in our culture this has been called qualified non-dualism.
0: క్రమక్రమేణ ఈ పవిత్రమైనటువంటి గుణములు మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద కూర్చుతూ వచ్చారు.
1: Gradually, by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one. That is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
0: Taruka, manam andaram kudanu dvaitam aneetundi sthanam nunchi vishishta dvaitam ku prayanam chesi tadwara akkadi nunchi advaitam aneetundi gamyamlo cherukovadaniki prati manavudu kudanu adhikaravantudu taanu prayatnam kudanu chesi atti pavitramainaatundi sthananni pondalani aashisthunnaru.
1: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism.
0: ఏమీ తెలియని అమాయకుడైన పిల్లవాడుకును ఒకే క్లాసు సంవత్సరంలో తరబడి కూర్చోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించరు.
1: Even an innocent student, an ignorant student will not agree to sit in the same class, be at the same step for all time in his life.
0: అమాయకుడైనటువంటి పిల్లవాడే సంవత్సరమున సంవత్సరముకు ఒక్కొక్క క్లాసు పై క్లాసు పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానమైనటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
1: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
0: Divyatma Swarupulara, manu dvaitam nunchi visishtadvaitaniki kontha prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandamanu anubhavinchukovadaniki tagina prayatnam cheyali.
1: Divyatma Swarupas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
0: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vacharu Christians.
1: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
0: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యం పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
1: ది ఫస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ ఎ సర్వెంట్, ది సెకండ్ స్టెప్ ఈస్ టు రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ బీయింగ్ సర్వ్డ్ అండ్ ది ఫైనల్ స్టెప్ ఈస్ యూనిటీ అండ్ కంప్లీట్ మెర్జర్ విత్ ది వన్ హూమ్ యు ఆర్ సర్వింగ్.
0: తారే రాజులు రాజ్యమును కనుగొనే గర్భోన్నతిని పొందరే వారేవి, అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్యమించింది. కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్ఠలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి యొక్క పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క జనములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపు వస్తుంటున్నాడు.
1: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world
2: It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
0: కనుక మనం సమస్త జీవుల ఎందున్నటువంటి యొక్క సర్వోత్కృష్టమైనటువంటి యొక్క జీవతత్వాన్ని ఏకత్వంగా మనం భావించుకోవాలి.
1: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
0: ఈనాడు దివ్యత్వమైనటువంటి ఆనంద సౌధములేక మనం ప్రయాణం చేసి జరగడాలనుకున్నప్పుడు దానికి రెండు ద్వారములు అడ్డుగా తగిలి ఉంటున్నాయి.
1: If today we want to journey to the mansion of bliss, and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
0: ఒకటి తన యొక్క ఆత్మస్థుతి, రెండవది పరదూషణ. ఈ రెండు అనేటువంటి డోర్లకు అసూయాభావం అనేటువంటి గడి వేసి ఉంటుండాలి.
1: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
0: కనుక మొట్టమొదట మనము ఈ యొక్క అసూయ అనేటువంటి గడిని తీసి తర్వాత పరదూషణ అనేటువంటి తలుపును తెరిచి ఆత్మస్థుతి అనే తలుపును తెరిచినప్పుడే మనం ఆనందం అనేటువంటి సౌధం లోపల ప్రవేశించడానికి అధికారం అవుతాం.
1: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాడు
1: we are putting a huge lock in the name of ego.
0: కనుక మొట్టమొదట ఈ యొక్క అహంకారం అనేటువంటి తలుపును తీయాలంటే ప్రేమ అనేటువంటి కీని తెరచండి.
1: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
0: Shanti aneetvanti gadini toyandi.
1: You have to push the latch of shanti or peace.
0: Kanuka manamu ee prema aneetvanti yokka key tho manamu ee ahankaram aneetvanti talupunu kontha daalamu terchinappude manaku ee sulabhanga ee dwaramu terchukovataniki entaina avakasam untundi.
1: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
0: Divyatma swarupulara manamu ee naadu jeevitham lopala aneka rakamainatundi vidyalu manam garuputunnam nerchukuntunnam kaani aadhyatma vidya vidyanam anni vidyala kante aadhyatmika vidya sariyainatundi vidya.
1: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education. But of all branches of education, the spiritual education is the one education which we have to care for.
0: Anni vidyalu konni chinna chinna nadulu vantivi, aadhyatmika vidya pedda samudram vantivi.
1: All branches of education can be compared to small rivers and rivulets. But the spiritual education is like the mighty ocean.
0: కనుక సర్వ నదులప్పుడు గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
1: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
0: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిని ఉండగా ఏటికి ఈ వ్యథ అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
1: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
0: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarcheri sadhana kalpinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
1: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
0: Divyatma swarupulara vyaktigatamainatundi deshamunaku manam ye matram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthiyainatundi sarveshudu aatma swarupudai unnadanti satyanni gurtinchadam chala avasaram.
1: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
0: దీనిని ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్రులు ఎందుకు చెప్పింది. దీనినే బైబిల్ ఎందుకు ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైట్ టు ఎవరీ వన్ అని.
2: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
0: కనుక మనము సర్వ జీవుని ఎందున్నటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకోవటం ఈనాడు ఎంతైనా అవసరం.
2: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
0: కనుక మనం ప్రేమతో ఏ యొక్క మతభేదములకు చోటు ఇవ్వక, ఏ యొక్క కలహములకు మనకు అవకాశం ఇవ్వక, ఏ జాతి మత భేదములకు కూడా మనం చోటునివ్వక, మనము ఒకే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకోవటం చాలా అవసరం.
2: విత్ ప్రేమ వీ షుడ్ ట్రై అండ్ సెట్ అసైడ్ ఎనీ డిఫరెన్సెస్ దట్ మే బి కాల్డ్ రిలీజియస్ డిఫరెన్సెస్. వీ షుడ్ నాట్ గివ్ రూమ్ టు ఎనీ సెక్టోరియల్ డిఫరెన్సెస్ అండ్ వీ షుడ్ రికగ్నైజ్ ది ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీ యాజ్ వన్ సింగిల్ కమ్యూనిటీ.
0: కనుక రిలీజియన్ వేరు కాదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్, రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. There is only one God, is omnipresent. ఈ తత్వాన్ని మనము క్రమక్రమేణా మనము కేవలం పదములతో కాకుండా ప్రాక్టికల్ లో మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
2: It is not as if one says that there is no religion. There is only one religion and that is the religion of love. There is only one caste and that is the caste of humanity. There is only one God and that is the omnipresent God. There is only one language and that is the language of the heart.
0: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకుని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానం నుంచి కూడా మమ్మల్ని సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
2: The spiritual sadhana consists in broadening your heart, in broadening your vision and recognizing that selfishness is a bad quality which has to be pushed away. This is the basis of spiritual sadhana.
0: ఈనాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ పుట్టిన పర్వదినం కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమే ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలు, అతని యొక్క అనుగుణములను ఒక కించిత్తైనా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
0: ఈ మహనీయుడి యొక్క జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీ ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మన పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
2: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
0: Prema Swarupulara, neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyulaku janmadinotsa nimittanga gnapakarthanga manam paradoshannu maani aatma stutini kontha varaku anadi prakki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కట్టడి కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
2: టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఎ సీక్రెట్ డే యాజ్ ది బర్త్ ఆఫ్ ఎ గ్రేట్ ఇండివిజువల్. వెన్ ఎవర్ వీ వాంట్ టు సెలబ్రేట్ ది బర్త్ ఆఫ్ ఎనీ గ్రేట్ ఇండివిజువల్, దట్ సెలబ్రేషన్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అవర్ రికగ్నైజింగ్ దట్ బ్లేమింగ్ అదర్స్ ఫ్రమ్ టుడే షుడ్ బి స్టాప్. సెల్ఫ్ ప్రైజ్ షుడ్ ఆల్సో బి స్టాప్ and selfishness should be given up and service to the community should be done, giving up selfishness and not blaming.
0: మనం ఈనాడు ఎన్ని కార్యములు సాధనా రూపంలో ప్రయత్నం చేసినప్పటికీ దేశం యొక్క కళ్యాణము అందుకోవటం అసాధ్యం. ఏనాడు విశాలమైనటువంటి భావమును అభివృద్ధి పరచుకుంటామో, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తమును మనం అభివృద్ధి పరచుకుంటామో, ఆనాడే మన దేశము నిత్య కళ్యాణ పచ్చని తోడంతో తొలుతూ.
2: Whatever sadhana we may do, whatever practices we may adopt, Today it is very difficult to get the prosperity of the country. But on the day when people will give up their selfishness, when people will serve others in a selfless manner, on that day it will be possible for us to initiate the prosperity and the brightness of the country.
0: భౌతిక సుఖ సంతోషములకే మనం పాటుపడటం చాలా మానవత్వానికి ఒక విధమైనటువంటి అవమానకరం.
2: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
0: ఆకలిచినటువంటి వాడు అన్నం ఇవ్వక తప్పదు.
2: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
0: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
0: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
2: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
0: మాటలు కోటి చెప్పుడు కంటే కార్యంలో ఒక్కటాన్ని ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
2: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
0: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: The easiest path of all these different paths is the path of pure love.
0: Prema gala hrudayam nundi paramatma nivasistuntaru.
2: In that heart where prema and pure love resides, God
0: gala hrudayame daiva mandiram ani nirmayam chesukovali.
2: You must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
0: Kanuka deho devalaya prutto jeevo devasthanatanaha. ఇది జీవునికి దేహమని మనం భావిస్తున్నాము. దేవునికి దేహం ఇది, కానీ దేవుని యొక్క దేవాలయము ఈ దేహము.
2: వీ థింక్ దట్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఈస్ ది ప్లేస్ వేర్ జీవ ది లైఫ్ రిసైడ్స్. నో, దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందుకు ప్రవేశపెట్టాలి? దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
2: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
0: Kanuka prema tattvanni penchukoni Christ yokka aashiyalanu ee naadu manam kontha varaku aacharanalo pettadaniki prayatnam chestarani nenu aashistunu aashirvadistunu aa prasangaanni viramistunnanu.
2: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love, and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
3: Prema mudita manasika ko

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dearth or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచరణ కుతరమైన అనాది భారతదేశంలో పవిత్రమైనటువంటి మహాపర్వదినములలో సాత్వముల నుంచి నిమిత్తమై వాటి అంతరాత్మను అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated.
1: మానవ సంబంధమైనటువంటి రాగద్వేషములకు ఎట్టి సంబంధము లేనటువంటి యొక్క మానవత్వాన్ని ఏకత్వంగా భావించి అందులో దివ్యత్వము మాత్రమే మనం ప్రకటింపజేసేటువంటి యొక్క మహాపవిత్రమైనటువంటి జన్మగా మానవత్వాన్ని విశ్వసించాలి.
0: We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యము నిరసనమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమున అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అదే ఈశ్వరపరమైనప్పుడు అది సాధారణమైనటువంటి యొక్క సత్యస్వరూపాన్ని అందిస్తుంది.
0: What you see, the movement and the life in nature, is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవచ్చు, మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకొని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: ఇఫ్ వీ డూ నాట్ ఎస్టాబ్లిష్ అండ్ సీ ఇన్ మ్యాన్స్ లైఫ్ ది ట్రూత్ ఆఫ్ డివినిటీ అండ్ ది ట్రూత్ ఆఫ్ ది లార్డ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ ఇన్ ది లైఫ్ we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: Chitti vikaramulaku vikrutala gantapudalo kevalam guru ledi karanamga untunnayi, deeni vyamohamule deeniki aadharamga untunnayi, deeni yokka sankalpamule deeni saririkunti kaligaramuga gochistunnayi.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మిక వ్యక్తిగతమైన చింతాలు సమస్య స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి సత్వరూపంగానే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞ జ్ఞాని సర్వభూతాంతరాత్మ ఇట్టి సత్యములను అదే రూపమైనటువంటి యొక్క మార్గములను ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తూ ఉంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందిస్తున్నాడు. అది ఏ బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But today,
1: దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితం ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మానర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మానర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ యూజ్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మన జీవితం తెల్లవారి మొదలు రాత్రి వరకు బయట దృష్టి ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖంతో సౌభాగ్యం కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూలుకోవటం లేదు.
0: We are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self.
1: మనం ఆత్మవేదికే నిమిత్తమై అందించినటువంటి యొక్క ఈ బుద్ధి ద్వారా మనం అన్నమాటే ప్రాణాలాడుకోవటము ఇది మానవత్వానికి మతిపూర్తిగా ఉంటుంది.
0: So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: Yetti vidyavantudaina, yetti balavantudaina, yetti gunavantudaina, yetti adhikaravantudaina kodanu. కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్ని కూడా అన్నపానాల నిమిత్తంగా ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని వ్యక్తంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఏ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: నేదాయుగులో ద్వాపరయుగములో ఉన్నటువంటి కోతులు కూడా గోపికలు కూడా ఆహార నిమిత్తమై వెతికేటువంటిది అన్నము వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వారు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మ నిమిత్తమైన అన్వేషించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను గురువుల యొక్క పంజరము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటి నుండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణం అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
1: కానీ వీటన్నిటికీ ఈ కామ క్రోధములు అనేటువంటి మహాపిశాచుల మానవుడు వెంట అది దండవలే ఉంటుంది. కొంతవరకు కూడా అతన్ని మానవత్వానిగా మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making a beast.
1: కనుకనే ఇట్టి కామక్రోధములను అరికట్టుకోవడానికి ఇట్టి కామక్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనసు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉద్యోగించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితం అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ బై లవింగ్ అవర్ సెల్ఫ్ టు సబ్సర్వియంట్ టు దెమ్ వీఆర్ ఓన్లీ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిస్టెంట్ from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోతడమయ్యేటువంటి ప్రతి పదార్థము కూడా మనకు స్థిరంగా నిలిచిందేటువంటిది కాదు, మనకు తట్టేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి మెడల వలె లేక ఎండబావడం వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాండంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి.
0: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడికి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: For every man, peace of mind is absolutely necessary.
1: కాని ఈ మానసిక శాంతి ధనం వల్ల కాని పదం వల్ల కాని ఇంకే విధమైనటువంటి బలం వల్ల కాని మనకు లభించేటువంటిది కాదు.
0: But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status.
1: స్వత్వ దైవభావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ అవర్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఓన్లీ బై అవర్ ఫీలింగ్ అబౌట్ గాడ్ దట్
1: ఆధ్యాత్మిక మార్గం అంటాము. మానవుని దైవం వైపు మరణించే నిమిత్తమై మేము ఆశించటం లేదు. దైవము మానవీయులు అవతరింపజేసేటువంటి సత్యానికి మాత్రమే గుర్తించి దివ్య జీవితమైన స్థితిగా మీరు అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
1: సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: దట్ టుడే దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అవర్ టాకింగ్ అబౌట్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఈస్ పర్సూయింగ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్. బట్ వాట్ వీ షుడ్ రియల్లీ ట్రై అండ్ అటైన్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఈస్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్.
1: రాత్రి దొంగతనం చేసినటువంటి దొంగకు కూడా నేను దొంగమోనేటువంటి సత్యం వాడు చేస్తూ కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తనకు సత్యం తెలియదు కాదు. కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపంగా తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మస్వరూపమై కూడా ఉంటున్నారు.
0: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్. బట్ హీ ఈజ్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
1: Atti satya margamana avalambhita chesi satya swarupani sandarshinchu chesi satya prakatana cheyyanadu manam aacharinchinappude manaku bharat desham yokka pavitramainatuvanti yokka srushtiye kaaka యావత్ ప్రపంచమునకు సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి యాక్సెప్ట్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వి అల్టిమేట్లీ ప్రొక్లెయిమ్ ది ట్రూత్ అండ్ మేక్ ఇట్ ఎవిడెన్స్ టు ఎవ్రీబడి వి విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ ఎ వర్ది వన్.
1: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు ఏచించి తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గంలో ప్రవేశింపచేయడానికి తగినటువంటి యొక్క పురుగులు మనం చేస్తూ ఉంటుంది.
0: It is to enable us to proclaim truth in that manner. Such sacred festival days like this come occasionally, and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
1: ఈనాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుతుంది.
0: టుడే ఫర్ ది సేక్రెడ్ డే ఆఫ్ మహాశివరాత్రి దేర్ ఈస్ ఎ సెపరేట్ ఇన్నర్ మీనింగ్.
1: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన జరుగుతుంది చేతను ముక్తి పొందవచ్చును లేక మరొక విధమైనటువంటి సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆలాహారం తన కట్టమును ఉంచుకోవటం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము దొరకటం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథల మూలకంగా కొన్ని అనుభవం మూలకంగా కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానంలో గుర్తింపజేయడానికి సూచించేటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేరు.
0: Professor Gokak told you that on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore
1: కథల మూలకంగా కొన్ని అనుభవం మూలకంగా కొన్ని ఆదర్శ మూలకంగా

0: He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
1: అందరికి చందనాలను వేలితో చూపించినట్టుగా మనకు అతీతమైన అదమ్యమైన కొన్ని విధమైన ఆత్మస్వరూపాన్ని మనము అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
0: Just as even the moon, which we cannot reach, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
1: భగవంతుని అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడానికి వీలవుతుంది, కానీ భగవంతుని కేవలం ఒక ఆధారముగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనలు అందుకునేటువంటి స్వరూపంగా మనం తలంచినంత మాత్రమున భగవంతుడు మనకు సత్యస్వరూపంగా అవతరించారు.
0: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
1: భగవంతుని యొక్క సత్యస్వరూపానికి దూరం అవుతున్నారు కనుక నేటి నుంచి ఎప్పుడు మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాలను భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మలను భగవత్ప్రీత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
0: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వన్ షుడ్ రిమెంబర్ దట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ షో ఆర్ పబ్లిసిటీ all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship.
1: Mana vishwasam adi sadhaga manu abhivruddhi padali.
0: We must develop with great care our own confidence and belief.
1: Kani ee naadu vishwasam sugamulu santoshamulu aadayamulu కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి శ్రద్ధలు ఆ రెండు రెండు కూడా అభివృద్ధిగా ఉంటుంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
0: టుడే అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ గెట్స్ సమ్ వాట్ స్ట్రాంగ్ ఇఫ్ వాట్ యు వాంట్ కమ్స్ అబౌట్ ఇఫ్ సమ్ గుడ్ హ్యాపన్స్ టు యూ ఆర్ ఇఫ్ యు హ్యావ్ సమ్ ప్రాస్పెరిటీ. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
1: కష్టములు సుఖములు కూడా వేరు వేరైనటువంటి కాదు. కష్ట సుఖములు రెండు కలిసి ఉండు. దీని విడదీయనెవరి ధరము కాదు. సుఖము ప్రత్యేకము నేను చూడబోము. కష్టము ఫలించని సుఖం పటము.
0: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
1: Sankaranaka kasta samayamulandu deeniki konni karmaliyande sukha samayam kodu manaku prapistundali anekunte prishasani manu hrudayamlo bhadram cheskovali.
0: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible, and it's perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
1: Bharavantuni nammi chedinatundi var lokamlo ledu.
0: There is no one in this world who has really been let down if one had developed faith.
1: Bharavantuni sarvamanaitundi yokka కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి కనకాలం మాత్రమే మనకు బాధిస్తాయి, కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క చల్లని పన్నీరు మీలోనే ఉంటుంటాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ ఇట్ ఇస్ పాసిబుల్ దట్ వన్ గెట్స్ ఇన్ టు సమ్ డిఫికల్టీస్ అండ్ వన్ ఫీల్స్ సమ్

0: failed. But if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
1: జడమైన విగ్రహములే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు?
0: While we are accepting and praying to stones, idols and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
1: కనుక ఈశ్వర సర్వభూతానం ఈశ్వరుడు సర్వమైనందు కూడా ఉంటున్నారు. కనుక సర్వము కూడా మనము ఒక విధమైన భగవత్ తత్వంగా మనం విశ్వసించి ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులకు కష్ట పెట్టక, ఇతరులను ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక, సర్వమైనందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడే నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు, వారికి పర్యటించే యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే. కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనము అవిశ్వాసపరిచేవాళ్ళమైపోతాం.
0: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
1: ఒకానొక భక్తుని ఒక అధికార స్థానం అందున్నటువంటి యొక్క గురువు గారు ప్రశ్నించినారట, నాయన నీవు నిత్యము ఏ నామం నీవు స్మరిస్తూ ఉంటున్నావు అని ప్రశ్నించారు.
0: A teacher who was in the position of a teacher asked one of the devotees, "My dear boy, on all days, what is the name which you utter and worship?"
1: నేను నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నాడు.
0: His reply was, every day he has been uttering the word Sivoham, Sivoham.
1: Sivoham, Sivoham, Arigam Lopala, Artham Yemki, Yemak, Marat Prasthane Sir.
0: The teacher asked him, what is the meaning of your saying Sivoham, Sivoham?
1: Nene Sivudu, Nene Sivudu, Nene Sivudu, Ani, Kuntiyaka, Artham, Artham, Velbuchyari.
0: His reply was that the meaning as he understood it was that he was Siva, he was Siva.
1: నీవే శివుడా నీవే శివుడా అని మరి గురువు వచ్చిన చేశాడు.
0: ది టీచర్ అగైన్ ప్రెస్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ సీ ఆర్ యూ శివ, ఆర్ యూ శివ?
1: అవును అన్నాడు.
0: హి సెడ్ yes.
1: అయితే పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: ది టీచర్ దెన్ ఆస్క్డ్, ఇఫ్ దట్ ఇస్ సో, వాట్ ఈస్ పార్వతి టు యూ?
1: మహామరావు మహామరావు పార్వతి మహాశక్తి అన్నాడు.
0: The devotee realized that he had fallen into a trap and he said, "Oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great shakti, great power."
1: Anaga Shivudu Parvati bhakta matrame aneetvanti vishwasam taru pettukovadam chetane Parvati mahashakti ani nenu Shivudu garani taru vishwasanni korukutunnanu. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసములు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా మనం విశ్వసించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఉండడానికి అవకాశంగా ఉంటుంది.
0: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ, దట్ శివ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ పార్వతి హూ ఈస్ ది మహాశక్తి. To have looked at Shiva in that limited concept as the husband of Parvati Mahasakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
1: కనుక భగవంతుడు ఏ వదీలోను ఏ అమర్నాథ్లోనూ ఏ తిరుపతిలోనూ ఏ వజ్రాకరంలోనూ ఉంటున్నాడనేటువంటి యొక్క భావమును మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావాలి. భగవంతుడు సర్వ హృదయవాసి సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం వ్యక్తి కొడుకు ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిత్యమానమైన ప్రకాశంతో వెలువందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానం ముందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు అతని యొక్క స్థానం కైలాసము వైకుంఠము స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానించుకున్నటువంటి వారమే చూద్దాం.
0: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent. It is that faith that must become our very life breath. That life breath we should be able to see and recognize it as our true self.
1: ఆ శ్వాసం ఈ దేహం నుండి ఉన్నంత వరకు ఇది శివంగా ఉంటుండాలి, మంగళంగా ఉంటుండాలి. ఈ శ్వాసం ఈ దేహం నుంచి పోయినప్పుడు తెలంగాణ మారిపోతుండాలి, అమంగళంగా మనం పరిశీలిస్తున్నాం.
0: It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the Shivam, has the Mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes Shivam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath. Today is Shivaratri. Shiva means bliss and happiness. Ratri means it is darkness. To talk of darkness is to talk of it as a symbol of ignorance.
1: ఈ యొక్క అంధకారంలో కూడా ఆనందాన్ని మనం అభివృద్ధి చేసుకున్నటువంటి దినమే శివరాత్రి దినంగా మనం విశ్వసించవలసింది కాదు. కేవలం చతుర్దశి దినం అంతా శివరాత్రిగా విశ్వసించాలి మన గోపాలకు చెప్పారు. ప్రతి చతుర్దశి దినం కూడా నువ్వు 14 రోజులు మనం కాచుకున్నట్లే మనకు ఏనాడు అజ్ఞానంగా ఉంటుంటారో ఆ ఆనందాన్ని మంగళకరమైనటువంటి యొక్క శివతత్వాన్ని మనం ప్రకటింపజేసుకున్నప్పుడు మనకు నిత్యము నిరంతరము కూడా శివరాత్రిగానే మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri. In our body, we are full of ignorance. In our mind, we are full of desires and pleasures. In our stomach, we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss.
1: తగినటువంటి యొక్క పరికరము తగినటువంటి యొక్క మహాశక్తివంతమైనటువంటి యొక్క నామమును మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి. అన్నింటికంటే కూడా ప్రేమ అతి సులభమైనటువంటిది. ప్రేమతో పరమాత్మని పొందడానికి ఎట్టి శ్రమ కూడా మనకు ఉంటుంది. కనుక ప్రతి ఒక్క హృదయం కూడా ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ తర్క వితర్కములతో దూరం నింపుకోవడానికి మాత్రం మీరు కూలుకోకూడదు.
0: Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పరశక్తి, ప్రేమకు మించినటువంటి యొక్క పరికరము, ప్రేమకు
0: There is no energy or Shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
1: Deenine start today with love, spend the day with love, feel the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితానికి తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నారు స్వామి. ఎట్ట ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా విడింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నిరూపించి చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేగాని లేచిన దగ్గరనే సర్వేంచుకోవాలని తప్పకు పడతావు, లేచి పార్టీ తీసుకుంటారని ఇంకొక కుక్కుపడే కోపడతావు. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
0: in the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
1: ప్రారంభంలో ఉండే కోపతాపములకు మనం తోటిచ్చినప్పుడు ఇంకా అంత్యమంతాపులు దుఃఖములతో మనం అంతం చేస్తాము.
0: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
1: కనుక మనకు ప్రారంభము అంతము రెండు కూడాను సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించడానికి కోరుకోవాలి.
0: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
1: సోహం సోహం అని పుట్టినటువంటి కిక్క కొన్ని కొన్ని లోపం లోపల పోహం పోహం అనేటువంటి పుట్టినటువంటి బిడ్డ అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతోనే అంతం చేసినప్పుడు దానికి సార్థకత పొందిపోతుంటున్నారు.
0: ది బేబీ విచ్ ఇస్ బోర్న్ విత్ ది వర్డ్ కోహం కోహం ఇన్ ది మౌత్, ఇట్స్ ఓన్లీ వెన్ ఇట్ కెన్ ఎండ్ ఇట్స్ లైఫ్ విత్ సంథింగ్ కాంట్రరీ దేర్ విల్ బి సమ్ యూస్ఫుల్నెస్.
1: కనుక మనం ప్రారంభంతో పుట్టినటువంటి యొక్క విషయ వాతావరణంతా కూడా దీని అంత్యము అనేటువంటి యొక్క దీంట్లో దీన్ని పూర్తి విసర్జించేటువంటి స్థితిని మనం పొందినప్పుడే ఈ విధమైనటువంటి జన్మ సార్థకం అవుతుంది. కాన మానవులైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మను కూడాను దైవ ప్రీత్యాసంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అద్భుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకు జనగనక వస్తు అనారోగ్యంలో మనం యొక్క జీవితాన్ని జరుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
0: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have nama sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a divine discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

తామసంబు విడక తత్వంబు ఎటుగలుగు, రాజసంబు విడక రాదు భక్తి. సాత్వికంబే భక్తి సాధనం బగునయా,

0: Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: All this visible world is the reflection of the three attributes.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: Every human being is the very form of these three attributes.
1: ఇట్టి త్రిగుణముల యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: The man with these attributes, how do you expect him to go beyond these attributes?
1: కాని త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: However, when once he recognizes the good and bad in these three attributes, he can certainly grow beyond them.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ వితౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడలేడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోన ప్రవేశించడు.
0: He will not resort to any action thoughtlessly.
1: కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి యొక్క గుణములే.
0: Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడాను రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక్.
1: కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: There'll be no scope to desire for God unless earlier he desires for worldly things.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కాని వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: Desires may vary, but their nature is one and the same.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోజు గుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యూ ఫైండ్ దిస్ పైస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: యాజ్ హి అడాప్ట్స్ అండ్ ఫాలోస్ ఈచ్ ఆఫ్ దీస్ హీ విల్ అండర్స్టాండ్ వాట్ పైస్ క్వాలిటీ ఈజ్ దట్ రన్స్ ఎస్ అన్ అండర్ కరెంట్.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ పైస్ క్వాలిటీ పర్హాప్స్ ది తామసిక
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: ద రాజసిక్ ఎమోషన్ ఇస్ ఆల్సో ఎ స్టెప్ ఇన్ ద
1: ల్యాండ్. ఈ రెండింటినీ దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసిక.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారై తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు.
0: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ హి స్పెంట్ హిస్ లైఫ్.
1: దయా దాక్షిణ్య రహితమే తామసికం.
0: Tamasic quality dullness is the one which has no
1: scope
0: for compassion. Ratnakara of this quality, of this nature,
1: saptarishulu yokka darshanam cheta,
0: because he could visit the seven saints,
1: vaaru sparshanam cheta,
0: as he could experience
1: sambhashanam cheta,
0: as he could converse with them,
1: maha tapasviga maaripoyadu.
0: He could become the one of mighty penance.
1: Kevalam tapasvi maatrame kaaka,
0: not merely penance,
1: గొప్ప కవిగా కూడా నువ్వు రూపొందాడు.
0: యు కుడ్ ఆల్సో బికమ్ ఎ డివైన్ కంపోజర్.
1: ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు.
0: హిస్ కంపోజిషన్ ఇస్ వన్ ఆఫ్ ది డివైన్ కంపోజిషన్.
1: కవి అనగా ఎవరు?
0: హూ ఇస్ కవి?
1: కవి క్రాంత దర్శన. క్రాంత దర్శన త్రికాలములు యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి.
0: Kavi, the poet, is the one who knows his innate nature in all the three periods
1: past,
0: of time.
1: Past, present and future.
0: The one who knows.
1: Kudanu gurtinchinatuvanti vade kavi.
0: The one who knows the past, present and future is a true kavi or poet.
1: Kani ee naati kali prabhavam cheta konni padamulu pondinchinanta maatram cheta kavi ga roopondutunnadu.
0: But in the modern age we call him a poet because he could assemble few words.
1: Veerandaru kudanu kavulu kaadu.
0: There are no poets at all.
1: Valmiki, Vyasudu, veerandaru kudanu tapasyakti chetane trikalamulu darshinchi trigunatmakamainatundi daivatvanni darshinchi varu trikala bhadyuluga maaripoyadu.
0: Sages like Valmiki and Vyasa, they have undertaken the penance and could know that which is beyond the three attributes, the divinity, and became divine composers subsequently.
1: Kanuka,
0: so
1: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము.
0: ద రత్నకార హు వాస్ టోటలీ తామసిక్ ఇన్ ఫుల్ డల్నెస్ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ పాయస్ క్వాలిటీ బికాస్ ఆఫ్ గుడ్ కంపెనీ.
1: కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవడానికి వీలు కాదని మనం బలహీనులు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ become weak by saying that we can't turn this tamasic quality.
1: Annitikini daivaanugrahamu moola kaaranamu.
0: For everything God's grace is the
1: cause. Eppudu ekkada ee vishayamu lopala daivaanugraham manaku praaptinchunu.
0: When, where, how you are going to the recipient of God's grace.
1: Kanuka ee tamasikamu tamasikam gaane eppatiki undadu.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikamlo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious satvikam.
1: Rajasikamlo rajasikam tamasikam satvikamlo ee vidhanga oka class maaranakkaledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivaanugraham cheta peddala yokka prabodhala cheta direct ga seedha satvikamlo praveshinchavachchu.
0: The one with tamasic quality, because of God's grace, listening to the divine teachings of elders, he can become a sattvic.
1: Kanuka tamasikudainatvanti yokka ratnakarudu tapasunu aacharinchi maharshula yokka prabodhala cheta shuddha sattvikudiga maaripoyadu.
0: Ratnakara, who is tamasic because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasic.
1: Ide chhatramu.
0: Is one of vela.
1: Deshamu.
0: The hatred.
1: Asuya.
0: Jealousy.
1: Adambaramu.
0: Pomp.
1: Ahankaramu.
0: Ego.
1: Krodhamu.
0: Anger.
1: Ityadi gunamulato koodinatundi ee rajasikamu.
0: Rajasic carries with his these three qualities, these qualities.
1: Deenikanta sariyainatundi yokka rishi evaru?
0: Who is the sage that represents
1: Vishwamitrudu?
0: Vishwamitra symbolizes these qualities.
1: Inta rajasikamto jeevinchinatvanti oka Vishwamitrudu.
0: Vishwamitra with such an emotional aspect of rajasik.
1: Tana jeevitamanta kudunu rajasikamtone gadipinatvanti Vishwamitrudu.
0: Vishwamitra who spent his lifetime full of rajasik.
1: Goppa maharshiga maaripoyadu.
0: Became a great sage later.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠుల వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రముగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హీస్ బ్రహ్మర్షి అండ్ దేర్ ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మర్షి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలనం చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: The hatred has gone to that extent as to finish him off totally.
1: ఒకానొక దినము,
0: on one day,
1: వశిష్ఠుల వారు,
0: వశిష్ఠ
1: తన ధర్మపత్ని అరుంధతి
0: with his concern,
1: పూర్ణ వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండినప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలే ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: వన్ డే ది సేజ్ వశిష్ఠ వాస్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. They were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra.
1: ఈ విషయాలు కొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
0: Vishwamitra heard this standing behind the bushes.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: Yes, thrown away the sword he was holding on hand.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్న గాఢంగా విచారిస్తూ ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు, ఇలాంటిపై వాణిపైన నేను ద్వేషం పూనటము, ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, చి ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠులు వారి పాదాలపైన పడ్డాడు.
0: విశ్వామిత్ర ఫెల్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
1: Yes, Vasishtha vari padamu paina padinaadu.
0: The moment he fell on his feet,
1: Vasishtha vara tana mokamaina chudakunda,
0: Vasishtha didn't look at his face,
1: aashirvadinchi
0: blessed him.
1: Vishwamitra Brahmarshi lemmu annadu.
0: He said, Vishwamitra Brahmarshi get up.
1: Inta kalamu rajashrishi ani pilustunnatundi okka Vasishtha varu sahajanga ye vidhamaina vicharamu lekunda బ్రహ్మర్షి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
0: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ది టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
1: ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మర్షి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మర్షి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మర్షి నౌ, వాట్స్ ద రీజన్?
1: విశ్వామిత్ర ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
0: సో లాంగ్ యువర్ ఈగో,
1: అహంకారంలో పుట్టావు, అహంకారంతో పెరిగావు, అహంకారంతో జీవించావు,
0: యూ హావ్ లివ్డ్
1: నీ జీవితం అంతైకున్న అహంకారంలోనే గడిపావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో.
1: ఎవరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు.
0: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
1: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూల గావించి నా పాదాలపైన పడ్డావు.
0: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ ఎట్ మై ఫీట్.
1: ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: కనుక నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినా ఉన్నా.
0: నౌ హియర్ ఆఫ్టర్ యువర్ బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
0: హూ ఇస్ బ్రహ్మర్షి? ద వన్ విదౌట్ ఈగో ఇస్ బ్రహ్మర్షి.
1: అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి ఇస్ ద వన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఈగో, అటాచ్మెంట్, పొజెసివ్నెస్.
1: ఎట్టి విద్యను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక
0: They will be unmindful of their scholarship, the exalted positions whatsoever. That they will consider themselves an instrument in the hands of the divine. That everything is the will of God. I'm just a puppet in the hands of God. He may make me
1: dance. That
0: day when man develops these qualities, he becomes a Brahmarshi.
1: అనేటువంటి ఈ అభిమాన మమకారములు అనేటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజఋషిగా మారుతూ ఉంటాడు.
0: సో లాంగ్ హీ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఇస్ మైన్ దిస్ ఇస్ థైన్ లైక్ దాట్ దిస్ ద కాజ్ ఫర్ ఈగో అండ్ దట్ ఇస్ రాజసిక్ క్వాలిటీ.
1: అహంకారము నాది మమకారం.
0: ఐ ఇస్ ఈగో నాది మైన్ ఇస్ పొజెసివ్నెస్.
1: కాబట్టి ఈ మమకార అభిమా అహంకారంలో కూడాను మానవుని యందు నిర్మూలమవును అతనప్పుడు తాను బ్రహ్మర్షిగా మారుతాడు.
0: దట్ డే వెన్ వన్ గివ్స్ అప్ దీస్ టు ఈగో అండ్ అటాచ్మెంట్ హీ బికమ్స్ బ్రహ్మర్షి.
1: ఋషి అనగా అనేక విద్యలు నేర్చడం కాదు ఋషి తత్వానికి.
0: A sage doesn't mean the one who
1: అనేక విధమైనటువంటి తపస్సులు ఆచరించడం కాదు ఋషి తత్వానికి.
0: Not the one that has taken to severe penance.
1: కానీ మనలో ఉన్నటువంటి యొక్క గుణములను మనం మార్చుకోవటమే ఋషితత్వమునకు దివ్యత్వమునకు తగినటువంటి గుర్తుడు.
0: ద ట్రూ సైన్ ఆఫ్ డివినిటీ అండ్ సేజ్ హుడ్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
0: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి టోటలీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అది ఏ దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి. ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
0: సో హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ది వాల్యూ if it carries with it these three qualities: love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
1: ధర్మముని ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో,
0: that day when man doesn't tread along the path of righteousness,
1: విలువ దిగజారిపోతుండాలి.
0: The man loses his value.
1: ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువలు తనే అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
0: All over the world we find the material maintaining its own value.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
0: Because they follow their natural process.
1: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకొని కల్పితమైన గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: But whereas human being has killed his natural innate inborn human quality and lives in an artificial style.
1: విద్యార్థి చెప్పాడు.
0: The student said.
1: స్వధర్మం పరధర్మం అన్నారు.
0: ఈ రిఫర్ టు టూ స్వధర్మ అండ్ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
0: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ఆత్మ.
1: పరధర్మం అనగా దేహధర్మము.
0: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
1: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
0: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
1: ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
0: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే హాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్ ద ధర్మ ఆఫ్ ద బాడీ అండ్ హీ గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
1: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కానీ మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
0: టుడే వాట్స్ హ్యాపెనింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్. But the man, human being has lost his value.
1: కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి?
0: What's the reason behind it?
1: సత్యాన్ని విస్మరించాడు.
0: He has forgotten the truth.
1: ధర్మాన్ని విస్మరించాడు.
0: He has forgotten ధర్మ.
1: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
0: has forgotten both.
1: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
0: ధర్మ has forgotten him.
1: ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
0: If you follow
1: dharma, ni himsinchinatunte vaanni dharmame athanni himsistundi.
0: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
1: Ee naati manavuni yokka viluva tarigipovadaniki moola kaaranam idiye.
0: This is the reason why man has lost his value.
1: Manavudu satyanni anusarinchatam ledu.
0: Man is not following truth.
1: Satyamunu palakali dharmamunu aacharinchali.
0: One should speak truth and follow dharma.
1: Ee naadu dharmanni palukutunnadu.
0: Today he speaks of dharma.
1: నడుచుకోవటం లేదు.
0: And he is not conducting accordingly.
1: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
0: When one doesn't conduct himself along that, how long does it last?
1: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
0: We speak about dharma a lot.
1: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
0: బట్ ధర్మ వుడ్ లాస్ట్ అంటిల్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్.
1: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దట్ పర్సన్ టు బి ప్రొటెక్టెడ్ బై ధర్మ?
1: కనుక ఈనాటి ధర్మములు ప్రబోధిస్తున్నారే కాని, ప్రచారం చేస్తున్నారే కాని, ఆచరణం చేయటం లేదు.
0: టుడే వీ టీచ్ వీ స్పీక్ పబ్లిసైజ్ ధర్మ బట్ వీ డోంట్ ప్రాక్టీస్.
1: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము.
0: ఇట్ ఈస్ నాట్ ద టీచింగ్ అండ్ పబ్లిసిటీ దట్ మ్యాటర్, ఇట్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్.
1: బుక్ లో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
0: దేర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్. By that your hunger will not be satiated. There in the book you read and you find a mention of many names of the sweets.
1: Kani okka thuri neevu dani note lo pettukoni ruchi chuchinappude dani yokka teepu meeku artham avutundi.
0: Unless you eat you cannot know the taste.
1: Ade vidhamgane
0: likewise
1: ee naadu bookish knowledge grantha parichayam che maatrame manavudu satyamu dharmamu ani uchcharistunnadu.
0: Today man speaks of satya and dharma based on the bookish knowledge.
1: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
0: But he must translate into action with his body.
1: కనుక తామసికం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
0: రత్నకార to begin with who was a tamasic could become sattvic. Because he heard good things from sages.
1: Acharinchadu.
0: He practiced.
1: Kevalam saptarishulu cheppinanta matramane shravanam matrame cheyaledu.
0: Not merely listening.
1: Acharana chesadu.
0: He practiced what he heard.
1: Kadapatiki tana dehamne tana marchipoyadu.
0: He has forgotten his body ultimately.
1: Aa deham marchipoyi putta kuda perigipoyindi.
0: This anthill growing.
1: Putta nundi kudanu ram ram ram ram ani రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
0: ద హోల్ యాంటిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
1: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడా మర్చిపోయాడు.
0: సో హీ లాస్ట్ ది ఈగో అండ్ హీ ఆల్సో లాస్ట్ ది బాడీ కాన్షియస్నెస్.
1: దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడా ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
0: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్, the pride of our education and the ego of having belonged to a community, the pride of wealth, where we lose everything.
1: Anaade tana maharishiga maaripoyadu.
0: The moment he gives up all these things, he could become a sage.
1: Maharishi maatrame ik maartam kaartam Sri Ramachandran yokka charitram raaseetundi adhikaraanni kuda sampayinchadu.
0: Not only he became a sage, he could have authority, the right to compose Rama's history.
1: Kabatti tamogunamto jeevisthunnatvanti yokka Valmiki ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవటానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణ లేదు.
0: రత్నకార హూ వాజ్ ఆఫ్ తమో గుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్ ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
1: వారు సంగం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
1: విశ్వామిత్రుడు కూడా అంతనే.
0: So also Vishwamitra.
1: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
0: He has taken up to penance.
1: అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
0: He was a king earlier, Kausika.
1: కౌశిక మహారాజు.
0: Emperor Kausika.
1: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
0: The king will be of full of rajasic quality.
1: అలాంటి వాడు
0: such one.
1: ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడా త్యజించి సుఖశాంతులు కూడా విశ్వసించి విమర్శించి అన్నింటి ఎందుకు కూడా తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
0: సచ్ మైటీ కింగ్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హిస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్, హిస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
1: కట్టగలిపటికీ వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
0: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్
1: వశిష్ఠ
0: బ్రహ్మర్షి.
1: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
0: This is a travel from the point of rajasic quality to the position of brahmarshi.
1: Inga sattvikam ante emiti?
0: Then what is sattvika arpanesa?
1: Nirantaramu shantamu sahanamu sanubhuti satyamu ilanti vanni kudanu ee yokka satyamunaku margamu.
0: Sattvic quality pious will carry with it these qualities. ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు. ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లవ్.
1: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ హి కెనాట్ కన్వర్ట్ ఇంటూ లవ్, వాట్స్ ద ఫన్ ఆఫ్ ఆల్ ద పెనెన్స్?
1: ఈనాడు ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: మీరెవరు ఏమి అంతరించకూడదు.
0: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
1: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
0: భగవాన్ ప్రాపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
0: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
1: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
1: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
0: Bhagavan has not found any person who mandiram lo kaani edan mandir
1: canteen lo kaani
0: canteen
1: book stall lo kaani
0: book stall
1: inka accommodation lo kaani
0: accommodation
1: aspatra lo kaani
0: hospital
1: inke vidhamaitundi ento kaani ekkadiki poyinappudiki prema ane paluke ledu.
0: No one speaks with love anywhere.
1: Inki enduku meer ee upanyasaalu vinali?
0: Then why should you listen to this course?
1: ఒక్కరైనా జవాబు ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా?
0: Is there any one person who responds with love, answers with love?
1: ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి,
0: when newcomers come here,
1: అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో.
0: When say what is darshan timing, you'll say go go go.
1: తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా?
0: Can't you explain softly and sweetly the thing you know?
1: ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంటారు, this is not my duty, go అంటారు.
0: Then if you ask
1: me to duty kavalna adigin daniki telisinaatvanti jawabu nemmadiga premato cheppadaniki emi neeku nashtamaindi?
0: What is the loss that you sustain if you answer with all adavaru
1: endukani magavaru endukani 20 samvatsaram 30 samvatsaram 40 samvatsaramlo aashramlo jeevisthunnaru okkadaina premamayamaina hrudayam ledu?
0: Men or women, they have been over here since 40 or 30 years. There are none here with love.
1: సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు?
0: They undertake all sorts of spiritual practices. They meditate. What for?
1: ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది?
0: What happened to the love within you?
1: ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు.
0: You are killing the love.
1: కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
0: You develop hatred.
1: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఇఫ్ యూ హావ్ డిటర్మిన్ టు లిసన్ టు భగవాన్ డిస్కోర్సెస్, వై డోంట్ యు ప్రాక్టీస్ లవ్?
1: నివాసం ఆశ్రమం,
0: యు స్టే హియర్ ఇన్ ఆశ్రమం.
1: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
0: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
1: ఏ పని అయినా కూడా నువ్వు ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
0: Are you doing with any sincerity or steadfastness?
1: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
0: Do they speak truth anywhere?
1: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
0: Do they talk with all love?
1: ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
0: Nowhere it is seen. Bhagavan has not heard any such words.
1: ప్రేమతో జవాబు చెప్పు.
0: Reply with love.
1: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
0: People come to you to talk to you.
1: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యూ, యూ కెన్ సే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టాక్ యూ కెన్ సే, సార్ భగవాన్ డజంట్ లైక్ అస్ టు టాక్ మోర్, దే వై డోంట్ వాంట్.
1: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
0: The teachers or students, doctors, nurses, anybody, Bhagavan has not seen anyone that talks with love.
1: Inka enduku ee upanyasalu meeru vinali?
0: Why should you listen to these discourses?
1: Ee vinnanduku edaina oka gurtu undali kada?
0: Having heard, at least you should practice.
1: Kumbhavarsham kuchindatante kinda tema undali kada?
0: When there's downpour of rain, the bottom, the ground
1: will be wet. Kaani upanyasalaku bhajanaku front seat lo vachi kurchuntaru.
0: But you occupy front rows to listen to discourses.
1: Akkadanta bhajan lopala chuste ee aadavaalanta jagadamu, front seat nadi, front seat nadi, enduku veeliki ahankaram?
0: There in bhajan hall లేడీస్ ఎక్కడైతే
1: నామస్మరణ వింటున్నాను అదే చాలు అని ఆనందపరచకూడదు.
0: కాంట్ యూ బి హ్యాపీ వేర్ ఐఎమ్ వేర్ ఎవర్ ఐఎమ్ ఐ లిసన్ టు భగవాన్.
1: దయ ఉంటుండాది, కావలసినంత ప్రేమ ఉంటుండాది, కానీ మీరు నింపుకోవటం లేదు హృదయాల్లో.
0: There's a lot of time, there's a lot of love. You don't fill your hearts with these.
1: Kumbha varsham kurustundadi.
0: There's downpour of rain.
1: Kundani meeku aa varshaniki edurugani moothi petteste dantu ye konchimaina kudanu andulo neeru nilustundi.
0: If you keep all the pots straight, you can collect water.
1: Kaani aa kundanu bolichi petteste ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైన లోపల నిలిచదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టర్న్ ది పాట్స్ అప్ సైడ్ డౌన్ రివర్స్ యూ కెనాట్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఈనాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడా హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
0: సో ఆల్ దోస్ దట్ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్ దే టర్న్ దేర్ పాట్స్ రివర్స్.
1: అందువల్లనే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
0: దేర్ ఫోర్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
1: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ?
0: వై షుడ్ యూ కమ్?
1: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
0: వై షుడ్ యూ బి హియర్?
1: ఇంకెక్కడ స్థలం లేదా?
0: ఇస్ దేర్ నో ప్లేస్ ఎల్స్?
1: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
0: హావింగ్ కమ్ వాట్ ఇస్ ది యూజ్?
1: ఏం సాధించారు?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఏం సాధిస్తున్నారు?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఏం అనుభవిస్తున్నారు?
0: వాట్ ఇస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
1: ఏం ఆనందిస్తున్నారు?
0: వాట్ ఇస్ దట్ మేక్స్ హ్యాపీ?
1: ఏమిటి లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుంది.
0: యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం.
1: కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకొని
0: at least from this day know the truth.
1: Evaraina edaina adigithe premato oka javabu cheppandi.
0: If anyone asks you anything, give the answer in all politeness and love.
1: Ee public meetings anta untuntai, public connection lanta untuntai.
0: In public congregations there will be public connection, you know.
1: Accommodation office untuntadi,
0: there is accommodation
1: information office untuntadi,
0: information
1: canteen untuntadi, book stall untuntadi, inka enninno stalls anta unnai.
0: There are so many stalls.
1: Kaani ekkadiki poyinappatikeni వీళ్ళందరూ కూడా ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానూ తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
0: యూ మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్. దెర్ ఆర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
1: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
0: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
1: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గర పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
0: ది హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
1: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
0: Why don't you treat them with love?
1: Kontha mandi unnaru chustaru.
0: There are some.
1: Kaani
0: but
1: va ento baadato vachinappudu vaalaku manchi maata oka tiyyani maatanu oka thuri maatadiste vaala rogam nivarana aipothundi.
0: When the patients come to you with so many difficulties, why don't you talk to them sweetly?
1: వారినందరూ ఇక్కడ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
0: When you start fighting with them and drive them out,
1: అంటారు.
0: You'll say no time, get out.
1: గెట్ అవుట్ అంటే పర్వాలేదు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దే సే.
1: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
0: దే విల్ స్పీక్ మచ్ మోర్ దాన్ మియర్ గెట్ అవుట్.
1: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
0: సచ్ పీపుల్ కాన్ బి కాల్డ్
1: డాక్టర్స్. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
0: దే ఆర్ నో ఇండివిజువల్స్, దే ఆర్ నో డివోటీస్.
1: నిజముగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
0: If they have really come for Swami, they should improve their
1: Swami
0: love from
1: today. Swami daggara kaala nunchi tala varaku prema okkate.
0: Bhagavan from top to toe is full of love.
1: Nenu ichedi prema.
0: He gives love.
1: Meeru puchukuntunnaru kaani danini vaadukovatam ledhu.
0: We receive love from Bhagavan, but we don't use it.
1: Evvaru kuda oka shantanga premato uchcharinchi javabu cheppetunte vare ledhu.
0: There are none who answer with peace and love.
1: Karuka prema swaroopulara, ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులు అంటాను.
0: దో యూ హ్యావ్ నో లవ్, భగవాన్ విల్ అడ్రెస్ ఇస్ ఆల్ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ డెవలప్ లవ్.
1: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
0: ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇట్,
1: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
0: యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆల్ పెనెన్స్.
1: వశిష్ఠులు వారు ఏం చెప్పారు ఆనందంతో?
0: వాట్ ఈస్ దట్ వశిష్ఠ సే?
1: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ ఈస్ షైనింగ్.
1: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
0: మూన్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్.
1: అది ఎట్ట ఉంది? విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
0: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
0: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్, బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
1: ప్రేమను శ్రవణము చేతనే శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
0: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్ హిస్ హార్ట్
1: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ మాదిరి ఒక హాస్టల్ హోస్టెస్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం
0: షైనింగ్
1: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
0: మూన్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్
1: అది ఎట్ట ఉంది విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.

0: ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టెస్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
1: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం, ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్, ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టసీ.
0: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే.
1: సేమ్ థింగ్ ఇన్ ది ఇన్స్టిట్యూట్.
0: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
1: వెన్ న్యూ కమర్స్ వాళ్ళంతా
0: మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
1: వీ షుడ్ వెల్కమ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
0: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
0: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి. కొత్తగా పోయినటువంటి పిల్లల్ని చూస్తే ర్యాగింగ్ అనేటువంటిది ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
1: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
0: కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు.
1: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
0: వివేకం కాదు అవివేకము.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
0: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
1: ఇట్ నాట్ కంపాషన్, ఇట్స్ వికెడ్నెస్.
0: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్.
0: అదే విధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి.
1: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ కన్సర్న్.
0: కాదు కాదు, రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చోని వారు.
1: But we make some reservations, we don't allow them to sit by our side.
0: ఇది మంచిది కాదు.
1: This is not good.
0: ఒకరికొకరు కలిసి మెలిసి ఉంటుండాలి.
1: We should mingle freely with
0: each other. స్వామి ప్రేమ తత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
1: Then only you can understand the spirit of love of Bhagwan.
0: కనుకని ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
1: Whatever you speak, speak with love.
0: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి.
1: If you don't know, you can say, sir, I do not know.
0: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
1: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
0: అందరినీ గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫెయిత్ ఇన్
0: ఎవరీ. సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మత ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: జీవుల్ని చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
1: యు వర్షిప్ గాడ్ అండ్ యు హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
0: ఏం పూజ ఇది?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఇట్?
0: కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
1: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
0: వాటిని శ్రేణుకోలు తీసుకుని కొట్టేస్తారు.
1: But we with them on their back.
0: రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు.
1: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వీ గో రౌండ్ సర్ క్యాంబులేటెడ్.
0: ఇది రాతి భక్తి.
1: ఇట్ ఇస్ డివోషన్ ఆఫ్ స్టోన్.
0: స్టోన్ భక్తి.
1: స్టోనీ డివోషన్.
0: కానీ హృదయ భక్తి కాదు. ఇట్
1: ఈస్ నాట్ ద డివోషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్ అవుతారు?
1: వెన్ వీ హ్యావ్ సచ్ హార్ట్స్ హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
1: from this day
0: hrudayanni pavitramainatvanti okka andaru compassion compassion compassion antaru. Ekkada undi ad compassion? Passion ga untundali.
1: Everyone speaks of compassion compassion. Where is compassion? It is only fashion.
0: Eppudu okanni badhinchatam edi?
1: We hurt everybody continuously.
0: Manchidi kaadu.
1: It's not good.
0: Enni dinamulu nunchi aashramlo untunnaru?
1: We have been here.
0: Idi nijamainatvanti aashramam ani kaadu, shrama lekunda undetundi aashramam.
1: This is ashram where we should not put to be to suffering shrama.
0: అంటారు అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలువడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
1: మెనీ డివోటీస్ ఫీల్ సాడ్ బికాస్ వై నాట్ భగవాన్ గ్రాంట్ అస్ ఇంటర్వ్యూ అండ్ మేక్ అస్ హ్యాపీ దేఆర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ బికాస్ అవుట్ సైడ్ వీఆర్ సింప్లీ డ్రివెన్ అవుట్ లైక్ డాగ్స్.
0: మందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది?
1: How is it possible to grant interview?
0: అందరికి ఒకటూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే.
1: It's not possible to give interview.
0: ఇదే పెద్ద ఇంటర్వ్యూ. అందరికి సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
1: This is the cosmic interview, the divine interview, the collective interview. From tomorrow.
0: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.

0: But you can speak always obligingly.
1: Right from tomorrow, you have to answer with love. You have to talk with love. And if you do not know, you can say, sir, I do not know. Cut short your talk.
0: అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి.
1: Then you will be away from the animal qualities.
0: ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వలె మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
1: How can we be human with animal qualities within?
0: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
1: First we have to drive them out.
0: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
1: Love and love.
0: అందరికీ ప్రేమను పంచు.
1: Share this love with everybody.
0: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
1: This is true sattvic pious quality.
0: కనుక మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం, రాజసికం, రాజసికం.
1: Throughout our lifetime, we live in this emotion, rajasic quality.
0: ఈ రాజసికం అనేటువంటిది రాక్షసగా రాజసికము.
1: That is a demonic nature.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: మనం మానవులము.
1: We are humans.
0: I am not animal.
1: I am not animal.
0: I am not animal.
1: I am not animal.
0: Not devil.
1: I am not devil.
0: I am man. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
1: We have to question ourselves and get the answer thereupon.
0: నేను పశువుని కాదు.
1: I'm not animal.
0: నేను రాక్షసుని కాదు.
1: I'm not devil.
0: నేను ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
1: I'm not a wicked man.
0: నేను మానవుడను.
1: I'm a human being.
0: నేను మానవుడను.
1: I'm a human being.
0: నేను మానవుడను.
1: I'm a human being.
0: కనుక నీ మానవుడే దేవుడిగా మారుతాడు.
1: The very human being will become
0: God. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
1: When you question like that, you'll get the reply from within.
0: నిత్యంగా ఉంటున్నారు.
1: You have no compassion today.
0: ఏ మాత్రం కూడాను దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
1: There is no trace of love and compassion.
0: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడాను సరైనటువంటి లేవు.
1: No one is responding properly.
0: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
1: From tomorrow, talk politely. Give proper
0: reply. వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
1: Treat the patients with
0: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
1: Know their position and give medicines accordingly.
0: అందులో ఏమిటో గాని కలి ప్రభావము
1: the effect of the
0: కలి ఈ చదువుకున్నటువంటి వాళ్ళకు మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి.
1: The educated people are more and more wicked.
0: ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
1: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
0: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుంది.
1: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
1: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
0: కలతలు ఉంటున్నాయి వాళ్ళలో.
1: దేర్ ఇస్ నో కల్చర్ బట్ దిస్ కలత ఆర్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
0: భక్తి అంటే పూజించటము భజించటము కాదు.
1: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది డివైన్ లవ్.
0: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
1: then one such love is
0: తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
1: అండ్ హోల్ యువర్ టోటల్ హ్యూమన్ క్వాలిటీ విల్ చేంజ్.
0: కనుక
1: సో
0: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము.
1: లవ్ ఈస్ ది ఓన్లీ రాయల్ పాత్ టు ఎర్న్ భగవాన్స్ గ్రేస్.
0: ప్రేమ ముదిత మనసు కో

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

0: రాజ్యమేలగవచ్చు హేమ భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు, నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon, but controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: inadu prapanchamunaku kavalsinatundi dhanakaraka vastu ahanadulu kadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varala paine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: ఇదే నిజమైన భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ది ట్రూ కల్చర్ ఆఫ్ భారత్.
0: కాలంతో మారని, చరిత్రతో మాయని, ప్రళయంతో తరగని, సృష్టితో పెరగని ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: ఆ భారతీయ సంస్కృతి యొక్క అంతర్స్వరూపమే సనాతన ధర్మము.
1: The reality of the culture of Bharat is Sanatana Dharma, the ancient one.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిక పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఆల్ ఓవర్ ద బాడీ కంప్రైజింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్.
0: భారతదేశమునందు వీచేటువంటి గాలి యందు ధర్మం చేరి ఉన్నది.
1: ఇన్ ద విండ్ దట్ బ్లోస్ అక్రాస్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఆఫ్ భారత్ యు ఫైండ్ ధర్మ.
0: మనం నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
1: ద డస్ట్ ఆఫ్ భారత్ హ్యాస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
1: The entire the sand all over is full of compassion.
0: Ganga yandu prema pravahistunnadi.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: Bharatiya manavuni yandu chama aneetvanti sampurnanga unnadi.
1: We notice this forbearance in plenty.
0: Itti pavitramainatvanti gunamulanu anadi kaalam nundi kudanu Bharat desamu poshistuu vachinadi.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It is for this reason the ancient sages and saints coronated the sacrifice.
0: వ్యక్తులకు కాదు,
1: not the individual.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: Sacrifice is the divine strength, the power.
0: త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: Dharmamunu andalekkincharu.
1: And it was dharma that was viewed highest and noblest.
0: Nyayamunaku kankanam kattaru.
1: They have determined to follow justice.
0: Satyanni swagatam chesaru.
1: They have welcomed the truth.
0: Prachina rishulu yokka prabhavamu anadi kaalam nundi Bharat desamunu aneka vidhamulaga samrakshistuu vachinadi.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: Kani duradrishtavasyattu kalamu marina koladi kartavyam telisina koladi manavuni yokka manasunu krungipothunnayi.
1: But unfortunately the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: Kala karma karana kartavyanni gurtinchukoleni manavuduga ee naadu tayaravutunnadu.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of
0: kevalam okka bharat deshamuke kaadu yavat prapanchamuke ee sanskruti chaala moolaadharamainatundi.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: Satyamunu ye desham vandadani cheptaru.
1: Which country denies truth?
0: Dharmamunu ye desham anusarinchakoodadani cheptaru.
1: Which country says that you should not follow dharma?
0: Shantamu ye manavudu vaddani cheptadu.
1: Which man denies peace?
0: Premaleni manavudu jagatlo unnada?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: In fact they sustain the very life of humanity.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati Bharat bhavatu paurulu mire,
1: you are the future citizens of Bharat.
0: Mee dwarane ee Bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient Bharatic culture can be upheld, you are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: Today you find all over the country injustice, falsehood, restlessness, agitations and disturbances.
0: ఈ సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: The students will have to determine as to give up these all bad practices and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకనే ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినిలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: మానవులు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతుకునక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు సెర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీయందే
1: within you,
0: నీతోనే,
1: with you,
0: నీ వెంటనే,
1: after you,
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి,
1: and the values follow you.
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్, హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్?
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు?
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్, హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ?
0: కనుక మొట్టమొదట మన ఎందుంటినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు లవ్ ద టూ ఇమ్మనెంట్ వాల్యూస్, ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దీనిని భారతీయ సంస్కృతి ఎంత ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ భారతీయ కల్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ ట్రూత్ అండ్ సెకండ్ ఫాలో ధర్మ.
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలను నీయు నేర్చి విలువసున్నా.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్, ఏ వాక్యూమ్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్,
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్న.
1: యాక్ట్స్ ఆఫ్ చారిటీ, యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్, దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్న.
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: Satya,
1: peace and love?
0: Satya dhamma prema chantulu lekunna bahula satkarya labhambu sunna.
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్, దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు.
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా.
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడా విసర్జించకూడదు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్, యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్.
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు ఎందు మీరు ప్రాకులాడకూడదు.
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్.
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు.
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu itharuloku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sir sampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Bhoga bhagyamulo muniki telutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Atanaki yetti koratha kudanu ledu.
1: There is no shortage in earth at all.
0: Goppa chaduvari.
1: But he is highly educated.
0: 34 vidyalu nerchinatunti vadu.
1: He is expert in 34
0: mugalu yokka vidyalu kudanu nerchinatunti vadu.
1: He has known the languages of the birds and beasts.
0: Shakti undi kudanu.
1: Being so powerful.
0: Katta kadapatiki ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు.
1: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఎ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్.
0: కనుకనే సర్వంను కోల్పోయినాడు.
1: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు.
1: హి కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హి లాస్ట్ హిస్ సన్ టు.
0: ఈ భ్రాంతులను తాను అరికట్టుకోలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్.
0: కట్టకడపడికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు.
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
0: ఇంకా రెండో వాడు,
1: ద సెకండ్ వన్,
0: హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్,
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు.
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గోన్ టు ద మూన్.
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపుడు ఇస్ స్మాల్.
0: నక్షత్రమండలాలు కూడా చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్.
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని వంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: బెండ్ ద ఎర్త్ స్టార్టెడ్.
0: దేవతలందరూ ప్రార్థించారు.
1: మెనీ మెనీ ప్రే.
0: ప్రళయానికి అవకాశం చేరుతున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: కనుక మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు సో పవర్ఫుల్, హైలీ ఎడ్యుకేటెడ్.
0: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
1: హీ హేటెడ్ గాడ్ అట్టర్లీ.
0: అది ఏ ద్వేషము,
1: దట్ ఈస్ హేట్.
0: అది ఏ క్రోధము,
1: దట్ యాంగర్.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది?
1: యాంగర్ వాట్ హెస్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ ఇట్
0: తన కలివి భంగపుచ్చను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
1: He lost all his respect.
0: తన వారలను కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగి.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గునుగునుగును.
1: యు హావ్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్.
0: పాపపు పనులను చేయును.
1: హి కమిట్స్ సిన్స్.
0: బొమ్మని పించుకొను.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact he owned others property, the kingdom.
0: Taanu yerutu
1: he was ruling it.
0: Deeniki nayakulainatunti vaaru, deeniki aduku hakkulainatunti vaaru, adhikaarulainatunti paandavulanu vanavasam chesadu.
1: In fact he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనుకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంక ఈ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకేది.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములు కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడానికి సాధ్యం కాదు.
1: It's not possible to be away from the greed of them.
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do that.
0: కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ఏ చెడ్డ భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
1: when any bad feeling comes to you,
0: kaalam teeskovaddu tatchaname danni, is it good or bad, is it right or wrong ani oka parishodham cheyali.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: Nee yokka hrudayaniki ee chedda ani telisina tatchaname danni dooram cheyali.
1: When once you realize it is bad, be away from that
0: divida. Appudu neevu sariyainatundi yokka deshoddharakudiga neevu tayaravutavu.
1: Then only you can become emancipator of this country in future.
0: Kaani ee naati duradrishti prakaramu,
1: unfortunately today,
0: ఇంట్లో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడా తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ ఇట్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పుడు సర్వము నాశనం అయిపోతుంది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడా నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకోరు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైనటువంటి భావములంతా అరికట్టి దుర్మార్గమైన భావములు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఎ ప్లేస్ టు వికెడ్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెందకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Education institutions in ancient times are highly sacred.
0: సర్వే లోక హితే రతః, అందరూ కూడా లోకహితాన్ని కోరేటువంటి వాళ్ళు.
1: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వే సమితా గుణై, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
0: సర్వే సముదద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానంతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషము లేనటువంటి ఒక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు యుటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి సేక్రెడ్.
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సేక్రెడ్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ,
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయములో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రియత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏ శివార్పణం చేయవలసినటువంటి?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: Your body is this bilwa leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: Your mind itself is a leaf.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: And your heart is fruit.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: And the tears of joy amount to the water.
0: కొరకు ఆనంద తోయములు నీవు కంటి ధారలు కార్చవలసిందే, కానీ శోకధారలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: You should shed the tears of joy, not the tears of grief.
0: శోకమునకు అర్థం ఏమిటి?
1: Why should you grieve?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: The sadness is because of attachment and possessiveness.
0: మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు.
0: నిరంతరము ఆనందం, ఆనందం, ఆనందం.
1: వి షుడ్ బి హ్యాపీ.
0: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్
0: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడి ఉండాలి.
1: వి షుడ్ బి,
0: అప్పుడే మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: దెన్ యూ నెవర్ సఫర్.
0: ఏదో వస్తుంటాయి పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత కానీ, సంబంధ బాంధవ్యముల చేత కానీ, సంపర్కముల చేత కానీ కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ది అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
0: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్ టు యువర్ హార్ట్.
0: నీ హృదయాన్ని ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్ స్వామి.
0: కనుకనే నీ హృదయమే యొక్క విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహా అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptor.
0: తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like deities presiding.
0: ప్రాచీన కాలమందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాళ్ళు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకు ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతావిలువను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికము మంట కలిసిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంట కలిసిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది,
1: the ethics and moral conduct are gone,
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది,
1: the sweetness of dharma has gone down, declined,
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది,
1: the ideal life is beyond the reality,
0: ఆదర్శము.
1: Where is our ideal?
0: ఏమిటి ఆదర్శము?
1: What is idealism?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం నందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: And therefore in Bharat we have to develop the human values.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆవిర్భవిస్తుంది.
1: Then the whole country will be full of spirituality.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: the movement of spirituality,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: The morals and ethics will follow.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: when once we are moral,
0: ఇది ఏ ధర్మ స్థాపన.
1: Leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమును ఒక గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation to
0: moral life. ఈ ధర్మమును పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: You should be ideal.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: if you want to be ideal,
0: ధర్మములో మనం ప్రవర్తించాలి.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము?
1: What is righteousness?
0: ఏది ధర్మము?
1: What is dharma?
0: ఏది ధర్మం కాదు?
1: What is not dharma?
0: నువ్వు చక్కగా విచారించు.
1: Investigate clearly.
0: నైతికమైనటువంటి ఒక విలువలే ధర్మ నిజమైన ధర్మములకు మూల కారణము.
1: All the human values, moral values are
0: ధారయతీతి ధర్మః. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: The moment you think of God, then naturally that leads to dharma.
0: నిప్పుకు ఏది గుణము?
1: What is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: What is the quality of ice?
0: చల్లదనము.
1: It is so cold.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: When it is not so cold to touch, it cannot be ice.
0: మానవుడికి ఏది గుణము?
1: What is the quality of humanity?
0: సత్యమే మానవునికి గుణము.
1: Truth is the quality of humanity.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: Today there is no trace of truth anywhere.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: Therefore there is no law and order in all
0: of world. వారు అబద్ధమే.
1: Whatever we say are
0: lies. వారి మాట నమ్మేటువంటి వారే లేరు.
1: There are none to who repose faith in anybody.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలువులు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: When the time is wasted like this, how do you express the
0: సత్యం నాస్తి పరో ధర్మ?
1: There is no other quality that is beyond truth.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: When there is no truth, there is no dharma.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హి కుడ్ ఫేస్ ఆల్ డిఫికల్టీ, హి కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హి ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టగడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హి కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏదిస్తుంది పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he speaks truth.
0: ఒక ఉద్యోగాల కోసం పాటుపడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగ, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job anytime.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవులు దానికి కూడా డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్, మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఈ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ సర్వెంట్స్ టు జాబ్.
0: జీవితము కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే నేను ఇప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి.
1: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్ హౌ కెన్ యూ బి ద లీడర్ ఆఫ్ ధర్మ.
0: ఇట్స్ అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏ మాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రొటెక్టింగ్ ధర్మ. ఈనాడు
0: చెప్పేటువంటి వారు లేకపోవడం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: There are none to teach like this, therefore the country is losing day by day.
0: ఏమి భయం పడగనక్కర్లేదు.
1: So don't be afraid of difficulties.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: Resist and face.
0: దాన్ని తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: You should be able to bear the suffering.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరం.
1: Students who have got this capacities, abilities are required.
0: విద్యార్థులారా,
1: Students,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: అనాది కాలం నుండి కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ స్పిరిచువల్,
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హస్ బీన్ ఎన్ష్యూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్య ధర్మములు ఆవిర్భవించను.
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు ఉంది.
1: వి హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్స్ ఫర్ దేశ. యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యు మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ ఇస్ మై ప్రాక్టీస్
0: నిలవనేరని బతికిన పీనుంగొక్కండు వసదని కలడా.
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ.
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అందుకని ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే,
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్.
0: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ అపియర్ ఫర్ ఎగ్జామినేషన్.
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
0: అలాంటి క్వశ్చన్స్ లోపల
1: those questions
0: evaru 90 ki takku ledu marks.
1: None got less than 90%.
0: Andaru 95 96 97 98.
1: All got 95 97 98, like that.
0: Ekka ippudu iddaru maatrame 100 100 vachindi.
1: Two secured 100 out of 100.
0: Naa uddesham andarki 100 vachinatte nenu bhavisthunnanu.
1: Bhagavan feels that everyone got 100 out of 100. 10%.
0: Ilanti vidyarthulu,
1: such students,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడ కానరారు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్
0: డిసిప్లైన్ కూడా చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: And this should not be stated in front of you.
0: ఏ సంస్థ ఎందైనా పోయి మీరు చూడండి.
1: You go to any institution.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
1: The discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఎప్పుడు అందరి ఎందు ఉండవచ్చును.
1: It may be there now and then.
0: కానీ సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: The discipline in Satya Sai institutions is highly.
0: ఏ దేశమైనా పోని.
1: You go to any country.
0: ఏ కాలమునందైనా పోని.
1: Any time.
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: And they bring a good name to the institution.
0: Satya Sai samsthalu ante enta goppa peru gaane untundadi.
1: Satya Sai institutions are highly famous and reputed.
0: Edo okari itri endu tappappulu lekunda undavu.
1: One or two may have defects.
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: The discipline of Satya Sai education institutions is mighty and highly powerful.
0: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నారు.
1: Anyone, if he notices you, he should say he is a boy of Satya Sai
0: institution. ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: The eyes should carry the looks of
0: compassion. సత్యం ఒలుకుచుండు.
1: Your words should be full of truth.
0: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: యు మే గో ఎనీవేర్.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: బట్ ట్రెజర్ యువర్ క్వాలిటీస్.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
0: ఇది నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైస కూడా పుచ్చుకోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైస ఇస్ యాక్సెప్టెడ్.
0: ఫ్రీ ఎడ్యుకేషన్.
1: వి హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ టు ఫాదర్,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యు డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్ యు హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యు గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or not.
0: Avidanga rightiga nannu adukkovadaniki meeku adhikaram untundi.
1: You have got every right to seek from Bhagavan.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి. స్వామి మాకు ఇది కావాలి అది కావాలి, ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: యూ డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్.
0: కాబట్టి నీ ఎందు నా ఎందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. దాన్ని
0: ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్రం మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. నథింగ్ ఇస్ మోర్ దెన్ దట్.
0: కనుక మీరందరి కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 అదర్ స్టూడెంట్స్ టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చిక్కితే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైనందు కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ ఎందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ practices must be shared with many people.
0: భారతదేశము
1: భారత్
0: దరగనక వస్తు వాహనాదులు ఎందు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫినాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది. అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీని వల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: అఫైర్స్. ఏ ధనము
1: వాట్ వెల్త్ వి హావ్
0: దైవ ప్రేమనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: యు నెవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడీ.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపించి తన పన అనే భేదములు పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వాన్ని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసు.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమనే పెట్టాము.
1: దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యు హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30 మంది 40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20 to 30
0: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యు డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: దే అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ ట్రూ
0: కోసమే పెట్టాము.
1: దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యు హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30 మంది 40

0: adjusted perfectly well.
1: అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
0: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
1: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
0: దెన్ వన్స్ యూ అడ్జస్ట్ హియర్ యూ విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
1: ఇంకా భోజనాలు.
0: దెన్ ఫుడ్.
1: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
1: టేస్ట్ వేరు.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
1: విధంగా తింటూ వచ్చారు.
0: But you have come from various regions, provinces. But you have not shown any of your own feelings here. This state of bliss you should sustain. May go anywhere. Any time. Any circumstances.
1: విద్యాసమయమునందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
0: All the humility that you have cultivated here must be preserved and kept up.
1: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
0: when you are humble there
1: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
0: You will shape yourself as ideal student.
1: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
0: What Bhagavan wants from you is that you should bring a good name to such an institution. Swami does not want anything from you.
1: You take good name, good name, good name.
0: You get a good name that Swami wants.
1: అదే నాకు కావాలి.
0: That's what Bhagavan wants.
1: నా కోసం మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
0: You don't need to work for Swami.
1: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
0: Bhagavan is ready to give you anything.
1: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
0: Get a good name.
1: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కాండి.
0: You be good leaders of this country.
1: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింపు చేయడానికి వీలవుతుంది.
0: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వేటెడ్ అండ్ ప్రిజర్వ్.
1: చాలా వినయంగా మాట్లాడాలి.
0: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
1: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
0: if any elderly person comes and asks you where is your father,
1: ఆ విధంగా కఠినంగా పాడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో
1: సార్, మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
0: యు కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
1: అప్పుడు ఆ వినయం రూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
0: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్
1: బ్లెస్
0: యూ. కెనాట్ ఆల్వేస్
1: ఒబ్లైజింగ్లీ
0: బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: అది నేర్చుకోండి.
0: దట్ యూ లెర్న్.
1: అది నేర్చుకోవటమే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుండి నువ్వు చూచావు.
0: You might have come across a wicked man.
1: కాని ఆ దుర్మార్గుడని నీవు భావించవద్దు.
0: Never consider him wicked.
1: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కాని
0: the body is wicked.
1: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వం నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
0: But there in him the same self is present as in you.
1: అతను ఎందున్న ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవం ఇచ్చావు.
0: The self in him is as much the same as the self in me.
1: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
0: You should love all living creatures.
1: సర్వ దేశములు ఎందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
0: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ కోఆర్డినేషన్. ఏ దేశం
1: కూడా మీరు తిరస్కరించకూడదు.
0: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
1: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
1: జనని జన్మభూమశ్చ స్వర్గాధిప గరియసి
0: ది మదర్ ల్యాండ్.
1: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దరు స్వర్గమును కంటే మించినటువంటి వారు.
0: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
1: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
0: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
1: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
0: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
1: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
0: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
1: పైన కాషాయము.
0: One may have ఆకర్ రోగ్
1: లోపల కషాయము.
0: కషాయ ఆకర్ రోగ్. కషాయ ఇది పాయిజనస్ విత్ ఇన్. ఇట్స్ నాట్ ద డ్రెస్.
1: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
0: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
1: మనసు మార్చుకోవాలి.
0: చేంజ్ యువర్ మైండ్.
1: మనిషి మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజ్.
1: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
0: నథింగ్.
1: గుణమును మార్చుకోవాలి.
0: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ
1: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్నంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: సత్యధర్మము శాంతి.

0: Cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosh. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
2: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ రామ.

भोजनैव अहम् भोजनैव न भोज्यम् न भोग्यम्।

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine Atma.
1: Antar Bahitya Tasarvavyapya Narayana Sthitaha. Lopula, Velupula, Sarvatra Undinatuvanti Yokka Paramapurushatvanni Ekkada Vetakatam.
0: Where do you search for the Paramapurusha, the Supreme Person, when he is inside, outside, and all pervasive? When he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu Ishvara mayamuganuka nadiyanu abhimanambu anakkambu. Mahini sarvambu Ishvara mayamu kanuka nadiyanu abhimanambu anartham.
0: In the world, everything is full of Ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarvavyapakatvo ayinatvanti yokka pavitramaina purnatvanni telisukonutaku margam emiti.
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere, and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatvanti yokka sakkarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kratula cheta kani?
0: It is by performing yajnas, yagas and svachada.
1: Dana dharmadi karmala cheta kani?
0: By doing some good deeds and performing
1: samadhamadi satkarmala cheta kani?
0: By following the path of the samadhama.
1: Yama nimadri sadhana cheta kani?
0: By sadhanas of yama and niyama.
1: Bhajana pujadulu cheta kani?
0: And by searching for God outside.
1: దైవాన్ని ఎవ్వరికూ పొందలేరు పొందలేరు.
0: నో వన్ కెన్ అటైన్ గాడ్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: అది ఏ భగవద్గీత ఎందు?
0: దిస్
1: 11వ అధ్యాయమునందు 58.
0: దిస్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీత ఇన్ చాప్టర్ 11 అండ్
1: ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు.
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ extremely clearly by Krishna.
1: Aite chese sadhanalu deni nimittamai?
0: That being so, what is the purpose of doing all these sadhanas?
1: Sarva satyanni gurtinchinatvanti panditulu mahaneelu aneka mandi aneka sadhanalu salputunnaru. Deeni yokka antaratham emiti?
0: What is the inner significance of all these sadhanas performed by great souls who have been doing these things for a long time?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ టు ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ రాగ ద్వేష లైక్స్ attachment and dislikes.
1: తన జీవితత్వాన్ని తాను తొలగించుకొని తాను తానుగా జీవించడానికి ప్రయత్నించడమే సాధనల యొక్క అంతరాత్మ.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being, manavudu.
1: Sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Sat anaga trikalamula cheta badimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittanaga.
0: Chit refers to
1: bahir antaramulyanjundetuvanti yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్తు చిత్ ఆనందమయు భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్ చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికి ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ee moodu kudanu binna bhedamuluga kanipinchinappudigini deepamu yokka swabhavam ee moodinti yokka cherikane.
0: These three are different but these three together become and form the light.
1: aithe itti anantamaina tundi sachidananda swaroopamunu manavattam pondutaku tagina tundi yokka sadhana enti?
0: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this sachidananda state?
1: ee anantamunaku alpatvamunaku ye vidhamaina sannidhi sambandha bandhavyam yerpadutundi?
0: How can there be a relationship between the infinity and infinitesimal?
1: Idi sadhyama ani manamu sandehinchavachchu.
0: We may get a doubt whether such a thing is possible at all.
1: Kani itti sandehamunaku balahinulu kaalaru.
0: But we should not become weak-minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo,
0: in a vast infinite ocean,
1: challadanamu telladanamu tadi ee moodu gunamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kani ee anantamaina samudram nundi aavirbhavinchinatvanti alalu endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ who has emerged from the ocean of Sachidananda Swarupa, he also have these three characteristics.
1: ee alpatvamani gaani adhikatvamane tundi gaani bhedamulaku manamu guri kaaradu.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee Sachidananda Swarupame.
0: It is Sachidananda Swarupa which is divinity, which is all pervasive.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమస్తి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమస్తి అనగా దుష్టికల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతైపుడును దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్వచిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సచ్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వం.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ సోన్ ఆర్ సీన్.
1: అంటే దైవం అనగా ప్రకృతి ఈ యొక్క సచ్చిదానంద తత్వమే. ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందమైనటువంటిది శాశ్వతమైనటువంటిది నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రిఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధమైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈజ్ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ వివేచ్ఛా ప్రతిబంధం.
1: మూడో నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్య ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్య ప్రతిబంధం?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్, దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రిఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్, హు ఆర్ సేజెస్, సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతా ఇప్పుడును ఒక మాయా ప్రభావమే.
0: What is the cause for this? The cause is that the external world is full of maya, delusion.
1: Maya anaga lenidi undinattuga unnadi lenattuga addamulo chuchina pratibimbam vale kudi edavaga edama kudimuga kanipistundi.
0: Maya refers to a feeling that he thinks that a thing which is existing as not existing, a thing which is not existing as existing.
1: It is the ajnana prabhavam yokka chihnam.
0: This is the symbol and symbol of the ajnana pratibandhakam.
1: Itti varu jagattunu jagattugane chustaru.
0: They are not prepared to look the world, they look the world only as an external world.
1: Kani antatattvanni gurtinchinatvanti vyaktulu jagattunu jagadishwarunga bhavintaru.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: Kanaku jagattu జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి యొక్క పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశిపు కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్డ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తమ నిమిత్తమే తాము ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమును ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హింసెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: ee anantamaina samudramalo alalu prarambhamavutunnayi.
0: In the infinite ocean there are waves.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించడం వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్.
1: వాయువే లేకుండా జలము అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: The water may be compared to the Satchidananda Swarupa, which is
1: infinite. అన్నమంటి ప్రారంభమైనటువంటి అలలే, అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: This జీవతత్వం or individual soul may be compared to the wave, which is
1: ఈ జీవతత్వమునకు అంతయి కూడను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: For the individual soul to come into existence, it is maya which is the cause.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection. They are not the real object.
1: Enta varaku manaku pratibimbam?
0: How long will you have the image?
1: Addamu undinanta varake manaku pratibimbam.
0: The reflection will be there as long as there is mirror.
1: Addamu veru chesina pratibimbam kudanu veru avutunnadi.
0: If you remove the mirror, there is no reflection and no image.
1: Kaani bimbam eppatikini untunnadi.
0: But the object remains throughout, whether there is mirror
1: or not. Dehame addamu.
0: Our body may be compared to
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరమవుతుంది.
0: As long as there is physical form in the body, you can find yourself.
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: Once the body goes, the reflection and the జీవతత్వ goes, the reality and the పరబ్రహ్మ స్వరూప alone will remain.
1: కనుక జగత్తంతయి కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: The entire world, therefore, is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయిలు క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: We can carry on the activity, but we should not get entangled by them.
1: సంసారము మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోతగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
1: Not relationship of action, but alienation of inaction.
0: It is not realization of action, but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action, but it is renunciation of inaction.
1: Renunciation in inaction.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: ఎరాని. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఇస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
0: బి గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్, ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: కనుక మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ యూ హావ్ టు డూ ఇస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్, దెన్ ది స్వస్వరూప విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్, దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్డ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
1: సుందరమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
1: తపస్మదము,
0: ద ప్రైడ్ అరైజింగ్
1: రాజ్యమదము,
0: ద ప్రైడ్,
1: ఇవి అష్టమదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషట్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం అచ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్,
1: 14.
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఈ అన్ని చేర్చే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14, ఇట్ బికమ్స్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16, దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: జోడస కళా, పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ రియల్లీ ఎక్స్పీరియన్సింగ్ హిస్ బ్రహ్మతత్వ విచ్ హీ రియలీ ఈజ్.
1: చంద్రుడు తన యొక్క కళనంతా పెంచుకుంటూ పోయాడు.
0: హీ హాస్ స్టార్టెడ్ డెవలపింగ్ దీస్ క్వాలిటీస్.
1: కానీ మన యొక్క కళను మనం పూర్తి త్యజించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు గివ్ అప్ ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ అండ్ షెడ్ దెమ్ ఫ్రమ్ అస్.
1: కనుక మానవత్వం నందు ఈ విధమైనటువంటి యొక్క దోషభావములు అభివృద్ధి కావటం చేతనే తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: The first one is avidya klesha.
1: Rendavadi abhinava kleshamu.
0: The second one is abhinava klesha.
1: Moodavadi asthita kleshamu.
0: The third one is asthiti klesha.
1: Nalugavadi raga kleshamu.
0: The fourth one is raga klesha.
1: Aidavadi dvesha kleshamu.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu. Nenu devudanu kaadu. Nenu swatantrudanu kaadu. Nenu paratantrudanu. బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బీకమ్స్ మ్యాన్.
1: అభినవ కేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
0: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
1: Manase mana sarva bandhamulakudu moola karanamu hetu.
0: Mind is responsible for all the bondages of man.
1: Itti manasattvani manam tejinchukolenatundi balahinuliga untunnamu.
0: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
1: మూడవది అస్థితి క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
1: సర్వ విషయమును కూడాను సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశ అస్థితం.
0: దిస్ రెఫర్స్ టు ద గ్రీఫ్ ఇన్ ద మ్యాన్ which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of
1: happiness. Ee dvasana cheta vifalamaitima lobham prarambhamavutundi.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: Deenini phalimpa chesukuntima ahankaram prarambhamavutundi.
0: Suppose you succeed in your effort in this,
2: దెన్ యూ డెవలప్ ఈగోటిజం.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరుగదు.
0: Success or failure in your efforts in this direction are going to make you shrink and sink rather than attain success.
1: రాగద్వేషము ధన కనక వస్తు వాహనాదులు లభించాలని అభిలషించటం.
0: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్ vehicles, properties and such other things.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకం జవేపిస్తున్నవి.
0: దిస్ కైండ్ ఆఫ్ క్లేశ మేక్స్ ఎ మ్యాన్ నాట్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
1: ద్వేష క్లేశము ఐదవది.
0: ది ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ అస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
0: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశం.
0: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశం అనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
0: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
0: Everyone has looked down with a sense of meanness associated.
1: Mrugalalo gaadini maatram chaala heenanga chustu vacharu.
0: Similarly among the animals donkey is considered as a very mean.
1: Kaarane meedaga kaaki paripakkumainatundi phalamulu ye maatram kodanu aashinchadu.
0: The reason is
1: edina padarthamulle taanu ruchi chustu vastundi.
0: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
1: Gaadidi ashuddhamainatundi phalanne mostuntadi.
0: Donkey similarly will be carrying only
1: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటారు.
0: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
0: Among the animals donkey is considered as
1: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
0: Among the human beings who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: Kanuka pakshulalo kaaki pashuvulalo pala gaadiga manushulalo pala dushincheetundi vaadu.
0: Among the birds it is the crow, among the animals it is the donkey, among the
1: manname manega sarvulu endu undinatundi okka sachidananda swaroopuni gurtinchukoleka vyaktiga bhavinchi malinyamainatundi manastho raaga dveshalato ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
0: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఈస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ఆఫ్ ద ఇన్ డ్వెలర్. హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ. హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్. దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కాని లేక హీన స్థితిలో కూడినటువంటిది అని కాని బలహీనమైనటువంటిది కాని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
0: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను నిరంతరము కూడాను ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ బ్లిస్ బికాస్ వీ ఆర్ కాన్స్టెంట్లీ డెవలప్డ్ దీస్ ఫోర్ ఆఫ్.
1: దైవం ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: తానే దైవము. తాను తానే ఉండి కూడాను
0: ఎ పర్సన్ రిమైనింగ్ హింసెల్ఫ్
1: ఈ రాగద్వేషాది మాలిన్యము చేత కప్పబడటం చేత
0: as he is covered with this kind of
1: tananu telisukolekapothunnadu.
0: He has not been able to recognize his real nature.
1: Tananu taanu telisukovatame teriyenipetti tattvam.
0: The real tattva refers to recognizing one's own reality.
1: Inaaru cheseetunte samasta sadhanalu kudalu
0: all the sadhanas which we undertake and perform
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
2: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
2: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్ వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
2: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా,
2: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
1: ఇవన్నీ ఇప్పుడు నువ్వు కాలంలో వ్యర్థముగా ఇచ్చినటువంటివిగానే ఉంటాయి.
2: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ కాలించి చూచిన,
2: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్య సాయి బాట సత్య మాట.
2: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedamulanniyu vetiki chuchina gaani,
2: even if you search all the Vedas,
1: Satya Sai paata satya maata.
2: The path laid down by Satya Sai is the true path.
1: Sakala shastramulanniyu chadivi chuchina gaani,
2: even if you read all the scriptures to find out,
1: Satya Sai maata satya baata.
2: The word of Satya Sai is the true
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
2: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్ వే,
1: మాట సత్య మాట.
2: ది వర్డ్ ఆఫ్ సత్య సాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
1: మనసులందున్న మాలిన్యం అట్టే ఉంచి,
2: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్ ఇస్,
1: ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని.
2: What is the use of your doing, whatever work you are doing?
1: Manayakka manasu malinyanni manam enaadu manam gunnu chadivi chuchina gaani,
2: even if you read all the scriptures to find out,
1: Satya Sai maata satya baata.
2: The word of Satya Sai is the true path.

0: ఏమి వెర్రి మనసు అని.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ డూయింగ్, వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్.
0: మన యొక్క మనసు మాలిన్యాన్ని మనం ఏనాడు మనం దూరం గావించుకున్నామో ఆనాడే మనము సరి అయిన దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకోగలం.
1: ఓన్లీ వెన్ వీ క్లీన్స్ అవర్ మైండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు మేక్.
0: భగవద్గీత యందు నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు.
1: దట్ ఈస్ వై ఇన్
0: భగవంజేవ శరణంగచ్చా అన్నాడు. అనగా నీకు నీవు శరణాగతుడుక.
1: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత ఇట్ హాస్ నాట్ బీన్ సెడ్ దట్ వన్ షుడ్ హీ షుడ్ సరెండర్ టు కృష్ణ.
0: నీవంటే ఎవరు?
1: యూ షుడ్ సరెండర్ టు యువర్ సెల్ఫ్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది రియల్ యూ?
0: లోకంలో చెప్తాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే నా ఫ్రెండ్ అన్ని అంటాం.
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: నీవే తల్లి,
1: యు ఆర్ మదర్,
0: నీవే తండ్రి,
1: యు ఆర్ ఫాదర్,
0: నీవే గురువు,
1: యు ఆర్ ప్రిసెప్టర్,
0: నీవే మిత్రుడు,
1: యు ఆర్ మై ఫ్రెండ్.
0: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
1: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అనాన్సర్డ్ అరౌండ్.
0: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
1: When you say you are mother, mother is okay, but who are you?
0: Nee tandri.
1: You again.
0: Tandri kavachu, nee evaru?
1: Who are you when you say you are father?
0: Kanuka neeve talli, neeve tandri, neeve daivamo ani anetondi daniki neeve nenante cheeripothundi.
1: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
0: neeve nenu anetondi sthitiki raavali.
1: We have to reach a stage wherein we say you are I.
0: ఇదే సర్వతత్వముల యొక్క సారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్
0: సర్వశాస్త్రముల యొక్క మూలము.
1: దిస్ ఇస్ ది రూట్ ఆఫ్
0: సమస్త వేదముల యొక్క గమ్యము.
1: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్.
0: సర్వ మతముల యొక్క సారము ఇదే.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
0: కనుక నీయే నేను.
1: యు ఆర్ ఐ.
0: నేను వేరు, నీవు వేరు కాదు.
1: ఐఎమ్
0: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
1: వై డు యు గో ఆన్ టెలింగ్ ఫాదర్ మదర్? ఎవరిన్న
0: తల్లి చూడలేదు, కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్ బట్ యు వాంట్ టు జస్ట్ సీ.
0: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
0: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
0: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఏకో వసి సర్వభూతాంతరాత్మ. ఆత్మతత్వం ఒక్కటియే.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఎవరు? నీవారు.
2: Sir, how long will there be this relationship? Chana Banguram. It is temporary, matter of minutes.
3: Yanta kaaranaina kuda nu shashvatanga undetundi aatma tattvam. Atmane naavar.
2: It is only the principle of atma which is permanent and
3: unchanging. Shashvatamaina sambandhaanni manu kalpinchukonukunda
2: without developing this kind of true relationship,
3: chana banguramainatundi yokka ee neeti mudaga vanti yokka deha sambandha bandhavyanni manam abhivruddhi parchukotam. Idi kevalamu maaya yokka prabhavam.
2: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
3: Anni manaku telusu.
2: We know everything.
3: Anta chadivinamu.
2: We have read everything.
3: Kani ee chikati gadilone chindulu dokkutunnamu.
2: But we are only groping in the dark.
3: Ee indulo dabbalu tagale tappadu.
2: We are bound to get hurt.
3: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
2: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
3: వెలుగును మనం పెంచుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ ద లైట్ అండ్ మెమరీ.
3: మనకు బాధలు తీరుతుంటాయి.
2: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
3: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తగ్గిన.
2: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్ యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్.
3: అదే సత్యత్వాన్ని గుర్తించాలి.
2: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
3: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అందరి ఎందుకు నువ్వు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
3: ఏదో దేహాంశం కాదు నీవు.
2: యు ఆర్ నాట్ ది హ్యూమన్
3: జీవాంశం కాదు.
2: యు ఆర్ నాట్ ఈవెన్
3: జీవాంశం కాదు.
2: యు ఆర్ నాట్ ఈవెన్
3: మమాంశే నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
3: ఆ విధంగా లేకుండా మనం

0: సాధన చేసినప్పటికీ ప్రయోజనం లేదు. వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్ వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్. సాధన చేత దైవత్వాన్ని ఏనాటికి మనం సాక్షాత్కరించుకోవాలి.
1: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
0: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదట మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
1: ఏ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
0: వేష భావాన్ని నిర్మూలన గావించాలి.
1: హీ హాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
0: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: హీ హాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి ఈనాడు దేశంలోకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలం.
1: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
0: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్.
0: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
1: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
0: ఆ యొక్క తత్వము సర్వులు ఎందుకు కూడా ఉన్నది ఒక్కటే.
1: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
1: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
0: తాను తానుగానే ఉన్నాడు.
1: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
0: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
1: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యూ.
0: మన హృదయాన్ని మనం దర్శించాలంటే
1: if you want to really have a vision of your own heart, what should you do?
0: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
1: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
0: అప్పటివరకుటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
1: Only when you remove the garment which is covering your body, you will be able to just get the.
0: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
1: టుడేస్ మ్యాన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది చిల్ ఆఫ్ ది వరల్డ్ హీ హస్ కవర్డ్ హిమ్సెల్ఫ్ విత్ త్రీ టైప్స్.
0: ఆయన దట్టమైన మందమైన కోటు,
1: ద అప్పర్ గార్మెంట్ ఈస్ ద
0: థిక్ లోకల్ దాంట్లో షర్ట్,
1: ఇన్ సైడ్ దట్ దేర్ ఇస్ అ షార్ట్,
0: అందులో నేతనే నిట్టి ఒక బనీన్,
1: అండ్ ఇన్ సైడ్ దట్ దేర్ ఇస్
0: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు.
1: As we have covered ourselves with these three garments, we are not being able to
0: get any of our body. Tamagunamu.
1: The thick coat refers to the tamoguna.
0: Lopala unnatundi shirt is rajogunamu.
1: The shirt may be compared to rajoguna.
0: Ayokka terikiga undinatundi oka baniyane sattvikamu.
1: The thin baniyan may be compared to
0: ee mooditini teesivesinappude mana hrudayam manaku kanipistundi.
1: Remove all these things, you can get a vision of yourself.
0: Kanaka neevu gunatheetulu ainappude neevu satchit aananda swaroopuga rupanitavu.
1: Only when you transcend these three gunas, you'll be able to live as satchit aananda.
0: Ee gunamulu pettukoni satchit aanandam labhinchalante etta labhistundi.
1: Allowing these three qualities to remain in you,
0: ee satchit aanandam anitundi satchira kanipinchadu.
1: Even if you die, you will not be able to get this Satchidananda experience with these
0: gunas. Nirmulam gavinchali.
1: Destroy these three gunas.
0: Doshalanu tulchi pettali.
1: Remove all the defects in you.
0: Appude mana swaroopanni manam darshinchagalam.
1: Then only you can get a realization and experience of your true nature.
0: Satchidananda swaroopulara.
1: Embodiments of Satchidananda.
0: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
1: For how long can we go on wasting listening
0: to the dani maranam cheyandi.
1: Whatever you are here, you should
0: maranam cheyandi nitityasalo unchandi.
1: After you reflect over it, you should just
0: anaga manavu kontha aacharanalo pettadaniki prayatninchali.
1: After you reflect over it, you should practice this to some extent.
0: Kevalam vinnatvanti vishayamulu chilukalavale palukutunname tappa chilukalavale dani ruchi chuttam ledu.
1: Whatever you have heard, you are repeating like parrots. But you are not
0: మన భక్తులుగానే రూపొందుతున్నాము.
1: We have to
0: భక్తులుగానే కనిపిస్తున్నాము.
1: We are all appearing as devotees.
0: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: But you have not been able to understand
0: భక్తి అనగా ఏమిటి.
1: What is the meaning of devotion?
0: ధ్యానం చేయటమా?
1: Is it
0: భజన చేయటమా?
1: Is it performing
0: భజన? ఏ విధమైనటువంటి జపము చేయటమా?
1: Is it
0: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
1: Is it performing?
0: ఇవన్నీ కూడా భక్తికి లక్షణములే కావు.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ అట్ ఆల్.
0: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
0: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
1: What does a washman do? He goes on
0: shravanam mananam kirtanam nitidhyasa shravanam kirtanam smaranam vishnu smaranam pada sevanam vandanam achyam. దాస్యం, స్నేహం, ఆత్మనివేదం, ఇవన్నీ కూడాను మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
1: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్ అవర్ ఓన్ మైండ్.
0: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం,
1: వీఆర్ క్లీన్సింగ్ అవర్ క్లోత్స్,
0: కానీ ధరించటం లేదు,
1: వీఆర్ నాట్ వేరింగ్ దెమ్.
0: అదే మనలో పెద్ద లోభం, పాపమే లోభంగా మారిపోతుంది అది.
1: దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఇస్ బికమింగ్
0: మనసును పరిశుద్ధం చేయాలి, పరిశుద్ధమైన మనసును ధరించాలి.
1: వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ వేర్ దట్ మైండ్ ఫర్ అవర్ ఓన్ విషన్.
0: అప్పుడే నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ రికగ్నైజ్,
0: నిలవగలవు.
1: యూ కెన్ లివ్ యాజ్
0: మానవుడు కాదు,
1: యూఆర్ నాట్ మ్యాన్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
1: కెన్ ఎవ్రీ గ్రీన్ బర్డ్ సింగ్ లైక్ ఎ ప్యారెట్?
0: పువ్వులపై పారాడు పురుగులు తుండగలవునా?
1: ఆల్ దోస్ వర్మ్స్ విచ్ మూవ్ ఆన్ ఎ ఫ్లవర్, కెన్ దే బి బీస్?
0: పురి చర్మము కప్పినట్టు గాడిదా పురియగునా?
1: కెన్ ఎ డాంకీ విచ్ కవర్స్ ఇట్సెల్ఫ్ విత్ ది టైగర్ స్కిన్ కెన్ బి ఎ టైగర్?
0: అయ్యా, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవుతుందయ్యా?
1: కెన్ ఎ పిగ్ విత్ హవర్ ఫ్యాట్ బి, కెన్ ఇట్ బి ఎన్ ఎలిఫెంట్?
0: కనుక మనకు మనిషి రూపంగా ధరించినాము,
1: we have put on this human
0: ధరించినంత మాత్రం మనం మనుషులు కాము.
1: జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫామ్ వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్.
0: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
1: ఓన్లీ వెన్ వి రియలీ అటైన్ ది హ్యూమన్ నేచర్
0: వి లోకమంతా మానవులుగానే ఉంటున్నాము.
1: ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్,
0: కానీ మానవతా గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
1: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్.
0: కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ టు హ్యూమన్.
0: కానీ మానవత్వం ఇంకా పురిటిపాదంలోనే మునిగి ఉంది.
1: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
0: దానికి ఇంకా బర్త్ రాలేదు.
1: ఇట్ హాజంట్ టేకన్ ఇట్స్ రియల్ బర్త్.
0: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ బార్న్ బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్
0: ఏనాడు మన ఎందు మానవత్వం మనం పుట్టించుకోగలమో ఆనాడే నీవు మానవుడు.
1: దట్ డే వెన్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ బార్న్ ఇన్ యూ,
0: మానవత్వమే దైవత్వం.
1: That human quality itself is the divine
0: అదే సత్య స్వరూపం.
1: దట్ ఈస్ ది వెరీ
0: అదే ధర్మ స్వరూపం.
1: దట్ ఈస్ ది వెరీ
0: అదే ప్రేమ స్వరూపం.
1: దట్ ఈస్ ది వెరీ
0: అదే శాంతి స్వరూపం.
1: దట్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ పీస్.
0: ఇలాంటి స్వరూపాన్ని మనం ధరించినప్పుడే మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
1: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్ఫ్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
0: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
1: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
0: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
1: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
0: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
1: వెన్ యూ రెఫర్ టు గురు, ఇట్ డజంట్ రెఫర్
0: గురువులు. 8 విధములైనటువంటి గురువులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురుస్ అండ్ ప్రిసెప్టర్స్.
0: బోధ గురువు,
1: వన్ ఈస్ బోధ గురు,
0: వేద గురువు.
1: ది సెకండ్ వన్ ఈస్ వేద గురు,
0: నిషిద్ధ గురువు.
1: థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ
0: కామ్య గురువు.
1: ఫోర్త్ వన్ ఈస్ కామ్య
0: సూచక గురువు.
1: సూచక
0: వాచక గురువు.
1: వాచక
0: కారణ గురువు. విహిత గురువు.
1: కారణ గురువు ఇస్ నెక్స్ట్ వన్, విహిత గురువు ఇస్ ద లాస్ట్.
0: ఈ అష్ట విధములైనటువంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
1: అలాంగ్ దీస్ 8 టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
0: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
1: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
0: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
1: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
0: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
0: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
1: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
0: శమనవాది సద్గుణములు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో టీచ్
0: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
1: దే మే ఆల్సో
0: వ్రతములు చేయించవచ్చు.
1: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
0: కానీ మానవుని ఎందుకు ఉండినటువంటి సందేహమును నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
0: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
1: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెమ్, వాషింగ్ ద ఫీట్.
0: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
1: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద
0: డార్క్నెస్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
1: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
0: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
1: హీ షుడ్ రిమైన్ ఎట్

0: దుఃఖాత్మనగా రూపు వచ్చిట్టు కావాలి.
1: హి షుడ్ ఆల్సో బి ఫ్రీ ఫ్రమ్ ద బాడీ కాన్షియస్నెస్.
0: అనగా రూపనామములు లేనటువంటి తత్వము దైవత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద నేమ్ అండ్ ద ఫామ్.
0: చిన్న ఉదాహరణము,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: స్వామి భస్మాన్ని ఇస్తుంటాడు.
1: స్వామి గివ్స్
0: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
1: మెనీ పీపుల్ వేర్ దిస్ భస్మ.
0: అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
0: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
1: వెన్ యు బర్న్ ఎ వెరీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
0: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
1: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్
0: ఫామ్. రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
1: And that kind of bhasma or the ash is associated with
0: Karukane ni adaitudu kamane neeku bhasma nandichitam.
1: Ash is given to you with a message
0: that ni roopanamam anetundi garini kotta varakunu ahankara nirmulam gavinchukomane ee bhasma ni andichitam.
1: You should free yourself from the attachment to the name and the form.
0: Ee bhasma ekkadi vachindi?
1: From where did this ash come?
0: Oka roopanamam dharinchinatundi vastuvu yokka chira sthitiye.
1: This ash comes from an object which has got the name.
0: Aa roopanamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
1: Once you destroy the name and form, then you get the
0: anaga roopamunandunnatvanti ahankaramu.
1: That means
0: ee naamamunandunnatvanti oka mamattamu,
1: the attachment to the form
0: nirmoolam cheyali.
1: You have to destroy this attachment.
0: Ee naadu advaitam advaitam ani manam cheptunnamu. జీవితమంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
1: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
0: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
0: ప్రాక్టీస్. ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
1: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
0: చెప్పు,
1: వాట్ ఎవర్ వీ యు టెల్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
1: You should experience the unity of your word and deed.
0: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
1: Such gurus are becoming rarer these days.
0: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: We need not go in search of this kind of.
0: మనలో ఒక గురి ఉంటుండాలి.
1: There is a goal in us.
0: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
1: That goal is ఆత్మతత్వం.
0: దానినే సాక్షిభూతుడు అంటారు.
1: That is described as witness.
0: No, consciousness. ఇలాంటి ఒక కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
0: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
1: Whenever you enter into an action, you take conscience as the witness.
0: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
1: There are three types of
0: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
1: They are స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
0: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని, తాను సంకల్పించుకున్నటువంటి కార్యంలో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటాయి.
1: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
0: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ప్రోత్సాహ ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
1: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
0: Anichcha anaga em tinda daivetchaga maratam.
1: Avichcha refers to following the will of God.
0: Sukham jaragani adi daivetchane.
1: If good happens to you and if you
0: get sambhavinchini adi daivetchane.
1: Joy or sorrow
0: nartham kalugani adi daivetchane.
1: If you are put to loss, it is
0: ayam rani adi daivetchane.
1: If you get profit, it is also the will of God.
0: Rendintini kuda daivetchaga bhavinchukotame nijamainatundi ichcha.
1: Considering joy and sorrow,
0: swechcha ante swechchaku artham emiti?
1: When you say swechcha, what is the real meaning of this word swechcha?
0: Ishtanusaram kukkalu virinattu tiragatama swechcha?
1: Is it living an unbridled, unlicensed, in a licensed
0: manavattvanni veedu sancharinchatame na swechcha?
1: Is it living like an ordinary human
0: being? దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ.
1: Becoming distant to divinity and living the life of a demon.
0: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
1: Today I have decided to give the inner
0: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
1: We have been hearing three yugas, త్రేత, ద్వాపర అండ్ కలి.
0: త్రేతాయుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్
0: శ్రీరాముని కాలము లోపల దేవతలందరి కూడాను అయోధ్యలో కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
1: డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య,
0: దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
1: ద డెమన్స్ వర్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్
0: లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
1: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దేవర్ ది డిఫరెంట్ స్టేట్స్ దేవర్ లివింగ్.
0: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధములో ప్రవేశించి దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
1: దేర్ఫోర్ రామ హాడ్ టు పర్సనలీ గో టు దండక ఫారెస్ట్ అండ్ డిస్ట్రాయ్ ది డెమన్స్.
0: రక్షిస్తూ వచ్చాడని దీని యొక్క అంతరార్థం.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ హి ప్రొటెక్టెడ్ ది
0: ద్వాపర యుగము లోపల దేవతలు రాక్షసులు ఇరువులు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు.
1: వెన్ వి కమ్ టు ది ద్వాపర ఏజ్ ఇన్ ది సేమ్ కింగ్డమ్ బోత్ గాడ్స్ అండ్ డెమన్స్
0: పాండవులు కౌరవులు ఒకే రాజ్యానికి అధికారం.
1: ఫర్ ద సేమ్ కింగ్డమ్ పాండవాస్ అండ్ కౌరవాస్
0: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
1: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ వాట్ డిడ్ కృష్ణ డు? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్
0: ఆర్మీ. యుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
1: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
0: Treta yugamlo rakshasul lokam veru, devata lokam veru.
1: During Treta age, the world of demons was different and the country
0: of Dwapara yugamlo rakshasulli devatalli oke lokamu.
1: And in Dwapara age, gods and demons were living in the
0: Kali yugamlo rakshasulli devata oke desamu.
1: And in the Kali age, the gods and demons are living in the same body.
0: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
1: ఇన్ త్రేతాయుగ్ పర్సనలీ గాడ్ అండర్ టుక్ టు
0: ద్వాపర యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
1: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర యుగ్ ది లార్డ్ డిడ్
0: నాట్ ప్రవేశించాడు.
1: హి ఎంటర్డ్ ఇంటు ద వార్ బట్ డిడ్ నాట్
0: పార్టిసిపేట్. కలియుగంలో రెండు కూడా ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
1: వెన్ ఇట్ కమ్స్ టు కలి యుగ్ as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
0: ee yokka vichara shakti manavudu manavudu gaane gurtinchukovali.
1: Man has to recognize this particular fact.
0: Ee yokka bhajita manavuniki andinchadu.
1: This responsibility is handed over to man.
0: Tanalo undinatundi danavattvani tana vichara cheta dooram gaavinchukovali.
1: By proper inquiry,
0: man devatvani tana vichara cheta dan poshinchukuntu raavali.
1: He has to develop divinity in him and destroy demonic nature.
0: Kalukane manavuniki swatantramane tundi dan andistu vachadu.
1: Full independence and freedom is given to the man in Kali age.
0: Alanti swatantrani pondinatundi manavudu,
1: that person who is having
0: daru emi cheyalo emi cheyakoodadu,
1: what should he do and what is
0: avaleka, danavatvani penchukovadam, దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంది.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
0: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
0: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
1: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్ వాట్ యూ హావ్ టు డూ ఈస్ వాట్ డిస్ట్రాయ్ ది డెమోనిక్ నేచర్.
0: ఈ దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
1: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
0: come in us. మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
1: ఆల్ ది సాధనాస్ విచ్ యూ అండర్టేక్ దేర్ ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
0: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధన చేయనక్కర్లేదు.
1: Embodiments of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
0: Manaku unnatundi malinyanni kaliginchukodaniki chesetundi prakriyalanni ikkunu oka vidhamaitundi sadhanaluga bhavistunnam.
1: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
0: Avi kevalamu malinyanni nirmoolam gaavincheetundivi kaani madhavatvanni srushtincheetundivi kaadu.
1: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
0: మాధవత్వం అనేటువంటి సృష్టింపబడినటువంటిది కాదు.
1: This మాధవత్వం or divinity
0: సహజంగా ప్రకాశించేటువంటిది.
1: It is not created. It is self-resplendent.
0: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
1: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్
0: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్వేస్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
0: హద్దును మాత్రం మనం తీయాలి.
1: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది హబ్స్.
0: ఒక శిల్పి
1: ఎ స్కల్ప్టర్
0: ఒక శిలను
1: హి టేక్స్ ఎ స్టోన్
0: అనేక విధములుగా మలచి
1: హి
0: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
1: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
0: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
1: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
0: ఈ శిల్పి ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ form was already a part of the stone inside
0: of it. చేసిన పని ఏమిటంటే దానికి ప్యాకింగ్ అంతా తీసేశాడు. ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
1: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
0: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
1: హి హస్ నాట్ క్రియేటెడ్
0: ఈ విగ్రహం. పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఫారం వాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్టోన్ ఆల్రెడీ.
0: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల శిల రూపంలో మరి ధరించింది.
1: వన్స్ దిస్ అన్నెసరీ అన్వాంటెడ్ స్టోన్ ఇస్ రిమూవ్డ్ ది రియల్ ఫార్మ్ ఇస్ గాన్.
0: ఈ ప్యాక్ కూడా దాంతో చేరినటువంటిది.
1: ది ఫార్మ్ ఇస్ ప్యాక్డ్ విత్ ద స్టోన్. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది స్టోన్.
0: చక్కని ఉదాహరణ.
1: వన్ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
1: There is a stone in a big hill.
0: Silpi aa gundu paina kurchoni aneka vidhuluga malichi oka vigrahanni tayar chesi aa mukkalanta kondalone paadavesadu.
1: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
0: Okke gunduga undinetundi.
1: Earlier before this idol was prepared, the entire
0: gundulo aneka mukkaluga tayaraipoyinayi.
1: Now the small pieces of stone are removed from the
0: mukkallo oka pedda mukkalu krishnudu ga tayaru chesi devalayamlo pratishtha chesadu.
1: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
0: Ee vigrahaniki ikkada shodashopacharamulu jarugutunnavi.
1: For this idol in the temple the 16
0: gari aa mukkallo maatadichetunte vaaru leru kondalo.
1: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
0: Yavaru maatadichetunte vaaru lekapoyinappudiki aa mukkalu cheptunnayi tattvam asi aa devalayamlo pratishthainatunte okka vigraham meme antunnayi.
1: Although there is no one who is caring for those small pieces of stone there, they say we and that idol we are the same.
0: Anaga anni ekaswaroopangane undinayi.
1: Basically all this were together.
0: Oka mukka devalayamlo kuchochu.
1: One piece went and stood in the idol in the temple.
0: Inkoka mukka lo kuchochu.
1: And another piece might have gone elsewhere.
0: Inkoka mukka edo oka parikaramga upayoga pettukochu.
1: The third piece might have been used as an instrument.
0: Kaani ee mukkalu yokka prabhavamu mukkalu yokka parikaramulu veri veriga undinanta maatramana rai raaye kada.
1: The form may be different. The purpose for which they are put may be different. The stone is the stone, all the same.
0: Kaluka, aa mooladharamaina tattvanni manam gurtinchali.
1: We have to recognize this basic truth.
0: Kalukane tokkedi rai, mokkedi rai, kattedi rai, kottedi rai.
1: It is the same stone which you tread upon. It is the same stone which you worship in the temple. It is the same stone which is
0: mooladharamaina rai tattvam okkate.
1: It is the basic truth is that all things are one thing.
0: Prati padarthamunandu kudanu sachidananda taruku adi asti bhati priyam annaru.
1: Similarly in every object in the world there are these three things: sachidananda, asti, bhati, priyam.
0: Sakti, chitti, ananda, ee moodu kudanu daiva swarupame.
1: Sat, chit, ananda are three forms of
0: deeniki manam roopamu naamamu add chestam kalputo vacham.
1: When we add the name and form, then it becomes an object.
0: Satya, Chitti, Anandam, Rupam, Namam. Ee panchakanga mari poyayi.
1: When this Sat, Chit, Ananda are put together with the name and form, then it becomes panchakam and that itself is the world, creation.
0: Rupa namamu teesivesthe ade daivattvam.
1: Remove the name and form, you get divinity.
0: Rupa namamu unte ide prapanchamu.
1: యాడ్ నేమ్ అండ్ ఫామ్ యు గెట్ ద వరల్డ్.
0: కనుక మన దృష్టిని మార్చుకోవాలి కానీ సృష్టిని మార్చడానికి వీలు.
1: ఆల్ దట్ యూ హావ్ టు డూ ఈజ్ యూ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ విజన్. యు కాంట్ చేంజ్ ది క్రియేషన్.
0: రూపనామము పైన మన దృష్టిని మార్చుకోండి.
1: You have to change your vision on the name and form.
0: Satya nitya nirmalamainatti oka sachidananda drishtini penchukondi.
1: You have to develop your vision and your look in
0: yedi chesina daivam yokka seva gaane.
1: Whatever work you do, consider that as a service done to the Lord.
0: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
1: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్
0: దట్ యాస్ గాడ్. సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఇస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
1: For any length of time, let us know, don't waste your life in this kind of
0: manam cheyina sadhana yokka phalitam emiti.
1: What is the object and purpose of all this sadhana?
0: Inta kaalam manam chesinatundi yokka poojala yokka phalitam emiti?
1: What is the purpose and what is the result of all
0: this? Inta kaalam meeru shravanam chesinatundi yokka bodhala yokka phalitam emiti?
1: What is the result of all that you have listened so far?
0: Emi prayojanam ledhu.
1: Absolutely useless.
0: Ye kinchit maatramaina kuda unnata sthayi povadaniki manam prayatninchali.
1: We should make an effort at least to go up in the ladder.
0: Vaitam nunchi visishtamlo praveshinchandi.
1: We have to go from
0: visishtam nunchi advaitaniki prakandi.
1: The visishta advaita the quality
0: of jeevitamanta kuda nu kammadi purugu maadri ekkada vesindi akkade undatam prayojanam ledhu.
1: There is no use in remaining where we are like a worm.
0: Kanuka manam vinnanduku manam da sadhanalu chesinanduku gandaru chadivinanduku peddalnu darshinchinanduku vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
1: దేర్ ఫోర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హెర్డ్ వాట్ వీ హావ్ రెడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ ది దర్శన్ ఆఫ్ గ్రేట్ సోల్స్ అండ్ ఆఫ్టర్
0: ఎస్ఆర్

0: పామరత్వము పాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి పామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్య

దేహ భావము వీడరోరన్న నీరు దేహ భావము అందనెందును ఇందు లేదన్న అందనెందును ఇందు లేదన్న అందమైన ఆత్మ విడచి నింద్యమైన అహము చేకుని అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువు నేనని అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువు నేనని తలపు వీడి శాశ్వతంబుగా

ಪಿತಾ ಬಂಧು ಸಖ ಸಬಗಿ ರಾಮನಾ.

0: Birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Kramasichana anetvantidi. ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి యొక్క ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవునకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణే లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడా ఒక పరిమితమై ఉంటుండాలి.
0: That should be under certain limits again.
1: నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: Discipline cannot be obtained by going through the text.
1: Leka adhyapakulu cheta vineetuvantidi kaadu.
0: It's not the one that could be listened to from your teachers.
1: Idi nitya jeevithamulo sahajamuga tana yokka nitya kartavyamulo ee yokka kramashikshana alavarchukovali.
0: You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty.
1: Idi anni velalu yendu తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం.
0: ది డిసిప్లిన్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ గ్రూప్, ఫర్ ఎవ్రీ సొసైటీ, ఇన్ ఆల్ ఏరియాస్ లైక్ పాలిటిక్స్.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు.
0: Without discipline you cannot call it a society.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు.
0: It's no politics at all bereft of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు.
0: It cannot be society in the absence of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు.
0: It's no nation if it doesn't follow discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్. త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
0: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
1: ఆటల యందు, పాటల యందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
1: భజన చేస్తున్నారు.
0: We do భజన.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: During భజన, as we join the chorus, we should maintain same tempo.
1: ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ వి సింగ్ ఇన్ అవర్ ఓన్ వే, యు డోంట్ ఫీల్ లైక్ లిసనింగ్.
1: కనుకని పాటలు యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: దేర్ఫోర్ ఇన్ కోరస్ యు షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
1: ఇంకా ఆటలు యందు,
0: దెన్ స్పోర్ట్స్.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
0: As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: Everyone should follow the rules laid by the captain.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందంతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతుంటారు.
0: Sometimes they play in these games forgetting themselves. They are lost in play.
1: కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయ లుపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి.
0: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
1: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
0: The moment the whistle is given, one should come to a standstill.
1: ఈ విజిల్ కూడాను కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు పాటలు ఎందు మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
0: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
1: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: Therefore, for human life, discipline is essential.
1: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారమును చేపుచ్చుకుంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారమునందు కాని,
0: even business,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకమునందు కాని,
0: or in agriculture,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కాని,
0: or any profession,
1: అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము.
0: Discipline in every field is very necessary.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
0: Because you are in position, you cannot make use of the pen that you hold on hand.
1: ఇష్టం వచ్చినట్టుగా నాలుకకు ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the tongue has no bone, you cannot talk as you like.
1: కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉండాలి.
0: Therefore, the words that we speak and the writing that we make.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
0: As we speak, we should first understand, is it proper or not, and then speak.
1: ఈ వ్రాత కోతల యందు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు.
0: Even in writings, you cannot write as you
1: ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి.
0: You are writing today, what harm it would put to in future, you should view that point now.
1: అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి.
0: You can keep up your position by observing discipline.
1: క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది.
0: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
1: నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటమునందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి.
0: While walking and sitting and smiling, there needs discipline.
1: ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు.
0: Some walk.
1: 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు.
0: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they walk exactly. కానీ
1: ట్రాఫిక్ ఏమిటి అంటే అభ్యంతరం లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి.
0: But you should walk along the footpath only.
1: ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం.
0: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
1: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
0: You should see that you would not harm anybody in any way.
1: కనుకనే help ever, hurt never అన్నారు.
0: So Bhagavan says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి ఒక మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
0: You should observe discipline so as to render help to others.
1: కనుక నేను ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: The discipline is most essential right at this tender age.
1: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను,
0: నాట్ ఓన్లీ యంగ్
1: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: Men in authority, the teachers and citizens also should follow.
1: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
0: How should we respect elders?
1: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
0: In what way should we sit in front of people?
1: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: In these small matters, we should observe discipline clearly.
1: చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు.
0: Many children sit.
1: ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు.
0: They sit in the form of an arrow.
1: అనగా ఈ విధంగా కూర్చోకూడదు.
0: They should not sit like that.
1: చక్కగా కూర్చోవాలి.
0: You should sit straight.
1: ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది.
0: Because when you sit straight through the spinal column, the thoughts will reach.
1: కనుకని ఏకాగ్రత అనేది ఇంటెలెక్ట్ అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు.
0: It's quite easy to attain concentration.
1: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి.
0: You have the spinal
1: column. 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
0: There are 33 rings in the spinal column.
1: ఇందులో 9 to 12.
0: Between 9 to 12.
1: ఈ రెండింటి మధ్యలో సుషుమ్నా నాడి అని.
0: Between 9 to 12 is present the సుషుమ్న నాడి.
1: అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రాల పద్మమునకు స్ట్రైట్ గా పోయి చేరిపోతుంది.
0: When you sit straight, the kundalini will ascend and reach sahasrara straight away.
1: ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి?
0: What is this kundalini power?
1: అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని క్రమక్రమేణా అది పైకి 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
0: There are 33 rings in the spinal column.
1: ఇందులో 9 to between 9 and 12.
0: Between 9 to 12.
1: ఈ రెండింటి మధ్యలో

0: ఉద్యోగము ఉంటుందని క్రమక్రమేణ అది పైకి పెళ్తూ సహస్రార పద్మం చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిగిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు.
1: Those that follow the yogic practice, they say that this kundalini, which is located in the primal base, the mooladhara, will proceed in the upward direction and reach sahasrara.
0: కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది.
1: It remains there at the basis, at the bottom, mooladhara.
0: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
1: In yogic practice, during the process of breathing exercise, it remains stable.
0: ఈ ప్రాణాయామం చాలా మంది చేస్తుంటారు.
1: Many people follow this breathing
0: exercise. ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
1: During breathing exercise, we like to withhold the air.
0: అనగా ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది.
1: When you control breath, the kundalini has to move upward because there is no air supply over there.
0: ఇది సర్పము కాదు.
1: It's not serpent.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్, గాలి.
1: It is not serpent, it is a sort of wind.
0: అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది.
1: It moves, it ascends, passing through these 33 rings.
0: కనుక మనం ఈ కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి.
1: In order to see that the kundalini will ascend upward, you should sit straight.
0: అందుకోసమే యోగాభ్యాసం చేసేటంటారు స్ట్రెయిట్ గా కూర్చుంటారు.
1: Therefore, those take to yogic practice will sit
0: straight. చాలా మంచిది.
1: It's very good.
0: Memory power ను కూడాను అందిస్తుంది.
1: It also gives you memory
0: power. జ్ఞాపకశక్తిని కూడాను ఇస్తుంది.
1: You'll have memory.
0: ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది.
1: It's quite easy to attain concentration.
0: కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
1: Therefore, sitting also needs discipline.
0: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే
1: in order to have this discipline properly,
0: దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి.
1: There are certain observances of purity.
0: మొట్టమొదట
1: first,
0: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should keep our body pure and clean.
0: ఏమిటి ఈ పరిశుద్ధము?
1: What is this cleanliness?
0: నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం.
1: You cannot clean merely with water and soap.
0: దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: In order to keep the body pure, you should take undertake
0: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధమవుతుంది.
1: Through good activity only the body is purified.
0: కర్మశ్చ వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్
0: మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
1: యూ కెన్ ప్యూరిఫై యువర్ మైండ్ త్రూ థాట్స్.
0: ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
1: వెన్ వన్స్ వీ ప్యూరిఫై దీస్ టూ ది ఇంటెలెక్ట్ రిమైన్స్ ప్యూర్ ఆల్ త్రూ.
0: కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఇన్ రెస్పెక్ట్ ద బాడీ?
0: అహం అహం అహం, నేను నేను అనేటువంటిది.
1: ద బాడీ క్లెయిమ్స్ ఐ ఐ.
0: ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఐ?
0: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
1: దిస్ ఐ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
0: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
1: అండ్ ఇస్ ద మైండ్ ఒరిజినేటెడ్ దేర్ ఆఫ్టర్?
0: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ద మైండ్ ది స్పీచ్ ఒరిజినేటెడ్.
0: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక నీ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: దేర్ ఫోర్ దిస్ ఐ ఇస్ ద సన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
0: ఇంకా అహం కు పుట్టినటువంటిది మైండ్. కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore, mind is the son of aham and hence it is the grandson of the spirit atma.
0: Mind nunchi puttinatvanti vaaku
1: and speech is born to this mind.
0: Vaaku atmaku great grandson.
1: Therefore, the speech faculty is the great grandson of the spirit.
0: Great grandson for atma.
1: Therefore, the speech is the great grandson of atma, the spirit
0: atma. Inka mind anetvanti grandson.
1: Mind is the grandson.
0: ఇంకా అహం అనేటువంటి సన్.
1: అహం ఇస్ ద సన్.
0: కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీరంతకున్న ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే.
1: దేర్ఫోర్ ద గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్ అండ్ ద సన్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని.
1: అండ్ దేర్ఫోర్ ద స్పిరిట్, ది ఐ, ద మైండ్ అండ్ స్పీచ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి.
1: Therefore, the spirit is pure and the mind has got to be pure there.
0: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనే

0: అటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉంటుంది.
1: When the mind is pure, naturally the body has got to be pure.
0: కనుక ఈ మైండ్ కు అహం కు వాక్కు ఒక విధమైనటువంటి ఒక ఆత్మ సంబంధం అనేది కలగాలి.
1: And therefore between these three, the I and aham, they go in the mind. కనుక
0: ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
1: Therefore in this family of the spirit,
0: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం.
1: At times we go back the promise we made.
0: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
1: There is no other sin greater than this breaking promise.
0: బలి చక్రవర్తి చెప్పాడు.
1: Emperor Bali said.
0: పలికి బొంకుట కంటే పాపము పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
1: Having said, having given the promise, if you go back, there cannot be greater sin than this.
0: కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి.
1: Therefore we should keep our words sacred.
0: షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు.
1: Many used to visit Shirdi.
0: అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక సిరిస్దార్ ఉండేటువంటి వాడు.
1: There is one సిరిస్దార్.
0: అతనికి భార్య కుమారుడు 16 సంవత్సరాల కుమారుడు.
1: And he has a wife and 16-year-old son.
0: భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం.
1: Son and the wife, they have full faith in Baba.
0: కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్.
1: Therefore he never objected his wife or son any time.
0: ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు.
1: The son and wife wanted to go to Shirdi one day.
0: తప్పక వెళ్ళి రాండి అన్నారు.
1: He said certainly go.
0: ఇతను కేవలము బ్రహ్మ సమాజము.
1: He belongs to Brahma Samaj.
0: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
1: As the believer of Brahma Samaj, he doesn't want to visit any pilgrim center.
0: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు.
1: In spite of fervent prayer by his wife, he never visited Shirdi.
0: అది కూడాను ఒక వీక్నెస్.
1: That is also a sort of weakness.
0: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్, వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
0: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రబలిస్తుంటారు.
1: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు.
1: తార్కాడ్ ద ఫాలో ఆఫ్ బ్రహ్మ సమాజ్ సెడ్ ఐ డోంట్ కమ్.
0: 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
1: The 16-year-old son said, Father, I don't go.
0: ఎందుకోసం వెళ్ళకూడదు?
1: Why not? Why don't you go?
0: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారుమను సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
1: I observe all the discipline during worshipping Lord.
0: నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
1: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
0: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదం అని నేను స్వీకరిస్తున్నాను.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ యాక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
0: కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
0: కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు.
1: సో ఐ డోంట్ గో టు షిరిడీ.
0: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
1: ఫాదర్ హ్యాస్ లవ్ టువర్డ్స్ హిస్ సన్.
0: అప్పుడు చెప్పాడు కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీవు వెళ్ళు అన్నాడు.
1: ఫాదర్ సెడ్ సన్ ఐల్ సర్టన్లీ డూ యువర్ జాబ్ బెటర్ యు గో.
0: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
1: అండ్ సన్ ఆస్క్ విల్ యూ డూ ఇట్, విల్ యూ డూ ఇట్ ఆర్ నాట్.
0: బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా?
1: Will you worship Baba as I do?
0: బాబాకు నైవేద్యం పెడతావా?
1: Would you offer?
0: ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా?
1: Will you receive the offer?
0: మాటి నేను పోతాను షిరిడి లేకపోతే నేను పోనన్నాడు.
1: Give the promise, then I'll go to Shirdi, not otherwise.
0: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనసు కరిగింది.
1: Watching the determination of the son, the heart of the father.
0: ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
1: The father appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two.
0: కుమారునికి మాట ఇచ్చాడు నేను చేస్తాను.
1: He promised his son.
0: ఇచ్చాడు కుమారుడు తల్లి వెళ్ళినారు.
1: The son and the wife.
0: కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ.
1: The father worshipped as per the promise given to his son for 2 days.
0: కుమారుడు పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును,
1: he was also offering candy every day.
0: తిరిగి భోంచేసే ముందుగా కండ చక్కెరను తాను భుజించటము,
1: before he dined,
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: The procedure is followed for a couple of days.
0: 3వ దినము గురువారం వచ్చింది.
1: The third day, Thursday.
0: కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది.
1: He has got an important work there in the court.
0: తిరిగి స్నానం చేశాడు, పూజ చేశాడు,
1: ఇంత
0: టిఫిన్ తిన్నాడు,
1: టిఫిన్
0: తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్ కు వెళ్ళాడు,
1: పుట్ ఆన్ హిస్ డ్రెస్ అండ్ వెంట్ హిస్ ఆఫీస్.
0: తిరిగి భోజనానికి వచ్చాడు,
1: రిటర్న్ ఫర్ లంచ్.
0: భోజనానికి కూర్చున్న తర్వాత వంట వాడిని అడిగాడు,
1: ఆ
0: ప్రసాదం తీసుకుని పెట్టు అన్నాడు.
1: బ్రింగ్ ద ప్రసాద్ హియర్.
0: వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు నాడు అన్నారు.
1: కుక్ సెడ్, సర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ యూ డిడ్ంట్ మేక్ ఎనీ ఆఫరింగ్ దిస్ మార్నింగ్ డ్యూరింగ్ వర్షిప్.
0: చాలా బాధపడ్డాడు,
1: హి ఫెల్ట్ వెరీ సాడ్.
0: కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని.
1: That he could not keep up.
0: బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినానే బాధ.
1: He didn't feel sad for not making any offering to Baba, but he felt so sad for breaking the promise given to his son.
0: రెండవ దినము షిరిడి లోపల తాకాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు.
1: On the following day, the Thargad son and wife came to do namaskar to Baba.
0: నేను నిన్నంతా నేను బాగ్రాకు పోయి వచ్చాను.
1: He said, I went to Bangla yesterday.
0: కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు.
1: Nobody served me their food.
0: నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు.
1: The candy that you offer every day is not
0: enough. చాలా ఆకలిగా వచ్చాను తిరిగి.
1: I returned very hungry.
0: ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
1: Baba asked the young boy, would you give me anything now to eat?
0: తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది.
1: Boy was shocked.
0: విడిది ఇంటికి వెళ్ళాడు.
1: He went home.
0: తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: He sat on the lap of the mother, went on crying.
0: తండ్రి నాకు మాట ఇచ్చాడు.
1: Father made me the promise.
0: కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు.
1: But he didn't make an offering.
0: కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి.
1: So Baba returned disappointed at
0: home. అమ్మా నేను ఇక్కడనే ఉండను.
1: Mother, I won't stay here.
0: నా క్రమశిక్షణ నేను తప్పను.
1: I will certainly follow my discipline.
0: నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
1: He said, I will return home Bangra.
0: అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు.
1: బాబా సెడ్ అండ్ ఆస్క్డ్ టు గో.
0: ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు.
1: హి సెండ్ ద మెసేజ్ త్రూ జోగ్.
0: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్.
1: దేర్ యూస్ టు బి వన్ జోగ్ బట్ నాట్ జోక్.
0: పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీ ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు.
1: హి సెండ్ ద మెసేజ్, యూ డోంట్ నీడ్ టు గో నౌ.
0: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు.
1: Your father has gone back the promise but not you.
0: కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది.
1: You will certainly see my grace.
0: బాబు నీకు ఎంత కాలం ఇష్టమో అంత కాలం ఉండు అన్నాడు.
1: You stay here so long you wish to stay.
0: కానీ అంత కాలం కూడాను కొంచెం నిరాశగాని అసంతృప్తిగాని ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు.
1: But he spent all the time in Shirdi totally depressed and frustrated.
0: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు.
1: After 10 days he returned.
0: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు.
1: ద మూమెంట్ సన్ కేమ్ ద ఫాదర్ సెడ్ టు హిస్ సన్, ఎక్స్క్యూజ్ మీ.
0: నీవు చిన్నవాడు, నేను పెద్దవాడు.
1: యు ఆర్ యంగ్,
0: కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను.
1: బట్ ఐ సీక్ యువర్ పార్డన్.
0: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు,
1: క్షమాపణ
0: నాకు కాదు బాబాకు చెప్పు అన్న.
1: యూ షుడ్ సీక్ ద పార్డన్ ఫ్రమ్ బాబా, నాట్ ఫ్రమ్ మీ.
0: ఏ సమాజంలో ఉండినప్పటికీ,
1: యూ మే బి ఎనీ సమాజ్,
0: ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ,
1: యూ మే ఫాలో ఎనీ కల్చర్,
0: మాట మాత్రం ఒక్కటే.
1: Only one thing you should say.
0: ఇది బ్రహ్మ సమాజం కావచ్చు,
1: ఇట్ మే బ్రహ్మ సమాజ్.
0: కానీ నాది ఆర్య సమాజం కావచ్చు,
1: ఇట్ మే బి ఆర్య సమాజ్.
0: నాది దైవ సమాజం కావచ్చు,
1: ఆర్ దైవ డివైన్ సొసైటీ.
0: కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే.
1: వాట్ ఎవర్ సమాజ్ మే బి, బట్ ఓన్ ప్రామిస్
0: సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము.
1: యూ షుడ్ ఫాలో ట్రూత్, ఇట్స్ ఎసెన్షియల్.
0: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు.
1: You argue there in the court for
0: ఇలా సత్యమే లేకపోతే ఎన్ని జీవులు, ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి.
1: If you don't follow this kind of discipline, many families will be ruined.
0: నీవు లా చదివావు.
1: You studied law.
0: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: మను taught dharma in varied ways.
0: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు.
1: When you don't follow truth, all your law would be lawless.
0: అనే ఆ పిల్లవాడు చెప్పాడు.
1: So the boy said,
0: తండ్రి నీవు లాయర్ కా, లాయర్ కావద్దు అన్నాడు.
1: ద బాయ్ సెడ్, ఫాదర్ యు షుడ్ బి ఎ లాయర్ బట్ నాట్ ఎ లాయర్.
0: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ యు ఫాలో డిసిప్లిన్ క్లియర్లీ యు విల్ హ్యావ్ ఆల్ ద డివినిటీ.
0: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్యూరిఫై అవర్ బాడీ బై గుడ్ యాక్టివిటీ.
0: మొట్టమొదటి డిసిప్లైన్.
1: సో దాట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్.
0: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండునంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి.
1: Therefore, from dawn to dusk, in following daily routine, we should observe discipline.

0: ప్రీతిగ యోచన చేయు మానవ. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక.
1: Right from the time you get up from bed until you retire, without any limitations you struggle hard to carry out your living.
0: పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి.
1: Even for to earn your daily living, there should be
0: discipline. ఎంత వరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి.
1: You can eat to the extent that the stomach will accommodate.
0: అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: If you eat in excess, it leads to indigestion.
0: కానీ ఒక్కొక్క తూరి మనము దానిని పాటించడం లేదు.
1: Sometimes we don't observe discipline.
0: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించడం లేదు.
1: We don't follow the command of the stomach.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
1: We pray and start

0: ఏం చెప్తున్నావు? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది. బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from inside.
0: I am from Vaishwanara.
1: Therefore, you eat to the extent needed.
0: Ekkuva baa ruchiga undi gani ekkuva teeskuntam manam.
1: Because it's tasteful, you eat more.
0: Appudu stomach vishwa vaishwanarudu jagrata padtadu. Be careful, inka pampaddu lopala, pampaddu lopala, pampaddu lopala ani cheptadu.
1: Vaishwanara will caution you, don't eat any more.
0: Kaani deeni maatalu ye maatram vinadu.
1: But he won't pay heed to the instruction.
0: Ee chakkani garalu ee chakkani payasamu tirigi chikkutundani tirigi lopala vestune untadu.
1: But he goes on loading with all the rice pudding, the payasam.
0: Kaani kadapatiki తాను అలసిపోతాడు.
1: బట్ హీ విల్ బి టైర్డ్ బై ఈటింగ్.
0: ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: బట్ హీ విల్ బ్రెత్లెస్ ఫర్ సమ్ టైమ్.
0: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి.
1: ఈవెన్ టేకింగ్ ఫుడ్ హీ షుడ్ బి అండర్ సర్టన్ డిసిప్లిన్.
0: ఈ ఆహారం నందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యు డోంట్ ఫాలో డిసిప్లిన్ యుల్ ఫాల్ సిక్.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: It is only this sickness that will put you to so many other diseases.
0: Sarva vyadhulu kudunu kendrame moola karanam.
1: It is the center which is the cause for all diseases.
0: Stomachlo ye vidhamainatundi oka chedu jarigina shariramlo anni rakamainatundi rogamlo bayalderutundi.
1: When the stomach is upset, it will give way for any complaint.
0: Kanukane moodu bhagamulu dinni aaharam pettuvani oka bhagam khaliga vadde pettali.
1: So one part in the stomach should be kept empty.
0: ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అదొక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: When it is so, it is under discipline.
0: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి.
1: Every day we should observe this discipline.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేస్తూ అవన్నీ క్రమశిక్షణను అనుసరించే పోవాలి.
1: All that we do from morning till the evening we should
0: పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి.
1: Sitting, standing, walking, everything should be under discipline.
0: అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి.
1: Then the life will be disciplined.
0: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
1: And it is the yoga of karma.
0: కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది.
1: This karma yoga will give you all the skill in the field of action.
0: మానవుడు కర్మాధికారి.
1: So man has got authority on his action.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు కర్మణ్యేవ అధికారశ్చ అని.
1: Our president also quotes this shloka.
0: మన కర్మాధికారులుగా మనం ఉండాలి.
1: You should exercise.
0: ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి?
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి.
1: It should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. ఊట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: It's wisdom.
0: కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి ఒక మార్గము ఇదియే.
1: In order to attain wisdom, this is the path.
0: పుస్తకముల్ పఠించితిని.
1: I have gone through the books.
0: పూర్తిగా చూచితి.

0: With folded hands, if you don't pray God, all the education, scholarship, that's all useless.
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి.
0: So we should fold our hands.
1: ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం.
0: This is the first step in spiritual path.
1: ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం?
0: What is this folding of the hand?
1: నమస్కారము.
0: We say namaskara.
1: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of namaskara?
1: ఐదు కర్మేంద్రియములు.
0: ఐదు
1: జ్ఞానేంద్రియములు.
0: Five sense of cognizance.
1: We
0: unify all the 10 senses here in folding of hands.
1: Unity in diversity.
0: Unity in diversity. That's namaskara.
1: కనుకని unity in diversity. అన్నిటినీ ఏకంగా చేయటమే నమస్కారం.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ సింబలైజ్డ్
1: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
0: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే ఆధ్యాత్మికంలో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి.
0: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్ నమస్కారం.
1: నా మమ నేను కాదు.
0: నా మమ ఐఎమ్ నాట్.
1: నమస్కారం అంటే నేను కాదు.
0: నమస్కారం.
1: అహంకారం నిర్మూలమే.
0: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో.
1: మమ అంటే అంతా నాదే.
0: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైండ్.
1: నమమ అంటే ఏది నాది కాదు.
0: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ.
1: కనుకని అంతా నీదే స్వామి.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
1: అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఈస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం.
1: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి.
0: Therefore, right from the time you get up from the bed until you go back, you should follow discipline.
1: కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు.
0: But in the present day, no one knows what discipline is.
1: ఇంతే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు.
0: They have no knowledge of sense control either.
1: ఈ senses control చేయాలి.
0: One has to
1: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో.
0: Eyes see somewhere.
1: కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి.
0: But you should teach your eyes.
1: ఓ నేత్రమా.
0: ఓ ఐ.
1: నీవు దేని చూస్తున్నావు?
0: What is that you see?
1: నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు.
0: You should not have bad looks.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what
1: is
0: good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక నీవు మంచిని చేయి.
0: So do good.
1: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
0: Therefore see good, do good and be good.
1: కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి.
0: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికి నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
0: Others may talk to you again and again, but you should have control over your talk.
1: Vidyarthulara,
0: students,
1: ee naadu
0: today
1: mrugamulu pachulu kudanu konni kramashikshanu paatisthunnayi.
0: Today animals and birds follow discipline.
1: Kaani inta chadavulu chadivi inta medha shakti undi inta telivitetalu undi kudanu మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి.
0: యూ వాచ్ వెరీ క్లియర్.
1: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్.
1: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి.
0: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 1 అవర్.
1: ఒక దినమునకు 1 అవర్.
0: మంకీస్ అబ్జర్వ్ 1 అవర్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవ్రీ డే.
1: సైలెంట్ మౌనం.
0: అబ్జర్వ్ సైలెన్స్.
1: పక్షులు కూడా అంతే.
0: బర్డ్స్ ఆల్సో సో.
1: ఒక గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది.
0: 1 అవర్ దే అబ్జర్వ్ సైలెన్స్ బర్డ్స్.
1: కానీ
0: బట్
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోడు. పాపం
0: నాట్ ఈవెన్ ఎ మినిట్ హీ టేక్స్ రెస్ట్.
1: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు.
0: హీ గోస్ ఆన్ టాకింగ్, హీ గోస్ ఆన్ టాకింగ్.
1: సైలెన్స్ అనేటువంటిదే లేదు.
0: నో సైలెన్స్ వాట్స్ ఎవర్.
1: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు.
0: ఇఫ్ ఎనీ వన్ అబ్జర్వ్ సైలెన్స్ వీ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి.
0: We should come forward with all the enthusiasm watching that man who observes
1: Brahma
0: silence.
1: Ante evaru? Nishabdam Brahma.
0: Who is Brahma?
1: Silence is the God.
0: Silence is God.
1: Adi nishabdamuloni shabdame Brahma.
0: There is sound in silence, that is Brahman.
1: చూసారా అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల.
0: Therefore when you control your talk, there's mighty things that
1: talk,
0: you can achieve.
1: Talk, not talk.
0: In talk there's mighty things that you can achieve.
1: కనుక టాక్ ని కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది.
0: So when you have a control over your talk, you can
1: ఎందుకు కోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు?
0: Why such power is gifted there?
1: కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి, రెండో పవర్ లేదు.
0: Eyes have got the power to see, not the
1: చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుంది, ఇంకొక పవర్ లేదు.
0: Ears can only hear, no other.
1: ముక్కుకు వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు.
0: Nose can only smell, nothing else.
1: కానీ టంగ్కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి.
0: But the tongue has got two powers, double power.
1: ఒకటి టెస్ట్ చేస్తుంది,
0: one it tastes.
1: ఇంకోటి మాటలు మాట్లాడుతుంది,
0: second it can talk.
1: కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి.
0: As the tongue is so powerful, it must be put under control.
1: ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి.
0: As the tongue is more powerful, it should be kept under check.
1: చాలా మందికి తెలుసును, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కార్ల లోపల నాలుగు టైర్స్ ఉంటాయి.
0: Car has four tires.
1: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది.
0: The front tires will have more of air.
1: వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది.
0: The tires behind will have less
1: of air. అంటే ఒక్కొక్కరు తెలియనటువంటి వాడు నాలుగు టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు.
0: A person who doesn't know will pump air equally among all the four tires.
1: అది మంచిది కాదు.
0: It's not good.
1: ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించాలి.
0: If it is in excess, you should.
1: కొంచెం తక్కువగా ఉన్నదాన్ని ఎక్కించాలి.
0: If it is less, you should increase.
1: ఇది ఏ ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు, కమలక్పూర్.
0: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ అట్ దట్ టైం.
1: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు.
0: హీ హాస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్.
1: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు.
0: హీ హాస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ.
1: అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు.
0: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్
1: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు.
0: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్.
1: వాడు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి ఖర్చుకుంటాయి చేపలు, అట్టే చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు.
0: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్, దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్, దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్.
1: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హీ హస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్.
1: చిన్నవారి నందన్నీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు.
0: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూస్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్.
1: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము.
0: As a result of this Kali age, people make fun of good company.
1: ఏమరా చిన్న వయసులో ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి, ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో.
0: People say this, why do you have this devotion at this
1: ఇప్పుడు నుంచి నీకు ఎందుకు ఈ భక్తి,
0: why devotion to this age?
1: యువకులను కూడా తల్లిదండ్రులు కూడా దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్రిటిసైజ్, డిస్కరేజ్ చిల్డ్రన్.
1: ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు.
0: యూత్ గ్యాదర్డ్ రౌండ్ రామకృష్ణ.
1: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ.
0: రామకృష్ణ హస్ సెట్ ఎ టైం టేబుల్.
1: పలాన దినం నీవు, పలాన దినం నీవు, పలాన దినం నీవు అనగా ఏమి, సిటీకి పోవటము, చేపలు తీసుకుని రావాలి.
0: హస్ సెట్ ఎ టైం టేబుల్, ఎవ్రీవన్ షుడ్ గో వన్ వన్ ఎవ్రీ డే అండ్ బ్రింగ్ ఫిష్ ఫ్రమ్ ద సిటీ.
1: ఒకనాడు బ్రహ్మానందము
0: one day
1: velladu boat lo,
0: it was the turn of Brahmananda, he went on his boat.
1: Ee Brahmananda vastunnagani kashaya vastralu chucharu ee padavallu.
0: The boatman saw this ochre robed Brahmananda,
1: inga madulu pettaru dushana.
0: They started criticism.
1: Aa pichchi vaaniki oka pani ledu, ee pichchi pillaliki oka pani ledu, anavasaramga pichchi pillalandarni chechukoni ee vidhanga chedagottunnadu, athanu donga attavaadi ittavaadi Ramakrishna nishtam ichinattuga dushistu vacharu.
0: The boatman went on accusing Ramakrishna, here is a madcap, here are madcap, the children here.
1: పిచ్చివాడిగా చూచేటువంటి వారు.
0: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్.
1: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు.
0: బ్రహ్మానంద కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్.
1: కానీ ఏం చేయగలడు, మెత్తని వాడు, నోరు మూసుకున్నాడు, వెళ్ళాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి పడవలేక రావాలంటే మరి భయం.
0: He's a very soft man, he could not give reply, he came home with the fear.
1: తిరిగి ఏమి విమర్శిస్తారో ఏంటో అని భయం.
0: As he returned, he was fear stricken because anything may happen on the way.
1: తిరిగి వచ్చాడు.
0: He returned.
1: బ్రహ్మానంద రామన్నాడు.
0: పరమహంస కాల్ బ్రహ్మానంద కమ్.
1: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ.
0: హి వాస్ జస్ట్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్.
1: ఎందుకోసం ఏడుస్తున్నావు?
0: దెన్ వై డు యు క్రై?
1: స్వామి,
0: స్వామి,
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు.
0: People are using very harsh words which they are not supposed
1: to. చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు.
0: They are criticizing you in strong words.
1: మిమ్మల్ని విమర్శించినా పర్వాలేదు.
0: Doesn't matter even if they criticize.
1: మిమ్మల్ని విమర్శించుతున్నారు, నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు.
0: I am very sad because they were criticizing you.
1: Kopam vachindi Ramakrishnaku.
0: Ramakrishna was
1: angry. Chi chi. Guru dushana vineetvanti okka shishyudu, nee okka shishyuda, nee ashramamlo undadaniki veelledu, get out annadu.
0: Ramakrishna said, Brahmananda, you are a disciple. Can you hear all the accusation charges made against your teacher? Get out. You have no place here. How could you listen?
1: గురు దూషణ వినటం నీకు పాపం కాదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎ సిన్ టు లిసన్?
1: దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అని అన్నాడు.
0: దే కమిటెడ్ ఎ సిన్ ఇన్ అక్యూజింగ్ మీ అండ్ యూ కమిటెడ్ ఎ సిన్ ఇన్ లిసనింగ్ టు దట్.
1: కానీ ఏం చేయగలడు?
0: వాట్ ఈస్ దట్?
1: తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు.
0: హి క్రైడ్ ఫర్ ద
1: సెకండ్ డే. నరేంద్ర ఛాన్స్ వచ్చింది.
0: సెకండ్ డే వాస్ ది ఛాన్స్ ఆఫ్ నరేన్.
1: ఇది వివేకానంద.
0: వివేకానంద
1: ఇతను పోతూ పోయాడు.
0: ఈవెంట్
1: ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు.
0: దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇన్ సేమ్ స్టైల్.
1: అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు.
0: ఆల్ బోట్మెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
1: పడవ ఎక్కాడు.
0: హి గాట్ ఇంటు ద బోట్.
1: టికెట్ తీసుకున్నాడు.
0: హి పర్చేస్ టికెట్.
1: హే నోర్ ముయ్.
0: అరే షట్ అప్ హి సెడ్.
1: ఎవరు తిట్టున్నారు వారు నోరు ముయ్ అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ అక్యూజ్ షట్ అప్ ఫస్ట్.
1: కానీ వాడు ఇంకా తిట్టుతూ వచ్చాడు.
0: షల్ హి వెంట్ ఆన్.
1: బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు.
0: హి స్లాప్డ్ హిమ్ ఆన్ బోత్
1: చీక్స్. ఒక నెత్తుకున్నాడు. అండ్ గంగల వేసేస్తానని.
0: హి లిఫ్టెడ్ వన్ ఫెలో రెడీ టు డ్రౌన్ హిమ్ ఇన్ గంగెస్.
1: భయపడిపోయారు.
0: దే వర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్.
1: ఎవరు ఇంకా తిరిగి నోరెత్తలేదు.
0: నోబడీ ఓపెన్ దేర్ మౌత్.
1: తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం.
0: హి వెంట్ దేర్, బ్రాట్ ద ఫిష్ అండ్ వాస్ రిటర్న్డ్.
1: ఎవరు మాట్లాడలేదు.
0: నోబడీ ఓపెన్ దేర్ మౌత్.
1: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు.
0: రామకృష్ణ సెడ్ నరేన్ కమ్ హియర్.
1: ఏం జరిగింది?
0: వాట్ హ్యాపెన్?
1: నిన్న బ్రహ్మానందం జరిగిందే జరిగింది అన్నాడు.
0: సేమ్ థింగ్ వాట్ హ్యాపెన్ యెస్టర్డే టు బ్రహ్మానందం.
1: ఏం చేశావన్నాను.
0: వాట్ డిడ్ యు డు?
1: నేను ఊరుకుంటానా? నా గురువుని దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు.
0: డూ ఐ కీప్ క్వైట్ వెన్ దే క్రిటిసైజ్ మై టీచర్? డూ ఐ కీప్ క్వైట్? ఐ వాస్ రెడీ టు
1: రామకృష్ణ
0: డౌన్ వన్ ఫెలో పుష్ హిమ్ ఇంటు ది గంజెస్.
1: చీ చీ చీ చీ చీ. వేసిండేది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?
0: He said, what a shame it is. As a celibate, you should be peaceful.
1: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు.
0: Then Narendra said,
1: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే.
0: He is also a member of Brahma Samaj.
1: స్వామి,
0: స్వామి,
1: నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
0: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
1: Mare pichivada.
0: Oh, madcap.
1: Tire lopala gaal ekkuga undani teeseyala, takkuga undani kottale.
0: When there is excess of air in a tire, you have to remove it. When there is less of air, you have to
1: gaali takkuga untundali kanukane nen baagu udanu.
0: The tire of Brahmananda, there is less of air, therefore
1: temper chala short temper, dinu tagginchali.
0: నరేన్ ఈ షార్ట్ టెంపర్డ్, దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి కట్.
1: కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి.
0: సో బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్.
1: కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు.
0: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ.
1: ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతూ ఉంటాడు.
0: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డింగ్ టు ద కెపాసిటీ అండ్ ద కంటైనర్.
1: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్.
1: ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది.
0: యాజ్ ఈస్ ది కంటైనర్ సో ఇస్ ద మెజర్ ఆఫ్ వాటర్ దట్
1: యు ఫెచ్. అందరికి సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
0: యు కెనాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను,
0: సో ది స్పిరిచువల్ పాత్,
1: ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు.
0: వెన్ దే ఫాలో డిసిప్లిన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, గాడ్ విల్ గివ్ దెమ్ ది కెపాసిటీ, ది అబిలిటీ.
1: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీస్ వి షుడ్ ఫాలో.
1: క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
0: Without discipline you can never attain divinity.
1: ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏ మాత్రం కూడా సరైనది కాదు.
0: If we are in one way on one day, in a different way on another day, it's useless. A small example.
1: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
0: You do bhajan at 6 o'clock in the morning.
1: లేక ధ్యానంలో చేస్తున్నారు.
0: Or you meditate.
1: ఈ విధంగా ఉండినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
0: Sometimes you need to travel.
1: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
0: That time at 6 o'clock you may be in a bus.
1: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు.
0: సమ్ సే దట్ వన్ షుడ్ నాట్ చేంజ్ ద ప్లేస్ టైమ్ అండ్ ద డ్యూటీ.
1: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
0: బట్ యూ షుడ్ కీప్ డ్యూటీ.
1: స్థలము మారినప్పటికీ
0: ప్లేస్ మే చేంజ్.
1: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే.
0: ద టైమ్ మే బి మే చేంజ్.
1: 6 గంటల టైంలో నీ బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థానానికి వస్తుంది.
0: You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God,
1: place
0: will come to you. You need not come to the place.
1: కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా.
0: So you should certainly follow the
1: discipline. క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే పరిగెత్తొస్తాయి.
0: If you follow the time and the discipline, the place will follow you.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాఖ్యం కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
0: ఇట్ ఇస్ ద టైమ్ దట్ స్వాలోస్ దిస్ బాడీ లైఫ్.
1: కానీ కాలుడు కాలాన్ని కూడా మింగేటువంటి వాడు.
0: అండ్ ది కాలా ఆల్సో స్వాలోస్ ది టైమ్.
1: కనుకనే కాలుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: అతనే దైవము.
0: కాలుడు ఇస్ గాడ్.
1: కాలుడు అంటే యముడు అనుకుంటారు. కాదు కాదు,
0: కాలుడు ఇస్ నాట్ యమ.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే, అతనే కాలుడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ గాడ్.
1: కనుక మంచి, ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
0: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
1: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
0: సన్ హ్యాజ్ ఎ సన్.
1: యముడు సూర్యుని కుమారుడు అంటారు.
0: యమ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
0: నేచురల్లీ స్టూడెంట్స్,
1: సూర్యుడికి, సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
0: స్టూడెంట్స్ విల్ నేచురల్లీ డిస్మిస్ ఇట్ బికాస్ వాట్ ఇస్ ది సన్ హ్యాస్ ఎ వైఫ్ అండ్ ఎ ఫ్యామిలీ.
1: కాదు కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్. ఎస్.
1: ఎట్టనగా
0: హౌ?
1: కాలుడనగా ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: కాలము,
0: టైమ్.
1: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
0: The time is there because of sunrise and sunset.
1: కనుకని సన్రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటి కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
0: As the time is born because of sunrise and sunset, the time is the son of sun.
1: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
0: When once the sunrise we say
1: సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయ్యింది. ఈ 6కు 12 గంటలు జరిగిపోయింది.
0: So sunrise and sunset.
1: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
0: 12 hours. Who is responsible?
1: ఎవరి వల్ల పుట్టింది?
0: It's born out of whom?
1: సూర్యుని వల్లనే పుట్టింది.
0: It's because of sun.
1: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
0: Because the time is born to the sun, we say naturally we say that he belongs to sun.
1: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరార్థాన్ని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
0: When we think from the spiritual point of view, everything is truth.
1: కనుకని సత్యస్య సత్యం.
0: It is truth of truths.
1: ఏ విధమైనటువంటి అంతృప్తి అక్కడ రావడానికి వీలుండదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ వాట్సెవర్.
1: పురాణములు యందు, ఇతిహాసములు యందు అనేక విధమైనటువంటి ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
0: ఇన్ అవర్ ఎపిక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ యు
1: ఫైండ్ ఇవన్నింటిని కూడా మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
0: Because we take it in the worldly way, we don't believe them.
1: Chaala porapaatu.
0: It's a mistake.
1: Ee opika pettukoni dani chakkaga inquire chey.
0: Be patient and inquire clearly.
1: Appude neeku sariyainatuvanti hrudayam tikkutundi.
0: Then you will have the proper answer.
1: Ippudu Vishnu unnadu, Lakshmi undi, Saraswati undi, veerandarki ni edo kamalamulu ani petti aa kamalamulu nunchi vaaru udbhavinchinattiga pettunnaru.
0: We have the Vishnu and Lakshmi. We say that they're born out of the lotus flower.
1: Adiye hrudayamu, hrudaya kamalamu.
0: The lotus flower is the human heart.
1: అనగా హృదయం నుంచి పుట్టేటువంటి సర్వము.
0: So everything is born out of the heart.
1: Good and bad అన్ని కూడాను మన నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: Good and bad arise out of you.
1: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
0: As is the feeling, so is the experience.
1: కనుక
0: so
1: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యం అని నెట్టివేయకూడదు.
0: Because we don't know the inner significance, you cannot dismiss
1: it. టైం తీసుకో,
0: కొంచెం
1: డౌట్స్ అంతా నిర్మూలం చేసుకో.
0: Get all your doubts clarified.
1: నిశ్చింతగా ఉంటుంది.
0: And be peaceful.
1: అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు.
0: But don't get confused with all these doubts.
1: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
0: There is no scope for any doubts.
1: ఎవరు రాసిన ఈ పురాణములు?
0: Who composed them?
1: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
0: They are not composed by ఎల్లయ్య మల్లయ్య.
1: విద్యావంతులు, మహర్షులైనటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
0: The Puranas are composed by great sages like Valmiki and Vyasa.
1: గొప్ప విద్యావంతులు.
0: They are highly educated.
1: అంత విద్యావంతులు మరొకరు లేరు.
0: సచ్ నోబుల్ పీపుల్.
1: అంత విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు.
0: సచ్ హైలీ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ ద పోయెట్స్.
1: కవులు కాదు.
0: ఆల్ ఆర్ నాట్ పోయెట్స్.
1: కనుకని పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి.
0: వాల్మీకి కంపోజ్ దిస్ పురాణ.
1: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
0: వ్యాస హాస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: మహర్షులు, మహర్షులు, మహర్షులు.
0: దే ఆర్ సేజెస్, గ్రేట్ సేజెస్.
1: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దేర్.
1: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
0: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వీ మే సే దే ఆర్ లైస్, బట్ దేర్ కెనాట్ బి ఎనీ లైస్ ఓవర్ దేర్.
1: నీవు చూచినా చూడకపోయినా గానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
0: Whether you see or not, what all that is written is
1: అవన్నీ గొప్ప ఆదర్శాలే.
0: దే ఆర్ ఆల్ గ్రేట్ ఐడియల్స్.
1: అంతేగాని తప్పు మార్గం ఏమీ రాయలేదు. చేయలేదే.
0: దే హావ్ నెవర్ టేక్ యు టు ది
1: రాంగ్ ఎవర్ని చెడపలేదే.
0: దే నెవర్ స్పాయిల్
1: ఎవర్ని ఏది పెడమార్గం పట్టించలేదే.
0: నోబడీ ఇస్ డైరెక్టెడ్ ఇన్ ది రాంగ్ వే. కర్తనే
1: సత్య మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి.
0: ఇట్ ప్రూవ్స్ ద ట్రూత్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను
0: దే ఆర్ ఆల్ ఐడియల్స్.
1: ఈ ఆదర్శ గ్రంథాలకు ఆదర్శ జీవితం కూడా కావాలి.
0: We need ideal life to follow the ideal text.
1: Ideal life kavalanukunte matalu tagginchali.
0: In order to lead an ideal life,
1: daivagnanu sirasa vahinchali.
0: We should follow God's command.
1: Discipline manam patinchali.
0: We should observe discipline.
1: ఎలాంటి పరిస్థితి ఏందేను కూడా మన డిసిప్లిన్ వదలకూడదు.
0: Under any circumstances we should never give up discipline.
1: చిచ్చార తర్కడే సన్ 16 సంవత్సరంలో పిల్లవాడు తన డిసిప్లిన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
0: You see, the son of Tharkad, though age is 16, he took promise from his father.
1: కట్టగడబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కూడా కోరుకున్నాడు.
0: Ultimately, it led to a situation that the father had to seek pardon.
1: తండ్రి కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
0: There is difference in age between son and father.
1: కానీ ఆత్మ ఇద్దరి యందు ఒక్కటే.
0: But the same Atma, the spirit is present in
1: both. సత్యము ఒక్కటే.
0: Truth is one.
1: ఇది పెద్దవారు సత్యం, ఇది చిన్నవారు సత్యం అని లేదు.
0: There is nothing like the truth of youngster
1: and truth of elder.
0: It cannot be Brahmin truth and the truth of Shudras.
1: అందరికీ సత్యం, సత్యం ఒక్కటే.
0: The truth is one to all.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ, నాన్ జ్యువల్.
1: ఏకం ఏవ
0: ఇట్స్ ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్.
0: ఓన్లీ వన్. ఓన్లీ వన్.
1: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
0: We should observe the truth and
1: ఇలాంటి సంస్కృతినంతా కూడాను భారతదేశం నందు అనేకంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ టీచర్స్ ఇన్
1: భారతదేశం యొక్క సంస్కారం, సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధమైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
0: The culture of Bharat advocates ideologies of this kind and propagated the entire world.
1: Culture lo etti dosham ledu.
0: There is no mistake in our culture.
1: Alanti pavitramainatundi divyamainatundi navyamainatundi bhavyamainatundi ee bharatiya yokka sanskrutini manam viduvaraadu maruvaraadu.
0: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of Bharat.
1: Buddhi poyinattuga pokoodudu.
0: We should not act according to our mind.
1: Danini patti deni venku teppinchali.
0: You should have control over
1: culture ni follow cheyamani cheppina daniki sarainatundi oka shasanam cheyali.
0: And you should command your mind to follow the culture clearly.
1: Ee manasu ishtam vachinattu povachunu.
0: The mind may go in a wayward way.
1: Kaani nee vadalakoodudu.
0: But don't never give
1: mind
0: it up.
1: Mind is your servant.
0: Mind is your servant.
1: You are not mind's servant.
0: You are not the servant of the mind.
1: మైండ్ నీ సర్వెంట్.
0: మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్.
1: కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ మేక్ యూస్ ద మైండ్ యాజ్ యువర్
1: బానిస కాకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ బి ది సర్వెంట్.
1: కానీ బానిస కావాలి ఎవరికి? బాధ కావాలి దైవానికి బానిస.
0: యూ షుడ్ బి ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ranada said, I should be servant to the servants. I should serve your servants.
1: Dasulaku sevane cheya valara.
0: I should serve your servants.
1: ప్రొద్దున సాయంకాలం కూడాను నేను నీ దాసుడనే.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: నీ దాసుడనే కాదు, నీ దాసులకు కూడాను దాసుడనే.
0: ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ సర్వెంట్, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్.
1: ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో.
0: దేర్ ఇస్ వెరీ గుడ్ టీచింగ్ దేర్ ఇన్ భాగవతం.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటిక రెక్కులు.
0: Kuchela has taken the beaten rice fish.
1: కాని ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు.
0: కృష్ణ ఓపెన్ ద బండిల్.
1: కాని ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేలా వాస్ ఫీలింగ్,
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్, ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్ హౌ కెన్ హి టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ బ్రాట్ బై కుచేల.
1: మిగిలింది ఆ బట్టలో.
0: సమ్ రిమైన్డ్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తి వచ్చింది, కృష్ణుడు చేపట్టుకుని.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డర్టీ దీంట్లో టవల్ లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నదని భావించుకున్నాడు.
0: Kuchela thought that Rukmini is objecting Krishna as he wanted to eat the third fistful because it's contained in a dirty cloth.
1: కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
0: But the heart of Rukmini is well known to Krishna and so also the heart of Krishna well known to Rukmini.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: నేను కుచేలుని దాసుడను.
0: I am the servant of Kuchela.
1: కనుకనే కుచేలుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను.
0: So I must accept the prasada brought for me.
1: అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,
1: కృష్ణ, మీరు కుచేలుని దాసుడు.
0: యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ కుచేల.
1: మీ దాసురాలు నేను.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్.
1: కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా.
0: సో యాజ్ యువర్ సర్వెంట్ ఐ టు హావ్ సమ్ డ్యూ షేర్.
1: కాబట్టి ఆ మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పి.
0: సో ఐ మస్ట్ హావ్ మై ఓన్ షేర్.
1: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి.
0: ఆల్ ది స్పిరిచువల్ టాపిక్స్ ఆర్ సో
1: బ్రాడ్ మైండెడ్. థాట్స్, భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి.
0: ద డివైన్ విల్ అండ్ డివైన్ థాట్స్ ఆర్ సో మెజెస్టిక్.
1: మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
0: వి డోంట్ అండర్స్టాండ్ దెమ్ take them for granted in easy way.
1: Kanuka,
0: so
1: bhagavantudu ento goppa visala hrudayudu.
0: God is broad minded.
1: Kevalam narrow mind kaadu.
0: Never narrow minded.
1: Aa hrudayam marokariki lene ledu.
0: No one has got such kind of heart.
1: Okka bhagavantuniki tappa marokariki raadu.
0: Is only God can possess, no one else.
1: Enni vidhamulu meer compare chesina gani gaadiki tappa marokariki raadu adi.
0: Only God can attain, God can have.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: Then Kuchela understood.
1: ఇంటికి పోయి చూచాడు.
0: He returned home and saw.
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: He saw mansions around.
1: తన పిల్లలు, తన అద్దాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: He saw the children, the wife in affluence.
1: పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది.
0: The wife came and fell at his feet.
1: నాథ,
0: said husband,
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: God is broad minded. What a vast heart has he.
1: అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు.
0: No one has got that kind of majesty.
1: అతను నీతో మాట్లాడా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on putting number of questions. Did you meet him? Did you talk to him? Did you say anything to him? What did he say?
1: దేవి,
0: said wife,

0: of my arrival at the gate, immediately sent a message.
1: ನಾನು ಸೂಚಿನಂತನೆ ದಿಕ್ಕುನ ಗದ್ದೆದಿಗೆ ನಗುಮೋಮು ತೋಡ ನಾನು ಅಂಡಜೇರ್ಚೆ.
0: The moment he saw me, with all the smiles he hugged me.
1: ಮೊನರಿಂಚಿ ಮೋಮು ವಾಚಿನಟ್ಟು ಎಗಾ ದಿಗಾ ಚೂಚಿ ಕೌಗಿಟನ್ ಬಿಗಿಸುಕೊನಿಯೇ.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced me.
1: ಏ ಮಂದು ಆತನಿ ದೀನ ಪರತ.
0: What can I say about his compassion? ಪೇದ
1: ಕುಚೇನುನಿ ಅಟುಕುಲು ಪಿಟಿಕೆಡು ತಿನಿ ಬಹುಳ ಭಾಗ್ಯಂಬುನ ಸಂಗು ವಾರು ಕಲರ.
0: Is there anyone in this world who would give you all the affluence and wealth by partaking fistful amount of wheat rice? ಪ್ರೇಮಯೇ
1: ತಾನು ತಾನೇ ಪ್ರೇಮಯವನು.
0: He is love. Love is Krishna himself.
1: ತಾನೇ ಪ್ರೇಮ, ಪ್ರೇಮೇ ತಾನು.
0: He is love. Love is Krishna himself.
1: ಇಂಕೊಕ್ಕಟಿ ಏ ಮಾತ್ರವೂ ವರ್ಣಿಸಲಾನಿಕೆ ವೀಲು ಕಾದನ್ನ.
0: No one can extol in full.
1: ಚೂಚಾವ ಅಂತ ವಿಶಾಲಮೈನಟುವಂತಿ ಯಕ್ಕ ಭಾವಮು ಎಕ್ಸ್ಪ್ಯಾನ್ಷನ್ ಲವ್ ಭಗವಂತುಂಡಿ.
0: God's love is one of expansion.
1: ಕಾನಿ ಭಕ್ತುಲ್ದಂತ ಕಾಂಟ್ರಾಕ್ಷನ್ ಲವ್.
0: But that of a devotee is contraction.
1: Narrow minded. ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: రూమ్ లోపల,
0: there in the room,
1: మన హాస్టల్ వార్డెన్,
0: the hostel warden,
1: స్టూడెంట్, వీళ్ళందరూ అక్కడికి వచ్చారు.
0: స్టూడెంట్, they were all there in the room.
1: నిన్నటి దినము,
0: yesterday,
1: ఈ హాస్టల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ చేరి ఈ కుర్చీని చేయించారు.
0: All teachers staying there in the hostel got this chair specially made.
1: అది 70th బర్త్డేకి చేయించాలని ప్రయత్నించారు.
0: They wanted it to be ready for 70th birthday.
1: కానీ ప్రయత్నం చేశారు కానీ విఫలమైపోయింది.
0: But they were not successful in getting it ready.
1: నిన్నటి దినం వచ్చింది.
0: It came yesterday.
1: వచ్చారు, పాదాలు పట్టుకున్నారు, ఇది స్వామి స్వీకరించాలి అన్నారు.
0: They all fell at the feet of Swami. They said, Swami, you
1: should accept. నేను ఎప్పుడు ఇచ్చేది కానీ నా యొక్క పద్ధతి తీసుకునేది కాదు అన్నాడు.
0: భగవాన్ said, I always give but I will never receive.
1: అయితే ఈ కుర్చీకి ఎంత అయింది డబ్బు?
0: బట్ భగవాన్ ఆస్క్డ్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ చైర్.
1: చెప్పలేదు.
0: దే నెవర్ సెడ్.
1: నేను చెప్పాను ఇంత అయింది దీనికి.
0: భగవాన్ సెడ్,
1: ఇదిగో ఇంత డబ్బు నేను ఇస్తాను, కుర్చీని నేను తీసుకుంటాను అన్నాను.
0: భగవాన్ సెడ్, ఐ విల్ గివ్ యూ ద మనీ అండ్ యాక్సెప్ట్ ది చైర్.
1: చాలా బాధపడ్డారు, ఏడ్చారు.
0: దే క్రైడ్.
1: ఇలాంటిది జరగడానికి వీలు లేదు స్వామి, మా ప్రార్థన అంగీకరించి స్వీకరించాలి అని చెప్పి గట్టిగా చెప్పారు.
0: స్వామి, వీ కాంట్ కీప్ ఇట్, యూ మస్ట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ వాట్ వీ బ్రింగ్ హియర్.
1: కానీ ఆ యొక్క ఫీలింగ్, మంచి పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన భావంతో అనేక రకంగా దీన్ని శ్రమపడి చేయించారు. దానికోసం నేను అంగీకరించి నిన్న పెట్టుకున్నాను.
0: విత్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్ థాట్స్ దే బ్రాట్ హియర్ అండ్ దేర్ఫోర్ భగవాన్ యాక్సెప్టెడ్.
1: పిల్లలు మంచివారే.
0: బాయ్స్ ఆర్ గుడ్, నో డౌట్.
1: పిల్లలు చాలా భక్తి పరులే.
0: దే ఆర్ హైలీ డివోటెడ్.
1: స్వామి అంటే కొండంత ప్రేమ.
0: దే హావ్ గాట్
1: కానీ మధ్య మధ్య కొంత ఇది అవుతుంటుంటది, వాటర్ బబుల్స్ అంతా వస్తుంటాయి.
0: ఇన్ బిట్వీన్
1: ఎయిర్ పాకెట్స్,
0: సమ్ టైమ్స్ ఎయిర్ పాకెట్స్ అపియర్.
1: అవే కొన్ని వచ్చి ఆ మనసును పాడు చేస్తుంది.
0: దట్ స్పాయిల్ ద మైండ్ ఎట్ టైమ్స్.
1: ఈ పొద్దు చెప్పాను.
0: దిస్ మార్నింగ్ భగవాన్ సెడ్,
1: వార్డెన్,
0: వార్డెన్,
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం,
1: బియ్యం, రైస్.
0: ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ కు ఒక 200, ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్నారు.
0: You take 200 bags for that hostel and 200 bags of rice for this hostel.
1: 200 bags basmati biyam.
0: Basmati rice.
1: Basmati rice.
0: Oh, very costly.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడు టికెట్లను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: Bhagwan blessed these three hostels, 200 bags basmati rice each, primary school, higher secondary school and that of the institute.
1: Vardhan cheppadu, Swami, pillai dabbanta untundadi, daniki ippudu bayata tetti chuste 1,000, 1,100 itlanta untundi, dabbu isthamu annaru.
0: The warden said, people charge outside, we'll certainly pay.
1: Are pichivada inta kalam aipoy nannu idena telusukotam.
0: He said, oh mad fellow, is this you know about me having stayed so long?
1: 200 bags nenu teesukoni pomani enta prema tho nenu pedda hrudayam tho nestunte chinna hrudayam tho meeru dabbu ani cheppini paartistunnara, idi enta tappu annanu.
0: With a very broad mind and full of love, when I say take the 200 bags, you say you want to pay the money. What a mistake it is.
1: Endukanaga,
0: why?
1: పిల్లలే నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కాబట్టి నా పిల్లల కోసం నేను ఇస్తున్నాను బియ్యం.
0: భగవాన్ ఈస్ గివింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్.
1: ఇంకా నా పిల్లల దగ్గర నేను డబ్బు తీసుకోవటమా?
0: విల్ హీ టేక్ మనీ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్?
1: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
0: ఫాదర్ గోస్ టు ద మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే, విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
1: అరే నీకు చొక్కా కుట్టించాను, దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
0: ఫాదర్ టెల్స్ సన్ ఐ యామ్ హియర్ న్యూ పేర్, పే మనీ.
1: తండ్రి ఈ విధమైన అడిగినప్పుడు విశ్వంకు సమయమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? స్వామిది ఇంత పెద్ద హృదయం,
0: స్వామి
1: కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం.
1: మీ హృదయాన్ని
0: you should have broad mindedness.
1: మీరు నావాలనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి.
0: When once we say Swami, we belong
1: మా స్వామి మా స్వామి మా స్వామి అని మీరు అనేటువంటి హక్కు మీకు ఉంటుండాలి.
0: You have got every right to say మా స్వామి మా స్వామి.
1: రైట్కి తగినటువంటి ఒక శక్తిని మీరు సంపాదించుకోండి.
0: Have that right, earn it.
1: అదే నాకు చాలు.
0: That is enough for Bhagavan.
1: కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటము చదువుకోవటం పోవటం ఇంత మాత్రమే ఉంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం?
0: Otherwise, if you come here, study and go, what for is that?
1: ఈ చదువు అంతా నిరర్థకమైనటువంటి చదువు.
0: All this study is useless.
1: ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది.
0: It's not that you should learn.
1: హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: You should expand.
1: స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి.
0: Whatever Swami says, you should follow.
1: అప్పుడే మీకు ఆనందం మీకు ప్రాప్తిస్తుంది.
0: Then only you will attain the state of bliss.
1: అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
0: You cannot have total bliss.
1: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
0: దట్ డే వెన్ యూ ఫాలో స్వామీస్ కమాండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద నెక్టరైన్.
1: నేను ఎప్పుడూ రెడీగానే ఉంటున్నాను కానీ మీరు రెడీ లేరు.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్.
1: అయితే ఒక్కటి మీరు చూడండి,
0: బట్ యూ టేక్ వన్ పాయింట్,
1: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
0: సో మెనీ ఫోటోగ్రాఫ్
1: ఫోటో తీవాలనుకున్నప్పుడు అన్ని రెడీ చేసుకుంటారు. మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాం,
0: యూ గో ఆన్ మూవింగ్,
1: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
0: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యూ సార్ బీ రెడీ.
1: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి పడిపోతుంది.
0: వెన్ వన్స్ ఫోటోగ్రాఫర్ సేస్ రెడీ, ఇఫ్ యు ఆర్ స్టడీ యూ విల్ హావ్ ద ఫోటోగ్రాఫ్.
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు, అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
0: Therefore in this world photographers will
1: ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
0: You will be ready when he asks you to be ready.
1: అతను చెప్పకున్నప్పుడు మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
0: Till then you can move, shake your body.
1: కానీ భగవంతుడు అనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
0: But the divine photographer, God, when he will ask you to be ready, you
1: will know. ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి.
0: So we should be ever ready.
1: ఎప్పుడు తీస్తాడో ఏమిటో,
0: when he clicks the camera, we don't know.
1: అప్పుడే ఆ హృదయంలో పోయి మీ యొక్క చిత్తం చిత్తించుకొని పోతుంది.
0: Then the whole picture will be imprinted on your heart.
1: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
0: So God is an excellent photographer.
1: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
0: బట్ యూ నెవర్ ఆస్క్ టు బి రెడీ.
1: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్,
0: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
0: వి షుడ్ బి ఎవర్ రెడీ,
1: ఆల్వేస్ రెడీ,
0: బి ఆల్వేస్ రెడీ.
1: అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వం.
0: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
1: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
0: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Kutumbam chemamga undavalani nannanu. సంఘం పురోభివృద్ధి గాంచవలనన్నను, దేశం సస్యశ్యామలము కావాలనన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: ఫర్ ద ఫ్యామిలీ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఫర్ ద సొసైటీ టు ప్రోగ్రెస్ అండ్ ఫర్ ద నేషన్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ ప్రాస్పెరిటీ, దేర్ నీడ్స్ యూనిటీ అమంగ్ పీపుల్.
1: సంఘే శక్తి కలయుగే. ఈ కలియుగమునందు అన్ని శక్తుల కంటే సంఘశక్తి చాలా బలమైనటువంటిది.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ద పవర్ దట్స్ లేటెంట్ ఇన్ సొసైటీ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ పవర్.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సొసైటీ?
1: అనేక మంది అనేక భావములతో, అనేక మార్గములతో, అనేక తలంపులతో ఉండినటువంటి వారు, ఏకభావముతో, ఏక తలంపుతో, ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘము.
0: సొసైటీ కంప్రైజెస్ ఇండివిజువల్స్ విత్ మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విత్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సూట్స్ లివింగ్ ఇన్ యూనిజన్ విత్ వన్ పాయింటెడ్నెస్ విత్ వన్ ఫీలింగ్ అండ్ వన్ థాట్.
1: వ్యక్తి సాధించలేనటువంటి కార్యమును సమష్టి సులభంగా సాధించగలదు.
0: What an individual cannot achieve, society can accomplish.
1: భారత దేశ సంస్కృతి సమష్టి భావమును అంగీకరించింది, కానీ వ్యష్టి భావమును ఏమాత్రము అంగీకరించలేదు.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: మన జీవితము సమష్టి జీవితమే కానీ వ్యష్టి జీవితము కాదు.
0: Our life is the one of community, collective and not individual.
1: కనుకనే సమష్టి జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: When once we develop this collective feeling of society, we can lead our lives better.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: Many face this dissatisfaction and suffering.
1: సంతృప్తి అనేటువంటిది మానవత్వాన్ని ఏకత్వం గావించి దివ్యత్వం చేత పవిత్రము చేస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ దట్ గివ్స్ యు ది యూనిటీ అండ్ అటైన్ డివినిటీ.
1: కనుకనే సంఘశక్తి అనేటువంటిది ఎంత వర్ణించినా కూడాను ఇది వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ వి కెనాట్ ఫుల్లీ మెజర్ ద పవర్ ఇన్ ద సొసైటీ.
1: కేవలం ఒక గడ్డిపోచ చిన్న చీమను కూడాను బంధించలేదు.
0: A grass blade cannot bind even a small little ant.
1: కానీ అలాంటి గడ్డి పోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడా నువ్వు బంధించగలదు.
0: Grass blades woven together can even bind a mighty elephant.
1: కనుకనే మానవత్వములో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం.
0: Therefore, this kind of togetherness, unity are essential in society.
1: కానీ దురదృష్టవశాత్తు ప్రాచీన కాలం నుండి భారతదేశం ముందు ఈ ఐకమత్యం క్షీణించటం చేతను, సంఘీభావం కూడా రహితమైన చేతను భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క బాధను అనుభవించవలసి వచ్చింది.
0: Unfortunately, the sense of togetherness and unity vanished, declined gradually in Bharat.
1: భారతదేశంలో శక్తివంతులు లేకపోలేదు, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికొకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people of various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore, you are going to be future citizens of this country and must cultivate
1: రాజకీయ నేతృత్వం గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటినీ పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నం చేస్తూ వచ్చాయి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ డివైడ్ దిస్ కంట్రీ, ఫ్రాగ్మెంటెడ్ దిస్ కంట్రీ.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిదే మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీన్ని ఆచరించడమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యం అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకం అనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use to us.
1: Vivekamunaku vijnanam kudanu atyavasaramu, vijnanamunaku kontha varakunu aacharana kudanu atyavasaramu.
0: Therefore the science needs discrimination, which also necessarily requires
1: knowledge practice. Without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుక ఈనాడు నాలెడ్జ్ ఉన్నది కానీ యాక్షన్ లేదు.
0: టుడే వి హావ్ నాలెడ్జ్ బట్ నాట్ యాక్షన్.
1: యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు.
0: దేర్ ఇస్ యాక్షన్ విదౌట్ నాలెడ్జ్.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: లైక్ వైజ్ అలాంగ్ విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యు హావ్ డిస్క్రిమినేషన్ ఇట్ విల్ షైన్.
1: ఏ చిన్న విషయం నందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగం చేస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ఫీల్డ్స్ ది మొరాలిటీ ది ఎథిక్స్ the science and technology, we find this kind of division, segmentation.
1: Antiye kaaka vikaramainatundi arthamulu kuda nu deeni prabodhisthu vastundi.
0: And we also give distorted, perverted versions.
1: Lokamulo swartharahitamainatundi edi ani manu chakkaga vicharinchinappudu daivame swartharahitamainatundi vaadu.
0: If we question this way, who is selfless? Answer is God is only ye
1: talli tandri bharya bhartalu biddalu tallukudaru kudanu anto into konta varakunu swartham undavachunu.
0: The father, mother, wife, children, they have
1: kaani daivamunandu etti swartham kudanu undadu.
0: But there is no trace of selfishness in God.
1: Aithe daiva karyamulu kontha varaku aalochinchinappudu idi swartham undinattuga gocharistundi.
0: But it appears as though there is little selfishness.
1: Prahaladunni rakshinchadu.
0: He protected Prahalada.
1: Hiranyakashipuni himsinchadu.
0: And he has killed Hiranyakashipu.
1: Vibhishanu rakshinchadu.
0: He protected
1: Ravanasunni himsinchadu.
0: And he killed Ravana.
1: Kamsunni shikshinchadu.
0: He punished Kamsa.
1: కనుక ఈ విధంగా ఒక్కోదాని పట్టి చూసినప్పుడు ఈ శిక్ష రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు.
0: వి మే కన్సిడర్ బేసింగ్ ఆన్ దీస్ డ్యూయల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పనిష్మెంట్ ప్రొటెక్షన్ వెల్ ఇట్ లీవ్స్ ది
1: దుష్టుని శిక్షించడం కానీ శిష్యులను రక్షించడం కానీ దైవం కాదు.
0: ఇస్ నాట్ ద గాడ్ హూ ప్రొటెక్ట్స్ ద పాయస్ ఇస్ నాట్ గాడ్ హూ పనిషెస్ ద
1: వికెడ్. ఇది మానవుల యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: It is a misunderstanding among men.
1: మంచి చెడ్డ రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: Good and bad are our own qualities.
1: Tana manchiye tanu rakshinchistundi.
0: Your own good will protect you.
1: Tana cheddane tanu sichinchindi.
0: Your own bad punishes you.
1: Devudanaga veru desamandru ledu devudanaga tanadu dehamandi.
0: God is not in a foreign land, he is in your body.
1: Papamanaga veru paradesamul ledu taanu cheyu palalu taviyundu.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: Kalu ee sichana rakshana kudanu daivam valla jariginattu kaavu.
0: Therefore punishment or protection are
1: దైవం రెండింటికి సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: గాడ్ ఈజ్ ఓన్లీ ది విట్నెస్ బట్ నాట్ ది కాజ్.
1: కనుకని ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సల్పలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: యాజ్ దిస్ ట్రూ టీచింగ్ ఈజ్ నాట్ గివెన్ ద ఆర్డినరీ పీపుల్ ఆర్ మిస్గైడెడ్.
1: ఒకనొక సమయం లోపల షిర్డి యందు
0: ఎట్ వన్ టైమ్ ఇన్ షిర్డి
1: ద్వారకామాయి యొక్క ఆశ్రమకు ముందు మెట్ల పైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: బిఫోర్ దిస్ ద్వారకామాయి మంటప్ ఇస్ ఎరెక్టెడ్ బాబా వాజ్ వాచింగ్ ద కాపర్ కాయిన్స్.
1: ఎంత మంది భక్తులు వేచి ఉన్నారు.
0: మెనీ డివోటీస్ వర్ వెయిటింగ్.
1: కానీ ఎవరిని గమనించలేదు.
0: బట్ నో హీ డిడ్ అబ్జర్వ్ ఎనీబడి.
1: ఈ చేతికి ఈ చేతి నుంచి ఈ చేతికి ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా మార్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాడు.
0: హీ ఇస్ షిఫ్టింగ్ ద కాయిన్స్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అనదర్ అండ్ వాచింగ్.
1: కానీ ఎంతసేపు చూసినప్పటికీ తాను కన్నెత్తి ఎవరిని చూడలేదు.
0: Though they waited for long, he
1: ఎవరితో మాట్లాడలేదు.
0: No one talked.
1: ఇంత లోపల దామా వచ్చాడు. దామా
0: ఇన్ ద మీన్ టైమ్ దామా
1: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
0: The one who is always
1: అతని పేరు దామా.
0: His name is దామా.
1: దామా వచ్చి బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరేదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి, దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయస్సంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు.
0: Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them?
1: అప్పుడు చూచాడు.
0: Then he looked at him.
1: చూడు, ఒక్క కాయను కూడా నువ్వు సరిగా లేదు.
0: My son, not even one coin is genuine.
1: ఒకవైపున అక్షరాలు పోయినాయి.
0: On one side there are no letters.
1: మరొకవైపున రూపం పోయింది.
0: Another form there is no.
1: కొన్ని ముక్కలైపోయినాయి.
0: Some have lost.
1: కొన్ని సొట్టబడిపోయింది.
0: Disfigured.
1: కొన్ని క్రాకులు వచ్చినాయి.
0: Cracked.
1: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
0: I am watching these coins to find out which is genuine and useful.
1: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామ.
0: దామ సెడ్, త్రో అవే విచ్ ఇస్ యూస్లెస్, దెన్ వై డు యు వాంట్ సో
1: లాంగ్. సరే బేటా, చక్కగా అర్థం చేసుకో.
0: హి సెడ్, మై డియర్ సన్, అండర్స్టాండ్ క్లియర్లీ.
1: వస్తున్నారు ఇంతమంది భక్తులు.
0: సో మెనీ డివోటీస్ కమ్ హియర్.
1: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయిన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి ఇలా కనిపిస్తున్నారే కానీ ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
0: So many devotees come here, they are like the coins on hand, some are disfigured, some have lost the letters, some have lost everything, they are not genuine, some are useless.
1: కొంతమంది సంబంధమైనటువంటి వాంఛలు కోరుకోవడానికి వస్తున్నారు.
0: Some come here for worldly desires.
1: కొంతమంది పాస్ కావాలని వస్తున్నారు.
0: Some come here to secure
1: pass. పాస్ కావాలని వస్తున్నారు.
0: Students come here to pass an exam.
1: కొంతమంది మ్యారేజ్ కావాలని వస్తున్నారు.
0: Some come here to get married.
1: ఉద్యోగం కావాలని వస్తున్నారు.
0: Some come here
1: for job. ప్రమోషన్ కావాలని వస్తున్నారు.
0: Some come for promotion.
1: అందరూ ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తున్నారు, కానీ ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు.
0: Most of the people come here to have their desires fulfilled. But they don't come here seeking the knowledge of the spirit or the self.
1: వీరందరూ ఈ కాయిన్స్ మాదిరి ఉంటున్నారు, ఇందులో ఎవరు నాకు పనికి వస్తారా అని నేను చూస్తున్నాను అన్నాడు.
0: You are all like these coins. I'm just examining which one of you are useful.
1: ఇందులో ఒక్కరైనా చెప్పిన మాట వినేటువంటి వారు కాదు.
0: Not even one would obey me.
1: మాకు స్వామి కావాలంటారు.
0: You say we want Swami.
1: స్వామి ఆజ్ఞను ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: To what extent you follow Swami's command?
1: పాటించలేనటువంటి సమయంలో ఇంకా భక్తి అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: When you don't follow him, how can you call yourself a devotee? తక్షణమే
1: దామాని పిలిచాడు. దామా, చూడు ఆ మామిడి మొక్క.
0: Then immediately he said, pointing the mango tree, he said, Dama, watch that.
1: బాగా పువ్వులంతా కూడా కాకులు కనిపించకుండా పువ్వులు ఇచ్చింది.
0: And that mango tree was full of flowers that you can't see when the leaves
1: are there. ఎన్ని పువ్వులు ఉంటున్నాయి ఈ వృక్షంలో.
0: See how many flowers are there in the tree.
1: కట్టగడపటికి ఎన్ని కాయలు కాస్తున్నాయి.
0: How many fruits you get ultimately.
1: ఇంకా కట్టగడపటికి ఎన్ని ఫలములు అయిపోతున్నాయి.
0: How many become ripe fruits.
1: కావటం లేదు.
0: No.
1: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
0: సమ్ ఫ్లవర్స్ డ్రాప్ డౌన్.
1: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
0: ఫర్ ద విండ్
1: కొన్ని పిందెలుగా మలుస్తున్నాయి.
0: సమ్ గోయింగ్ టు టెండర్.
1: ఈ పిందెలన్నీ కూడా రాలిపోతున్నాయి.
0: సమ్ డ్రాప్ ఫాల్ ఆఫ్.
1: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
0: సమ్ గ్రోయింగ్ టు ఫ్రూట్స్.
1: ఈ కాయలు కూడా పచ్చలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ ఈటన్ అవే బై బర్డ్స్.
1: కొన్ని ముడతలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ సమ్ డాగ్స్ ఆల్సో ఈట్ దెం.
1: పండేటి విన్ను.
0: అల్టిమేట్లీ వి డోంట్
1: గెట్. నిజముగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా?
0: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
1: అదే విధంగానే ఒకానొక సమయంలో వేమన కూడాను ప్రశ్నించుకున్నాడు.
0: Vemana also said at one time same question.
1: అయ్యా, రాళ్ళంతా దేవుళ్ళైతే రాజులంతా మింగరా అన్నాడు.
0: If all the stones are the presiding deities, don't you swallow them?
1: అదే విధంగానే వచ్చిన వారందరూ భక్తులేగినైపోతే ప్రశాంతి నీలము స్థలమే ఉంటుండదు ఇంకా.
0: If all those that visit Prashantalam are devotees, there will be no space in
1: Prashantalam.
0: All that come here are not devotees.
1: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
0: Those that follow his command, those that release his message.
1: Kanukane nunchi kuda na vidhanga vetuktu vetuktu vastunde.
0: Therefore, there is a constant search for devotees.
1: Vetukuchunnanu nedu vetukuchuneyunnanu.
0: I am in search, I have been searching.
1: ఎవరిని? నిజమైన మానవుడు.
0: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
1: మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా?
0: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
1: ఆర్గన్స్. మూలకాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
1: కనికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
1: వెరి చెరకు చూచి చెరకని నీవు నమలవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్
1: రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి క్యారీడ్ అవే ద ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు.
0: నెవర్ గెట్ డిసీవ్డ్.
1: గుణమే నిజ మానవ స్వరూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫార్మ్.
1: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూచినప్పుడు మానవత్వం అనేటువంటిది ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
0: When we go by this character, you don't find any true man.
1: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి.
0: You have to understand how sacred, how pure, how ideal is human life.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is very rare among all the creatures.
1: మీరందరూ చదువుతున్నారు,
0: you study,
1: గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు,
0: you want good positions,
1: ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు,
0: you want to go abroad,
1: కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు,
0: you also earn money,
1: ధనమూలమిదం జగత్తు అని భావిస్తున్నారు,
0: you think that money is everything.
1: కానీ పూర్వమంతా కూడా ధర్మ మూలం విధం జగత్ అని విశ్వసించారు.
0: బట్ ఇన్ ది ఎర్లియర్ డేస్ దే కన్సిడర్ దట్ ధర్మ ఇస్ ఎవ్రీథింగ్.
1: ప్రాచీన కాలంలో ధర్మ మూలం విధం జగత్తు.
0: ఇన్ ఎర్లియర్ డేస్ ఇట్ ఈస్ ఓన్లీ ధర్మ.
1: ఈ ఆధునిక యుగంలో ధన మూలం విధం జగత్తు.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
1: కానీ సాయి ధర్మమును కాని ధనమును కాని జగత్ అని భావించటం లేదు.
0: బట్ భగవాన్ విల్ నాట్ కన్సిడర్ ఐదర్ ధర్మ ఆర్ ధన.
1: పరిస్థితిలో దయ మూలం విధం జగత్తు, దయ కావాలి.
0: భగవాన్ కన్సిడర్ దయా, ద కంపాషన్.
1: ధనము కాదు,
0: ఇస్ నాట్ మనీ.
1: ధర్మము కాదు,
0: ఇస్ నాట్ ధర్మ.
1: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
0: యూ కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ చారిటీ.
1: కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
0: ఇస్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: దయం అనే యొక్క లక్ష్యము.
0: కంపాషన్ దయా
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఎవ్రీ వన్ హ్యాస్ ఎ హార్ట్
1: ప్లస్ దయా ఇస్ హృదయ.
0: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
1: దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
0: దేర్ ఫోర్ ఇన్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: లేకపోతే కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఇస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
1: కనుకనే దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
0: దేర్ ఫోర్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక ప్రతి మానవునికి దయా అనేటువంటిది ఒక హృదయంలో నింపుకొని ఉండాలి.
0: Therefore one has to fill one's own heart.
1: ఈ దయను తాను మాత్రమే అనుభవించడం కాకుండా సర్వులకు దీన్ని పంచిపెట్టాలి.
0: He should not only experience and joy, he should share with his fellow men.
1: కనుకనే దయా ప్రేమను రెండి లేనటువంటి మానవత్వము ఇది మానవత్వమే కాదు.
0: Therefore you cannot call a true human life
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
0: Do you think that all other birds can speak like a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
0: Do you think that all insects that crawl on the flowers are butterflies?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
0: If the pig is very hefty, it cannot be an elephant.
1: కాదు కాదు.
0: No.
1: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్ అమంగ్ ద లివింగ్ క్రీచర్.
1: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
0: వేర్ షుడ్ యు డెమోన్స్ట్రేట్ దిస్ రేర్ లైఫ్ ఆఫ్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి.
0: వి షుడ్ ఫాలో ద రైచస్ పాత్.
1: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
0: అలాంగ్ ట్రెడింగ్ అలాంగ్ రైచస్ పాత్ వి షుడ్ హావ్ కంపాషన్ టు.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు.
0: God is never selfish.
1: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
0: Selfless, selfless.
1: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్ల కనిపిస్తాడు?
0: How do you expect selfish people to know the selfless?
1: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
0: He can only see the reflection of his own feelings.
1: తద్భవతి.
0: As is your feeling, so is your vision experience.
1: కనుక ఎవరెవరి భావములకు తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
0: You imagine basing on your own
1: thought. కనుక ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న. ఒక్కొక్క తల వేరువేరుగా ఉంటాం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: As our heads vary, our thoughts are also different.
1: కనుక మనము తనువును దండించినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ పనిష్ ద బాడీ.
1: మనసును దండించాలి.
0: యూ షుడ్ పనిష్ ద మైండ్.
1: పుట్టపైన మర్దించిన పాము మరణ ముందున.
0: విల్ ఎవర్ ద స్నేక్ డై ఇఫ్ యూ జస్ట్ రబ్ అగైన్స్ ద
1: దండించిన విషయభోగములు అనుగుణ.
0: ఇఫ్ యూ పనిష్ ద బాడీ కెన్ యూ కిల్ ది సెన్సిబుల్
1: ప్లెజర్. వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
0: ఇఫ్ యూ జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్ కెన్
1: యూ తెలియకున్న తత్వజ్ఞానం. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదుగును.
0: ఇఫ్ యూ డు నాట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ నో స్పిరిచువాలిటీ?
1: మొట్టమొదట తానెవరో తెలుసుకోవాలి.
0: ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
0: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: నేను ఎవడు?
0: హూ ఎమ్ ఐ?
1: నేను దేహమా?
0: Am I the body?
1: లేక మనసా?
0: Am I the mind?
1: లేక బుద్ధ్య?
0: Or intellect?
1: లేక అంతఃకరణ?
0: Or innocence?
1: కాదు కాదు.
0: No.
1: ఇది నా దేహం.
0: This is my body.
1: నేను వేరు.
0: I'm different.
1: కనుక దేహము నేను కాదు.
0: సో ఐఎమ్ నాట్ ద బాడీ.
1: దేహం ఒక ఉపాధి.
0: దిస్ ఓన్లీ దిస్ చైన్.
1: ఇది మనకు ధరించినటువంటి ఒక వస్త్రము.
0: దిస్ ఓన్లీ ది బెస్ట్ క్లాత్ దట్ హస్ బీన్ పుట్ ఆన్.
1: కనుక నీ ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు.
0: సో యూ కెనాట్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాస్ ది బెస్ట్ చైన్.
1: మనం చేసిన దానికి అన్నిటికీ నీ దేహమునికే దండిస్తున్నాం మనము.
0: ఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ వి పనిష్ ద బాడీ.
1: కానీ బాడీలో ఏ దోషము లేదు.
0: నో, దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ.
1: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి.
0: ఆల్ మిస్టేక్స్ ఆర్ ఇన్ ద మైండ్.
1: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు.
0: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్.
1: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది.
0: And the government has punished him that he should be hanged.
1: కానీ తప్పు చేసింది దేహమా మనసా?
0: The crime is committed by the body or the mind?
1: Body చేయలేదు.
0: Body has not committed.
1: మనసు యొక్క ప్రోద్బలం చేత బాడీ చేసింది.
0: Because the prompting of the mind, the body has committed the crime.
1: కాబట్టి మనసు దేహాన్ని చేయించింది.
0: So it's the mind that made the body.
1: చేయించింది చెడ్డదా చేసింది చెడ్డదా?
0: What is it that is bad here, body or the mind?
1: చేయించినది చెడ్డది.
0: It is the mind that prompted this action.
1: కాబట్టి మనసుని నీవు శిక్షించడం లేదు, దేహాన్ని శిక్షిస్తున్నావు.
0: You are not punishing the mind, you are punishing the body.
1: ఇది మన శాస్త్రం యొక్క న్యాయమా?
0: Is it, are you justified?
1: కాదు కాదు.
0: No.
1: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
0: Therefore what that has got action.
1: చేయించినది మనసు.
0: Is the mind that prompted this action. కనుక
1: మనుష్యానాం కారణం బంధమొచ్చేకు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం.
0: So mind is the cause for liberation and attachment.
1: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్
1: ఏది చేసినప్పటికీ మనసు యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ద మిస్టేక్ లైస్ విత్ ద మైండ్ నాట్
1: విత్ ద బాడీ. బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు, బోధించవలసింది మనసుకు బోధించు.
0: సో యూ షుడ్ నాట్ టీచ్ ది హ్యూమన్ యాజ్ సచ్, యూ షుడ్ టీచ్ యువర్ మైండ్.
1: కనుక ప్రతి బోధన కూడా మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
0: సో ఎవ్రీ టీచింగ్ షుడ్ బి గివెన్ టు ది మైండ్.
1: కనుకనే షిరిడి ఎందు కూడాను అనేక పర్యాయములు అనేక విధమైనటువంటి యొక్క మార్గంలో అనేక ఉపమానముల చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి.
0: సో దేర్ ఇన్ షిరిడి ఆల్సో దేర్ సో మచ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ విజ్డమ్.
1: దైవము సర్వత్రా ఉండేటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వభూతముల యందు ఉండేటువంటి వాడు.
0: ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఈశావాస్యం విధం సర్వం.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: లక్ష్మీ బాయి దాంగే.
0: లక్ష్మీ బాయి
1: చాలా శ్రీమంతురాలు.
0: షీఈస్ ఎ రిచ్ లేడీ.
1: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిరిడిలో ప్రవేశించి ఆశ్రమంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది.
0: దో షీ ఈజ్ వెరీ రిచ్ బట్ షీ వాస్ క్లీనింగ్ ది హోల్ క్యాంపస్ అండ్ సర్వింగ్ ఆల్ ది డివోటీస్ దట్ విజిటెడ్ దట్.
1: ఒకనాడు అవకాశం చిక్కింది కనుక బాబా పాదాలపైన పడి నమస్కారం చేసింది.
0: యాజ్ షీ కుడ్ గెట్ ఎ ఛాన్స్ షీ కుడ్ ఫాల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: లక్ష్మీ బాయ్ హమ్కు భూఖ్ హై, ఆకలిగా ఉంటుందా అన్నాడు.
0: బాబా సేడ్ లక్ష్మీ బాయ్ ఐఎమ్ హంగ్రీ.
1: భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది, కొంతసేపు తాళండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాప.
0: లక్ష్మీబాయ్ థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసెల్ఫ్ డైరెక్ట్లీ సెడ్ హి ఇస్ హంగ్రీ, హౌ కెన్ ఐ బేర్ ఇట్.
1: అడుగని కూటంత నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతులు చేసింది రెండు.
0: వీ ఫీడ్ ఎవ్రీ వన్ ద టాస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్.
1: అప్పుడు బాబా బాబా ఫోన్ చేసేవాడు.
0: And Baba eats well.
1: Baba intettu chapatilanta tineetundi vaadu.
0: He eats pile of chapatis.
1: Okkoka chapati naalugu madatalu vesi okkoka thure tineetundi vaadu.
0: He will make four folds and take in one gulp.
1: Kanukani aame vellindi chaala ekku chapatile chesindi.
0: She made many chapatis.
1: Tattalo teeskoni vachindi.
0: She brought in a plate.
1: Mundu pettetappudiki aha chaala baagunnayi manchichiga unnayi antunnadu.
0: And Baba said they are very tasty, they are very fine.
1: Ee lopalo oka nalla kukka toka aadinchukuntu vachindi.
0: In the meantime a black dog came there waving its tail.
1: Dani daggara pilichi dani nimurtu unte aa kukka aa chapatilanni tinesindi.
0: As Baba was patting this dog it started eating chapatis there.
1: Chustu undadi Lakshmi Bai danki.
0: Lakshmi Bai was watching.
1: Chuchi Baba idena meer chesetundi pani.
0: He said, what is it?
1: ఆకలి ఆకలి అన్నారు.
0: యు సే యు ఆర్ హంగ్రీ.
1: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడు అని చెప్పి నేను ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతి చేసుకుని వచ్చాను.
0: When God asked openly, I brought the chapati for my devotion.
1: నాకు కుక్కకి పెట్టేసిస్తున్నారు.
0: In right in front of my eye.
1: నేను ఏ పాపం చేశాను?
0: You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
1: ఈ చపాతిని చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భవించా?
0: Did I have any bad thoughts as I prepared chapatis?
1: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
0: With full of love and affection I made these chapatis for you.
1: నీ ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
0: Why do you insult me?
1: నీకు న్యాయమా?
0: Are you justified?
1: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
0: She went on speaking as she would talk to her father.
1: లక్ష్మీబాయి.
0: లక్ష్మీబాయి.
1: బైటో.
0: Sit down, bite home.
1: నేను నీ తినేశాను, నా కడుపంతా నిండింది అన్నాడు.
0: I have eaten in full, my belly is full now.
1: బాబా నేను ఎత్త నమ్మేది కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎంత విశ్వసించేది.
0: బాబా హౌ కెన్ ఐ బిలీవ్ యూ, ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యూ హావ్ ఈటన్.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: మానవుడు ఆకలి అని అడుగుతాడు.
0: The human being will have all the hunger.
1: పచ్చిపచ్చి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగడానికి కాదు.
0: And man asks for food but not the birds.
1: వాటికూడాను ఆకలి ఉంటుందని.
0: And there is hunger.
1: అవి చెప్పలేవు.
0: They don't say.
1: కానీ అవి కూడాను దైవత్వం యొక్క సృష్టియే.
0: But that's also God's creation.
1: కనుకని ఆ మృగములు తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా.
0: When animal eats, it amounts.
1: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
0: Don't think this body is baba.
1: ఆ కుక్క కూడాను బాబాని.
0: Even the dog is baba.
1: ఈ పక్షి కూడాను బాబాని.
0: This bird is baba.
1: ఈ ఎనుము కూడాను బాబాని.
0: This everything.
1: సర్వ జీవరాశులు కూడాను బాబాని.
0: All beings are baba.
1: ఈశా వాస్యం ఇదం సర్వం.
0: God is everywhere.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is in all creatures.
1: అన్నింటి యందు ఉండేటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నారు?
0: When baba is everywhere, why you limit him?
1: మన బాబాని మీరు పెంచుకోవడం చేతనే నిన్ను ఈ విధంగా ఏడిపించడానికి పూనుకున్నాను.
0: Because you had this narrow ideas, I had to make you cry.
1: భావం పోవాలి, విశాల భావం రావాలి.
0: Give up the narrow ideas, narrow feelings, develop broad mindedness.
1: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
0: Have the broad feelings and thoughts.
1: ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
0: Whatever is done, take it as divine.
1: ఏ చెడ్డ మంచి జరిగినప్పటికీ this is good for me. ఇది నా మంచి కోసమేని భావించు.
0: If anything bad happens, take it that is for your own good.
1: ఈ విధమైనటువంటి సద్భావములు భక్తులు హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటుంది.
0: When such good thoughts are there in your hearts, then it would be proper.
1: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
0: though so many have
1: come, కొంతమంది మాట్లాడలేదని పోతుంటారు.
0: Some say that
1: కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
0: Some say the Swami has not looked at them.
1: మాకు పిలచలేదని పోతుంటారు.
0: Say that they have not looked at them.
1: ఇక్కడ అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు.
0: Some come.
1: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
0: They are here in mandir but they have business transactions.
1: అనేక రకాలుగా ఉంటుంటారు.
0: Many people are here.
1: వీళ్ళందరూ భక్తులేనా?
0: Are they all devotees?
1: కనుకని భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం కోసం రావాలి.
0: If you are a true devotee, you should come here for the knowledge of the self.
1: కాని అది చాలా తక్కువ.
0: But very few are like that.
1: రాని రాకపోని.
0: They come or not.
1: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటి కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
0: When once you have that knowledge of the self, you will have the bliss of this self.
1: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: You should make every effort to know that nature of the self.
1: ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. A Thakur
0: came to Shirdi.
1: అతని జోబులో 2 crore రూపాయలు 5-5 రూపాయల నోట్లు అంతా దండిగా ఉంటున్నాయి.
0: There are lots of 500 rupee notes in his
1: pocket. బాగా కనిపిస్తున్నాయి.
0: They are quite apparent.
1: దీన్ని చూచాడు బాబా.
0: బాబా saw this.
1: Hey dama,
0: he said,
1: ఆ ఊర్లోకి పోయి పటేల దగ్గర ఒక 5 rupees తీసుకునిరా అన్నాడు.
0: He said, dama, you go to that village and bring 5 rupees from that patel.
1: ఆయన వెళ్ళాడు దామా.
0: దామా వెన్
1: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
0: అండ్ దిస్ పటేల్ ప్రేడ్ దట్ యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మజ్ఞాన.
1: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
0: గివ్ గ్రాంట్ మీ ద డివైన్ రెనన్సియేషన్, డిటాచ్మెంట్.
1: కొంతసేపు ఉండు అన్నాడు.
0: ఈ సెడ్ వెయిట్ ఫర్ సమ్.
1: తిరిగి వచ్చాడు దామా.
0: దామా రిటర్న్.
1: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
0: ఈ సెడ్ స్వామి పటేల్ ఇస్ నాట్.
1: సరే ఇంకొక కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 rupees తీసుకురా.
0: ఈ సెడ్ గో టు అనదర్ షాప్ అండ్ బ్రింగ్ 5 rupees.
1: అక్కడికి పోయాడు.
0: హి వెంట్ దేర్.
1: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
0: బట్ దిస్ పటేల్ వెంట్ ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: సరే మరి దామా వచ్చాడు.
0: దామా కేమ్.
1: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టువాడిని పోయి ఒక 5 rupees అడుగు అన్నాడు.
0: అండ్ దెన్ బాబా సెడ్ గో టు ద పాన్ షాప్.
1: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
0: హి సెంట్ దామా 5-10 టైమ్స్.
1: నాకు 5 rupees చాలా అవసరంగా ఉంటుండాలి, తీసుకుని రామన్నాడు.
0: హి సెడ్ 5 rupees ఆర్ వెరీ ఎసెన్షియల్ నౌ, బ్రింగ్ ఇట్.
1: అప్పుడు ఈ పటేల్ ను చూసి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
0: బాబా స్టార్టెడ్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్.
1: అరే పటేల్.
0: ఓ పటేల్.
1: నీ 5 rupees నోట్లు నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: ఐ సీ ది కరెన్సీ నోట్స్.
1: నీ పర్యాయం 5 rupees కోసమని పట్టణానికి పంపించాను.
0: ఐ హావ్ సెంట్ ఫర్ ద మనీ టు ది సిటీ.
1: పోనీ స్వామి, నా దగ్గర ఉన్న 5 rupees తీసుకోండి, నీ ఇచ్చినావా?
0: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
1: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
0: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
1: ఇంత లోపికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
0: You are a miser, how to teach you the knowledge of the spirit?
1: కనుకనే త్యాగేనైకి అమృతత్వ మానసో. త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉంటుంది.
0: The one who cannot sacrifice will be far off, thousands of miles away.
1: కనుకనే వేదం కూడాను నకర్మణ నప్రజాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసో.
0: So no position, no authority, it is only sacrifice that confers immortality.
1: ఈనాడు నీవు 5 rupees వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు.
0: Today you feel sad to give up 5 rupees.
1: కానీ ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు.
0: You must give them up one day or other.
1: ఆనాడు ఏమి చేయగలవు?
0: వాట్ కెన్ యూ డూ?
1: ఏమి వెంటనే పోగలవు?
0: వాట్ ఇస్ దట్ కెన్ కమ్ విత్ యూ?
1: ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము.
0: దిస్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
0: ఇఫ్ యు నో దిస్ ట్రూత్,
1: జీవితం లోపలే మనం అనుభవించవలసిన అన్ని కూడా మనం అనుభవించాలి.
0: యు హావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ సపోజ్ టు డ్యూరింగ్ యువర్ లైఫ్ టైం.
1: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానం ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా వారిని విమర్శిస్తుంటారు.
0: వెన్ బాయ్స్ స్టార్ట్ డూయింగ్ భజన్స్ అండ్ ట్రై టు మెడిటేట్,
1: ఇంత చిన్న వయసు లోపల ఇంత పెద్ద భక్తి నీకెందుకు?
0: పేరెంట్స్ టెల్ దెమ్ అట్ దిస్ టెండర్ ఏజ్,
1: పాస్ అయిపోయి గొప్ప ఉద్యోగం చేసి తర్వాత మంచి సంబళాలు తీసుకుని తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత నీవు అప్పుడు కావాల్సింది జపమాలు తీసుకుని కూర్చో.
0: Just pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
1: Anta indriyalu udigina tarvata pada pada manchukinkarulu pasamulu agedi veda.
0: When the soldiers of the god of death drive you from this earth,
1: daba daba baita pettudiki labhamu ledani cheppu veda.
0: Everyone says that the body should be kept out of the house.
1: Labha labha yerchu veda.
0: And wife and family start crying.
1: Harinamam notanu palka.
0: Is it possible to chant the name of God? Appudu
1: chesi retired ayipoyi kannulu kaallu anni koolipoyinappudu vaadu emi japam chestadu emi bhajana chestadu?
0: When all the senses and the limbs become weak, is that the proper time? Manchi
1: halamainatundi danni manam bhujinchali gaani kullipoyinatundi pandani evaraina bhujistara?
0: You should only eat a fruit which is ripe enough, not the one that
1: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యంలో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు?
0: హావింగ్ వేస్టెడ్ ఆల్ ద లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన యూ కెన్ డూ ఇన్ ఓల్డ్ ఏజ్?
1: యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
0: In order to win the war, you should be recruited while young.
1: ee recruiting lo pass ayin tarvatane neevu yuddham lo deenni pattukoni sadhinchavachu.
0: Then once you are recruited into the army, you can join the war.
1: ee balyamunande deeni yokka tattamunu recruiting kavali, deeniki oka training kavali.
0: Right from this young age you need training.
1: జీవితకాలంలో చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆదరణ.
0: All that smarana chanting will be adarana refuge.
1: ఈ దైవ భక్తి లేకపోతే ఇంక ఎప్పుడు మనకు దైవ భక్తి వస్తుంది?
0: If you don't have devotion now, when can you cultivate?
1: ఎప్పుడో వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు.
0: It's a mistake to think that you'll have later.
1: ఇప్పటి నుంచినే రావాలి.
0: It should be there right from now.
1: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు కూడా చక్కగా అవుతుంది.
0: If the plant is straight, the tree would be straight.
1: మొక్క వంగితే చెట్టు కూడా వంగిపోతుంది.
0: If the plant bends, also the tree.
1: కనుకనే ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క వయసులో చాలా పవిత్రమైన వయసు.
0: This tender age is sacred.
1: దైవ భావాన్ని మనము హృదయంలో నింపుకోవాలి.
0: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
1: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
0: యు షుడ్ ఫిల్ విత్ సక్రియ,
1: సేవకా వృత్తిలో మనం ప్రవేశించాలి.
0: యు షుడ్ సర్వ్.
1: కనుకని నా కర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మ చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
0: వాట్ ఎవర్ యు మే డూ, యు షుడ్ ప్లీజ్ గాడ్.
1: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
0: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
0: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
1: అందరి యందు ఉండేటువంటిది దైవమే.
0: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: కొరకు ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
0: ఇఫ్ యు డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్, to think that you'll have them later, it's a big mistake.
1: Kanuka baba modalu minchi kudanu direct ga indirect ga kudanu aneka rakamainatvanti oka atmagnanaanni bodhisthu vacheetundi vaadu.
0: Therefore baba has spread this knowledge of the spirit directly and indirectly.
1: Kaani itti gnanam lenatvanti vaaru, itti sushmam telinatvanti vaaru, itti pavitramanu gurtinchukolenatvanti vaaru bhautikaanni laukikaanni prakrutaanni chusi bhamisthipothuntaru.
0: Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways.
1: కరెక్ట్. ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
0: That's all the trend of the outward.
1: దివ్యమైనటువంటి భావము, నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
0: The divine and the novel thoughts are within.
1: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
0: For this unity is essential.
1: దీనిని సంఘీ భావం కూడా చాలా అవసరము.
0: For this unity is absolutely needed.
1: ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
0: ధర్మజ has set a very good ideal.
1: ఏమిటి ఆ ఆదర్శం?
0: వాట్ ఈస్ దట్ ఐడియల్?
1: మేమందరూ కూడా 105 మంది అన్నదమ్ములము.
0: ఆల్ ఆఫ్ అస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 105 బ్రదర్స్.
1: మా బ్రదర్స్ అంతా మేమెవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
0: వీ బ్రదర్స్ నాట్ 5, 105.
1: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
0: వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ అస్, 5 పాండవాస్ ఆన్ వన్ సైడ్, కౌరవ్స్ ఆన్ ది అదర్ సైడ్.
1: మా పైన ఎవరైనా వచ్చిరా మేము 105 మంది కూడా చేరిపోతాం.
0: If anyone is prepared to invade us, all the 105 would join.
1: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉండాలి.
0: Likewise, all Bharatiya should be one.
1: భారతీయ సంస్కృతి ఒక్కటే.
0: The culture of Bharatiya.
1: భారతీయ ధర్మం ఒక్కటే.
0: Dharma is one.
1: భారతీయ జాతి ఒక్కటే.
0: The Bharat jati is one.
1: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవడం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు.
0: బికాస్ వీ అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
1: ఏ పార్టీనైనా కానీ,
0: లెట్ ఇట్ బి ఎనీ పార్టీ,
1: ఏ జాతి అయినా కానీ,
0: లెట్ బి ఎనీ రేస్,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: ఎనీ స్టేట్,
1: భారతీయులందరూ ఒక్కటే.
0: ఆల్ భారతీయ సర్ వన్.
1: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి కూనుకోవాలి.
0: విత్ దట్ ఫీలింగ్ వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్ అండ్ రెసిస్ట్
1: ఎనీ అదర్ ఫారిన్.
0: దేర్ బి మెనీ డిఫరెన్సెస్,
1: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
0: యాజ్ పర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి ఆర్
1: అపార్ట్. దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ వి షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: ధర్మజని యొక్క సూత్రము.
0: That is the principle of dharma.
1: మాలో మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు, 100 మంది బ్రదర్స్ వారు.
0: When there are differences among us, we 5 are apart from those 100.
1: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
0: If anyone tries to invade us, all the 105 would stand united.
1: ఐక్యమత్యం అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
0: That unity we should have and
1: follow. ఇది ధర్మజని యొక్క ప్రధానమైన సూత్రము.
0: This is the main principle of dharma.
1: అన్నింటికీ ధర్మమే ప్రధానము.
0: For everything, dharma is important.
1: ఈ ధర్మం కూడాను దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
0: And this dharma should have daya, compassion.
1: కనుకనే ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నాలుగు కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
0: Therefore, all the objectives of life commence with dharma.
1: అర్థము ధనము కావాలి. ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
0: యూ షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ద రైట్ వాంచ
1: కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంఛలుగా ఉండాలి.
0: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
1: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివిగానే ఉంటాయి.
0: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హ్యావ్ విత్ ఇట్ ది కంపాషన్ దయ.
1: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
0: వేర్ డు యూ ఫైండ్ దిస్?
1: హృదయం నందే ఉంటుండాలి.
0: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
1: అదే నిజమైనటువంటి యొక్క దయ, అదే నిజమైనటువంటి హృదయము.
0: దట్ ఇస్ ది ట్రూ హార్ట్.
1: దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ బాడీ యూ ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
0: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
1: ఆటలాడించే సూత్రధారి ఒకరికొకరు.
0: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
1: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోదు.
0: దే ప్లే టుగెదర్ అండ్ దట్ డ్రివెన్
1: అపార్ట్. కట్టగలిపి రెండు ఒక్కటే అయిపోతుంది.
0: అల్టిమేట్లీ దే బికమ్
1: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
0: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
1: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
1: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
0: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ ఇస్ రిఫ్లెక్షన్.
1: రెండోది రియాక్షన్.
0: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
1: సౌండ్, రెండు రిసీడ్.
0: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
1: కనుకని అన్ని కూడాను సౌండ్, రిసౌండ్, యాక్షన్, రియాక్షన్. ఈ విధమైన తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్షన్, రియాక్షన్, సౌండ్ అండ్ రిసౌండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీభావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
0: అలాంగ్ విత్ దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్, యూ షుడ్ కల్టివేట్
1: సంఘములో, నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
0: యూ గ్రో ఇన్ సొసైటీ, you develop in society, in what way should you be?
1: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారా నేను సాధించావు.
0: You have achieved, you have accomplished everything in society
1: only. ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
0: Should you not express gratitude to society?
1: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
0: Should you not render service to society?
1: నీవు పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
0: When you accept, receive, should you not give in turn?
1: కనుక నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
0: So be ready to give.
1: అదే నీ యొక్క సరైనటువంటి మానవత్వం.
0: దట్ ఇస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: ఇట్ ఈస్ ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ద సీక్రెట్ ప్రిన్సిపల్స్.
1: ఎంబీఏ బాయ్ చెప్పాడు.
0: ఎంబీఏ బాయ్ సెట్
1: సహనావతు, సహనవగుణత్తు, సహవీర్యం కలవావహీన్. సహనావతు, అందరూ కూడా చేరి ఉండాలి.
0: బట్ ఆల్ షుడ్ బి యునైటెడ్.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్ అస్ డెవలప్ ది ఇంటెలిజెన్స్.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
0: లెట్ అస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ విదౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
1: వేదం మొట్టమొదట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది.
0: ఇట్స్ ది వేద దట్ టాట్ యూనిటీ ఇన్ ది ఫస్ట్ ఇన్ ప్లేస్.
1: కానీ ఇట్ ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
2: Since there are none who could explain this Veda properly,
1: ఏదో చాలా ఉత్తరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
2: We just take it as a ritual full of mantras.
1: కాదు కాదు.
2: No.
1: సర్వశక్తులకు వేదమే మూల కారణము.
2: Veda is the cause for almighty power.
1: సమస్తము వేదముల యందే ఉంటున్నది.
2: Everything is contained in Veda.
1: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింప చేసి సర్వ దేశములకు సప్లై చేస్తూ పోయింది.
2: Everything is originated out of Veda and reaches all over the world.
1: ఉండినటువంటి అస్త్రశస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదము నుంచి ఆవిర్భవించినటువంటివి.
2: ఆల్ ద వెపన్ ఇన్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్
1: ఇవన్నీ కూడా
2: ఇట్స్ ఓన్లీ ది వేద దట్ ఇస్ ద ఆరిజిన్.
1: భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
2: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్.
1: అన్ని దేశములకు భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
2: ఇట్ ఇస్ ఓన్లీ భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
1: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
2: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
1: Gata jeevudagu patim bratikinchi emugelche Savitri Bharata sadvigade.
2: Savitri, the lady, the one of charity who could bring back her husband to life.
1: Tana satya mahimache davadni challarche Truti chandramati bharatiya kade.
2: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
1: Kulasatittamu adnigundana prakatinche Sita Bharata dharajatagade.
2: It's only Sita who belongs to the sacred land of Bharat.
1: Kinisi,
2: who could stand the
1: durmada,
2: test of fire. Kinisi
1: durmada kiratiyu bhutigavinche damayanti bharati ramanigade.
2: Is not the Damayanti the one of Bharat who could show her all of
1: her? Sattasagaramesti tatmatalamuna Bharata dati pativrata prabhava bhava bhava sampannatakugade pantabhumi.
2: Is only the field and the harvest and the crop that speaks for the wealth of this
1: country. Upadhyayi kade భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి.
2: భారత్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ టీచర్ అండ్ ప్రిసెప్టర్ టు ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
2: ద సాంక్టిటీ ఆఫ్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోన్ టు భారతీయర్స్.
1: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
2: ఎ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీ దే నో దట్
1: ఈ విధంగా ఉంటుండాలి.
2: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
1: ఇంటిలో వండిన పంచభక్ష పరమాన్నముల కంటే పక్కింటిలో పాల్చిపోయిన పప్పు చాలా రుచి అంటారు.
2: The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten doll is very much relished.
1: కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
1: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
2: Today we think of money.
1: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
2: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
1: దయను పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
2: డెవలప్ కంపాషన్.
1: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
2: డెవలప్ ధర్మ.
1: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
2: నాట్ ధన.
1: పతనము చేస్తుంది. పతనమే చేస్తుంది.
2: ఇట్ విల్ రూయిన్ యూ.
1: కనుకనే ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
2: సో మనీ ఇస్ నెసెసరీ టు ది
1: ఎక్స్టెంట్. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను పిల్లలకు
2: లిమిట్స్.
1: ఈ ధనం అనేటువంటిది మనకు కాలికి తొడిగేటువంటిది ఒక చెప్పులు వంటిది.
2: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
1: కాలికి సరైనటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
2: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
1: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
2: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాంట్ వాక్ నార్ టైట్.
1: అదేవిధంగా మనకి ఎంత ధనమో అంత వరకు ఉండాలి.
2: సో ద మనీ షుడ్ బి దేర్ టు ఎక్స్టెండ్ ఇట్. మితిమీరి
1: ధనము మతిహాని కలిగిస్తుంది.
2: ఇఫ్ ఇట్ ఇస్ మోర్ ఇన్ ఎక్సెస్ ఇట్ విల్ మేక్ యు మ్యాడ్. You have all bad qualities.
1: దానాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
2: You forget everything looking at the money.
1: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
2: Ultimately you will be intoxicated.
1: ఇది కాదు మనం సంపాదించవలసింది.
2: It's not the one you should
1: have. గుణధనాన్ని సంపాదించాలి.
2: You should have the wealth of quality.
1: గుణశ్వర్యాన్ని సంపాదించుకోవాలి.
2: It's either wealth or virtue.
1: గుణవంతునికే స్థలము.
2: It's only virtuous one who will find a place.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: We should know the truth.
1: భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను
2: the culture of Bharat since
1: ఈ ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినో భవంతు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఉండాలి.
2: ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని దేశములు సుఖంగా ఉండాలి.
2: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
2: వి షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాస్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
2: ఆల్ కంట్రీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: ఒక పెద్ద భవనం నిర్మించాము.
2: యు హావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము.
2: దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ దేర్.
1: అదే విధంగానే
2: లైక్ వైజ్
1: ఈ విశ్వమైనటువంటి యొక్క పెద్ద భవనం నిర్మించుకున్నాము.
2: ఇన్ దిస్ మ్యాన్షన్,
1: ఈ భవనం లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని కొన్ని రూములుగా ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్ దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ లైక్ అమెరికా, జపాన్, జర్మనీ.
1: రూమ్ లో నీవు జీవిస్తున్నావు.
2: హౌఎవర్ యు లివ్ ఇన్ యువర్ ఓన్ రూమ్.
1: కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
2: బట్ దే ఆర్ ఆల్ ది రూమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ బిల్డింగ్.
1: గదులే ఇవన్నీ.
2: దే ఆర్ ఆల్ ది రూమ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
2: యూ షుడ్ నో దిస్ అండర్లైన్.
1: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
2: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
1: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
2: because the absence of unity among students,
1: జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలాలు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
2: We find so much of agitation everywhere.
1: దైవ ప్రేమను మనం పెంచుకోవాలి.
2: We should develop love for God.
1: దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
2: There's nothing more than that.
1: ఈ ఒక్క ప్రేమ ఉండినా ఈ సర్వమును మనం సాధించుకోవచ్చు.
2: And once you have love, you can achieve anything.
1: కారణం ఏమిటి? అందరి యందు ఉన్నది ప్రేమని ఒక్కటే.
2: Because this love is in everybody, same.
1: అందరి యందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే.
2: It's the same love that reflects in everybody.
1: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే
2: when we know this true nature,
1: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
2: We can know the human quality.
1: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాదు.
2: Otherwise, we will not know the human value.
1: మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
2: Human being means the meaning of God.
1: ఏ మానవుడి కూడా నమ్మకం అనేటువంటిదే లేదు.
2: Today there is no faith at all.
1: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
2: What is the use in doing so many things without faith?
1: కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి.
2: Therefore, you have to develop faith.
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
2: Unearth people are blind having lost the eyes of faith.
1: ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం దృఢివారమే.
2: We are blind when we lose the eyes of faith.
1: పోని నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
2: At least do you have faith in you?
1: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు, దేవుణ్ణి నమ్మినటువంటి వాడు.
2: If you have faith in your own self.
1: అందువల్లే faith, faith, faith in yourself and faith in God. This is the secret of greatness.
2: Therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness.
1: నీ పైన నీకు faith ఉంటే చాలు.
2: If you have faith in yourself, that's enough.
1: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంకా ఎవరిని నమ్మగలవు?
2: If you have no faith in yourself, on whom you are going to rely?
1: ఈ విద్యా విధానం ఈ విధమైనటువంటి యొక్క దిగజారిపోయింది.
2: This is the downward trend of the modern education.
1: ఇవన్నీ ఇప్పుడు విద్యలే కావు.
2: That's no education at all.
1: కారణం ఏమిటి?
2: వాట్స్ ద రీజన్?
1: విజ్ఞానం బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
2: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
1: విజ్ఞానం అనేటువంటిది ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
2: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
1: వివేకాన్ని వితక్షణను మనం కోడుకు ఉండాలి.
2: సో వీ షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
1: ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి విద్య ఏం ప్రయోజనం?
2: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: నేర్చి ఏమి విలువ వస్తుందా?
2: All this education will be a zero without MAలు
1: BAలు పాస్ అయ్యొచ్చు పేరు గాంచిన పెద్దవారలైన.
2: You may be big reputed people with degrees like BA and MA.
1: సంపదలుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
2: You may be reputed in this world as the one of charity with all the fluence and
1: ఆయుర ఆరోగ్యముల నవరతముండి పరిపూర్ణ బలులగు వారులైన.
2: You may have a long span of life with the physical strength present in this
1: world. సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
2: Chanting, repeating, teaching Veda all the time, you may be
1: priest. సాటిరారు ఏనాటికి భక్తులకు.
2: At any point of time, they will never equal devotees.
1: భక్తులకు ఏనాటికైనా.
2: Any day, they will never be equal to
1: దైవ
2: devotees.
1: భక్తులు కానిదే రాదు ముక్తి.
2: Without being a devotee of God, you cannot have liberation.
1: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు.
2: What else is to be communicated?
1: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులరా విద్యార్థులరా విద్యార్థులారా.
2: ఓ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ విత్ నోబుల్ క్వాలిటీస్.
1: ఇంతకంటే ఏం కావాలి?
2: వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్?
1: ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
2: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్
1: గాడ్. మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము.
2: యూ బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్.
1: మంచి వంటవాడుగా చిక్కాడు.
2: యూ కుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కుక్ ఎక్స్పర్ట్.
1: మంచి చక్కని ఉప్పు పప్పు.
2: And you could have the dal and salt.
1: కొత్త చింతపండు.
2: New tamarind.
1: మంచి పాత్ర.
2: A good vessel.
1: దీంతో సాంబార్ వండాము.
2: Sambar is made.
1: కానీ
2: బట్
1: ఎందుకో చెడిపోయింది.
2: సమో సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
1: ఇది ఏమైపోయింది?
2: వాట్ హ్యాపెన్?
1: కేవలం పులుసు పట్టిపోయింది.
2: అండ్ యూ కెన్ ఈట్ ఇట్ ఇట్ స్పాయిల్డ్.
1: కారణం ఏమిటి?
3: వాట్స్ ద రీజన్?
1: చింతపండులో దోషమా?
3: మిస్టేక్ విత్ ఇన్
1: కూరగాయల్లో దోషమా?
3: ఆర్ వెజిటబుల్?
1: లేక పప్పులో దోషమా? లేక ఉప్పులో దోషమా?
3: ఆర్ సాల్ట్?
1: పాత్రలో దోషమా?
3: ఆర్ వెసల్?
1: కాదు.
3: నో.
1: ఈ పాత్రలో కళాయి లేకపోవటం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
3: ద వెసల్ ఈజ్ నాట్ టిన్డ్, దేర్ఫోర్ ది హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: కనుకనే మనం ఇన్ని జపములు, తపములు, ధ్యానములు, యోగములు, అన్ని భజనలు చేస్తున్నా ఉన్నాం, కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయనే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
3: వీ డూ ఆల్ మెడిటేషన్, వీ గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్. అన్లెస్ వీ టిన్ ది హార్ట్, ద వెసల్ విత్ దట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
1: ఈ ప్రేమ అనేటువంటి కళాయి ఈ పాత్రలో ఉంటుండాలి.
3: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ వెసల్.
1: ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికి ఇదంతా పాడైపోతుంది.
3: విదౌట్ దిస్ లవ్, వాట్ ఎవర్ యు మే డూ, వాట్ ఎవర్ యు ప్రిపేర్ ద వెసల్,
1: చక్కగా కళకళలాడుతుంటుంది ఫల పుష్పాలతో.
3: హియర్ ఇస్ ఎ ట్రీ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్.
1: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
3: టుడే ఇట్ లుక్స్ వెరీ ఫైన్ టుడే.
1: రేపటి దినమే వాడిపోయింది.
3: టుమారో దే ఫేడ్.
1: కారణం ఏమిటి?
3: వాట్ ద రీజన్?
1: దానికి వేరు పురుగు కొట్టింది.
3: బికాస్ ఇట్ ఇస్ అటాక్డ్ బై
1: కనిపించలేదు.
3: దేర్ఫోర్ దట్ డన్ సస్టైన్.
1: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికి,
3: though the tree of life is just progressing towards
1: security, lekapothe durguna anetundi vere purugu manaku pattite okka chanamlo idi vaadipothundi.
3: Without God's grace, when the root life is attacked by kanaka mana jeevithaniki parama shatruvulu evaru?
1: Kama krodha lobhamule parama shatruvulu.
3: Who are our enemies today? The anger, the lust and the greed.
1: Kamamu karmanu chaligottundadi.
3: And therefore the desire that spoils
1: action. Bhaktini chaligottundadi.
3: Is anger that spoils devotion.
1: Lobham gnanaanu chaligottundadi.
3: Is greed that spoils wisdom.
1: Kadane karma upasana gnanam moodintini kuda chaligottundayi.
3: Therefore action, the worship and wisdom are spoiled.
1: Tarvata inkem prayojanam ee undi?
3: What is the use in living thereafter?
1: కర్మ మార్గంలో అయినా ప్రవేశించాలి.
3: సో లెట్స్ గో ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
1: ఉపాసన మార్గంలో అయినా ప్రవేశించాలి.
3: ప్రొసీడ్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: లేక జ్ఞానములోనైనా మునగాలి.
3: ఆర్ అట్లీస్ట్ జస్ట్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ విజ్డమ్.
1: లేకపోతే ఏం ప్రయోజనం నీ యొక్క జీవితం?
3: వితౌట్ దీస్ త్రీ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
1: ఇది ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
3: హిస్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ రియాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
1: మీరు ప్రేమను కావలసినంత పెంచుకోండి.
3: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
3: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు కెన్.
1: ప్రేమ మీ యందే ఉంటున్నది.
3: లవ్ ఈజ్ ఇన్ యూ.
1: కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
3: బట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ లవ్ లేటెంట్ ఇన్ యు.
1: అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి.
3: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్స్.
1: చదువులు బాగా చదవండి.
3: స్టడీ వెల్.
1: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
3: గెట్ గుడ్ మార్క్స్.
1: తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
3: మేక్ యువర్ పేరెంట్స్
1: హ్యాపీ. వారికి అయినటువంటి శాంతిని ఇవ్వండి.
3: మేక్ దెమ్ హ్యాపీ.
1: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ, పితృదేవో భవ.
3: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్ మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
3: సో యువర్ బ్లడ్, దుడ్డు అండ్
1: బ్లడ్,
3: బ్లడ్,
1: ఫుడ్
3: ఫుడ్
1: అండ్ హెడ్
3: అంతా పేరెంట్స్ గిఫ్ట్స్.
1: కనుకనే మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాట్యూట్స్ ఇవ్వండి.
3: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు పేరెంట్స్ ఇన్ ద
1: ఫస్ట్ పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
3: మేక్ దెం హ్యాపీ, సాటిస్ఫైడ్.
1: దేవుడు తప్పక సంతృప్తి పడతాడు.
3: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ.
1: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ.
3: సో మదర్ ఇస్ గాడ్,
1: తల్లి దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే.
3: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: కానీ నీ మొట్టమొదటి తల్లిదండ్రుల నుంచి ప్రారంభించు.
3: సో యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ పేరెంట్స్.
1: తర్వాత విశ్వం అంతా కూడా వ్యాప్తి చేసుకో.
3: దెన్ ఎక్స్పాండ్ టు ది ఎంటైర్ యూనివర్స్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆనందము.
3: దట్ ఇస్ ట్రూ బ్లిస్.
1: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ, కాలాన్ని పవిత్రము గావించుకుంటూ, జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
3: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది టైమ్ అండ్ ప్రే ఎవ్రీ డే అండ్ మేక్ యువర్ లైఫ్ ఐడియల్.
1: శుభ్రం.

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర

యజ్ఞ సముదాయము గాని దానము గాని యజ్ఞ సముదాయము గాని తపంబు గాని విజ్ఞానము గాని తపంబు గాని విజ్ఞానము గాని తేజిత సనాతన ధర్మము గానీ

0: శరణ చేసి చూచినను, విచారణ చేసి చూచినను.
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: స్వరూప జ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: ఇన్ ఫ్యాక్ట్ we'll be fulfilling the human life if we understand these two.
0: Nitya anityamu samadabadi sampatti mumuchchattvamu visheyarochana ee chaturveda varnamulannu chaturveda vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion. The distinction between that which is ephemeral and permanent, the control of inner and outer senses, and yearning for liberation, and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu, bhaj ane chunti dhatuvu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga, bhagavantuni paina kada, nirmalamaina prema, niswarthamaina prema.
1: Bhasment, the pure, unsullied, selfless love for God.
0: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
1: In this world, no other virtue beyond love.
0: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
1: Love is righteousness. Love is wealth. Love is truth.
0: ఈ దుశ్యకల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హ్యాస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: Every atom has originated out of love.
0: ee jagattunaku enniyo shaktulu unnavi.
1: This world has so many capacities and powers.
0: ee anu shakti andu kudanu
1: in the atomic power
0: anantamainatundi amoghamainatundi yokka attraction power anaga magnet power untunnadi bhoomi andu.
1: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
0: Arudhamainatvanti yokka radio power untunnadi.
1: There lies the hidden radio power.
0: Idi kevalamu oka vidhamainatvanti yokka tarangamulu yokka charyane.
1: These are all the reflections of the waves.
0: Anni shaktulakante kudanu ee jagattunandu atheetamaina shakti prema okkati maatrame.
1: Of all the powers and the potentialities in the world, the transcendental power is love alone.
0: Vishwasamu prema leni jeevitamu kevalamu chetta vantidi.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: Idi nirupayogamainatundi jeevitame.
1: It's a useless life.
0: Nijamuga vicharana chesina ee jeevitamu chaavuto samanamu.
1: If you inquire, that life without faith and love is just death.
0: Premane manavuniki pranamu, premane jagattuniki sarvamu.
1: Love is life and it's everything for this world.
0: Panchabhutamulu yokka prabhavam kudanu prema nundiye aavirbhavinchutunnadi.
1: You find the effects of the five elements around that they had their origin out of love.
0: ప్రతి మానవుని నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తూ ఉన్నది.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: కాని ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ తమ సంబంధ బాంధవ్యం గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: కన్న బిడ్డను చూచి తల్లి ప్రేమిస్తుంది, కానీ ఆ ప్రేమను వాత్సల్యము అని చెప్తూ పిలుస్తున్నారు.
1: Mother loves her children and this love is affection.
0: కట్టుకున్న భార్యను చూచి భర్త ప్రేమిస్తున్నాడు, కానీ దీనిని మోహము అని పేరు పెట్టుకుంటున్నాడు.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువులు మిత్రులపై నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
1: And that love towards the relations and friends is friendship.
0: పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్చాశక్తి అని పిలుస్తున్నాడు.
1: And the love towards the material objects is the one of desire.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
0: Sarvatra pravanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animal for that matter cannot live without love for a moment.
0: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం ఉన్నారు.
1: Love is God.
0: కనుక ప్రేమను మనము చులకంగా మనం భావించరాదు.
1: We should never consider love cheap.
0: లౌకికంగా భౌతికంగా ప్రాకృతికంగా దీన్ని భావించి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము దుర్ప్రయోగం చేసుకుంటున్నాము.
1: We consider love worldly, ephemeral, physical and misuse it.
0: ప్రాచీన మహర్షులు ఏకాంత వాసంతో కారణములు ఎందు సంచరిస్తూ క్రూరమృగములు ఎందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: They could have intimate, friendly relationship with the wild animals because of their innate
0: prema cheta maranatvanti jagatlo marokati ledhu.
1: There's nothing that cannot be transformed by love.
0: Katinaya silakudanu karigi pravahinchetvanti prema ga marutundi ee prema cheta.
1: Even hard stone can be transformed by love.
0: Prati manavuni yendu undinatvanti prema tattvanni ekatvanga visvasinchinappudu visva prema ga marutundi.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: Meeru prema kavalani aashistunnara?
1: Do you want love?
0: Anugraham aneetvanti aakarani meeru abhivruddhi parchukondi.
1: Have this thirst yearning for grace more and more.
0: Mee yokka daaham emiti?
1: What is this thirst?
0: Aaradhana emi yokka daaham? Aaradhana.
1: This worship is thirst.
0: Itti prema tattvanni meeru bhujinchi దాహమును తీర్చుకొని ఆనందాన్ని అనుభవించవనండి, ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమ అభివృద్ధి అవునో అంతటి ఆనందం కూడా మన యందు అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యూ విల్ ఎంజాయ్ బ్లెస్.
0: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
0: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ it is the personification of love that appears in the form of bliss.
0: Krurudainatvanti yokka Hiranyakashipudu kanna kumarudainatvanti Prahladunni ee bhagavat prema nunchi dooram cheyalani aneka vidhamainatvanti prayatnam chesadu.
1: Hiranyakashipu made every attempt to take Prahlada away from God.
0: Kani sarvakala sarvavasthali endukudunu Prahladudu daiva prema cheta నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name, Narayana.
0: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకసారి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
1: At one time Narada asked Hiranyakashipu, find out from your son what he has learned.
0: కుమారుని రప్పించి నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
1: He summoned his son, asked, what is that you have learned?
0: నారాయణ

0: சர்வம் நாராயண சமா. தன்றி நாராயணனுக்கு நாமமே நான் தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்.
0: நாராயண யொக்க ஸ்மரணனே நான் பரபிரம்ம ஸ்வரூபமு.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யொக்க பிரேமனே நான் அனந்த ஸ்வரூபமே யொக்க தெய்வ சத்துவமு.
1: That the divine name is that infinite cosmic form of the divine. దానికి
0: మించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపమన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతుని యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కివికి ఏడ్చండి.
1: సక్కుబాయి, మీరాబాయి క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: కానీ ఈనాటి కలి ప్రభావం చేత ఎట్టి సాధనలు చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈ నాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినా కూడాను దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడాను నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించిన దానిని కూడాను ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతని కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంత కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కనుకనే అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ఈనాటి మానవుడు, ఈనాటి సాధకుడు అనేక విధములైన సాధనలు చేస్తున్నాడు.
1: The modern seeker proceeds along many spiritual
0: ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇవన్నింటి ఎందుకు ప్రేమ అంతర్ప్రవాహమే కాకుండా ఇవి చేయడానికి వీలే కాదు.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్.
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేద లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్
0: మన కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: Immortality is nothing but the embodiment of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమయమైనది.
1: It's blissful.
0: ఆనందమయమైనది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief from all curses.
0: తీపును పెంచడము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్టరైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ అక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: ఏక మిత్రుడే ఈ యొక్క జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ అన్ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు యందు ప్రేమ తత్వము దినదినమునకును అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువులు ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మతి యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడాను మనం మంచిది చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమైనటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulty.
0: The pleasure is an interval between two pains. అని సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హ్యావ్ దీస్ ట్విన్స్ ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్ వన్.
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారాన్ని సృష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: Because of the hair that is dark, your face shines brilliantly.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: So in everything we find this mixture of good and bad.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రమూ ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ అట్ ద రేట్ ఆఫ్ 18.5 మైల్స్ పర్ సెకండ్.
0: ఒక్క సెకండ్కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of 18.5. It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక్క సంవత్సరం పడుతుంది.
1: And for the earth to revolve around the sun, it needs 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: The sunlight and the stars move very fast.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుందది?
1: What is the speed of this light ray?
0: ఒక్క సెకండ్కు
1: per second
0: 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
1: 24 మైల్స్
0: ఒక్క సెకండ్కు
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: అట్ దిస్ రేట్ ఇఫ్ యు వాంట్ టు వర్షిప్ you should also keep pace with it.
0: Inta vegamaina kaanti tho tirutunnatundi ee kaanti vishwamanta pradarshinchi cheyalanukunte 22000 kotlu samvatsaralu padutundi.
1: For this light to spread all around the universe it takes 22000 crores.
0: Yes. Inta kaalam patteetundi okka idi vishwaswaroopudu bhagavantudu.
1: God is the very personification of this universe.
0: Vishvam Vishnu Swarupaya ani telpindi Vishnu Sahasranamam.
1: Vishnu Sahasranama says that the whole entire cosmos is the manifestation of God.
0: Vishnu yokka swarupame.
1: The whole thing is the universe.
0: Ee Vishnu yokka pradarshanam manam cheyalanukunte
1: if we want to go around
0: 22000 kotla samvatsaralu manam jeevinchali.
1: You have got to live for 22000 crores of years.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి
1: ఉన్నది?
0: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ ద లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శించాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: అండ్ టు గో రౌండ్ గాడ్ జస్ట్ ఎ మూమెంట్ ఇస్ ఎనఫ్.
0: ఇంత విశాలమైనటువంటి ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైనటువంటి జగత్తును ప్రదర్శన చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము!
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చును, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండాలి ఈ ప్రేమ.
1: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
0: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమతత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: లవ్ దట్ ఫ్లో దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈస్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: అందుకోసం అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: మెనీ మెన్షన్ మెనీ
0: రీజన్. కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని యందున్నటువంటి ప్రేమతత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణము.
1: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హాస్ గాట్ దట్ ఇన్ఫినిట్.
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్.
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ ఇన్ఫినిట్ నెక్టరైన్ లవ్.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: మేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: లెట్ యువర్ యాక్షన్స్ బి ఫిల్ విత్ లవ్.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
1: లెట్ యువర్ లైఫ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: నథింగ్ మోర్ దెన్ దిస్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: When once you increase love within, you will find the manifestation of the divinity.
0: ఈనాటి ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైన కూడా స్థానం లేదు.
1: In fact, there is no place for love within the human heart.
0: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
1: The human heart is full of desires.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: I am. ఐఆమ్ అనేటువంటిది, యామ్ అనేటువంటిది విశ్వాసము.
1: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ యామ్ ఇస్ ఫెయిత్.
0: ఐ అని పెట్టుకుని యామ్ అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ యామ్, హౌ డు
0: యు ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
1: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో faith in your existence, you cannot
0: be. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Therefore, when once you strengthen your faith, you will attain peace.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: There originates love.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: There also truth sets in.
0: ఈ సత్యమున్న చోటే దైవ స్వరూపము సాక్షాత్కరిస్తుంది.
1: Where there is truth, God manifests.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: Who is man?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore, human life has got to be protected and sustained by these three sacred qualities.
0: మానవుని యొక్క దయనే నీతి, ధర్మమే నీతి.
1: In fact, dharma, righteousness is morality.
0: మానవుని యొక్క సత్యమే రీతి.
1: Satya, the truth is procedure, రీతి.
0: మానవుని యొక్క త్యాగమే ఖ్యాతి.
1: Tyaga, the sacrifice, is khyati, reputation.
0: Neeti, reeti, khyati. Moodinti yokka sammilitamainatundi de manava jati.
1: Human life, human race, jati is the combination of neeti, reeti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human being?
0: కేవలం ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: Can you call yourself a human being because of the form?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the morality of righteousness.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: Sustain that truth which is the procedure of life.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: And have that reputation of sacrifice.
0: ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్, ఇస్ ద కాంబినేషన్ మిక్సర్ ఆఫ్ నీతి,
0: మొరాలిటీ. ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డూ యూ ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును,
1: దేర్ మే బి,
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎవ్రీవేర్.
0: ఇది కేవలం అంతర్భూతమైనటువంటి యొక్క జీవ శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకును భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తోన మెలగండయా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with
0: compassion. Lokanathuni peru okasari madilona talavandaya.
1: At least think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with the naked eye.
0: ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులకు నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When once money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు, గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డబ్బులు డంబాలు మానండయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God, God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanam kosamu daiva dhyanalu bonalu koti pannagalu panniraya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tirugutuntarayya.
1: Earth revolves around the sun, man revolves around money, money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun, man rotates around money.
0: ఈ భూమి పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is this the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's grace,
0: దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: గుణమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడాను వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడాను ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతనో ఉంటుండాలి మనకు.
1: బట్ వి హావ్ లాట్.
0: ఈ కాలం అంతా కూడాను పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడీ.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: లెట్స్ లవ్ ఎవ్రీబడీ.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్స్ నథింగ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: సర్వ విశ్వం కూడాను భగవంతు యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇన్ గాడ్.
0: అది అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేద సేస్ గాడ్ ఈజ్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటి మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి అయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యు వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్ ఏకత్వాన్ని
0: మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్. ఇదే
0: విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతకును ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక్క గృహం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: వాట్ ఇస్ దిస్ గురు పూర్ణిమ?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడా మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ద క్రియేటర్ ఇస్
0: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
0: మన దృష్టి యందు ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
0: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore Bhagavan says you are not one person but three.
0: దీన్ని గాయత్రి యందు భూర్భువస్వః అన్నారు.
1: This in Gayatri is mentioned as భూర్భువస్వః. ఓం భూర్భువస్వః.
0: భూహానగా భూలోకమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్
0: ఈ భూలోకం అంటే ఏమిటి? దీని యొక్క స్వరూపము.
1: వాట్ డు యు మీన్ బై దిస్ ఎర్త్ ప్లానెట్?
0: మెటీరియల్స్ తో చేరినటువంటి దేహమే భూలోకము.
1: ద బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ ఇస్ భూలోకం.
0: అంతా మెటీరియల్ తో కూడినటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ మెటీరియల్.
0: కాబట్టి దీనినే భూర్ అన్నాడు.
1: దిస్ ఇస్ కాల్డ్ భూ.
0: భూహ
1: భూహ.
0: దీంతో ఒక విధమైనటువంటి కదిలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుండాలి.
1: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యు ఫైండ్ వైబ్రేషన్
0: మానసిక స్వరూపము.
1: And that is psychological, mental.
0: కాదు, అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞానశక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసదేశము.
1: Radiation is related to our breathing process, inhalation and exhalation.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: అండ్ ద బాడీ సిగ్నిఫైస్ మెటీరియలైజేషన్.
0: దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: బాడీ సింబలైజెస్ మెటీరియలైజేషన్. ద మైండ్ స్టాండ్స్ ఫర్ వైబ్రేషన్.
0: దీన్ని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: దిస్ వేద కాల్స్ ఇట్ అస్
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మనం యొక్క మనసునందే ఉంటుండాలి.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ ద
0: డివినిటీ. రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: బికాస్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్ లవ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: సో లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక పూర్ణిమ.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. పూర్ణ చంద్రుడు.
1: ఫుల్ మూన్
0: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్
0: స్టాండ్ ఫర్ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ సెన్సెస్.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరి యందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in everyone.
0: ప్రేమ లేనిటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone. జీవాని
0: యందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under currents in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కాని లేక వెల తక్కువైనటువంటి గాని మనం భావించరాదు.
1: Never consider love low or mean or
0: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: No one can estimate its
0: value. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞాన శక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనంగా పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యు దట్.
0: ఏ మాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్. ఎప్పుడూ
0: పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: Under any circumstances never entertain hatred.
0: ఏదైనా దేహమక ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ షుడ్ స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
0: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటాది.
1: When there are difficulties, there lies happiness too.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా బలుస్తుంది.
1: When there are troubles, you are sure to have happiness thereafter.
0: మీరు పేపర్లో చూస్తుంటారు.
1: You'll be watching this.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: You also must have come to know that the Pakistan war.
0: చాలా మంచి జరిగింది భారతదేశానికి.
1: What had happened Pakistan war is for good of Bharat.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇట్ ఇస్ సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోట్లాడుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ఇన్ ఫైటింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: ఇవంతా నశించింది.
1: ఎవ్రీథింగ్ గాన్.
0: చైనీస్,
1: Chinese,
0: Americans,
1: American,
0: Russians, భారత దేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: This suffering, this war has given us very good name in the world.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు. We
1: go on criticizing, attacking Pakistan. భారతదేశం యొక్క శాంతియే
0: దీని యొక్క గుణమునకు సరైన మూల కారణం. It is the peace of Bharat which
1: is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Every man should uphold the sacred quality.
0: ఒకానొక సమయ లోపల,
1: at one time,
0: బొంబాయి లోపల,
1: in Bombay,
0: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: There is one person, Munshi, the vice chancellor.
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: He is the head of భారతీయ విద్యాభవన్.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: He convened a conference of intellectuals.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: That day, భగవాన్ was to address.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: One person got up.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: ఇన్ అవర్ భారత్,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్ ఎనీ లాంగర్.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్.
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారత్?
0: ఎందుకు భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు?
1: వై నాట్ వీ మ్యానుఫ్యాక్చర్?
0: ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వీ డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సే,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: Bharat is not for these weapons and the armaments.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: Five Pandavas are important in Mahabharata.
0: పెద్దవాడు ధర్మజుడు,
1: ఎల్దెస్ట్ ధర్మజుడు,
0: రెండోవాడు భీముడు,
1: నెక్స్ట్ భీమ,
0: మూడోవాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జునుడు,
0: నాలుగోవాడు నకులుడు,
1: ఫోర్త్ నకులుడు,
0: ఐదోవాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వి హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మం అంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: That this
0: వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెండ్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: వెపన్స్ విదౌట్ ప్రొటెక్టివ్.
0: దైవ ప్రేమనే దైవ అనుగ్రహమే మనుషుల్ని రక్షిస్తుంది.
1: డివైన్ లవ్ ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యు.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడా దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్ నాట్ ఆన్ దిస్ వెపన్స్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
0: ఈనాడు చూడండి ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫాక్చర్ ట్యాంక్స్ అండ్
0: అమెరికా చూస్తే
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దాట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: Yes, they develop.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: We have to develop this weapon of dharma.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ఇఫ్ యూ డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మధునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మధునికి పాదక్రాంతుడైపోతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జునుడు
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ క్రియేటివ్ చేతువాహన భీమచర్య జయకృష్ణ సవ్యసాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్స్ అమెరికా అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కట్టగలిపి ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్డ్ దెమ్సెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడు అనేటువంటి యొక్క బలవంతులందరూ కూడా ధర్మానికి అతీతులైపోండి, ధర్మ్యాతులకి శరణం వచ్చండి.
1: దేర్ఫోర్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమా షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమా అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురల్లీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: So what is needed in Bharat today? Dharmastra, the weapon of dharma.
0: ఇవి రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: Both of these things are within the principle of love.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: You find egg that
0: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: It becomes quite independent and
0: flies. గుడ్డు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
1: And seed germinates.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: It grows into a gigantic tree.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నుండి ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ whose property is love.
0: అందర్ని ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమనే దీన్నంతని పెరుక్కుని వస్తుంది.
1: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యు ఆల్ హియర్.
0: కనుకనే ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చును.
1: విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ ది స్కై అండ్
0: ఇది అమృతత్వం సర్వశక్తిమంతుడు ప్రేమ యందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ సత్సంతమే గౌ.
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్.
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్.
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుని హృదయాన్ని ప్రకటింపజేసేటువంటి దీనికి పనికి రావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్, బట్ విల్ నాట్ సాటిస్ఫై యువర్ హార్ట్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic power.
0: ఈ అయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే అయస్కాంతము.
1: And the earth stands for magnetic power.
0: వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
1: Any object miles away from it is drawn by earth magnetic power.
0: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
1: No other power excels the magnetic power.
0: ఈ అయస్కాంతం అంతా ప్రేమలో అణు స్వరూపమే.
1: And this magnetic power is just atomic in front of love.
0: కనుక దీని దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము.
1: How do you attract this love?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
0: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచ్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్డ్ నారాయణ, స్వామి, యూ హావ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్, బట్ ఐ వాంట్ టు నో యువర్ హెడ్ ఆఫీస్ అడ్రస్.
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస, లైక్ వైకుంఠ
0: అని చెప్పాడు. రాసుకో అడ్రస్, నా అడ్రస్.
1: నారాయణ సార్, జస్ట్ టేక్ డౌన్ మై అడ్రస్.
0: యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీసును వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung, I
0: saw myself.
1: Therefore, God is
0: drawn
1: by music.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరల్లీ మూవ్ ఎవ్రీబడీ.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ంట్ టెల్ ఎనీబడి.
0: నేను ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడీ.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: పోయిన వారం వచ్చి, స్వామి, మన కాలేజ్ లోపల మ్యూజిక్ కాలేజ్ అనేటువంటి ప్రయత్నించాలి, దీన్ని మీరు ప్రారంభించండి, నేను 10 కోట్లు ఇస్తాను అన్నాడు.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
0: సర్ ఈనాడు 10 కోట్లు ఇచ్చాడు, రేపటి దినం ఇంకా ప్రారంభిస్తున్నాం మేము.
1: Bhagavan and he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: కనుకనే ఇప్పుడు మనము ప్రశాంతి నిలయంలో కూడాను ఈ మ్యూజిక్ అనే దాని వల్ల ఏ విధంగా ఉంది, భారతీయ సంస్కృతి అంతా కూడాను మ్యూజిక్ లో ఉంటుందని.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: ప్రపంచమంతటను లలిత కళలతో కూడినటువంటిది.
1: And in fact the culture has got all the fine arts.
0: కనుకని ఈ కాలేజ్ కూడాను ఈ యొక్క మాసం దాటతానే ప్రారంభిస్తున్నాం, శ్రావణ మాసం లోపల.
1: మ్యూజిక్ కాలేజ్ విల్ స్టార్ట్.
0: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
1: దిస్ ప్రెసెంట్ మంత్ ఇస్ ఆషాఢ మాస.
0: ఇందులో ఏమాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదని, కట్టకూడదని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: కనుక ఈనాడు,
1: టుడే,
0: ఇతను పూరి అని, నాట్ పొటాటో.
1: His name is Puri.
0: ఈయన 10 కోట్లు మ్యూజిక్ కాలేజ్ కి ఇచ్చాడు. ఇప్పుడు
1: He gave 10 crores for starting music college.
0: పోయిన నెల నేను బెంగళూరులో ఉండినాను.
1: Bhagavan was there in Bangalore.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ అని చేసేసి,
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి, పుట్టపత్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి, You have started super speciality hospital there in
0: Adi Pallalu varikanta prayojanam avutundi.
1: It is highly useful to rural
0: Pattana vasulakanta kudunu ye matramu upayogam lekunda untuntai ikkada.
1: The city people there in Bangalore are not benefited.
0: Rogam bidavariki vastundi, shavukariki vastundi. Rogam evariki tappindi kadu.
1: Sick and poor also suffer from diseases.
0: Kanuka idi Bengaluru lopala okati super speciality hospital kattal annaru.
1: And Chief Minister prayed to Bhagavan, we need a super speciality hospital in Bangalore.
0: Anaga heart ku,
1: heart,
0: lungs ku,
1: lungs,
0: tanaku,
1: and the head,
0: kidney ki, murintiki taginatundi pettalanna.
1: Three specialities are going to be started there in Bangalore.
0: Sare nenu navinanu urukutunanu.
1: Swami simply smiled.
0: Rendo varame,
1: next week,
0: our Chief Minister, the Finance Minister, సెక్రటరీస్ ఇంకా మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్స్ అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ 10 మెంబర్స్ ఆఫ్ హిస్ క్యాబినెట్
0: అందరూ
1: ఆఫర్డ్ 70 ఎకర్స్
0: స్వామికి అర్పితం చేశారు.
1: దే సరెండర్ టు గాడ్ భగవాన్.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 కోటి అవుతుంది.
1: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. నాలుగు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు. రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూరు.
0: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: Bharat Deshamu, Daigala Hrudayamainatundi Bharat Deshamu.
1: In fact, Bharat symbolizes the compassion.
0: Dharma Hrudayamto Kudinatundi Bharat Deshamu.
1: It's one of righteousness.
0: Daya Hrudayamainatundi Bharat Deshamu.
1: And Bharat is full
0: Chaga
1: of compassion.
0: Chaga Bharat Deshamu.
1: It's the land of sacrifice.
0: Prema Hrudayamainatundi Bharat Deshamu.
1: And full of love.
0: Karukani Manamu Swarthulu Kadu Parathulamu Manamu.
1: We are not swartha, selfish, we are parartha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva individual, who is deva God?
0: సమస్త దేవుడు.
1: Individual and the cosmic universal.
0: కాబట్టి మీరందరూ సమష్టిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together are the deities, devatas. మనం
0: చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ. దయగల హృదయమైనటువంటిది భారతదేశము.
1: In fact, Bharat symbolizes the
0: compassion. Dharma hrudayamto kudinatundi Bharat Deshamu.
1: It's one of righteousness.
0: Daya hrudayamto Bharat Deshamu.
1: And Bharat is full of compassion.

0: All together are the deities,
1: devata.
0: In fact, if you are prepared to do, there are many people that
1: support you. One
0: American came forward that he will undertake the job.
1: He is
0: Sinclair.
1: మన పుట్టబత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షలు కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ సింక్లేర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఫర్ ది సూపర్ హాస్పిటల్ ఇన్ పుట్టబర్తి.
1: కొన్ని నెలలకు ముందుగా కూడా ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
0: We had rain of gold here in this hall.
1: Anaga empty. Nen andarni bangaru bangaru bangaru ani address chesu.
0: Swami calls everybody bangaru gold gold.
1: Kalaku andaru bangaru le.
0: So all are gold.
1: Charinchinatundi hrudayam anta kuda bangaru hrudayame.
0: And the heart that does not waver, the mind does not waver.
1: Ilanti tyagulu ilanti yogulu ilanti pavitramainatundi hrudayulu lokamlo ento mandi untunnaru.
0: There are many many on of sacrifice and
1: dedication.
0: In fact, we have not asked anybody.
1: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
0: If Swami asks, there will be rain of money.
1: కానీ అది నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ doesn't approve it.
1: అది చీప్ అయిపోతుంది.
0: You become cheap.
1: నేను అట్ట కాకూడదు.
0: Swami will never endorse that. అన్నిటికీ
1: నీవు తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉండాలి.
0: It is the will of Bhagavan that would materialize.
1: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేరుతాయో లేదో అనే సందేహం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
1: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
0: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
1: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
0: డోంట్ వరీ.
1: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
0: ఎవ్రీవన్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్.
1: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
0: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
0: నో గాడ్ ఇస్ బియాండ్
1: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
0: నో వెల్త్ హైయర్
1: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
1: ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
0: అండ్ మెడిటేషన్
1: సర్వము ప్రేమమయమే.
0: మెడిటేషన్ ఇస్ లెస్ దెన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
1: ప్రేమనే దైవ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుక మీరు ప్రేమమయులు అయ్యండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్క చెల్లెండ్రుల వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: Be the embodiment of love. Bhagavan wants you to live intimately in close association relationship.
1: ఈనాడు ఆ ప్రేమ భావనయందు శూన్యమైపోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
0: Man is behaving like a demon because love is lost.
1: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
0: ఇఫ్ యు ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గాడ్.
1: బ్రహ్మైవ భవతి.
0: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
1: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
0: ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
1: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయుడిగా ఉండాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ బి ఎంబాడిమెంట్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
1: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దానికి కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
0: Evil qualities may enter, step in, convert them into love.
1: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థి కూడా అత్యవసరంగా చేయాలి.
0: Take to such a spiritual path and pursuit which is
1: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
0: Because students today they undertake long journey.
1: వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
0: All elders are bound to get down in the next station.
1: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: Students are long journey passengers. Therefore you have to grow
1: love. సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. ఒకరినొకరు
1: ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయాన్ని కట్టుకోవాలి.
0: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
1: కేవలం లౌకికమైన వాంఛలతో కాదు,
0: లవ్ షుడ్ నాట్
1: భౌతికమైన వాంఛలతో కాదు, స్వార్థమైన వాంఛలతో కాదు,
0: సెల్ఫిష్
1: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
0: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
1: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి? ప్రతి మానవుడు ప్రేమ రూపుడుగా తయారు కావాలి.
0: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవరీవన్ షుడ్ బి కమ్ టు ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ వాటినంతా కూడాను ప్రేమ వాంఛలుగా మార్చుకోండి.
0: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
1: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమ గానమును ఒక తూరి వాయించమన్నారు.
0: గోపిక స్ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.

0: And the land is barren, blessed Lord.
1: Premankuramulu pem ponda.
0: For the seeds of love to sprout.
1: Premaveshamutu.
0: With all the feelings of love.
1: Premasuda varshamu varshimpaga. Premanadullu pravahimpaga murali ganamu seyagadi.
0: With the rain of love. As the rivers of love flow continuously in
1: alanti ganamto meeru Krishna sing for us mohimpa cheyali jagatunta bhramimpa cheyali jagatunta aanandimpa cheyali
0: the whole world should be carried away by this attraction of the divine melody
1: meekandarki free education istunnanu
0: bhagwan is offering free education
1: istunnanu
0: కానీ
1: నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే ఏమిటి మీరందరూ ప్రేమమయులుగా ఉండండి మీకు ప్రేమను పెంచుకోండి
0: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ Be the embodiments of love for yourself.
1: అదొక్కటి నాకు చాలు.
0: That's enough for Bhagavan.
1: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Bhagavan wants you to take a vow, an oath today, that you will lead the life of love from today onwards. So saying, Bhagavan brings his divine discourse to a close.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యు విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యం.
1: Truth remains the same in all three periods of time.
0: Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffers from no shortage or dearth.
0: Tyaga anusarini kirtihi. Ye manavudu త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడు అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలో సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించటలేదు.
1: బట్ టుడే ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అభ్యాసానుసరణీ విద్య. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్. శ్రేయో
0: జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది.
1: Through meditation you can cultivate sacrifice.
0: ee tyagamu chetane shanti labhyam avutundi.
1: By sacrifice you can be peaceful.
0: Kanuka prati daliki kudanu abhyasam kavali.
1: So for everything practice is essential.
0: Puttina prati manavunaku walking, talking, reading, writing, eating ivanni kudanu abhyasam chetane labhyam avutunnayi.
1: Walking, talking, reading, they're all out of practice.
0: Kanuka vidyalayandu uttirnudu kavalananna అభ్యాసం అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు. సత్సంగములు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘమును పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈజ్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈజ్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ అవర్ గుడ్ క్వాలిటీ బై జాయినింగ్ గుడ్ కంపెనీ.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: వన్స్ ఓన్ హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: వరల్డ్ ఈజ్ ఎ బుక్.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సెర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడ మార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యూ ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: టైమ్ గోస్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ టైమ్ విల్ నెవర్ చేంజ్.
0: ఈనాటి గురువులు బాధ గురువులు బోధ గురువులు అనే రెండు.
1: టుడే వీ హావ్ టూ టైప్స్ ఆఫ్ టీచర్స్, బాధ పెయిన్, బోధ ద టీచింగ్.
0: కనుక బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: Kala kala prapannanam kala kimnu karishyate. Kalamu manavuni yokka kayamunu mirugutundi.
1: It is the time that swallows life span.
0: Kani kalamuni kudanu mirugetvanti vaadu Eeshwarudu.
1: But Eeshwara is beyond time.
0: Kalukane Eeshwara prabhavanni hrudayamnandu unchukoni ee kalamunu bodhinchinatvanti yokka margamunu anusarinchinappude మానవుడు సక్రమమైన మార్గంలో గమ్యంలో చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్, హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వీ రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని, రామాయణమని, మహాభారతమని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వీ రీడ్ బుక్స్ లైక్ గీత, ఖురాన్, బైబుల్, రామాయణ.
0: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్
0: లౌకిక భౌతిక ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా, పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects of everything.
0: Kanuka prapanchame manaku nijamaina grandhamu.
1: So world is a true book.
0: Ee prapanchamulo nechukoleinatundi okkati kudanu ledu.
1: There's nothing that you cannot learn from
0: manavudu entati medhavi ainappudikini.
1: Man may be very intelligent.
0: Sarvamu kudanu ee prapanchamane grandhamu nunchine taanu nechukogalugutunnadu.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: వెన్ దర్ ఇస్ నో వరల్డ్ దర్ ఇస్ నో ఎడ్యుకేషన్.
0: పూర్వం ఈ ప్రపంచం అంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: ఎర్లియర్ ద హోల్ వరల్డ్ వాస్ పిచ్ డార్క్.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘంతో కప్పి ఉండేది.
1: క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ కంప్లీట్లీ క్లౌడెడ్.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరంలో కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: యాజ్ మౌంటైన్ సీ అండ్ రివర్స్ ఫార్మ్డ్ యు ఫైండ్ ద డార్క్నెస్ డిమినిషింగ్.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ద లైట్ ద సన్ అండ్ స్టార్స్ అపియర్డ్.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: యాజ్ భగవాన్ సెడ్ యెస్టర్డే తమహా డార్క్నెస్ గివ్స్ రైజ్ టు ద లైట్.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పనటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ది బుక్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: హి He is not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: Egoless friend.
0: అతనే భగవంతుడు.
1: He is God himself.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
1: If you take God as true friend, you will never suffer.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: The worldly friends may be up.
0: కానీ భగవంతుడు అనే మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: But God, ఎల్ల
0: వేళల యందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above
0: you. బంధువులందరూ వాకిటి తాకని వల్లకాటికే వత్తురు.
1: Relatives come up to the doorstep.
0: నిన్ పాయని భగవత్ నామమే నిజమైనటువంటి బంధువు.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
1: So God is the true friend.
0: ఏకం సత్ విప్ర బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్ర బహుదా వదంతి.
1: Truth is one. And only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no friend.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడా శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: Aithe idi kevalamu vyavaharikamainatundi bhajana ga roopondindi.
1: It is a worldly type, a ritual.
0: Ee vyavaharikamu ekkada nunchi vastundi?
1: How do you get these rituals?
0: Ee vyavaharikamu పారమాత్మికం నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమాత్మికమతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమాత్మికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమాత్మికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకులు అయినప్పటికీ అవి కూడాను పారమాత్మికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాషిక.
0: అయితే పారమాత్మికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమాత్మికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హవెవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్.
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమాత్మికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాషికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
0: అదియే ప్రాతిభాషికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హవెవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాషికము, వ్యావహారికము, పారమాత్మికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమాత్మికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమైన నురుగే లేదు.
1: వితౌట్ ది వే ఆఫ్ రిచువల్ దేర్ కెనాట్ బి ద ఫోర్.
0: ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: దేర్ ఫోర్ ఫోమ్ డిపెండ్స్ ఆన్ ద వేవ్.
0: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్.
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్. పారమార్థికము సన్.
1: ద స్పిరిచువల్ ఈ సన్.
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్.
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడా ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మరియు ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకారం మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యవహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావం తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమాత్మికం నుండి వ్యవహారికం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ ది
0: పారమాత్మికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి.
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్,
0: కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకని మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి, లయ, రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను పాడుతున్నాను,
1: ఐ సింగ్.
0: కానీ నోటుతో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్.
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యు సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గాని నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రల ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్
0: సర్వత్రా ఉంటున్నాడు. కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్ హార్ట్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలములు ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ది త్రీ టైమ్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో?
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠ
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు,
1: Then Narayana said,
0: Mad Bhaktaha Yatra Gayanti Tatra Shishtami Narada. Narada. Vaikuntamu, Kailasamu, Swargamu, ivanni kuda branch officesu.
1: Vaikuntha, Kailasa, their branch offices.
0: Kani, head office, na hrudayame. Bhaktulu ekkada nannu smaristuntaro, akkada nenu nivasistuntanu.
1: Heart is my residence address.
0: Tatra Shishtami Narada. నేను వశామి అని చెప్పలేదు తత్ ప్రతిష్టామి నార్ అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
1: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హింసెల్ఫ్ దేర్.
0: చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: వెన్ గాడ్ ఈజ్ ఇన్ ద హార్ట్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
0: అయితే
1: హౌఎవర్
0: ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు.
1: హౌఎవర్ వీ డోంట్ ప్రే, వీ డోంట్ సింగ్ విత్ ప్యూర్ హార్ట్ అండ్ సెల్ఫ్లెస్లీ.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ఎ ప్యూర్ హార్ట్, ఇఫ్ యు థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి. ఏ చింత, పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో,
1: దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్ ద ఫ్రెండ్స్ ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యాచింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో,
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైనటువంటి దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ.
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతే. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతే. ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందరవిందే క్షణే. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదములపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు దినములు నెలలు సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: ఇన్ని సంవత్సరములు నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్ వాట్స్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఐ హావ్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: ఎవడు కోటీశ్వరుడు?
1: Who is a rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this
0: world?
1: He
0: who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: ఈ కావలసినన్ని ఆశలు లోపల ఉంచుకొని నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: With all the desires inside, how can you be richest?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
0: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యు బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ వెల్.
0: ఇది ఏ త్యాగం?
1: దిస్ ఇస్ సాక్రిఫైస్.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
1: టుడే వాట్ ద వరల్డ్ నీడ్స్ ఇస్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
1: అదర్స్ డోంట్ నీడ్ టు డూ దాట్.
0: అనేక మంది సాయి భక్తులు సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They are lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ సాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem yourself?
0: భగవంతుణ్ణి వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనము అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి, కిలాస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా by getting your son married.
0: Yemiti tata birla birla kulaskar vaariki emaina kinchit shanti unda?
1: Tata birla kulaskar, do they have
0: prapanchaniki goppavare kaani srimantule kaani manasikanga shanti lenetunte oka ashantulu.
1: But they are very rich but they don't have mental peace.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యు కెన్ హావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ బెడ్ వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యు కెన్ హావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు.
1: బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై నీకు మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు.
1: యు హ్యావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుండాలి.
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుండాలి.
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు.
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యు గాట్ దెం?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యు గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యు హావ్ దెం ఓన్లీ టు
0: స్లీప్. నిద్ర లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యు కనాట్ స్లీప్ వై?
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్లప్ బెడ్ ఎందుకు?
1: వై డెన్లప్
0: బెడ్? ఈ డెన్లప్ పిల్లో ఎందుకు?
1: వై డెన్లప్
0: పిల్లో? ఇవన్నీ వ్యర్థమే కదా?
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shanti lenappudu
1: without peace
0: ee manasu enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner
0: ee deham enduku?
1: Why this body?
0: Kanukane ivanni kuda nu kevalamu aatma shanti nimittame yerpadinatuvanti anetundi satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for
0: inner peace. Bhautika kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bhautika aanandam nimittamai kaadu ee manasu raavatamu.
1: It's not for worldly happiness that the mind is.
0: Ee indriyamanta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: It's not to watch the outer scenario.
0: Aatma aanandamunu ponde nimittamai ivanni bed, pillow, fan, ceiling fan ivanniga pettunnattuga undali.
1: It's only to enjoy the blissful state of the spirit. The external things are meant.
0: Kanuka ee naadu anni amarchukunnamu aina adi lekunda potundadi.
1: Today we have everything but we don't have peace and bliss.
0: Manam sakramaina margaanni manam chakkaga anusarinchukunda pote mana jeevitham anta vyartham avutundi.
1: When we don't follow the right path.
0: Deni kosam bhagavantudu ee shariranni andinchadu?
1: Why God has given the body?
0: Sharira madhyam kalu dharma sadakam.
1: To do all good activity.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి. పచ్చిపచ్చి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుండాలి.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గములో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుకనే సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పని చేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: సో రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: లేజినెస్ ఇస్ ది బెస్ట్ అండ్ డస్ట్.
1: సో లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: కనుక ఈనాడు లేజినెస్ ని మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ టు.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: నాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ దేర్ ఇస్ షార్టేజ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈస్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంను వ్యర్థం గావిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైంను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మాలన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్లీ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: ఇక్కడ సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ యాటిట్యూడ్
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి, పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఇస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీతి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: బట్ అన్ఫార్చునేట్లీ ఈనాడు
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్,
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్లీ.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్, వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: Then once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి.
1: The clouds come back as rain.
0: ఈ వర్షబిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటారు.
1: And the water of the rain water is sweet.
0: చాలా ప్యూర్ గా ఉంటారు.
1: The rain water is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి పొల్యూషన్లో ఎంత నిర్మలంగా ఉంటుండాలి, ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ద రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్. దీనికి
0: ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్
0: రియాక్షన్. నీ రీసౌండ్ నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్మన్ ఎల్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేత కానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: without asking Shabari has been given.
0: Adugadanakai madiyu jatayu kadakunegi satyati galiginchadu.
1: The bird Jatayu was given rights. Shabari
0: has not asked. No. They just pray.
1: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్.
1: The whole world is a magnet.
0: అయస్కాంతం స్వరూపమే.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ ని లాగేసేస్తుంది.
1: Prayer the magnet will draw near everything.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: praying to God
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: we should get the magnet of grace.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: And we should see that the electricity spreads all over.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: That is electricity.
0: అది ఏ విద్యా శక్తి.
1: That is the
0: అది ఏ ఆత్మ శక్తి.
1: That is the power.
0: అది అనంత శక్తి.
1: That is infinite.
0: అది అద్వైత శక్తి.
1: That is non-dual spirit.
0: అది సచ్చిదానంద శక్తి.
1: That is the eternal blissful state.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీ ఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ హిమ్.
0: మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్య ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ద బ్లిస్ ఇస్ విత్
0: హిమ్. కానీ తెలియకపోవటం చేతనే
1: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్.
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వీ థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెమ్.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ బట్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: దినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణ క్షణమునకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎట్లా నీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: యట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యు సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్స్ వాటర్ అండర్ నీత్ ద ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: This is the mud, the worldly fancies which have got to be removed.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you remove the whole mud of the world, you will get the water.
0: లేదా
1: otherwise
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే
1: when once you install bore well
0: అది చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
1: It will go dive deep and draw water out of the bottom.
0: అది ఏ నామస్మరణ.
1: That is singing of the name of God.
0: నామం అనేటువంటి బోరు వెళ్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: దెర్ఫోర్ ఇఫ్ యూ ఇన్స్టాల్ ద బోర్ వెల్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుక నీ నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి.
1: లెట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ సింగ్.
0: ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
1: యూ మే డూ ఎనీథింగ్ హ్యావ్ డివినిటీ విత్
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: Then worth will be transformed into worship.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: యు మే డూ ఎనీథింగ్ టేక్ ఇట్ యాస్ డివైన్ యాక్టివిటీ.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: వి షుడ్ ఓపెన్ అవర్ హార్ట్స్ టుడే.
0: నోరును మూయించాలి.
1: వి షుడ్ షట్ అవర్ మౌత్.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
1: వి ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది ఏ దైవ ద్రోహము.
1: యూఆర్ బిట్రేయింగ్, యూఆర్ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్ యువర్
0: హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదనం ధరిస్తూ.
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: ఎ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పని చేయలేటువంటి సోమరి.
1: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఇస్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
1: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: టుడే వీ హావ్ డన్ భజన.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
1: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు దీన్ని చేర్చి ఆ హెచ్చు స్వరంలో మీరు ఆనందాన్ని అందించకూడదు?
1: వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ రీచ్?
0: ఇది ఎంత స్వార్థము.
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఎంత సంకుచితమైన భావము.
1: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్, ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ట్రీ
0: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్ ద బెగర్ సిటింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
1: యాజ్ దట్ బెగర్ వాజ్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్.
0: రథం ఆనందంగా విన్నాడు.
1: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద బాష్పాలు రాల్చాడు.
1: షెడ్డింగ్
0: ఆనందంతో మునిగిపోయింది.
1: హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: We should spend our life singing the glory of God that pleases him.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యం మాధుర్యమే.
1: Let him be a beggar or a rich man or a great musician. Singing only. There's no difference such as a woman and a man.
0: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటిది కానీ గాన సంబంధమైనటువంటిది కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you sing, so God
0: sing.
1: Therefore, we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
0: ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: In future, you also see there will be the spiritual content background as you sing.
0: అప్పుడే నీకు సరి అయిన ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటిది నీకు ఉండకూడదు.
1: దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో?
1: వేర్?
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దెర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు.
1: Swami said the cost of humanity.
0: Nijame, cost yes. of humanity.
1: Yes, cost of humanity.
0: Swami, cost of humanity annaru kada ani evarneti emi ani pendi chesukundam ani ishtam ochinattu pravestunnaru.
1: Swami said cost of humanity so I can marry anybody.
0: Cost of humanity annanu kani culture of humanity ani cheppaledu nenu.
1: Bhagavan made a mention of cost of humanity but not culture of humanity. There is culture.
0: ఈ కల్చర్ ని కూడా మనం అనుసరించాలి.
1: We should follow this culture.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
1: What is the culture of man?
0: సంస్కృతి ఎటువంటిది?
1: What is culture?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనం ఏమిటి?
1: We have forgotten this culture. We go by the worldly way.
0: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
1: The culture of Bharat is highly sacred.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: There are no caste differences.
0: అందరూ ఒకే కాస్టే.
1: All belong to one caste.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ది కల్చర్.
0: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
0: నీకు అవచర్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ని కూడా మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ కల్చర్.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
0: సంస్కృతి ఎటువంటిది?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి

0: Because of the difference in the culture, the life pattern
1: is different.
0: So you should also consider that.
1: If it's
0: to your convenience, you quote Swami. That we don't want to do, you don't quote Swami. Is it proper devotion? You should follow whatever Swami says. You follow that what you like and drop that you don't like.
1: Meaning.
0: For everything there's a definite meaning. There's a poem in Sumati Shataka.
1: అక్కరకురాని చుట్టము
0: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్
1: నొక్కిన వరమిని మేల్పు
0: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్
1: మోహమున తానెక్కిన పారని గుర్రము
0: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్
1: కున విడువంగ వలయు
0: యు హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ
1: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు
0: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్
1: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు
0: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్
1: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు
0: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్
1: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు
0: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్
1: ఇది ఎవరికి చెప్పాడు
0: టు హూమ్ ఇస్ దిస్ సెడ్
1: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు
0: This is said in three ways.
1: అది వదిలిపెడుతున్నారు.
0: They forget that.
1: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
0: They take these things.
1: కట్ట కనబడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడాను.
0: This is said at the end Sumati to a man with a good mind.
1: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకు ఎప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
0: Without having this good mind, you go on thinking this relation has not come to my rescue. చేస్తే
1: ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
0: If you don't help him earlier, how do you expect help now?
1: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
0: Even parents won't come to your rescue.
1: కనుక అక్కరకు రాని చుట్టము.
0: The relation will not come to your needs.
1: అప్పుడు సుమతిగా నీ ఉంటుంటే చా అందరూ బంధువులు అంతా వస్తారు. భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు. సర్వము నీ వెక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రైడ్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
0: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్ నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్
1: గుర్రం ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏం గతి అవుతుంది నీకు?
0: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్ హీ బ్లేమ్స్ ద హార్స్
1: అజ్ఞానమే
0: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్
1: సుమతి గుర్రం సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
0: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
1: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu bhagavantudu kuda ataniki varalu andistadu.
0: The one with full faith in God will pray to him wholeheartedly.
1: Faith lekunda devuda naaku idi chechi pettu ante etla chechi pettadu.
0: Without faith how do you demand? Oh God, give me this.
1: He is not your servant.
0: God is not your servant.
1: Kaani aa bhaktiye neelo untunte neeku servant servant servant.
0: But if you have that faith and devotion, you will be servant of the servants.
1: Karukane bhagavantudu sarvulu kudunu servante.
0: God is the servant of all.
1: Anduvalne
0: so
1: meeku chakkani chinna udaharanamu,
0: a very good example.
1: Servant eppudu kudunu
0: servant all the time.
1: Bhagavantudu poojaroomuku daggara dwaram daggara ninchukoni untadanta servant ga.
0: Servant will be there at the doorstep of the temple of God.
1: Naa bhaktudu em kortadu atani korika nerveerchali అని అక్కడ కాచుకొని ఉంటాడట.
0: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఎస్ ద సర్వెంట్ సో హస్ టు నో ద
1: డివోట్ భక్తుడే గనే కాకుండా పోతే
0: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ
1: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే
0: ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్
1: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
0: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
1: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
0: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
1: అతను గొప్ప గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
0: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడగా నిలుచుకున్నాడు.
0: But in front of God Rama, he is very humble.
1: Ravana daggara dheerudai nilchadu.
0: In front of Ravana he stood there in front of him.
1: Karanamiti,
0: what the reason?
1: Ahankaram galavana daggara dheeruduga nilchadu bhaktudu.
0: In front of an egoistic man, the devotee stood as a warrior.
1: Premamayudainatundi bhagavantudu daggara dheerudai unnadu.
0: In front of God, who is the embodiment of love, he was so humble.
1: Kalustuga prabhavam nadaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
0: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
0: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
1: భక్త పరాధీనాయ నమః అంటున్నారు అష్టనామావళిలో.
0: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీస్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.

0: తినుడి.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
1: వెన్ దర్ ఇస్ ప్యూర్ డివోషన్ హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: వి షుడ్ టేక్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ ఇస్ ది బేసిస్ ఫర్ అవర్ లైఫ్ ద ప్రైమ్ ప్రిన్సిపల్.
0: భగవంతుడు గానగోనుడు.
1: గాడ్ విల్ బి క్యారీడ్ ఇన్ ద మ్యూజిక్. హి లవ్స్ మ్యూజిక్.
0: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: దేర్ఫోర్ నారద తుమ్మురా కంటిన్యూ టు సింగ్.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: వెన్ వన్స్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ గాడ్
0: గానంలో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: ద మ్యూజిక్ విల్ బి ఏబుల్ టు మెల్ట్ ఎ పర్సన్ అండ్ మూవ్ అండ్
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: సమ్ పోయట్స్ కంపోజ్
0: రామా నన్ను కాపాడు. ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్.
0: అందులో రామా నన్ను కాపాడరా అంటుంటారు.
1: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
0: కానీ అదే గాయకుడు వచ్చి
1: బట్ ఎ సింగర్
0: రామా నన్ను కాపాడు ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
0: కనుక మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: స్వీట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకును హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకం అవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రం.
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్ ఓవెన్ ఇట్ ఇస్ సో
0: స్ట్రాంగ్. ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాది.
1: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిసన్.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ and work for your own redemption and emancipation, and Bhagavan brings his discourse to a close.

0: ప్రేమ స్వరూపులు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధన సలుపుతున్నాడు.
1: మ్యాన్ ఫాలోస్ సో మెనీ స్పిరిచువల్ ఎండీవర్స్ అండ్ పర్సూట్స్ వర్కింగ్ ఫర్ రిడెంప్షన్.
0: న తపాంసి న తీర్థానాం, తపస్సు చేయటము ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు.
1: వన్ అండర్టేక్స్ పెనెన్స్ నాట్ ఫర్ గాడ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: One repeats the holy name of God to derive bliss for one's own self, not for God.

0: మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు.
1: ఫర్ లిబరేషన్ వాట్ ఇస్ ఇట్ దట్ వీ షుడ్ డూ? ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఆర్ సీక్రెట్ రిచువల్స్ ఫర్ దట్ మ్యాటర్.
0: తోటి మానవుల యొక్క సేవను చేయాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ద ఫెలో మ్యాన్.
0: సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
1: సర్వీస్ ఇస్ పెనెన్స్, సర్వీస్ ఇస్ ట్రూ వర్షిప్, అండ్ సర్వీస్ అమౌంట్స్ టు ద రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి ఎర్న్ బ్యాక్.
0: మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకోవచ్చు.
1: If you lose friends, you can have them again later.
0: పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకోవచ్చు.
1: If wife is lost, one can get married for the second time and have another wife.
0: కానీ దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకోలేము.
1: When once the body is lost, you cannot have it again.
0: కనుక దేహము చాలా పవిత్రమైనటువంటిది.
1: Therefore, body is sacred.
0: ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి?
1: For what purpose should we protect it and safeguard it?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, సేవాచరణ నిమిత్తమై ఈ దేహమును మనం కాపాడుకోవాలి.
1: One has to maintain the body to undertake righteous action and for service.
0: మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is very rare.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సత్శీలమైనటువంటిది.
1: It is one of character.
0: ఇట్టి మానవత్వాన్ని మనము ధరించి కూడాను దీని మానవత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోయినా మానవత్వం వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Having been born as a human being, if we do not understand the mystery of the human life, what is the use?
0: అయితే ఈ మానవుడు మననశీలి.
1: Man is capable of recalling, recapitulation.
0: ఇతనికి ఆలోచనే సహజం.
1: Thinking faculty is a natural trait.
0: అన్వేషణ ఇది అత్యద్భుతము.
1: Search is wonderful in him.
0: మానవుని యొక్క అన్వేషణ ద్వారానే అంతర్భావమైనటువంటి యొక్క తరంగముల నుండి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు, చిత్ర, శిల్పి, నృత్యాది కళలంతా కూడాను ఏర్పడుతున్నాయి.
1: It is a constant search of man that is responsible for the waves of creativity in the field of art and sculpture that have been originated over the passage of time.
0: కానీ మానవుడు తన బుద్ధి యొక్క ప్రవర్తనను గుర్తించుకోలేక, సత్యమును సరైన మార్గంలో అన్వేషణ సలపలేక, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క మార్గంలో సత్యాన్వేషణ సలుపుతున్నారు.
1: Man is not able to investigate his intellect in the way he has been investigating. So truth is not understood in the true sense.
0: ఒకరు ఒక వృక్షమును చూస్తారు.
1: One sees a tree.
0: అతను కనిపించేటువంటి శాఖలను మాత్రమే చూస్తున్నాడు, కానీ కనిపించినటువంటి వేర్లను చూడటం లేదు.
1: He sees only the branches that are apparent and not the hidden roots.
0: కానీ మరొకరు వేర్లను మాత్రమే చూతురు, కానీ శాఖలను మాత్రం చూడలేరు.
1: Well, one might see the roots, but they can't see the branches that way.
0: ఇది సత్యాన్వేషణకు సహజమైనటువంటి ఒక తత్వం కాదు.
1: It is not the natural tendency for one who is in search of truth.
0: సత్యాన్వేషణ అనగా శాఖలను, వేర్లను, ఆ యొక్క చెట్టు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తించినటువంటిమే సత్యాన్వేషణ.
1: The fructification of search for truth amounts to visualization of the branches, roots and the entire tree as a whole.
0: శాఖలను చూచువాడు సైంటిస్ట్.
1: Scientist watches only the branches.
0: కానీ వేర్లను చూచువాడు వేదాంతి.
1: The philosopher, spiritualist who watches the roots.
0: వేదాంతి కానీ లేక సైంటిస్ట్ కానీ ఎవరైనా సరియే శాఖలను, వేర్లను, దాని కొమ్మలను, రెమ్మలను అన్నింటినీ కూడాను గుర్తించటమే సరి అయినటువంటి సత్యాన్వేషణ.
1: True search for truth, no matter a philosopher or a scientist, should be able to see the roots, the branches, the leaves and everything that belongs to a tree.
0: దీనికి ఒక చిన్న ఆదర్శము.
1: An ideal for this.
0: దేవతలు రాక్షసులు ఇరువురు చేరి
1: the deities, gods and the demons
0: సమతుల్ను మదనం చేశారు.
1: They churned that ocean of milk.
0: కానీ అందులో ఆలాహలము ఆవిర్భవించింది.
1: But there came the poison.
0: అంతటితో వారు నిరాశకు చోటివ్వక నిస్పృహకు ఏమాత్రం కూడా గురికాక తిరిగి మదనం చేస్తూ వచ్చారు.
1: They were not disappointed and frustrated at the juncture. They continued to churn further.
0: అప్పుడు లక్ష్మి,
1: there came the goddess of wealth, Lakshmi.
0: అనేక విధములైనటువంటి యొక్క శోభలు,
1: so many aspects of
0: అమృతము, ఐరావతము ఇత్యాది పవిత్రమైనటువంటి సంపదలంతా కూడా వారికి లభ్యమైనాయి.
1: Many sacred forms of wealth and prosperity appeared then.
0: దేని వలన లభ్యమైంది?
1: How is it possible they could have them?
0: కలిగినటువంటి అభ్యంతరమునకు ఏమాత్రం కూడా తాము జంకక కూకక తమ సాధనను సక్రమంగా సరిపటం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: The only reason is they were not afraid of the obstacles that appeared on their way. They continued their path.
0: ఈనాటి మానవుడు మానవుని హృదయాన్ని సత్యాన్వేషణ చల్పాలి.
1: Man should make use of his heart for the search of truth.
0: మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము.
1: Human heart is the ocean of milk.
0: మానవుని యొక్క హృదయమే పాల సముద్రము.
1: Human heart is the ocean of milk.
0: ఈ సముద్రంలో జ్ఞానం అనేటువంటి కవమును వేచి
1: one should put that the one of wisdom to churn.
0: మదనము సల్పగా
1: as churning goes on,
0: కొంత నిరాశ నిస్పృహ మనకు ఆవిర్భవిస్తుంది.
1: There might be some chances of disappointment.
0: దీనిని లెక్క చేయక తిరిగి మదనమును సాధిస్తూ వచ్చినప్పుడు
1: one should not be mindful. They should continue to proceed further.
0: ధర్మము, న్యాయము, సత్యము, పవిత్రమైనటువంటి గుణములు మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Then we will be able to acquire sacred qualities like right action, justice and truth.
0: సహనము, సానుభూతి, కరుణ, దయ కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంటాయి.
1: There arises the compassion, the tolerance and the forbearance.
0: కనుక మానవుడు దయ చేతను, ధర్మము చేతను, ప్రేమ చేతను, న్యాయము చేతను, సహనము చేతను, సానుభూతి చేతను జీవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: So man should work to live with all these qualities like compassion, right action, love, justice, truth, sympathy and forbearance.
0: ఈ అన్వేషణలో జరిగేటువంటి యొక్క సత్యప్రాప్తికి ఏమాత్రం కూడా మనము చోటు ఇవ్వటం లేదు.
1: We are not giving any scope so as to receive truth in our search.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైన, పవిత్రము కానటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క వస్తువులకై మనము సత్యాన్వేషణ సల్పుతున్నాము.
1: In fact, search for truth in the ordinary sense meant search for the ephemeral, worldly, temporal object.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తికి ప్రతి మానవుడు కూడాను తన యొక్క జీవిత కళను అర్పితం గావించాలి.
1: In fact, every man should dedicate himself to work for that eternal truth.
0: సమస్త కళలు కూడాను, లలిత కళలు అన్ని కూడాను సత్యాన్వేషణలో ఆవిర్భవించినటువంటివి.
1: In fact, all fine arts are the products in this process of search for truth.
0: కనుక ఈ సత్యాన్వేషణలో దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోయినప్పటికీ దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క కొన్ని చిహ్నములు మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, in this process of search for truth, we may not be able to experience divinity, yet we'll find some signs in this path.
0: ఏ విధంగా?
1: How?
0: ఆ వృక్షం కొమ్మపైన ఉన్నటువంటి ఒక నక్షత్రమే ధ్రువ నక్షత్రము అని మనం చెప్తాం.
1: We say that star over the branch of the tree is the star named Dhruva.
0: కాని చెట్టు కొమ్మకు ధ్రువ నక్షత్రానికి ఏమాత్రము సంబంధం లేదు.
1: Yes, there is no relationship between this branch and the star over there.
0: కాని ఆ చెట్టు కొమ్మ నక్షత్రం యొక్క ఉనికిని మనకు బోధిస్తూ ఉంటాడు.
1: But the very same branch will tell you the direction where the star is located.
0: అదే విధముగానే
1: likewise
0: మనం చేసేటువంటి సర్వ కర్మలు,
1: all our actions,
0: మనం పలికేటువంటి ప్రతి పలుకు,
1: all our words,
0: నడిచేటువంటి ప్రతి నడక,
1: and every
0: చూసేటువంటి ప్రతి చూపు,
1: every look,
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని భాగములే.
1: There are all parts in this process of search for truth.
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికికి ప్రత్యక్ష ప్రమాణము లేదు.
1: దే డెమోన్స్ట్రేట్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: సముద్రాన్ని చూస్తాం,
1: వి సీ ద ఓషన్,
0: మనకి ఎంతో ఆనందం కూడాను అలంతో ప్రారంభమవుతుంది.
1: యు ఫీల్ వెరీ హ్యాపీ వాచింగ్ ది వేవ్స్ దేర్.
0: ఎత్తైన పర్వతాలను చూస్తాము,
1: యు సీ యువర్ సెల్ఫ్ దేర్,
0: మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది.
1: యు ఆర్ వెరీ హ్యాపీ.
0: దట్టమైన అరణ్యాన్ని మనం చూస్తాము,
1: యు సీ థిక్ ఫారెస్ట్,
0: ఆ అరణ్యం యొక్క పచ్చదనాన్ని చూచి మన హృదయం ఉప్పొంగుతుంది.
1: సీయింగ్ ఆల్ ద గ్రీనరీ అరౌండ్ యు ఆర్ ఎక్స్టాటిక్.
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని ఉనికి యొక్క పర్వతములే.
1: దే ఆల్ స్పీక్ ఆఫ్ ది that ever existence in this process of search for truth.
0: ఇది భగవంతుని చూపకపోయినప్పటికీ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును ఈ విధమైనటువంటి దృశ్యముల చేత మనకు గుర్తింపు చేస్తుండాలి.
1: They may not show you God directly, but you will experience the divinity and its capacity and the capability.
0: ఒక విత్తనం నుండి గొప్ప వృక్షం ప్రారంభమవుతుంది.
1: A seed germinates into a mighty gigantic tree.
0: ఒక గుడ్డు నుండి పిట్ట పుడుతుంది.
1: It's an egg that grows into a bird.
0: ఒక ప్రాణం నుంచి మరొక ప్రాణం వస్తుంది.
1: We find a being born to another being.
0: ఒక పుష్పం నుంచి మంచి సుగంధం వస్తుంది.
1: It's the flower that gives fragrance.
0: పాల నుంచి వెన్న ప్రారంభమవుతుంది.
1: And you get the butter out of the milk.
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని యొక్క సారములే.
1: That's all stands for the essence in this process of search for truth.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: the whole world
0: మూడు విధములైనటువంటి కర్మల చేత నడుస్తూ ఉండాలి.
1: Operates on the basis of three types of activity.
0: ఇది మన నిత్య జీవితంలో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యములే.
1: We see them in our day to day routine life.
0: ఒకటి సృష్టి యొక్క నిర్మాణము.
1: One that of creation.
0: రెండవది సృష్టి యొక్క పోషణ.
1: Second aspect sustenance.
0: మూడవది సృష్టి యొక్క నిర్మూలము.
1: Third aspect annihilation.
0: ఈ సృష్టి స్థితిలయములు పూడుకుడను మనకు ప్రత్యక్ష ప్రమాణములే.
1: We find all these three: creation, sustenance, and annihilation.
0: నిత్య జీవితములో నిత్యము మనము చూచేటువంటి దృశ్యములే.
1: We see them every day.
0: ఇవన్నీ కూడాను కేవలము సత్య స్వరూపుని యొక్క ప్రమాణ ఉనికి.
1: That's all the manifestation and the existence of the divinity.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయకుండా దైవం ఎక్కడా, దైవం ఎక్కడా అని దైవాన్ని కొన్ని విధమైనటువంటి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: We don't make proper inquiry in this path of search for truth, but we go on questioning, where is God, where is God?
0: దైవాన్ని విమర్శించడం చాలా సులభమే.
1: It's quite easy to comment.
0: కానీ దైవాన్ని అన్వేషించటం చాలా కష్టం.
1: But to search for God is very difficult job.
0: ఎట్లా?
1: How?
0: భగవంతుడు సత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: God is the truth of truths.
0: అసత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: ఈవెన్ ఇన్ ఫాల్స్హుడ్ హిస్ ట్రూత్.
0: చెడ్డలో చెడ్డగా ఉంటున్నాడు.
1: అండ్ హిస్ బ్యాడ్ ఇన్ ద బ్యాడ్.
0: మంచిలో మంచిగా ఉంటున్నాడు.
1: అండ్ హిస్ ద బెస్ట్ అమంగ్ ద
0: పుణ్యములో పుణ్యముగా ఉన్నాడు, పాపములో పాపముగా ఉన్నాడు.
1: ఇస్ ద మెరిట్ అమంగ్ ద మెరిటోరియస్ అండ్ ద సిన్ అమంగ్ ద సిన్నర్స్.
0: దీన్ని పురస్కరించుకుని ఈ గీతా ప్రమాణము
1: బేసింగ్ ఆన్ దిస్ గీతా సేస్
0: రసో వై సహ అన్నాడు. అనగా నేను రసస్వరూపుడై ఉన్నాను.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: అనగా పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
0: పంచదార లేని పానకం ఉండదు కదా.
1: యు కాంట్ హావ్ సిరప్ వితౌట్ షుగర్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: భగవంతుడు ప్రతి విషయమునందు కూడాను భగవంతుడు అంతర్భూతమై ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: పాలలో కేవలం వెన్న వలె ఉంటున్నాడు.
1: ఇస్ లైక్ ది బటర్ ఇన్ ద మిల్క్.
0: పుష్పములో వాసన వలె ఉంటున్నాడు.
1: లైక్ ద అరోమా ఓడర్.
0: సర్వత్రా మనిషిలో మనిషి భావమును కలిగి ఉంటున్నాడు.
1: అండ్ ఈజ్ ఎ హ్యూమన్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఇది రసో వైసహ.
1: దిస్ వాట్స్ మెన్ బై సేయింగ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక పానకములోని పంచదార వంటి వాడు భగవంతుడు.
1: సో గాడ్ ఈజ్ లైక్ ద షుగర్ ఇన్ సిరప్.
0: ప్రపంచమంతా రసస్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ హూ ఇస్ ది
0: ఇందులో ప్రతి బిందువునందు కూడాను భగవంతుడు పంచదారగా ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ డ్రాప్ ఇన్ దిస్ క్రియేషన్ యూ ఫైండ్ ద డివినిటీ దేర్.
0: చూచితే తెలిసేటువంటిది కాదు, అనుభవించినప్పుడే దాని యొక్క రుచి మనకు అర్థమవుతుంది.
1: యూ కెనాట్ ఫైండ్ ఇట్ బై సింప్లీ వాచింగ్, యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ దట్.
0: ఈ సృష్టి స్థితిలయములు మూడు కూడాను తన యొక్క కర్మల ద్వారానే జరుగుతూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్ ఆర్ ది త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ మూడు శక్తులకు అధికారి అయినటువంటి వాడు భగవంతుడు అని వేదములు బోధిస్తూ వచ్చాయి.
1: వేద టీచర్స్ ది గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ త్రీ ఎస్.
0: కేవలం వేదములే కాదు, ఉపనిషత్తులు.
1: నాట్ మియర్లీ వేదాస్, ఉపనిషత్స్ టు
0: ఖురాన్.
1: ఖురాన్
0: బైబుల్
1: బైబుల్
0: గ్రంథసారము ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని యొక్క ఉనికిని ఈ విధమైనటువంటి యొక్క గుర్తుల చేత చూపింపగలుగుతున్నారు.
1: ఆల్ ది సేక్రెడ్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: ఈ మూడు లేనటువంటిది ఎక్కడ కూడా నువ్వు గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దీస్ త్రీ ఆర్ మిస్సింగ్.
0: ఎవరైనా కూడా దీనికి అంగీకరించక తప్పదు.
1: ఎవ్రీవన్ మస్ట్ నెసెసర్లీ అగ్రీ టు దిస్.
0: ఏ వేదాంతి కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఇంజనీర్ కానీ, ఎవరైనా ఏ కాలం వారైనా కానీ, ఏ దేశం వారైనా కానీ సృష్టి స్థితిలో అంగీకరించక తప్పదు.
1: ఏ ఫిలాసఫర్, ఏ సైంటిస్ట్, ఏ ఇంజనీర్ ఆర్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ నెసెసర్లీ అగ్రీ టు దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఆంగ్ల భాష యందు గాడ్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ వి సే గాడ్.
0: GOD గాడ్.
1: వి సే ఇన్ ఇంగ్లీష్ GOD.
0: జీ అనగా
1: జీ మీన్స్
0: ఏమని మనం భావిస్తున్నాం, సృష్టికి అర్థంగా తీరుస్తుంది అది జీ.
1: జీ స్టాండ్స్ ఫర్ క్రియేషన్, సృష్టి.
0: ఈ సృష్టి యొక్క అర్థాన్ని మనం జీఓడిలో మనం గుర్తించవచ్చును.
1: వీ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ జీఓడి.
0: జీ అనగా జనరేషన్.
1: జీ ఇస్ జనరేషన్.
0: ఓ అనగా
1: ఓ మీన్స్
0: ఆర్గనైజేషన్.
1: ఆర్గనైజేషన్.
0: డి అనగా డిస్ట్రక్షన్.
1: డి మీన్స్ డిస్ట్రక్షన్.
0: ఈ డి మూడింటి యొక్క అర్థమే సృష్టి స్థితి లయములుగా గోచరిస్తూ వచ్చినాయి.
1: GOD స్టాండ్స్ ఫర్ ద డివినిటీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
0: ఇట్టి సత్యాన్ని ప్రతి ఒక్క పదమునందు కూడా మనము విచారణ చేసి సత్యాన్వేషణ తలిపినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది.
1: వీ కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఇన్ ఎవ్రీ సిలబుల్, ఇన్ ఎవ్రీ లెటర్, ఇన్ అవర్ పర్సూట్.
0: జనరేషన్ తన యొక్క సంకల్పమే.
1: Everything is God's will.
0: Organization atana yokka sankalpame.
1: Organization is his will.
0: Organization kaadu, organization.
1: Organization is his will.
0: Destruction.
1: Destruction.
0: Idi kudanu tana yokka ninnayame.
1: Is also his will.
0: Ee srishti sthitilemana moodunu lekunda jagattu undutuku veelu kaadu.
1: The world cannot exist without these three aspects: creation, organization.
0: Ee moodu karmala jetane ee jagattu jarugutu untunnadi.
1: The world goes on because of these three.
0: ఇలాంటి తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి?
1: To know the nature of the divinity, what path should we?
0: మానవుని యొక్క సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: The all human thoughts arise from the heart.
0: హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మన పలుకులు, మన చేష్టలు, మన కర్మలు సర్వం కూడాను మధురంగానే ఉంటాయి.
1: When we make our heart pure and nectarine, all the words, all our actions are bound to be sweet and acceptable.
0: Mana hrudayanni saatkamainatundi oka karmalaga bhavinchukoni saatkamainatundi oka aadarshanni nirupinchinappudu mana oka karmalanni kudunu saatkamaina karmalaga roopondutayi.
1: When we make our heart pure and perfect, all our actions and thoughts are bound to be ideal and fruitful.
0: Mana manchi chedalu rendu kudunu hrudayam nundi aavirbhavincheetundi phalitam le.
1: Good and bad are the results because of the heart behind.
0: చెడ్డ ఎక్కడ నుంచినో రావటం లేదు.
1: యూ డోంట్ గెట్ బ్యాడ్ సపోర్ట్.
0: మంచి ఎక్కడ నుంచినో రావటం లేదు.
1: గుడ్ ఈస్ నాట్ ట్రాన్స్పోర్టెడ్.
0: కష్ట సుఖములు రెండు నువ్వు కలిసి ఉండు.
1: ది డిఫికల్టీస్ అండ్ హ్యాపీనెస్ దే గో టుగెదర్.
0: దీని విడదీయ ఎవ్వని వశము కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యూ డోంట్ ఫైండ్ జాయ్ సెపరేట్ ఎగ్జిస్టింగ్.
0: కష్టము ఫలించలేని సుఖం బట్టందరు.
1: ద ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ద హార్డ్షిప్ ఈస్ హ్యాపీనెస్.
0: అంతా ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: ఏకం సత్తి ప్రాభూదా వదంతి. ఉన్నది ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: అట్టి ఏక సత్యాన్ని మనం గుర్తించడానికి మన యొక్క మానవత్వము చాలా సులభమైన మార్గం బోధిస్తూ ఉండాలి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ కెన్ లెర్న్ దిస్ ప్రిన్సిపల్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: జంతువుల నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ది బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: ఏమిటి ఈ దుర్లభం?
1: వాట్ ఈస్ దిస్ రేరిటీ?
0: మదాత్మ సర్వభూతాత్మ. ఇదే దీనికి సరైనటువంటి ఆదర్శము. నా ఆత్మనే సర్వలేనటువంటి కూడాను ఆ ఆత్మగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ అండ్ ద స్పిరిట్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అరౌండ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్.
0: మానవుని యొక్క శరీరము ఐదు కోశములతో ఉంటుండాలి.
1: ద హ్యూమన్ బాడీ హాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము,
1: లైఫ్,
0: మనోమయ కోశము,
1: మైండ్,
0: విజ్ఞానమయ కోశము,
1: విజ్డమ్,
0: ఆనందమయ కోశము,
1: అండ్ ద బ్లెస్.
0: ఈ ఐదు కోశములు ఎందుకు ఉండినటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది ఒక్క మానవునికి తప్ప మరొక ప్రాణికి తెలియటానికి వీల్లేదు.
1: ఆఫ్ ఆల్ ది ఫైవ్ లైఫ్ షీట్స్ విజ్డమ్ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ అలోన్.
0: కనుక ఇట్టి విజ్ఞానంతో ప్రజ్ఞానంతో కూడినటువంటి యొక్క మానవత్వాన్ని మనం అల్పత్వం అని ఏ విధంగా భావించవచ్చు?
1: దిస్ విజ్డమ్, ది స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్ అండ్ హ్యూమన్ రేస్. యు కెనాట్ టేక్ ఇట్ చీప్.
0: మానవత్వాన్ని చాలా అల్పంగా భావించుకుని దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా చాలా వ్యర్థం భావించుకుంటున్నాం.
1: You don't make use of the human life in the proper way, consider it so low and mean, and forget the very purpose for which it is intended.
0: సకల సద్గుణ సంపన్నుడైనటువంటి మానవుడు,
1: man with all the virtues,
0: సకల సద్గుణంతో కూడినటువంటి మానవుడు,
1: man with all the meritorious traits,
0: సకల సదాచారంతో కూడినటువంటి మానవుడు,
1: man with tradition and culture,
0: సత్శీలంతో కూడినటువంటి మానవుడు,
1: man with character,
0: ఇతను ఏ విధంగా అల్పుడిగా భావించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ హీ బి కన్సిడర్డ్ సో లో అండ్
0: మీన్? అది ఏ మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఇస్ యువర్ వీక్నెస్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేక
1: ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ నేచర్.
0: కేవలం తన యొక్క బలహీనత, దేహ బలహీనతను మాత్రమే గుర్తించుకుని
1: హీ గోస్ బై ద వీక్నెస్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్
0: అన్నమయ కోశమును మాత్రమే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు.
1: హీ ఇస్ బేస్డ్ ఆన్ ది షీత్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్.
0: కనుక అన్నమయ కోసము కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: సో ఇట్ ఈస్ నాట్ ది షీట్.
0: ఈ అన్నమయ కోసము ఆధారం చేసుకున్నంత కాలం కూడాను మనకు అశాంతియే కానీ శాంతి మనకు లభ్యం కాదు.
1: సో లాంగ్ వీ కన్సిడర్ ది షీట్ ఆఫ్ ఫుడ్ అన్న యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్, యు విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, యు నెవర్ అటైన్ పీస్.
0: 64 విద్యలు అరుదారిగా ఏర్చినట్టి ఆ నారదుడే.
1: నారద, హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: శాంతి అనేటువంటిది లభించకుండా అనేక అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ బికాజ్ హీ కుడ్ నాట్ అటైన్ పీస్.
0: కట్ట కడపటికి సనత్ కుమార్ దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తున్నాడు.
1: అల్టిమేట్లీ హీ వెంట్ టు సనత్ కుమార్ అండ్ ప్రేడ్,
0: స్వామి నా అజ్ఞానం దూరం చేసి నాకు శాంతిని ప్రసాదించేటువంటి విద్యను బోధించమన్నాడు.
1: హీ ఆస్క్డ్ టు స్టెప్ టు సనత్ కుమార్ అండ్ సెడ్, స్వామి టెల్ మీ ద పాత్ టు డిస్పెల్ దిస్ ఇగ్నోరెన్స్ సో దట్ ఐ వుడ్ హ్యావ్ ది పీస్.
0: నారద,
1: నారద,
0: నీకు తెలియని విద్యలు లేవు.
1: యు నో ఎవ్రీథింగ్.
0: సమస్త శాస్త్రములు, సర్వోపనిషత్తులు, సర్వ వేదములు, సర్వ గమ్యములైనటువంటి యొక్క మార్గములు నీకు తెలుసును.
1: నారద, యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్, యు నో ఫుల్ వెల్ ఆల్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఈ విద్యలో మీకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ దట్ బ్లిస్, నాట్ ఈవెన్ ఎ ట్రేస్.
0: ఇవంత ప్రాకృతమైనటువంటి విద్యలు,
1: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఇవన్నీ భౌతికమైనటువంటి విద్యలు,
1: దట్స్ ఆల్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైన విద్యలు,
1: దట్స్ ఆల్ టెంపరీ ఇన్ఫర్మేషన్.
0: ఈ అనిత్యమైన విద్యలు పోయేంత వరకు కూడాను నీకు శాంతిని నీకు లభించదు అన్నాడు.
1: అంటిల్ దిస్ టెంపోరల్ సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ గివెన్ అప్ యు కెన్ నాట్ హావ్ దట్ ఎటర్నల్ బ్లిస్.
0: దీనిని సైంటిస్ట్ కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ వాట్ ఇస్ సెడ్ బై ఎ సైంటిస్ట్.
0: ఏమిటి, ఏనాడు, ఎక్కడ, ఎప్పుడు ఈ సైన్స్ అంత్యమవుతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది.
1: The scientist said, the place where, when, at what time,
0: where the science ends,
1: where the science ends, spirituality begins.
0: ఇది ముఖ్యమైనటువంటి.
1: సైన్స్
0: అంటే ఏమిటి? ఈ ప్రాకృతమైనటువంటి చర్యలన్నీ కూడా సైన్స్ కు సంబంధించినటువంటివి.
1: ఆల్ ద వరల్డ్ యాక్టివిటీ బిలాంగ్స్ టు సైన్స్.
0: అనగా ఈ భౌతికమైనటువంటి దేహములకు అవసరమైనటువంటివి.
1: ద ఫిజికల్ బాడీ ఇస్ నెసెసరీ.
0: భౌతికమైన దేహమును కాపాడుకోవలసింది.
1: యు హావ్ టు మెయింటైన్ ఇట్.
0: కానీ ఇదే సత్యం నిత్యమని భావించి దానికి సర్వమును అర్పితం కావించకూడదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ డెడికేట్ యువర్ లైఫ్.
0: సమస్త కర్మల చేతను సాధించగలిగేటువంటిది ఈ దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ హెల్ప్స్ యూ టు రియలైజ్ ది ఆబ్జెక్ట్.
0: దేహం చేతనే దైవాన్ని కూడా సాధించవచ్చును.
1: విత్ దిస్ బాడీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ దేహము నేను కాదు.
1: I am not the body.
0: దేహము దైవాన్ని సాధించబడేటువంటి ఒక పనిముట్టుగా భావించాలి.
1: Body is an instrument given to realize God.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: ఇది నా చిత్తము.
1: My mind.
0: ఇది నా ఇంద్రియము.
1: My intellect.
0: ఇది నా అంతఃకరణ. నీవెవరు?
1: Then who are you?
0: ఈ క్వశ్చన్ ఎవరు వేసుకోవటం లేదు.
1: No one is putting such a
0: question. ఈ కర్చీఫ్ నాదంటే కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: When I say this is my kerchief, I am separate from my kerchief.
0: అదే విధంగా నా దేహం అంటే దేహం వేరు, నీవు వేరు.
1: Similarly, when you say my body, you are separate from the body. Then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి వెనుకంజ వేస్తూ చూసేటువంటి దృశ్యములు మాత్రమే సత్యంగా భావించుకుని విశ్వసిస్తున్నాము.
1: We don't put a question of that sort to ourselves, but we are carried away by the scenario around.
0: ఈ దేహము సత్యాన్ని నిరూపించేటువంటి యొక్క పనిముట్టు.
1: Body is an instrument that shows you the path and the truth.
0: Aithe ee dehamulandu divyattamainatundi oka paramatma tattvamu imidi untunnadi.
1: The body has got the divinity latent in it.
0: Ivanni padarthamule,
1: all that is
0: ivanni negative se,
1: all the material world is negative. You are positive. You are the positive.
0: Kaaka ivanta kunu positive ga neevu bhavinchukoni neevu anubhavinchali.
1: And you have to consider everything positive and experience thereafter.
0: Negative nu manasuleke raanikunda chuchukovali.
1: Don't give scope for negativity.
0: ఈ నెగిటివ్స్ అంతా కూడా నెగిటివ్స్ ని అందిస్తుంది.
1: నెగిటివ్ గివ్స్ యు నెగిటివ్ వాల్యూ.
0: ఈనాటి ప్రపంచం యొక్క అశాంతికి మూల కారణము నెగిటివ్స్ పైన ఆధారపడటమే.
1: The main cause for the restlessness in the world because we have this negativity.
0: ఇదంతా మ్యాటర్.
1: All this is matter.
0: You master.
1: But you are the master.
0: కనుక నీవు మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్.
0: నీవు మాస్టర్ గా తయారు కావాలి.
1: యు బి ఎ మాస్టర్.
0: అది నిజమైనటువంటి విద్య.
1: దాట్ ఈస్ త్రూ ఎడ్యుకేషన్.
0: అంతేకాని బుక్కిష్ నాలెడ్జ్ విద్య కాదు.
1: బుక్కిష్ నాలెడ్జ్ ఇస్ నాట్.
0: ఈ ప్రాకృతమైన అనిత్యమైనటువంటి జీవితానికి ఒక ఆదర్శాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్ ఓన్లీ టెల్స్ యూ ది ఐడియా ఫర్ దిస్ టెంపోరల్ వరల్డ్.
0: కనుక మనం సాధించవలసినవి ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్
0: వి అన్నింటి కూడాను ప్రేమ త్యాగమే చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దిస్ లవ్ అండ్ సాక్రిఫైస్ are most important.
0: ఒకానొక కాలం లోపల
1: at one time
0: విక్టోరియా రాణి రాజ్యం ఏలుతూ వచ్చింది.
1: క్వీన్ విక్టోరియా వాజ్ ద రూలర్ ఎట్ ద టైమ్.
0: ఆమె దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ దేర్,
0: విలియం అని పేరు.
1: విలియం వాజ్ ద ప్రైమ్ మినిస్టర్.
0: అతను గొప్ప తెలివితేటలు గలవాడు.
1: ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: గొప్ప విద్యావంతుడు.
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: కానీ గొప్ప రాజకీయవేత్త.
1: అండ్ ఎ గ్రేట్ పాలిటీషియన్.
0: అలాంటి వాడు,
1: సచ్ ఎ మ్యాన్,
0: ప్రేమ చేతను,
1: through love,
0: త్యాగం చేతను,
1: sacrifice,
0: దైవత్వాన్ని నిరూపించి,
1: has proved divinity,
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు.
1: Started discharging his duty.
0: ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రీతితో మాట్లాడటం.
1: You may converse with anybody. You should.
0: ఎవరికి ఏ పని చెప్పినప్పటికీ ప్రీతితో చెప్పటం.
1: You can assign work in a pleasing way.
0: అశాంతి అనేటువంటిది అతనిలో ఏమాత్రము కనిపించలేదు.
1: There was no trace of restlessness in him.
0: Lord Bryce అనేటువంటి వాడు అతని చరిత్రను రాస్తూ కూడాను దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు.
1: లార్డ్ బ్రైన్స్ మెన్షన్డ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద బయోగ్రఫీ.
0: ఆ యొక్క రాజకీయవేత్త విలియమ్స్ చాలా గొప్ప దైవ స్వరూపుడు అన్నాడు.
1: దట్ స్టేట్మెంట్ డిస్క్రైబ్డ్ విలియమ్స్ ద పాలిటీషియన్ యాజ్ వెరీ గ్రేట్ నోబుల్ సోల్.
0: ఏ విధంగా ఉంటుంది? దైవానికి పవిత్రమైనటువంటి గుణములే ప్రమాణములు.
1: ద నోబుల్ క్వాలిటీస్ demonstrate the divinity.
0: ఎక్కడ స్వార్థరహితమైన ప్రేమ,
1: the selfless love.
0: ఎక్కడ స్వార్థరహితమైన త్యాగము,
1: selfless sacrifice.
0: ఎక్కడ స్వార్థరహితమైన ఆనందము,
1: where do you find the bliss which is equal?
0: అక్కడనే భగవంతుడు ఉంటాడు అన్నారు.
1: There you find God.
0: కనుక మానవుడు భగవత్ స్వరూపుడే.
1: Man is the embodiment of God.
0: మానవుని యందు పవిత్రమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
1: Man has got latent sacred quality.
0: కానీ ఆ గుణములు సరైనటువంటి రీతిలో తాను ప్రవేశపూర్వకంగా ప్రాక్టికల్ లో పెట్టడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వాల్యూస్ దట్ హీ హాస్ ఇన్ హిమ్ ఆర్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రతి మానవుని ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి డివినిటీ అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా,
1: విదౌట్ రికగ్నైజింగ్ ద
0: కేవలం దేహమునకు ప్రాణమునకు మనసుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పడి,
1: మ్యాన్ హాస్ డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద బాడీ అండ్ ద లైఫ్.
0: విలువైనటువంటి ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: అండ్ ఇస్ వేస్టింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: మానవుడు అంటే ఎలాంటి వాడు?
1: What sort of a creature the man is?
0: Diamond ku veluvistunnadu.
1: He attaches value to the diamond.
0: Bangaru ku veluvistunnadu.
1: He values gold.
0: Bhoomi ku veluvistunnadu.
1: He values to.
0: Kaani bhoomi ni vilaga manam bhavistunnamu.
1: But we consider them valuable.
0: Diamond goppa vastuvu ga manam visvasistunnamu.
1: We consider diamond highly.
0: Bangaru ni viluvainatudu ga manam visvasistunnamu.
1: Gold is highly valuable.
0: Chaala parapaatu.
1: It's a big mistake.
0: Ee diamond ki ichchedi veluve evaru?
1: Who is the one that attaches the value to the diamond?
0: Ee bangaru ku viluvi ichchedi evaru?
1: Who values the
0: భూమికి విలువిచ్చేది ఎవరు?
1: Who values
0: అంత మనిషే.
1: Only the man.
0: మనిషే లేకపోతే దీనికి విలువే లేదు.
1: Without man, rest of things don't
0: have value. Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థములు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: Man is most precious, highly valuable.
0: సౌజన్యము సౌశీల్యము మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: మ్యాన్ హాస్ గాట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్
0: ప్రేమనేతిని ప్రాణము. ప్రేమనేతిని ప్రాణము
1: అండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే మానవుడే లేడు.
1: When there's no love, there's no man.
0: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop that love.
0: విశాలమైనటువంటి ప్రేమనుగా మనం అభివృద్ధి పరచాలి.
1: It should be expansion of love.
0: ఈ విశాల ప్రపంచమనందు
1: in this vast
0: మన ప్రేమ విశాలముగా ఉండాలి.
1: Our love also should be
0: ఈ విశాలమైన ప్రపంచమనందు మన దయ విశాలంగా ఉంటుండాలి.
1: Our compassion should be also be broad.
0: ఇంత విశాలమైన ప్రపంచమందు నీవు ఇంత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైనటువంటి మానవత్వం కాదు.
1: In this vast world you cannot afford to have love in a limited sense, a fraction.
0: అంతా విశాలమైపోవాలి.
1: Everything should be broaden and widen.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: Then you will be able to know the true human value.
0: ఈ దేహానికి ఈ మనసుకు ఎన్నో కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: The body and the mind faces so many obstacles, so many difficulties and problems.
0: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములే కానీ శాశ్వతమైనవి కాదు.
1: They are all passing clouds, none of them are permanent.
0: కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
1: They come and pass off.
0: కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ అవర్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ వాల్యూస్ ని మనం పోషించుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు డెవలప్.
0: ప్రపంచంలో కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఆశయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఐడియల్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఎవ్రీ పీరియడ్.
0: ప్రతి దేశంలో కూడాను కొన్ని విధమైన సామూహికమైనటువంటి ధర్మములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ prescribed the ways of conduct in every society.
0: ఈ యొక్క పద్ధతులను మనం ఏనాడు మనం వదులుతున్నామో ఆనాడే మనం అధోగతి పోతున్నాము.
1: The day we give up the tradition and the prescribed procedures, we ruin ourselves.
0: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది.
1: The culture of Bharat is
0: highly ఎన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఇది కదలక మెదలక శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
1: In spite of the passage of time, it continued eternal and
0: ఒక విశాలమైన వృక్షం ఉంటుంది.
1: Here you find a gigantic
0: ఈ వృక్షం యొక్క వేర్లు అడుగు భాగంలో పాతాళలోకంలో ఉన్న నీరు వరకు దిగినప్పుడే ఆ వృక్షం భద్రంగా ఉంటుంటాది.
1: The gigantic tree has got its roots that have gone to the depth and sucking the drawing the water.
0: ఈ పాతాళలోకం వరకు దీని వేర్లు పోకుండినా ఇది కేవలం ఏ చిన్న గాలికో పడిపోతుంటాది.
1: If the roots do not grow to that extent, it is bound to
0: fall. మిగతా దేశంలో యందు ఉన్నటువంటి కల్చర్ అనగా సంస్కృతులు అన్ని కూడాను ఏనాడో వెళ్లిపోయినాయి.
1: The cultures of the remaining countries, they are lost.
0: ఒక్క భారతదేశం యొక్క సంస్కృతి మాత్రమే నేటికి నాటికి ఏనాటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుండాలి.
1: It is the only the culture of Bharat that has remained. It is one of continuity to eternity.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళాలకు కూడా దిగిపోయిన దీని వేర్లు.
1: Because the culture of Bharat has got its roots. జలమే
0: ఈ యొక్క వృక్షములకు ఈ యొక్క సంస్కృతికి పోషిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇట్ ఇస్ ద వాటర్ అవైలబుల్ ఎట్ ద బాటమ్ దట్ హాస్ బీన్ సప్లైడ్ టు ద రూట్స్.
0: కనుక భారతీయ సంస్కృతి అనగా కేవలము ఏదో ఒక కొన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి దానికి కాదు.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ మియర్లీ ఐడియల్.
0: భారతీయ ఆదర్శం అనేటువంటి శాశ్వతమైన ఆదర్శము.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఎ పర్మనెంట్ ఐడియల్.
0: ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
1: ఎనీథింగ్ మే చేంజ్ బట్ దిస్ ఇస్ చేంజ్లెస్.
0: ఇది చేంజ్లెస్. ఇలాంటి దాన్ని మనము సరిగా గుర్తించుకోలేకపోతున్నాము.
1: ద చేంజ్లెస్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ నోన్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి విజ్ఞానం మితిమీరిపోయింది.
1: వి ఫైండ్ ద సైన్స్ మోర్ అండ్ మోర్ ఇంక్రీజింగ్.
0: కావలసినంత సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కంఫర్ట్.
0: కానీ సుఖం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ కంఫర్ట్?
0: లేకపోతుంది.
1: నో పీస్ ఎనీవే.
0: శాంతి లేనటువంటి సుఖము అది ఒక సుఖమా?
1: When there is no peace, do you consider that you are happy?
0: శాంతి కావాలి మానవునికి.
1: Man needs peace.
0: ఎన్నో విధమైనటువంటి అభివృద్ధిని పొందుతుంది.
1: Man has progressed in every way.
0: దీన్ని ఒకానొక సమయం లోపల చర్చిల్ చెప్పాడు.
1: చర్చిల్ said the same thing at one.
0: మానవుడు అన్నింటినీ సాధిస్తున్నాడు.
1: Man achieved everything.
0: అన్నింటినీ అనుభవిస్తున్నాడు.
1: He experienced.
0: కానీ తనను తాను సాధించుకోలేకపోయినాడు.
1: But he could not know himself. He could not conquer himself.
0: Man has conquered all. But he has not conquered himself.
1: That what he said.
0: తనం తాను సాధించుకునేటువంటి వాడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ కెనాట్ కాంకర్ యువర్ సెల్ఫ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాంకరింగ్?
0: దీనిని ఆనాటి బాలుడైనటువంటి ప్రహ్లాదు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ వాస్ స్టేటెడ్ దట్ బాయ్ ప్రహ్లాద. దెన్
0: తండ్రికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ ఎ లెసన్ టు హిస్ ఫాదర్.
0: నాన్న,
1: ఫాదర్,
0: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆడుకుంటున్నావు.
1: యూ కుడ్ క్యాప్చర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెమ్.
0: కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు.
1: బట్ యూ కుడ్ నాట్ కాంకర్ యువర్ సెల్ఫ్.
0: ప్రపంచాన్నంతా సాధిస్తున్నావు కానీ నిన్ను నీవు సాధించుకునేటువంటి ప్రపంచమును సాధించి ప్రయోజనం ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ కాంకర్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ యూ కాంకర్డ్ ద వరల్డ్.
0: నాన్న, ఇంద్రియాలోకము ఏమాత్రమో జయించలేకపోతున్నాం.
1: యూ కుడ్ నాట్ విన్ ఓవర్ ద సెన్సెస్.
0: అన్నింటినీ సాధిస్తున్నాం.
1: యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ తన ఇంద్రియాన్ని తాను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు.
1: బట్ యూ కుడ్ నాట్ హ్యావ్ కంట్రోల్.
0: తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు.
1: యూ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
0: అది లేనప్పుడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ అచీవ్మెంట్?
0: మొట్టమొదట మనస్సును స్వాధీనం చేసుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ మైండ్.
0: ఈ మనస్వాధీనం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: యూ కెన్ కంట్రోల్ ద మైండ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఓన్లీ.
0: కనుక ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పౌర్ణమి?
0: గురువు అనగా కేవలము ఏదో ఒక విద్యను నేర్పినటువంటి వాడిని గురువుగా భావిస్తున్నాము.
1: గురు ఇస్ నాట్ మియర్లీ టీచర్ హూ టీచర్స్ ఆల్ ది మెటీరియల్ ఇన్ఫర్మేషన్.
0: కానీ అందరూ గురువులు కాదు.
1: ఆల్ ఆర్ నాట్ గురుస్.
0: అందరూ అధ్యాపకులు.
1: ఆల్ ఆర్ టీచర్స్ ఓన్లీ.
0: కానీ గురువు ఒక్కడే.
1: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: అతనే దైవము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు, గాడ్ హింసెల్ఫ్.
0: అనేక మంది గురువులు గురువులు గురువులు అని పొచ్చి ఈ గురు పౌర్ణమ దినము గురు పూజలు, గురు దక్షిణలు, ఈ విధమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి ఎట్ మెనీ ప్లేసెస్ పీపుల్ స్టార్ట్ ఆఫరింగ్ గిఫ్ట్స్ టు దేర్ గురుస్ అండ్ వర్షిప్ దెమ్.
0: గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. ఈ రూపవర్జితుడైనటువంటి గుణాతీతుడైనటువంటి భగవంతుడు ఒక్కడే.
1: గు స్టాండ్స్ ఫార్ అట్రిబ్యూట్లెస్, రూ స్టాండ్స్ ఫార్ ఫార్మ్లెస్.
0: గు అనేటువంటిది అజ్ఞానము.
1: గూ స్టాండ్స్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: రూ అనగా దాని నిర్మూలము.
1: రూ మీన్స్
0: అజ్ఞానం నిర్మూలం చేసేటువంటి వాడే గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద
0: ఆసన్న పెంచుతున్నారు కానీ అజ్ఞానం పోవటం లేదు గురువులకు కూడాను.
1: వీ ఫైండ్ సో మెనీ గురుస్ ఆర్ హూ ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇదంతా కూడా కేవలము మానవుని పెడమార్గం పట్టించేటువంటి గురువులుగా తయారవుతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ద గురుస్ యాజ్ యూ నో దే టేక్ యూ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్.
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విద్యలు యందు గురువులు అనేకంగా ఉంటున్నారు.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ దేర్ ఆర్ మెనీ గురుస్.
0: నైతిక, భౌతిక, ధార్మిక అన్ని మార్గములు యందు గురువులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ గురుస్ ఇన్ వేరియస్.
0: వీరందరూ కొంచెం వ్యాపార రంగంలో ప్రారంభమైంది.
1: అండ్ దేర్ లైస్ ద బిజినెస్ దేర్.
0: ఈనాడు కలియుగం నందు
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: ఆధ్యాత్మికం కూడా ఒక వ్యాపారంగా రూపొందింది.
1: స్పిరిచువాలిటీ హాస్ బికమ్ ఎ బిజినెస్ నౌ.
0: ఏనాడు ఈ యొక్క వ్యాపారంలో పడిపోయిందో ఈ ఆధ్యాత్మికం? ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: ద డే దట్ స్పిరిచువాలిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ బిజినెస్ ఇస్ నో లాంగర్.
0: ఆధ్యాత్మికంలో ఏమాత్రం కూడా వ్యాపారం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ట్రేస్ ఆఫ్
0: లౌకిక ప్రేమకు ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వన్ హ్యాస్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ స్పిరిచువల్ లవ్.
0: ప్రాపంచిక ప్రేమ కేవలం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
1: ద వరల్డ్లీ లవ్ ఓన్లీ రిసీవ్స్.
0: కానీ ఆధ్యాత్మిక ప్రేమ, దైవ ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
1: డివైన్ లవ్, స్పిరిచువల్ లవ్.
0: ఎప్పుడు ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇచ్చుకునేది.
1: గాడ్స్ లవ్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
0: ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వము.
1: దిస్ ఇస్ ట్రూ డివినిటీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క పవిత్రము.
1: దిస్ ఇస్ సాంక్టిటీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి దానికి విరుద్ధమైన మార్గము.
1: Spirituality runs in this direction, opposite to the worldly way.
0: ఈ ప్రాకృతమైన మార్గములో మనం ప్రవేశించి
1: we tread along the worldly direction.
0: అన్ని విధాలా కూడా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: We waste our life in every possible way.
0: ఇది కేవలం ప్రవృత్తి మార్గమే.
1: This is external path.
0: మనం నివృత్తి మార్గంలో ప్రవేశించాలి.
1: We should proceed in the inward path.
0: లౌకికమైనటువంటి కార్యములు అన్ని కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు.
1: We can do the worldly activities.
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: whatever we might do,
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి యొక్క పదంతో మనం ప్రారంభించాలి.
1: We should offer all our actions to please God.
0: ఉద్యోగం చేసుకో.
1: You do your job.
0: చదువుకో.
1: Study.
0: గొప్ప పదవిని పోరు.
1: Occupy exalted position. ఏం
0: చేసినప్పటికీ ఇదంతా దైవ ప్రసాదంగా భావించుకోవాలి.
1: Receive them all as the gifts of God.
0: నిజమైన మానవత్వాన్ని అనుభవించినటువంటి వాడు అవుతాడు.
1: Then you can really enjoy and experience the true human life.
0: మానవుడు అనగా ఏమిటి?
1: Who is manava, human being?
0: సత్ప్రవర్తన,
1: గుడ్ కాండక్ట్,
0: సదాలోచన,
1: గుడ్ థింకింగ్,
0: సత్శీలము,
1: గుడ్ క్యారెక్టర్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక సత్యాన్ని మనం వదలకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: ప్రేమను నిరంతరం ప్రవహింప చెయ్యాలి.
1: వీ షుడ్ సీ దట్ లవ్ ఫ్లోస్ ఎవర్ అండ్ ఎవర్.
0: కానీ ఇది నిజమైనటువంటి జీవనది మన యందు.
1: దిస్ ఇస్ ది ట్రూ రివర్ ఆఫ్ లైఫ్ విత్ ఇన్ అస్.
0: మొన్న ఒకనాడు బెంగళూరు లోపల ఏదో సంభాషణ ప్రారంభమైనప్పుడు
1: ఆయన
0: చెప్పాడు, నేను నిరంతరం కూడాను ఈ బెంగళూరు నుంచి ప్రవహించేటువంటి యొక్క జీవనదిలో నేను స్నానం చేస్తున్నానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ టేక్స్ బాత్ ఇన్ దిస్ రివర్ ఆఫ్ లైఫ్ దేర్ ఇన్ బెంగళూరు.
0: బెంగళూరు దగ్గర ఈ శాశ్వతమైన రివర్ ఎక్కడుంది?
1: వేర్ ఇస్ దిస్ పర్మనెంట్
0: జీవనది ఎక్కడ కనిపించడం లేదే.
1: దేర్ ఆర్ నో రివర్స్ ఇన్ బెంగళూరు ఎనీవేర్
0: అంటే ఆయన చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ ఒక జీవనదిగా భావించుకున్నాడు.
1: హీ కన్సిడర్డ్ సిటీ డ్రైనేజ్ వాటర్ యాస్ దిస్ ట్రూ రివర్.
0: ఎప్పుడు ప్రవహిస్తుంటాదా నది?
1: దిస్ డ్రైనేజ్
0: ఎండిపోయేటువంటిది కానే కాదు,
1: ఇట్ నెవర్ గెట్స్ డ్రై.
0: కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి జీవనది ఏమిటంటే ఒక డ్రైనేజ్ వాటర్ జీవనదిగా భావించాడు.
1: సో ద రివర్ దేర్ ఇన్ బెంగళూరు ఇస్ దిస్ డ్రైనేజ్ వాటర్.
0: జీవనది లోపల కాలంలో గడపటం చేతనే అన్ని విధమైనటువంటి రోగంతో కుళ్ళిపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ ఆల్ అరౌండ్ ద డ్రైనేజ్ వాటర్ he suffers.
0: ఈనాటి మానవుడు ఆరోగ్యాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏమిటి?
1: What is the main reason that man has lost his health?
0: అశుద్ధమైన జలము, అశుద్ధమైన పదార్థములు, అశుద్ధమైన గాలి, అంతా అశుద్ధమే.
1: Man is sick today because of polluted water, polluted air, polluted food.
0: ఫుడ్ వాటరే కాదు, మనసే పొల్యూషన్ అయిపోయింది.
1: మైండ్ ఇస్ ఆల్సో పొల్యూటెడ్. మైండ్ ఇస్ ఆల్సో
0: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క అశాంతి చేతనే, మానసిక సంబంధమైన అనారోగ్యం చేతనే మానవుడు క్షీణించిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద మైండ్ మ్యాన్ ఇస్ రియలీ.
0: ఈనాటి మానవులకు రోగములంతా కూడాను ఏదో కొన్ని అంటువ్యాధులుగా వస్తున్నాయని అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వి థింక్ దట్ మెనీ ఆఫ్ ది డిసీజెస్ ఆర్
0: కంటేజియస్. మానవునికి రోగమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిసీజ్ దట్ కెన్
0: ఎఫెక్ట్. కానీ సైకలాజికల్ గా తాను రోగం ఉన్నట్టుగా భ్రమించుకొని ఒక రోగంగా రూపొందుతున్నాడు.
1: మోస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ హి కన్సిడర్స్
0: 90% ఆఫ్ మానవిక రోగములు సైకలాజికల్ గా వస్తుంది.
1: 90% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సైకలాజికల్.
0: మానసిక సంబంధమైనటువంటి రోగములే అధికంగా మారుతున్నాయి.
1: దే ఆర్ ఆల్ బికాజ్ ఆఫ్ సైకాలజీ.
0: నిరంతరం కూడా చింతించి చింతించి అదే రోగానికి గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ వారే.
0: గాల్డిన్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్.
1: గాల్డిన్ ఈజ్ ఎ హార్ట్ స్పెషలిస్ట్.
0: అతని నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది అంటువ్యాధులుగా వస్తుందని అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వి థింక్ దట్ మెనీ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ కంటేజియస్.
0: మానవునికి రోగమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిసీజ్ దట్ కెన్.
0: కానీ సైకలాజికల్ గా తాను

0: మార్టిన్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్.
1: ఆర్లన్ ఈజ్ ఎ హార్ట్ స్పెషలిస్ట్.
0: అతను నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది, తన హార్ట్ ఎట్టిందో ఏమో, తన హార్ట్ ఎట్టిందో ఏమో తను కూడా యోచన చేసుకునేటువంటి వాడు.
1: దిస్ హార్ట్ స్పెషలిస్ట్ చెక్స్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ, బట్ హి ఇస్ వరీడ్ ఆఫ్ హిస్ ఓన్ హార్ట్.
0: కనపడికి అతను హార్ట్ జబ్బుతోనే మరణించాడు.
1: అల్టిమేట్లీ దిస్ హార్ట్ స్పెషలిస్ట్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్.
0: మనసు ప్రభావం చాలా అమితంగా ఉంటుండాలి.
1: సో ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ ఇస్ లాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమో చేయుహో అన్నారు. మనసే రెండింటికి మూల కారణం అన్నారు.
1: మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద లిబరేషన్ అండ్ ద బాండేజ్.
0: ఈ మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడితే అంతా పవిత్రంగానే రూపొందుతాడు మానవుడు.
1: ద మైండ్ ప్రొసీడ్స్ ఇన్ ద అలాంగ్
0: చేసే పనులు, చూచే దృష్టి, వినే శ్రవణము అంతా మంచిదిగానే అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ హియర్, వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, దే ఆర్ బౌండ్ టు బి సేక్రెడ్.
0: ఇది ఒక లాక్.
1: దిస్ ఇస్ ఎ లాక్.
0: ఇది ఒక కీ.
1: దిస్ ఇస్ ఎ కీ.
0: దీన్ని లాక్ లో పెట్టి టర్న్ లెఫ్ట్ సైడ్,
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్ అవుతుంది.
1: ఇట్ ఓపెన్స్.
0: టర్న్ రైట్ సైడ్,
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్ అవుతుంది.
1: ఇట్ లాక్స్.
0: ఈ లాక్ కావడానికి, ఓపెన్ కావడానికి సేమ్ లాక్ సేమ్ కీ.
1: ఇట్ గెట్స్ లాక్డ్ అండ్ అన్లాక్డ్. సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ టర్న్ గాడ్ సైడ్,
1: టర్న్ గాడ్ సైడ్.
0: అదే డిటాచ్మెంట్.
1: దట్ ఈస్ ది డిటాచ్మెంట్.
0: టర్న్ వరల్డ్ సైడ్, అదే అటాచ్మెంట్.
1: టర్న్ వరల్డ్ సైడ్, దట్ ఈస్ అటాచ్మెంట్.
0: ఈ బంధన మోక్షమునకు ఈ రెండింటికి మనసే కారణం.
1: ఫర్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్.
0: ఈనాడు మన మనసునంతా కూడాను ప్రాకృతమైన యొక్క భావం చేత, కొన్ని లౌకికమైన భావం చేత ప్రపంచంలో ప్రవేశపెట్టకూడదు.
1: We should not allow our mind to be filled with worldly thoughts and ephemeral thoughts.
0: Sarvam kalividam brahma anta brahma gane bhavinchuko.
1: Consider that everything is divine.
0: Edi chuchina brahma gane undali.
1: Everything should be atmik or brahman.
0: Ide Ramakrishna daggariki velli aneka mandi prashnalu vesaru.
1: Many went to Ramakrishna and asked him.
0: Vivekananda kuda vellaadu.
1: Vivekananda also went.
0: Swami ji,
1: Swami,
0: meeru devunni chuchara annadu.
1: Swami, have you seen God?
0: అవును చూచాను అన్నాడు.
1: Yes,
0: ఎట్ట చూచారు అన్నాడు.
1: Where have you seen?
0: నిన్ను నేను ఎట్ట చూస్తున్నాను, నన్ను నీవు ఎట్ట చూస్తున్నావు, నేను అట్ట చూచాను దేవుణ్ణి అన్నాడు.
1: Just as you see me, just as I see you, yes, I have seen God.
0: మరి నాకెందుకు చూపకూడదు అన్నాడు.
1: Then why can't you show him to me?
0: నీవు చూడవచ్చును అన్నాడు.
1: You too can see.
0: అయితే నాకు కనిపించడం లేదే అన్నాడు.
1: పశ్చన్న
0: పిచాన పశ్చతి మూఢో మూఢో మూఢో అన్నాడు. పిచ్చివాడా, నీవు దేవుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదనుకుంటున్నావు, నీకంటే మూఢుడు మరొకరు లేడు అన్నాడు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ సీ గాడ్ బట్ స్టిల్ యూ సే దట్ యు హావ్ నాట్ సీన్ హిమ్. దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్ దెన్ యు.
0: ప్రాపంచిక దృష్టితో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు.
1: యూ సీ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ విజన్.
0: నేను ప్రపంచాన్నంతా దైవ దృష్టితో చూస్తున్నాను.
1: బట్ ఐ సీ ద వరల్డ్ త్రూ ద డివైన్ ఫీలింగ్.
0: కాబట్టి మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫీలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అయితే ఒక్కటి,
1: బట్ వన్ థింగ్ హియర్.
0: ఈ లోకంలోని మానవులు,
1: you are the man in the world,
0: bidala kosam yedustunnaru,
1: cry for children,
0: varila kosam yedustunnaru,
1: cry for wife,
0: danam kosam yedustunnaru,
1: cry for money,
0: danyam kosam yedustunnaru,
1: grain.
0: Kani daivam kosam yedchetunte vaadu okkadaina kanipinchaledi.
1: Is there any one man who cries for God? Not even one.
0: Daivam kosam yedchinappudu daivam kanapadtadu.
1: If you cry for God, yes, you will see him.
0: Yedchedanta kudunu lokam kosam.
1: You cry for the world.
0: కనిపించాలి, దైవం కనిపించాలి.
1: But you want to see God.
0: ఎట్ట కనపడతాడు?
1: How is it possible?
0: It is impossible.
1: It is impossible.
0: దేనికోసం ఏడుస్తావో అది నీకు కనిపిస్తుంది.
1: If you cry for that, that you will be able to see.
0: కనుక నేను దైవం కోసం ఏడ్చు.
1: Cry for God.
0: అని బోధ చేశాడు వివేకానందకు.
1: That was the teaching of Ramakrishna to Vivekananda.
0: నాయన, నీవు దేనికోసమో ఏడుస్తున్నావు.
1: Child, you are crying for many things.
0: కంటిదారులు దైవం కోసమే వర్చా బదలాలి, కానీ లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యల కోసం నీవు ఏడ్చకూడదు.
1: You should shed tears for God and not for the world.
0: కనుక నీవు దైవం కోసం ఏడ్చు.
1: Cry for
0: God. తప్పక దైవం నీకు కనిపిస్తాడన్నాడు.
1: God is sure to manifest himself to you.
0: ప్రతి ఒక్కటి మన మనసులో ఉంటుంది, కానీ బయట నుంచి రావటం లేదు.
1: Everything is within the mind, not outside.
0: కాన మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు, దైవం కావాలనుకున్నప్పుడు దైవం కోసం మనం అంకితం కావాలి.
1: Therefore, if you want to see and experience God, dedicate yourselves for God.
0: Kanuka manam dhanadhanya bhoga yashasulu kosam manam paatu kadutunnam.
1: We struggle for the wealth, the prosperity, the name and fame.
0: Kevalam bandhu mitrulu kosam manam paatu kadutunnam.
1: We make all efforts for our friends and relations.
0: Kaani inka peru pratishthulu kosam paatu kadutunnam.
1: We want the name and fame.
0: Kaadu aa yokka padetunte baadalanni kudunu okka kshanamga neevu daimu kosam padu.
1: Of all these

0: याचिंता भूमि पुत्र मित्र भरण व्यापार संभाषणे
1: That stress and strain that you exert for money, the wealth and
0: Yachinta bhumi, nandanandana padadvandva aravindiye chane.
1: If you just concentrate a moment on the lotus feet of God.
0: Okka chanamu neevu aa bhagavantuni pai nilipu.
1: Concentrate a moment on the feet of God.
0: Gantala gantalanta kuda neevu prapanchika sambandhamaina vishayala pai nilputunnavu.
1: Instead of spending hours and hours on the worldly
0: affairs. Okka chanamaina daivam pai nilipadaniki neevu prayatnam cheyatam ledhu.
1: You are not making an effort to concentrate on the feet of God. Then how is it possible?
0: Yamaraja Bhima Sada Dwara Prayane Prabhu annadu.
1: And you say that you will
0: be bhayankaramaina dwaramulu kudanu teravabadutundi.
1: Even those gates of heaven will be open to you. Eppudu
0: daiva chintana chesinappudu aa yokka bhayankaramaina dwaramulu kudanu terchukuntayi.
1: When you think of God, even those gates, they will be open to you.
0: Adi hrudaya kavatamu.
1: That is the door of our human heart.
0: Danni terchukovalante premane deeniki sairaina key.
1: Love is the proper key to open the door of our heart.
0: Aa prema anekunte okka dinni manam chaala baddhanga pettukovali.
1: We have to safeguard and keep in custody.
0: Prema le lekapothe denini kuda manam sadhinchalemu.
1: Without love you cannot accomplish anything.
0: Prapanchamlo sarvam kudanu prema dwarane sadhistunnam.
1: Everything can be achieved through love only.
0: Aa premanu daivam vaipana maratchali.
1: Direct this love towards God.
0: Tvameva matacha pita tvameva tvameva bandhuscha sakatvameva tvameva bandhu tvameva sarvam sarvam mama deva deva.
1: You are the mother, you are the father, you are the teacher, you are the relation, you are the wealth.
0: Talinni preminchu.
1: Love your mother.
0: Matrudevo bhava.
1: Love your mother.
0: Pitrudevo bhava. Tandrini preminchu.
1: Love your father.
0: Gurudevo bhava. Gurunu preminchu.
1: Love your teacher.
0: Ee muggarini kuda gauravinchu.
1: Respect them.
0: Taginatundi seva salpu.
1: You serve them.
0: Kani
1: but
0: veerandaru daiva samavule kani daivamu kaadu anni par cheppadu.
1: But that equal to God but not God.
0: Baita drishti nivu chustunnavu babu.
1: You just you look at them with the divine look.
0: Tvameva mata cha pita tvameva.
1: You are
0: anta neeve anukuntunnamu.
1: I can say that you are.
0: Aithe vaallu ekkada jeevisthunnaru?
1: Then where are they?
0: Talli daivame matru devo bhava.
1: Mother is God.
0: నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించిందే తల్లియే.
1: Having given birth, she has taken
0: తల్లి
1: care
0: దైవ సమానమే.
1: Mother is God.
0: తల్లి వలని దైవంగా ప్రేమించు.
1: Yes, love her.
0: అంతేకాని
1: ఓన్లీ దాట్.
0: తల్లి నివసించేది ఎక్కడ?
1: Where does she live?
0: ఒక ఇంటిలో నివసిస్తుంది.
1: Mother resides in at a residence.
0: కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే.
1: So she is God into that.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Where does he stay?
0: అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు.
1: He also stays in a house.
0: అతను కూడా ఒక ఇంటి దేవుడే.
1: He is also the deity of that family.
0: గురుదేవో భవ. గురువు ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Teacher, where does he stay?
0: ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు.
1: He stays in a hermitage.
0: కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు.
1: You also love and respect.
0: కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు?
1: But God. God, where does he live?
0: ఇంటిలో కాదు, ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు.
1: He resides in the altar of
0: your heart. హృదయవాసి దైవము.
1: God dwells in the altar of your
0: heart. కాబట్టి నీ హృదయమునందే ఉండినటువంటి దైవాన్ని నీవు ప్రేమించు.
1: Therefore love God who is present in you in your heart.
0: ఇవన్నీ కూడా అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు.
1: All the rest are momentary and passing.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Body is full of these senses, is weak when it is going to fall.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: So 100 years are stipulated, you cannot go back.
0: బాల్యమందు లేక ప్రాయమందు లేక ముసలియందు లేక ముదిమియందు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When you are going to die, you don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలేదు.
1: If you are intelligent enough, know yourself in this lifetime. What is this body?
0: మన్నపు కొంప.
1: It is full of dirt.
0: రోగమున బ్రగ్గడి సేవక గంప.
1: Afflicted with disease.
0: జాత సంచలనం పొందు దుంప.
1: Takes life after
0: life. భవసాగరమే ఈదగలేని గంప.
1: It cannot cross this life.
0: అమ్ముల మదిలంపు మన బెంపు దలంప.
1: It is full of bones.
0: నేను స్థిరమని నమ్మబోక మనసా.
1: Oh mind, don't confess ప్రామణ్యం. హరి
0: పాదములు ఆశ్రయించవి.
1: Think, chant the glory of Hari.
0: ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధనలు.
1: This is the teaching of Vedanta.
0: పుస్తకములను పఠించితిని.
1: I have gone through books.
0: పుస్తిక చూచితి సర్వశాస్త్రములు.
1: I have read.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చుతున్నంతటి గర్వమేలా.
1: Why do you pride yourself because of your scholarship and expertise in every field?
0: నీ హస్తయుగము మోర్చి.
1: Join both hands.
0: పరమాత్మని భక్తితో కొలతలేని ఈ ప్రస్తుత జీవితం ఎందుకు?
1: If you can't join both hands and worship God, what is
0: ఈ ప్రస్తుత విద్యలంతా ఎందుకు?
1: Why this education then?
0: ప్రయోజనం లేదు.
1: No use at all.
0: పుట్టినప్పటి నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటున్నాం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ వి స్టార్ట్ లెర్నింగ్.
0: దేనికోసం నేర్చుకుంటున్నాం? ఈనాడు లోకంలో ఏ సాధనలు చేసినప్పటికీ ఏ సాధకుడైన కూడా భగవంతుని నిమిత్తమై ఎవరు చేయటం లేదు.
1: ఎనీ సీకర్, ఎనీ ఆస్పిరెంట్ టుడే ఇన్ ద వరల్డ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ
0: తపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్ని కూడా తమ నిమిత్తమే తాను చేసుకుంటున్నారు కానీ భగవంతుని నిమిత్తం కాదు.
1: మెడిటేషన్, ద పెనెన్స్, సీక్రెట్ రిచువల్ ఆర్ ఆల్ డన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్.
0: ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు?
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్ యాక్టివిటీ.
0: ఎవరు కూడా దైవం కోసం చేయటం లేదు.
1: నో వన్ డస్ ఫర్ గాడ్.
0: ఎవరు దైవం కోసం చేస్తున్నాడో వాడు దైవమే మారిపోతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు డూ ఇట్ ఫర్ గాడ్ యూ బికమ్ గాడ్.
0: అతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ.
0: నేను గంట సేపు ధ్యానం చేస్తున్నానంటారు.
1: యు సే ఐ మెడిటేట్ ఫర్ నౌ.
0: ఎవరి కోసం చేస్తున్నావు ఈ ధ్యానం?
1: ఫర్ హూ సేక్ యు ఆర్ డూయింగ్?
0: నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
1: డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: జపం చేస్తున్నాను.
1: యు డూ జప.
0: ఎవరి కోసం చేస్తున్నావు?
1: ఫర్ హూమ్?
0: నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: yes, you help yourself.
0: అంత పూజలు చేస్తున్నావు.
1: ఆల్ వర్షిప్.
0: ఇవన్నీ నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: యు డూ ఇట్ ఫర్ యువర్.
0: తన కోసం తాను చేసుకోవటము, దైవం మాత్రం చేస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు.
1: యు డూ ఇట్ ఫుల్లీ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్, బట్ యు డిక్లేర్ దట్ యు డూ ఇట్ ఫర్ గాడ్.
0: అయితే నా కోసం నేను చేసుకుంటున్నాను అప్పుడు నీవే దైవంగా భావించుకో.
1: Then if you feel that I am doing it for myself, consider yourself God.
0: I am not man.
1: I am God.
0: ఆ విధంగా నీవు సాధించుకో.
1: Do it again and again with the feeling I am God.
0: జ్ఞానము.
1: This is the true meditation.
0: నిన్ను నీవు దైవంగా విశ్వసించు.
1: Consider yourself divine.
0: ఈనాటి గురువు ఉపదేశము.
1: This is the teaching of guru.
0: ఎందుకంటే తనంతా దైవంగా భావించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి దైవం.
1: So consider yourself divine.
0: నీవు మనిషిగా నీవు భావించవద్దు.
1: Don't consider yourself a human being.
0: నీవు మనిషిగా భావించుకోవటం హాఫ్ ట్రూత్.
1: If you think that you are a man, it's half truth.
0: I am man. హాఫ్ ట్రూత్.
1: If you say I am man, it's half truth.
0: I am not animal. అది హాఫ్ ట్రూత్.
1: I am not animal.
0: I am man, not animal. అప్పుడు ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు.
1: I am man, half truth. I am not animal, half truth. Then it becomes full.
0: ఈ మనిషి దైవ స్వరూపంగా
1: మారిపోతాడు. Man becomes God.
0: దైవం మానుష రూపేణ.
1: God comes down in a human form.
0: కనుక మానవుడిగా భావించుకోకుండా నేను దైవం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: So man should consider that he is God, that he is divine.
0: మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుగుండినంత వరకు 24 అవర్స్ లోపల 21,600 times సోహం అని మనం ఉచ్చరిస్తున్నాం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ 21,600 times వీ రిపీట్ ది సోహం సోహం.
0: ఈ సోహం అంటే ఏమిటి దీని అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సోహం?
0: ఐ ఆమ్ గాడ్.
1: సోహం మీన్స్ ఐఎమ్ గాడ్.
0: సో దట్ గాడ్ నేను.
1: ఐఎమ్ గాడ్.
0: హమ్ అనే అది దేవుడు.
1: హమ్ ఇస్ గాడ్.
0: కాబట్టి ఐ ఆమ్ గాడ్ అనుకున్నప్పుడు నీవే దైవము.
1: ఐఎమ్ గాడ్.
0: నీవెందుకు మానవుడిగా నీవు విశ్వసించాలి?
1: దెన్ వై డోంట్ యూ.
0: దేహం మానవ దేహం.
1: ఇట్ ఇస్ ఎ హ్యూమన్ బాడీ.
0: కానీ దైవం నివాసము.
1: బట్ గాడ్
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఈ దేహం ఒక మందిరంగా మనం విశ్వసించాలి.
1: ది బాడీ ఇస్ జస్ట్ ఎ టెంపుల్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ధి అన్నాడు. ఇది క్షేత్రము.
1: దిస్ ద బాడీ.
0: తాను క్షేత్రజ్ఞుడు.
1: అండ్ ఈ ద నోవర్.
0: క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది.
1: బికాస్ ద నోవర్ అండ్ ద నోన్ యూ కాల్ ఇట్ క్షేత్రజ్ఞ.
0: క్షేత్రమే క్షేత్రజ్ఞుడే లేకపోతే ఇది క్షేత్రమే కాదు.
1: వెన్ దేర్ ఇస్ నో నోవర్ క్షేత్రజ్ఞ, దేర్ ఇస్ నో క్షేత్ర ఆ ద ఫీల్డ్ ద బాడీ.
0: కనుక క్షేత్రజ్ఞుడు ప్రతి వాణి ఎందుకు కూడా ఉంటున్నాడు.
1: సో క్షేత్రజ్ఞ ద నోవర్ ఇస్ ప్రెసెంట్.
0: అట్టి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: దట్ ఫెయిత్ వి షుడ్.
0: అప్పుడే మనకు దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు దూరమైపోతాయి.
1: దట్ డే వెన్ వి నో దిస్ క్షేత్రజ్ఞ ద నోవర్, యు విల్ నాట్ హావ్ ఎనీ బ్యాడ్
0: హ్యాబిట్. ఈ నాడు పెద్ద తీరనటువంటి వ్యాధి ప్రతి ఒక్కరిని ఎందుకు ఉంటుండాలి.
1: వి ఫైండ్ ఎవరీ బిగ్ డిసీజ్ టుడే ప్రెవలెంట్ ఇన్ ఎవరీ.
0: ఏ జబ్బులకైనా నివారణ చేసే మందులు ఉన్నది కానీ ఈ జబ్బు నివారణ చేసే మందే లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ బట్ ది వన్ ఇస్ నాట్ ఎ క్యూర్. వాట్ ఇస్
0: దట్? అహంకారం.
1: దట్ ఇస్ ది డిసీజ్ ఆఫ్ ఈగో.
0: చిన్న వాడికి చిన్న అహంకారం, పెద్దవాడికి పెద్ద అహంకారం.
1: An young fellow will have ego of that standard
0: and a big man of that level.
1: And we find ego in everyone.
0: Container patti needu nimputuntadi.
1: As is the container, so is the amount of water we collect.
0: Quantity difference kaani quality okkate.
1: There lies the difference in the quantity but the quality.
0: Ahankarame manam nirmoolam cheyali.
1: Kill the ego totally.
0: ఈ మమకారం నా దేహం అనుకోవటము ఇదే ఒక మమకారము.
1: బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ అటాచ్మెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అహంకార మమకారములే సమస్త దుర్గుణములకు మూల కారణము.
1: ఈగో అండ్ అటాచ్మెంట్ are the main causes for all vices and bad
0: qualities. సమస్త దుర్గుణములు కూడాను ఈ రెండింటి ద్వారానే మనకు లభిస్తుంటాయి.
1: All bad qualities are because of these two.
0: ఈ రెండింటిని ఏనాడు మనం దూరం చేస్తామో అప్పుడే నీవు దైవ స్వరూపుడు అవుతావు.
1: The day when we give up these two ego and attachment, you become divine.
0: కనుకనే విలియం అనేటువంటి వాడు ప్రేమ చేత అందరినీ పలుకరించేటువంటి వాడు కనుకనే అతను దైవ స్వరూపునిగా విశ్వసిస్తూ వచ్చాడు బ్రెయిన్.
1: So Lord Brain. William conversed with everybody with love.
0: Lord Brain ఇతని దైవంగా విశ్వసిస్తూ వచ్చాడు.
1: So Lord Brain considered him as divine.
0: అనగా ఏమిటి?
1: What does it
0: మనం
1: mean?
0: మనం ప్రేమతో మాట్లాడాలి.
1: We should talk with love.
0: సత్యముతో జీవించాలి.
1: Lead the life full of truth.
0: శాంతంతో బ్రతకాలి.
1: Remain in peace.
0: అప్పుడే మనం దైవ స్వరూపులుగా మారుతాం.
1: Then you transform yourself.
0: You cannot always oblige.
1: You cannot always oblige.
0: But you can speak always obligingly.
1: But you can always speak obligingly.
0: ఈ విధమైనటువంటి మనిషితో మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే దైవత్వంగానే రూపొందుతుంది.
1: With this mentality, the human life can be transformed into the divine life.
0: మానవుడు ఆకార మానవుడే కానీ నిజంగా మాధవుడే.
1: In fact, though he is a human being in form, in reality he is divine.
0: రసోవై సహ పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: God is present like sugar in
0: himself. మానవుడు పానకము.
1: And the human being is
0: panchadara atani hrudayame.
1: And the sugar is very hard.
0: Adi lekapothe itini manavudu anetindi paagakave kaadu.
1: Without this you cannot call the human being the sirup.
0: Kanuka prati vyakti kudanu daiva swaroopude.
1: Every individual is divine.
0: Daivam ikkada unnadu akkada unnadu anetindiga bhedamalu pettukokandi.
1: Don't observe differences.
0: Evaru chusina daiva samananga ani bhavinchuko.
1: Consider everyone is divine.
0: Saivam sarvam sarvavidam brahma.
1: In fact God manifests in every way.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present all.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: God is all pervasive.
0: ఎక్కడ చూసినా దైవమే ఉండేది.
1: God is present everywhere.
0: అది ఏ విధంగా రూపొందుతుంది?
1: How do you
0: మనలో ప్రేమను పెంచుకోవాలి.
1: Develop love within you.
0: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది.
1: If you got the colored glasses, everything will be colorful all around.
0: మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది.
1: If you put on the red glasses, everything looks red in color.
0: నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
1: So wear the glasses of love so that everything will be lovely.
0: అయితే అద్దాలు ఒకటి కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటైపోతుంది.
1: But the glasses of one sort and eyes of another sort, you will land up in a trouble.
0: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటాది అద్దాలు.
1: The glasses stand as an obstacle for your sight.
0: అనిల్ కుమార్ ఉన్నాడు.
1: Here is Anil Kumar.
0: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
1: He has glasses.
0: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది.
1: Though there are glasses as obstacles, but it helps his sight or vision.
0: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
1: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
0: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
1: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
0: దైవ భావము. ఆ దైవ భావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
0: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
1: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
0: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
0: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ యు విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్ ఫర్ బేరన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక విధమైన సాధనలు కలుపుతున్నారు మీరు.
1: యు డు సో మెనీ స్పిరిచువల్.
0: భగవంతుడు మీ సాధనలు ఎప్పుడు కోరడు.
1: God doesn't want them.
0: భగవంతుడు మీ యొక్క భక్తిని ఏమాత్రము కోరడు.
1: God is not in need of your devotion.
0: ప్రేమను మాత్రమే కోరుతుంటాడు.
1: God expects your love.
0: కొన్ని గంటలకు ముందుగా మా సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ప్రసాద్, కేఆర్ ప్రసాద్ వచ్చాడు.
1: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ కేఆర్ ప్రసాద్ కేమ్.
0: ఆయన వచ్చి ఏదో మాట సందర్భం లోపల, స్వామి భక్తునికి దాసునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అన్నాడు.
1: ఇన్ ది కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ హీ సెడ్, స్వామి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ ఎ దాస, ద సర్వెంట్.
0: అప్పుడు చెప్పాను నేను.
1: దెన్ భగవాన్ సెడ్,
0: నాయన దాసుడు అనగా దేహమే ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటు పడేటువంటి వాడు దాసుడు.
1: Dasa, the servant, is the one who serves basing on his body, with the body identification.
0: భక్తుడనగా కేవలం ఎక్కడ ఉండినప్పటికీ దైవాన్ని చింతించేటువంటి వాడు భక్తుడు.
1: Devotee is the one who thinks of God.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం భక్తుడు.
1: Everywhere, at all times, in every period, every time, he thinks of God. He is a devotee.
0: నిరంతరం కొన్ను దైవం సేవగానే భావించుకుని ఆశ్రయించినటువంటి వాడు దాసుడు.
1: Whereas the servant dasa is the one who serves continuously.
0: శంకరాచార్యునికి 5 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
1: శంకరాచార్య has 5 disciples.
0: ఒకడు చాలా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
1: One is pure heart.
0: మిగిలిన వారందరూ కూడా శాస్త్రమును, ఉపనిషత్తును, వేదమును, బ్రహ్మసూత్రమును, ఈ యొక్క దీన్ని బోధించుకోవడం కోసం వచ్చారు.
1: They all came there to receive the knowledge from sacred book.
0: ఈ తర్క వ్యాకరణాలంతా కూడా చదువుతూ వచ్చారు.
1: They were going through the logic and grammar.
0: ఒకనాడు శంకరాచార్య వారు నదీ గట్టున పైన కూర్చొని వీళ్ళకి ఏదో తర్కం బోధిస్తున్నాడు.
1: One day శంకరాచార్య was teaching this logic.
0: ఒక శిష్యుడు మాత్రము గురువు యొక్క సేవ చేయాలి, అతనే దాసుడు. అతను గురువు యొక్క దీన్ని ఆధారంగా తీసుకున్నాడు.
1: One disciple wanted to attend on the personal needs of
0: తెల్లవారు స్నానం చేసిన తర్వాత ఆ గురువు వస్త్రాలు తీసుకుపోవటము, గంగలో పిండుకోవటం, తిరిగి సాయంకాలానికి తీసుకుని రావటం.
1: What he does is he would collect all the clothes of the guru, take to the
0: గురువు. శారీరకమైన సేవల కింద నిమగ్నమైనాడు ఈ శిష్యుడు.
1: This disciple got himself completely involved in attending to the personal needs of guru.
0: గురువు యొక్క నామాన్ని చింతిస్తూ ఆ వస్త్రములు పవిత్రం చేస్తూ వచ్చాడు.
1: Thinking, chanting, repeating the name of the guru, he started washing clothes.
0: అతనికి తెలియదు నీరు ఉప్పొంగి పోతుందని గంగ.
1: And he finds there the rising waters of Ganges.
0: తన తొడ వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది ఈ నది పొంగిపోతుందని.
1: The rising water of Ganges full of flood.
0: అతను తలెత్తి చూచాడు.
1: Then he got up and saw.
0: నేను ఏం కొట్టుకుని పోతానేమో, నేను చచ్చిపోతానేమో అని బాధ లేదు అతనికి.
1: He was not fear stricken because that he would be drowned or die.
0: పూర్తి చేయలేకపోతానే.
1: Well, I may not be able to serve.
0: సాయంకాలం లోపల నా యొక్క గురువు వస్త్రాలు తిరిగి గురువుకు అందించలేకపోతానేమో.
1: By the evening time, it may not be possible for me to hand out the clothes to my guru.
0: గురువుకి ఈ వస్త్రాలు అందించాలి.
1: I should hand out this
0: నా ప్రాణం పోయినా మంచిది, పర్వాలేదు.
1: Doesn't matter even if I am to die.
0: అన్నాడు గురుజీ గురుజీ గురుజీ అనుకుని ఆ వస్త్రం తలపైన పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు.
1: He kept the bundle of clothes on his head. Repeating his guru's name, he went on proceeding step by step.
0: పవిత్రమైన భావమే ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడంతా కూడా ఒక రాతి పద్మంగా తయారయ్యింది.
1: Wherever he kept his footstep over there arose a
0: అతని పేరే పద్మపాదుడు.
1: Lotus flower, the పద్మపాదా.
0: అతన్ని పిలిపించేసి ఒక్కతూరి ఆశీర్వదించాడు.
1: And he was summoned and he was blessed.
0: Guru seva ne goppadi.
1: Service to guru is greatest.
0: Guruve daivam ga bhavinchukunnavu.
1: Guru is God.
0: Daivam vere kaadu.
1: God is
0: guru brahma, guru vishnu, guru devo maheshwara, guru sakshat parabrahma, tasmai sri gurave namaha.
1: Guru is brahma, guru is vishnu, guru is maheshwara.
0: Alaga ee naati kaalamlo guruve brahma, guruve vishnu ante chaala mosam avutundi.
1: Don't be carried away by today's interpretation.
0: Daivame guruvu.
1: God is guru.
0: దైవమే విష్ణువు.
1: గాడ్ ఇస్ విష్ణు.
0: అంతా ఏమి సృష్టి త్రయములు మూడు కూడా దైవమే.
1: ద క్రియేషన్ సస్టెన్స్ అన్నిహిలేషన్ ఆఫ్ డివైన్ క్వాలిటీ.
0: దైవాన్ని నీవు గురువుగా తీసుకో.
1: కన్సిడర్ గాడ్ యాజ్ యువర్ గురు.
0: ఇంకొక వ్యక్తిని నీవు గురువుగా తీసుకోవద్దు.
1: డోంట్ టేక్ ఇండివిడ్యువల్స్ యాజ్ యువర్ గురుస్. దట్ వాస్ ద టీచింగ్.
0: ఈ పద్మపాదునికి ఆశీర్వదించాడు.
1: అండ్ హి బ్లెస్డ్ పద్మపాద.
0: అంతకు పూర్వం ఈ నాలుగు శిష్యులు కూడాను ఈ పద్మపాదుని హేళన చేసేటువంటి వారు.
1: అదర్ ఫోర్ డిసైపుల్స్ యూజ్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ దిస్ పద్మపాద.
0: అప్పుడు ఒక్కతూరి తాము నేర్చినటువంటి విద్యలన్నీ కూడా ఒక్కతూరి కంఠస్థంగా చెప్పాడు.
1: At a moment of time, he could repeat what all that he studied.
0: Chala goppaga chadivina varakante guru goppaga thanu bodhisthu vachadu.
1: In fact, he was better than all those people that read every day.
0: Nayana nee evariki bodhisthunnav, evariki bodhisthunnav, e vidhanga chintistunnav annadu Shankaru varu.
1: Shankara asked, how are you reading, how are you teaching,
0: what is girisa naresha paresha bese bhushanabho samba sadasiva sambho shankara charanam metava charanayavam annadu. ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సర్వము నా యొక్క ఇవి నీ సగ్గరులు కాకు వారికి నేను సర్వము అర్పితమై చెప్పినాను.
1: యు ఆర్ ఎవ్రీథింగ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ.
0: శంకరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ శంకర?
0: శంక లేని వాడే శంకరుడు.
1: శంక ద డౌట్, ద వన్ వితౌట్ డౌట్ శంక ఈ శంకర.
0: శంకరుడికి ఏమాత్రము డౌట్ లేదు.
1: శంకర హ్యాస్ నో డౌట్.
0: అలాంటి వాడిని నేను ఆశ్రయించాను.
1: ఐ సరెండర్డ్
0: మై దైవం పైన ఎవరికి ఏ విధమైన డౌట్స్ పెట్టుకోకూడదు.
1: నో వన్ షుడ్ హావ్ ఎనీ డౌట్ ఆన్ గాడ్.
0: ఈ డౌట్ ఉంటే నీవు సాధించలేవు.
1: ఇఫ్ యు హావ్ డౌట్ యు కెన్ నాట్ అచీవ్.
0: పూర్ణ విశ్వాసం చేత,
1: టోటల్ ఫెయిత్,
0: పూర్ణ ప్రేమ చేత,
1: టోటల్ లవ్,
0: ఏమైనా నీవు ప్రయత్నించి అన్ని సఫలమైపోతాయి.
1: అండ్ యూ మే ప్రే ఇన్ ఎనీ వే, యు ఆర్ బౌండ్ టు బి
0: సక్సెస్ఫుల్. అన్ని విజయాన్ని సాధించగలవు.
1: యు విల్ బి సక్సెస్ఫుల్, యు విల్ విన్.
0: కనుక సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా సర్వశాస్త్రములు కూడాను దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: మ్యూజిక్, లిటరేచర్, డాన్స్, ఫైన్ ఆర్ట్స్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్
0: గాడ్. ఇవన్నీ గాడ్స్ గిఫ్ట్.
1: ది గాడ్స్ గిఫ్ట్.
0: ఈ లలిత కళ అన్ని కూడా గాడ్స్ గిఫ్ట్.
1: ఆల్ ఫైన్ ఆర్ట్స్.
0: నీవే నీవు తెచ్చుకున్నది ఒక్కటి కూడా లేదు.
1: ఇట్స్ నాట్ దట్ యు హావ్ లెర్న్డ్ ఆల్ బై యోర్సెల్ఫ్.
0: అంతా దైవానుగ్రహం చేత లభించినటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్.
0: కనుకనే దైవానుగ్రహం ఆశ్రయించినటువంటి వానికి ఎట్టి లోభము రాదు.
1: సో ది రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
0: ఎట్టి బాధలు ఉండవు.
1: he will never suffer.
0: ఎట్టి దోషములు చేయలేడు.
1: There will be no mistake.
0: ఎందుకంటే దైవాన్ని ఆశ్రయించాడు.
1: Because he surrendered to God.
0: దైవమే సర్వస్వంగా భావించుకున్నటువంటి వానికి సర్వము తానుగా మారిపోతాడు.
1: Yes, consider God has very life, therefore God becomes one with him.
0: కనుక మనసును దైవం పైన మలచండి.
1: Direct your mind towards God.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చరాచర ప్రపంచమంతయు కూడను సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి స్వరూపముతో ఆనందాభిరోలమాడుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు.
1: మ్యాన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ pleasure without the pain.
0: నసుఖార్లభ్యతే సుఖం, సుఖము లేకుండా దుఃఖం మనకు ప్రాప్తించదు.
1: Without pleasure you'll never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: If you're not hungry you don't relish food.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: Unless it is dark the light has no value.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడా తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: Likewise, man is leading the life in full combination of pleasure and pain.
0: అయితే ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: However, the common principle is there.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం

0: ఏకం పరాత్మా బహుదేహవర్తి. మృత్పిండమేకం, మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామాలు పొందింది.
1: The clay is one and the same, but the pots are of different forms.
0: Suvarnamekame.
1: Gold is one.
0: Kani aabharanamulu yokka roopanamamulo bhinna bhinnanga kanipistunnayi.
1: But the jewels are of many forms and names.
0: Govula roopam vere vere.
1: The forms of cows are different.
0: Kani paala roopam okkate.
1: But yet the milk is same.
0: Adhe vidhamugane bhinna bhinna roopanamamto kanipinchetuvanti manav jeevitamulandu దివ్యత్వమనేటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇన్ నంబర్ డే బై డే హూ వుడ్ వ్యూ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావములకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారం అవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజన్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామాలను మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునంత మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ద డే దట్ గివ్స్ అస్ జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu.
1: Not this.
0: Sad.

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison,
1: Bidalagatalanni Pito Neravechi Annadammula Maadkununnadinamu.
0: That day when all people live in fraternity and brotherhood,
1: Daiva Chintana Cheyu Dasa Vrindamulaku Preeti Mrushtanambu Pettudinamu.
0: That day when people feed everybody who think of God,
1: Mahaniyulavarainam Manakadake Tenchi Chalimi Bhagavat Katalu Cheppudinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from kani,
1: takina vanniyu tadinamule.
0: That is only the real sacred day. The rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattincheetundi manavudu okkadaina kudanu kanipinchatam ledu.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee vishalamaina jagattunandu echchata chuchinappatiki swarthamu saprayojanamee taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness is self-interest dancing.
1: Niswarthamaina seva vishalamaina bhavamu nirmalamaina prema ekkada kodanu kanipinchatam ledu.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపు ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మనం చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatuvadiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatuvadiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetuvadiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana chetulu ettantiga undali.
0: How should be our hands?
1: Patti pani endu kudanu divyamaina navyamaina bhavyamainatuvanti yokka kirtini sadhinchetuvadiga undali.
0: Our work should bring us the reputation and the name and fame which are permanent.
1: Kanukane upanishattulu

0: ఈ కలియుగమునందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth with our hands, when we serve the society, that is what is called the trinity or the purity.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణం ఏమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనం దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమయంలో చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు, కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుంది.
1: It is the thought process that is the food to the bad.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో, దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear in the dream, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివే.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది ఈ జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In that pure sacred God's will, how do you expect anything bad? ప్రాప్తించటకు
0: వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివిగాను, పవిత్రమైనటువంటివిగాను, మాలిన్యరహితమైనటువంటివిగాను ఉంటుండాలి.
1: Therefore, thought should be sacred, pure and unpolluted.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: Then only we will recognize the divinity in human life.
0: ఈ దివ్యత్వము సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that the divinity could not accomplish.
0: దేనినైనా సాధించగలదు.
1: You can achieve anything.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: God protects everything in every way.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ said,
0: better

0: కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్.
0: రాతిపైననే చెట్టును పుట్టించి, రాతిపైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reethiluga thanu paint cheyavachunu kaani bhagavantudu srushtinchinatundi original paint anetundidi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvam kudunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu,

0: ద స్టోరీస్ ఆఫ్ గాడ్
1: విష్ణుదేవుని చరిత్రములు మహా విచిత్రమైనటువంటివి పవిత్రమైనటువంటివి
0: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ సో సీక్రెట్ అండ్ వెరీ పెక్యూలియర్
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము
0: వి డోంట్ థింక్ ఆఫ్ అక్వైరింగ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద డివినిటీ బట్ వీ థింక్ ఆఫ్ అన్సీక్రెట్ థింగ్స్
1: దీనికి మూల కారణం ఏమిటి
0: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ విద్ ఇన్
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద సీక్రెట్ లవ్
1: ప్రేమనే పరమాత్ముడు
0: లవ్ ఇస్ గాడ్
1: ప్రేమనే పరంజ్యోతి
0: లవ్ ఇస్ లైట్
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము
0: ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్
1: కనుక ప్రేమలేని హృదయంగా మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు
0: లెట్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బ్యారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు
0: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: Human heart is a dry land, barren land,
0: without love.
1: For the seeds of love to germinate, with all the spirit of love, as the rain of love falls, as the river of
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: Love as we find today is
0: selfish. ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: There is no trace of true love.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: జగమంతా ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్.
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ వ్యక్తులు ఎందు కానీ విషయం ఎందు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: The more and more we put a ceiling on desire, you'll be more and more blissful.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot see God's will for that matter.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: In a deep sleep, all the scenario in the waking state vanish.
0: కాని అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: Effortlessly, the whole world comes to nothingness.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: However, with all the effort, you can withdraw the mind.
0: మనసు తత్వాన్ని మనం మర్చిపోవాలి.
1: We should forget the very mind itself.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించి ప్రయోజనం లేదు.
1: There is no use in bothering about it.
0: కనుక పోకమానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాకంబారము హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కానీ అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లే ఉపత పోకమానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాకంబారము హాని వృద్ధులు మహారణ్యమునందాగినను.
1: We may hide

0: పూర్ణస్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడా నువ్వు పూర్ణస్వరూపుడు కావాలి.
1: గాడ్ హూ ఇస్ ఆల్ పర్ఫెక్షన్ అండ్ టోటల్ యూ ఆల్
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: Therefore Upanishads say that is full and this is full.
0: Adi purname idi purname.
1: That is full and this is also full.
0: Ee rendu purnamulu yokka ekatvame mana yokka jeevitamaina jeevitattvamu.
1: The unity of the fullness of the both.
0: జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహారం నిద్ర భయం మాదినాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హి కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal stage
0: నుండి దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal we have come to the stage of human and then we should be divine.
0: అదే జంతునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: The human life is really rare if we lead life in this direction.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక
1: without reaching the
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక
1: without reaching the destination without making a
0: path
1: in that way.
0: కరంటి ఏ రీతిగా చిక్కుతుంది.
1: How do you attain that?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed step
0: forward. కాసు ఖర్చు కాకూడదు.
1: You don't want to spend
0: money. కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి.
1: But the very heaven should fall on you.
0: ఇది కలియుగం యొక్క ప్రభావము.
1: This is the influence of Kali age.
0: మానవుడు ఏ మాత్రం కూడా నువ్వు శ్రమించి పని చేయటం లేదు.
1: Man is not making effort. He is not working hard.
0: కర్మణ్యేవ అధికారస్య. మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: You got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి వాడు.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యపరం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హి వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హి ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వితౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలము నాకు వద్దు అంటున్నాము.
1: ఇట్ డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హి గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉంటాలి.
1: వాట్ యు డోంట్ వాంట్ యు షుడ్ నాట్ డూ ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము
1: ట్రూత్
0: ప్రేమ
1: లవ్
0: సహనము సానుభూతి త్యాగము ఇవి మానవతా గుణములు.
1: These are human values.
0: కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఇలాంటి ఈ అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు నేను మానవుడును అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: that's enough.
1: To the extent possible, help others.
0: ఇంతియే చాలు.
1: That's enough.
0: ఇదియే జపము, ఇదియే తపము, ఇదియే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యములో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రాములు చేసినటువంటి ఘనకార్యమేమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన సత్యమును పాటించడమే రాముల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన ఇది రాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రుల ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి యొక్క రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్.

0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంలో గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు దట్ థిక్
0: డెన్స్ ఫారెస్ట్. ఆనందంగా గడిపాడు.
1: How has he spent his time?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: హీ వాజ్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Ram.
0: రాముని ఏది తెగించాడో అవన్నీ మనం తీసుకుంటున్నాం.
1: We are accepting those which are given up by Rama.
0: రాముని చేసినటువంటి పనులు మనం చేయటం లేదు.
1: We are not doing anything that's done by Rama.
0: రాముడు పితృవాక్య పరిపాలనలో సర్వస్వాన్ని త్యాగం చేశాడు.
1: Rama sacrificed everything while following the command.
0: అతని యొక్క మూడు మార్గములు ప్రధానమైనటువంటివి.
1: There are three main principles that he followed.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that is the jewel to this neck.
0: దానం హస్తస్య భూషణం.
1: It is the charity that is the jewel to the hand.
0: శ్రోత్రం శాస్త్రస్య భూషణం.
1: Listening to the sacred text is the precious jewel to the ear.
0: కిం ప్రయోజనం.
1: What is the use of
0: ఇంతకంటే మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: Mana kantamunaku satyame bhushanam alankaram.
1: It is the truth that is the real jewel.
0: Mana
1: hastamunaku
0: tyagame alankaram.
1: Our hand sacrifice is the decoration.
0: Mana srotramulaku pavitramaitundi shravaname alankaram.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఎటర్నల్.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ ఇట్ యు ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: ద కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ
0: ఉంటున్నాయి.
1: ఇస్ ఎ వాస్ట్ ల్యాండ్.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: రివర్స్
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: రిసోర్సెస్ వాటర్ రిసోర్సెస్.
0: కానీ మన ఆకలికి తప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: అండ్ వీ గాట్ లాట్ ఆఫ్ వెల్త్ దట్ వుడ్ సర్టెన్లీ పీస్ అవర్ హంగర్.
0: ఉంటుండి కూడాను ప్రాచీన కాలమునందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: కావలసినంత
0: భూములు ఉంటున్నాయి. కృషి చేయి.
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
0: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: నౌ మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దే విల్ బి వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture dani oka samskruti ee naati kudanu aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudiki enta sampadalu undinappudiki enni vidhamaitundi sukha santoshamulu undinappudiki culture nu maatram vadalatam ledu.
1: In spite of their clinging prosperity and high knowledge and education they have not given up their culture.
0: Adi manavathada oka lakshanam.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితులు యందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.

0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో
0: భారతీయుడు.
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: The one who speaks truth, the one who follows the path of righteousness is a Bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీండుంగొక్కండు వసుడను కనడా.
1: By merely taking birth in this holy land, by merely growing over here, you cannot claim to be a Bharatiya.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: If one cannot propagate and observe the culture of Bharat, is a dead body.
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం నుండినప్పటికీ, సర్వ సదుపాయం నుండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనక వస్త్రాలు, సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences and comforts.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలా శంకరుడు, ఇంకా వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతి ది కాన్స్టెంట్ ప్రెసెంట్ బై ది సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంట్.
0: కోరేటువంటిది ధన కనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: అండ్ శివ సేస్ వాట్ ఆల్ హీ హస్ బీన్ ఎస్పైరింగ్
0: ఆర్
1: వరల్డ్లీ థింగ్స్ ఐ డోంట్ అబ్జెక్ట్.
0: కానీ జీవితానికి అవసరమైనటువంటిది, ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నానన్నాడు.
1: హవెవర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ విత్ మీ ఓన్లీ.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నానన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
1: That peace which is most essential is with me only. Without that, what the
0: Ravana ku kavasanta dhanakanaka vastuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
1: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dunta sadalu vaada medalu lantu chesina dhanajavarannu kantakeedi gruhamulansenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
0: Vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of knowledge.
0: బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అంతకంటే ఇంకా మించిన వారు లేరు.
1: He is highly intelligent.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this?
0: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
1: Because of one bad quality he lost the entire peace.
0: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా, గొప్ప సైంటిస్ట్.
1: హిరణ్యకశిపు is a great scientist.
0: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: He made an effort to swim in water like a fish.
0: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
1: He wanted to fly like a bird in the sky.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: Nothing that he could not achieve.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: What is the use with all this?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: Because of the deadly disease of hatred, he has ruined himself.
0: దుర్యోధనుడు,
1: దుర్యోధన
0: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపతరం అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హీ హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: We speak of Durga, Saraswati, Lakshmi.
0: Durga anaga evaru?
1: Who is Durga?
0: Ekkada ee Durga untundadi?
1: Where is she?
0: Mana hrudayame Durgam.
1: Our heart is Durga.
0: Aa divyamainatundi shaktiye ee yokka Durga Devi.
1: That the divine power is Durga.
0: Akkada nunchi vastundadi vaaku.
1: Out of that comes the speech faculty.
0: Aa vaake Saraswati.
1: That the very word is Saraswati.
0: Ee hrudayanni vaakunu aadharam chesukoni chetulto karmalu aacharistu untundadi.
1: With the heart and the speech faculty we work with our hands.
0: Idiye లక్ష్మి.
1: దిస్ హ్యాండ్ సిగ్నిఫైస్ లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: దే ఆర్ విద్ ఇన్.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: యు ఆర్ దుర్గా, యు ఆర్ లక్ష్మి, యు ఆర్ సరస్వతి.
0: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతానికి పోవటం ఇది ఎంత వెర్రితనం.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: Gayatri nandukudunu om bhur bhuvasvaha bhur bhuvasvaha. Ee moodu kudunu mullokamlu mana hrudayamlande untunnavi.
1: That is the declaration of Gayatri mantra, that all the three worlds are within your heart.
0: Ee moodu lokamlu kudunu mana swaroopame dharinchindi.
1: All the three have taken your own form.
0: Dehamu oka lokamu. దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: భూర్భువస్వహ. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహాన్ని కూడా ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వీ సే నేచర్ ప్రకృతి ఔటర్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడా అదే పంచభూతములు ఉంటున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈ సర్వశక్తిని కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ
0: తరుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్ట్.
1: You have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇట్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోర్ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్ వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ యూ హావ్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీవన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనమేమిటి?
1: వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీయర్
0: రీడింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ద యూ ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం బెల్ల హతమారునే చూడ వస్తుదో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ద డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యముల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
0: అపీజ్డ్ బై లిసనింగ్ టు ద మెను. ప్రయోజనం ఏమాత్రము లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పరిచేయాలి.
1: యు మస్ట్ వర్క్ విత్ యువర్ హ్యాండ్స్
0: అనుభవించాలి.
1: అండ్ దెన్ యు మస్ట్ ఎక్స్‌పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయి అని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
0: ఫీడ్ యువర్ సెల్ఫ్. పనిచేయకుండా మాత్రము ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్
0: లైఫ్?
1: వర్క్ వెల్,
0: అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: ఇఫ్ యూ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదలటం లేదు, కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: Therefore our teeth are not that strong.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: This nature is stated, symbolized by name of Kabandha in Ramayana.
0: Kabandhuniki tala ekkada untundadi?
1: Where is the head of Kabandha?
0: Bhujamula paina ledu, kaduppu paina untundadi tala.
1: The head is not on the shoulder, it is on the stomach.
0: Anaga deeni antaratham emiti?
1: What is the inner meaning?
0: Nirantaramu sarvakala sarvavastane endukunu ee tala kadupunu maatrame chintistundadi ani nirupistu vachadu. Kadupu kaadu manaku pradhanamu.
1: It's not the stomach that's important.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వి షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అదే జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
1: యు స్టడీ,
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ,
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డు జాబ్,
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావాల్సినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: మనీ. ధనం అంతా కూడా నువ్వు బ్యాంకు లో పెట్టవచ్చు.
1: యూ కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
1: You don't bring a piece of cloth at the time of birth.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: As you die, you don't leave your address behind.
0: పోయే ప్రతి మానవుడు కూడా నువ్వు పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా నువ్వు రేషన్ వచ్చిండేటువంటిది.
1: If these people that die, if they are able to carry this fistful of sand, they will stand here in Bharat.
0: ఏది మన వెంట రాదు.
1: Nothing will follow us.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: It's only good and bad that will follow.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: Therefore do good, see good and experience everything that is good.
0: ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ద థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఈ బుక్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ అవర్ బుక్ నాలెడ్జ్.
0: ఎంతమంది చదివారు?
1: దర్ మెనీ పీపుల్.
0: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ మెనీ స్కాలర్స్ టు.
0: ఓ గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
1: అరిస్టాటిల్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: దేర్ మెనీ పీపుల్ నోబెల్ లారియట్స్.
0: కానీ ఎవరు కూడా ఏమీ తీసుకుని పోలేదు.
1: నథింగ్ దే కుడ్ క్యారీ.
0: ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: న్యూటన్.
1: న్యూటన్
0: మీకు తెలుసును, భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: కట్టపడి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: తల చెడిపోయింది.
1: He turned mad.
0: 9 సంవత్సరాలు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 ఇయర్స్ హీ వాస్ ఇన్ ది మెంటల్ హాస్పిటల్ వేర్ హీ డైడ్.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own true self.
0: Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
1: With all the knowledge in the positions, a mean man will never give up his mean mentality.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam bepudu pondaledu.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: Chaduvu chaduvu chadivi చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ది స్టడీ, వై షుడ్ యు డై ఆఫ్టర్ ఆల్?
0: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
1: వీ హావ్ టు స్టడీ సో యాజ్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా, ఆకాశమునున్నా, పట్టణమునున్నా, పల్లెనున్నా, ఎచ్చటున్నా కూడాను నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యు షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యు మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్, ఎనీవేర్ యు షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది, మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్
0: అట్టి చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ.
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అథారిటీ. ఒకరి
0: ప్రతిష్టను చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టనో మనసుకు అసూయ అట్టే రోగమే.
1: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది, ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ద క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: ద రిసిపియంట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ కెన్ ఈవెన్ క్యాన్సల్ ద క్యాన్సర్.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: ద వన్ హూ ఎర్న్స్ డివైన్ గ్రేస్ నేచురలీ.
0: ఒక దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: ఓన్లీ త్రూ ప్రేయర్ యూ కెన్ క్యూర్ ఆల్ దీస్ డిసీజ్, నాట్ బై అదర్ మెడిసిన్స్.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఇన్ ఆల్ టైమ్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేచ్చె నటంచు సంతసించుదమన్నా చెంతజేచ్చె నటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేచ్చె నటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయనిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి బ్రాతుచుండు అభయమిచ్చెనుగాన హాయినుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చనన నీడు వెనుక పోనీడు ముందుకు చావనీడు ఇట్టి శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని
0: హీ హాస్ బ్రాట్ అస్ క్లోజర్ సో వీ ఆర్ ఎ పిక్చర్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ But before you know what's happening, you have been cast far away and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This sigh would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavani Sariram Nandu. Marumulana. Dagi Vundina 20 Yoka Divyatvani. ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
0: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
1: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
0: In the sky of man's heart, you have the reflection of God to be found within you.
1: Yenda needalu janta pachulu.
0: Like you have the light and shadow which go together, the twin birds.
1: Yenda valane neeru needa erpadutunnadi.
0: Because of sunlight you have shadow.
1: Needa yendu kudanu kaanti unnadi.
0: But within the shadow you could find light.
1: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతని.
0: The reason for this is there is light by the side of shadow.
1: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
0: This light and shadow are inseparably linked.
1: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
0: In the same manner jiva and brahma are inseparably linked together.
1: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడు.